0: days, the date of expiry would be nearing.
1: కనుక ప్రపంచమును వ్యక్తి కర్మలు ఆశ్రయించినప్పటికీ అవి కొంచెం తప్పుతాయి.
0: In this world, we may act in different ways, but yet we can just escape from them.
1: తప్పించుకున్నటకు మానవుని యందు ఆ విధమైన శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
0: But man should have that potential, that capacity to overcome.
1: అది సంపాదించుకున్నప్పుడు నీవు అడగ మునిపే దాని పవర్ అంతా తగ్గిపోతుంది.
0: As you acquire the deservedness and God's grace, you can escape the results of your actions.
1: Markandeyaku 16 samvatsaralu ayus ichchadu.
0: Markandeya was given the age 16 years to live.
1: Kani 16 years complete ayipoyindi.
0: And the 16 years prescribed given was over.
1: ఈ నాటికి ఆ 16 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది.
0: అండ్ హీ కంప్లీట్ 16 ఇయర్స్ దిస్ డే.
1: కానీ పిల్లవానికి జ్ఞాపకం లేదు, కానీ తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా వారి జ్ఞాపకం ఉంటుంది.
0: ద బాయ్ డస్ నాట్ నో ద ఏజ్ లిమిట్ గివెన్ టు హిమ్, బట్ ద పేరెంట్స్ నో ఇట్ వెల్.
1: ఏమిటి ఈ చిత్రం, నాకు ఏనాడు కూడా మీరు చెప్పలేదు అని కుమారుడు చాలా బాధపడతాడు.
0: ద బాయ్ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ టేకెన్ అ బ్యాక్ అండ్ సెడ్, What is it happening? You never told me anything before. And you complete 16 years this day.
1: కనుక రేపటి నుంచి నీవెవరో మేమెవరో.
0: From tomorrow onwards, we do not know who is who.
1: అంతనా ఇది నాకు మొదలే ఎందుకు చెప్పకూడదు?
0: And he said, why didn't you inform me even before?
1: ముందే నాకు తెలిసి ఉంటే నేను తప్పక జాగ్రత్తగా ఉండేటువంటి.
0: Had I known earlier, I would have been very careful.
1: కానీ ఆనాటి నుంచి మందిరంలోకి వచ్చున్నాడు ఈశ్వర మందిరంలో.
0: Since that day he sat there in the temple of Ishwara.
1: పూజ చేస్తూ ఉన్నాడు.
0: He went on worshipping.
1: సాయంకాలం కావచ్చింది.
0: And it is the evening time.
1: ఇంకా 5 గంటలు అవుతుంది.
0: And it's around 5 o'clock.
1: అప్పటికి తల్లి తండ్రి ఇద్దరు పోయి దేవాలయం దగ్గరగా కాచుకున్నారు.
0: Mother and father were waiting there at the doorstep of the temple.
1: పాశం వేశాడు.
0: And then a noose was spread in front of him.
1: ఈ మార్కండేయుడు ఈశ్వరుని శిరస్సుపై హస్తం పెట్టాడు.
0: And Markandeya was blessed by Ishwara himself.
1: అప్పుడు ఆ శిరస్సుపై చేయి పెట్టినప్పుడు, కానీ ఈ పాశము నా యొక్క హస్తం కూడాను ఈశ్వరుని యొక్క శిరస్సుపై ఉంటుండది.
0: And now Ishwara is above me. I am under his check and control.
1: కాబట్టి నా చేతి కూడాను ఈ యొక్క పాశం తగులుతుంది.
0: Therefore, along with Markandeya, I am also chained, bound by this
1: passion. And
0: he sat there fearlessly.
1: ఈ విధంగా వేసేటప్పటికీ ఆ పాశం తీసి మార్కండేయుని వదిలి మార్కండేయుడు చిరంజీవిగా ఉండమని కోరాడు.
0: And then Ishwara blessed him, and he freed Markandeya, and he blessed him with long life, eternal life.
1: ఈ విధంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడాను తప్పించుకున్నటకు అతని యొక్క చింతనే ప్రధానమైనటువంటిది.
0: Therefore, Markandeya could also cross that limitation of the divine command and earn his grace ultimately.
1: కనుక దైవానుగ్రహం చేత ఎట్టి పాశబంధమైనటువంటి తప్పించుకోవచ్చు.
0: Therefore, with God's grace, you can win over all obstacles and difficulties on your way of your life.
1: కనుక దైవ చింతన మాత్రం నిరంతరము చేస్తూ ఉండాలి.
0: Therefore, you should think of God continuously, fervently.
1: అప్పటి నుంచి చాలా మంది భక్తులు ఈ విధంగా అంత్యకాలం వచ్చే సమయంలోప్పటికీ కట్టగలప్పటికీ రామ కృష్ణ గోవింద గోవింద అని ఈ విధంగా నామస్మరణ చేస్తూ ఉంటుంటారు.
0: Since then people started thinking of God's name, chanting his name, God's name, as the end approaches.
1: ఈ విధంగా దేవుడు ఇచ్చిన వరాన్ని కూడాను ఆ వెలుకకు తీసుకుంటాడు.
0: God is also ready to take back what he willed earlier.
1: దైవం యొక్క ఏది కూడా కష్టం కాదు.
0: నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్.
1: వరం ఇవ్వచ్చును, వరం తప్పించవచ్చును.
0: హీ కెన్ సర్టన్లీ కన్ఫర్ గ్రేస్ అండ్ హీ విల్ ఆల్సో గివ్ ఫైండ్ అన్ ఎస్కేప్ టు యూ టు రన్ అవే ఫ్రమ్ ది రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: ఆనాటి నుంచి మార్కండేయుని యొక్క తల్లిదండ్రులు దీన్ని చాటుతూ వచ్చారు.
0: ఇస్ దట్ డే మార్కండేయ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్ బై హిస్ పేరెంట్స్.
1: దైవము వరం ఇస్తాడు.
0: God confers boons.
1: కానీ దాన్ని క్యాన్సిల్ కూడా చేస్తాడు.
0: అండ్ హీ కెన్ ఆల్సో క్యాన్సిల్ ఇట్.
1: కనుక మనం దైవం ఇచ్చినాడే అని మనం భయపడకూడదు.
0: వీ కెనాట్ బ్లోట్ అవర్ సెల్స్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ బూన్స్ ఆర్ కన్ఫర్డ్.
1: కనుక దైవం ఇస్తాడు అని తప్పిస్తాడు.
0: గాడ్ గ్రాంట్స్ అండ్ కెన్ ఆల్సో క్యాన్సల్.
1: ఈ విధంగా అనేక మంది భక్తుల యొక్క ప్రాణములను బాధలను తప్పించి వారిని సుఖవంతులుగా చేస్తూ వచ్చాడు.
0: గాడ్ బై కన్ఫరింగ్ గ్రేస్ మేక్ పీపుల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, మేకింగ్ దెమ్ టు ఓవర్కమ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద డిఫికల్టీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ కొంతమంది అహంకార పరులు ఎట్ల చేస్తాడు చూస్తాము అని వాళ్ళందరూ దాన్ని టెస్ట్ చేస్తుంటారు.
0: బట్ సమ్ అవుట్ ఆఫ్ ఈగో వాంట్ టు టెస్ట్ గాడ్స్ విల్.
1: ఆ టెస్ట్ కంటే కూడా భగవంతుడు చిక్కేటువంటి వాడు కాదు.
0: దే కెనాట్ టెస్ట్ గాడ్స్ విల్ ఎట్ ఎనీ టైమ్.
1: ఇన్ని టెస్టులు చేసినప్పటికీ అక్కడ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది.
0: వాట్ ఆల్ ద టెస్ట్ దట్ ఎన్ ఈగోయిస్ట్ మ్యాన్ డస్ దే ఆల్ బీ ఇన్ వెయిన్ యూస్లెస్.
1: ఈగో జెలసి ఇచ్చేటంతా కూడా తప్పిపోయేటువంటి వేటి.
0: దిస్ విల్ టోటల్ ఫెయిల్యూర్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఈవిల్ క్వాలిటీస్ లైక్ జెలసి ప్రైడ్
1: దైవానుగ్రహం ముందు ఏది కూడా పనిచేయలేదు.
0: వీ షుడ్ అండర్స్టాండ్ విత్ గాడ్స్ గ్రేస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ యాంటీ కెన్ వర్క్.
1: కనుక దైవానుగ్రహానికి ముందు పాత్రలు కావాలి.
0: సో వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచితమం.
0: At all times, everywhere, every moment, we should spend time thinking of God.
1: అందుకోసమే స్వామి అనేక విధములైనటువంటి సాధనలు ప్రారంభించాడు.
0: భగవాన్ హ్యాస్ గివెన్ అస్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సాధన.
1: రాత్రి పూట కూడా నగర సంకీర్తనం చేస్తూ వచ్చాడు.
0: అండ్ విల్ ఫైండ్ పీపుల్ సింగింగ్ భజన్ ఇన్ ద నైట్ టైం.
1: ఏ నిమిషంలో వస్తారో భగవంతునకు యమధర్మరాజుకు మంచి చెడ్డ రెండు తెలియదు.
0: అండ్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ నథింగ్ మ్యాటర్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: కానీ వాళ్ళు నగర సంకీర్తనం చేసే నగర సంకీర్తనలోనే పడిపోవచ్చు.
0: యాజ్ దే గో ఆన్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్ యాజ్ దే మే లీవ్ దిస్ బాడీ.
1: ఇట్లు దైవం యొక్క అనుగ్రహాన్ని తప్పించుకొని పొందడానికి ఎన్ని రకములైనటువంటి సాధనలో చేస్తున్నారు.
0: దేర్ఫోర్ మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ హావ్ బీన్ అండర్ టేకెన్ సో హ్యాస్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది డిఫికల్టీస్ ఆఫ్ కర్మఫల.
1: కానీ మార్కండేయుని వరప్రసాదమైనటువంటిది అన్ని విధములైనటువంటి యొక్క శక్తిని కలిగి ఉంటుంటుంది.
0: బట్ ద మార్కండేయ డిమాన్స్ట్రేట్స్ ఆల్ ద పవర్ బిహైండ్ గాడ్స్ గ్రేస్.
1: అనిమల్స్ బర్డ్స్ మనుషులు అందరూ కూడా తప్పించుకోవచ్చు.
0: లైక్ వైజ్ అనిమల్స్ బర్డ్స్ హ్యూమన్ రేస్ కెన్ సటన్లీ ఫైండ్ ఏ వే అవుట్ ఆఫ్ కర్మఫలం.
1: అయ్యో ఇది తప్పేది కాదు అని మనం భయపడి ఉండకూడదు.
0: లెట్ అస్ నాట్ బి డిప్రెస్డ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ దట్ దిస్ ఇస్ ఇన్ఎస్కేపబుల్.
1: అన్ని కూడా తప్పించుకోవచ్చు.
0: ఎవ్రీథింగ్ కెన్ బి అవాయిడెడ్.
1: కనుక మార్కండేయ చరిత్ర మరి ప్రాణం చేయడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుంటాడు.
0: Therefore, Markandeya could have his life again, could be immortal.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కథలేమో చెప్తూ ఉండొచ్చు. కానీ దానికి తగినటువంటి యొక్క ఫలితము దైవానుగ్రహం పైనే ఆధారపడి ఉంటుంటుంది.
0: Therefore, one has to conclude that everything is based on God's grace only.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ,
0: ఎనీ నంబర్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ యూ మే ఫాలో,
1: దైవ చింతన మాత్రం ఏ నిమిషం కూడా మేము వదలకూడదు.
0: నెవర్ గివ్ అప్, నెవర్ ఫర్గెట్ గాడ్ ఎనీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్.
1: అప్పుడే తను రచించడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
1: కనుక మీరు దైవానుగ్రహం తప్పించుకున్నందుకు ఏమాత్రము మీరు ప్రయత్నం చేయకండి.
0: దేర్ఫోర్ నెవర్ ట్రై టు ఫైండ్ ఎన్ ఎస్కేప్ out of the results of your actions.
1: Sayankalam deeni vishayamulu vivaranga vivaristanu.
0: This evening Bhagavan will explain to us all the details.
1: Mukhyamga pranam chala pradhanamaintundi.
0: Importantly, life is most important.
1: Manishi kante pranam pratishtamaintundi.
0: And the life is more precious than the body.
1: Kalukante manavunku devuni kante praname pradhanamaintundi.
0: And therefore, more than the human body, life is most important.
1: Life nu manu samrakshinchukovali.
0: Therefore, we have to sustain, maintain life.
1: Life nu enni janmamulu vachinappudiki
0: we may have number of repeated births.
1: కానీ ఈ ప్రార్థనల వల్ల అన్నిటినీ మనం సాధించవచ్చు.
0: విత్ ప్రేయర్, విత్ ప్రేయర్ గాడ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: గట్టిగా ప్రేయర్ చేయాలి, అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ప్రే
1: మనసులో చేసినా కూడా చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రే మెంటలీ.
1: కానీ కొంతమంది అయ్యో పెద్దగా ప్రేయర్ చేయలేదు, మేము చేయకుండా పోవటం వల్ల మమ్మల్ని రక్షిస్తాడో రక్షించడో అని కొంచెం భయపడుతుంటారు.
0: Some doubt whether God would come to their rescue or not because they are not able to pray loudly.
1: భగవంతుడు హృదయ పాత్రలో ఉంటున్నాడు.
0: God resides in the heart of man.
1: కనుక ఈ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరిదైనా వినవచ్చును, కానీ తనకి దాన్ని కూడా వింటుంటాడు.
0: God residing in the heart would be able to hear all our prayers. He listens to his own will.
1: కనుక దైవానుగ్రహంలో పాత్రలు కావాలంటే మనసునందు కాని హృదయం నందు కాని నిరంతరము చింతిస్తూ ఉండాలి.
0: Therefore, to deserve God's grace, we should pray wholeheartedly. The prayer should come out of the depths of our heart.
1: Life is not important.
0: Life is not that important.
1: ఈ బతుకు ఉండవచ్చును, రేపు పోవచ్చును.
0: We may be existing today, we may be out of existence tomorrow.
1: కానీ లైఫ్ కును ఈ ప్రార్థనకు సంబంధం లేదు.
0: But this longevity has got nothing to do with prayer.
1: Prakruta management yokka badhanu tappinchavachunu.
0: The worldly difficulties can be overcome.
1: Kani nijanga nija praptini matramu evvaru tappinchaleru.
0: But the true deservedness conferred by God is certain.
1: Kalaka prema swarupulara.
0: Embodiments of love.
1: Meeru nirantaram kodanu.
0: Continuously.
1: Bhagavat namasmaranam chestunnandi.
0: Sing bhajans. Repeat his name.
1: అప్పుడు మీకు సర్వరక్షణగా ఉంటుంటుంటది.
0: That will save you in every way.
1: భగవంతుడు ఎయిర్ గాలిలో ఉంటున్నాడు.
0: God is there in the air.
1: ఆ ఎయిర్ అనేటువంటిది మీరు నోరు మూసుకున్నా కూడాను అది చెవుల్లో ఉన్నప్పుడు వచ్చి చేరుతుంటది.
0: Even if you close your mouth, the air will get into your body.
1: కానీ అట్టి భగవంతుని యొక్క సంబంధము మనం ఏనాటికి వదలకూడదు.
0: We should never disconnect ourselves from the divinity.
1: ee divinity meedo unnappudu mee tappaga meeku unity ga tayar avutaru.
0: Then once there is divinity within you, the unity will be the result.
1: Kanuka divinity lekunda poyinappude enmity vachestundi.
0: When there is no divinity, there is a place for enmity.
1: Aa enmity unnappudu enta divyatvam unnappudu ni prayojanam undadu, vyartham avutundi.
0: With all the enmity, the divinity within you is diluted. It will not be powerful.
1: Kanuka daivanagrahamanaku paathulu kavalantunte em cheyala poojalu prathamulu itlaatu kaadu cheyavasindi bhagavata namasmaranam cheyala.
0: To deserve God's grace, what is to be done? Is it worship or what act should you do? Do bhajan, sing his glory, that is enough.
1: Ivu nirantaram kodanu hrudayamto rama rama rama rama anukuntunte అదే నీకు అన్ని విధాలు దేన్ని కానివ్వకుండా చూసుకుంటుంది.
0: ఇఫ్ యూ హోల్ హార్టెడ్లీ డూ భజన్స్, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ ఇన్ దిస్ వరల్డ్.
1: భజన వినా సుఖ శాంతి నహి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్, దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అదర్ దాన్ ద భజన్ డూయింగ్ హిస్ భజన్.
1: కనుక ఆ భజన్ చేస్తూ ఉంటుంటే మీకు సర్వ విధంలో కూడా రక్షిస్తూ.
0: When you do bhajan, sing his glory, he can protect you.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meeru ento adrushtavantulu.
0: You are extremely lucky.
1: Ilanti paristhithilo kuda meerandaru ikkada cheratamu. Meerandaru ikkada cheratamu.
0: You could all assemble here today.
1: Goppa prophet meeku chiktu untundali.
0: And you have earned highest profit.
1: Ee profit chikkalante sadhyam kaadu.
0: It is not possible to have this profit.
1: దీన్ని సంపాదించుకోండి మీరు.
0: Yes, try to deserve this profit.
1: ఇది సంపాదించుకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అడవులు ఎందున్నా ఆకాశంలోనున్నా పట్టణంలోనున్నా పల్లెలున్నా గుట్ట మీద ఉన్నా నట్టేటి పడి ఉన్నా దిక్కు లేని వారి దేవుడు.
0: The highest rate of profit of divine grace and the divine will, as it follows you are safe and secure wherever you go, either in the village or city, mountain top or the deep sea, anywhere.
1: Mee jantane ventane untunnadu.
0: God is always with you, in you, above you, below you, around you.
1: Kanuka meer nirantaram kodanu edi meer chalivina chalipoyina భగవంతుని నామస్మరణ నిరంతరం కూడా చేస్తుందని.
0: Whether you may go through a holy book or not, but sing his glory, do bhajans wherever you go, wherever you are.
2: As we sow, so we reap. You just heard a divine discourse on that theme delivered by Bhagwan Baba on 21st of July 2005 on the occasion of Guru Purnima.

0: The mind without love is just a burial ground. The mere breath process, the taking in the air and breathing out, it is something like a furnace where you find the back of the skin that draws the air and pumps into the fire. Can you call it living? No.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema yokka lakshyamu tyagam.
0: The chief purpose of love is sacrifice.
1: Prema denini koradu.
0: Love doesn't need anything.
1: Prema evarini dushinchadu.
0: Love will not criticize anyone.
1: Prema evarini badinchadu.
0: Love will not harm anyone.
1: Prema niswarthamu.
0: Love is selfless.
1: Nirmalamu.
0: Pure.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka aneka vidhamuluga premakai partapistunnadu.
0: Man is not able to know such love and yet pines and yearns for love.
1: Prema anaga నిస్వార్థము త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి.
0: We should have full faith in love which has these two. One is selflessness and the second is sacrifice.
1: ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందు కూడాను అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ద సార్ట్ ఆఫ్ లవ్ దట్ యు ఫైండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ హస్బెండ్ అండ్ ద వైఫ్ అండ్ అమంగ్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ సెల్ఫిష్నెస్.
1: ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది.
0: ఇట్ ద డివైన్ లవ్ దట్ బ్రింగ్స్ పీపుల్ క్లోజర్ ఈవెన్ దో దే స్టే ఎట్ ఫార్ డిస్టెన్స్.
1: వియోగులను సంయోగం కావిస్తుంది.
0: ద సెపరేషన్ వుడ్ సర్టన్లీ రిజల్ట్ ఇన్ రియూనియన్.
1: పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది.
0: ద మ్యాన్ విత్ బెస్టియల్ క్వాలిటీ విల్ టర్న్ హింసెల్ఫ్ ఇన్ టు ద డివైన్.
1: లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది.
0: ద ఫిజికల్ వరల్డ్లీ లవ్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి.
0: ద వన్ హూ వాంట్స్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్.
1: కనుక భగవత్ ప్రేమతత్వాన్ని గుర్తించుకోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ద వన్ హూ వుడ్ లైక్ టు రిసీవ్ దిస్ డివైన్ లవ్ షుడ్ డెవలప్ ద డివినిటీ విద్ హిమ్.
1: నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ప్యూరిటీ అన్సలీడ్ నేచర్.
1: ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి.
0: వన్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ ఫుల్ వ్యూ ద డివైన్ లవ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్స్ దట్ కమ్ ఆన్ ద వే.
1: కానీ విశ్వభ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు.
0: బట్ ఈవెన్ సచ్ లవ్ యూ కెనాట్ కాల్ ఇట్ ద వన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు.
0: We say brotherhood of man.
1: ఇందులో కూడాను స్వార్థం ఉన్నది.
0: Even this fraternity, brotherhood of man.
1: ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి.
0: There is self-interest.
1: కనుకని విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి.
0: Therefore, the one who would like to have this experience universal brotherhood should experience this point of unity or oneness.
1: బ్రదర్స్ అనేటువంటి వారు ఎందు కూడాను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధి గాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు.
0: ఈవెన్ అమంగ్ బ్రదర్స్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎడ్యుకేషన్స్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైట్స్.
1: కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు.
0: Therefore, this fraternity is not true love.
1: Na yandu, ni yandu, vari yandu, viri yandu, unnatundi yokka atma tattvam okkate anetundi ekatma tattvanni pondatame nijamaina prema yokka swaroopam.
0: The true form of this love lies in entertaining the feeling or the atmic principle which is uniform in everyone.
1: Vyaktulu veru kavachunu, roopanamulu veru kavachunu, kani andari yandu unnatundi yokka atma tattvam okkateye.
0: The individual names and forms may vary, but atmic principle is one.
1: Prati vishayamunandu kudanu ekatma tattvanni manamu chakkaga gurtinchadaniki prayatninchali.
0: In every aspect, we should know this principle of unity.

0: Jewels are many, but gold is one. Cows are of different colors, but the milk is one.
1: Jeeva jantulu veru, jeevundu okkade.
0: The beings are many, but the indweller is one.
1: Poola jatulu veru, poojalu okate.
0: Flowers are many, but the worship is one.
1: Anninti enduku kuda manam ekatvanni bhavinchali.
0: We should take this spirit of oneness in all aspects.
1: Itti ekatvanni mukhyanga manam visvasinchinappude పరిపూర్ణ ప్రేమ తత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది.
0: When we abide this principle of unity, oneness, you can understand the spirit of divine
1: love. మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి.
0: We should fill our heart with love.
1: కేవలం హృదయమునందు కల్మషమైన భావము నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకున్న వారం అవుతాం.
0: On the other hand, if we fill our hearts with all hatred and enmity and pretend as if we have love, we are betraying ourselves.
1: ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా ఎట్టి పరిస్థితులు ఎందైనా ఎట్టి కర్మల ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు.
0: The one with such divine love will never give it up at any point of time, under any circumstances.
1: అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండినంత వరకు, ఇన్స్టిట్యూట్లో చదివేంత వరకును చాలా నిర్మలంగా పరిశుద్ధమైన ప్రేమగా ఉంటుంటారు.
0: Many of the students, so long they stay in the hostel and study at the institute,
1: ప్రపంచంలో పోయి ప్రవేశించేటప్పటికి సహవాస దోషం చేతను, పరివారం చేతను, కొన్ని సంఘ దోషం చేతను అనేక విధములుగా మా మనసు మారుతుండదని చెప్పుకుంటుంటారు.
0: They say that their mind changes the moment they leave these premises, blaming the company around and society.
1: సరియైన జవాబు కాదు.
0: It is not the proper
1: నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన
0: any point of time, under any circumstances.
1: అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండినంత వరకు, ఇన్స్టిట్యూట్లో చదివేంత వరకును చాలా

0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్.
1: నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్ అన్సలీడ్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్, యు కెనాట్ చేంజ్.
1: సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు.
0: నో కంపెనీ కెన్ ఎవర్ చేంజ్ యు.
1: ఎవరికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడీ.
1: దీనికి ఒక చక్కని దృష్టాంతరము.
0: వన్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక పేపర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పేపర్.
1: ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనం.
0: దేర్ ఆన్ దట్ పేపర్ యు హావ్ ద పిక్చర్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ట్రీ, క్రీపర్.
1: ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పములు ఉండినట్టుగా మనం గుర్తింపజేస్తున్నాం.
0: విల్ బి వాచింగ్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అటాచ్డ్ టు ద క్రీపర్.
1: కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైనా ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్లోయింగ్ విండ్ ఫ్రమ్ ఔటర్ సైడ్, ద జస్ట్ పేపర్ మే జస్ట్ వాసిలేట్ ఆసిలేట్, బట్ ద పిక్చర్ విల్ రిమైన్ ఆల్ ద సేమ్.
1: అది ఏ విధముగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరముగా ఉంటుంటాయి.
0: లైక్ వైజ్ ద మైండ్ మే వేవర్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ, బట్ యువర్ హార్ట్ విల్ బి స్టడీ.
1: కనుకనే నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వానికి ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ ద లవ్ విత్ విచ్ యూ ఫిల్ ఇట్ అప్ ఇన్ యువర్ హార్ట్, నో వన్ కెన్ చేంజ్.
1: మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి.
0: ఇస్ నాట్ ద మైండ్, ఇస్ ద హార్ట్ యూ హావ్ టు ఫిల్.
1: మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
0: ద మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది.
0: ద థాట్స్ విల్ కమ్ అండ్ గో, పాస్ ఆఫ్.
1: కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి.
0: Therefore you have to keep the sacred thoughts and love safe and secure in your heart.
1: ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది.
0: Love can be described in the form of a triangle.
1: ఒక కోణము తాను ఎవరికి భయపడదు.
0: One angle fearlessness.
1: ప్రేమకు భయమే లేదు.
0: Love has no fear.
1: ప్రేమ మరొకరిని బెగ్ చేయదు.
0: Love will never stretch its hand begging.
1: Prema prema nimittamai premistunde kaani maroka padartha nimittamai kaadu.
0: The love is for just for love's sake.
1: Kanaka prema for prema.
0: Love for love.
1: Prema oka vidhamainatundi yokka nirbhayanga undetundi.
0: Love is fearless.
1: Prema parulanu beg cheyinatundi.
0: Love will never beg anyone.
1: Ee moodu gunamulukunu premaku pradhanamainatundi pranamulu.
0: These are the three life principles for love.
1: Itti pavitramainatundi oka trigunamto koodinatundi prema tattvame nijamaina prema.
0: This love which is of this triangular principle is the true love.
1: Okanoka samayamlo,
0: at one time,
1: oka raju,
0: a king,
1: veta margame aranyamaniki vellaadu.
0: He went to the forest for hunting.
1: Vetaadi vetaadi arasi poyyadu.
0: He was very much tired while hunting.
1: Daaha vesindi.
0: He was thirsty.
1: Kontha dooramlo edo oka chinna kutiram kanipinchindi.
0: There he could find the flow of water nearby.
1: Akkada evaru unnaru ani thanu akkada praveshinchadu.
0: He went there to know who is there.
1: Akkada oka mahaneedu dhyanamlo nimagnayyadu.
0: There he found a noble soul in meditation.
1: Ee raju kudanu athani ematham kudanu thana yokka sadhananu bhanga parchaledu.
0: King did not object or come in the way of his meditative process.
1: Akkadane kucchunnadu raju.
0: The king sat there.
1: Ee mahaneedu dhyanam nundi lechi, evarandi meeru, endukosam vacharu అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు.
0: దిస్ నోబుల్ సోల్ గాట్ అప్ ఫ్రమ్ మెడిటేషన్, ఆస్క్డ్ హిమ్, హూ ఆర్ యు సర్, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: నేను ఒక దేశపు రాజును.
0: సో ఐ యామ్ ద కింగ్ ఆఫ్ ఎ కింగ్డమ్.
1: వేటాడే నిమిత్తమై అరణ్యములో ప్రవేశించాను.
0: ఐ హావ్ కమ్ టు దిస్ ఫారెస్ట్ ఫర్ హంటింగ్.
1: అలసిపోయాను.
0: ఐ యామ్ టైర్డ్.
1: నీ కుటీరము చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను.
0: ఐ కేమ్ హియర్ టు టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్.
1: అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందముతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు.
0: ద సెయింట్ టుక్ పిటీ ఆన్ దిస్ కింగ్ అండ్ ఆఫర్డ్ హిమ్ ద గ్రీన్ లీవ్స్ అండ్ ద వాటర్ అండ్ ద ట్యూబర్స్ వాట్ ఎవర్ దట్ అవైలబుల్.
1: దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు.
0: ద కింగ్ హాస్ పార్టేకెన్ దెమ్ ఆల్ అండ్ హి వాస్ హ్యాపీ.
1: తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు.
0: వైల్ రిటర్నింగ్ ద కింగ్ ప్రేడ్ టు ద సెయింట్,
1: స్వామి అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి.
0: Our kingdom is very close to this place.
1: Tam inta upakaram chesinanduku na venta vachi oka dinamaina kuda ma aadityam teeskovali annadu.
0: For all the help that you have extended to me, I request you to go out to our kingdom and accept our hospitality.
1: Kani sarvasanga parityagi ainatundi ee mahaneedu deeniki ye maatramu angikarinchaledu.
0: The saint being total renunciant did not accept this invitation.

0: కానీ రాజు చాలా బలవంతపరిచాడు.
1: బట్ ది కింగ్ పర్సిస్టెడ్, ఇన్సిస్టెడ్.
0: రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు.
1: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దిస్ కింగ్ హీ కేమ్ క్లోజ్.
0: వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు.
1: బోత్ ఆఫ్ దెం హాడ్ బాత్.
0: రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు.
1: ద కింగ్ ఎంటర్డ్ ఇన్ టు శాంక్టమ్ సాంక్టోరమ్.
0: అతని వెంటనే ఈ మహనీయుడు వెళ్లాడు.
1: ద సెయింట్ ఆల్సో ఫాలోడ్ హిమ్.
0: ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు.
1: ద కింగ్ వాస్ ప్రేయింగ్.
0: దేవాది దేవా,
1: ఓ గాడ్ ఆఫ్ గాడ్స్,
0: నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను.
1: ఇట్స్ మై గుడ్ లక్ దట్ ఐ కుడ్ బి ఎ కింగ్.
0: కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ దిస్ స్మాల్.
0: నా రాజ్యాన్ని ఇంకా నువ్వు వ్యాపింప చేసుకోవాలి.
1: ఐ షుడ్ ఎక్స్పాండ్ దిస్.
0: ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములు నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: ఐ షుడ్ కాంకర్ ద నైబర్హుడ్.
0: అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు.
1: ఈ ప్రేడ్ గాడ్ టు కన్ఫర్ గ్రేస్ సో దాట్ హీ వుడ్ హావ్ ఆల్ ద నైబరింగ్ కింగ్డమ్స్.
0: ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు
1: ద సెయింట్
0: మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు.
1: ద సెయింట్ వాజ్ లిసనింగ్ టు ది ప్రేయర్ ఆఫ్ ద కింగ్ లెఫ్ట్ ద స్పాట్ వితౌట్ టెలింగ్ హిమ్.
0: స్వామి, భుజించకపురమే వెళుతున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు.
1: ద కింగ్ సెట్, యు ఆర్ లీవింగ్ దిస్ ప్లేస్ సెయింట్, యు ఆర్ లీవింగ్ దిస్ ప్లేస్ వితౌట్ ఈటింగ్, ప్లీజ్ స్టే ఆన్.
0: నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు.
1: ద సెయింట్ సెట్, ఐ హావ్ నాట్ కమ్ హియర్ టు బెగ్ అనదర్ బెగర్.
0: నీవు ఒక బిచ్చగాడుగా ఉంటున్నావు.
1: యు ఆర్ ఎ బెగర్.
0: నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు.
1: యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ మెనీ థింగ్స్.
0: భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు.
1: యు వాంట్ ఎ బిగర్ వైడర్ కింగ్డమ్.
0: నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు. ఈ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు.
1: That God to whom you offer your prayer to satisfy and to fulfill all desires, I would pray to him directly.
0: Anaga నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్ చెయ్యడు.
1: ద వన్ విత్ ట్రూ లవ్,
0: భగవంతుని ఏది కూడా అడగనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆస్క్.
0: అన్ని తానే, సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు.
1: గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యు రిక్వైర్.
0: కనుకనే రామాయణం నందు కూడాను

0: Oh mind, don't ask for anything, don't desire anything. The more you ask for, it will be postponed, it will not be granted.
1: Adugani sabarini aadarinchade.
0: Without asking is not shabari given.
1: Adugakatanakai madayu jatayu kadakunegi sadgati galiginchade. Adugakuve o manasa.
0: Without mere asking, jatayu had the fortune of receiving last rites from the hands of Sri Rama.
1: Shabari adiginda.
0: Did Jatayu desire? No.
1: ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు.
0: When once we pray with all the purity and a total love, God will run.
1: ఏమీ మనం అడగనక్కర్లేదు.
0: You don't need to ask openly.
1: ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం.
0: This is the sign of God's love.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ.
0: This is the value of divine love.
1: ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం.
0: We are put to all sorts of troubles and turmoils because we go by the worldly way.
1: ప్రార్థించడము ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు.
0: When we ask for everything and desire, that's all worldly, physical.
1: ఇది ప్రవృత్తి ధర్మములు.
0: That's all outward path.
1: కానీ పవిత్రమైన ప్రేమ తత్వము నివృత్తి యొక్క ధర్మము.
0: But the true love is one which is sacred and inward.
1: ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి.
0: When once we follow the inward path, all the external procedures
1: భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు.
0: None of you would ever know the rich things present in God's treasury.
1: ఏదో నీవు గాజుముక్కు కోసమే నీవు ప్రార్థిస్తే ఆ మాణిక్యమే నీకు అందిస్తాడు.
0: When you pray for a piece of glass, God would give you
1: భగవంతుడు ఎంత విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు.
0: You don't know what is kept in store for you, the valuables.
1: కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు.
0: బట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ మీన్ థింగ్స్.
1: అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు.
0: బట్ గాడ్ వాంట్స్ టు గివ్ యు హైయర్ థింగ్స్.
1: అన్నిటికీ కూడా భగవత్ సంకల్పం పైన నిలబెట్టాలి.
0: సో యు జస్ట్ డిపెండ్ ఆన్ గాడ్, సరెండర్ టు హిమ్.
1: అప్పుడే మనకు అవసరమైనవన్నీ కూడా నువ్వు తానే అందిస్తుంటాడు.
0: దెన్ గాడ్ విల్ గ్రాంట్ యు వాట్ ఆల్ దట్ యు నీడ్.
1: ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో.
0: వాట్ యు నీడ్ అండ్ వాట్ యు డోంట్.
1: ఏది నీకు మంచిదో ఏది నీకు చెడ్డదో.
0: వాట్ ఈస్ గుడ్ ఫర్ యు అండ్ వాట్ ఈస్ నాట్. యు డోంట్ నో.
1: కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని నీకు అనుకూలమైనటువంటి దానిని ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
0: Therefore, what is good for you, what is comfortable, what is convenient,
1: ఏ నిమిషంలో
0: what is ideal, God
1: ఎప్పుడు
0: will give you.
1: ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం.
0: God only knows when to give, what to give, how to give, where to give.
1: కనుకని అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు.
0: With the total spirit of surrender, when once we leave everything to God, God will give everything that we need.
1: విశ్వాసం ఈనాటి మానవుల యందు లేదు.
0: Such strong faith is not present today.
1: ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు.
0: Therefore, all his thoughts are along the wrong path because the absence of such faith.
1: అన్నింటికీ నీ విశ్వాసం చాలా ప్రధానం.
0: For everything, faith is essential.
1: కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం.
0: Therefore, we go by these two principles, devotion.
1: భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి.
0: Therefore, we should have full faith on love.
1: ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు.
0: సో వీ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ లవ్.
1: ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది?
0: దెన్ హౌ డు యు డెవలప్ ఫెయిత్ ఇన్?
1: నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది.
0: యువర్స్ ఇస్ వరల్డ్లీ.
1: కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది.
0: బట్ గాడ్స్ లవ్ ఇస్ ప్యూర్.
1: ప్రాకృతికి అతీతమైనటువంటిది.
0: ఇట్స్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
1: అది ఒక పరిమితములైనటువంటి ప్రేమ.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
1: ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుభవించుకోవాలంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి.
0: Therefore, we have to reduce the worldly paths and worldly pursuits slowly.
1: పిల్లలు ఉంటుంటారు.
0: There are children.
1: పరీక్షలు ప్రారంభమైనప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి.
0: As examinations approach, they pray more intensely.
1: ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై?
0: Why do they pray?
1: పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు.
0: It's only for examination purpose.
1: కాదు కాదు.
0: No.
1: అది సరైన ప్రార్థన కాదు.
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ టు బెగ్.
1: యూఆర్ నాట్ బెగ్గర్.
0: యూఆర్ నాట్ ఎ బెగ్గర్.
1: యూఆర్ బిగ్గర్.
0: బట్ యూఆర్ నాట్ ఎ బెగ్గర్ బట్ యూఆర్ ఎ బిగ్గర్.
1: అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు.
0: డివోటీస్ షుడ్ నెవర్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ వే.
1: ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతునే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు.
0: Without entertaining any desire, if you pray for God, Himself, He will give you.
1: అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు.
0: సిన్స్ వీ కెనాట్ రీచ్ దట్ నోబ్లెస్ట్ హైట్స్, వీ మే హావ్
1: టు డిజైర్. అమ్మాయి నా భూ పెట్టదట. అడగకుండా అమ్మాయిన భూవ పెట్టదు.
0: వితౌట్ ఆస్కింగ్ ఈవెన్ మదర్ వోంట్ సర్వ్ యూ ఫుడ్.
1: కానీ మదర్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సంబంధము.
0: బట్ ది మదర్ ఇస్ ఫిజికల్ రిలేషన్.
1: కానీ డివైన్ మదర్ ప్రాకృత సంబంధం కాదు.
0: బట్ ది డివైన్ మదర్ ఇస్
1: నివృత్తి సంబంధమైనటువంటి ఒక మదర్.
0: ఇట్స్ ఇన్వర్డ్.
1: ఈ ప్రవృత్తికంతా కూడాను అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజము.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ యూ హావ్ టు ఆస్క్, యూ హావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ బెగ్ ఇన్ ది సీ.
1: ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించటమే తప్ప అడుక్కోవటమే లేదు.
0: సో దిస్ ఇన్ దిస్ ఇన్వర్డ్ పాత్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్.
1: ఏది చేసినా అందుకో,
0: whatever is given,
1: ఏదిచ్చినా అందుకో,
0: whatever is given,
1: మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు.
0: డోంట్ డిస్క్రిమినేట్ whether it's good or bad.
1: నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును.
0: ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఇట్ మైట్ లుక్ బ్యాడ్.
1: రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును.
0: బట్ ఇన్ ఫ్యూచర్ ఇట్ మే బి గుడ్.
1: మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి
0: ద వన్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా,
1: డాక్టర్ క్వినైన్ మిక్చర్ ఇస్తుంటాడు.
0: డాక్టర్ గివ్స్ హిమ్ క్వినైన్ మిక్చర్.
1: ఈ క్వినైన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది.
0: ఇట్స్ వెరీ బిట్టర్ టు టేస్ట్.
1: కానీ మందు రుచి చేదుగా ఉంటుందని కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుంది.
0: Though the taste is bitter, but it will improve your health.
1: అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది.
0: It is proper cure for malarial disease.
1: కనుక నీ ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడాను చాలా కష్టముగా ఉంటుంటది.
0: Therefore in the path of devotion you may find certain difficulties on the way.
1: కానీ ఈ కష్టానికి మనం ఏ మాత్రం వెరవకూడదు.
0: But we should not be afraid of these troubles.
1: ఈ కష్టానికి మనం ఏ మాత్రం వదలకూడదు.
0: We should never give up the devotion.
1: అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధములైన శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు.
0: Many great noble souls have undertaken penance facing all troubles and turmoil. Pleasure
1: is an interval between two pains. Rendu badhala madhyalo ane sukham untundali.
0: Pleasure is an interval between two pains.
1: Badhalu lekunda manaku sukham manaku praptinchadu.
0: You cannot have happiness without pain.
1: Kaka ee badhala vallane mana sukham kudanu praptistundi.
0: Out of the pain only you will have pleasure.
1: Pilachi aduga cheraku pettuna bellambu.
0: By mere asking the sugar cane will it serve you the jaggery?
1: Pitti rasamu peerchakunna.
0: You have to squeeze it, extract the juice.
1: Oka vajramaina kodanu manu aneka kotalu kosinappude daniki sariyina vilu labhistundi.
0: Even the diamond you have to cut it across several faces to make it shine.
1: Akkadi cheyakapothe daniki sariyina viluvine raadu.
0: If we don't cut the diamond it will not have
1: oka bangaruneina manam nippulo vesi kaalchi chuttuto vesi kotti aneka కటింగ్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది.
0: సో గోల్డ్ హెస్ గాట్ టు బి బర్న్ట్ ఇన్ ఫైర్, ఇట్ మస్ట్ బి హ్యామర్డ్.
1: కనుకనే మానవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకుని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది.
0: Therefore if you face with all resistance all the sufferings and the problems and the blame on the way you will have that eternal divine bliss.
1: Sulakanga manam bhavincharadu.
0: You should not take it mistaken in another way.
1: Sulakanga
0: you should not take it in easy way, lighter way.
1: Kani adi chaala pavitramainatundi.
0: But it's highly sacred.
1: చూచికి చాలా చిన్నదిగా ఉండవచ్చును.
0: ఇట్ మే అపియర్ టు బి సింపుల్.
1: అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును.
0: ఇట్ మే అపియర్ టు బి ది వరల్డ్ ఎక్స్‌పీరియన్స్.
1: కానీ అది లోకాతీతమైనటువంటి ఒక తత్వము.
0: బట్ ఇట్స్ సంథింగ్ బియాండ్ ద వరల్డ్.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడాను పొందాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ అటైన్ సచ్ డివైన్ లవ్.
1: చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం.
0: అహం ఇస్ బాండ్ టు ఆత్మ.
1: ఈ అహంకు పుట్టినటువంటిది మనస్సు.
0: Mind is born to this aham.
1: Manasuku puttinatundi vaaku.
0: And the word is born to this.
1: Kabatti vaaku manasu bidda.
0: Therefore this word this
1: manasu aham bidda. Manasu aham bidda.
0: And the mind is the son of aham.
1: Ahamu atma bidda.
0: Aham is the son
1: Kabatti
0: of atma.
1: Atmaku aham son.
0: And therefore aham is the son of atma.
1: Atmaku mindu grandson.
0: Mind is the grandson.
1: Atmaku వాక్ గ్రేట్ గ్రాండ్ సన్.
0: దిస్ వర్డ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
1: కనుక ఫాదర్, సన్, గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్ ఈ ముగ్గురు నలుగురు కూడా ఒక ఆత్మ సంబంధమే.
0: దేర్ఫోర్ ద ఫాదర్, సన్, గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్ బిలాంగ్ టు సేమ్ ఆత్మిక్ ఫ్యామిలీ.
1: అందరి యందు ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమ తత్వము.
0: సిన్స్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఇట్ ఇస్ ట్రూ లవ్.
1: ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు.
0: There may be a person without anything but yet none can exist without Atma.
1: సర్వుడు ఎందు ఉండినటువంటి ఒక ఏకత్వం ఏమిటి?
0: What is that is uniform in all?
1: అది సచ్చిత్ ఆనందం.
0: That is సచ్చిత్ ఆనందం.
1: అది దానిని మనము కాన్షియస్నెస్ అన్నారు.
0: That's what we call consciousness.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ గాడ్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి యందు ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఇన్ ఆల్.
1: కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం.
0: బట్ వీ ఫర్గెట్ దిస్ కాన్షియస్నెస్, బట్ వీ గో బై కాన్షియన్స్.
1: కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము.
0: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కాన్షియస్నెస్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ది ఎయిర్ అరౌండ్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ది ఎయిర్ అరౌండ్.
1: అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కాంట్ సీ, కెన్ యూ డినై దట్?
1: నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, కెన్ యూ నెగేట్ ఇట్?
1: అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కాంట్ సీ, యూ కెనాట్ డినై ద
1: ప్రెజెన్స్. మాత్రం చైతన్యం లేకపోలేదు.
0: బికాస్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, యూ కెనాట్ డినై.
1: ఉన్నది, ఉన్నది, ఉన్నది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్.
1: దీన్ని బీయింగ్, బీయింగ్, బీయింగ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ బీయింగ్.
1: ఈ బీయింగ్ నే సత్ అన్నారు.
0: దిస్ బీయింగ్ ఈజ్ సత్.
1: అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: విచ్ ఎగ్జిస్ట్ పర్మనెంట్లీ.
1: వచ్చి పోయేటువంటిది కాదు.
0: ఇట్ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: రాక పోకలు లేనిటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్.
0: ది సత్ ఇస్ ది డివినిటీ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ ఇట్ వుడ్ గో సమ్వేర్.
1: నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు.
0: వీ సే దట్ గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: ప్రాకృతమైనటువంటి భావములు.
0: ఇట్స్ వరల్డ్లీ ఫీలింగ్.
1: ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి?
0: వేర్ ఫ్రమ్ హెస్ హి కమ్ టు?
1: ఎక్కడి నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు.
0: హీ హాస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అక్కడే ఉన్నాడు.
0: హీస్ ప్రెసెంట్.
1: నీ యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది.
0: వెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ సేక్రెడ్, యూ విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్.
1: అంతేకాని రావటం పోవటం లేదు.
0: గాడ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
1: మీకందరికీ తెలుసును,
0: యూ ఆల్ నో,
1: ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు.
0: ధ్రువ ఇస్ 5-year-old బాయ్.
1: అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు.
0: హీ హాస్ నో ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్.
1: అలాంటి వాడు విశ్వాసం చేత, నారదుని యొక్క ప్రోద్భలం చేతనే కారడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ ఎంటర్డ్ ద ఫారెస్ట్, హిస్ అండర్టేకింగ్ పెనెన్స్ ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ దేర్.
1: పెద్దల మాటలు మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు.
0: ధ్రువ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ నారద.
1: ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది.
0: దట్ వెరీ ఫెయిత్ గేవ్ హిమ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ బాలుడు,
0: బట్ ఎ బాయ్,
1: లౌకికం తెలియనటువంటి వాడు,
0: హి డజంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈ విష్ణు వచ్చి, నాయన నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
0: విష్ణు అపియర్ అండ్ ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ డు యు వాంట్.
1: బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణవుల లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికి మీరు వచ్చారు.
0: ధ్రువ ద బాయ్ రిప్లైడ్, యూ హ్యావ్ కమ్ హియర్ టు దిస్ ప్లేస్ నోయింగ్ వేర్ ఐఎమ్.
1: నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు?
0: ధ్రువ సెడ్, ఓ గాడ్, యు నో వేర్ ఐఎమ్, వేర్ ఐఎమ్ డూయింగ్ పెనెన్స్, బట్ డోంట్ యు నో వాట్ ఐ ఆస్క్ ఫార్?
1: భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు.
0: గాడ్ ఈస్ నాట్,
1: ఎందుకంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ నాట్ ఇల్లిటరేట్, హీ ఈస్ వెరీ నాలెడ్జబుల్.
1: నీవు ఎక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి.
0: God said, oh boy, I know where you are,
1: the
0: what you are doing.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is
1: words, man. Thoughts, words, action, moodu okati kavali.
0: There should be harmony of thought, word and deed.
1: Appude nenu mee avishtani nerveyachadaniki samsiddhanga untanu.
0: Then I am ready to fulfill your desire.
1: Neevu inti daggara bhagavantuni darshinchi chesi అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తోట పైన కూర్చునేటువంటి వరం తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు.
0: అట్ హోమ్ యూ హావ్ డిటర్మిన్ దట్ విల్ గో టు ద ఫారెస్ట్ అండర్ టేక్ పెనెన్స్ అండ్ రిటర్న్ విత్ ఆల్ ది బోన్స్ గ్రాంటెడ్.
1: తలచినట్టుగా తపస్సు చేశావు.
0: అండ్ యూ డిడ్ పెనెన్స్ యాజ్ యూ థాట్.
1: కానీ ఆ తపస్సుకు, ఆ యొక్క సంకల్పములకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి.
0: ఐ షుడ్ టెస్ట్ వెదర్ యూ స్పీక్ అప్రోప్రియేట్ యువర్ థాట్ అండ్ పెనెన్స్.
1: ధ్రువుడు చెప్పాడు, స్వామి.
0: ధ్రువ సెట్, స్వామి,
1: నేనేదో ఒక చిన్న పెంకుటి దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజముక్క కోసమే వెతుకుతూ వచ్చాను.
0: స్వామి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ గ్లాస్ పీస్.
1: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క.
0: ద వరల్డ్లీ థాట్ హాస్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్, హి హాస్ నో వాల్యూ.
1: నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి.
0: బట్ యువర్ డివైన్ దర్శన్,
1: ఆ గాజుముక్కకై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా గాజుముక్క నాకు అక్కర్లేదు అన్నాడు.
0: హి సేస్, మై గుడ్ లక్, ఐ కుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ డైమండ్ ఇన్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ గ్లాస్ పీస్.
1: చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ.
0: And there that point was caught by
1: God. సంకల్పించడం ఒక్కటి,
0: యువర్ థాట్ ఈస్ వన్,
1: ఆచరించడం ఒక్కటి,
0: ప్రాక్టీస్ ఇస్ వన్,
1: ఈ రెండు ఒక్కటైపోయినాయి.
0: Both are one.
1: కాని కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు.
0: బట్ ది ప్రేయర్ ఇస్ సెపరేట్.
1: ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది.
0: అమంగ్ ది త్రీ టూ ఆర్ వన్, వన్ ఇస్ సెపరేట్.
1: కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ.
0: సో మెజారిటీ గో బై ది టూ.
1: దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది.
0: వన్ సెక్యూర్ టూ ఓట్స్, ద అదర్ వన్
1: సింగిల్ ఓట్. రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీవు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వారిని పంపించాడు.
0: సో యాజ్ దట్ వన్ బికాస్ ఆఫ్ టూ ఓట్స్ బెటర్ యూ గో బ్యాక్ అండ్ రూల్ ద కింగ్డమ్.
1: చూచారా, త్రికరణ శుద్ధి.
0: ద హార్మనీ ఆఫ్ ది త్రీ.
1: ప్రతి భావమునకు నువ్వు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు.
0: ఫర్ ఎవ్రీ ఫీలింగ్ గాడ్ విల్ థింక్ ఆఫ్ ది ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి అబ్సల్యూట్ సింథసిస్. వన్ ఇస్ ఒకటి,
1: అడగటం ఒకటి, చేయటం మరొకటి, ఇది సరికాదు.
0: యూ ఆస్క్ ఫర్ వన్ థింగ్ అండ్ యూ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇట్స్ నాట్ గుడ్.
1: కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపటికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్ దోషం చేతనే.
0: దో ధ్రువ హ్యాస్ టేకెన్ దట్ స్ట్రాంగ్ పెనెన్స్ విత్ సీక్రెట్ థాట్స్, యెట్ హీ కుడ్ నాట్ మేక్ ఫుల్లీ మేక్ యూజ్ ఆఫ్ ది డివినిటీ.
1: చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి.
0: బికాస్ హిస్ టాక్ ఇస్ ఎట్ వేరియన్స్ విత్ అదర్
1: టూ. వాక్ మైండ్ యొక్క బిడ్డ.
0: దేర్ ఫోర్ దిస్ టాక్ ఈస్ ది సన్ ఆఫ్ ది మైండ్.
1: మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది.
0: Mind gets polluted because of thoughts.
1: కనుకని తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి.
0: And therefore the thoughts have come to the son.
1: న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ భావములు వచ్చిండాలి మనసుకు.
0: సో మైండ్ షుడ్ హ్యావ్ ది థాట్స్ ఆఫ్ ది బ్రహ్మన్.
1: రాలేదు.
0: నౌ ఇట్ హాజంట్ హ్యాపెన్.
1: కనుకనే తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు.
0: సో వెన్ ఫాదర్ ఇస్ ఇన్ వన్ వే,
1: సంబంధమేమో కొడుకు తండ్రే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ది సన్ టు ద ఫాదర్.
1: ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు.
0: ప్రహ్లాద్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: హిరణ్యకశిపుడు మహా దుర్మార్గుడు.
0: హిరణ్యకశిపు ఇస్ వికెడ్ మ్యాన్.
1: దుర్మార్గుని గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు.
0: అండ్ టు దట్ వికెడ్ మ్యాన్ హీ కుడ్ హ్యావ్ ఎ ప్రెషస్ జెమ్ ఆఫ్ ఎ సన్, ప్రహ్లాద.
1: కనుక నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు.
0: హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపు హేట్స్ నారాయణ.
1: రూపనామమును నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు గోస్ బై ది నేమ్ అండ్ ఫామ్.
1: నామ రూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ the one after the formless, attributeless aspect of the divinity.
1: నామ రూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చేయాలి.
0: Though it has the name and the form, but we have to sacrifice.
1: ఏ నాటికైనా ఈ దేహం త్యాగం చేయటువంటిది.
0: One day or other, the body has got to be sacrificed.
1: కానీ త్యాగం అంటే ఏమిటి?
0: What is sacrifice?
1: కేవలం దేహ భావం త్యాగం చేయటం కాదు.
0: Is not giving up the body.
1: ఆస్తిపాస్తులను వదలటం కాదు.
0: Is not leaving.
1: ఆస్తిపాస్తులను వదలటం కాదు.
0: Is not giving up properties.
1: ఏదేని త్యాగం చేయాలి?
0: What is to be sacrificed?
1: మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అసూయాదులు త్యాగం చేయాలి.
0: One has to sacrifice these three, the attachment, the jealousy and ego.
1: ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం.
0: అండ్ హ్యూమన్,
1: ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: హ్యూమానిటీ ఇస్ ఎన్కంపాస్డ్ బై దీస్ త్రీ, ద కవరింగ్. వన్ హాస్ టు త్రో ఇట్ అసైడ్.
1: కన్నుకు పొర వచ్చింది.
0: సపోజ్ ఐ హావ్,
1: తీస్తే చాలు దృష్టి నీకు లభిస్తుంది.
0: ది ఐ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ క్యాటరాక్ట్.
1: నీవు దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ న్యూ విజన్.
1: నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ద హార్ట్ ఇస్ కవర్డ్ బై ద
1: వాటిని ఇదే త్యాగం.
0: Giving it up these three is sacrifice.
1: త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు.
0: Not giving up properties.
1: దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి.
0: You have to give up bad qualities.
1: ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది.
0: When once you get away from the bad qualities, you will have the realization of the spirit.
1: అది నీ రైట్.
0: That is your right.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది.
0: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: దైవం నుంచినే వచ్చినటువంటిది.
0: హి ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద డివైన్.
1: దైవం నుంచి వచ్చినప్పటికీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం.
0: హావింగ్ కమ్ ఫ్రమ్ గాడ్ హి ఫర్గెట్స్ గాడ్.
1: మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి.
0: ఆల్ క్లౌడ్స్ ఆర్ బోర్న్.
1: మేఘం తిరిగి సూర్యునే కప్పివేస్తున్నాయి.
0: క్లౌడ్స్ కవర్ ద వెరీ సన్.
1: కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే.
0: బట్ ద సన్ హాస్ నో హేట్రెడ్ ఆన్ ద
1: క్లౌడ్. ఇవన్నీ ఏంటి ఈ మేఘములు, పాసింగ్ క్లౌడ్స్, కొంతలో కదిలిపోతాయి, దీనిపైన మనకి ఎందుకు ఈ ద్వేషం?
0: The sun feels so not to have a kind of any anger because clouds would pass off. అదే
1: కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: At times our heart is covered by means of bad thoughts.
1: ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి.
0: And therefore the love that shines is covered by jealousy.
1: అప్పటిలో శాంతిని వహించాలి.
0: Then we should maintain peace.
1: ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి.
0: When we are peaceful, the clouds will pass off.
1: ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి.
0: Clouds have come here because of the wind, and the same wind will take them out.
1: మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము.
0: The clouds have come here, they will vanish because of the wind.
1: ఆ పెనుగాలియే మన ప్రేమ తత్వము.
0: That whirlwind is the spirit of love.
1: ఆ ప్రేమనే గాలి వీచినప్పుడు
0: when once there is the wind of love, కూడాను పరిగెత్తుంటాయి. All clouds will go.
1: ఆవరించిన మేఘములు కూడాను కదిలిపోతుంటాయి.
0: All clouds will go.
1: ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనేలేదు.
0: There is nothing that you cannot accomplish without love.
1: దేనినైనా సాధించలేకపోవచ్చును.
0: You may not achieve anything.
1: కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనేలేదు.
0: There is nothing you cannot achieve with this
1: ప్రేమ చేత సాధించవచ్చును.
0: Everything you can achieve with this love.
1: కనుకని ప్రేమ ఈశ్వరహై, ఈశ్వర ప్రేమహై, పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. వీ షుడ్ నో ది స్పిరిట్ ఆఫ్ యూనిటీ బిట్వీన్ ది టు.
1: కనుకని ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ దిస్ లవ్.
1: నీ బాధలు నీకు ఎంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి.
0: యు షుడ్ కన్సిడర్ ది డిఫికల్టీస్ ఆఫ్ అదర్స్ యాజ్ యువర్ ఓన్.
1: నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి.
0: యూ షుడ్ నో ద ట్రూత్ దట్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ సో ఆల్సో ద అదర్ వన్.
1: కనుక ప్రతి ఒక్కదానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి.
0: సో యూ హావ్ టు టేక్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని.
0: దట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ.
1: ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ?
1: తనకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ద నంబర్ ఆఫ్ హ్యాండ్స్ ఇన్ ద ఫీల్.
1: తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిది.
0: As is your feeling, so also the feeling of others.
1: నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే.
0: As is my suffering, so also the suffering of others.
1: నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే.
0: As is my misery, so also the grief of others.
1: ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే.
0: I consider myself pure, so అన్నింటి కూడాను
1: పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి.
0: And we should go by this measure of sacred love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there is no scope for hatred.
1: ఇంకా అసూయకు అదనే స్థానం లేదు.
0: Then no scope for jealousy.
1: కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను.
0: Therefore, in order to give up the attachment, the hatred and jealousy, you should have pure love. You should have selfless love.
1: నిరహంకారమైన ప్రేమను.
0: And the love which is egoless.
1: మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop that.
1: ఇదియే నిజమైనటువంటి భక్తి.
0: This is the true devotion.
1: అంతేకాని పూజలు చేయటము, వ్రతములు చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటం ఇవన్నీ కూడాను కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణగింపజేసేదానికి ఇవన్నీ సోపానములు.
0: Therefore, the other acts like worship and meditation, other rituals will make your mind steady, that's all.
1: ఒక మిద్దెని ఎక్కాలంటే ఒక నిచ్చెన వేస్తాము.
0: In order to climb up the staircase, you will have the ladder there.
1: ఈ ladder పైన దానికి కలుచుకొని ఉండాలా, కింద భూమికి ఆధారంగా ఉండాలి.
0: The ladder should lean on the top.
1: అప్పుడే మధ్యన ఉన్నటువంటి స్టెప్స్ అంతా మనం దాటుకుని పోవచ్చు.
0: Then only it is possible to climb up the steps.
1: కింద ఉన్నటువంటి ఒక ఆధారమే విశ్వాసము.
0: The lower end is the basis of faith.
1: ఆ విశ్వాసం పైన ఈ ల్యాడర్ ను ఆధారం చేసుకోవాలి.
0: So the ladder should just be based on this.
1: పైన టాప్ కలుచుకున్నటువంటిది ప్రేమ.
0: The top one leans on love.
1: కాబట్టి ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడు మనం ఎంత పైకైనా కూడా మనం ఎక్కిపోవచ్చు.
0: Therefore, with faith and love, you can climb up to an extent.
1: ఈ రెండు మాత్రం సంబంధం లేకుండా ఏ మాత్రం కూడా మనం ల్యాడర్ ఎక్కలేము.
0: Without these two, you can never climb the ladder.
1: ఒకవేళ ఆ విధంగా ల్యాడర్ ఎక్కాలనుకుంటుంటే అది అసాధ్యం.
0: Even if anyone tries, you'll find it impossible.
1: ఆధారం ఆధేయం రెండు కావాలి మనకి.
0: You should have the basis here and also the top one that leans on love.
1: విశ్వాసము, గాఢమైన విశ్వాసం ఉండాలి.
0: You should have strong faith.
1: తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ లవ్.
1: ఈ రెండింటినీ మనం సంపాదించుకుంటే ఏ జప ధ్యానమును కూడా మనకు చేయనక్కర్లేదు.
0: వన్స్ యూ హ్యావ్ దీస్ టూ, యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: ఈ జప ధ్యానములన్నీ దేనికోసమని?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఈ రెండింటినీ పొందే కోసమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్.
1: అవి రెండే మనకు ప్రాప్తించినప్పుడు ఇంక జప ధ్యానములు మనకెందుకు?
0: దెన్ వన్స్ యూ హ్యావ్ దీస్ టూ, వై షుడ్ యూ నీడ్?
1: దేనిని వెతకాలని పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు ఇంక వెతకనక్కర్లేదే.
0: The one you are in search for is waiting at your doorstep.
1: చాలామంది దైవాన్వేషణ అనుకుంటుంటారు. అన్వేషణ అనేది చేయనక్కర్లేదు.
0: Many say they are in search of God. You don't need to search for
1: him. సర్వత పాణిపాదం తస్ సర్వతోచే శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిశక్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, why do you need to search for him?
1: మొట్టమొదటి నిన్ను నీవు వెతుకుతున్నావా ఎక్కడైనా?
0: First, in the first instance, do you search for yourself?
1: నిన్ను నీవు ఎక్కడ వెతకలేవు.
0: You don't.
1: ఒకవేళ నిన్ను నీవు వెతుకుతున్నావు అంటే నీవు పిచ్చివాడేవి.
0: If you say that you are in search of your own self, others will take you
1: mad. అదే రీతిగా భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుకోవటమే.
0: When you, if you say that you are in search of God,
1: భగవంతుని నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
0: God is with you, in you, above you, below you, around you, everywhere.
1: భగవంతుడవు.
0: You are God.
1: You are God.
0: You are God.
1: You are God.
0: You are God. You are God.
1: కేవలము దేహాభిమానమును పురస్కరించుకొని ఈ ఉపాధులను పురస్కరించుకుని నేను పలాని వాడిని పలాని వాడిని అని నీవు చెప్పుకుంటున్నావు.
0: బేసింగ్ ఆన్ యువర్ బాడీ ఇన్ ది వెస్చర్ యు హావ్ పుట్ ఆన్ యు యు ఇంట్రోడ్యూస్ యువర్ సెల్ఫ్ అస్ వన్.
1: అనేక మంది మహర్షులు అనేక వేద శాస్త్ర ఇతిహాస పురాణముల నుంచి అంత కాలం నుంచి కూడా వచ్చేటువంటిది అన్ని క్వశ్చన్స్ లో కూడాను హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ చాలా పెద్దది.
0: Of all the questions that man is put to since times immemorial, the biggest question is this: who am I?
1: జగత్తులో ఎన్నో పదములు ఉంటున్నాయి.
0: There are so many words
1: there. కానీ అన్ని వదిలిపెట్టి నేనెవరు అనేటువంటి తెలుసుకోమని చెప్పడంలో ఏం అర్థం ఉంటుంది?
0: What is the meaning in finding this question, who am I?
1: ఎవరైనా వచ్చినారంటే ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం.
0: We generally ask, if anyone comes to you, you'll say, who are you? Where do you come from?
1: అందరిని ప్రశ్నిస్తున్నావు కానీ నీవు నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు.
0: యూ క్వశ్చన్ ఎవ్రీబడి బట్ యూ డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ హూ ఆమ్ ఐ వేర్ డు ఐ కమ్ ఫ్రమ్.
1: నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది.
0: వెన్ వన్స్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ఏబుల్ టు నో అదర్.
1: కనుక ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: సో ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: ఈ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఏం కావాలి?
0: What is required for
1: first confidence kavali.
0: First self confidence is required.
1: ee confidence valane satisfaction vachestundi.
0: Out of the confidence you will have satisfaction.
1: ee satisfaction valane sacrifice chestavu.
0: The satisfaction will lead
1: to sacrifice valane realization vastundi.
0: Out of the sacrifice you will attain realization.
1: First self confidence the foundation.
0: So self confidence is the foundation.
1: Self satisfaction is the wall.
0: Self satisfaction is the wall.
1: Self sacrifice is the roof.
0: Self sacrifice is the roof.
1: Self realization is the life.
0: Self realization is the life.
1: ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ ఫౌండేషన్ ఇస్ నాట్ పాసిబుల్ టు
1: గోడ లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
0: వితౌట్ వాల్స్ యూ కెనాట్
1: లివ్ దేర్. రూఫ్ లేకపోతే మనం నివసించలేము.
0: వితౌట్ లేయింగ్ ది రూఫ్ యూ కెనాట్ లివ్ దేర్.
1: అందుకనే మొట్టమొదటి నుంచి నీ ఫోర్ స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి.
0: సో యూ షుడ్ నో ఆల్ దీస్ ఫోర్
1: స్టెప్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఫస్ట్.
1: దీన్ని ఏమాత్రం కూడా నువ్వు చెలించకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ సీ దట్ ఇట్ విల్ ఆల్వేస్ బి స్టే.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెలించకుండా ఉండాలి.
0: Even if it amounts to sacrificing one's own life, confidence, one should have strong
1: confidence.
0: And once you develop this confidence, you will enjoy the bliss.
1: ఈ ఆనందం ఆవిర్భవించిందా సర్వమును త్యాగం చేస్తావు.
0: When once you are in the blissful state,
1: ఆనందంలో ఇది నాది నీది అని పర అపర అనేటువంటి భేదములు ఏమాత్రమూ ఉండవు.
0: There will be no differences like I and mine and thine.
1: అప్పుడే అన్నింటినీ త్యాగం చేస్తావు.
0: Then you will give up sacrifice.
1: ఎప్పుడు త్యాగం చేస్తివో త్యాగేనేకి అమృతత్వ మానసు న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది.
0: It's only the sacrifice that make you blissful.
1: కానీ మనం చేయలేకపోతున్నాం.
0: బట్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఈ అభిమాన మమకారం రెండు కట్టివేసింది.
0: ఇట్స్ ఓన్లీ ది అటాచ్మెంట్ అండ్ పొసెసివ్నెస్ దట్ బైండ్
1: యు. ఇదే మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి.
0: దీస్ టు విల్ టేక్ యు టు హెల్.
1: అందుకోసమని ఎవరో చెప్పారు.
0: Therefore it is
1: said. ప్రతి వ్యక్తిని కూడాను యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని.
0: We say the god of death Yama will drag every soul with a rope.
1: భగవంతుడు ఇన్ని విధములుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే.
0: When God has created all these things, all creatures, Yama drives all the body.
1: పోటానికి ఈ యొక్క యమధర్మరాజుకు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు?
0: To drag, to take away so many lives, where do you find the rope factory for Yama?
1: ఈ రోప్ ఫ్యాక్టరీ తనకి ఎక్కడ లేదు.
0: Well, he has not.
1: ఎక్కడ నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు ఈ పాశములు.
0: హీఈస్ నాట్ బ్రింగింగ్ రోప్స్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అభిమానం ఒకటి మమకారం ఒకటి ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు.
0: వన్ రోప్ ఇస్ అటాచ్మెంట్, అనదర్ ఇస్ పొసెసివ్నెస్. దీస్ టు ఆర్ ఇంటర్‌ట్వైన్డ్.
1: అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి.
0: అండ్ దే విల్ జస్ట్ టై అప్ యువర్ నెక్ అల్టిమేట్లీ.
1: అదే కాలాన్ని అంత్యం గావిస్తుండాలి.
0: దాట్ విల్ బ్రింగ్ ది ఎండ్.
1: కనుకనే
0: సో
1: మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంత కష్టములు అందిస్తున్నాడని కానీ సుఖములు కొని తెచ్చున్నాడని కానీ భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్.
1: సుఖ దుఃఖములకంతా మన సంకల్పములే మూల కారణములు.
0: వీ షుడ్ కన్సిడర్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్ అవర్ థాట్స్ ఆర్ ది కాజ్.
1: మంచి చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణములు.
0: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ అపాన్ అవర్ థాట్స్.
1: కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు.
0: నో వన్ ఈజ్ సెపరేట్లీ.
1: వారి వల్ల మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి.
0: We'll have low satisfaction when we feel so and so is responsible for our pleasure. We should never submit ourselves to
1: such.
0: For everything we are responsible. For good and bad. For pleasure and pain. For profit and loss. For everything we are responsible. For everything we are responsible, the main cause. Then once we feel that we are the main cause, we don't need to have fear. And once you feel that troubles are because of others,
1: nirbhayam,
0: you
1: will
0: be fearful.
1: Nirbhayam.
0: When you will be fearless,
1: paripurna prema undinappudu nirbhayam vastundi.
0: When there is total love, you will be fearless.
1: Dosham undinappude bhayam avaristundi.
0: When there is no love, you will be fear stricken.
1: Manalo doshamulku emaatramu avakasam ivvakoddu.
0: Don't give scope for any
1: mistake. Sadhyamainanta varaku ee chinna pani chesinappudiki, is it good or bad, is it right or wrong, ani discrimination cheyi.
0: For every action, discriminate there, whether it's right or wrong, good and bad.
1: Time teesko.
0: Take time.
1: Tondara padavaddu.
0: Don't be in a
1: haste
0: hurry.
1: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: So never be in a hurry. Discriminate with
1: good or bad. Tondara padavaddu. Edu ochinappudiki nee shaanthanga nee undu.
0: Anything may come. Maintain peace.
1: Daivani smarinchu.
0: Think of God.
1: దైవ ప్రేమను పెంచుకో.
0: డెవలప్ డివైన్
1: ఆ ప్రేమనే నీకు అమృతంగా మారిపోతుంది.
0: ద వెరీ లవ్ విల్ ట్రాన్స్ఫార్మ్
1: ఆ దుఃఖమును దూరం చేస్తుంది.
0: అండ్ ఇట్ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ద మిజరీ.
1: అంకితం చేస్తుంది.
0: అండ్ దెన్ దట్ విల్ మేక్ యూ సరెండర్.
1: ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు.
0: దిస్ ఇస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్
1: చదువులు చదవచ్చును.
0: ద వరల్డ్లీ ఎడ్యుకేషన్ వీ కెన్ హ్యావ్.
1: కానీ ఇది కూడా ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: దిస్ ఆల్సో ఫిజికల్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: ఇది ప్రవృత్తి మార్గంలో మనం జీవించడానికి ఆధారమే.
0: దిస్ ఇస్ వెరీ బేసిస్ ఫర్ అవర్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ లైఫ్.
1: సుఖీంప హేమతారక విద్య పరమను సుఖీంప బ్రహ్మ విద్య.
0: దేర్ఫోర్ వరల్డ్లీ నాలెడ్జ్ ఫర్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: ఈ రెండు విద్యలు ఉండాలి. ఈ రెండు విద్యలు ఎట్టివి?
0: What sort of
1: negative positive vantivi?
0: They are like negative and positive.
1: Ee prakrutamaina vidyalu anni kudunu negative negative negative.
0: All this worldly education is negative.
1: Kanukane mana hrudayam nindi kunnunu negative yokka thoughts anta nimpukunnam.
0: Therefore we filled our hearts with the negative thoughts.
1: Kaani aashinchedi positive nu aashisthunnam.
0: But we expect positive from God.
1: Impossible.
0: It is impossible.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: నెగటివ్స్ నింపుకుంటున్నాం మనం.
0: బికాజ్ యు ఫీల్
1: నెగటివ్ థాట్స్ ఏ వస్తున్నాయి.
0: దేర్ఫోర్ యు గెట్ నెగటివ్ థాట్స్ అవుట్
1: ఆఫ్ పాజిటివ్ ఎట్ట కోరడానికి నీకు అధికారం లేదు.
0: ఎక్స్పెక్ట్ ద పాజిటివ్.
1: నీకు అధికారం లేదు.
0: యు హావ్ నో రైట్.
1: నీ మొట్టమొదటి హృదయంలో పాజిటివ్ నింపుకో.
0: దేర్ఫోర్ ఫిల్ యువర్ హార్ట్ విత్ ద పాజిటివ్.
1: అప్పుడు అన్ని కూడాను లభిస్తాయి.
0: దెన్ యు విల్ హావ్ ఎవ్రీథింగ్.
1: కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి.
0: దేర్ఫోర్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ రిలేషన్ టు ద ఫిజికల్
1: ఎండ్ ఆఫ్ ద వరల్డ్. పరతత్వానికి సంబంధించినటువంటివి హేమతారక విద్య, సారక విద్య.
0: Therefore, spiritual knowledge will give you liberation.
1: దానికి ఎట్టి అభ్యంతరములు లేవు.
0: ఇట్ హెస్ నో అబ్జెక్షన్ whatsoever.
1: ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటి ప్రవేశించాలి.
0: We have to lead our life in between these two.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు.
0: Many of you play football.
1: ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుండాలి.
0: There is a system in this football game.
1: అటువైపున ఒక ఆరు మంది, ఇటువైపున ఒక ఆరు మంది ఉంటారు.
0: On one team six, another team six this side.
1: కానీ లాస్ట్ లోపల రెండు గోల్లు పెట్టుకుంటారు.
0: Last there will be goal at the end.
1: ఇక్కడ ఒక లిమిట్, ఇక్కడ ఒక పరిమితం పెట్టుకుంటారు.
0: There will be one limit this side, another limit other side.
1: ఈ రెండింటికి మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది.
0: When the ball goes in between the two, it's a goal.
1: అదే విధంగానే కామ క్రోధ లోభ మోహ మద మత్సల్యములు.
0: Likewise,
1: ఆరు మంది ఒకవైపు ఉంటున్నారు.
0: ఆల్ దీస్ సిక్స్, ద యాంగర్, ద లస్ట్ అండ్ ద గ్రీడ్.
1: ధర్మ శాంతి, సత్య ధర్మ శాంతి, అహింస ప్రథమ ధర్మము అనగా ప్రేమ తత్వము కూడా ఆరు ఒక తట్టు ఉంటాయి.
0: సిక్స్ ప్లేయర్స్ ద అదర్ టీమ్ కంప్రైజ్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్.
1: వీరు వారు లైఫ్ అనేటువంటి బాలను కొడుతున్నారు అటు ఇటు.
0: బోత్ ది టీమ్స్ కిక్ దిస్ బాల్ ఆఫ్ లైఫ్ ఆన్ బోత్ సైడ్స్.
1: కానీ సత్యము ధర్మముతో కూడినటువంటి దీంతో ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. ఇదే మన లిమిట్లు.
0: Therefore, the goals, the limits are one
1: ee
0: is physical education, another education.
1: Mana life aneetundi ball kottitima manam goal aipoyinam.
0: Therefore, if you kick the ball that passes between the two, it's the goal.
1: Kaani atu vaipu nitu vaipu far long poyinappudiki adi out avutundi gaani goal kaadu.
0: But if it cross the boundary, see if it goes to one furlong, it's out but not goal.
1: Kanaka ee prakrutamainatu vidyalu chadavandi.
0: Therefore, study the worldly
1: knowledge. Dantu kudunu unnatamainatu yokka sthitini pondandi.
0: And good, have good positions.
1: Kaani daanini aadharam chesukoni దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి.
0: బట్ ఆల్సో లెర్న్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
0: Of all, it's only the spiritual education.
1: లౌకిక విద్యలు అన్ని చిన్న చిన్న కాలువలు వంటివి, నదుల వంటివి.
0: ది సెక్యులర్ నాలెడ్జ్, ది వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ఎ లేక్ అండ్ రివర్.
1: ఇది ఎక్కడ? సాగరము, సముద్రానికి చేరిపోతుంటాయి.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్
1: నదీనాం సాగరో గతిః.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఓషన్.
1: ఆ సాగరమే గతి.
0: సో దట్ ఓషన్ ఇస్ అల్టిమేట్.
1: మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టకడపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే రిసీవ్ అల్టిమేట్ యూ మస్ట్ మర్జ్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ గ్రేస్.
1: కనుక ఆ విశ్వాసం చేత
0: విత్ దట్ ఫెయిత్
1: ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత
0: విత్ దట్ డిటర్మినేషన్
1: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రకృతిని మనం ఏమాత్రమో విమర్శించకూడదు.
0: నెవర్ క్రిటిసైజ్ ద వరల్డ్.
1: ప్రకృతిని ఏమాత్రం మనం వదలడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ గివ్ అప్ ద నేచర్.
1: భగవత్ స్వరూపమే.
0: ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఈ ప్రకృతి అంతా కూడా కార్యస్వరూపము.
0: ద ఓల్ నేచర్
1: పరమాత్మ కారణము.
0: గాడ్ ఇస్ ది కాజ్.
1: కారణ కార్య సంబంధమే ఈ ప్రపంచము.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. దానిని
1: మీరు చూడాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ హియర్ ఆన్ ఎర్త్.
1: ఈ విధంగా దైవత్వాన్ని చూడడానికి అంటి ఎందుకు అణువణువులు కూడా దైవత్వాన్ని మీరు పరికించవచ్చు.
0: యూ కెన్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ దిస్ లైఫ్.
1: కానా
0: బట్
1: కేవలం లౌకిక విద్యలతోనే మన జీవితాన్ని అంత్యం గావించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్స్ లెర్నింగ్ ది ఫార్మల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఓన్లీ.

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: ఈ ప్రేమను ప్రేమ చేతనే పొందవదగుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అక్వైర్ లవ్ అండ్ రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్.
1: ఈ ప్రేమ తప్ప ప్రేమస్వరూపుణ్ణి పొందుటకు మరొక మార్గము లేదు.
0: టు అటైన్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఎక్సెప్ట్ ఇన్ ది పాత్ ఆఫ్ లవ్.
1: పిట్టి ప్రేమ క్షణములో పెరిగి క్షణములో తరుగునటువంటిది కాదు.
0: Such love is not the one which grows in a moment and declines in another moment.
1: ఈ ప్రేమనే మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నది.
0: This love is established as ఆత్మ in every man.
1: దేహో దేవాలయ ప్రోక్తో. దేహమే ఒక దేవాలయము.
0: The physical body is temple of God.
1: ఇందులో ప్రేమనే ఆత్మస్వరూపుడు.
0: Love in this physical body is Atma.
1: Kitti pavitramaina prema nirmalamaina hrudayamunandu pratishthai untunnadi.
0: Such sacred love is established in a pure heart.
1: Kanuka premamayamu kanatvanti hrudayamunnande bhayamu brantulu nindi untuntayi.
0: Fear and delusions exist in heart which does not have love in it.
1: Bhagavat premagala hrudayamu nirantaramu nirbhayamganu nischintaganu aanandanni pondutuntadi.
0: A heart filled with love for God is always free from fear and anxiety.
1: Chanamulonane taruguchu chanamulone perugunattidi nijamaina prema kaadu.
0: Love which grows in a moment and declines in another cannot be called love at all.
1: Chaavu puttaka lenatti jeevu nedalo nitya nirmala jyoti ai negadu prema.
0: In a human being, the love exists as birthless and deathless, shining like a flame in his heart.
1: Kanuka bhagavantunni prema swarupudu ani chepputa kante ప్రేమనే తన యొక్క స్వరూపము అని చెప్పుట చాలా మంచిది.
0: ఇట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ గాడ్ యాజ్ లవ్ ఇట్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: అట్టి ప్రేమనే ఆత్మస్వరూపంగా భావిస్తూ

0: అనేకమంది ఆరాధనలు సల్పుతూ వచ్చారు.
1: A number of people worshiped love in the form of ఆత్మ.
0: ప్రేమ భగవత్స్వరూపం అగుట చేతనే దేహో దేవాలయం, ఈ దేహం దేవాలయంగా పోల్చుకోగలిగారు.
1: As love is essentially divine and godly, the human body has been described as a temple.
0: అంతే కాదు, ఇది ఒక భవనముగా కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
1: Not merely that, this has been compared to a palace.
0: నిర్దోషం నిర్మమో నాథః సదోషం చంచలో వధువు. నిర్దోషి అయి నిర్మలమైనటువంటి ఒక భర్త, దోషి అయి చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
1: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్, ద హస్బెండ్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్ట్ అండ్ హూ ఇస్ పర్ఫెక్ట్, ద వైఫ్ హూ ఇస్ హ్యావింగ్ డిఫెక్ట్స్ అండ్ హూ ఇస్ వేవరింగ్ ఇన్ హర్ మైండ్.
0: దోషి అయిన భర్త భార్య, నిర్దోషి అయిన భర్త, నిశ్చలమైన భర్త, చంచలమైన భార్య, ఈ ఇరువురు గృహమునందు ఉండినప్పుడు శాంతి అనేటువంటిది ఏ రీతిగా మనకు లభిస్తుంది?
1: When you have a husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get peace?
0: ఈ గృహమునందు శాంతి సంతోషములు అనుభవించవలనన్నా భర్త అయినా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
1: If there should be peace in this home, either the husband should follow the wife faithfully or the wife should implicitly follow the husband.
0: ఇందులో విచారించి చూచినా నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము ఇది ధర్మ విరుద్ధము.
1: If you only inquire, it would not be appropriate for a fault free pure husband to follow a wife who is full of faults and wavering.
0: దోషి అయి చంచలమైనటువంటి యొక్క భార్య, నిర్దోషి నిర్మలమైనటువంటి భర్తను అనుసరించడమే సహజం.
1: ఇట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్ అండ్ నేచురల్ ఫార్ దిస్ వైఫ్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ వేవరింగ్ టు ఫాలో ది హస్బెండ్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫాల్ట్స్ అండ్ హూ ఇస్ ప్యూర్ అండ్ స్టడీ.
0: ఇక్కడ భర్త ఎవరు, భార్య ఎవరు?
1: హియర్ హూ ఇస్ హస్బెండ్ అండ్ హూ ఇస్ వైఫ్?
0: నిర్దోషి అయి నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమైనటువంటి యొక్క ఆత్మనే భర్త.
1: ఆత్మ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్ట్, ప్యూర్ స్టడీ అండ్ సెల్ఫ్లెస్, దాట్ ఈస్ హస్బెండ్.
0: దోషి అయి చంచలమై స్వార్థమై కేవలము పరితాపంతో ఉండినటువంటి యొక్క ఈ భార్యనే మనస్సు.
1: ద వైఫ్ ఈజ్ ద మైండ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ ఇంప్యూర్ అన్స్టడీ అండ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ మనస్సు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
1: డివోషన్ ఈజ్ దట్ పర్టికులర్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ బై విచ్ ది వైఫ్ దిస్ మైండ్ ఈజ్ మేడ్ టు ఫాలో ది ఆత్మ.
0: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
1: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
0: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
1: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
0: భజ సేవాయాం అనేది.
1: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
0: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
1: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్
0: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
1: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
0: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
1: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈజ్ డివోషన్.
0: దేహ దృష్టితో జీవితము గడపటమే మోహము అని.
1: ఇట్ ఈస్ ఇన్ఫాచుయేషన్ ఇఫ్ యూ స్పెండ్ అవర్ లైఫ్ విత్ ది బాడీ కాన్షియస్నెస్ అండ్ ఫిక్సింగ్ అవర్ బాడీ.
0: విష్ణు భక్తులు విష్ణు ప్రియులు భక్తులు, విశ్వప్రియులు విషయ ప్రియులు మానవులు.
1: దోస్ పీపుల్ హూ లవ్ ద లార్డ్ అండ్ హూ ఫాలో ద లార్డ్ విష్ణు ఈజ్ డివోటీ. దోస్ పీపుల్ హూ ఫాలో ద వరల్డ్ అండ్ హూ ఆర్ స్లేవ్స్ ఆఫ్ ద వరల్డ్ దే ఆర్ నాట్ ద వరల్డ్.
0: కనుకనే కృష్ణ తృష్ట కలిగినటువంటి వాడే గోపికలు.
1: Go because of those who have thirst for the Lord.
0: విశ్వసృష్టి కలిగినటువంటి వారే జీవులు.
1: The jeevi individual soul is one which thirsts for the world.
0: కనుకనే ఈ జీవుడు దేవుడిగా అనుభవించడానికి తగినటువంటి కృషి ఆత్మ దృష్టిని పెంచుకోవాలి.
1: It is therefore necessary to develop the vision of Atma and spend our life towards God.
0: నిరంతరము కృష్ణ తృష్ణతో కాలమును సార్థకం గావించుకొని తమ జన్మలు కూడాను పవిత్రము గావించుకున్నటువంటి వారు గోపికలు.
1: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ శాంక్టిఫైడ్ దేర్ లైఫ్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఫిక్సింగ్ దర్ మైండ్ ఆన్ ద లార్డ్.
0: అయితే భగవంతుడంటే ఎలాంటి రూపం కలిగి ఉంటాడు, ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
1: ఇఫ్ దట్ బి సో, ఇన్ వాట్ ఫార్మ్ డూ యూ ఫైండ్ గాడ్? ఇన్ వాట్ వే డస్ హి గ్రేస్ ద డివోటీ?
0: భగవంతుడనగా ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞాన, వైరాగ్యము, ఇది ఈ షడ్గుణముల యొక్క స్వరూపంతో ఉంటుంటాడు భగవంతుడు.
1: God is one who is full of the splendor, the righteousness and the fame and all these six qualities which are attributed to the Lord.
0: Vishakkarudu ani kodunu itaniki oka peru.
1: He has also another name as Vishakkar.
0: Shadaishwarya sampannam kaliginatunti vaadu kanukane itaniki vibhudu ani kodunu oka peru.
1: He has been called Vibhudu because he commands all the six types of splendor and
0: wealth. ఈ జగత్తునందు ఉన్నదానికి, రాబోయేదానికి, జరిగిన దానికి కూడాను తాను అధిపతిగా ఉంటున్నాడు.
1: He is the master of all the three things. What has happened in the past, what is happening now, and what is going to happen.
0: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతనికి భావహ అని పేరు వచ్చింది.
1: He has been called Bhavaha because he is the master of the past, present and future.
0: మూడు కాలములు ఎందుకును తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
1: He is a part and parcel of the time itself in all the three aspects.
0: భావః అంటే జగత్తునంతా సృష్టించేటువంటి వాడు అని కూడాను మరొక అర్థం.
1: Another meaning of the word భావః is that he is the creator of the entire cosmos.
0: సమస్త సూర్య చంద్రాదులకు నక్షత్రాదులకు కూడాను ప్రకాశం అందించేటువంటి వాడు కనుకనే ఇతనికి భావః అని పేరు.
1: He has lent splendor for the sun, stars and every planet and therefore he has been called భావః.
0: సమస్త సృష్టి స్థితి లయములకంతా కూడాను మూలకారకుడు కావటం చేతనే ఇతనికి భావకుడు అన్నారు.
1: He is the primordial cause of creation, sustenance and destruction and therefore he has been called భావః.
0: ఇట్టి భగవంతుడు సర్వత్రా ఉండుటకు సాక్ష్యమేమిటి?
1: వాట్ ఈస్ ది ప్రూఫ్ ఆఫ్ సచ్ గాడ్ బీయింగ్ ఆల్ పర్వేసివ్, బీయింగ్ ప్రజెంట్ ఎవ్రీవేర్?
0: దీనికి చక్కని చిన్న ఉపాయం కూడాను మనం గుర్తుంచుకోవాలి.
1: దెర్ ఈస్ ఎ వెరీ స్మాల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: దైవం ఎక్కడ ఉన్నాడు,
1: వేర్ ఈస్ గాడ్
0: అని విచారణ చేసినప్పుడు నీరు, గాలి ఎక్కడ ఉన్నదో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
1: When you put that question to yourself, you can say that wherever you find water and wind, you have
0: neeru gali atma nundiye avirbhavinchinayi.
1: Water and wind have taken their birth from atma.
0: Karukune bhagavantuni kodunu naramulu ani kodunu maroka peru.
1: That is why God has also been called naramulu.
0: Jeevitaniki aadharabhootamainatunti yokka ee gali neeru atyavasaramu.
1: This water and wind are essential for
0: ఇవియ మన ప్రధానమైనటువంటి యొక్క ఆత్మ స్వరూపము.
1: దిస్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: ఇట్టి భగవత్ తత్వమును సర్వత్రా ఉండినప్పటికీ మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దిస్ డివైన్ ఆస్పెక్ట్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ బట్ హ్యూమన్ బీయింగ్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్.
0: అనోరణీయాన్ మహతో మహీయ.
1: హీ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ది స్మాలెస్ట్ ఆటమ్ and biggest in the biggest mountain.
0: కనుక భగవంతుడు దేహమునందు ఆత్మ స్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇన్ ది ఫిజికల్ బాడీ హీ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ అనే స్వరూపం అనేటువంటిది దేహమునందు మాత్రమే కాదు, సర్వత్రా కూడా ఉంటున్నది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్, నాట్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ది ఫిజికల్ బాడీ.
0: అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్ర కూడా నిండినటువంటిది ఈ భగవత్ తత్వము.
1: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఈస్ ఫౌండ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఎవ్రీవేర్.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈస్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
1: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
0: ఒకటి తల, రెండవది హృదయం.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
0: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
1: ద హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ఎక్స్టర్నల్ థింగ్స్.
0: కేవలము తాత్కాలికమై భౌతికమై లౌకికమై ఉండినటువంటి వస్తువులను వ్యక్తులను విషయములు మాత్రమే ఆశిస్తూ ఉంటాడు.
1: ది హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ద మొమెంటరీ థింగ్స్ అండ్ వర్ల్డ్లీ థింగ్స్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్.
0: కనుక ఏతావాత దీనికి ప్రవృత్తి లక్షణం ఉన్నది ఈ శిరస్సుకు అని చెప్పవచ్చింది.
1: ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈస్ ద హెడ్ ఫాలోస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
0: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడా ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
1: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
0: ఇంకా హృదయము నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తిలు లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
0: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
1: మ్యాన్ బికమ్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
0: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
1: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రవర్ట్ ద మైండ్.
0: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
1: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఇస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: The path of action is not in a position to understand the path of knowledge.
0: Bhasha sambandhamaina, chanakyamaina, ee yokka laukikamaina, ee dehamato anubhavincheetundi aanandamule pradhanamulani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paata padutuntadu.
1: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
0: Atti variki hrudaya tattvam e maatram kodunu artham kaadu. దానిని సరైన రీతిలో అనుభవించరు.
1: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హి ఎక్స్పీరియన్స్.
0: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయ తత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
1: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద
0: సీక్రెట్స్.
1: హౌ డు హవ్ ఇస్ ఇట్
0: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
1: డస్ ది ట్రీ నో ద స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ ఆఫ్ ఎ ఫ్రూట్.
0: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
1: డస్ ది క్రీపర్ నో ది ఫ్రాగ్రెన్స్ అవైలబుల్ ఇన్ ఎ ఫ్లవర్.
0: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున.
1: డస్ ది బుక్ నో ది గ్రేట్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్.
0: నివృత్తి సార సాహిత్యము ప్రవృత్తి పండితుండెట్లెదుగును.
1: ఎ స్కాలర్ హూ ఈజ్ given to the external joys, how can he understand the path of knowledge?
0: Chettulone unnadi pallu, ee pallulone unnadi madhura rasamu, kaani aa rasanni chettu e maatram kudunu anubhavinchaledu.
1: In the tree there is a fruit and inside the fruit there is sweet juice, but the tree does not know the taste of the sweet juice available in the fruit.
0: Mana dehame oka vrutchamu.
1: Our physical body may be compared to a tree.
0: Induloni hrudayame oka phalamu.
1: The heart may be compared to a fruit.
0: ఈ హృదయంలోని యొక్క మాధుర్యమైన ప్రేమనే ఇందులో రసము.
1: The sweet love inside the heart is the juice.
0: ఈ రసాన్ని దేహం అనే వృక్షం ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
1: The physical body is not able to enjoy.
0: అనుభవించటం లేదు.
1: Nor does it enjoy.
0: ఆనందించటం లేదు.
1: It does not.
0: అర్థం చేసుకోవటం లేదు.
1: It has not been able to understand either.
0: కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్సృపృహలకు కేవలం గురి అవుతున్నాడు.
1: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
0: Itti mana endundinatundi oka prema tattvanni manam artham chesukokunda undinanta kalamu manaku bhayam anetundi tappinadi kaadu.
1: As long as we are in a position not to understand this love, we are full of fear.
0: Aa premanu manamu pondinappude manaki ee bhayam dooram avutundi.
1: The fear will be removed from us if we can acquire that love.
0: Chinna udaharanam.
1: A small example.
0: Rail nundi prayanam chesetundi vyakti ticket koni tana jobiyandu unchukoni ye third class lo seat paina kucchunnappudikini etti bhayamu undadu athaniki.
1: A traveler in a railway compartment, if he has a ticket with him, he is absolutely free from any sort of fear.
0: కాని టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లోపై తాను కూర్చున్నప్పటికి తనకు భయము వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
1: వితౌట్ ఎ టికెట్ ఇఫ్ ది రైల్వే ప్యాసింజర్ ఈస్ గోయింగ్ ఈవెన్ ఇన్ ద ఫస్ట్ క్లాస్, హీఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్, హీఈస్ అఫ్రైడ్ దట్ ది టికెట్ కలెక్టర్.
0: కారణం ఏమిటి? తాను ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నప్పటికి భయం ఎందుకు అతనికి వెంటాడుతుంటాది?
1: ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ బీయింగ్ సీటెడ్ ఇన్ ది ఫస్ట్ క్లాస్, he is haunted by fear. What is the reason?
0: లేకపోవటం చేతనే.
1: The reason is he does not have the ticket.
0: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికి మన భయం లేదు.
1: Similarly, if you have the ticket of love in your heart, wherever you go, you are free from fear.
0: జీవితం ఒక ప్రయాణం.
1: Life is a journey.
0: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తం నందుంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా, నిస్సందేహముగా, నిర్మలంగా, నిస్వార్థంగా ఆనందమును ధైర్యమును అందిస్తుంది.
1: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ దిస్ లవ్ విత్ యూ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫిడెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ యూఆర్ ఫుల్ ఆఫ్ కరేజ్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
0: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఈజ్ హాంటెడ్ బై సమ్ టైప్ ఆఫ్ ఫియర్ ఆర్ ది అదర్.
0: ఏ కార్యము ప్రారంభించినప్పటికి మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
1: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్, హీఈస్ చేస్డ్ బై ది ఫియర్.
0: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
1: ది రీజన్ ఈజ్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
1: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్, వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
0: ఎంతటి విద్యావంతుడైనా,
1: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్,
0: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా,
1: వాట్ ఎవర్ బి ది వెల్త్,
0: ఎంతటి పండితుడైనప్పటికి,
1: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్,
0: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తొలతూకుచుండినప్పటికి,
1: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్,
0: ఆత్మవిశ్వాసమే లేకుండినా వానికి నిరంతరము అశాంతి.
1: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
0: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
1: టుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
0: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
1: వితౌట్
0: దేని ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
1: వితౌట్ దాట్ వీ కెనాట్ అటైన్ ఎనీథింగ్, వీ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్.
0: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనము చింతలకు గురి అయిపోతున్నాము.
1: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికి స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
1: టుడే ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్, నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
0: ఏది చేసినా, ఏది చూసినా, ఏది చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
1: వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ డస్, ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్, హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
0: ఇది ఎంతకాలం మనను ఆనందింపజేస్తుంది?
1: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
1: దిస్ ఈజ్ మొమెంటరీ.
0: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది, సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
1: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
0: ఏక మనస్కులు కావాలి.
1: We should have a single mind.
0: Drudha manaskulu kavali.
1: We should have a firm mind.
0: Nischala manaskulu kavali.
1: We should have an unwavering mind.
0: Nirmala hrudayam kalagala.
1: We should have a pure heart.
0: Nisvarthamainatunti bhavamulo manamu jeevitanni gadapali.
1: We should spend life free from selfishness, full of selflessness.
0: Okanoka samayamlo uddhavudu krishnuni sandeshanni teeskoni gokulam vachadu.
1: Once upon a time, Uddhava brought a message from Krishna.
0: Ikkada Uddhavudu gopikalaku cheptunnadu, Bhagavantunni ye vidhanga meeru vadalapetti baadapadutunnaro, ee baadaku nivaranamainatundi oka mandunu nenu techanu, deenini meeru aaraginchali annadu.
1: He addressed the gopikas and told them, I have brought a medicine which can give you the freedom from the type of suffering that you are going undergoing on account
0: of separation of God.
1: By this particular yoga, your disease of separation and the suffering will be cured.
0: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ, మాకు ఎట్టి రోగములు లేవు.
1: ఓ గ్రేట్ ఉద్ధవ, we do not have any disease
0: whatsoever. మాకు ఎట్టి యోగములు మాకు అక్కర్లేదు.
1: we do not want any yoga either.
0: ఒక కృష్ణుని పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
1: if we can have the yoga to attain God, that is sufficient for us.
0: ఏమిటి ఈ యోగము అని,
1: what is this yoga?
0: ఒక గోపిక చెప్పింది.
1: వన్ గోపిక డిస్క్రైబ్డ్
0: త్యాగభావంతో అనుభవించేటువంటి భోగమైనా కూడా అది ఒక యోగమేను అన్నది.
1: షీ సెడ్ దట్ ఈవెన్ ఇండల్జెన్స్ ఎంజాయిడ్ ఆన్ ద బేస్ ఆఫ్ సాక్రిఫైస్ ఇట్ ఈస్ ఆల్సో యోగా.
0: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
1: This sacrifice and indulgence can never go together, said Uddhava.
0: Tyagam unnatundi vaadu bhogam vaipuna chudadu.
1: A person filled with sacrifice will never look for enjoyment.
0: Bhogamunu anubhavinchetundi vaadu tyagamunu chintinchadu.
1: A person who is full of self indulgence will never look for
0: ee bhogamunaku tyagamunaku pottu kudaratam kashtam.
1: It is impossible to reconcile these two things which contradict.
0: Kanaka yoga ettavutundi annadu Uddhavudu.
1: Uddhava questioned, how can then that be yoga?
0: Pichivada, Krishnudu chanta untundi neevu telusukunnadi idiyena.
1: Oh mad person, in spite of your staying with Krishna, is this all that you have learned from him?
0: Acharanaloni ahankaramu anubhutiloni aasakti rendu vadalite tyagamu భోగము యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
1: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో వైల్ డూయింగ్ ద వర్క్ అండ్ ఇఫ్ యు డు నాట్ క్రేవ్ ఫార్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ దెన్ దిస్ త్యాగ యోగ భోగ సాక్రిఫైస్
0: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
1: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
0: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
1: Free yourself from the desire that you should enjoy the fruits of all your actions because you have done them.
0: Asakti yandu ragamu, acharani yandu ahankaramu, rendu vadalite ee yokka bhogamunaku tyagamunaku vyathyasam ledannaru gopikalu.
1: If you free yourself from the desire of fruits of action and doership in your action, then there is no difference whatsoever between tyaga and bhoga.
0: Prapancham lopala వర్షం కురుస్తుండాలి.
1: ఇట్ ఈస్ రెయినింగ్,
0: నదులు ప్రవహిస్తున్నాయి.
1: ఇన్ ది వరల్డ్ యూ గెట్ రెయిన్స్ అండ్ రివర్స్ ఫ్లో.
0: పంటలు పండుతున్నాయి.
1: ది క్రాప్స్ ఆర్ రేస్డ్.
0: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
1: సన్ అండ్ మూన్ షైన్.
0: ఇవి ఎవరి కోసం?
1: ఫర్ హూమ్ ఆర్ దే?
0: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
1: దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద
0: సర్వ మానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది.
1: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్.
0: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది.
1: ది వరల్డ్లీ పీపుల్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ది థింగ్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్.
0: కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
1: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
0: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములో ప్రవేశిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
0: ఉద్ధవుడు కూడా దీనినే ప్రశ్నించాడు.
1: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్.
0: కృష్ణ సందేశమును వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: ఇఫ్ యూ సే దట్ యూ డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, what type of devotion do you have for Krishna?
0: Yogam yokka saranni okka vakyamulo chepparu.
1: They told the essence of yoga in one sentence.
0: Emitadi,
1: what is
0: Uddhava? That maaku unnadi okke manasu.
1: ఉద్ధవ వీ హ్యావ్ ఓన్లీ వన్ మైండ్.
0: ఆ మనసు కూడా ఇప్పుడు మాతో లేదు.
1: Even that mind doesn't exist with us now.
0: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
1: ఇట్ హాస్ ఆల్రెడీ గాన్ విత్ కృష్ణ టు మధుర.
0: మనసే లేని అమనస్కులం మేము నీ యొక్క యోగములు నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడ ఉంది మనసు.
1: వెన్ వీ డు నాట్ హ్యావ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్ వెన్ వీఆర్ ఎంజాయింగ్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వ వేర్ ఇస్ మైండ్ టు
0: నీ వలే మాకు పది మనస్సులే ఉంటుండినా మేము కూడా ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్త ఆజ్ఞను పాలించటము, ఒకవైపున భక్త ఆజ్ఞను పాలించటము, ఈ విధంగా జరుపుకొని ఉండవచ్చును.
1: If we also had 10 minds like you have, we would have used one mind to listen to the message of Krishna, one mind to bother about the husbands, and one mind to bother about the difficulties and problems given by the mothers-in-law, and all such things. We don't have
0: 10 minds. Sakala Shastrala Granthala Saramella, Okka Vakyala Cheppudu Okka Sari.
1: The essence of all the scriptures, I'll tell you in one sentence.
0: Sarva Jeevulu Yendu Unna దత్తం ఒక్కటే అని మనం విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ ది డివినిటీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ద సేమ్.
0: ఈ సమస్త చింతలకు మూల కారణం మనసే.
1: ఫర్ ఆల్ ది వరీస్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: దైవ చింతన కూడాను మూల కారణం మనసే.
1: ఈవెన్ టు థింక్ ఆఫ్ ద లార్డ్ ఇట్ ఇస్ మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: పుట్టుట ఒక చింత.
1: To be born is a worry.
0: భూమి నుండుట చింత.
1: To live on earth is one worry.
0: సంసారం ఒక చింత.
1: Family life is another
0: worry. చావు చింత.
1: Death itself is a
0: worry. బాల్యమంతయు చింత.
1: The full childhood is worry.
0: వార్ధక్యం ఒక చింత.
1: Old age is worry.
0: జీవించుట ఒక చింత.
1: Living itself.
0: చెడుపు చింత.
1: That is also worry.
0: కర్మలన్నీయు చింత.
1: All actions are
0: worry. కష్టములు ఒక చింత.
1: Difficulties
0: ఒక చింత. సంతసం ఒక చింత.
1: And joy is a worry. అండ్ సర్ప్రైజ్ అండ్
0: ఈ వంటెండు చింతలు అనేటువంటి పగ్గములు కట్టినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడ లభిస్తుంది?
1: ఇఫ్ యూఆర్ బౌండ్ బై దీస్ 12 రోప్స్ ఆఫ్ బాండేజ్ అండ్ స్టిల్ వాంట్ టు హ్యావ్ పీస్ అండ్ జాయ్,
0: సర్వేశ్వ ప్రేమ కొరుడు ఇక్కడైనా ప్రజలార కోరికే మీరా?
1: ఓ సిటిజన్స్, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
0: Samasta chintalaku pariharam chesetundi chinta okkate ade prema.
1: It is a love which can free you from all these worries, and this
0: ee prema yendu etti vyathyasam kudanu manaku kanipinchadu.
1: There cannot be any differentiation in this love.
0: Samastamu bhagava swaroopam gane manam nirupistam.
1: We will consider everything is the manifestation of the Lord.
0: Sarvatra unnadi daivattam okkate.
1: We recognize divinity as existing everywhere and it is the same.
0: Kanukane bhagavantudu desa kala vastu parichhedamu kalavadu leni vadu ani.
1: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
0: Oka deshamulo unnadu, oka deshamulo ledu ani cheppudaku sadhyam kadu.
1: It is not possible to say God dwells in one country and not in another country.
0: Oka kalamulo unnadu, maroka kalamulo ledu ani cheppadaniki veelu kadu.
1: It is wrong to say that God dwells in one time and not at another time.
0: Oka vastunandu unnadu, maroka vastunandu ledu ani cheppudaku sadhyam kadu.
1: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
0: Kanuka desha kala vastula parichhedam leni vadu.
1: Therefore he is one who transcends the time, ది కంట్రీ అండ్ ది
0: భగవంతుడు అనగా జ్ఞాపక శక్తి కలవాడు అని అర్థం.
1: గాడ్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ పర్వేజివ్నెస్, ఆల్ పర్వేజివ్ హీస్.
0: వ్యాపక శక్తి కలిగినటువంటి ఒక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఎట్లా చెప్పగలం?
1: గాడ్ హూ ఈజ్ ఆల్ పర్వేజివ్, హౌ కెన్ యూ డిస్క్రైబ్ హీస్ హియర్ అండ్ నాట్ దేర్?
0: వ్యాపించి ఉంటున్నాడు,
1: హీస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
0: కనుక దీనికి ఏమాత్రం కూడాను అవకాశం లేదు.
1: Therefore it is wrong to say that
0: sarvatra unnadu anetundi satyanni manam susvastanga cheppavachu.
1: It is possible to clearly declare that God dwells everywhere.
0: Inka kalamu lopala oka kalamulo unnadu maroka kalamulo ledu ani cheppadaniki veelu kadu.
1: With reference to time frame it is not possible to say
0: gadi madhya antamulu endu kudanu undinatundi oka bhagavantudiki ee kalam anetundi ekkada kattubadutundi.
1: When God dwells in the beginning and in the middle and in the end, how can
0: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
1: He is the one who is found in beginning and end and beyond that.
0: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు ఏ వస్తువునందు లేడని చెప్పగలం.
1: When He is described as to be found everywhere. How can you just say that he exists in one object?
0: కనుకనే భగవంతునికు సర్వాత్మకుడు అన్నారు.
1: That is why God has been described as sarvatmaka.
0: ఒక్కొక్క పదమునకు కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
1: There are significant meanings associated with every word that is used.
0: పదములను కాని దాని అర్థములు కాని మనం ఏమాత్రమో గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: We are not caring to recognize the words and their meaning.
0: సకల శాస్త్రములన్నీ కూడాను సర్వేశ్వరత్వాన్ని సమస్తత్వంగా ప్రకటిస్తూ వచ్చింది.
1: All the scriptures have declared God as found everywhere.
0: దేవుడనగా వ్యక్తి స్వరూపుడు కాదు.
1: He cannot be identified with a particular individual.
0: సమస్తాత్మకుడు.
1: He exists in collectivity,
0: totality. సర్వత్రా ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
1: The principle of ఆత్మ found everywhere is the same.
0: అట్టి ఆత్మనే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తము ఒక్కొక్క ఆకారాన్ని ధరిస్తూ వస్తుంటారు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ రైచియస్నెస్ అండ్ ఇన్ ఆర్డర్ టు
0: ఎట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
1: గోపికాస్ హావ్ అండర్స్టుడ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
1: They never had any sense of differentiation. This is a tree.
0: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
1: They felt that Krishna, the Lord, is found in every object.
0: Krishnudu lenatundi ee srushtilo okkati kudanu ledu.
1: There is nothing in the creation which does not have Krishna in it.
0: Srushti trushtane Krishna trushna annaru vaadu.
1: They said that the thirst for the creation is thirst for Krishna.
0: Vishwamunu visvarupamlo meeru chudakandi, Vishnu roopamlo chudandi annaru.
1: Do not see the world as world. See the world as the very manifestation of the Lord.
0: అన్నింటి భగవతాత్మగా మనం భావించినప్పుడు ఎంతటి ఆనందం అనిపిస్తారో అది అప్పుడే తెలుస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్, వాట్ గ్రేట్ డిలైట్ అండ్ జాయ్.
0: కేవలం గోపికలంతా మూర్ఖులని, అజ్ఞానులని, కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
1: క్వైట్ అ ఫ్యూ పీపుల్ క్రిటిసైజ్ గోపికాస్ యాజ్ ఇగ్నోరెంట్ వన్స్, ద ఫూలిష్ వన్స్, the ones who are not having intelligence.
0: Chala porapatu.
1: This is a very great mistake.
0: Vaari yokka hrudayalu nirmalamainavi, nishkalamainavi, nishwarthamainavi, prema puritamainavi.
1: Their hearts are pure, selfless and full of love.
0: Loka prema puchukunedi kaani ichukunedi kaadu.
1: The worldly love believes in getting and not in giving.
0: Paramatma prema ichukunedi kaani puchukunedi kaadu.
1: The love of the Lord believes in giving and not getting.
0: ఇది లౌకిక ప్రేమకు పారమార్థిక ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: This is the basic difference between the worldly love and divine love.
0: కనుక ఇట్టి ప్రేమ చేతనే ఆ గోపికలు దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
1: The gopikas were able to attain divinity only through this kind of love.
0: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి ఒక జీవితం సార్థకమవుతుంది.
1: Only when every human being understands the sacredness of this love of Gopikas, his life gets sanctified.
0: Krishna Adamu anaga nadamu Krishna vani Krishnudu pratyekam kaadu variki.
1: For them the sweet music of Krishna, the word of Krishna,
0: Deho devalaya prakto jivo deva sanatana. Manayuk dehamu oka devalayamu.
1: Our physical body is a temple of God.
0: ఎప్పుడది దేవాలయం అవుతుంది?
1: When do we consider that as temple?
0: దైవ చింతన మన హృదయం నుండి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
1: Our body becomes temple only when we contemplate on God.
0: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
1: If we don't contemplate on God, it is only a house.
0: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
1: After a few days, even this house becomes a forest.
0: కనుక ఏ ఒక్క విషయమునందు కూడాను ఎక్కడో మనం దేవాలయంకు పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుగు పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
1: As long as we make the name of the Lord dance on our tongue, our physical body is also a temple of God.
0: భగవద్గీత మన ఇంటి ఎందు ఉంటున్నదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: If we can think of the Lord in our own heart, we should feel that our own house is the temple of God.
0: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సాత్వికంగా భావించుకోవాలి.
1: We should really sanctify the description of the physical body as a temple of God.
0: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
1: A temple where God dwells. How sacred it should be. How nicely we
0: should use.
1: Gopikas were those who sanctified their physical bodies. They never had any love for the
0: wealth of the
1: For them, everything consisted
0: of God. Tvameva bandhuscha chakastvameva, tvameva vidya dravidam tvameva, tvameva sarvam mama deva devare tutti. Prarthanalo muniginatunti varu.
1: They were full of the prayer that, O God, you are the mother, you are the father, you are the friend, you are everything.
0: Variki vyathyasame ledu.
1: For them, there is no difference whatsoever between one and the other.
0: Kevalamu Krishna premalo, mattulai, unmattulai, kevalamu tanmayattanga maripoyinatunti varu.
1: They were ecstatic, almost mad, in the love of Lord Krishna.
0: Lekapote Krishna yokka venugana vinnanta matramane ardharatri velalo andaru Vrindavanamlo praveshinchar.
1: If only it was not so, how would they have entered Vrindavan the moment they heard the sweet music of the flute of Krishna?
0: Bhagavantudu sarvavyapakudu sarvantaryami ani telusukunnappatikini eka swaroopanni matrame vaaru aaradhana chestu vacharu.
1: Although they knew that God is all pervasive, they always worshipped one form.
0: Kontamandi ekam namamunu matrame uchcharistu vacharu.
1: Some people only accept only one name as such as their.
0: Meera kudanu krishnudu sarvavyapakudu ani telusunu.
1: Even Meera knew that Krishna was found anywhere and everywhere.
0: Sarvaswarupudani kudanu telusunu.
1: He is found in all forms.
0: Kani giridhara gopala antene ayanaku chaala trupti.
1: But she got real delight only when she addressed him as Giridhara Gopala.
0: Krishnudu sarvavyapakudu ani telusu.
1: Sakubai also knew Krishna as
0: sarvaswarupudani telusunu.
1: And she also knew that he dwells in
0: Kani ayanaku ranga panduranga antene ayanaku trupti.
1: She would be happy only when she calls Ranga and Panduranga.
0: Uddhavudu kudanu vachi Yashodaku aneka vidhamuluga kudanu Krishnuni varnistuntadu.
1: Uddhava also used to describe Krishna in different ways to Yashoda.
0: Yashoda kudanu okkate aamiku naamam chaala ishtam.
1: But for Yashoda there was only one name.
0: Vrindavani vihari ekkada poyina naaku avasaram ledu. Nenu pattinchukonu.
1: I am not bothered where Vrindavana vihari goes.
0: Naa Gopaludu baagunnada. గోపాల గోపాల గోపాల ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
1: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ ఓకే.
0: అదే విధంగానే గోపికలకంతా భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
1: ఆల్ దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్ బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్ ఫ్లూట్ ఆఫ్ మ్యూజిక్ లో
0: ప్రవేశించారు.
1: దే ఎంటర్డ్ బృందావన్
0: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
1: దే వర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దే వర్ అబ్సల్యూట్లీ నాట్ బాడీ కాన్షియస్.
0: పొదల దగ్గరికి వెళ్ళాడు.
1: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్
0: అడుగుతున్నారు పొదలను.
1: దే వర్ ఆస్కింగ్ దెమ్
0: నల్లని వాడు,
1: హీఈస్ ఎ బ్లాక్ వన్,
0: పద్మనయనమ్ముల వాడు,
1: లోటస్ ఐడ్ వన్,
0: కృపారసంబుపై చల్లెడి వాడు,
1: హీఈస్ ద వన్ హూ షవర్స్ ద
0: మౌడి తెప్పిత పింఛము వాడు,
1: హీఈస్ ద వన్ హూ వాజ్ హావింగ్
0: నవ్వు రాజుల్లెడి మోమువాడు,
1: ఫేస్ ఫుల్ ఆఫ్ స్మైల్ స్వీట్ స్మైల్,
0: మా ఉల్లబు దోచుకుని వచ్చే,
1: హీఈస్ స్టోలన్ మై హార్ట్,
0: ఓ మల్లియలారా,
1: ఓ క్రీపర్స్,
0: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
1: He is not hiding himself behind you. Please let us know.
0: Ikkada emaina daakkunnada cheppandi cheppandi cheppandi.
1: Please let us know.
0: Mokkalu maatladtaaya, vruchamulu maatladtaaya, variki aa maatram vichara shakti ledu, vaalli vishwas shakti adhikanga untundali.
1: They were filled with faith. They were not at all bothered about the head and thinking.
0: Ekkada vicharana shakti ee discrimination power untuntado akkada kaali nunchi tala varaku doubts.
1: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
0: Purna vishwasame variki.
1: They had full faith.
0: Ade purnamadam purnamidam purnapurnamudachyate. Ee purnatvamlo undinatundi variki ee asampurnamainatundi variki em artham avutundi?
1: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
0: Kanukane krishna tattvam anetundi చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
1: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హూ హ్యాడ్ అండర్స్టూడ్ థరలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
1: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ, వాట్ ఈస్ హిస్ నేచర్?
0: ఇతను అందరితో ఉండినప్పటికీ
1: He was found with
0: andartho aadutu paadutu aanandanga undinappatikini.
1: He was full of joy playing with everyone.
0: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
1: He never allowed anything to get into him.
0: దేనికి తాను అంటనటువంటి వాడు.
1: He is not touched by anything.
0: నిత్య తృప్తుడు.
1: He is always contented. He doesn't have any desire whatsoever.
0: నిర్గుణుడు.
1: He doesn't have any quality.
0: అహంకారి.
1: He does not have any ego at all.
0: మకుటముల్ని ధరించినటువంటి యొక్క మాధవుడు అతనే మహారాజు.
1: He is the one who is real emperor.
0: ఎన్ని రాజ్యములు జయించినప్పటికీ ఒక్క రాజ్యమైనా తాను పాలించలేదు.
1: He conquered a number of kingdoms.
0: బట్ ఇతరులకు రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
1: He handed over the kingdoms to some other kings.
0: ఎట్టి వాంఛలు కూడాను అతయంది లేదు.
1: He had no desire in him whatsoever.
0: అన్ని వాంఛలు కూడాను అన్యుల నిమిత్తమే.
1: All the desires in him are meant for others.
0: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
1: As Krishna is one who was free from all these qualities, he may be described as Bhagavan.
0: Gunamulu yendu kodanu bhagavantudu unnadu kani bhagavantuni yendu gunamulu levu.
1: God can be found in qualities sattva rajatamo, but they are not found in him.
0: Suryu nundi ye vidhamga kiranalu avirbhavistunnayo,
1: just as the rays emerge from sun,
0: ye vidhamga kodanu bhoomi nundi vrikshamulu puttunnayo,
1: just as the trees spring from earth,
0: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటుంది.
1: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
0: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
1: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్
0: దివ్యత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలం,
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
0: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
1: వీ షుడ్ డెవలప్ love free from any selfishness.
0: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
1: we should live in the world which is the manifestation.
0: ఈ ఆధార ఆధేయమును రెండింటిని కూడా ఏకత్వం గావించేటువంటి యొక్క పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
1: we should take the path which reconciles these two things. One is the basis, the other is the manifested world.
0: ఒకటి ఉపాదాన కారణము, రెండవది నిమిత్త కారణము.
1: One is the ఉపాదాన కారణ, the other is నిమిత్త కారణ.
0: నిమిత్త కారణము లోకానికి సంబంధించినటువంటిది.
1: దిస్ నిమిత్త కారణ ఈజ్ ద వన్ విచ్ ఈస్ అసోసియేటెడ్
0: ఉపాదాన కారణము దైవత్వానికి సంబంధించినటువంటిది.
1: ఉపాదాన కారణ ఈజ్ వన్ అసోసియేటెడ్ విత్ గాడ్.
0: ఈ జగత్ అంతా కూడాను నిమిత్త ఉపాదాన కారణము చేత కూడినటువంటిది.
1: దేర్ఫోర్ దిస్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ కాజెస్. వన్ ఈజ్ గాడ్, ది అదర్ ఈజ్ ద వరల్డ్.
0: ఈ టమ్లర్ చూడండి, వెండి టమ్లర్.
1: టేక్ దిస్ టమ్లర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. హియర్ ఈజ్
0: కానీ వెండి అనేటువంటిది ఉపాదాన కారణం.
1: Silver may be described as the upadhana.
0: ఈ తమ్లర్గా చేసినటువంటి కంసలి నిమిత్త కారణం.
1: The goldsmith who made this tumbler is the upadhana కారణం.
0: కేవలము ఈ యొక్క సిల్వర్ ను, ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకడు కాదు, భగవంతుడే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్సెల్ఫ్.
0: దీనిని తమ్లర్ గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
1: The silversmith is found in the world who has made silver into the tumbler.
0: ఈనాడు టమ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మొన్నడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
1: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టమ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ ప్లేట్.
0: ఈ టమ్లరు, కప్పు, ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది. అది ఊరి అదే ఉపాదాన కారణం.
1: ది ఫార్మ్స్ టమ్లర్, కప్ అండ్ ప్లేట్ దే మే చేంజ్.
0: మార్పు చెందినటువంటి వాడు భగవంతుడు, మార్పు చెందేటువంటిది జగత్తు.
1: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ గాడ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్, బట్ ది వరల్డ్ చేంజ్.
0: చలించే జగత్తునందు,
1: ఇన్ ది చేంజింగ్ వరల్డ్,
0: స్థిరత్వమైనటువంటి ఒక దైవత్వం ఉంటుందని.
1: ది స్టడీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఈస్ ఫౌండ్.
0: ఈ రెండింటితోనే కూడినటువంటిదే ఈ లోకం.
1: The world consists of these two entities.
0: నిత్యానుభవములో అనేకంగా మీరు చూస్తున్నారు.
1: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్ యూ హావ్
0: బస్సులో కూర్చుంటే, కారులో కూర్చుంటే, పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
1: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్, ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్.
0: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదు.
1: ది కార్ ఈజ్ మూవింగ్, బట్ ది రోడ్ ఈజ్ స్టడీ.
0: రోడ్డు కూడా కదిలితే మనము ప్రమాదంకు గురి అయిపోతాం.
1: ఇఫ్ రోడ్ ఇట్ సెల్ఫ్ మూవ్స్, ఇట్ లీడ్స్ టు డేంజర్.
0: కనుక కదిలే యొక్క కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి.
1: ద మూవింగ్ కార్స్ విల్ హావ్ టు గో ఆన్ ఎ స్టడీ.
0: అదే విధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు, ఇది కేవలం శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది.
1: దిస్ రోడ్ విచ్ ఈజ్ స్టడీ,
0: ఇది ఉపాదాన కారణం.
1: This may be described as upadhana.
0: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
1: ది మూవింగ్ కార్స్ మే బి కాల్డ్
0: కదలే ఈ జగత్తుకంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటిది ఉపాదాన కారణంగా ఉంటుండాలి.
1: The principle of God, which is the basis of the entire creation, this does not change. This is
0: ఉపాదాన కారణం. అర్థం చేసుకోవటానికి కాని విచారించడానికి కాని ప్రయత్నించడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ ట్రూత్స్.
0: నిజంగా ఇది ఎంత కదిలేటువంటి జగత్ అయినప్పటికీ
1: దిస్ చేంజింగ్ వరల్డ్ నో డౌట్
0: ఒక దివ్యత్వం అనేటువంటి దాన్ని చక్కగా మనం అర్థం చేసుకుని నేర్చుకుంటే ఈ చర్యలను మనం ఏం చేస్తుంది?
1: వెల్ యూ ఓన్లీ వీ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ క్లియర్లీ.
0: ఇది ఎన్ని కష్ట నష్టములు దుఃఖములతో కూడినప్పుడు అయినప్పటికీ దీంతో మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు.
1: వాట్ ఎవర్ బి ది డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ సారోస్ మే గెట్ వీ విల్ నెవర్ బి షేకెన్.
0: చెప్పారు మరే నీటి లోతును చూసి భయపడనక్కర్లేదు. ఈత నేర్చుకున్న వానికి నీటి లోటు ఏమో భయం అవుతుంది.
1: దట్స్ వాట్ ఐ జస్ట్ సెడ్. A person who knows swimming need not be afraid of the depth of the
0: water. నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడనక్కర్లేదు.
1: Why should we be afraid of the depth of the water if we know?
0: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే
1: if we go only
0: ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదే.
1: We need not be afraid of the problems of the world if only we have love for God.
0: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
1: Gopikas were such who had attained this love for God.
0: దైవత్వము సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
1: God is exists in the form of love everywhere.
0: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటాది కానీ
1: you may get the impression that he is changing.
0: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
1: Those are not changes in God.
0: భక్తులలో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిమ్.
0: గిల్టీ కాన్షియస్ అంటారు.
1: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ గిల్టీ కాన్షియన్స్.
0: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తానే తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
1: He superimposes the guilt and the defects on God and thinks that God is changing.
0: ఎట్టి దోషములు కూడాను ఉండడానికి వీల్లేదు.
1: There cannot be any defect in God.
0: దోష రహితుడు.
1: God is absolutely
0: perfect. అందువల్ల నిర్దోషో నిర్మమో నాథః అన్నారు.
1: That is why he has been described as the one who is free from all fault.
0: అతనే పురుషుడు.
1: And he is
0: సదోషో చంచలో వధుహు అదే ప్రకృతి.
1: This prakriti or nature may be compared to the one who is
0: ఇది దోషములతో కూడినటువంటిదే.
1: There are defects in it.
0: చంచలమైనటువంటిదే.
1: It is wavering.
0: కానీ దాని యందు కూడాను నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
1: Even in this kind of defective nature and creation, you should see God who is free from all defects.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divine.
0: కేవలం కృష్ణ జన్మదినము రామ జన్మదినము అని మాత్రమే మనము ఆనాడు పండుగ పర్వదినంగా మనం భావిస్తున్నాము.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది బర్త్ డే ఆఫ్ ఓన్లీ కృష్ణ ఆర్ రామ యాజ్ ఎ ఫెస్టివల్ డే.
0: పర్వదినంలో చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏమాత్రం ఉండదు.
1: వాట్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్?
0: ఎవరిని భగవంతులని మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ to practice the words of those people whom we consider as God.
0: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
1: if we don't practice it,
0: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
1: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్.
0: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
1: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
0: అన్ని అవతారముల కంటే
1: ఆఫ్ ఆల్ ది టైప్స్
0: కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది.
1: ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్.
0: అందువల్లనే కృష్ణ అనేటువంటి పేరునికే ఉంటుండాలి దీని అంతరార్థము.
1: ది మీనింగ్ ఈజ్ ఇంబెడెడ్ ఇన్ ద వర్డ్ కృష్ణ.
0: కర్షతీతి కృష్ణ అన్నారు.
1: One meaning is karshatiti krishna.
0: Akarshinchetundi that krishnatvam.
1: The principle of krishna is highly attractive.
0: Krushititi krishna annaru.
1: Another version is krushititi krishna.
0: Krushi anaga sedyam cheyatam, bhoomi paina pantanu pandinchatam.
1: Krushi refers to cultivation and raising crops.
0: Ikkada hudayam ane kshetram lopala durgunamulaneetunte mokkalanu teesivesi sadgunamulu sadaacharam anetunte pantanu pandistuntadata.
1: Krishna is one who raises the crops of good qualities and virtues in the field of heart removing the weeds of bad qualities. That is why he has been described as Karshatiti Krishnaha.
0: మరీ కట్ట కడపటికి కుష్టీతి కృష్ణ అన్నారు. అనగా ఆనందమును అందించేటువంటి వాడు అని. నేను చాలా ఖుషిగా ఉన్నావే అంటే కుష్ కుష్ అనేటువంటిది కృష్ణత్వం నుంచి వచ్చినటువంటిది.
1: ది వర్డ్ కుష్ మీన్స్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ కృష్ణ తత్వ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: అనగా హృదయాన్ని సాగు చేసి మనకు దివ్యమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి పంటను అందించేటువంటి వాడు.
1: కృష్ణ ఈజ్ వన్ హూ గివ్స్ ద క్రాప్ ఆఫ్ బ్లిస్ cultivating the field of our heart and removing all the weaknesses.
0: ee aakarshinchetundi hrudayam kaliginatundi vaadu kanakane adariki aatmaramudu ani kudanu peru.
1: He has also been called aatmarama because he has a heart which can attract everyone.
0: Aakarshistundadi ee aatma.
1: Aatma attracts everything.
0: Aanandanni andistundadi.
1: It gives bliss, ananda.
0: Ee moodinti oka karanam chetane krishna aneetundi peru vachindi.
1: The word, the name Krishna has been given on account of these three reasons.
0: ఇక్కడ మరొకటి కూడాను మనం యోచించాలి.
1: We have to think of one more aspect.
0: భగవద్గీత యందు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ఒక శ్లోకం, ప్రథమ శ్లోకం.
1: The first stanza in Bhagavad Gita is ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రం అంటే ఏమిటి?
1: What do you mean by dharmakshetra?
0: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండేటువంటిది కాదు అది.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ఫీల్డ్ ఫౌండ్
0: సమ్వేర్. మొట్టమొదట ధర్మక్షేత్రంగా ఉంటుండాలి.
1: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ధర్మక్షేత్ర ఇన్ ది వెరీ ఫస్ట్.
0: సమయం లోపల నిస్వార్థమై నిశ్చలమై నిరహంకారమై ఎట్టి కోరికలు లేకుండా పవిత్రమైనటువంటి హృదయంగా ఉంటుంటుంది.
1: When we are born, our heart is absolutely pure. Doesn't have any desire whatsoever, does not have any selfishness at all.
0: Nirgunudai untadu.
1: He is free from all qualities in fact.
0: Atti manava jeevitamane dharma kshetranga polchukunnaru.
1: Such human life can be compared to dharma kshetra.
0: Idi perugutu perugutu aaharam marina koladi అభిరుచులు అభివృద్ధి అయిన కొలది సహవాస దోషములు పాశములు అంటగట్టుకున్న కొలది ఇవి మరింత కొన్ని బంధనలు ఏర్పడుతూ వస్తుంటాయి.
1: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
0: కొన్ని రాగద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
1: The likes and dislikes also
0: అభిమాన అమకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
1: This I and minus,
0: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: Then this body becomes Kurukshetra.
0: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకో ఒకదానికోటి ప్రారంభమవుతాయి.
1: When you get this feeling of duality, I and you, then there will be differences and problems.
0: నా పర అనేటువంటిది లేనంత వరకు కూడా అది ధర్మక్షేత్రం.
1: As long as you are free from mine and thine,
0: నా పర అనేటువంటి ప్రారంభమయ్యేటప్పుడు కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: Once you develop the feeling of mine and thine, it becomes Kurukshetra.
0: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వం అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమకురువత సంజయ ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
1: ధృతరాష్ట్రుడు ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై
0: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
1: హూ ఈజ్ ధృతరాష్ట్ర?
0: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయ వాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వరల్డ్లీనెస్.
0: విషయ వాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ద వన్ హూ హాస్ డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ ది
0: వరల్డ్లీనెస్. నావారు నావారు నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
1: ద వన్ హూ హాస్ డెవలప్డ్ I and my people, this kind of
0: ఇంతే కాదు. దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారుడు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, హీఈస్ ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రిషియేటింగ్ హిస్ ఓన్ సన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దర్ వీక్నెసెస్.
0: తమ కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ all the types of mistakes and evil things committed by his own
0: alanti tallitandrulu adhikam kavatam chetane ee yokka kauravulu chaala perigipothunnaru bhoomi paina.
1: In today's world the Kaurava clan is growing because of this kind of అప్రోచ్ టువర్డ్ దర్ చిల్డ్రన్.
0: కానీ అతి అజ్ఞానికి ప్రక్కలోపల ఉన్నాడు జ్ఞాని.
1: జస్ట్ బై
0: సంజయుడు అనగా సర్వేంద్రియములను కూడా గ్రహించుకున్నటువంటి ఒక మహాజ్ఞాని.
1: జస్ట్ బై ది సైడ్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఈజ్ సో ఇగ్నోరెంట్ ఈజ్ వన్.
0: కిమకుర్వత సంజయ, సంజయ నీవు నాకు చెప్పమన్నాడు.
1: సంజయ హూ హాస్ కాంకర్డ్ ఆల్ ద సెన్సెస్,
0: అనగా జ్ఞాని కనుకనే నీవు నాకు చెప్పడానికి అధికారం ఉన్నది అని అక్కడ అర్థం.
1: యాజ్ యు ఆర్ ద వైజ్ వన్ యు హావ్ గాట్ ది అథారిటీ టు టెల్ మీ,
0: నాకు కావలసినంత సిరి సంపదలు ఉంటున్నాయి.
1: I've got all the
0: నాకు కావలసినంత భోగ భాగ్యములు ఉంటున్నాయి.
1: ఆల్ ద వరల్డ్లీ పొజిషన్స్,
0: కానీ ఈ భోగ భాగ్యములు సిరి సంపదలు ఆనందాన్ని అందించడం లేదు.
1: బట్ దీస్ వరల్డ్లీ థింగ్స్, వరల్డ్లీ పొజిషన్స్, వెల్త్ అండ్ సచ్ అదర్ థింగ్స్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్.
0: ఒక్క ఇంద్రియ నిగ్రహమే ఆనందాన్ని అందిస్తుంది.
1: జాయ్
0: సర్వేంద్రియములను కూడా నిగ్రహించుకున్నటువంటి ఒక మహాజ్ఞాని.
1: జస్ట్ బై ది సైడ్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఈజ్ సో ఇగ్నోరెంట్ ఈజ్ వన్.
0: కిమకుర్వత సంజయ, సంజయ నీవు నాకు చెప్పమన్నాడు.
1: సంజయ్

0: Wealth and such other things can never give you joy.
1: Okka indriya nigrahame aanandanni andistundi.
0: Joy you can get
1: okka daiva premane aanandanni andistundi.
0: Love of God alone can give you joy.
1: Deeniki Dhritarashtra is an example.
0: For this Dhritarashtra is an outstanding example.
1: హంసతూలిక పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
0: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
1: ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈస్ హీ డిడ్ నాట్
1: హ్యావ్ ప్రీతి లేకపోవటమే.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
1: దైవ ప్రీతి లేకపోవటమే.
0: నో లవ్ ఫర్ గాడ్ నో
1: దైవ ప్రీతి పాప ప్రీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
0: వేర్ దెర్ ఇస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ Life will be full of joy and peace.
1: కనుకొని ధర్మ క్షేత్రమనేటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
0: Therefore, ధర్మ
1: మన దేహమే ధర్మక్షేత్రము.
0: Our body itself is ధర్మ
1: దోషరహితమైనటువంటి దేహమే ధర్మక్షేత్రము.
0: Body free from defects and evil tendencies ధర్మ
1: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
0: Body full of defects is కురుక్షేత్ర.
1: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
0: In this physical body are found the path of action.
1: ఈ రెండింటికి ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది.
0: There is always a tug of war between these two.
1: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
0: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
1: విజ్ఞానులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ భగవద్గీత అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కౌరవాస్ అండ్ పాండవాస్
1: మనం ఈ మహాభారతం లోపల లోతుగా దిగి విచారించాలి.
0: వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మహాభారత అండ్ అనలైజ్ డీప్లీ.
1: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
0: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ పాండవాస్ అండర్ టుక్ they kept krishna in front and under
1: rajasuyagam cheyalanukunte kudunu krishnuni aadya kosam ee kaachukoni unnaru.
0: Even while conducting rajasuyaga they kept krishna beside them.
1: ye karyam gaavinchavallanna mundu krishnudu.
0: Whatever work they wanted to do they gave first place to krishna.
1: Anduvalane pandavulaku vijayanni saadhinchukogaligaru.
0: That is why pandavas were victorious always.
1: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచు అది ఏ మాకు ప్రధానము అది ఏ మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
0: కౌరవాస్ వర్ దోస్ హు ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
1: కృష్ణుని విశ్వసించారు.
0: దే గేవ్ అప్ కృష్ణ.
1: విశ్వమును విశ్వసించారు.
0: దే బిలీవ్డ్ వరల్డ్.
1: సర్వనాశనము గావించుకున్నారు.
0: దే వర్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ బై దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్.
1: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటున్నదో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తున్నది.
0: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటీర్షిప్ ఆఫ్ కృష్ణ.
1: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
0: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
1: కౌరవులు అట్ల కాదు, ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ లాస్ట్ గాడ్.
0: కౌరవాస్ బిలీవ్డ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
1: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా విజయమే.
0: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
1: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
0: దిస్ ఇస్ వాట్ సంజయ్ టోల్డ్ ధృతరాష్ట్ర.
1: ధృతరాష్ట్ర యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
0: హీ సెడ్ వేర్ దెర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపెనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ దెర్ విల్ బి ఆల్వేస్ విక్టరీ.
1: భగవంతునికి తగినటువంటి విశ్వాసం రెండు ఉండాలి అక్కడ.
0: There is a need for God and full faith in God.
1: భగవంతు ఉండి కూడాను భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
0: There may be God. If there is no person who has faith in God,
1: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
0: Victory lies within the power of God.
1: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటాది.
0: If we can have God himself with us, then
1: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహంలో

0: హస్తగతం అయిపోతాయి అన్నాడు.
1: త్యాగరాజు ఆల్సో సేడ్, రామ ఇఫ్ ఐ హావ్ యువర్ గ్రేస్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది 9 ప్లానెట్స్.
0: అంటే ఒక భగవత్ ప్రేమను మనం సాధించినమంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ యు హావ్ సక్సీడెడ్ ఇన్ లవింగ్ గాడ్ వుడ్ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
0: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
1: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్.
0: ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సచ్ గ్రేట్ సీక్రెట్ లవ్.
0: ఇష్ట జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
1: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకేమాత్రం అర్థం కాదు.
1: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
0: తానే ప్రేమమయుడు,
1: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
0: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
1: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫోర్,
0: చాలా విలువైనటువంటిది,
1: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్,
0: చాలా ప్రకాశవంతమైనటువంటిది,
1: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
0: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్, we can achieve it only through the love of diamond.
0: Diamond cut చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ అ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్
0: మీన్స్. మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్, ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్స్.
0: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ త్రూ
0: ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్.
0: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
1: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ బై
0: అసూయ చేత అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
1: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
0: క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
1: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
0: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
1: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
0: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో, ఏ ద్వేషమో, ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
1: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు అటైన్ లవ్ యు కెనాట్ బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ యాంగర్, హేట్రెడ్, జలసీ అండ్ సచ్ అదర్ ఈవిల్ క్వాలిటీస్.
0: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికెన్ లాంటర్న్, ఏ పెట్రోమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
1: ఇఫ్ యు వాంట్ టు సీ ది షైనింగ్ మూన్, ఈజ్ దర్ ఎ నీడ్ ఫర్ ఎ పెట్రోమాక్స్ లైట్ ఆర్ ఎనీ అదర్ లైట్ టు సీ?
0: ఏవి మనకు అక్కర్లేదు.
1: There is absolutely
0: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
1: యూ కెన్ సీ మూన్ ఇన్ ది స్ప్లెండరస్ లైట్ స్ప్రెడ్ బై మూన్ ఇట్స్.
0: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: టు అటైన్ కృష్ణ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్ టు అటైన్ హిమ్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: కొంచెమైనా ఆచరించరయ్యా.
1: There are many specializations in the field of education. The desires are mounting up day by day. We are all heroes on platform and zeros in practice. What's the use of all this intelligence? At least practice a fraction of what we say.
0: Vidyarthulara.
1: Students.
0: Inati vidyalu. కేవలము భౌతికమైనటువంటి సుఖశాంతుల నిమిత్తమై ప్రాకులాడుచున్నారు కాని, సమాజం యొక్క సుక్షేమం నిమిత్తమై కాని, ధర్మస్థాపన నిమిత్తమై కాని, లోకశాంతి నిమిత్తమై కాని ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు.
1: The modern education helps us to struggle for worldly comfort, conveniences. But it does, the worldly education doesn't aim at the social welfare, establishment of righteousness and the peace as a whole in general.
0: Vidyarthulu kani, vidyavantulu kani, amitamaina jeetamunu aashinchi, udyogamulo praveshinchutaku ఎంతయో ప్రయత్నిస్తున్నారు.
1: స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఆల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ వ్యూ ద హైయర్ సాలరీ.
0: ఉద్యోగం పురుష లక్షణమని, ఇది కేవలము పురుషుల యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్షణమని, ఉద్యోగం ఆచరించటము కేవలము దేశోపరిహార నిమిత్తమే కాక స్వార్థం అనేటువంటి యొక్క మార్గంతో ఈ విద్యను కొంతవరకు ఉపయోగించుతున్నారు.
1: We consider the job is the qualification and the quality of every man, and the job is undertaken for selfish reason and not to render help to the country by and large.
0: తెల్లవారి 8 గంటలకు ఆఫీసులకు వెళ్లి, లేక కళాశాలలకు వెళ్లి, సాయంకాలం 4 గంటలకంతా తిరిగి ఇంటికి వస్తున్నారు.
1: They go to their offices or colleges, as the case may be, at 8 o'clock in the morning and return by 5 o'clock in the evening.
0: Officeli endu kalaasala endu taamemo shrama padinattu gaanu teerani panullo muniginattu gaanu intiki vachina tarchaname 4 gantalaku tama dress nu maarchukoni veru dress nu alankarinchukoni vishranti nimittamai shanti nimittamai క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
1: They pretend as if they are very much tired, exhausted in their offices and colleges, and by the time they return in the evening, they'll change their dress and put on the evening dress and would like to have rest in clubs.
0: ఈ క్లబ్బుల లోపల శాంతి ఉన్నదా?
1: Is there peace in these clubs?
0: ఈ క్లబ్బులు విశ్రాంతి అందిస్తున్నదా?
1: Do they give you rest?
0: లేదు, లేదు.
1: No.
0: ఇది కేవలము విద్యావంతుల యొక్క వీక్నెస్, బలహీనత.
1: దిస్ ఇస్ ద వీక్నెస్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్.
0: నిజంగా తనకు విశ్రాంతి కావాలంటే తన బెడ్రూమ్ లో పడక వేసుకుని పండుకోను.
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ హీ వాంట్స్ రెస్ట్ హీ కెన్ యాస్ వెల్ టేక్ రెస్ట్ ఆన్ హిస్ బెడ్ అండ్ గో టు స్లీప్.
0: కానీ ఈనాటి విద్యావంతులు తమ విశ్రాంతి, తమ శాంతి క్లబ్బులలో ఉన్నదని భ్రమించి ఆ క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
1: But the modern educated people feel that there is rest and peace in these clubs.
0: అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు ఈ విశ్రాంతి?
1: What do they do there?
0: Cards ఆడుతున్నారు.
1: They play cards.
0: ఇంతతో పోక బాటిల్స్ అంతా తీసుకుంటున్నారు.
1: They also take to bottles.
0: దానివల్ల మైమర్చిపోయి అలసటంతా తీరుతుందని భ్రమిస్తున్నారు.
1: They get intoxicated and they think that they'll be free from all the tiresomeness.
0: Idi uttama margama adho margama?
1: Is it a noble path or the path that put you to ruin?
0: Idi vidyavantulu cheyavalsinatundi paniya, vidyahinulu cheyavalsinatundi paniya?
1: Is it appropriate action for the educated or the one expected out of an illiterate.
0: ఇందులో శాంతి ఉన్నదని తప్పత్రాగి మాయమరచి ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు.
1: You are deluded with the feeling that you have got the peace by getting yourself intoxicated, taking to drink.
0: కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: But it's highly dangerous.
0: తమకు తాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడాను చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్తకష్టములకు గురి చేస్తుండాలి.
1: You not only lose your health, you will spoil the whole society and put your family to difficulty.
0: ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం అందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి ఒక కార్యములో లేక సమాజముందుకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి.
1: So one should not take to these bad habits anyway. You can as well attend to your household work or do some service in society.
0: ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుంది?
1: This alcoholism, to what extent does it
0: First,
1: take you?
0: The man drinks the wine.
1: First, the man drinks the wine.
0: Next, the wine drinks the wine.
1: Second, the wine drinks the wine.
0: Third, the wine drinks the man.
1: Third, the wine drinks the man.
0: కట్టగలపటికి ఆ వైన్ తననే మింగివేస్తున్నాడు.
1: Finally, the wine would swallow the man.
0: ఈ సత్యాన్ని గుర్తించుకునలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశిస్తున్నారు.
1: They do not recognize this truth or this fact and yet consider themselves intelligent.
0: ఏదో తమ మిత్రులకంతా కూడాను సహాయం చేసినట్టుగా కూడాను భావిస్తుంటారు.
1: They feel that would be a sort of help to their friends.
0: ఏమిటి?
1: What help?
0: తనతో కార్డ్స్ ఆడటానికి వచ్చినటువంటి వానికి థ్యాంక్స్ చెప్తాం.
1: They will say thanks to other person who come there to play cards.
0: తనతో పాటు తన టేబుల్ పైన బాటిల్ తీసుకునేటువంటి వానికి థ్యాంక్స్ అంటాము.
1: He says thanks to other friends who are there at the cocktail party.
0: బాటిల్ కు బాటిల్ అతికించటము అనగా టచ్ చేయటము థ్యాంక్స్ అంటాము.
1: They just join the bottle, say cheers and say thanks.
0: ఇది ఎంత విద్యాహీనతకు కొనిపోతుండదో మీరు చక్కగా యోచించుకోవచ్చు.
1: To what sort of a plight it would take you can understand.
0: ఇది విద్య యొక్క సహజ లక్షణం కాదు.
1: Isn't that the quality of education?
0: మనము ఒక గ్రామంలో ఉండినప్పుడు,
1: when we are in a village,
0: ఎవరైనా మనకు కొంత సహాయం చేసినప్పుడు,
1: if anyone helps us,
0: ఏదైనా మాట్లాడించినప్పుడు,
1: when they talk to you,
0: హలో హౌ ఆర్ యూ అని ప్రశ్నిస్తే థ్యాంక్స్ అంటాము.
1: When you say how are you say thanks.
0: మన ఖర్చీపు మన కింద పడిపోతే మన ఖర్చీపు మనకి ఎత్తించినందుకు థ్యాంక్స్ అంటున్నాము.
1: When you drop your kerchief, if the same thing is given to you back, you say thanks.
0: ఎక్కడో ట్యాంక్ లో ఉండినటువంటి నీరును మన గృహమునకు సప్లై చేసినందుకు అక్కడ వాటర్ ట్యాక్స్ ఇస్తున్నాము.
1: The water present there, over there in the tank, if it is supplied to you, you pay the water tax.
0: బజారులో ఉన్నటువంటి ఒక పోలు నుంచి మన ఇంటికి కరెంటు సప్లై చేస్తే దీనికి ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అని ఇస్తున్నాము.
1: When once the electric connection is given to your house, attached to a particular pole very close to you pay electricity bill.
0: మనము కొనుక్కున్నటువంటి భూమిలో మనం ఇల్లు కట్టుకుంటుంటే హౌస్ ట్యాక్స్ కూడా ఇస్తున్నాం కార్పొరేషన్.
1: You construct your house in the site that belongs to you, but you pay house tax.
0: ఇంకా భగవంతుడు అనుగ్రహించేటువంటి ఒక వరప్రసాదాలు ఎట్టివి?
1: What are God's gifts?
0: ఒక ఫ్యాన్ వేసుకుంటే ఆ ఫ్యాన్ కోసం ఎంతో మనము ఖర్చు చేసి ట్యాక్స్ కడుతున్నాం కరెంటు ట్యాక్స్.
1: ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఎ ఫ్యాన్ యూ హ్యావ్ టు పే ది ఎలక్ట్రిక్ బిల్.
0: వాటర్ అధికంగా ఉపయోగపెట్టుకుంటే ఆ వాటర్ బిల్ కూడా ఇచ్చేసేస్తున్నాం.
1: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ వాటర్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ద ట్యాప్ యూ హ్యావ్ టు పే వాటర్ ట్యాక్స్.
0: భగవంతుడు మలయ మారుతంగా కూడా గాలిని అందిస్తుంటుంటే ఈ గాలిని అందించినందుకు భగవంతుడికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాం?
1: The wonderful breeze gifted by God, what kind of tax
0: we
1: pay?
0: Tax manam bhagavantuniki andistunnam.
1: What tax we pay to God?
0: Suryudu jeedipyamananga prakashistu jagattunanta veligistu undinanduku ee suryuniki manam em tax istunnam?
1: Sun is shining brilliantly, giving us light. What tax we pay?
0: Inka water kumbavarsham kurchi vankalu prabahinchi cheruvulu nindimpa chesi ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాం?
1: బికాస్ ఆఫ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ విచ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ యు హావ్ గాట్ ద రివర్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్యాంక్స్ యాజ్ వెల్ విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ ఇన్కంపేరబుల్ టు దోస్ ఆఫ్ ది
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకంతా మనం ఎంతో ట్యాక్స్ కట్టుకుంటున్నాం.
1: వి పే ట్యాక్స్ ఫర్ ఆల్ సెల్ఫిష్ పర్పస్.
0: భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడాను ఫ్రీనే.
1: All God's gifts are offered freely.
0: Gali free.
1: The wind is
0: water
1: free.
0: Water
1: free.
0: Light free. Sound free.
1: Anta
0: free ga isthunnadu Bhagavantudu.
1: Everything is given to you free.
0: Ee bhoomi anta Bhagavantudu anugrahinchinatundi.
1: This earth is the gift of God.
0: Bhagavantudu anugrahinchinatundi ee bhoomiki edo kontha limit pettukoni 40/30 ani set pettukunte deeniki tax manam kattunnam.
1: When once you have got certain boundary limit 40/30, you pay the tax.
0: ఈ భూమిని ఎవరు అందించినటువంటిది?
1: Who gave you that?
0: భగవంతుడే.
1: Only God.
0: ఈ పంచభూతములంతా కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపములే.
1: All five elements are divine.
0: ఈ భగవంతుని మనం అనుగ్రహిస్తూ అనుభవిస్తూ కూడాను భగవంతునికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: We enjoy and experience being the beneficiaries what tax we pay to God.
0: ఈ ఏ మానవుడైనా కూడాను ఏ విద్యావంతుడైనా కూడాను విచారణ జరుపుతున్నాడా?
1: Is this investigated, inquired by any man or educated person?
0: Anityamu, asastamu, asatyamainatvanti yokka prakrutamainatvanti yokka vishayamulaku manam enniyo tax kattestunnamu. Entayo krutagnata telipukuntunnamu.
1: For all the ephemeral transient things we pay the tax and express gratitude.
0: Nityamaina, satyamaina, shashtamaina, jeevitamunaku avasaramainatvanti yokka samasta shaktulu kudanu manaku anubhavinchinanduku emi tax istunnam? Emi manaku tax cheptunnam?
1: God has given us this eternal, most essential things, but what kind of
0: gratitude do we express?
1: Yet we blame him, God, you have not given that and this.
0: ఇది ఉపకారమునకు బదులు అపకారం సలుపుతున్నాం ఇంకా కూడా.
1: Instead of help, we are even harming.
0: ఇచ్చిన దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ ని చెల్లించడం లేదు. ఇంకా ఇవ్వలేదే అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ.
1: You don't pay the tax or express gratitude for all things that you received, but yet you want more.
0: కనుకనే ఈ దురాశలు పెరిగిపోవటం చేతనే దుర్గుణములు కూడాను దాంతో పాటు పెరుగుతూ వస్తున్నాయి.
1: Because of excessive desire, you have bad habits too.
0: ఈ యొక్క దుర్గుణములు పెరిగిపోవటం చేతనే దుర్హంకారములు కూడా పెరుగుతున్నాయి.
1: Because of these bad qualities, you are egoistic.
0: దురాశ, దుర్హంకారము, దుర్గుణము మానవునికి సహజ లక్షణములు కావు.
1: ఎక్సెసివ్ డిజైర్, బ్యాడ్ క్వాలిటీ, ఈగోయిస్టిక్ టెండెన్సీ ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
0: శాంతము, సహనము, సానుభూతి ఇవే మానవుని ప్రధానమైన లక్షణములు.
1: ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, ద ఫర్బేరెన్స్ అండ్ సింపతీ.
0: నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుందా ఈనాటి మానవునకు?
1: Today mankind has no satisfaction.
0: తృప్తియే లేదు.
1: No satisfaction whatsoever.
0: ఒకానొక సమయంలో ఒక భక్తుడు నారాయణ దర్శించాడు.
1: At one time a devotee visited
0: నారాయణ.
1: నారాయణ,
0: నారాయణ, నీవు ఎందుకోసం ఈ మేరు పర్వతాన్ని సృష్టించావు?
1: నారాయణ, why have you built this మేరు mountain?
0: బంగారు కొండను సృష్టించావు.
1: You have created this mountain of gold.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: తెలయేరు ఇరుకొండలున్ చిత్ర ప్రచిత్రోప తెలయేరు.
1: The running flow of water.
0: చిరుకొండలున్
1: the mountain.
0: చిత్ర ప్రయోగోప అరణ ద్యావిధ విద్యలన్నీయు.
1: And all the mysterious and peculiar forms of knowledge.
0: ఎన్ని ఇస్తున్నావు నీవు భగవంతుడా?
1: ఓ గాడ్, యు ఆర్ గివింగ్ ఎ లాట్.
0: ఈ అడవులంతా కూడా నువ్వు పెంచి తద్వారా మానవులకంతా కూడా జీవశక్తిని ప్రసాదిస్తున్నావు.
1: యూ హ్యావ్ క్రియేటెడ్ ద ఫారెస్ట్ అరౌండ్ అండ్ గివింగ్ అస్ ది ఎనర్జీ.
0: నో.
1: అండ్ ఆక్సిజన్ ఫర్ ఆక్సిజన్.
0: మానవుని ఎందున్నటువంటి యొక్క ఈ బొగ్గు పులుసు వాయువు అంతా కూడా ఈ అడవులంతా తీసుకుంటున్నాయి.
1: The carbon dioxide exhaled by mankind is received by plants around in the forest.
0: కొండలను సృష్టిస్తున్నావు.
1: You create mountains.
0: ఈ మేఘమును కదిలిపోయే మేఘాన్ని ఆపించి వర్షం కురిపిస్తున్నావు.
1: And you stop the clouds that pass off and give us the rain.
0: మౌ

0: కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మముతోడ, మైనిండ నలుదు భస్మంబుతోడ, కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, కటహేమ మయవజ్ర కాటంకములతోడ, విక్షాస్త్రవద్దయా వృష్టితోడ, నల్ల కొలువలు దురుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయలమేనితోడ. భగవంతుడు ఈ సుందరమైన జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు.
1: ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ గాడ్ మేడ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్.
0: మౌళిగుడికేడు చంద్ర మర్కండకళతోడ,
1: విత్ ద మూన్ షైనింగ్ అరౌండ్.
0: ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మూన్?
1: వెర్ ఇస్ ద మూన్?
0: తన శిరస్సు పైన పెట్టుకున్నాడు.
1: మూన్ ఈజ్ ఆన్ హిస్ హెడ్.
0: ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు?
1: హౌ హెస్ హీ కెప్ట్ ఇట్?
0: లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు.
1: మూన్ హెస్ డెకొరేటెడ్ హిస్ హెడ్ బై వే ఆఫ్ లైట్ హౌస్.
0: చల్లదనమును అందరికి అందిస్తూ ఉన్నాడు.
1: ది కంప్లీట్ కూల్నెస్ ఇస్ జస్ట్ పాస్డ్ ఆన్ టు ఎవరీబడీ.
0: మౌళిగుడికెడు చంద్ర మర్కండకళతోడ, బెడదారు గుంపెడు జడలతోడ,
1: విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ద హెయిర్ కర్లీ హెయిర్ అరౌండ్,
0: జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రంబుతోడ. ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు,
1: ద రివర్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ది ఎయిర్,
0: డంబైన పాల నేత్రంబుతోడ,
1: విత్ ది థర్డ్ ఐ ది సెంటర్,
0: కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ,
1: విత్ కుంకుమ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో ది రెడ్ తాంబూల,
0: కటహేమ మయవజ్ర కాటంకముల తోడ, విక్షస్త్రవద్దయా వృష్టితోడ,

0: ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక సృష్టిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతిని అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతిని నిమిత్తమై అరుణ్ దాచుకుంటున్నాడు మానవుడు.
1: When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are carried away by the ephemeral, temporal, worldly peace and joy.
0: ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు.
1: Such a heart is gifted to mankind.
0: ఎట్టి హృదయము?
1: What sort of a heart?
0: చల్లని హృదయము.
1: That's so cool.
0: కరుణా హృదయము.
1: One of compassion.
0: ప్రేమ హృదయము.
1: One of love.
0: జాలి గుండెలు.
1: That is all sympathy and mercy.
0: ఇలాంటి భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం.
1: Though God has gifted us such a noble heart, we are spoiling it. దానంతా
0: మాలిన్యం చేసుకుంటున్నాము.
1: We get it polluted.
0: ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రం గావించుకోవటము.
1: We make it unsacred.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వానికే తీరని లోటుగా ఉంటుండాలి.
1: It's a matter of dearth in human quality.
0: కనుకనే ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ ని కట్టాలి.
1: Having been the recipients of God's mercy and grace,
0: we have to pay tax. Maharshulu Bali ani peru pettu vacharu.
1: Sages in the olden days called it Bali or sacrifice.
0: Bali ivatamu bhagavantunaku ani.
1: The sacrifice by way of tax to God.
0: Balinanka edo oka prani ni bhagavantuniki bali ivatamani misunderstanding chestunnaru. Apartham chestunnaru prajalu.
1: People misunderstood the sacrifice meant sacrificing an animal.
0: Bali anaga సాక్రిఫైస్ కాదు, ఒక ప్రాణాన్ని హింసించడం కాదు.
1: ఇట్స్ నాట్ హార్మింగ్ ఎనీ అనిమల్.
0: బలి అనగా ట్యాక్స్ అని దీనికి అర్థం.
1: యువర్ బలి ఆర్ సాక్రిఫైస్ మెంట్ ట్యాక్స్.
0: ఈ పదములకు ఎన్నెన్ని అర్థములో ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్ దే హావ్.
0: ఇంకా చిన్న ఉదాహరణలు.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము.
1: దేర్స్ వన్ నేమ్ బై నేమ్ శిఖండి.
0: శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దాన్ని శిఖండి అంటుంటున్నాం. ఈ పెడార్థాలను మనం భావించుకోవాలి.
1: We take the wrong meaning. Sikhandi man, neither a man nor a woman.
0: Sikhandi anaga Krishnudu aa sikhapinchamunu darshinchinatundi okka Krishnudu pere Sikhandi. Narayanuku Sikhandi ani peru pettaru.
1: Narayana is called Sikhandi. Krishna is called Sikhandi.
0: Sikham anaga nemeli pinchamunu darinchinatundi vaadu Sikhandi.
1: Sikhandi is the one that wears the peacock's feather.
0: Krishnudu.
1: Krishna himself.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నియో ఉండినగా దీనిని మనము విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకుని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము.
1: సో మెనీ సీక్రెట్ వర్డ్స్ దేర్ వి గో బై ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మిస్అండర్స్టాండ్.
0: కనుకనే బలి అనేటువంటిది కూడా హింసించడం కాదు.
1: సో బలి ఆర్ సాక్రిఫైస్ డజంట్ మీన్ హార్మింగ్.
0: ట్యాక్స్ అన్నాడు.
1: ఇట్స్ ఎ ట్యాక్స్.
0: భగవంతునికి ఒక ట్యాక్స్ మనం అందించాలి.
1: హావ్ టు పే ట్యాక్స్ టు గాడ్.
0: ఏమిటి ఈ ట్యాక్స్?
1: వాట్స్ దిస్ ట్యాక్స్?
0: అనగా
1: మీనింగ్
0: మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే ట్యాక్స్.
1: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఈజ్ ట్యాక్స్ పేమెంట్.
0: అది ఏ విధంగా తెలుపుకోవటము?
1: హౌ డు ఎక్స్ప్రెస్?
0: ప్రేయర్ తో, ప్రార్థనతో తెలుపుకోవటమే.
1: యు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయింగ్.
0: నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే.
1: ఆల్ ది bliss that you enjoyed at heart is conveyed by word in your prayer.
0: సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి ట్యాక్స్ అందించాలి.
1: You should utter all true words, words full of truth, and pay the tax.
0: కంఠం సత్యస్య భూషణం.
1: It is the truth that's the real jewel to the neck.
0: హస్తం. చూడండి, మన హస్తం అంటే ఏమిటి? దానమునికి ఇది హస్తం భూషణం.
1: And is the charity that's the precious ornament to the hand.
0: ఈ హస్తము చేత భగవంతుని ప్రార్థించాలి.
1: With these hands we should pray to God.
0: అది ఏ పోతను కూడా చెప్పాడు.
1: That's what పోతన said.
0: ఓ రామా,
1: ఓ రామా,
0: చేతుల రంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగారి కీర్తి నుడువడేని.
1: If we don't pray to God with both these hands and if we don't sing his glory with full throat,
0: ఏ అభిమాన మమకారములు లేకుండా ఇంతమంది వింటారో ఏమిటో, వీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంఠమెత్తి భగవంతుని ప్రార్థించాలి.
1: వితౌట్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ పొసెసివ్నెస్, నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ అదర్స్.
0: కొంతమందికి కంఠం ఉండి కూడా భగవంతుని నామమును స్మరించుకోలేకపోతున్నారు.
1: Though some have got good voices, they don't sing well.
0: ఎందుకు వారికి ఈ నాలుక ఉండేది?
1: Why the tongue is given?
0: కేవలం తినడానికి నాలుక ఇచ్చిండేది.
1: Is it only to eat?
0: నాలుక ఉండి కూడాను భగవంతుని యొక్క భజన లోపల పాటలు పాడలేకపోతున్నారు. ఇది కేవలం కర్మఫలమే.
1: Though they have the tongue, they don't sing the glory of God. It is their fate.
0: ఇది కేవలం కప్పనాలుక మాత్రమే.
1: It is like the tongue of a frog.
0: కనుక నాలుగు ఉండేది ఎందుకోసమని?
1: Why the tongue is present?
0: భగవంతుని స్మరించడం కోసమే నాలుగు ఇచ్చాడు.
1: The tongue is gifted only to chant. దీనిని
0: స్మరించి నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో.
1: Sing the glory of God and pay the tax.
0: లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు.
1: Otherwise you will be indebted.
0: చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏం ప్రయోజనము?
1: With both the hands, if you don't do bhajan, if you can't, what for? What is the fun of it?
0: కనుకని ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: Join both the hands. That is the unification of the ten senses.
0: కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్సులు చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి.
1: Therefore, the procedure requires.
0: అది మనం చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం.
1: If you don't pay the tax, you'll be indebted.
0: కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ అగేన్స్ట్ గాడ్.
0: పరుల దూషించిన పాప ఫలం బబ్బు.
1: ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు ఎ సిన్.
0: పరులు కాదది వారు పరమాత్ముడేవునయ్యా.
1: దే ఆర్ నాట్ అదర్స్ ఇన్ ద ట్రూ సెన్స్. దే ఆర్ డివైన్ గాడ్.
0: పరులు పరులు అనుకుంటున్నాము. పరులు ఎవ్వరూ లేరు, అక్కడ పరమాత్ముడే ఉండేది.
1: You think that others are there? No, God Himself.
0: Parulanta Paramatma Swarupule.
1: All others from your point of view, no, they're God Himself.
0: Kanuka evvarini manam vimarsincharadu.
1: Therefore, we should not criticize. Evvarini
0: manam dushincharadu.
1: We should not hate anybody.
0: Andariki manam tagineatvanti krutagnata andinchali.
1: We should express gratitude to all.
0: Jagatlo prati manavun nunchi kuda edo anto into manam upkaram andukuntunnam.
1: In this world, we receive help in one way or other from everyone.
0: Kanuka manamu అనేక యుక్తుల చేత మనం కొన్ని ఈ యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
1: రియలీ వీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద నాక్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్.
0: నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రన్నింగ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి.
1: దట్ ఇస్ కిల్డ్ ది హ్యూమన్ నేచర్
0: ఆల్ నాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద నాక్ అండ్ ద క్రాక్ ద హ్యూమనిజం ఇస్ గాన్.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
0: ఒక కొలం లోపల
1: ఇన్ ఎ లేక్
0: ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
0: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
0: ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి.
1: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది ట్రీ.
0: ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
1: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
0: అంటే
1: ఈటబుల్ ఫ్రూట్స్. ఈటబుల్ ఫ్రూట్స్.
0: ఈ ఫలములంతా భుజిస్తూ ఉంటుంటారు.
1: ఈట్స్ ఆల్ దోస్.
0: ఇది భుజించడము, కింద పడవేయటము.
1: ఇట్ పార్టేక్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ డ్రాప్స్.
0: కింద పడవేసినటువంటి యొక్క రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
1: ద క్రొకడైల్ విల్ బి ఈటింగ్ ఆల్ ది లెఫ్ట్ ఓవర్ ఓవర్ దేర్ అండ్
0: ఈ విధంగా కొంతకాలం చక్కగా తినింది. ఆ క్రొకడైల్ కూడా చక్కగా బలిచింది.
1: యాజ్ టైమ్ పాస్డ్ ఆఫ్ ద క్రొకడైల్ ఆల్సో హస్ గ్రోన్ ఫ్యాట్.
0: ఈ కోతికి క్రొకడైల్ కూడా చక్కగా స్నేహం ఏర్పడిపోయింది.
1: ఇట్స్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద మంకీ అండ్ ద క్రొకడైల్.
0: ఈ క్రొకడైల్ చెప్పింది.
1: ద క్రొకడైల్ సెడ్,
0: ఓ మంకీ బావా,
1: ఓ బ్రదర్ ఇల్లా మంకీ,
0: ఓ బ్రదర్ ఇల్లా మంకీ,
1: ఓ బ్రదర్ ఇల్లా మంకీ,
0: నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను.
1: ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద బ్యాంక్వెట్ సో నైస్లీ గివెన్ బై యూ.
0: కనుక నీవు కూడా నువ్వు మా ఇంటికి ఒక రోజు వచ్చి విందు మా విందును ఆరగించాలి అని.
1: యూ ఆల్సో విజిట్ అస్ వన్ డే అండ్ యాక్సెప్ట్ హాస్పిటాలిటీ.
0: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
1: ద మంకీ వాస్
0: దీనికి ఎక్కడ ఇల్లు ఉంటుందది, ఇది ఎక్కడ నివసిస్తుండాలి అని అనుకుని కొంచెం యోచన చేసింది.
1: ద మంకీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్ వేర్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ దిస్
0: మంకీ. ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
1: మంకీ ఇస్ జస్ట్ అవర్ ఫోర్ ఫాదర్ బోర్న్ టు అవర్ బర్త్.
0: కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
1: మంకీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికీ లేదు, మ్యాన్ కూడా లేదు.
1: వీ జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ మంకీ బట్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాన్ ఇస్ నాట్ దట్.
0: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
1: దేర్ఫోర్ హనుమాన్ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ రామ. దెన్
0: ఎంత కార్యం సాధించాడు.
1: వాట్ అన్ అకాంప్లిష్మెంట్ యు నో.
0: సరే ఇది ఒప్పుకుంది పాపం.
1: Yes, it accepted the proposal.
0: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
1: How am I to come to?
0: నేను నీళ్ళలో దిగలేను.
1: I cannot get into the water.
0: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
1: You cannot go over to the bank.
0: కనుక నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
1: How am I to come to you?
0: అయ్యో నీతుడా, నాకింత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
1: He said, oh friend, I got this huge body, you can sit on my back. I'll take you.
0: సరే కూర్చుంది.
1: Yes, the monkey said.
0: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రొకడైల్ తన రహస్యాన్ని.
1: The crocodile revealed the secret when it was about to reach the shore.
0: లేదు లేదు.
1: No.
0: ఓ బావా.
1: ఓ బ్రదర్ ఇన్ లా.
0: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
1: My wife desires to eat your heart.
0: కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చానున్నాడు.
1: I should satisfy my wife. For that purpose I brought you here.
0: కోతి చాలా యోచన చేసింది.
1: మంకీ థాట్,
0: వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయటమంటే నాకు కూడా సంతోషమే.
1: I will be so happy to please your wife.
0: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
1: Why didn't you tell me beforehand?
0: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
1: As I have been jumping from this tree to that other tree top, the heart may fall down at one place. Therefore, I kept it hanging on another tree top there.
0: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
1: I continuously jump.
0: ఆ గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
1: The heart may fall down. Therefore, I kept it in security.
0: Reverse. వెనక్కి పోదాం పా, తీసుకొని వచ్చేస్తాను అన్నాడు.
1: Now, let's go back. Let's go reverse. I'll bring back my heart.
0: ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు.
1: Crocodile is a dunce, not intelligent.
0: దండిగా ఉంది కానీ బుద్ధి లేదు.
1: It has got the strength but no intelligence.
0: విద్యావంతుల వలె ఉంటుంది.
1: The crocodile is like modern education, educate people.
0: గుండెని ఇస్తుందనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్ కు వచ్చినట్టుగా.
1: With the desire that it will give the heart, it returned as it's going
0: ఉండి
1: to club.
0: ఇక్కడే నేను దిగిపోయి గుండెం తెస్తానని దిగింది, చెట్టు ఎక్కిపోయింది.
1: He said, you remain here, I'll bring the heart. And it just climbed up the tree.
0: ఓ పిచ్చి ముసలి, గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నటువంటి ఇలాంటి వాడిని ప్రశ్నించి, ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమనించి.
1: Then, oh crocodile, what a fool you are. Is it possible to separate heart from me? I don't want such a friend, no.
0: ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు?
1: Why should I have friendship with such a dunce idiot?
0: ఫ్రెండ్స్ కావాలంటే తెలివి గలిగిన వారిగా ఉండాలి.
1: My friends should be intelligent.
0: నా కష్టమునందు సుఖమునందు కూడాను నా క్షేమాన్ని ఆశించాలి. కృతజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా కాదు మనం చూడబడుతుంది.
1: సో యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ త్రూ దిస్ ఆర్ట్ ఆఫ్ యాక్ట్.
0: హృదయంతో భగవంతునికి అర్పితం చెయ్యాలి.
1: యూ హావ్ టు ఆఫర్ సరెండర్ హోల్ హార్టెడ్లీ.
0: ఇది ఏ మన యొక్క ట్యాక్స్.
1: దిస్ ఇస్ ది ట్యాక్స్.
0: ఏ హృదయంబు నొసగితివో ఈసే నాకు.
1: ఓ గాడ్, దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ దెన్.
0: ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్.
0: నీ వందించినది.
1: ఇట్స్ యువర్ గిఫ్ట్.
0: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
1: ఓ గాడ్, ఐ విల్ ఆఫర్ ఇట్ టు
0: యూ. నీవు ఇచ్చినదే నీకు అందిస్తున్నాను.
1: ఐఎమ్ గివింగ్ యూ దాట్ యూ హావ్ గివెన్ మీ.
0: నేను ఎక్కడ నుంచి తెచ్చుకున్నాను?
1: ఐ హావ్ బ్రాట్ మై సెల్ఫ్.
0: నథింగ్.
1: ఐఎమ్ నథింగ్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యూ. యూ ఆర్ ఎవ్రీథింగ్.
1: ఎవ్రీథింగ్ యూ ఓన్లీ. ఐఎమ్ నథింగ్.
0: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
1: ఐ విల్ ఆఫర్ ద సేమ్ హార్ట్ దట్ యూ గివ్.
0: పరగ వేరేమి దెట్టు నీ పాదార్చనకును.
1: To worship your lotus feet, what else can I bring?
0: Anjali kitintu anduko vayani.
1: I offer my obeisance and sincere respect.
0: Idi ni kandinchetvanti okka idi offer.
1: This is the offer I make.
0: Nen antakante vere em cheyalenu.
1: I can't do more than this.
0: Na nene sarvasvamu nee yokka sotte.
1: I offer myself entirely to you.
0: Na daggara emti undadi?
1: What else I have?
0: Emaina unte adi nivichinatvantide.
1: If I have anything,
0: adantha neede.
1: It's all yours.
0: Naadi anetvantide ekkada ledu.
1: Nothing like mine.
0: Idi teshaseerudainatvanti yokka teshavahanudu ainatvanti ramulaku aa rakamainatvanti yokka tattvanni bodhisthu vachadu.
1: This is the nature that starts to Rama.
0: Lakshmanudu ramulato prarthisthu vachadu.
1: Lakshmana was praying to Rama.
0: Madiya dhana

0: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్
1: కనుక అంతా నీదే అని
0: ఎవ్రీథింగ్ ఇస్ యువర్స్
1: ఇది మనం భగవంతుడికి ఇవ్వవలసినటువంటి యొక్క ట్యాక్స్
0: దిస్ ఇస్ ద ట్యాక్స్ దట్ ఈస్ టు బి పేడ్ టు గాడ్
1: అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే
0: సో లాంగ్ వీ డోంట్ పే దట్ వీ హ్యావ్ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్
1: ఎన్ని రూపాలైనా మనం ధరించవలసిందే
0: వీ హ్యావ్ టు టేక్ సెవెరల్ ఫార్మ్స్
1: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా
0: Theist or atheist,
1: కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సింది అది
0: దట్స్ ది థీస్ట్ హస్ మస్ట్ ఆఫర్ దాట్
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక ట్యాక్స్ మనం అందించడానికి సిద్ధం లేకుండా
0: వితౌట్ బీయింగ్ రెడీ
1: భక్తులము భక్తులం అని అనిపించుకుంటున్నాము
0: వి కాల్ అవర్ సెల్స్ డివోటీస్
1: భక్తి అనే పేరే అది ఒక డిగ్రీగా ఉంటుంది
0: ది డివోషన్ ఇట్సెల్ఫ్ ఏ జస్ట్ ఎ నేమ్
1: ఈనాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే
0: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ జాబ్
1: నేమ్ రాస్తారు పలాను సో అని సో అని వేసేసి తర్వాత ఎంబీఏ అని వేసేస్తారు లేక ఐఏఎస్ అని వేసేస్తారు లేక ఐపీఎస్ అని వేస్తుంటారు
0: యాజ్ దే అప్లై దే రైట్ డౌన్ దేర్ నేమ్ అండ్ సే సో అండ్ సో ఎంబీఏ దేర్ డిగ్రీ
1: కానీ ఈ డిగ్రీస్ చూసే అందరూ ఉద్యోగాలు ఇస్తుంటారు
0: దే గివ్ యూ జాబ్స్ సీయింగ్ యువర్ డిగ్రీస్
1: కానీ ఎట్టి ఓనామాలు తెలియనటువంటి వాడు ఉద్యోగానికి పోవాలని వేశాడు
0: బట్ ఎ పర్సన్ విదౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ అల్ఫాబెట్స్
1: వేశాడు
0: జాబ్
1: రామయ్య అని రాశాడు
0: ఈ రోడ్ రామయ్య
1: టిడి ఎఫ్ సార్ ఎఫ్ఎస్
0: ఎఫ్ఎస్
1: అని రాశాడు
0: ఈ రోడ్ లైక్ దాట్
1: టిడి ఎఫ్ఎస్
0: ఎఫ్ఎస్
1: ఏమిట్రా ఈ డిగ్రీలు ఎక్కడి నుంచి వచ్చాయి
0: టిడి
1: మీన్స్ 10 డాటర్స్
0: టిడి టి 10 డి డాటర్స్ టిడి
1: ఎఫ్ఎస్
0: ఎఫ్ఎస్
1: అనగా ఏంటి 5 సన్స్
0: ఎఫ్ఎస్ ఎఫ్ ఫర్ 5
1: ఈనా డిగ్రీ అన్నాడట
0: దిస్ ఇస్ మై డిగ్రీ
1: ఈనాటి మానవుడి డిగ్రీ ఇదియా
0: ఇస్ దిస్
1: పిల్లలకి అంటాం డిగ్రీనా
0: ఇస్ టు హ్యావ్ చిల్డ్రన్ ఇస్ దట్ ఏ డిగ్రీ
1: అది కాదు మనం ఏ డిగ్రీ మనకు సున్వంతరిస్తే అమృతస్య పుత్ర అదే మన డిగ్రీ
0: ద డిగ్రీ ఈస్ దట్ యూఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ
1: నేను భగవంతుని యొక్క దాసుడను
0: అండ్ ద సర్వెంట్ ఆఫ్
1: భగవంతుని యొక్క అంశమును
0: అండ్ స్పార్క్ ఆఫ్ ది డివైన్
1: భగవంతుని యొక్క ఇది స్టేషన్
0: అండ్ జస్ట్
1: ఆ రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అనుభవించాలి
0: వీ షుడ్ నో దట్ వీఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ద డివైన్
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన నీవు నా అంశమే
0: యు ఆర్ మై స్పా
1: నీవు ప్రకృతి అంశం కాదు
0: యు ఆర్ నాట్ ఆఫ్ నేచర్
1: పంచభూత అంశం కాదు
0: నాట్
1: సాక్షాత్ నా అంశమే అన్నాడు భగవంతుడు
0: వెరీలీ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్
1: ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం ప్రాకులాడి కట్టగడపటికి ఏమైపోతున్నాము
0: Without aspiring, struggling for that high degree, we work for a low degree.
1: Chata varshamulu daka mitamu cheppiri kaani namarada maata nemmanamuna.
0: Though 100 years lifespan is prescribed, you cannot believe it.
1: Balyamando.
0: Childhood.
1: Leka prayamando.
0: In youth.
1: లేక ముసలియందో
0: ఓల్డ్ ఏజ్
1: లేక ముదిమియందో
0: ఆర్ ఓల్డ్ ఏజ్ అడ్వాన్స్డ్ ఏజ్
1: ఊరనో అడవినో
0: ఎదర్ ఇన్ ద టౌన్ ఆర్ ఇన్ ద ఫారెస్ట్
1: ఉదక మధ్యంబును
0: ఆర్ ఇన్ ద వాటర్
1: ఎప్పుడో విడ తేది ఎరుకలేదు
0: వెన్ యు ఆర్ గోయింగ్ టు డై ఇస్ నాట్ నోన్
1: మరణమే నిశ్చయము
0: డెత్ ఇస్ సర్టన్
1: ఎప్పటికైనా అది నిశ్చయం
0: దట్ ఇస్ సర్టన్
1: కనుక ఎప్పుడో
0: వెన్
1: ఎక్కడో
0: వేర్
1: ఏ విధంగానో కనుకనే ముందుగానే నీకు అర్పితం చేస్తాను
0: దేర్ఫోర్ ఐ ఆఫర్ దట్ ఈవెన్ నౌ
1: ఇది సత్యమైనటువంటిది కాదు
0: దిస్ ఈస్ నాట్ పర్మనెంట్
1: దేహం ఒక నీటి బుడగ బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్
0: బాడీ ఇస్ లైక్ వాటర్
1: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్
1: ఫాలో ది మైండ్ డోంట్ ఫాలో ది బాడీ
0: డోంట్ ఫాలో ది
1: కాన్షియన్స్
0: ఫాలో ది కాన్షియన్స్
1: ఈ ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి
0: వీ షుడ్ ఫాలో ది కాన్షియన్స్
1: అది ఏ హృదయము
0: దట్ ఈస్ హార్ట్
1: ఆ హృదయాన్ని అర్పించే నిమిత్తమై మనము భగవత్ సాధకులుగా మనం తయారు కావాలి కానీ ఏదో ఇంత పండు ఫలములు పుత్రము ఇవన్నీ అర్పించడం కోసం కాదు
0: వీ షుడ్ బి ట్రూ ఎస్పిరెంట్స్ ఆఫర్ అవర్ ఓన్ హార్ట్
1: భగవంతుని దగ్గర లేనటువంటివి ఎక్కడా నీ దగ్గర లేవు
0: నథింగ్ దట్ విత్ యూ దట్ డజంట్ బిలాంగ్ టు గాడ్
1: అంతా భగవంతుని దగ్గర ఉన్నాయి
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్
1: ఇంకా ఎటువంటివి ఉన్నాయో
0: వాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ స్టిల్ దేర్
1: ఎవరికి తెలియదు
0: నో వన్ నో
1: అంత విలువైనటువంటివన్నీ ఉన్నాయి భగవంతుని దగ్గర
0: వాల్యుబుల్స్ ఆర్ విత్ గాడ్
1: కానీ తుచ్చమైనటువంటి యొక్క ఫలం అందించటము మాడిపోయి ఊడిపోయేటువంటి వాడిపోయేటువంటి పుష్పం అందించటము ఇది మనం చేయవలసిన ట్యాక్స్
0: వీ పే ది ట్యాక్స్ బై ఆఫరింగ్ ద ఫ్లవర్స్ దట్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవే సమ్ డే ఆర్ అదర్ వీ ఆఫర్
1: దేహం అనే పత్రము
0: బాడీ ఇస్ ద లీఫ్
1: హృదయం అనే ఫలము
0: ద హార్ట్ ఇస్ ద ఫ్రూట్
1: ఆ హృదయం అనే పుష్పము
0: And the aspirants to offer our own heart, not the leaf and the fruit. Nothing that with you that doesn't belong to God. Everything is God's.

0: హృదయం అనే ఫలము.
1: ద హార్ట్ ఈస్ ద ఫ్రూట్.
0: ఆ హృదయం అనే పుష్పము.
1: అండ్ ద హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
0: మైండ్ అనేటువంటి ఫలము.
1: మైండ్ ఈస్ ద ఫ్రూట్.
0: ఆనందం అనేటువంటి తోయము.
1: అండ్ ద టియర్స్ ఆఫ్ జాయ్.
0: ఆనంద బాష్పములు అందించాలి.
1: ద టియర్స్ ఆఫ్ జాయ్ మస్ట్ ఆఫర్ టు గాడ్.
0: అంతేకాని శోక బాష్పములు కాదు.
1: Not the tears of grief or sorrow.
0: ఈ విధంగా భగవంతునికి మనం అందించవలసినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: Lots of things that we have got to offer to God.
0: కానీ అతి సత్య సన్నిత్యమైనటువంటి యొక్క విషయాలు మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But we are not making an effort to know such an eternal truth.
0: మన దృష్టికి తోచినటువంటివి, ఈ చర్మ చెట్టులో కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము.
1: We just offer those that we see with our physical eye.
0: ఈ దృశ్య కల్పితమైనటువంటి అన్ని కూడా నువ్వు ఏనాటికైనా ఒకనాటికి అనిత్యమే.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ టెంపరీ.
0: అంత నాస్తి నాస్తి. ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం.
1: ఎవ్రీథింగ్ ఈస్ టెంపరీ.
0: సత్యం అనేది ఒక్కటే.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: నీ జీవము దైవశక్తి రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మతత్వము.
1: యువర్ లైఫ్ అండ్ దట్ ది డివినిటీ ఈస్ ది ట్రూ మ్యాన్.
0: కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
0: కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు.
1: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ప్లే.
0: తాగటంలో మనకు శాంతి లేదు.
1: నో పీస్ ఇన్ డ్రింక్.
0: తినటంలో మనకు శాంతి లేదు.
1: నాట్ ఇన్ ఈటింగ్.
0: ఇవన్నిట్లోనూ శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చు కదా.
1: ఇఫ్ దేర్ ఇస్ పీస్ వీ కెన్ ఈట్ కంటిన్యూస్లీ ఆల్ రౌండ్ ద
0: 24 అవర్స్. ఇవన్నీ ఇప్పుడు నువ్వు కేవలం అపమార్గంలో చేపించి రాక్షస మార్గంలో ప్రవేశింపజేస్తున్నాయి.
1: దే విల్ టేక్ యు అలాంగ్ ద రాంగ్ సైడ్ అండ్ మేక్ యూ డెమోనిక్ అల్టిమేట్లీ.
0: కనుకని మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు.
1: వీఆర్ నాట్ బోర్న్ మియర్లీ టు
0: డ్రింక్ అండ్ ఈట్. మన నిమిత్తమై ఈ ఆహారం పుట్టింది కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు.
1: ఫుడ్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఓన్ సేక్. వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్.
0: కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటి దీంతో మనం అతరులకు ప్రజలకు అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ బేస్డ్ ఆన్ దిస్ విజ్డమ్ దట్ వి అక్వైర్.
0: మన తోటి మానవులకంతా కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి.
1: వీ షుడ్ ప్రొపగేట్ టు ఎవ్రీబడి దట్ విత్ హూమ్ సర్ వి.
0: ఏది సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమో అది కూడా మనం ప్రజలకంతా కూడా బోధించడానికి ప్రయత్నించాలి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ హాస్ గాట్ టు బి షేర్డ్ విత్ ద ఫెలో మ్యాన్.
0: విద్యార్థులారా, మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారమునంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంట్లో త్రోవం చూపించాలి.
1: స్టూడెంట్స్ వాట్ ది అవుట్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ share it with the fellow men there in society and show them the proper path.
0: Vidya kevalamu potta kooti kosam kaadu.
1: Education is not merely meant for a living.
0: Kooti kosamu vidya vijnanam kosam.
1: This education is for vijnan or wisdom.
0: Vijnanam kavali manaku.
1: It's the wisdom that we need.
0: Emti aa vijnanam.
1: What is that?
0: Nityanatya vishpasthilana shakti vijnanam.
1: That vijnana wisdom is
0: vijnanam to kudinatundi vijnanam.
1: This wisdom is a one of discrimination discretion.
0: Kanuka
1: so
0: manam ee naadu అనేక మందిని మనం కండతో చూస్తున్నాము.
1: టుడే వీ సీ మెన్.
0: మన అశాంతి ఎక్కడనో, దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకు ఏమి అర్థమే కావటం లేదు.
1: వీ డోంట్ నో వేర్ దిస్ రెస్ట్లెస్నెస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దాట్.
0: ఈ రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు.
1: వీ షుడ్ గివ్ ద మెడిసిన్ అప్రోప్రియేట్ టు ద సిక్నెస్.
0: కడుపులో నొప్పి అంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం.
1: వెన్ దేర్ ఇస్ స్టమక్ ఏక్ వీ డోంట్ పుట్ ఐ టెక్స్ టు ది ఐ.
0: ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా?
1: యు ఫైండ్ ఎనీ రిలీఫ్?
0: కనుకనే మనం నొప్పి ఒకటి, ఔషధం ఇచ్చేటువంటి మరొకటి అవుతుంది.
1: ద కంప్లైంట్ ఇస్ ఎట్ సమ్ పాయింట్.
0: అనగా మన అశాంతి ఒక్కటి, ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనటువంటివే చేస్తున్నాం మనం.
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద కాజెస్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ టోటలీ ఆపోజిట్ అండ్ డిఫరెంట్.
0: ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు.
1: ద ఫాదర్ హ్యాస్ ఓన్లీ సన్.
0: కానీ అతడు ఏదో అక్కడ రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకపోతే ఆ బాలును తెచ్చుకోవడానికి మూలక వెళ్లాడు, అక్కడ తేలి కుట్టింది.
1: When the ball has gone, while playing, the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a scorpion. The boy returned crying that he is bitten by a scorpion.
0: The
1: father loves his son very
0: much.
1: As the son was crying, the father went to the doctor.
0: Doctor said, ointment.
1: He gave ointment.
0: ఈ ఆయింట్మెంట్ ఇచ్చి తేలు కుట్టిన దగ్గర దీన్ని రుద్దు, కొంత మత్తెక్కుతుంది, దాని వల్ల నొప్పి తెలియదు అన్నాడు.
1: ద డాక్టర్ సెడ్ అప్లై దిస్ ఆయింట్మెంట్ వేర్ ద స్కార్పియన్ హ్యాస్ బిటన్.
0: కానీ ఈ తండ్రి ఆతురుతో ఏం అతను గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి.
1: ద ఫాదర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ ఆస్క్డ్ వేర్ వర్ యు
0: బిటన్. నాన్న ఆ మూల కుట్టింది అన్నాడు.
1: ఇస్ ద సన్ సెడ్ ఫాదర్
0: ఈ ఆయింట్మెంట్ తీసుకున్నాడు, మూల దిక్కాడు.
1: అండ్ దెన్ హి అప్లైడ్ ద ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
0: ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా? ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి, కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా?

0: this ointment is applied there in the corner of the room, there is no relief for the pain. All our modern efforts are of
1: this kind.
0: Where is this restlessness?
1: దాన్ని గుర్తించి మన అశాంతి నిర్మూలన గావించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We have to know the causes for this restlessness and find solution.
1: ఆ సత్యాన్ని గుర్తించుకోలేకుండా
0: we don't know the truth.
1: బాధ ఒక చోట ఉంటే ఇంకో చోట దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం.
0: Pain is at one point, whereas the drug medicine given is at another.
1: కనుకనే భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము, కొండ కొండలు తిరుగుతున్నాము, ఏ హిమాలయమో ప్రవేశం చేస్తున్నాము.
0: We are in search of God, searching everywhere, in every village, in the mountain top, and Himalayas too.
1: దైవము ఎక్కడ లేదు, అక్కడ చూచినా ఉన్నాడు.
0: God is everywhere.
1: నీవే దైవము.
0: You are God.
1: దైవము ఎక్కడో బయట కాదుండేది, నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు.
0: God is present in you, residing there
1: in you, with you, above you, below you, around you.
0: God is in you, with you, above you, below you, around you.
1: కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుంది నీవు చూస్తూ ఉంటే నీకు ఎట్లా చిక్కుతాడు.
0: If you want to be in search of God, where else can you find
1: him? నీ దృష్టిని అంతర్ముఖం గావించు.
0: But turn inward.
1: ఆ విశ్వాసాన్ని నీవు దృఢపరచుకో.
0: Strengthen that faith.
1: అంతేకాని ఇక్కడ దైవం ఉంది ఇక్కడ లేదు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు.
0: If you say that God is here and he is not there, he is not an aspirant.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: Here and there God is present.
1: ఎక్కడ చూసినా కూడా నువ్వు ఒక్కడే ఉంటున్నాడు.
0: Everywhere he is only one.
1: రెండవది లేనే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: God is only one, not two, only one.
1: నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు.
0: There is nothing like your God.
1: కేవలం అభిమానం యొక్క అజ్ఞానము.
0: This is only ignorance due to attachment.
1: రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు.
0: Rama and Krishna are not different.
1: శివుడు వేరు రాముడు వేరు కాదు.
0: Shiva
1: అంత రూపనామం వేరు వేరే.
0: The names
1: ఒక్కడే.
0: The names and forms are different, but God is one.
1: కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించు, అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్.
1: ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమే సాయి రావటానికి.
0: సాయి హాస్ ఇన్కార్నేటెడ్ టు ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమని వచ్చిండేది.
0: సాయి హాస్ డిసెండెడ్ to show God everywhere, wherever you want to find him.
1: దానికి సాయి ఎందుకు రావాలి అనుకుంటారు మీరు.
0: యూ మే సే వై హాస్ హీ డిసెండెడ్.
1: కానీ చెప్పేవాడు ఒకరు ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి సమ్ వన్ టు టెల్ యు.
1: ప్రణది నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
0: యు హావ్ గాట్ ది కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్. యు గెట్ డూ యు గెట్ ద లైట్.
1: పూలు తూది దారం ఉంది, పుష్పమాల తానగునా?
0: యు గాట్ ద ఫ్లవర్స్ ద నీడిల్ అండ్ ద థ్రెడ్. కెన్ యూ మేక్ ఇట్ ఎ గార్లాండ్?
1: వాడు కుట్టేవాడు ఉండాలి కదా.
0: దేర్ మస్ట్ బి టు మేక్ ఎ గార్లాండ్.
1: సొమ్ములు అనగా రత్నము బంగారు కలదు, సొమ్ములు నిర్మాణమగున?
0: ద డైమండ్స్ అండ్ గోల్డ్ ఆర్ దేర్, కెన్ దట్ బి ఎ జ్యువెలరీ?
1: ఒక జ్యువెలరీ ఉండాలి కదా.
0: దేర్ మస్ట్ బి గోల్డ్.
1: అదే రీతిగానే దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు అనేటువంటి చెప్పే కోసమని ఒక రావాలి. పరువుకు నడిపించు డ్రైవర్ ఉందా?
0: ఫార్ ద ట్రైన్ టు గో ఫాస్ట్ దేర్ ఇస్ ఎ డ్రైవర్.
1: ఆటోమేటిక్ లైట్ కు అవధులు ఉండా?
0: దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ టు ద లైట్ ఆఫ్ ద ఆటోమేటిక్ లైన్.
1: ఒకడు జనగతిని సృష్టింపనుండవలది?
0: దేర్ మస్ట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
1: ఒక రైలు డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి కదా.
0: టు డ్రైవ్ ద ట్రైన్ యూ నీడ్ ఎ డ్రైవర్, డోంట్ యూ?
1: ఆటోమేటిక్ లైట్ కంత కూడా అవధులు ఉండాలి కదా.
0: ఆటోమేటిక్ లైట్ షుడ్ దేర్ బి సర్టన్ బౌండరీస్.
1: ఒకడు జగతిని సృష్టింప ఉండవలదా?
0: షుడ్ దేర్ నాట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
1: కనుకని ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నాడు అని చెప్పడానికి ఒకరు రావాలి.
0: Sai has incarnated to tell you that God is everywhere.
1: ఆ విధంగా తెలపడానికి వచ్చేటువంటివే అవతారములంతా.
0: Avatar has got this purpose to inform you that God is everywhere.
1: కేవలం తెలపడం మాత్రమే కాదు, తన యొక్క ప్రేమను సర్వులకు పంచే నిమిత్తమై కూడా రావాలి.
0: Not merely to declare, but to share the divine love with everybody.
1: అంతా పంచడానికి వచ్చినాడు.
0: He has come here to share with everybody.
1: మీ హృదయ పాత్ర ఎంతనో అంతవరకు మీకు చెప్తుంది.
0: But as he is the container of your heart,
1: సంభాషణ చేత మన కంటైనర్ పెద్ద చేసుకోవాలి.
0: Therefore, we have to widen and expand our container because of vision and the conversation.
1: ఎంత పెద్దగా చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది.
0: If you make it big and bigger, you can get lots more and more.
1: భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ

0: విద్యకు మించిన నేత్రములు ఈ జగత్తున కానరావు.
1: ఇన్ దిస్ యూనివర్స్ యూ డోంట్ ఫైండ్ ఐస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: విద్యని మానవులకు నిజమైన నేత్రములు.
1: This knowledge is the true eye of every human being.
0: Nasti satya samam tapa. Satyamunaku minchina tapasu marokati kanaradu.
1: There is nothing more than the truth, which is the penance.
0: Anna paanadulu vadali aakulalamule mesi adavulu sancharinchinanta maatramana తపస్సు కానేరదు.
1: బై మియర్లీ ఫర్సేకింగ్ డ్రింక్ అండ్ ఫుడ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ ఇట్ డజంట్ అమౌంట్ టు పెనెన్స్.
0: సత్యమే నిజమైన తపస్సు.
1: ట్రూత్ ఇస్ ద ట్రూ పెనెన్స్.

0: మానవులకు కోరికలకు మించినటువంటి దుఃఖం మరొకటి లేదు.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద డిజైర్.
0: కోరికలు ఒకదానితో తీరునవి కాదు.
1: డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఆల్.
0: తరంగముల వలె ఒకదాని తర్వాత మరొకటి ఆవిర్భవిస్తుంటాయి.
1: Desires come, originate like waves, one after the other.
0: Kanuka, korikalanu adupulo ninchukovatame nijamainatundi aanandam.
1: The true bliss lies in exercising a control over the desire.
0: Korikalanu adupulo ninchukonakunna deenikante mirinta dukham marakuta ledu.
1: There is no other misery other than the state when we don't have ceiling on desire.
0: నాస్తి త్యాగ సమం సుఖం. త్యాగం కంటే మించిన సుఖము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే వేదం న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: That's why the Veda says it is a sacrifice that confers immortality to human beings.
0: Kanuka manavunaku tyagamu pradhana pranamu.
1: So for a human being, sacrifice is the chief life force.
0: Ee tyagame nijamaina yogam.
1: This sacrifice is the true yoga.
0: Ee tyaga bhoga yogamunu nerpinatundide vedamu.
1: It's Veda that teaches the sacrifice and the pleasure and yoga.
0: Vit anu dhatu nundi vachinatundi vedam.
1: Veda is the derivative out of that vit.
0: Vedam anaga aneka vidhamulainatundi arthamulu untunnavi.
1: Veda has many meanings.
0: Manavunaku nitya jeevitamulo satya jeevitanni galukune nimittamai కొన్ని విధములైనటువంటి నిబంధనలు అత్యవసరము.
1: టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుక వేదమనగా తెలివి.
1: సో వేద మెంట్ ఇంటెలిజెన్స్.
0: జ్ఞానము
1: విజ్డమ్.
0: ఎరుక
1: అవేర్నెస్.
0: తనను తాను తెలుసుకునేటువంటి యొక్క దివ్యతత్వానికి ఎరుక అత్యవసరము.
1: That kind of awareness as to know one's own self is very necessary.
0: Kanuka telivitetulanu penchukunnanta maatramana chaladu.
1: So it's not enough if we have excessive of intelligence.
0: Telivi kramamaina teliviga untundali.
1: The intelligence should be proper.
0: Yerukanu gurtimpa cheseetundi teliviga untundali.
1: We should have that intelligence as to bring in this sort of awareness.
0: జ్ఞానమును పోషించేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ ఫాస్టర్ విజ్డమ్.
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త జ్ఞానము కూడాను జ్ఞానమని చెప్పుటకు వీలు కాదు.
1: వీ కెనాట్ కాల్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ విజ్డమ్.
0: ఈ పదమునందే ఉంటున్నది ఇది సత్య జ్ఞానము కాదని.
1: ది వెరీ వర్డ్ ఇంప్లైస్ ద మీనింగ్ దట్ ఈస్ నాట్ ఆల్ ట్రూత్ అండ్ విజ్డమ్.
0: జ్ఞానం.
1: It has two here, one jna na.
0: Jna, jnanamu. Na, kaadu. Idi nijamaina jnanamu kaadu ani jnanam cheptundadi.
1: Jna means wisdom, na means negation. It's not true wisdom.
0: Trikala jnanamu, jnanamu.
1: Which is indivisible in all the three times is wisdom.
0: Advaita jnanamu, jnanamu.
1: Non-dualism is wisdom.
0: Itti jnanamu, okka daivame.
1: That wisdom is just the divine.
0: ఆ దైవమే సత్యముతో కూడినవాడు.
1: ద డివైన్ ఇస్ ఆల్ ట్రూత్.
0: ఇది అనంతమైనటువంటిది.
1: దట్ ఈస్ ఇన్ఫినిట్.
0: కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మాన్న.
1: దట్స్ ఫర్ దట్ రీజన్ ద బ్రహ్మ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ట్రూత్ విజ్డమ్ అండ్ ఇన్ఫినిట్.
0: మానవుని జీవితంలో తన యొక్క పరిపూర్ణతను పొందటకు వేదము అనేక విధములుగా తోడ్పడుతూ ఉన్నది.
1: Veda helps to have this comprehensive fullness vision of life.
0: వేదమనగా కేవలం కొన్ని మంత్రములతో కూడినటువంటి స్వరూపమని భావించవచ్చు.
1: We may consider that Veda is a form of mantras.
0: అనాది మంత్ర ద్రష్టలైనటువంటి మహనీయులు ఆవిర్భవించినటువంటి ఆవిష్కరించినటువంటి సత్యవాక్య స్వరూపమే వేదం.
1: The Veda is the very form of the word which is exhibited by the ancient visionaries.
0: ఇట్టి సత్యవాక్ స్వరూపమైనటువంటి ఈ వేదము త్రిలోకములు ఎందు కూడాను త్రికాలములు ఎందు కూడాను మానవోద్ధరణ జరుపుతూ ఉంటున్నది.
1: This Veda emancipates the human race in all the three times and in all the three worlds.
0: త్రిలోకములకు యోగక్షేమమును కలిగించుచేస్తున్నది.
1: It also ensures the safety and security for all the world.
0: సమాజములకు సత్యమైనటువంటి జ్ఞానమును శాంతిని అందిస్తున్నది.
1: It also hands over the peace and the truth to society.
0: మానవుని ఇష్టములను నెరవేర్చుకున్నట్టుగా అయిష్టములను త్యజించుటకు ఈ వేదము అనేక విధములైనటువంటి ఉపాయమును నేర్పుతున్నది.
1: వేద ఆల్సో టీచర్ సెవెరల్ డివైజెస్ టు సాక్రిఫైస్ ఆల్ అవర్ డిస్లైక్స్ అండ్ టు అచీవ్ అవర్ లైక్స్.
0: మానవుని సుఖమునకు దుఃఖములకు వేదమే మూల కారణము.
1: ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్ ఇస్ ద వేద దట్స్ రెస్పాన్సిబుల్.
0: వేదమును అనుసరించినప్పుడు మనకు సుఖమే, దానిని ఉల్లంఘించినప్పుడు అదే మనకు దుఃఖము.
1: When we follow Veda, we'll have all happiness. When we transgress, we'll have misery.
0: Vedamu anantamainatundi.
1: Veda is infinite.
0: Ee anantamaina vedamunu manavudu samanyamaina jitara jeevitamulo adhyayanam cheyatam chaala kashtamai.
1: To learn this infinite Veda in the ordinary human life, it's very difficult.
0: మానవులకు కేటాయించిన ఆయు ప్రమాణము అల్పమౌట చేత ఈ అనంత వేదములను అధ్యయనం చేయటం దీనికి కాలము చాలకపోయినది.
1: As the లైఫ్ స్పాన్ ఇస్ క్వైట్ లిమిటెడ్, ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు లర్న్ ది ఎంటైర్ వేదిక్ టెక్స్ట్.
0: వేదమును అధ్యయనం చేసినంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు లర్న్ వేద.
0: దీనిని ఆచరించుటకు కాలము లేదు.
1: There's no time to practice it.
0: ఈ విధమైనటువంటి యొక్క సమస్యలను గుర్తించి వ్యాసులు వేదమును చిన్న చిన్నదిగా విభజిస్తూ వచ్చాడు.
1: Having understood these problems, Saint Vyasa divided Veda into small sections.
0: అనంత వేదములలో ఉన్నటువంటి రుక్కులను వేరు చేసి దీనికి రుక్ సంహిత అని పేరు పెట్టాడు.
1: He separated rooks from Veda and called it రుక్ సంహిత.
0: ఈ రుక్ సంహితము రుక్కును మాత్రమే వేరు చేసినటువంటిది.
1: దిస్ రుక్ సంహిత ఇస్ ద వన్ దట్ సెపరేటెడ్ అవుట్ రుక్కులు.
0: తరువాత యజుస్ సంహితములను వేరు చేసి దీనికి యజుస్ సంహితము అని పేరు పెట్టాడు.
1: లేటర్ హీ సెగ్రిగేటెడ్ యజుస్ సంహిత అండ్ కాల్ ఇట్ యజుస్ సంహిత.
0: సామములను వేరు చేసి దీనికి సామ సంహితము అని పేరు పెట్టాడు.
1: He classified and segregated the sama aspect also.
0: Adarvana mantramulanu veru chesi deenini adarvana samhitamu ani peru pettadu.
1: All mantras of adarvana are separated out and called adarvana samhita.
0: Aithe ee vedamulu nalugu ainappatikini indulo yajurvedamulo krishna yajurveda samhitamu shukla yajurveda samhitamani renduga vibhajistu vachadu.
1: Do vedas are four, this Yajurveda has two aspects. One is Shukla Yajurveda.
0: Yetavata aidu vedamulaga roopondutu vachayi.
1: With all said and done, there are five.
0: Prati samhitamunakudu moodu bhagamulaga vibhijistu vachadu.
1: He classified every samhita into three parts.
0: Deene brahmanamu aranyakamu upanishattulu ani.
1: These three are brahmana, aranyaka and upanishad.
0: ఈ బ్రాహ్మణ భాగమంతా కూడాను మంత్రములతో కూడినటువంటిది.
1: ద ఫస్ట్ పార్ట్ బ్రాహ్మణ ఈజ్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
0: ఈ మంత్రములు యజ్ఞయాగాది క్రతువులను సూచింపజేసేటువంటిది.
1: దీస్ మంత్రస్ విల్ ఇండికేట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రిచువల్స్.
0: దాన ధర్మాలకు ఇది తోడ్పడేటువంటిది.
1: ఇట్ ఆల్సో హెల్ప్స్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: మంత్రమనగా మననత్రాణ సమ్మిళితం ఇది మంత్ర అని మనన ముందు ప్రాణశక్తిని కూడాను కూర్చి ఉచ్చరించేటువంటిది మంత్రము.
1: మంత్ర ఇస్ ద వన్ విచ్ హస్ గాట్ దిస్ లైఫ్ ఫోర్స్ బిహైండ్ ద క్యాపిటులేషన్ అండ్ రిపిటేషన్.
0: నియమించిన అర్థమును వివరింపజేసేటువంటిది మంత్రము.
1: దట్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ది కంప్లీట్ మీనింగ్ ఇస్ మంత్ర.
0: ఈ మంత్రములన్నీ కూడాను దైవ సంహితమైనటువంటి మంత్రములు.
1: ఆల్ దిస్ మంత్రస్ రిలేట్ టు ద డివైన్.
0: ఇంకా రెండవది ఆరణ్యకము.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ ఆరణ్యక.
0: మానవుడు గృహస్థాశ్రమమును గడిపి వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాదులు భుజిస్తూ కాలము గడుపుతున్నటువంటి సమయంలో అధ్యయనం చేసినటువంటివి ఈ ఆరణ్యకములు.
1: Having spent the state of householder, having taken the state of a recluse, spending time in the forest, consuming all roots, he learns this part of Veda, Aranyaka.
0: ఇందులో ఎక్కువ కర్మకాండకు అవకాశం ఉంటుంది.
1: There is wide scope for ritualistic aspects.
0: ఇది మంత్రముతో సమానంగా కర్మలు కూడాను ఆచరించినప్పుడు ఈ మంత్ర కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపము చే దైవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవచ్చు.
1: ఇట్ లేస్ మచ్ ఎంఫసిస్ ఆన్ మంత్ర ద రిపిటేషన్ అండ్ ఆల్సో ద కర్మ ద యాక్టివిటీ.
0: శ్రవణ మనన నిత్యధ్యాసల వల్ల ఏ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మనం పొందగలుగుతున్నామో అదే విధముగానే ఈ కర్మ మంత్రముల చేత మనము దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.
1: Just as all the consequences, positive results we get out of listening and recapitulation and practice, we'll also have the same out of this action and mantra.
0: Madhura padarthamulu yokka perunu vinnanta maatramuna manamu dani yokka ruchini manamu anubhavinchina varam kaalemu.
1: By merely listening, we cannot claim to have enjoyed the taste of it.
0: Madhura padarthamulu bhujinchinappude dani madhuryam manaku swanubhavaniki vastundi.
1: When sweet is actually consumed, partaken, you'll know the taste.
0: కనుకనే కేవలం మంత్రముల చేత ఉచ్చరించినంత మాత్రమున మధుర పదార్థముల యొక్క విషయాన్ని విన్నంత మాత్రమే అవుతుంది.
1: బై మియర్లీ రిసైటింగ్ ఇట్ అమౌంట్స్ టు మియర్ లిసనింగ్ ఓన్లీ.
0: దీనిని ఆచరించినప్పుడు ఇది తిన్నంత మాత్రం అవుతుంది.
1: వెన్ ఇట్ ఇస్ ప్రాక్టీస్డ్ ఇట్ అమౌంట్స్ టు ఈటింగ్.
0: వినటం వేరు తినటం వేరు.
1: లిసనింగ్ ఇస్ వన్ థింగ్ అండ్ ఈటింగ్ అనదర్.
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై మియర్లీ లిసనింగ్ ద న్యూస్ ఆఫ్ లైట్.
0: రోగపీడితుని బల్ రోగంబు తీరున ఔషధ మహిమంబు అంత విన్నా.
1: బై మియర్లీ లిసనింగ్ టు ది ఎఫికసీ ఆఫ్ ది డ్రగ్ డూ యూ థింక్ దట్ యుల్ బి క్యూర్డ్ అవుట్ ఆఫ్ ఆల్ ఎయిల్మెంట్.
0: నిరుపేద వారి పేదరికంబు పోగున విత్త ప్రభావంబు విన్నయంత.
1: Will ever the poverty, will ever leave by merely listening to the finance and economy?
0: Agunna manavuni aakali teeruna panchabhachyambula paakamu vina.
1: Will hunger of any man be appeased by merely listening to the menu?
0: Ee paakamunu manam bhujinchinappude mana aakali teerutundi.
1: When all the dishes are partaken, then only hunger would be appeased.
0: Shaktivantamainatundi ఔషధములు సేవించినప్పుడే మన రోగము నివారణ కలుగుతుంది.
1: When powerful medicine is taken, one will be cured of the illness.
0: అంధకారముగా ఉండేటువంటి ఈ చీకటి నందు దీపమును వెలిగించినప్పుడే మనకు చీకటి దూరం అవుతుంది.
1: The entire darkness will be dispelled if only we light the lamp.
0: అదే విధముగానే వేదములను ఉచ్చరించినంత మాత్రమున చాలదు.
1: Similarly, it's not enough if we just repeat, chant Veda.
0: ఈ వేదాధ్యయనము చేత దానిని ఆచరణ కూడా ఉంచినప్పుడే మనకు ఈ మధురానందము మనకు అర్థమవుతుంది.
1: Along with the learning of Veda, one has to take to practice. Then only they will enjoy
0: ఈ సత్యానుభూతిని పొందినప్పుడే మనం నిజమైనటువంటి యొక్క ద్రష్టలం అవుతాం.
1: When we have the experience of truth, then you will be a visionary.
0: కనుక వేదాధ్యయనం అనేటువంటిది మానవునకు ఒక గమ్యస్థానమును చేర్చేటువంటి రాజమార్గమే.
1: లర్నింగ్ ఆఫ్ వేద ఈజ్ ఎ రాయల్ రోడ్ దట్ విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్.
0: ఇటువంటి రాజమార్గమును ఈనాడు విస్మరించి కేవలము కష్ట నష్టములకు గురి అయ్యేటువంటి యొక్క రాళ్లబాట ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ దిస్ రైట్ రాయల్ రోడ్ బట్ వీ ఆర్ ట్రెడ్ treading along the road of all stones.
0: Sati manavuniki kudanu gamyamu atyavasaram.
1: Destination is essential for
0: him. Cheraka tappadu.
1: One must reach someday.
0: Manavuni yokka lakshyame adi.
1: దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక మనము వేదమును ఉచ్చరించాలని కాదు, వేదమును అధ్యయనము చేసేటువంటి వారి దగ్గర మనఃపూర్వకంగా శ్రవణము చేసినప్పుడు కూడా చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ లిసన్ టు వేద చాంటింగ్ ఆఫ్ వేద హోల్ హార్టెడ్లీ.
0: ఇది వేదము, ఇది వాణి.
1: వేద ఇస్ వాయిస్.
0: ఈ వాణి ఎందు ఉంటున్నది సర్వసారం.
1: ఇన్ దిస్ వాయిస్ లైస్ ది ఎసెన్స్.
0: అది శబ్ద బ్రహ్మము అన్నారు.
1: దట్ ఈస్ ది ఇన్ఫినిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: ఆ శబ్ద బ్రహ్మము ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుండాలి.
1: దట్ ఇన్ఫినిట్ సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎలాంటి శక్తులతో కూడి ఉంటుండాలి?
1: వాట్ ఫ్యాకల్టీస్ డస్ ఇట్ ప్రెసెంట్?

0: ఈ శబ్దబ్రహ్మము నవ విధములైనటువంటి ఒక రూపమును ధరించి నవ మార్గములలో ప్రవేశించి గమ్యమైన ధన్యతను అందిస్తుంది.
1: దిస్ ఇన్ఫినిట్ ప్రైమల్ సౌండ్ ఈజ్ అలాంగ్ ది నైన్ పాత్స్ అండ్ విల్ సర్టన్లీ టేక్ ఎవ్రీవన్ టు ద డెస్టినీ.
0: ఇట్టి వేదమయమైనటువంటి యొక్క వాణి నాదము సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ద సౌండ్ ఆఫ్ వేద ఈజ్ ఆల్ ప్రవేసివ్.
0: ఈనాడు లోకములో అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు, అక్రమాలకు, అనాచారములకు, దుర్మార్గములకు ఆలవాలమైన ఈ పరిస్థితి యందు వేదవాణి ఎంతైనా మనం వ్యాపింపచేయాలి ఈ యొక్క విద్యుత్ తరంగములతో.
1: ఇన్ దిస్ ట్రబుల్ టౌన్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ మిజరీ అండ్ వికెడ్ యాక్ట్స్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ వేద.
0: త్రాగే నీరు మలినమైనది.
1: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ పొల్యూటెడ్
0: పీల్చే గాలి మలినమైనది.
1: ద ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్
0: భుజించే ఆహారం మలినమైనది.
1: ద ఫుడ్ ఇస్ పొల్యూటెడ్
0: మాట్లాడే శబ్దం మలినమైనది.
1: దర్ ఇస్ సౌండ్ పొల్యూషన్.
0: ఒకటేమిటి మానవుని మనసే మలినమైనది.
1: ద మైండ్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్
0: ఈ మలినమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మనము మలినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ వీ లీడ్ ఎ పొల్యూటెడ్ లైఫ్.
0: ఇంకా పవిత్రమైన నిత్యమైన సత్యమైన జీవితాన్ని ఏ రీతిగా గడపడానికి వీలవుతుంది?
1: దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ ఎటర్నల్ ప్యూర్ లైఫ్?
0: మనం పీల్చుకునే గాలి మలినమే.
1: ది ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్ పొల్యూటెడ్
0: ఇంకా హృదయం ఎట్లా పరిశుద్ధం అవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద ప్యూరిఫికేషన్?
0: గాలి పరిశుద్ధం కావాలి.
1: The air should be purified.
0: నీరు పరిశుద్ధం కావాలి.
1: The water should be pure.
0: శబ్దం పరిశుద్ధం కావాలి.
1: Sound should be pure.
0: ఇది మనం చేసేటువంటి కర్మలతో ఆధారపడి ఉంటుండాలి.
1: All these are based on our actions.
0: మనం ఎక్కడ ఏ పదములు ఉచ్చరించినప్పటికీ ఆ పదములు శబ్దములో విద్యుత్ తరంగముల వలె సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
1: వాట్ ఎవర్ వర్డ్ దట్ వీ అటర్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్.
0: ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు.
1: దీస్ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ డెత్లెస్.
0: సర్వత్రా ఉంటుండది.
1: దే ఆర్ ఎవ్రీవేర్.
0: కనుక నీ వేదమంత్రముల చేత పవిత్రమైనటువంటి భగవత్ నామముల చేత ఈ యొక్క వాతావరణమును పవిత్రము గావించినప్పుడే ఆ పవిత్రమైనటువంటి గాలి మనలో ప్రవేశించి పవిత్ర హృదయాలుగా మారుతుంది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ బై ద రెపిటేషన్ ఆఫ్ ద వేద సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: మనం ఒక్క ప్రదేశంలో ఈ పవిత్రమైనటువంటి శబ్దం ఉచ్చరించినప్పుడు ఇది ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సీక్రెట్ చాంటింగ్ హియర్ ది ఎవ్రీథింగ్ విల్ బి ప్యూరిఫైడ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఢిల్లీ లోపల ఈ 5:30 గంటకు ఏదో ఆకాశవాణిలో ఒక ప్రోగ్రామ్ పెట్టారు.
1: దే ఆర్ ఇన్ ఢిల్లీ అట్ 5:30 దేర్ ఇస్ రేడియో ప్రోగ్రామ్.
0: కానీ ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మన ప్రశాంతంలో కూడా వినిపిస్తుంది.
1: యూ కెన్ లిసన్ టు దట్ ప్రోగ్రామ్ ఈవెన్ హియర్ ఇన్
0: బెంగళూరులో కూడా వినిపిస్తుంది.
1: ఆల్సో యూ లిసన్
0: మెడ్రాస్ లో వినిపిస్తుంది.
1: ఇట్ కెన్ బి లిసన్
0: అమెరికాలో వినిపిస్తుంది, జపాన్ లో వినిపిస్తుంది.
1: యూ కెన్ హియర్ దేర్ ఇన్ అమెరికా అండ్ జపాన్.
0: ఈ శబ్దం ఏ రీతిగా ప్రయాణం చేస్తుంది?
1: హౌ డస్ ద సౌండ్ ట్రావెల్?
0: విద్యుత్ తరంగంతో చేరి
1: హావింగ్ బిన్ మిక్స్డ్ విత్ ఎలక్ట్రిక్ వేవ్స్
0: అతి శీఘ్రంగా వ్యాపింపచేస్తుండాలి.
1: ద స్ప్రెడ్ వెరీ ఫాస్ట్.
0: దీని యొక్క వ్యాప్తి వెలుతురు కంటే అతి శీఘ్రంగా పోతుండాలి.
1: ద వే హౌ ది స్ప్రెడ్ ఇస్ ఫాస్టర్ దాన్ ద లైట్.
0: అదే విధంగానే మనము పవిత్రమైనటువంటి యొక్క మంత్రముల చేత మన కాలము సార్థకం గావించుకున్నప్పుడు దేశానికి ఎంతో మనము పవిత్రతను అందించిన వారం అవుతాం.
1: బై రిసైటింగ్ ద సీక్రెట్ మంత్రస్ విల్ బి శాంక్టిఫైంగ్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ అండ్ హెల్పింగ్ ద కంట్రీ.
0: కనుకని ఆనాటి మంత్రద్రష్టలైన మహర్షులు అడవులలో ప్రవేశించి వేదాధ్యయనం చదువుతూ ఆ యొక్క వాతావరణమును పరిశుద్ధము గావిస్తూ వచ్చారు.
1: For this reason the visionaries and saints spent the time in the forest and recited, learnt Veda.
0: ఇటువంటి పవిత్రము గావించినటువంటి ఈ వేదములను ఈనాడు మనము అపవిత్రము గావిస్తున్నాం.
1: Vedas which are really sacred are made today unsacred.
0: నిజముగా భారతీయులు వేదము యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా గుర్తించలేదనే చెప్పవచ్చు.
1: It can be said that Bharatiyas have not understood the potentialities and the capacities of
0: Veda. గుర్తించే ఉండినా వీటిని ఇంత సులభంగా వదిలి ఉండేటువంటి వారు కాదు.
1: Had they realized, they wouldn't have left it so easily like this.
0: చలగి మధుము గ్రోల చేదు రుచించునా.
1: Having relished all the sweetness, would ever anybody accept the bitterness?
0: ముద్ద ఖర్జూరం తిన్నటువంటి వాడికి చింతపండు రుచి.
1: The one who relishes that kind of grape which is all sweet will never accept the tamarind.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వేదము యొక్క మాధుర్యాన్ని వేదాధ్యయనం చేసేటువంటి వారు కూడా గుర్తించలేదని చెప్పవచ్చు.
1: The sweetness of Veda is not realized by those who learn Veda.
0: ఏదో జీవనోపాధి నిమిత్తమే దీనిని ఉపయోగించుకుంటున్నారు, కానీ జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటి వేదం అనే సత్యాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: They have not realized the fact that the Veda is meant for life, not to carry on a living.
0: ఇంకా ఉపనిషత్తులు,
1: the next Upanishads.
0: ఈ ఉపనిషత్తులన్నీ కూడా మానవ జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షమనే చతుర్విధ పురుషార్థములను ప్రబోధించే నిమిత్తం వచ్చినవి.
1: The Upanishads are meant for these four objectives of human life: the righteousness, the desire, the liberation.
0: Vedamulu dvaitamu.
1: Veda is dualism.
0: Vedantamu advaitam.
1: The Vedanta is non-dual.
0: కనుక ఉపనిషత్తులు వేదాంతములు.
1: దిస్ ఉపనిషత్ ఇస్
0: వేదములకు అంత్యములో ఉండేటువంటి కనుక వేదాంతములు అని కూడా మరొక పేరు.
1: యాజ్ దే ఆర్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ వేద ఇస్ కాల్డ్ వేదాంత.
0: అయితే ధర్మ అర్థ కామం ఈ మూడింటినీ మాత్రమే మానవుడు తన యొక్క ప్రయత్నముతో, తన యొక్క సాధనల చేత, తన యొక్క సంకల్పముల చేత పూర్తి గావించుకునవచ్చు.
1: Man can accomplish, achieve with his own devices and plans the righteousness, the desire.
0: Vidya vidyanam chetane labhyam avutundi.
1: It is quite possible through education.
0: Upanishadullo rendu vidhamainatvanti vidyalu unnai.
1: In Upanishad there are two forms of learning.
0: Apara vidya, para vidya.
1: One is apara, the second one is para.
0: Dharmartha kamamulanta kudanu apara vidyalu.
1: These three, the righteousness, the desire and wealth,
0: are para vidya.
1: Liberation is only para vidya.
0: కనుక అట్టి పరవిద్యను మాత్రం మనం పొందాలనుకున్నప్పుడు దానికి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు కాని, అభ్యాసములు కాని, సాధనలు కాని దీనికి అక్కరలేదు.
1: To have this spiritual knowledge, the other practices and the secular knowledge are not needed.
0: ఇవన్నీ కూడా ద్వైతములకు సంబంధించినటువంటివి.
1: They are all related to the principle of dualism.
0: Satya drishti matrame ee yokka paravidyaku pariki vastundi.
1: The vision of truth is needed for the spiritual
0: life. Prachina kalamu nundi bharatiyulu ee vedamulanu aneka vidhamuluga adhyayanam chestu danini tama jeevitaadharamuga bhavinchi jeevistu vacharu.
1: Since ancient times bharatiyas have taken the learning of Veda, the very breath, the very life principle.
0: Vedamulaku 9 పేర్లు ఉన్నాయి.
1: Veda has 9 names.
0: 1 శృతి.
1: 1 శృతి.
0: 2 అనుస్వరం.
1: 2 అనుస్వర.
0: 3 త్రయి.
1: 3rd one త్రయి.
0: 4 ఆమ్నాయము.
1: 4th one ఆమ్నాయ.
0: 5 సమామ్నాయము.
1: 5th సమామ్నాయ.
0: 6 ఛందస్సు.
1: 6th ఛందస్సు.
0: 7 అధ్యాయం.
1: 7th అధ్యాయం.
0: 8 నిగమం.
1: 8th one నియమం.
0: 9 ఆగమం.
1: 9th one ఆగమం.
0: ఈ 9 రకములైనటువంటి పేర్లతో ఈ యొక్క వేదము జగత్తులో సంచరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ వేద ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ దిస్ 9 అట్రిబ్యూట్స్ ద నేమ్.
0: శృతి అనగా
1: శృతి మెంట్
0: గురు శిష్యుల సంపర్కం చేత గురువు చెప్పినట్టుగా నడుచుకొని గురువు చెప్పినటువంటి స్వరమునే తాను ఉచ్చరించి ఆ స్వరమును అనుసరించి తద్వారా నేర్చుకోవటం.
1: Sruti meant is an association between the preceptor and the disciple. The disciple follows the rhythm and the meter as revealed to him by the preceptor.
0: దీనికి ఆ కాలంలో కొన్ని గ్రంథములు కాని, ఇంకే విధమైనటువంటి ఒక టేప్ రికార్డ్స్ కాని, గ్రామ్ఫోన్ ప్లేట్లు కాని ఉండేటువంటివి కాదు.
1: Those days there were no text, nor gramophone plate, nor tape recorder.
0: రాత్రింపగలు గురువును అనుసరిస్తూ గురువు పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత అదే స్వరమును ఉచ్చరిస్తూ దాని దారి తప్పకుండా అదే పదములను తాను ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: Day and night they should follow the preceptor, repeating the same rhythm and follow him.
0: పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ కొంత పర్వాలేదు, కానీ స్వరం మాత్రం తప్పకూడదు.
1: The words, there may be some dislocation in the order of the words.
0: స్వరబద్ధమైనటువంటిది ఈ యొక్క వేదం.
1: But to tune the meter is necessary.
0: కనుకనే గురువు యొక్క ఉచ్చారణను సక్రమంగా సహేతువుగా తాను ఉచ్చరించి నేర్చుకున్నటువంటిది కాబట్టి దీనికి విని నేర్చుకున్నది కనుకనే శృతి అనుశ్రవం అని పేరు వచ్చాయి.
1: As he listens to the way how it is recited, how it is said and chanted, it is called Shruti, Anuswara.
0: Inga, Trayi.
1: The next one, Trayi.
0: Anadu, Moodu Vedamulakine, Ekku Pradhanat Ishtu Uchchar.
1: In those times, importance is given to three Vedas.
0: Adarvada Vedaniki Evaru Patinchaledu.
1: Nobody took any interest in Adarvada.
0: Karuka, Vedamu. యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదములకు మాత్రమే ప్రధానత ఇవ్వటం చేత దీనికి త్రయి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇట్ ఇస్ కాల్డ్ త్రయి.
0: ఇంకా మ్నా అనగా అభ్యాసము.
1: మ్నా అండ్ ప్రాక్టీస్.
0: అభ్యాసము చేత దీనిని నిరంతరం కూడాను స్వప్న సుశక్తులు అంటూ కూడా దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్స్.
0: ఏ నిమిషము దీని అభ్యాసం మానినా దీని యొక్క మర్చిపోతామో ఏమో అని జాగ్రత్త స్వప్నం ఎందుకు కూడాను దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ అఫ్రైడ్ దట్ ది మూమెంట్ దే స్టాప్ ద ప్రాక్టీస్ దే మైట్ ఫర్గెట్.
0: ఆమ్నాయము అని పేరు పెట్టారు.
1: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆమ్నాయము.
0: దీనిని హృదయంలో స్థిరం చేసుకుంటారు చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద హార్ట్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ సమామ్నాయ.
0: ఇంకా సామవేదం అనేటువంటి దాంట్లో ఛందోబద్ధమైనటువంటి కనుక దీనికి ఛందస్సు అని పేరు పెట్టారు.
1: యాజ్ సామవేద ఇస్ బేస్డ్ ఆన్ ద మీటర్ ఇట్ ఇస్ కాల్డ్ ఛందస్సు.
0: ఇంకా ప్రాచీన కాలము నుండి కూడాను
1: since ancient times
0: తరతరములుగా కూడాను ఇది ప్రాకృతం వచ్చినటువంటిది కనుక
1: as it is passed on over generations after generations
0: తాతలు తాతలు తండ్రులు కొడుకులు మనమళ్ళు మునిమళ్ళు ఈ విధంగా తరతరములతో కూడా వచ్చినటువంటిది కనుక
1: as it is passed on since generations fathers forefathers and grandfathers
0: దీనికి స్వాధ్యాయము అని పేరు పెట్టారు.
1: This is also called స్వాధ్యాయము.
0: ఇంకా నిగమం ఆగమం.
1: The next one, Nigamam and Agam.
0: భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు కనుకనే తీసుకోవటము వదలటము దీనివల్ల ఏర్పడినటువంటిది కనుకనే ఈ వేదము దీనికి నిగమాగమం పేరు వచ్చింది.
1: As it is equal to the inhalation and exhalation of the Lord of God himself, it is called Nigamagama.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేద స్వరూపములు.
1: The inhalation and exhalation of God is this Veda.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: Take a small example.
0: So,

0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎంత సత్యం ఉంటుందా చూడండి.
1: ఇన్ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రూత్.
0: సో సో అంటే పూరించటము, తీసుకోవటము.
1: సో మీన్స్ ఫిల్లింగ్ అప్, ఇన్హలేషన్.
0: వదలటము.
1: హమ్ అండ్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
0: సో మీన్స్ దట్, అది.
1: సో మీన్స్ దట్.
0: హమ్ నేను.
1: హమ్ అండ్ ఐ.
0: సో హమ్ అదే నేను.
1: ఇట్ మీన్స్ దట్ దౌ ఆర్ట్.
0: అనగా ఏమి? తత్వం అసి అనేటువంటి మహావాక్యానికి ఇది సరైనటువంటి అర్థం అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ మహావాక్య తత్వం.
0: ఈ సోహం సోహం అనేటువంటిది దినమునకు 21,600 పర్యాయం జరుగుతుండాలి.
1: దిస్ సోహం వీ డూ ఇట్ రిపీటెడ్ 21,600 టైమ్స్ ఎవ్రీ డే.
0: ఆ అర్థం ఏమని బోధిస్తుండాలి?
1: వాట్ ఈస్ ది లెసన్ దట్ ఇస్ టాట్?
0: సోహం సోహం. ఐఆమ్ దట్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, నేనే గాడు, నేనే దైవము అనేటువంటిది ఉచ్చరిస్తుంటుండాలి.
1: ద లెసన్ టాట్ బై దిస్ ఎక్సర్సైజ్ ఇస్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: కనుక దైవము యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే కాదు, సరిమానవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను సక్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఉచ్చరిస్తుంటుండాలి.
1: ఇట్ నాట్ మియర్లీ ది బ్రెత్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్, ఇట్ ఇస్ ది బ్రెత్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అది కూడాను వేదవాక్యమే.
1: ఇట్ ఈస్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
1: వెన్ ది సోహమ్ ఈజ్ నాట్ దేర్ దేర్ ఇస్ నో లైఫ్.
0: కనుక ఏ తర్వాత వేదమే మన జీవితము.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ ది వేద ఇస్ వెరీ అవర్ లైఫ్.
0: మన శ్వాసనే ఈ యొక్క వేదము.
1: ద బ్రెత్ ఈజ్ ద రూట్స్.
0: ఈ యొక్క వేదమును మనము ఇంత ప్రాణ సమానంగా తీసుకున్నప్పుడే.
1: వెన్ వీ టేక్ వేద ఈక్వల్ టు అవర్ లైఫ్.
0: పూర్వకాలమునందు
1: ఇన్ ఏన్షియంట్ టైమ్
0: రామ కృష్ణ గోవింద అనేటువంటి పేరు లేకుండా,
1: వితౌట్ ది నేమ్స్ ఆఫ్ రామ కృష్ణ గోవింద,
0: తస్మై మహాకర్మణే, మహాపురుషులందరూ కూడాను తస్మై నమహాకర్మణే అనగా ఏమని నమస్కరించేటువంటి వాడు? ఓ సుఖపురుషుడా నీకు నమస్కారము అన్నారు.
1: ఆల్ దోస్ నోబుల్ పీపుల్ ఇన్ ది ఏన్షియంట్ టైమ్ సెడ్ ఓ ద మ్యాన్ ఆఫ్ ప్లెజర్ వి ఆఫర్ యువర్
0: సాల్యుటేషన్. సుఖపురుషుడు ఎక్కడ ఉంటున్నాడు?
1: వేర్ ఇస్ ది వన్ ఆఫ్ ప్లెజర్?
0: అనేక మంది ఋషులు తపస్సు చేసి,
1: మెనీ ఆఫ్ ది సెయింట్స్ ఆఫ్ అండర్టేకింగ్ పెనెన్స్,
0: ఈ దివ్యతత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పారు.
1: టు నో ద నేచర్ ఆఫ్ ది డివినిటీ దే అండర్టుక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఏ కొంతమంది దీనిని పట్టుపట్టి సాధించారు.
1: ఓన్లీ ఫ్యూ అకంప్లిష్డ్ ఇట్.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. మేము చూచాము భగవంతుణ్ణి.
1: వీ హ్యావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచావు?
1: వేర్ హ్యావ్ యూ సీన్ హిమ్?
0: లేదు, బయట చూచారా, లోపల చూచారా?
1: హ్యావ్ యూ సీన్ హిమ్ అవుట్ సైడ్ ఆర్ విదిన్?
0: తమస పరస్తాత్, అంధకారం అనేటువంటి అజ్ఞానములకు అవతల ఉంటున్నాడు.
1: హీఈస్ కవర్డ్ బై ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తమస్సుకు అవతల ఉంటున్నాడు.
1: Is beyond this darkness.
0: Ekkada tamassu?
1: Where is this darkness?
0: Deha brantiye tamassu.
1: The body identification is tamas.
0: Indriya brantiye tamassu.
1: The attachment to
0: indriya
1: senses.
0: Indriyamunu anusarinchadame tamassu.
1: Following senses is
0: darkness. Anusarinchadame tapassu.
1: To follow the one's own self is penance.
0: Kanuka ee dehaatma bhavamulaku avatala untunnadu bhagavantudu.
1: God lies beyond this body identification.
0: Tamasa parastat.
1: He is beyond all this darkness of ignorance.
0: Ee vidhanga prati vedamulandu kudanu ati sulabhamga kudanu bodhisthu vachindi.
1: Like this many things are taught easily in Veda.
0: Inka vedamu vedamulanta bodhinchindani cheptuntaru.
1: Some say that Veda taught differently.
0: వీరు ఉచ్చరించకూడదు, వీరు ఉచ్చరించాలి, వీరు దీనికి అర్హుడు, వీరు దీనికి అర్హుడు కాదు అనేటువంటి భేదములు వేదములు ఏనాడు లేదు.
1: సమ్ సే సమ్ కెన్ చాంట్, సమ్ షుడ్ నాట్. దిస్ షుడ్ బి సెడ్ ద బై సమ్ నాట్ అదర్స్. దేర్ ఇస్ నట్ సచ్ థింగ్ ఇన్ వేద.
0: మొట్టమొదటి మంత్రం మీరు చక్కగా తీసుకోండి.
1: యు టేక్ ది ఫస్ట్ క్యాంటో ఇన్ వేద.
0: సహనా భవతు, సహనా భునక్తు, సహ వీర్యం కరవావహి తేజస్విన. సహనా భవతు, ఎంత సహనంగా చెప్పింది.
1: హౌ క్లియర్లీ ఇట్ స్టేటెడ్.
0: దీనిని సక్రమంగా మీరు చక్కగా అర్థం తెలుసుకుంటే వేదమును ఎట్టి భేదము లేదు.
1: If you understand it clearly, there are no differences in Veda at all.
0: Vedamu unnadi, Vedamu kaadu.
1: It is no Veda if it entertains differences.
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move about together.
0: Kalasi melasi telisukunna telivini pochinchudam.
1: Let us develop the intelligence which you have learned.
0: Kalasi melasi kalata leka chelivito jeevinchudam manindi.
1: Let us live together without any conflict.
0: కలత లేక తెలివితో జీవించుదాం.
1: లెట్ ఇస్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ కాన్ఫ్లిక్ట్.
0: ఎంత విశాలంగా బోధించింది.
1: విత్ ఆల్ వాస్ట్నెస్, బ్రాడ్ మైండెడ్నెస్ ఇట్ టాట్.
0: కనుకనే మొట్టమొదటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద మీనింగ్ ఫస్ట్.
0: ఏ కించిత్ అర్థం తెలుసుకున్నా కూడా మనకు చాలు.
1: It is enough if we know the fraction of the meaning.
0: ఒక్కొక్క అర్థాలు మనం తెలుసుకోనక్కర్లేదు.
1: We don't need to know the lot of meaning there.
0: కనుక వేదము లోపల ఎంత సూక్ష్మసూక్ష్మమైనటువంటి విషయంలో కూడా సమత్వాన్ని, ఏకత్వాన్ని, పవిత్రతను ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ సటిలిటీస్ ఇన్ వేద దట్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది ఈక్వానిమిటీ అండ్ ది ఈక్వాలిటీ.
0: ఇవి ఒక్కొక్క వేదము అనేక శాఖలతో కూడి ఉంటుండాయి.
1: ఈచ్ వేద హ్యాస్ సో మెనీ బ్రాంచెస్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఋగ్వేదము లోపల 28 శాఖలు ఉండేటువంటివి.
1: ఇన్ ఋగ్వేద దేర్ ఆర్ 28 బ్రాంచెస్.
0: దురదృష్టవశాత్తు 28 శాఖల లోపల 26 కాలగర్భంలో కలిసిపోయినాయి. 2 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
1: అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ ది 28 బ్రాంచెస్ 26 ఆర్ లాస్ట్, ఓన్లీ 2 ఆర్ ప్రెసెంట్.
0: యజుర్వేదము లోపల 17 శాఖలు ఉండేటువంటిది.
1: దేర్ ఆర్ 17 బ్రాంచెస్ ఇన్ యజుర్వేద.
0: అక్కడ కూడా 2 మాత్రమే నిలిచిపోయాయి.
1: ఓన్లీ 2 విచ్ స్టుడ్ ది టెస్ట్ ఆఫ్ టైం.
0: సామవేదము లోపల 1000 శాఖలు.
1: ఇన్ సామవేద దేర్ ఆర్ 1000 బ్రాంచెస్.
0: 1000 శాఖలుగా ఉంటుంటే 998 మాత్రం పోయినాయి, ఇంకా 2 ఉన్నాయి.
1: 998 ఆర్ లాస్ట్, 2 ఆర్ సర్వైవింగ్.
0: నిజముగా ఈ అన్ని శాఖలు కూడా ఉండింటే ఎంత దివ్యమైనటువంటి శక్తిగా ఉండేటువంటిదో ఈ ప్రపంచం.
1: ఇన్ దిస్ వరల్డ్ యుడ్ హ్యావ్ బీన్ మైటీ పవర్ఫుల్.
0: ఉన్న ఈ తక్కువ శాఖల చేతనే ఇంత గొప్ప శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
1: వీ కుడ్ అకంప్లిష్ అండ్ గెట్ సో మెనీ ఫ్యాకల్టీస్ బై లెర్నింగ్ ది ఫ్రాక్షనల్ నాలెడ్జ్.
0: కనుక మనము క్రమక్రమేణా వీటిని కూడా నువ్వు పోగొట్టుకుంటామో ఏమో అని చాలా భయంగా ఉంటుండాలి.
1: విత్ ది కోర్స్ ఆఫ్ టైమ్ వీ మే లూజ్ దీస్ థింగ్స్ ఆల్సో.
0: పవిత్రమైన భారతదేశము వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి.
1: Sacred Bharat is the land of penance, is the land of action, it is the land of all sacredness.
0: Ilanti tyaga bhumi, yoga bhumi, karma bhumi ainatundi Bharat deshani bhoga bhumi ga tippukuntaku prayatnistunnam.
1: This land of action, this land of all Veda, we have transformed into the land of enjoyment.
0: Yoga asanchanam chetane aneka rogamulaku guri ayipothunnam manam.
1: Because we want all this enjoyment bhoga, we suffer with all roga or disease.
0: Bhogamu kaadu mana jeevithamu, yogam.
1: It's not the enjoyment bhoga, it is yoga, the practice important.
0: Kanaka veda vidyale inetvantidi chaala anantamainatvanti arthamulato koodinetvantidi.
1: The vedic knowledge has infinite meanings.
0: Samasta desamunu samasta lokamunu kudanu vedamule poshistunnayi.
1: All countries in all world sustain up to
0: veda. Idara deshastulku veda sambandha teliyakapoyinappudikini adi oka vidhamainatvanti shabda tarangamulato vyapinchipothundadi.
1: The foreigners may not be aware of this veda, but they are spread by way of
0: కేవలం వేదం ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నదని భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ ద వేద ఇస్ లిమిటెడ్ టు భారత్.
0: సర్వత్రా ఉంటుండాలి శబ్ద తరంగములు.
1: ద సౌండ్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఉందని,
1: దట్ ఎర్త్ హస్ గాట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ.
0: ఒక విదేశీయుడు కనిపెట్టాడు,
1: ఎ ఫారినర్ డిస్కవర్డ్.
0: కానీ ఆ విదేశీయుడు ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టక పూర్వం కూడాను ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదా?
1: Even prior to the discovery of the gravitational force, that it existed.
0: Ah, Newton anetunti vaadu daniki pratyekamainatunti sadhana chesi dani kani pettadu.
1: Newton discovered with special device.
0: Ante kani sadhana chesina vaaniki prati vaadiki idi sadhyam avutundi.
1: The one who takes to practice can accomplish.
0: Adi vidhamgane Bharata desham lopala maharshulandaru kodaru ee veda shabda tarangamulanu vaaru sadhana chesi dani sadhincharu.
1: Similarly, ancient saints could accomplish all the sound vibrations spread everywhere.
0: వీరిని సాధించినటువంటి మహర్షులు భారతదేశంలో ఉన్నారు.
1: There are many present in Bharat.
0: దానిని సాధించినటువంటి ఒక మహర్షి ఒక విదేశంలో ఉంటున్నాడు.
1: There is also one saint present in the foreign land.
0: వ్యక్తులు దేశంలో మార్పున్నది కానీ శక్తి సర్వత్రా ఒక్కటే.
1: There is a difference in the land, but the capacities are one and same.
0: నీవు అమెరికాలో పోయి దీన్ని సాధన చేయి, అక్కడ కూడా నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: యు గో టు అమెరికా అండ్ ప్రాక్టీస్, యు కెన్ అకంప్లిష్.
0: దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది ఇది.
1: దిస్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుకనే ఇది సత్య స్వరూపము.
1: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమనగా త్రికాల భాజ్యం సత్యం.
1: Truth is beyond all the three times.
0: కాలములు ఎందుకును మారనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్.
0: అట్టి సత్య స్వరూపము వేదము.
1: వేద ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: ఇట్టి వేదాన్ని మనము ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
1: టుడే వీఆర్ నెగ్లెక్టింగ్ దట్ వేద.
0: హాస్యం చేస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రంలే తప్ప దీనిలో ప్రయోజనం లేదని మనము అవిశ్వాస పడుతున్నాము.
1: We have no faith in it. We take it as the one repeated just verbally.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీకు అక్షరములు తెలియకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter if you don't know letters.
0: ఆ యొక్క శబ్దమును మీరు శ్రవణం చేస్తే చాలు, అందులోనే ఉంటుండాలి ఆనందం.
1: Listen to the sound, there lies happiness.
0: పుట్టిన చంటి బిడ్డను ఊయల్లో వేసి అమ్మ పాట పాడుతూ కమ్మని కంఠంతో జ్వలలు పాడుతుంటాది.
1: When the child is kept in the cradle and mother.
0: ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
1: టుడే వీఆర్ నెగ్లెక్టింగ్ దట్ వే.
0: హాస్యం చేస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రం లేదు తప్ప

0: ఉంటుంది.
1: When the child is kept in the cradle and mother goes on singing the lullaby,
0: కాని ఆ చంటి బిడ్డకు అమ్మ పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసిన,
1: does the child is aware of the meaning of the lullaby sung by the mother?
0: తెలియదు. కాని ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
1: Because of the singing of the tune of the song, the child sleeps.
0: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పటికీ నీ పర్వాలేదు, ఆ వేదోచ్చరణ చక్కగా మీరు చేస్తుంటే వాళ్ళు ఆనందంగా శ్రవణం చేయండి.
1: Similarly, it doesn't matter even if you don't know the meaning. Listen.
0: శ్రవణం చేతనే మీకు ఆనందం కలుగుతుంది.
1: Out of that listening you will have all the bliss.
0: ఆ శ్రవణమే మననం చేయండి.
1: That listening has got to be
0: విద్యాసగా రూపొందుతుంది.
1: And that will transform into practice.
0: కనుక శ్రవణంలో కూడాను ఎంతో ఆనందం ఉంటుంది.
1: There's great bliss in listening.
0: అది ఒక నాదము.
1: It is a sound.
0: ఈ నాదం అనేటువంటి దాంట్లో ఎంతో ఘనమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: The sound is highly powerful.
0: మన దేవాలయంలో కూడా గంటలు పెడుతుంటాం.
1: We have got the bells in temples.
0: పోయిన వారంతా ఒకసారి గంట ఎత్త కొడతారు.
1: Everyone that goes there rings the bell.
0: ఎందుకోసం గంటలు పెట్టారు?
1: Why are the bells kept?
0: ఏ భగవంతుడు ఏదో నిద్రపోతుంటాడు అతన్ని మేల్కొల్పుట కోసం పెట్టారా?
1: Are they meant merely to wake up the god who is sleeping?
0: కాదు కాదు కాదు. వేదము రాని వాళ్ళు ఇది ఒక నాదమే వేదమని భగవంతుని చేత వినిపిస్తుంటారు.
1: దోస్ హూ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ వేద విల్ రింగ్ ద బెల్ అండ్ టేక్ ఇట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ వేద.
0: అంతేకాదు భగవంతుడు సర్వరక్షకుడు.
1: నాట్ ఓన్లీ దట్ గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీవన్.
0: అనేక విధమైనటువంటి యొక్క విషయం లోపల తాను అనేక విధమైనటువంటి యొక్క శ్రవణము జరుపుతుంటుంటాడు.
1: హీ లిజన్స్ టు ఎవ్రీథింగ్.
0: పరధ్యానంలో కూడా ఉండొచ్చును, పరులను రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
1: హీ మే బి అబ్సెంట్ మైండెడ్ బట్ స్టిల్ ప్రొటెక్ట్ పీపుల్.
0: మనం ఎవరైనా ఇప్పుడు మారిన ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి పంపిస్తాం అతనికి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వెన్ వీ విజిట్ ఎనీబడీ వీ సెండ్ అవర్ విజిటింగ్ కార్డ్.
0: ఓ పలాని వారు వచ్చారా అని అతను లోపల నుంచి బయటకు వస్తాడు.
1: సో సో అండ్ సో హస్ కమ్ దేర్ఫోర్ హీ కమ్స్ అవుట్.
0: ఆ విజిటింగ్ కార్డే ఇవ్వకపోతే లోపల ఉన్నటువంటి పెద్ద మనిషి బయటికి రాడు.
1: ఇఫ్ దట్ విజిటింగ్ కార్డ్ ఈస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ ద పర్సన్ వుడ్ నాట్ కమ్.
0: అదే విధంగానే దేవాలయంలో ఉండేటువంటి ఈ పెద్ద భగవంతుడు బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవర్రా బెల్లు కొట్టాడు అని చూస్తాడు.
1: సిమిలర్లీ మైటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టెంపుల్. వెన్ వన్స్ యు రింగ్ ద బెల్
0: భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా తన పైన మరల్చుకుంటున్నాడు.
1: The vision of God can be directed towards us by ringing the bell.
0: అది కూడా ఏదంటే అది శబ్దం చేయకూడదు.
1: We should not make any kind of sound.
0: ఆ నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
1: It should be proper sound, combination of akara ukara.
0: అది అతని సరైనటువంటి అడ్రస్.
1: That is his correct address.
0: ఊరికే తట్టకుండా పోయి కొడితే ఎవడో పిల్లలు అడ్రస్ చేస్తున్నారా కొట్టు అని చెప్తాడు.
1: If you just ring the bell whimsically, it is something like a child's play.
0: Kanuka aa omkaram kudanu entano saumyanga sweetiga maduranga sunnitanga palakali.
1: Omkara should be repeated softly and sweetly.
0: Adi ekkada nunchino vachi daggara cheri tirigi ekkadiko pothunnattuga untundali. Meeru nityam vinuntaru pattana vasalu. నేను ఎక్కడి నుంచినో వచ్చే సమయంలో కొంచెం శబ్దం వినిపిస్తుంది.
1: మెనీ ద అర్బన్ పీపుల్ నో యాజ్ ద ప్లేన్ ల్యాండ్
0: దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
1: యాజ్ ఇట్ నియర్ యు కెన్ హియర్ లాట్ ఆఫ్
0: పోయే సమయంలో తక్కువ తక్కువ తక్కువగా వినిపిస్తూ పోతుంది.
1: యాజ్ ఇట్ లీవ్స్ టేక్స్ ఆఫ్ యు కెన్
0: గెయిన్ దిస్ సౌండ్.

0: లోపల నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద నేవల్.
0: ఊ టంగ్ నుంచి రావాలి.
1: ద ఊ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టంగ్.
0: పెదవుల నుంచి పోవాలి.
1: దెన్ వన్స్ వి సే ది
0: కలుకలే ఈ మూడు ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్ వితౌట్ ఎనీ గ్యాప్ ఇన్.

0: ఆ మూడు అందులో చేరిపోవాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్.
0: స్వరబద్ధమైనటువంటి యొక్క రాగం,
1: దట్ ఈస్ ది ప్రాపర్ ట్యూన్.
0: ఇలాంటివన్నీ కూడా చక్కగా వేదము మంచిగా బోధిస్తుంది.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ టాట్ బై వేద.
0: తెలపటమే కాకుండా బోధించటమే కాకుండా
1: నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్,
0: ఆదరిస్తుంది వేదము.
1: ఇట్ ఆల్సో సపోర్ట్స్,
0: ఆనందాన్ని అందిస్తుంది వేదము.
1: ఇట్ గివ్స్ బ్లెస్,
0: అభిష్టాన్ని నెరవేరుస్తుంది వేదము.
1: వేద ఫుల్ఫిల్స్ ద డిజైర్.
0: ఈ సత్యాన్ని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్ టుడే.
0: అయ్యో వేదం చదివితే మా పొట్ట గురి కరిగేదెట్లా, మా జీవితం జరిగేదెట్లా అని కాన్వెంట్ కు పంపిస్తున్నారు వేద పండితులు తమ తమ పిల్లలు.
1: మెనీ వేదిక్ స్కాలర్స్ సెండ్ దేర్ చిల్డ్రన్ టు కాన్వెంట్స్ బికాస్ బై లెర్నింగ్ టు వేద దే కెనాట్ హ్యావ్ దేర్ డైలీ లైఫ్.
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసమే ఉండింటే తప్పక వాడికి లభిస్తుంది, వాడి జీవితం ఎందుకు జరగదు.
1: If they have that strong feeling of faith, it will certainly uphold them.
0: Maharshulu kani, Brahmanulu kani, veeriki ye vidyam nerchukunnaru.
1: Ancient saints and Brahmins, how have they learned?
0: Vedam, Vedam, Vedam.
1: So they carried their living by Veda.
0: Kanuka deeniki taginatundi protsaham utsaham lekapovatam cheta,
1: because of lack of encouragement,
0: ఈ వేదాంతాన్ని సక్రమైన రీతిలో ప్రచార ప్రబోధం సల్పటం చేత, లేకపోవటం చేత,
1: because it's not publicized in the proper way,
0: vedamu dinidinaniki tarigipothuntundali.
1: Veda is declining day by day.
0: Kanuka ee unna konni sekaralaina kudanu dinni poshinchi tirigi mana yokka veda bhoomi anetundi daniki taginatundi punaruddharana chestarani nenu aashisthunnanu.
1: Swami expects that we will certainly uphold and preserve the faster the limited sustaining branches of Veda.
0: Maa vidya samasthalo,
1: in our institutions,
0: 1700 mandi pillalu untunnaru.
1: There are 1700 students,
0: primary school, higher secondary school, institute, will andariki telusuni vedam.
1: All students, primary school, higher secondary school, institute, all students know Veda.
0: Meer ippude kontha nimishamlo munduga chucharu aa primary school pillalu 5 samvatsaramla pillalu enta satyanga chepparu.
1: You must have seen primary school children aged 5, how clearly they chant Veda.
0: Anni vidyalato paatu veda vidya compulsory ga dani chadive teeralani pettam.
1: It is prescribed along with other learning and education. Learning a Veda is compulsory.
0: Idi balavantam kaadu,
1: is not out of force.
0: Pillale aanandanga vachi nerchukuntunnaru.
1: Children are learning with pleasure.
0: Migita veda paathashalale meeku 50 rupayalu istamu 500 rupayalu istam nerchukunte teesukuntaru vellipothunnaru.
1: In other vedic schools they are paid 50 rupees 500 rupees they receive money and get
0: out. Emti vallaku abhruchini vallaku bodhinchatam ledhu.
1: What is the reason?
0: Dantlo unnatundi madhuryani vallaku andinchatam ledhu.
1: They are not motivated, they don't recognize the sweetness.
0: Kanukane ikkadi ee pillalu మేము నేర్చుకోవాలి మేము నేర్చుకోవాలి ఉత్సాహంగా వస్తున్నారు.
1: బట్ హియర్ స్టూడెంట్స్ లర్న్ ఎంథూజియాస్టికలీ.
0: ఈ ఉత్సాహంగా వచ్చేటువంటి వేదమే సరైనటువంటి వేదం.
1: ఇట్ ఈస్ ట్రూ వేదా ఇఫ్ యు లర్న్ విత్ ఆల్ ఎంథూజియాజం.
0: బయట తట్టంతా కూరేది, ఇక్కడ నుంచి ఊరేది.
1: అవుట్ సైడ్ ఇట్ ఇస్ టఫ్డ్, హియర్ ఇట్ ఊజెస్ అవుట్.
0: అది ఊరేటువంటి దాంట్లో ఏనాటికి తరగదు.
1: That which oozes out will never fall
0: short. ఏదో కొంతసేపు కూరిన తర్వాత తిరిగి అంతా బయటపడిపోతుంది.
1: If you go on stuffing, it's bound to come out at one time.
0: శేషం కూడా ఉంటుండదు ఇంకా.
1: There will never be remnant or residual there.
0: కనుక ఆ విధంగా వేదాధ్యయనం చేయకూడదు.
1: One should not learn Veda that
0: way. వారికి ఉత్సాహం రావాలి పిల్లలకు కూడా.
1: They should have all the enthusiasm, zeal.
0: కనుక మన భారతదేశాన్ని అనాది కాలం నుండి సంరక్షిస్తూ సరైనటువంటి స్థితిలో పోషించినటువంటిది వేదమే.
1: ఇట్ ఇస్ వేదా దట్ హాస్ ప్రొటెక్టెడ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే మన భారతదేశం దురవస్థని ఈ గతి పట్టిపోతుంటారు.
1: అన్ఫార్చునేట్లీ ది గవర్నమెంట్ హాస్ నాట్ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేదా, దేర్ఫోర్ దిస్ ఈస్ ది ప్రెసెంట్ పొజిషన్.
0: కనుక పబ్లిక్ అనగా వ్యక్తిగతమైనటువంటి ఒక మీరైనప్పుడు దీనిని తగినటువంటి శ్రద్ధను పూని దీనికి తగినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: Therefore the public at the individual level should support and encourage.
0: వేదములు ఎంతో విలువైన విలువైన రత్నాలంతా ఉంటున్నాయి.
1: In Veda there are many many valuable precious gems.
0: రేపటి నుంచి,
1: from tomorrow,
0: ఈ వేద సారమైనటువంటి,
1: the essence of Veda,
0: ఉపనిషత్తులు,
1: the Upanishads,
0: ఈ ఉపనిషత్తులను గురించి మనం కొంతవరకు విన్నప్పుడు ఈ ఉపనిషత్తు అనేటువంటిది మన జీవితం యొక్క ప్రధాన ప్రాణమని మీకు కూడా అర్థమవుతుంది.
1: When we listen to Upanishads, we will understand that Upanishad is our very life.
0: Mahabharatam idi.
1: It's Mahabharat.
0: Bharata desam idi.
1: This is
0: Mahabharatam lo anetundi madhyalo undinatundi okka naadhi vantidi Bhagavad Gita.
1: ది భగవద్గీత ఇస్ ఎ నావెల్ ఇన్ దిస్ మహాభారత్.
0: ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారము.
1: భగవద్గీత ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఆ ఉపనిషత్తుల యొక్క సారమే దీని యొక్క బ్రహ్మ సూత్రము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఒకదాని నుంచి ఒకటి వడగట్టి పెట్టినటువంటిది ఎందుక.
1: దే జస్ట్ ఫిల్టర్డ్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము మాట్లాడుకుందాం.
1: బిగినింగ్ ఫ్రమ్ టుమారో విల్ డిస్కస్ ఉపనిషత్.
0: అందులో చక్కగా కథలు కూడా ఉంటున్నాయి.
1: సో మెనీ స్టోరీస్.
0: మహర్షులు ప్రజలకు సులభ మార్గంలో అందించడానికి కొన్ని సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని కూడా కనిపెడుతూ వచ్చారు.
1: ద సెయింట్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ వే దే హావ్ సింపుల్ పార్ట్స్ ఆల్సో.
0: ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉపనిషత్తులు ఉంటున్నాయి.
1: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: 8 ఉపనిషత్తులు ఉంటాయి.
1: దర్ 1008.
0: కానీ వాటిని కూడా ఒకదానికోటి కుదించి,
1: బట్ వీ హావ్ టు సమ్ అప్ దెమ్,
0: 11 ఉపనిషత్తులుగా నిర్ణయం చేశారు.
1: అండ్ దర్ ఆర్ 11 ఉపనిషత్స్.
0: అందులో మొదటి ఉపనిషత్తు,
1: ద ఫస్ట్ ఆఫ్ దెమ్,
0: ఈశావాస్యోపనిషత్తు.
1: ఈజ్ ఈశావాస్యోపనిషత్.
0: దీని పేరే మొట్టమొదటి ప్రారంభంలో ఈశావాస్యమిదం సర్వం అని వచ్చేసేస్తుంది.
1: ద ఫస్ట్ వర్స్ ఇస్ ఈశావాస్య.
0: సర్వము అందులోనే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైఫ్
0: ఈశావాస్యమిదం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈశావాస్యమిదం జగత్.
1: అందులోనే
0: ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైస్ దేర్.
0: కనుక మీరు భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి చరిత్రలు పురాణములు మీరు చదువుకోవడం లేకపోవడం చేతనే మీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుండాలి.
1: సిన్స్ యూ హావ్ నాట్ స్టడీడ్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ భారత్, యూ హావ్ నాట్ నాలెడ్జ్ ఆఫ్
0: భారతీయుల సమస్త గ్రంథములు కూడా సంస్కృతంతో ఉండేటువంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆఫ్ భారతీయస్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత.
0: సంస్కృతానికే అవకాశం అందించడం లేదు, ఇంకా చదవడం ఏమి చదువుతారు?
1: We don't give any scope for Sanskrit, then how do you expect you to learn?
0: మీరు చదువుకోవాల్సినటువంటి ఏ ఇంగ్లీష్ విద్యను చదువుకోండి, తప్పు లేదు.
1: There's no mistake in having English education.
0: కానీ మన దేశం యొక్క సంస్కృతిని నిలబెట్టేటువంటిది, మన యొక్క సంస్కారమును నిలబెట్టేటువంటిది, మన యొక్క జీవితాన్ని పోషించేటువంటిది, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should also understand this, which really upholds our culture, gives all kinds of
0: refinement. సంస్కారమే లేకపోతే కేవలం మానవత్వమే కాదు.
1: Without culture, it cannot be the human life.
0: Samskarimpa cheseetundi samskaramu.
1: That which refines is culture.
0: Kaduka ee upanishattulani kudanu chakkaga manavunu samskarimpa chesi chakkani oka divyamainatundi murtiga tayar chestu vachunnayi.
1: It refines and purifies into a noble one.
0: Kaduka రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము విచారిస్తాం.
1: సో ఫ్రమ్ టుమారో వి షుల్ డిస్కస్ ఉపనిషత్స్.
2: భజన బినా సుఖ శాంతి నహి.

ಹರಿ ಭಜನ ಬಿನಾಶ ಶಾಂತಿ ನದಿ.

Yeah.

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita to the confused Arjunas of the current age in the form of 34 discourses. We present you now the first divine discourse on Gita Bhagavan delivered on 22nd August 1984. Bhagavan outlines the essence of Bhagavad Gita, the characteristics of Atma Jnana, the spiritual wisdom, in this starter discourse. Sri Bhagavan Vacha.
1: പൂർണ പ്രേമയന്റെ പുട്ടുമുഖ്യം സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തം പൂർണ പ്രേമയന്റെ പുട്ടുനു സൗഖ്യം സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തുനത്തു
2: യോഗി ഇൻ റിയൽ ലവ് യു വിൽ ഹാവ് സൗഖ്യം ഹാപ്പിനെസ് ആൻഡ് യു വിൽ ഹാവ് പീസ് ഓഫ് മൈൻഡ് ക്ഷാന്തി ആൻഡ് സുപ്രീം പീസ് ദീസ് ആർ അവൈലബിൾ ഓൺലി ഇൻ ദി റിയൽ ലവ്
1: പ്രേമലേഖയുങ്ങേമംഗുലേദയാ സത്യ സായി മാട പ്രേമവൂട സത്യ സായി മാട പ്രേമവൂട
2: ഇഫ് യു ആർ ബിരക്ത ഓഫ് ലവ് ദേർ ഇസ് നോ ക്ഷേമ ഫോർ യു This world of Sai, the spring of love, the stream of love, this world of Sai is the stream of love. Without prema, there is no khema at all. If you want khema, or khema cannot be translated properly.
1: Love.
2: In love, if you do not have love, there is no khema at all. This world of Sai is spring of love, stream of love.
1: നാനാം ഗാനമുത്തമം പ്രപഞ്ചമലോ എന്തിയോ വിധങ്ങളായിട്ട് ജ്ഞാനം ഉണ്ടുന്നത് സംഗീത സാഹിത്യ നൃത്യ ചിത്ര ശില്പി ഇത്യാദി ജ്ഞാനം ലേക്കാക്ക ലൗകിക വൈജ്ഞാനിക ജ്ഞാനം കൂടെ ലോകംലോ അനേക വിധമുലുകാ പൊന്നിടക്കോ അവകാശം ഉണ്ടെന്നതി മാനവനക്കു
2: ബൈ ദി നോളജ് ഓഫ് സെൽഫ് വൺ കാൻ ഹാവ് പീസ് ആൻഡ് ഹാപ്പിനെസ്
1: അന്തുവരനെ നഹി നഹി രക്ഷതി ഇതുക്കും കരണി എന്നാണ് ശങ്കർ
2: ദി ഗ്രാമർ റൂൾസ് ദേർഫോർ ദി ഗ്രാമർ റൂൾസ് നഹി നഹി രക്ഷതി ദേ കാനോട്ട് സേവ് യു വെൻ ഡെത്ത് കംസ്
1: మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానములు ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు
2: ఆల్ దీస్ నాలెడ్జెస్ వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ది వరల్డ్ దే కెన్ గివ్ యూ సెక్యులర్ హ్యాపీనెస్ ఓన్లీ లౌకిక ఆనందం సెక్యులర్ హ్యాపీనెస్
1: కానీ ఆత్మ జ్ఞానము సుస్థిరమైనటువంటి శాంతి సుఖములను అందిస్తుంది
2: The self knowledge can give you the firm and eternal peace for you.
1: ఈ ఆత్మ జ్ఞానమన్నను బ్రహ్మ జ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను ఒక్కటి.
2: Self knowledge, knowledge of Brahman are one and the same. There is no difference between these two things.
1: అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మ జ్ఞానం.
2: Atmajnana will make you to see unity and diversity and immortality and mortality.
1: Itti pavitramaitunte srishtistunu pavitramaitunte yokka divyamarme margamulo prabodham chesinatadi aadhyatmika jnanam.
2: The aadhyatmika jnanam is that which gives you this divine knowledge.
1: Aithe ee jnanamunaku aadharam emiti?
2: What is the basis for this knowledge?
1: Deeniki నిర్మలమైన చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం.
2: ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్.
1: చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరము.
2: ది యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ విల్ ప్యూరిఫై హిస్ మైండ్.
1: ఈ కర్మలు సదాచారముచే, సత్వవర్తనచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు.
2: బై గుడ్ కండక్ట్, బై ది అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్ you must perform this satyakarma, nityakarma, this sadachara.
1: Inti ekaka pavitramaitanti Bharata, Bhagavata, Ramayana, Gita, Upanishattu, Brahma Sutra, ityadi pavitra grantharulu kudanu patimpacheyatani kudanu upayoginchukuneetundi kudanu satkarmale.
2: The satkarma is that which makes you to read the holy scriptures, Bhagavata, Bharata, Ramayana, Upanishattu, etc.
1: దాన గంధాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది క్రతువులు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది. అయితే లోక సంబంధమైన విద్యలను అభ్యసించినటువంటి వాడు పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, అతను విద్యావంతుడు కావచ్చును.
2: ఏ పర్సన్ లర్న్డ్ ఇన్ పర్టిక్యులర్ విద్య మేబీ ఏ గ్రేట్ స్కాలర్, మేబీ ఏ గ్రేట్ పండిట్, మేబీ ఏ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్సో.
1: సర్వజ్ఞుడు కాలేడు, సర్వదేశుడు కాలేడు, సర్వజ్ఞుడు.
2: ఈ కెనాట్ బికమ్ అప్రిషియేట్
1: కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మ విద్య.
2: రిమూవ్ గ్రీప్ ఫ్రమ్ యువర్ పాప్ ఆత్మ విజ్ఞాన పాప్ టు బీ ఫ్రీ ఫ్రమ్ ది గ్రీప్.
1: తర్వాత శోకమాత్మవిత్ అన్నారు. అలాగా శోకమును దాటేటువంటి ఒక మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది. అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు. శోకమును తప్పించి ఆనందమును ఇప్పించి ఆవేదనను అణగించి ఆత్మానంతం చేకూర్చేటువంటిది ఆత్మ విద్య. అది ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మ విద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు విచారించాలి.
2: హూ ఆర్ ది డిజర్వింగ్ పీపుల్ టు లర్న్ దిస్ ఆత్మ విద్య? వీ మస్ట్ ఎంక్వైరీ టు దిస్ నేచర్.
1: దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైన సంబంధించినటువంటి వారా అని విచారణ చేసి ఆత్మజ్ఞానాన్ని వెలిగించుటకు అందరి కూడా అర్హులే.
2: ఆర్ చిల్డ్రన్ డిజర్వ్ టు లర్న్ దిస్ విద్య? ఓల్డ్ పీపుల్, ఉమెన్, మెన్, ఆల్ ఆర్ ఆల్ కెన్ స్టడీ ది బ్రహ్మ విద్య.
1: విద్య చేత కీర్తి గౌరవ ప్రతిష్టను కూడా అందుకోగలరు.
2: బై హ్యావింగ్ దిస్ బ్రహ్మ విద్య మ్యాన్ మే బికమ్ ఫేమస్. హీ కెన్ ఫుల్ఫిల్ ఆల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ బ్రహ్మ విద్య. By having laukika vidya, the secular education, man may become, man may satisfy his desire.
1: Kaani aapta vidya cheta daivalu kutunike paasturlai divyatamaina aapta tattvani kudanu pundeti avakasam untundali.
2: By the knowledge of self, he will become a fitting person for the grace of God and enjoy the supreme health.
1: కనుక ఇష్ట విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందుకు కాని, లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందుకు కాని, కులమత సౌక్యములు ఎందుకు కాని ఏమాత్రం కూడా సంబంధం లేదు.
2: ఫర్ లర్నింగ్ దీస్ థింగ్స్ ది క్యాన్ ఫ్రీ అండ్ అదర్ థింగ్ ఆర్ నాట్ నెసెసరీ.
1: వాల్మీకి యౌవని వంశమందలి వాడు.
2: వాల్మీకి టు విచ్ క్యాస్ట్ హీ బిలాంగ్స్?
1: నందు ముందు ఏ పల్లె అందు పుట్టే.
2: నందన, ఇన్ విచ్ విలేజ్ యు వాస్ బోర్న్?
1: ధరకు చేలుంగెంత ధనము కలిగియుండే.
2: వాట్ ఈస్ ది వెల్త్ ఆఫ్ కుచేల?
1: గజరాజు ఏ విద్య కలిగి ఉండే
2: గజరాజు
1: వయసు కలిగి ఉండే వసుధ గృహంత కలిగి
2: ఉండే
1: తిమ్మణికెంతటి తెలివి ఉండే తిమ్మణికెంతటి
2: సార్ హనుమాన్ వాట్ వాస్ ఇస్ నాలెడ్జ్ ఈ బిలాంగ్స్ టు
1: కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనుక వస్తు వస్తాదులతో దైవత్వములకు ఎట్టి సంబంధము లేదు.
2: లాస్ట్ చేసి జాతి విద్యారూపకుల ధర క్రియావిభేదాలు ఫర్ అటైనింగ్ ది సుప్రీం విద్య క్యాస్ట్ ఫ్రీజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ.
1: భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని
2: లార్డ్ కమ్స్ టు హిమ్ ఈ హ్యాస్ డివోషన్ ఫర్ హిమ్
1: ఈ తులసి జడములకు తూగుదుగాక అన్నది రుక్మిణి.
2: రుక్మిణి సెడ్ దట్ హీ కెన్ డివైడ్ విత్ దిస్
1: ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి
2: ఫిలాసఫీ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: యో మద్భక్త సమే ప్రియ
2: ది డ్యూటీ ఈజ్ ద డైరెక్ట్ టు మీ డైరెక్ట్ వన్ టు మీ సో సేస్ భగవాన్ శ్రీకృష్ణ.
1: నన్ను భక్తితో కొనుకేటువంటి వారి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు.
2: సో స్వీట్ దోస్ డ్యూటీస్ టు సర్వ్ మీ విత్ లవింగ్ అఫెక్షన్
1: లౌకిక విద్యలు ఎందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు.
2: ఈవెన్ ది సెక్యులర్ విద్య వి షుడ్ నాట్ హ్యావ్ అశ్రద్ధ
1: నెగ్లెక్ట్ ఆర్
2: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆల్సో
1: దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే తనపైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది.
2: వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ టు మేక్ హ్యూమన్ లైఫ్ ఫుల్ఫిల్డ్.
1: కనుకనే ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫెయిత్
2: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
1: దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద.
2: స్వామి వివేకానంద సెడ్ దట్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: కనుక మొట్టమొదట మానవునకు ఒక దివ్యమైనటువంటి ఒక విషయం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును పెంచుకోవాలి.
2: హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ ది డివినిటీ ఫస్ట్.
1: ఈనాటి విద్యలు లౌకిక సంబంధమైన అయినప్పటికీ ఇహమున సుఖింప హేమతారక విద్య పరమున సుఖింప బ్రహ్మ విద్య ఇది జీవనోపాధి అది జీవిత పరమావధి.
2: ది సెక్యులర్ విద్య విల్ గివ్ యూ ఫుడ్ అండ్ క్లోతింగ్ ఇన్ దిస్ లైఫ్ ది బ్రహ్మ విద్య ఈజ్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ రియాలిటీ.
1: కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును జీవిత పరమావధి మార్గం నందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగనేరదు.
2: Without this secular vidya, to have that paramarthika vidya, it is impossible for human beings.
1: కనుకని లౌకిక విద్యను కూడాను మీరు అలక్ష్యం చేయరా.
2: యూ షుడ్ నాట్ బి కేర్లెస్ విత్ రిగార్డ్ టు ది సెక్యులర్ విద్యాస్ ఆల్సో.
1: చదువులతో పాటు సంస్కారం కూడాను అత్యవసరం.
2: యూ మస్ట్ అలాంగ్ విత్ యువర్ విద్య యూ మస్ట్ హ్యావ్ సంస్కార అంటే కల్చర్.
1: వాల్మీకి వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడా ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు.
2: వాల్మీకి అండ్ వ్యాస దే వర్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్ దేర్ఫోర్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్సో దేవర్ ఆనర్ టు ఎవ్రీబడి అండ్ దే హావ్ రిటన్ ది హోలీ స్క్రిప్చర్స్ లైక్ రామాయణ
1: పద్యములు పురాణములు వేదముల యొక్క విభాగములు ఈ విధమైనటువంటి కూడా ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యను కూడా కొంత ఆదరణను తీసుకుంటున్నాయి.
2: దో సేజెస్ రోట్ ఏంజియన్ పురాణాన్ దేర్ ఫోర్ వీ కెన్ అండర్స్టాండ్ దేవర్ ఆల్సో వెల్వర్సిడ్ ఇన్ సెక్యులర్ విద్య ఆల్సో.
1: లోకమునందు గల సమస్త పదార్థములు కానీ సమస్త లోకములు కానీ దైవం ముందే ఇవిడి ఉంటున్నవి.
2: ఆల్ ది థింగ్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ డివినిటీ ఫ్రమ్ గాడ్.
1: కనుక భగవంతుడికి ఇవ్వదగినటువంటి ఏమాత్రం కూడా లేదు. పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ.
2: వెన్ ఎవరింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హిమ్ వాట్ కెన్ యూ ఆఫర్ టు హిమ్.
1: అతను ఆశించే లేదు, అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు.
2: ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ లవ్.
1: అందుకోసమని పోతన చెప్పాడు,
3: బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయం.
2: That's why the great poet Potara has said, you are all pervading reality. Entire Brahmanda is pervaded by you. How can I visit a temple for you?
3: Koti Suryula Kanti Nyeti Galgina Neeku Pramidati Pamunavaru Pattanalaru.
2: You are very very effulgent like crores and crores of sun. Before you, how can I offer a small light?
3: సర్వజీవులయందు సంచరించెడి నీకు సరి అయిన పేడ సత్యమగునా.
2: యు ఆర్ ది ఇండివిజువల్ రియాలిటీ ఆఫ్ ఆల్ బీయింగ్. హౌ కెన్ ఐ నేమ్ యూ బై పర్టికులర్ నేమ్?
3: బ్రహ్మాండమంతట బొచ్చలోను నట్టి బొచ్చ భోజము నీకు పెట్టటమునా.
2: The entire world, the universe, is in your stomach. How can you offer you food for you? The entire world is telling you, telling us, that
1: కేవలము మానవుల యొక్క భ్రాంతి నిమిత్తమై, మానవుల యొక్క ప్రేమ నిమిత్తమై, మానవుల యొక్క ఆనంద నిమిత్తమై భగవంతునకు కొన్ని రూపనామములు కల్పించుకున్నవే కానీ భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేదు. సర్వభూతానం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం. సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామములు అనేటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కానీ అన్య స్వరూపములు కాదు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ వి ఆర్ గివింగ్ నేమ్ అండ్ ఫార్మ్ టు ది లార్డ్. ఇన్ రియాలిటీ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఎనీ ఫార్మ్ అట్ ఆల్.
1: ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా నువ్వు పొంది జగద్వ్యాప్తిగా కీర్తిని అందుట కూడాను అవకాశం ఉంటుంది.
2: బై వర్షిప్ ఆఫ్ ది లార్డ్ లైక్ దిస్ యూ విల్ బికమ్ ఫేమస్ అండ్ యూ కెన్ ఆల్సో సాటిస్ఫై ఆల్ యువర్ ఆస్పిరేషన్స్.
1: రామకృష్ణ పరమహంస లౌకిక విద్యను ఏమాత్రం కూడా నువ్వు అభ్యసించలేదు.
2: పరమహంస రామకృష్ణ వాస్ నాట్ ఎ లర్నెడ్ మ్యాన్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: నిరంతరము దేవిని ఆరాధన చెంది తన యొక్క మనసును తాదాత్మభావంగా అనుభవిస్తూ వచ్చాడు.
2: ఈ మెసేజ్ ఇస్ మేడ్ ఆల్వేస్ ఇన్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్.
1: అతనికి ఎట్టి విద్యను ఎందుకు అభిరుచి లేదు.
2: హీ డిడ్ హ్యావ్ ఎనీ అఫెక్షన్ ఆర్ అటాచ్మెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ లర్నింగ్.
1: అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితం అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ అంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితంలో ఆనందంగా గడిపేటువంటి వాడు.
2: వెన్ హీ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్ హీ వాస్ గెటింగ్ ఓన్లీ 5 రూపీస్. బై 5 రూపీస్ ఓన్లీ హీ వాస్ లివింగ్.
1: ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి.
2: హీ వాస్ ఇల్లిటరేట్ యాక్చువల్లీ. హీ వాస్ అనేబుల్ టు ఈవెన్ ప్రొనౌన్స్ దట్ వర్డ్ పెన్షన్.
1: కానీ ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వారైనప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడికి వచ్చిన కూడా రామకృష్ణ మఠం అని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆలస్య ప్రాయుడిగా నిలచగలిగాడు.
2: వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఇన్ సెక్యులర్ లెర్నింగ్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ వర్షిపింగ్ హిమ్ టుడే. ఎవరివేర్ యు ఆర్ హ్యావింగ్ రామకృష్ణ మఠ్ ఈ ఆనర్డ్ బై ఎవరీ పర్సన్ ఇన్ ది వరల్డ్.
1: అదే విధంగానే దారిని ఒప్పుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్మీకిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామములు యొక్క స్వభావమే.
2: డబ్బా ఇట్ లైక్ రత్నాకర ఆఫ్టర్వర్డ్స్ బికేమ్ వాల్మీకి అనుకొంత లవ్ కదా.
1: రాక్షస పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను భగవంతుని పైగలైనటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతనే ఇంత జగత్వాసిని పొందగలిగాడు.
2: ప్రహ్లాద రాక్షస
1: పవిత్ర చరిత్రుడు కాగలిగాడు.
2: By account of divine love.
1: మానవ జాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడా రామ రామ రామ అనేటువంటి యొక్క నామము చేతనే తన యొక్క జీవితంలో సార్థకంగా ఉంచుకొని దైవ ఆరాధనలు ఎందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు.
2: హనుమాన్ బై రిపీటింగ్ ది రామనామ్ హీ బికేమ్ వరల్డ్ ఆనర్డ్. ఎవరి పర్సన్ ఆనర్ హిమ్ వర్షిప్ హిమ్ బై ది రిపీటేషన్ ఆఫ్ రామనామ హీ బికేమ్ సచ్ ఎ గ్లోరియస్ ఎంటిటీ.
1: ఇంతే కాదు, పక్షి జాతికి సంబంధించినటువంటి జటాయు కూడాను రామనామమును చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడా పొందినటువంటి ఒక మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు.
2: జటాయు బిలాంగింగ్ టు ది బర్డ్ క్లాన్ బై లవ్ ఆఫ్ రామ హీ బికేమ్ ఎ ఫ్రెండ్ టు హిస్ ఫాదర్ దశరథ.
1: పక్షికి మానవుడని కాని దానవుడని కాని జంతువుని కాని పక్షి అని కాని భేదం ఏమాత్రమూ లేదు. సర్వులకులను సర్వజీవులకులను ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలదు.
2: ఆ డివోషన్ టువర్డ్స్ గాడ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ ఆర్ నో డిఫరెన్స్ ఇట్ ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్.
1: కనుక ఇంత పవిత్రమైనటువంటి భక్తి మార్గం నందు భగవద్గీతను 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు.
2: ది 12th చాప్టర్ ఇన్ ది గీత టీచర్స్ యూ భక్తి. That's the most important thing in the Bhagavad Gita. That's why you have started.
1: Bhakti, bhakti, bhakti anaga kevalamu, bhajanlu chetamu, jhanamu chetamu, japamulu chetamu, chetramulu kotamu, divyamayipu, darshana, sparshana, sambhashana, kondutamu, inta matrame kaadu bhakti yukka lakshanamulu.
2: Bhakti is not going on to pligavages, repeating the japa. It is not bhakti.
1: Ini nirmalamayinatvanti yukka ప్రేమతత్వమి భగవంతుని పైన కలిగినటువంటి ప్రేమ భావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణం.
2: అండయింగ్ ప్యూర్ లవ్ ఫర్ గాడ్ ఈ భక్తి.
1: ఇది స్వార్థరహితమైనటువంటిది.
2: ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
1: ఇది దోషరహితమైనటువంటిది.
2: ఇట్ ఈస్ డిరెక్ట్ ఆఫ్ ఎనీ డిఫెక్ట్.
1: నిశ్చలమైనటువంటిది.
2: ఇట్ ఈస్ పర్మనెంట్.
1: నిర్మలమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ప్యూర్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట ప్రాకృతిక సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి.
2: ద డివైన్ లైఫ్ లవ్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ ప్రాకృత.
1: ఈ ప్రాకృత మార్గమందు మొట్టమొదట నేను దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ యు ఆర్.
1: నేను ఎవరు?
2: వయమై
1: ఈ దేశమా? నేను
2: ఈ దేశ బాడీ.
1: ఈ దేశమే నేనైతే నా దేశమని ఎందుకు చెప్పాలి?
2: ఇట్స్ రియలీ బాడీ మై సెల్ఫ్. వై షుడ్ ఐ కాల్ దిస్ ఈస్ మై బాడీ?
1: మై బాడీ అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది.
2: మై బాడీ వెన్ యూ సే దిస్ ఈస్ మై బాడీ, బాడీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ రియలీ.
1: కానీ నా హృదయమే దైవం అని అనుకోవటానిక మై హార్ట్ అంటున్నాను. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది.
2: If you say my heart, heart is different from you. You are the possessor of the heart.
1: ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరణ, వాటి కూడా మై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఇన్ ది వరల్డ్ వేస్ ఆల్సో వీ సే ఈస్ మై సిస్టర్, మై బ్రదర్, మై బాడీ, లైక్ దట్ విల్ సే టాకింగ్.
1: మై ప్రత్యేకంగా ఉంటుండాలి.
2: మై ఈజ్ ది పర్మనెంట్.
1: అంటే అన్నింటి ఎందుకు కూడా సాక్షిభూతమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ది విట్నెస్ కాన్షియస్నెస్ ఇన్ ఎవరిథింగ్.
1: అదే దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
2: దట్ ఈస్
1: కాన్షియస్.
2: దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: దానికి చైతన్యం అని కూడా చెప్తారు.
2: ఇట్ ఆల్సో దాని చైతన్య.
1: ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
2: దిస్ చైతన్య ఈజ్ ఆల్ పర్వే.
1: ఆ చైతన్యమునే చిత్ అని చెప్తూ వచ్చారు.
2: ఈ చైతన్య ఇస్ కాన్షియస్నెస్ ఇస్ కాల్డ్ ఆల్సో చిత్.
1: ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అయినట్టుంది.
2: దిస్
1: ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
2: దిస్ కాన్షియస్నెస్ విత్ చిత్ ఇస్ ఆల్ పర్వేసివ్. ఇట్ ఇస్ ఇన్ యూ, ఇట్ ఇస్ ఎవర్వేర్.
1: కనుక అట్ ది చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు.
2: టు రియలైజ్ దట్ చైతన్య ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ హ్యావింగ్ ఆపర్చునిటీ.
1: ఇది అంతర్ముఖం కావాలి.
2: ది మైండ్ మస్ట్ బి ఇంట్రాన్.
1: దృష్టిని అంతర్ముఖము లాభించుకున్నప్పుడే ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము నీకు లభ్యమవుతుంది. వేదాంతము నందు నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, బాడీ ఇస్ నాట్, మైండ్ ఇస్ నాట్, బుద్ధి ఇస్ నాట్, చిత్రం ఇస్ నాట్, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది.
2: మ్యాన్ షుడ్ బికమ్ ఇంట్రోవర్ట్ అండ్ రియలైజ్ దట్ ది రియాలిటీ ఆఫ్ ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ సత్వరూప సందర్శన భాగ్యములకై సరైనటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం.
2: ఫర్ యువర్ సెల్ఫ్ రియలైజేషన్ ఇఫ్ యూ ఫాలో ఎ గుడ్ పాత్ దట్ ఆల్సో కాల్డ్ ది పాత్ ఆఫ్ లవ్ డివోషన్.
1: కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు.
2: టు సర్చ్ ఫర్ గాడ్ there is no separate path for that.
1: Sarvatra undinatuvanti oka divyatvanni ekkadaina kuda manam sandarshinchavachu.
2: Divinity is everywhere, therefore you can see that everywhere.
1: I see nirguna nirakara parabrahmamainatuvanti tattvamu saguna sakaramto kontha aadharanni teeskovali.
2: The nirguna which is formless and nameless has become saguna with form and name.
1: Saguna sakaramlo leka nirguna nirakaramlo praveshinchalemu.
2: Without the help of saguna and sakara, you cannot enter into the realm of nirguna and nirakara.
1: Kanuka prarambhamulo sakaram yokka aaradhana atyavasaram.
2: Therefore, in the beginning, you must worship the Lord with name and form.
1: Kramakramina kudanu adi antarmukhamuga avinchukoni nirakara nirgunatvam lopala manamu praveshinchavachu.
2: Steadily, inch by inch, you must withdraw your mind from other external things.
1: సర్వవ్యాప్య నారాయణ, ఎక్కడ చూసినా కూడా నువ్వు నారాయణత్వం ఉండే సమయంలో మనము ఒక్క ప్రదేశంలో పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి దృఢమైనటువంటి ఒక శక్తి మనకు లభించేంత వరకు ఒక రూపమును, ఒక నామమును మనం ఆధారం చేసుకోవాలి.
2: నారాయణ ఇస్ ఎవరివేర్. బిఫోర్ యూ గెట్ దట్ రియలైజేషన్ యూ మస్ట్ వర్షిప్ ది లార్డ్ విత్ ఏ నేమ్ అండ్ ఏ ఫార్మ్.
1: ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు.
2: దట్ ఇస్ ది బిగినింగ్ యూ వర్ సెంటర్ ఇన్ టు ది భక్తి కథ. ఆఫ్టర్ దట్ యూ విల్ రియలైజ్ దట్ దిస్ కుడ రియలైజేషన్.
1: పుష్పమే లేక కాయి కాదు.
2: విదౌట్ ఫ్లవర్ యూ కెనాట్ హ్యావ్ ఫ్రూట్.
1: కాయి కాక ఫలం ఏర్పడదు.
2: దట్ ఇస్ నో ఫ్రూట్ అట్ ఆల్.
1: రైట్.
2: విదౌట్ రైట్ రైట్ ఫ్రూట్ ఇస్ పాసిబుల్.
1: కనుక పుష్పము, కాయి, ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
2: ది ఐడెంటిటీ ఆఫ్ ఫ్లవర్, అన్రైట్ ఫ్రూట్ అండ్ రైట్ ఫ్రూట్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్.
1: ఈ పుష్పమే కర్మ మార్గం.
2: ది ఫ్లవర్ ఈజ్ ది పాత్ ఆఫ్ కర్మ.
1: ఇది క్రమక్రమేణా ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది.
2: ది అన్రైట్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ భక్తి మార్గం.
1: ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది.
2: వెల్ బికమ్స్ రైట్ ఫుల్ ఆఫ్ రత. ఇట్ బికమ్స్
1: ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రదర్శించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటిది ఇందులో సహజంగా ఏర్పడుతుంది.
2: వెన్ ది రైట్ బికమ్స్ వెన్ ది ఫ్రూట్ బికమ్స్ రైట్ దేర్ విల్ బి స్వీట్నెస్ అండ్ ఆల్ దట్.
1: కర్మ, ఉపాసన, జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములు ఇది ఫలింపజేస్తుంది.
2: కర్మ, జ్ఞానాన్ని ఉపాసన దీస్ విల్ లీడ్ యూ టు వైరాగ్య పాత్ ఆఫ్ దిస్ ప్యాటర్న్.
1: కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి.
2: దేర్ఫోర్ వీ మస్ట్ ఎంటర్ ఇన్ ది పాత్ ఆఫ్ కర్మ యాక్షన్.
1: ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి క్రింద చేయాలి.
2: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ దిస్ వరల్డ్ యూ మస్ట్ లర్న్
1: అభ్యసించినటువంటి విద్యను ఆచరణలో పెట్టాలి.
2: యూ మస్ట్ ప్రాక్టీస్ వాట్ యూ హావ్ లర్న్.
1: మానవునికి ఆలోచన శక్తి, ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి.
2: థాట్ అండ్ యాక్షన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుకని మనస్సు ఏకం, వచస్సు ఏకం, కర్మణ్యేకం మహాత్మను అన్నారు.
2: ఫర్ ది జెంట్మన్, ఫర్ ది గ్రేట్ సోల్, ది మైండ్ అండ్ థాట్ అండ్
1: హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి.
2: థాట్ the world and deed విల్ బి ఇన్ యూనిజన్.
1: ఈ క్రమక్రమేణ పరత్యాగములకి ఇది కొనిపోతుంది, పరత్యాగములకి కొనిపోతుంది.
2: బై రోస్ ఇన్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్
1: ఫలాపేక్ష మొట్టమొదటి అవసరమే.
2: యూ మస్ట్ హ్యావ్ ది ఆస్పిరేషన్ ఫర్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్.
1: క్రమక్రమేణ నిష్కామ కర్మలు కావాలి.
2: ఆఫ్టర్ దట్ యూ మస్ట్ బికమ్ సెల్ఫ్లెస్. యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
1: మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు.
2: వితౌట్ డిజైర్ యూ కెనాట్ పర్ఫార్మ్ నిష్కామ కర్మ ఇన్ ది బిగినింగ్.
1: కనుక ఈ డిజైర్ ను మనం క్రమక్రమేణ వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
2: గ్రాడ్యువల్లీ యూ మస్ట్ కన్వర్ట్ ది వర్క్ ఇన్ టు వర్షిప్.
1: ఏది చేసినప్పటికీ అది దైవ ప్రీత్యార్థంగా మనం చేయాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ దట్ ఈస్ ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది. ఈ దైవత్వానికి అనేక విధమైన రూపనామాలు ధరించారు.
2: దట్ అడ్వాన్స్ రియాలిటీ దేర్ ఆర్ సెవెరల్ నేమ్స్ అండ్ సెవెరల్ ఫార్మ్స్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు. కనుక దైవము ఏకం. ఏకోహం బహుశ్యాం.
2: లార్డ్ ఈజ్ వన్, హి హస్ బికమ్ మెనీ.
1: చూడండి చిన్నపిల్లలు, మీకు బాగా తెలుసును, పుట్టిన తక్షణమే వాడిని చైల్డ్ అంటూ అంటున్నాం.
2: వెన్ ఏ స్మాల్ బాయ్ ఇస్ బోర్న్ హీస్ కాల్డ్ చైల్డ్.
1: పసి బిడ్డ,
2: బేబీ.
1: 10 సంవత్సరం అయ్యేటప్పటికి అతన్ని బాయ్, పిల్లవాడు అని పిలుస్తారు.
2: ఆఫ్టర్ 10 ఇయర్స్ ది బేబీ విల్ బి కాల్డ్ బాయ్.
1: అదే 30 ఇయర్స్ అయ్యేటప్పటికి, 30 వర్షం అయ్యేటప్పటికి అతను ఒక మనిషి, మ్యాన్ అని పిలుస్తారు.
2: అట్ ఏజ్ ఆఫ్ 30 విల్ బి కాల్డ్ మ్యాన్.
1: అతని 75 ఇయర్స్ అప్పటికి గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్
2: ఫాదర్, గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్.
1: చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
2: చైల్డ్ బాయ్, మ్యాన్, గ్రాండ్ ఫాదర్
1: అన్ని మొట్టమొదటి ఆస్తి, అక్కాతి, జిజ్ఞాసి, దాని ఈ నాలుగు ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరు వేరు కానీ దివ్యత్వం అనేటువంటి ఒక్కటే గమ్యం, ఒక్కటే కోరు.
2: ఆస్త, జిజ్ఞాసు, అకార్తి, దాని ది రియాలిటీ సొన్నదిసే.
1: ఇవి క్రమక్రమేణ పరిణామాలను పొందేటువంటి స్థితులు.
2: దీస్ థింగ్స్ విల్ ఇవాల్వ్ ఇంటు గ్రేటర్ థింగ్స్ ఆఫ్టర్వర్డ్స్.
1: కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం.
2: ఫర్ ది ఎవల్యూషన్ యు మస్ట్ హావ్ ప్రాక్టీస్.
1: ఈ సాధనల చేతనే సాధనమున్న పనులు సమకూరు ధరలో ఉన్నాయి.
2: బై ప్రాక్టీస్ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: రేపటి నుంచి ప్రతి దినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి, ఈనాడు ప్రధాన దినము కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్, కొన్ని విధమైనటువంటి యొక్క ఆలోచనలు అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింప చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు.
2: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అట్ పోస్ట్ డిస్కోర్సెస్ విల్ ఆన్ గీతా విల్ కంటిన్యూ.
1: ప్రేమ స్వరూపులారా, భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదట మీ హృదయంలో చిత్రించుకోండి.
2: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, యూ మస్ట్ హావ్ ది పిక్చర్ ఆఫ్ భగవద్గీత ఇన్ యువర్ హార్ట్.
1: భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత?
1: ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకటి కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు.
2: సంశయ ఇది జ్ఞాన, సంశయ ఇది భక్తి, సంశయ ఇది కర్మ.
1: ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు.
2: అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్ దోస్ ఒపీనియన్స్ మేబీ.
1: ఒక మనిషి యొక్క సరైనటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూచినప్పుడే అలాంటి మనిషి అని మనం నిర్ణయించవచ్చు.
2: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ యూ మస్ట్ హ్యావ్ ది కంప్లీట్ విజన్ ఆఫ్ ది.
1: కేవలం పాదము చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము.
2: బై సీయింగ్ ఓన్లీ ఫీట్ యూ కెనాట్ అండర్స్టాండ్.
1: కేవలం తలం చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము.
2: బై ముఖమే
1: కూడా ఉండాలి.
2: హెడ్ యూ కెనాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది.
1: అందువల్లనే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మ చేస్తే కురుచేతి సమవేత యుచ్చవ మామక పాండవాస్తేవ కిం కురువత్ సంధియ. ఈ శ్లోకంలో ధర్మ ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ధర్మ.
2: ఇది భగవద్గీత ఇట్ స్టార్ట్స్ విత్ ది శ్లోక ధర్మ చేస్తే కురుక్షేత్రే. ఇట్ బిగిన్స్ విత్ ది వర్డ్ ధర్మ.
1: కట్టడపటి శ్లోకము ఎత్ర యోగి స్థిర కృష్ణ ఎత్త పాత్రో దరుద్ర తస్త శ్రీ విజయ విభూతి యువానీతి మతి మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ.
2: ఇన్ ది కన్క్లూడింగ్ శ్లోక ఆఫ్ గీత ది వర్డ్ ఈజ్ మమ.
1: కనుక ఇక్కడ ధర్మ, ఇక్కడ మమ రెండూ చేస్తే మమ ధర్మ బోధించింది గీత.
2: ఇఫ్ యు కంబైన్, ఇఫ్ యు యునైట్ బోత్ దీస్ వర్డ్స్ ఇట్ బికమ్స్ మమ ధర్మ. మై డ్యూటీ మై
1: ఎవరెవరి కర్తవ్యాన్ని వాడు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ.
2: ది టీచింగ్ ఆఫ్ గీత ఈజ్ దట్ యు షుడ్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ టు హ్యూమన్ ఎక్సలెన్స్.
1: విద్యార్థులు విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: ది స్టూడెంట్ షుడ్ స్టడీ దర్ లెసన్స్ ప్రాపర్లీ.
1: బ్రహ్మచారులు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: ది బ్రహ్మచారి షుడ్ ఫాలో ది
1: గృహస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: హౌస్ హోల్డర్ షుడ్ ఫాలో దేర్ డ్యూటీస్.
1: వానప్రస్థులు వానప్రస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: పీపుల్ హావ్ గివెన్ అప్ హౌస్ అండ్ వాంట్
1: సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: పీపుల్ ఆఫ్ రిలాక్సేషన్
1: ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధన.
2: ఆల్ దోస్ పీపుల్ షుడ్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీస్. దట్స్ ది టీచింగ్.
1: కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలము ఒక విధమైన తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధములు కూడా నిరుత్సాహానికి నిష్ఠుకు గురి అవుతున్నాడు.
2: ది స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కన్ఫ్యూజన్. దేర్ఫోర్ దేర్ ఈజ్ మిజరీ.
1: అర్జునుడు గృహస్థుడే.
2: అర్జున వాజ్ హౌస్ హోల్డర్.
1: తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే.
2: హీ షుడ్ ఎస్టాబ్లిష్ హిస్ డ్యూటీ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్.
1: కనుక ప్రతి విషయమునందు కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం.
2: బీమస్ ఫుల్ఫిల్
1: ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుతున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యము లోపల ప్రవేశపెట్టాడు.
2: అర్జున విత్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్ శ్రీకృష్ణ టాక్ హిమ్ అండ్ మేక్ హిమ్ టు బీ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్.
1: ప్రశ్నించాడు, నిన్ను మోహం అహంకారం సదాంక్యం అని అగచ్చితి అయ్యా అర్జున, నీకు మోహ అహంకారం ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు.
2: యువర్ అటాచ్మెంట్ అండ్ ఎగోయిజం దే హావ్ బీన్ రిడ్యూస్డ్ నౌ ఇస్ ఇట్ నాట్
1: నాకు ఇప్పుడు ఈ మోహం అనేటువంటిది పూర్తి పోయింది అన్నాడు.
2: దట్ డెల్యూషన్ హస్ గాన్ నౌ.
1: ఈ మోహం ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు.
2: యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ దిస్ డెల్యూషన్
1: మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం.
2: మోహక్షయం ఇస్ కాల్డ్ మోక్ష. డిస్ట్రక్షన్ ఆఫ్
1: కానీ మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు. ఒక గృహం కాదు.
2: మోక్ష ఇస్ నాట్ ఎయిర్ కండిషన్.
1: తలుసుకున్నతో సంతోషంతో తుడుతూగేటువంటి ఒక భవనం కాదు.
2: ఇట్స్ నాట్ ఏ ప్యాలెస్ వేర్ యూ ఎంజాయ్ ఆల్ ప్లెజర్.
1: మోహక్షయం మోక్షం.
2: డిస్ట్రక్షన్ ఆఫ్ అటాచ్మెంట్ డెల్యూషన్ ఇస్ కాల్డ్ మోక్ష.
1: ఇది కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి.
2: యూ మస్ట్ పెర్ఫార్మ్ ఆల్ యువర్ డ్యూటీస్ అండ్ బికమ్ ఐడియల్ ఫర్ హ్యుమానిటీ.
1: కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క దీనిని మనం ఆచరణలో పెట్టి కూడాను తలుసుకున్నతో సంతోషంతో తుడుతూగేటువంటి ఒక భవనం కాదు.
2: ఇట్స్ నాట్ ఏ ప్యాలెస్ వేర్ యూ ఎంజాయ్ ఆల్ ప్లెజర్.
1: మోహక్షయం మోక్షం.
2: డిస్ట్రక్షన్ ఆఫ్ అటాచ్మెంట్ డెల్యూషన్ ఇస్ కాల్డ్ మోక్ష.

0: జీవితాన్ని ఒక్క అర్థమిని మనం ఆచరణలో పెట్టి కూడా ధన్యులమైపోతాం.
1: ఎవ్రీవన్ షుడ్ గెట్ బై హార్ట్ ది శ్లోకాస్ అండ్ ప్రాక్టీస్ ది టీచింగ్ ఆఫ్ దో శ్లోకాస్ దెన్ ఎవరిబడి విల్ బి బ్లెస్డ్ బై దట్.
0: కానీ అనేక మంది భక్తులు కాలంను వ్యర్థం చేస్తున్నారు. కానీ దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఈజ్ ఎవరీథింగ్. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ప్రధానమైన పూర్తిగా తీసుకోవాలి. కాలస్వరూపుడే భగవంతుడు.
1: లార్డ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైం. టైం ఈజ్ స్ప్లిటింగ్ అవే ఆఫ్ హిస్ లాంగ్. దేర్ఫోర్ ఎవరిబడి మస్ట్ బీ కేర్ఫుల్.
0: ఇట్టి కాలంలో పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి.
1: Every day, one shloka must be got by heart. And by repeating that shloka, you must understand this.
0: ఈ కేవలం శ్లోకంలో కంఠస్థం చేసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు. దాని అర్థమును గ్రహించాలి.
1: You should also understand the meaning of the shloka.
0: గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి.
1: The meaning should be practiced, translated into
0: action. ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది.
1: Then alone you will attain the perfection of human nature.
0: కనుక మీరు రేపటి నుంచి తగినటువంటి శ్రద్ధను వహించి కొన్ని గ్రంథం ఒక కూడను మీరు తీసుకుని తద్వారా నోట్బుక్ లో కూడా రాసుకొని ఆ విషయాన్ని మీరు నిత్య జీవితం లోపల జీవితంగా మీరు తాదాత్మ భావన పొందేటువంటి ఒక ప్రయత్నానికి మీరు కొంతవరకు పూనుకోవాలి. ఇంకా 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 4:30 ప్రారంభించి 5:30 పూర్తి మనం చేసుకోవటం తగినటువంటి యొక్క ఇది చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి.
1: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్ ఫ్రమ్ 4:30 to 5:30 ది డిస్కోర్సెస్ విల్ బి గివెన్ హియర్.
2: That was the very first discourse in the series of 34 discourses Bhagwan delivered on Bhagavad Gita in the year 1984. In this discourse delivered by him on 22nd August 1984, Bhagwan gave the essence of Bhagavad Gita and the characteristics of Atma Jnana, the spiritual wisdom, as a starter. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: జగత్తులో భౌతికమైనటువంటి శరీరమునకు ప్రాకృతమైనటువంటి ఈ జీవితమునకు అనిత్యమైనటువంటి ఈ జీవితానికి ప్రాకృతమైనటువంటి తల్లిదండ్రులే, అనిత్యమైనటువంటి తల్లిదండ్రులే, భౌతికమైనటువంటి తల్లిదండ్రులే ప్రాప్తిస్తుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ ద ఫిజికల్ వరల్డ్ ద మంటైన్ వరల్డ్ ద టెంపరీ అండ్ ఎఫిమరల్ వరల్డ్ వీ హ్యావ్ అవర్ పేరెంట్స్ హు ఆర్ ఆల్సో టెంపరీ హు ఆర్ నాట్ పర్మనెంట్.
0: నివృత్తి మార్గంలో మనం విచారణ జరిపినప్పుడు నిత్య సత్యమైనటువంటి యొక్క మానవతకు ఎవరు నిజమైనటువంటి యొక్క బంధువులు అనేటువంటి దానిని ఈ శ్లోకం చక్కగా వివరిస్తుంది.
1: దిస్ శ్లోక విల్ క్లియర్లీ ఇండికేట్ ఇఫ్ యు విజువలైజ్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్ అండ్ డైరెక్షన్ వి విల్ నో అవర్ ట్రూ రిలేషన్స్.
0: సత్యము మార్పు చెందినది కాదు.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
0: త్రికాల భాజ్యమైనటువంటిది సత్యము.
1: ఇట్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అట్టి సత్యమే శాశ్వతమైన నిత్యమైన సత్యమైన తల్లి.
1: సచ్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ మదర్.
0: జ్ఞానం పిత. ఏమిటి ఈ జ్ఞానం?
1: వాట్ ఈస్ దిస్ విజ్డమ్?
0: భౌతిక జ్ఞానమా?
1: ఈజ్ ఇట్ ఫిజికల్?
0: లౌకిక జ్ఞానమా? లేకపోతే శాస్త్ర జ్ఞానమా?
1: Is it worldly knowledge or scientific knowledge or physical knowledge?
0: Kaadu kaadu.
1: No.
0: Idi satyamainatundi oka gnanam.
1: It is the one of truth.
0: Adiye advaita darshanam gnanam. Ekatvanni prabodhinchetundi gnaname nijamainatundi tandri.
1: The father is the wisdom here and the wisdom is non-dual.
0: ధర్మో భ్రాత. మనకు సోదరులు ఉంటారు.
1: వి హ్యావ్ బ్రదర్స్.
0: కానీ ఈ సోదరులు యందు ఎన్ని విధములైనటువంటి యొక్క భిన్న భావములు ఉంటుంటాయి.
1: అమంగ్ బ్రదర్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్.
0: కానీ మారినటువంటి చెలించినటువంటి ఏ విధమైనటువంటి మార్పు కలిగినటువంటి యొక్క ధర్మమే మనకు నిజమైనటువంటి సోదరుడు.
1: ది అన్వేవరింగ్ చేంజ్లెస్ పర్మనెంట్ బ్రదర్ హియర్ ఇస్ దిస్ ధర్మ ఆర్ రైచియస్నెస్.
0: అతనే దైవము.
1: దిస్ ధర్మ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఋషులందరూ కూడాను అరణ్యములో రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మస్వరూపుడు రాముడు.
1: సేజెస్ డిస్క్రైబ్ రామ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్.
0: కనుకనే ధర్మమే మనకు నిజమైనటువంటి మిత్రుడు, సోదరుడు.
1: ధర్మ ఇస్ అవర్ ట్రూ బ్రదర్.
0: దయా సఖ. దయ, దయకు మించినటువంటి దైవం వేరొకటి లేదు. దయకు మించినటువంటి ధర్మం మరొకటి లేదు. దయచేతనే ధన్యులవుతుంటారు మానవులు.
1: దేర్ ఇస్ నో ధర్మ బియాండ్ దిస్ దయ ఆర్ కంపాషన్. వీ రిడీమ్ అవర్ లైవ్స్ త్రూ దిస్ కంపాషన్.
0: అసురుడైనా భూసురుడైనా,
1: హి మే బి ద డెమన్ ఆర్
0: అఖండ తెలివి కలవాడైనా,
1: mighty intelligent,
0: dayachetane dhanyulu kavali.
1: He is liberated by compassion alone.
0: Aa daya daivam nundi aavirbhavinchetundi,
1: and it comes out of this compassion.
0: Kanukane atane sakha.
1: So this compassion is our friend.
0: Bharya patni anaga shantiye patni.
1: Peace is the wife.
0: Kani శాంతికి మించినటువంటి పత్ని మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వైఫ్ హైయర్ దాన్ మోర్ దాన్ పీస్.
0: శాంతికి మించినటువంటి యొక్క పవిత్రత మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ సీక్రెట్ దాన్ పీస్.
0: ఈనాడు శాంతిని మనం కోల్పోవటం చేతనే అంతా ప్రపంచమంతా కూడాను అశాంతితో కూలిపోతున్నది.
1: యాజ్ వీ హ్యావ్ లాస్ట్ ద పీస్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ అజిటేషన్స్ అండ్ యాంగ్జైటీ.
0: శాంతియే దైవము.
1: పీస్ ఇస్ గాడ్.
0: ఇంకా చమా, చమా అనే పుత్రుడు.
1: ఫర్బేరెన్స్ ఇస్ ద సన్.
0: పుత్రుడు లోకములో ఏదో ఉద్ధారము గావించేటువంటి వాడని భావిస్తుంటారు మానవులు.
1: ద మ్యాన్ కైండ్ ఫీల్స్ దట్ ద సన్ వుడ్ హెల్ప్ ఫార్ ద లిబరేషన్.
0: భౌతికమైన అలౌకికమైనటువంటి పుత్రుడు కాదు ఉద్ధారం గావించినది.
1: ఇట్స్ నాట్ దిస్ ఫిజికల్ మండేన్ సన్ దట్ వుడ్ హెల్ప్ యూ.
0: ఉద్ధరించినటువంటి వాడు ఉత్తముడైనటువంటి దైవమే.
1: ద వన్ హూ హెల్ప్ ఫర్ ఎమాన్సిపేషన్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత

0: Basing on this, it is said in Gita, God is mother, God is your father, God is your relation, God is your friend, He is your knowledge, He is your wealth, everything.
1: ఈ జగత్తంతయు కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
0: The whole cosmos is the divine form.
1: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను ఉన్నది బ్రహ్మనే.
0: The same Brahman, the principle present right from an atom and every cell.
1: కనిపించు పర్వతములు, గాలిని వీచు వృక్షములు, పారాడేటువంటి యొక్క పురుగులు, తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి, ఎగిరే పక్షులు, సర్వం కూడాను బ్రహ్మస్వరూపమే.
0: హై మౌంటైన్స్, ద జైజాంటిక్ ట్రీస్ అండ్ ది ఇన్సెక్ట్స్, ద ఫుడ్ దట్ వి పార్టేక్, ద వాటర్ దట్ వి డ్రింక్ అండ్ ది ఎయిర్ దట్ వి బ్రీద్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్, దే ఆర్ ఆల్ ది డివైన్ ఫార్మ్స్.
1: చుక్కలన్నీ బ్రహ్మ.
0: Stars are divine.
1: Suryundu oka brahma.
0: Sun is God.
1: Chandrudannanu brahma.
0: So also the moon.
1: Jalamu brahma.
0: Water is God.
1: Swargamannanu brahma.
0: The heaven is divine.
1: Vaikunthamadi brahma.
0: The paradise.
1: Talliyu brahmaye tandri brahma.
0: Mother is God. Father is God.
1: భాగ్యం అది బ్రహ్మ.
0: ద వెల్త్.
1: వాళ్ళక్యం అది బ్రహ్మ.
0: ద లిబరేషన్.
1: జీవించుటది బ్రహ్మ. జీవి బ్రహ్మ.
0: ద వెరీ లైఫ్ అండ్ ది ఇండివిజువల్.
1: పుట్టించునది బ్రహ్మ.
0: ద కాజ్ ఫర్ అవర్ బర్త్.
1: పోషించునది బ్రహ్మ.
0: ద సస్టైనర్.
1: గిట్టించునది బ్రహ్మ.
0: For inhalation,
1: Gruhini Brahma,
0: the wife,
1: Kalamantayu Brahma,
0: the Kayambu
1: time, Brahma,
0: the body,
1: Prakrutiyantayu Brahma, Mana Prema Brahma,
0: the nature is God, the love is God,
1: Sarvamunu Brahma,
0: everything is divine,
1: Ee Sabhayu Brahma.
0: And this assembly is divine.
1: Satyamunu telpunatti ee Sai Brahma.
0: Sai who speaks truth here is Brahma.
1: Intakantanu veredi yeruga paratu.
0: What more is to be expressed?
1: Sa

0: The members of this assembly who are pious and noble, what more is to be communicated to you?
1: భగవంతుడు శక్తిమయుడు.
0: God is powerful.
1: ఆ శక్తియే ప్రకృతి యొక్క ప్రతిబింబం.
0: This power is the reflection of nature.
1: ప్రకృతి యందున్నటువంటి సమస్త శక్తులు ప్రకృతిలో జీవించే ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి.
0: This power is latent in every human being.
1: కనుక భగవంతుడు ప్రకృతి జీవుడు ఈ మూడు పదార్థములు కూడాను బ్రహ్మతత్వములే.
0: Hence God, nature and individual are divine.
1: జీవుడు వేరు దేవుడు వేరు కాదు.
0: The individual and God are not different.
1: జగత్తు వేరు జగదీశ్వరుడు వేరు కాదు.
0: This nature and the creator are not separate.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: The whole cosmos is the embodiment of divine.
1: కారణము.
0: One is the cause, God is the cause.
1: ప్రకృతి కార్యము.
0: Nature is the effect.
1: కార్యకారణ స్వరూపుడే భగవంతుడు.
0: God is the combination of cause and effect.
1: కనుక భగవంతుని అన్వేషించుటకు మనం ఎట్టి సాధనలు చేయను అక్కర్లేదు.
0: We don't need to follow any spiritual path to search for God.
1: మనిషి ఎందుకు సమస్త శక్తులు కూడాను ఇమిడి ఉన్నవి.
0: In man there are present so many potentialities.
1: అజ్ఞాతమైనటువంటి స్థితిలో ఇమిడి ఉంటున్నవి.
0: They are all present in a hidden way.
1: అజ్ఞాతమనగా ఏమిటి?
0: What do you mean by this?
1: తెలియనటువంటి స్థితియే.
0: That which is not known.
1: పాండవులు 11 సంవత్సరములు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారని.
0: Pandavas spent 11 years in the forest and one period.
1: అజ్ఞాతవాసం అనగా ఏమిటి? ఎవరికి నీ తెలియకుండా జీవించటమే అజ్ఞాతవాసం.
0: అజ్ఞాతవాస మీన్స్ ద లైఫ్ విచ్ ఇస్ నాట్ నోన్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఎనీబడీ.
1: సమస్త శక్తులు కూడాను మానవుని యందు అజ్ఞాతవాసం చేస్తున్నాయి.
0: లైక్ వైజ్ ఆల్ ద పొటెన్షియాలిటీస్ ఆర్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక తాను అమాయకుడని కేవలం అజ్ఞాని అని శక్తిహీనుడని భ్రమిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్. హీ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఇగ్నోరెంట్ ఇన్నోసెంట్ అండ్ వీక్.
1: మానవుడు మహాశక్తి సంపన్నుడు.
0: మ్యాన్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: దీనిని సైంటిస్టులు అన్ని విధాల విచారణ చెలిపి వివేకం చేత విజ్ఞానమును తెలుసుకుని అంత అణుమయం అన్నారు.
0: సైంటిస్ట్ ఆఫ్ రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ కాల్డ్ ఇట్ ఎసెన్షియల్లీ ద నాలెడ్జ్ అండ్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
1: కానీ వేదాంతులు అంత బ్రహ్మమయం అన్నారు.
0: బట్ స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ ద హోల్ థింగ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్.
1: పేరులు మాత్రం ప్రత్యేకంగా ఉన్నవి కానీ రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
0: ద నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ఎసెన్షియలి కన్వే ద సేమ్.
1: శక్తియే బ్రహ్మ, బ్రహ్మనే శక్తి.
0: ఎనర్జీ ఇస్ బ్రహ్మ, బ్రహ్మ ఇస్ ఎనర్జీ.
1: కనుకనే జగత్తునందు ఒక విధమైనటువంటి శక్తి సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: దేర్ఫోర్ దిస్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ వరల్డ్.
1: మనము చేయనటువంటిది చూచున్నటువంటిది సర్వం కూడా శక్తిమయమే.
0: వాట్ వీ సీ వాట్ వీ డూ ఇస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ.
1: ఈనాడు పదార్థంగా మనం గోచరిస్తుంది.
0: Today you see the matter.
1: ఈనాడు జీవుడిగా మనం గోచరిస్తుంది.
0: We see the individual.
1: కడపటికి జీవుడు పదార్థము సర్వము కూడాను శక్తిమయంగా మారిపోతుంది.
0: Ultimately you will know that the matter and individual are atomic essential.
1: కానీ ఈనాటి యొక్క విజ్ఞానవంతులు కూడాను సైన్స్ అండ్ మెటీరియల్ అని పెట్టారు, మ్యాటర్ అని.
0: Scientists call it as material, matter.
1: కానీ మ్యాటర్ అనేటువంటిదే లేదు ఈ జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దిస్.
1: అంతా శక్తియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో మ్యాటర్ గా ఉండవచ్చును.
0: యు ఫైండ్ ఇట్ యాజ్ మ్యాటర్.
1: తిరిగి తదుపరి అది శక్తిలో ప్రవేశిస్తుంది.
0: లేటర్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో జీవుడుగా ఉండవచ్చును.
0: యు మే ఫైండ్ ఎన్ ఇండివిజువల్.
1: తిరిగి ఆ జీవుడు కూడా శక్తిగా మారిపోతుంది.
0: ఈవెన్ దిస్ ఇండివిజువల్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు
1: ఎనర్జీ. కనుక వివిధ రూపనామములతో ఉండినటువంటి ఈ జగత్ అంతా కూడా శక్తిమయమే.
0: Therefore this world which is full of name and form essentially is energy only.
1: ఈ శక్తి అనగా ఏమిటి?
0: What is this energy?
1: శక్తి అనగా కేవలము కంటికి కనిపించినది కాదు.
0: You don't see with the naked eye.
1: చెవులకు వినిపించినది కాదు.
0: You can't listen with the ear.
1: మనసుకు అనిపించినది కాదు.
0: You can't comprehend.
1: హృదయానికి వినిపించినటువంటిది కాదు.
0: It will not delight your heart.
1: శక్తి శక్తియే.
0: Energy is energy.
1: అనగా ఇదియే దైవత్వము.
0: దిస్ ఇస్ డివినిటీ.
1: ప్రతి పదార్థమునకును ఒక ఆధారం ఉంటున్నది.
0: Every matter has got its own foundation, the basis.
1: మానవునియందు విద్యుత్ శక్తి ఉంటున్నది.
0: There is electricity in man.
1: అదే విద్యుత్ శక్తి జగత్తులో ఉంటున్నది.
0: The very same electricity is present in the world.
1: మానవునియందు కాంతి శక్తి ఉంటున్నది.
0: There is light in man.
1: అది ఈ జగత్తునందు ఉంటున్నది.
0: The same is present in the outer world.
1: మనిషియందు రేడియో శక్తి ఉంటున్నది.
0: There is radio power in man.
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటుంది.
0: The very same is present in
1: మనిషి యందు ఎక్స్రే శక్తి ఉంటుంది.
0: There's X-ray power in man.
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటుంది.
0: The very same is present in the world.
1: మనిషి యందు కాంతి శక్తి ఉంటుంది.
0: There's power of light.
1: ఈ శక్తియే తిరిగి జగత్తునందు ఉంటుంది.
0: The very same is present in the world.
1: అయితే ఈ శక్తులన్నిటికీ ఒకటి ఆధారం ఉండాలి.
0: However, these forms of energy must have.
1: దేనికైనా ఒకటి ఆధారం ఉంటుండాలి.
0: They must depend on something else.
1: ఈ టంబ్లర్ ఉంటున్నదంటే ఈ టేబుల్ పైన టేబుల్ ఆధారంగా ఉంటుండాలి.
0: The tumbler you find here has got the table.
1: టేబుల్ నిల్చాలంటే దీనికి భూమి ఆధారంగా ఉంటుండాలి.
0: The table is present on the floor.
1: ఇది ఒకదానికొకటి ఆధారంగా ఉంటుండాలి.
0: So one is the basis for the other.
1: కనుక ఈ సమస్త శక్తులకును ఆధారభూతుడైనటువంటి వాడే దైవము.
0: The essential basis for all forms of energy is God himself.
1: దీనిని అతీత శక్తులు అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
0: Philosophers call it as transcendental power.
1: కానీ సైంటిస్ట్ అంతా కూడాను సూపర్ పవర్ అన్నారు దీన్ని.
0: Scientists call it as atomic power.
1: సూపర్
0: పవర్.
1: కనుకనే పేర్లు మాత్రం వ్యత్యాసంగా జరుగుతూ ఉండాలి, కానీ జగత్తు యొక్క విచారణ చేసినప్పుడు సర్వము ఒకటిగానే ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ ది డిఫరెన్స్ ఇన్ నేమ్ బట్ ఆన్ ఎంక్వైరీ యు ఫైండ్
1: ది బేసిక్. మానవుని యందు కూడాను తనకు తెలియనటువంటి శక్తులు ఎన్నో ఉంటుంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ దట్ హీ ఈస్ నాట్ అవేర్ ఆఫ్.
1: దీనిని సైంటిస్ట్ అంతా కూడాను
0: దిస్ సైంటిస్ట్
1: అనేక విధములైనటువంటి పేర్లతో ఉచ్చరిస్తూ వచ్చారు.
0: కాల్ ఇట్ బై డిఫరెంట్ నేమ్స్.
1: సైకోట్రానిక్ శక్తి అన్నారు.
0: They call it psychotonic energy.
1: Bioplasmic శక్తి అన్నారు.
0: Biocosmic energy.
1: అయితే దీనినే అతీత శక్తి అని వేదాంతులు పిలుస్తూ వచ్చారు.
0: Philosophers call it as transcendental power.
1: దీనిని ఎట్లా మనం తెలుసుకోవాలి?
0: How to know that?
1: దీనిని మానసిక శక్తి చేతను
0: through mental power.
1: ధారణా శక్తి not mental power, will power.
0: With the will power.
1: మానసిక శక్తి చేతను
0: విత్ ది విల్ పవర్
1: ధారణాశక్తి చేతను కాన్సన్ట్రేషన్
0: విత్ కాన్సన్ట్రేషన్
1: జ్ఞానశక్తి చేతను
0: మెడిటేషన్
1: తర్వాత సమాధి శక్తి చేతను
0: విత్ ది సోషల్ పవర్
1: నాదు
0: సోషల్ సమాజం
1: సమాధి శక్తి
0: సమాధి
1: సమాధి
0: పవర్ దట్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ దట్ సమాధి
1: సౌండ్ స్టిప్స్ ఆఫ్ మైండ్ అని Sound state of mind. దీనినే సమాధి అన్నారు.
0: This is called సమాధి.
1: ఈ నాలుగింటి ద్వారా అంతర్గతమై ఉండినటువంటి యొక్క ఆత్మశక్తిని గుర్తించడానికి వీలవుతుంది.
0: Through these four, one can understand the power of the latent ఆత్మ.
1: ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి శక్తి కూడాను, ప్రతి పదార్థం కూడాను కట్టకడబటికి దైవత్వంతో ఏకమైపోతుంది.
0: Every individual, every form of energy and the material ultimately gets unified with God.
1: ఇక్కడ మనం చక్కగా విచారణ చేయాలి.
0: Here we have to inquire clearly.
1: మేము దైవంతో చేరిపోవాలి అనుకుంటారు.
0: We feel that we should merge in God.
1: మేము దైవమును నిల్చాలి.
0: That we should be near God.
1: మనం మోక్షమును పొందాలి.
0: That should attain liberation.
1: మాకు లిబరేషన్ ఏంటి కావాలి.
0: We want liberation.
1: ఎట్ట కలుగుతుంది?
0: How is it possible?
1: దీనిని చక్కగా విచారణ చేయాలి.
0: We have to investigate clearly.
1: భగవంతుడు రూపరహితుడు.
0: God is formless.
1: భగవంతుడు శక్తిమయుడు.
0: God is power.
1: భగవంతుడు జ్యోతిర్మయుడు.
0: God is light.
1: దీనిని భగవంతుని అష్ట విధములుగా ప్రబంధించి వచ్చారు.
0: God is described in 8 ways.
1: శబ్ద బ్రహ్మమయి.
0: The one of sound.
1: చరాచరమయి.
0: One of movement.
1: జ్యోతిర్మయి.
0: The light.
1: వాంగ్మయి.
0: The speech.
1: నిత్యానందమయి.
0: Eternal bliss.
1: పరాపరమయి.
0: Superpower.
1: మాయామయి.
0: One of illusion.
1: శ్రీమయి.
0: And the one of wealth.
1: ఇలాంటి అష్టశక్తులతో కూడినటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా నీవు పొందడానికి వీలవుతుంది?
0: The divinity with all these eight faculties, how is it possible to comprehend, understand?
1: నీరు నీరుతో చేరగలదు.
0: The water can combine with water.
1: గాలి గాలితో చేరగలదు.
0: The wind would mix with the wind.
1: నిప్పు నిప్పుతో చేరగలదు.
0: The fire joins the fire.
1: మట్టి మట్టితో చేరగలదు.
0: The mud unites with mud.
1: కాబట్టి భగవంతుడు రూపరహితుడు.
0: God is formless.
1: అతన్ని మనం చేరాలనుకున్నప్పుడు మనము కూడాను రూపరహితులు కావాలి.
0: టు రీచ్ గాడ్ వి షుడ్ ఆల్సో బి ఫార్మ్లెస్.
1: అనగా రూపరహితం అంటే ఏమిటి?
0: వాట్ డు మీన్ బై ఫార్మ్లెస్నెస్?
1: దేహాభిమానమును మరవాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు ఫర్గెట్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: అది ఏ ధ్యానము అన్నారు?
0: దట్ ఈస్ మెడిటేషన్.
1: అనగా దేహాభిమానము ఏనాడు మరచిపోతుమోనో అప్పుడే రూపరహితుడైనటువంటి దైవంతో మనం ఏకం కావచ్చు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ డే వెన్ యూ గివ్ అప్ ద బాడీ అటాచ్మెంట్ యూ కెన్ సర్టన్లీ అటైన్ ది డివినిటీ.
1: ఈ విధంగా దేనితో మనం ఏకం కావాలో ఆ దాని యొక్క స్వరూపాన్ని మనం పొందాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వీ షుడ్ అస్యూమ్ దట్ ఫామ్ అండ్ వెన్ యూ వాంట్ టు ఇమాజిన్ ఇట్.
1: దేహాభిమానమును నింపుకొని దైవాభిమానంతో దైవాన్ని ప్రార్థిస్తే ఇది ఫలసిద్ధి పొందేటువంటిది కాదు.
0: With all body attachment, when you pray to God, it is impossible to attain that state.
1: Bhagavantudu rooparahitudu.
0: God is formless.
1: Alanti rooparahitunni ee roopam ye reetiga pondagaladu.
0: With this form, how do you comprehend, know the form?
1: Kanuka neevu kuda nu rooparahitudu kavali.
0: So you should also be formless.
1: Rooparahitudu kavalante dehaabhimanam povali.
0: It only means you should give up this body attachment.
1: Bhagavantudu jyotirmayudu.
0: God is light.
1: Nee yokka tattvamu జీవన జ్యోతిగా వెలగాలి.
0: యువర్ లైఫ్ షుడ్ బి ది లైఫ్ ఆఫ్ లైట్.
1: నేను ఒక జీవుని.
0: ఐ యామ్ ఇండివిజువల్.
1: నా యొక్క జీవన జ్యోతి
0: దిస్ లైట్ ఆఫ్ లైట్.
1: అది పరం జ్యోతి.
0: అండ్ దట్ ఈస్
1: ఈ జీవన జ్యోతి పరం జ్యోతి నుంచే వచ్చినటువంటిది.
0: దిస్ ల్యాంప్ హియర్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దట్ లైట్.
1: కనుక ఈ జీవన జ్యోతి తిరిగి పరం జ్యోతిలో జీవమే కావాలి.
0: దిస్ ల్యాంప్ షుడ్ బి యునైటెడ్ విత్ దట్ లైట్, కాస్మిక్ లైట్.
1: ఎప్పుడు దేహాభిమాన మర్తము అప్పుడు ఈ జీవ జ్యోతి వెలుగులుతుంది.
0: The day you give up this body attachment, naturally you can attain that light.
1: దీపావళి దినంలో మీరు చూచి ఉంటారు.
0: You must have seen during Deepavali festival.
1: ఒక్క క్యాండిల్ ని తీసుకుని పోయి అనేక జ్యోతులంతా అంటిస్తుంది.
0: With one candle you can light up all other candles.
1: కాబట్టి ఏకంగా ఉండినటువంటి ఒక క్యాండిల్ అనేటువంటిది పరం జ్యోతి.
0: This one candle is a super light.
1: అనేక జ్యోతులను అంటించడం చేత ఆ జ్యోతులంతా కూడా జీవన జ్యోతులు.
0: It will light the other remaining lights.
1: కనుకనే దైవము పరం జ్యోతి.
0: గాడ్ ఈజ్ ఎ సూపర్.
1: పరం జ్యోతి నుంచే ఈ జీవన జ్యోతులు అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
0: ఇట్ ఈస్ దిస్ కాస్మిక్ లైట్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ అదర్స్.
1: కనుక మనము జీవన జ్యోతిగా మనం భావించి జ్యోతిని మనము ఏకాగ్రతలను ఉంచుకొని తద్వారా ధ్యానం సలిపి దైవత్వంతో లీనం కావాలి.
0: వీ షుడ్ కన్సిడర్ అవర్ సెల్స్ యాజ్ ద లైట్ ఆఫ్ లైఫ్, కాన్సన్ట్రేట్ ఆన్ ది లైట్ and merge in God.
1: ఇంకొకటి మీరు ప్రత్యేకంగా విచారణ చేసి వేరుగా భావించకుండా సక్రమమైన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: You should also investigate clearly in the correct way and then try to know God.
1: భజన చేస్తున్నాం.
0: You do bhajans.
1: జపం చేస్తున్నారు.
0: You do japa.
1: ధ్యానం చేస్తున్నారు.
0: You meditate.
1: తపం చేస్తున్నారు.
0: You do tapas.
1: యజ్ఞం చేస్తున్నారు.
0: You perform. యాగములు
1: చేస్తున్నారు. వ్రతములు చేస్తున్నారు.
0: You perform rituals.
1: ఇవన్నీ కూడాను కేవలము ఒక ప్రాకృతమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గములే కాని నివృత్తి మార్గములు కాదు.
0: ఆల్ దీస్ ఆర్ ద ఫిజికల్ యాక్టివిటీస్, ఔటర్ యాక్టివిటీస్, ద వరల్డ్లీ యాక్టివిటీస్ అలోన్.
1: ఇవి సత్కర్మలు.
0: దర్ ఆర్ గుడ్ యాక్షన్స్ నో డౌట్.
1: కానీ ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం మాత్రం కాదు.
0: ఆల్ దీస్ డు నాట్ అమౌంట్ టు స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికమనగా ఏమిటి? ఆత్మకు ఆత్మకు సంబంధించినటువంటిది ఆధ్యాత్మికం.
0: స్పిరిచువాలిటీ మీన్స్ కనెక్షన్ టు హార్ట్.
1: కానీ ఇవంతా కూడాను లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి సత్కర్మలుగా రూపొందుతాయి.
0: ఫర్ ద వరల్డ్ దే ఆల్ అమౌంట్ గుడ్ యాక్షన్స్.
1: అయితే ఎట్టి కర్మలకు అట్టి ఫలితం మనకు ప్రాప్తిస్తుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
1: ఫలితం మాత్రం ఉండకపోదు.
0: You are bound to get results.
1: ఫలితం ఉంటుంది.
0: యూ హ్యావ్
1: దేనికి ఫలితము? సత్కర్మలకు సంబంధించిన ఫలితం మాత్రమే ఉంటుంది.
0: యూ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్ డిపెండింగ్ అపాన్ ద గుడ్ యాక్షన్స్ యూ డూ.
1: ఆత్మకు సంబంధించిన ఫలితములు రావు.
0: దే హావ్ నథింగ్ టు డూ విత్ ది ఆత్మ.
1: కనుకనే ఈ కర్మలన్నీ కూడా సత్కర్మలుగా మనం ఆచరించి ఈ సత్కర్మల నుంచి కూడాను దివ్యమైన ఆత్మ సంబంధమైనటువంటి దీంట్లో మనం ప్రవేశించాలి.
0: Therefore, by undertaking good activity, we should also take up to that activity as to know
1: the divine divinity of the spirit. ఈ సత్కర్మల్లోనే ఉంటుంటే మనము పవిత్రమైన మార్గాన్ని ఎప్పుడు పొందేది?
0: So long we are ritualistic, when can you tread along the sacred path?
1: ఇది సత్కర్మ అనేకుడు ద్వైతంతో కూడినటువంటిది.
0: ఆల్ ది రిచువల్స్ ఆర్ డ్యువల్.
1: కనుక ద్వైతం నుంచి అద్వైతంలో ప్రవేశించాలి.
0: ఫ్రమ్ డ్యువలిజం వీ షుడ్ రీచ్ నాన్ డ్యువలిజం.
1: అద్వైతంలో కూరినప్పుడే నీవు జ్ఞానిగా మారిపోతావు.
0: యు బికమ్ ది వన్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: జ్ఞానం,
0: ది ట్రూ విజ్డమ్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: నీ లోపల ఈ శక్తులంతా ఎట్లా ఉన్నాయని నీవు గొప్ప విచారం చేస్తే,
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ హౌ దిస్ పవర్ ఈజ్ ఇన్ యూ,
1: మానవుని యందు ఒక కరెంటు అనేటువంటిది అభివృద్ధి రావాలంటే ఆమ్లము తర్వాత ఈ మెటీరియల్ అనగా మెటల్ శక్తులు.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ది కరెంట్ విత్ ఇన్ యూ, యూ షుడ్ నో ది యాసిడ్ కంటెంట్ అండ్ ద మెటాలిక్ పవర్ విత్ ఇన్ యూ.
1: ఇందులో నీ యొక్క దేహం లోపల కావలసినటువంటి ఖనిజములు ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ మెటల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పంచభూతములు అంతా కూడాను దేహంలో ఏర్పడేటువంటి ఖనిజములే.
0: All the five elements are present within your body, contained within the metal.
1: ఈ ఖనిజ సంపత్తి మన దేహము పూర్తి నకసిక పర్యంతము ఉంటుండాలి.
0: This metallic power is present all over the body, top to toe.
1: తరువాత ఈ యొక్క చింతపండు వల్ల,
0: because of the tamarind,
1: lime juice వల్ల,
0: the lime juice,
1: apple juice వల్ల,
0: apple juice,
1: నిమ్మ పండు వల్ల,
0: and also the lime,
1: బత్తాయి పండు వల్ల,
0: and also oranges,
1: ఈ విధమైనటువంటి ఆపిల్ పండు వల్ల,
0: apple,
1: ఏర్పడేటువంటి అంతా కూడాను ఆమ్లము.
0: This is all acid.
1: ఈ యాసిడ్ అనేటువంటి దాని ఆమ్లం అనే యాసిడ్ కొంతవరకు ఇందులో ప్రవేశించి ఈ యొక్క ఖనిజ శక్తితో చేరినప్పుడు ఇక్కడ కరెంట్ ప్రారంభమవుతుంది.
0: Because of the combination of the acid and the metal inside, you find the current generated.
1: కనుకనే మీ జీవితం అనేటువంటిది, మీ దేహం అనేటువంటిది ఒక చిన్న జనరేటర్ వంటిది.
0: Like this, your body is a small generator.
1: జనరేటరే కాదు,
0: not only that,
1: నీలో ప్రవేశించినటువంటి భావములంతా కూడాను నీ నోటి ద్వారా వెలుపల పడుతున్నాయి.
0: ఆల్ ద ఫీలింగ్స్ ఇన్సైడ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్
1: బై మౌత్. కాబట్టి మానవుడంతా కూడాను ఒక విధమైన రేడియో వంటి వాడే.
0: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ రేడియో.
1: కనుక నీ రేడియో సోర్స్ అంతా మానవుని యందు ఉంటున్నాయి.
0: సో ఆల్ ద రేడియో సోర్స్ ఈజ్ ఇన్ యూ.
1: నీవు పూర్వం దర్శించినటువంటి ప్రతి పదార్థములు కూడాను నీవు తలుచుకుంటే చూడగలుగుతుంటున్నావు. ఇది ఏ నీలో ఉన్నటువంటి టీవీ.
0: All that you have seen earlier, you are able to imagine and picturize. This is the
1: TV. రేడియో, జనరేటర్, ఎలక్ట్రిక్ పవర్స్, అట్రాక్షన్ శక్తి అన్ని కూడా నీలోనే ఉంటున్నాయి.
0: Therefore the TV, the radio, generative,
1: generator and the attractive power. జగత్ అంతా కూడా ఇందులో ఒక అట్రాక్షన్ పవర్, ఒక విధమైనటువంటి ఒక దివ్యమైన ఆకర్షణ శక్తి.
0: There is present this divine attraction all over the world.
1: ఈ యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది సర్వుల్ని కూడాను అమితంగా కూడాను ఆకర్షిస్తూ ఉంటుండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ద కాజ్ ఫర్ ఎవ్రీవన్ టు బి డ్రాన్.
1: అయస్కాంతము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ మ్యాగ్నెటిజం.
1: ఏది మ్యాగ్నెటిజం అని ఎవరైనా పిల్లల్ని అడిగినప్పుడు,
0: ఇఫ్ యు ఆస్క్ బాయ్స్ వాట్ మ్యాగ్నెటిజం ఈస్,
1: ఒక ఇనుప ముక్కను తీసుకుని పోతే అది ఆకర్షిస్తుంది, అది మ్యాగ్నెట్ అంటారు.
0: దే కాల్ ఎ మ్యాగ్నెట్ దట్ అట్రాక్ట్స్ అన్ ఐరన్
1: ఫైల్. చాలా పొరపాటు. ప్రపంచంలో ఉన్నదంతా కూడా మ్యాగ్నెటే.
0: It's a big mistake. All over the world there is a magnet.
1: Pachcha gaddini chusi pashu parigettipothundi. Kabatti ee rendittiki madhyalo unnatundi magnet.
0: Watching the green grass there, cow goes over there. It's the principle of magnetism there.
1: Biddanu chuste talli chaala sannihitanga kuda aapyayanga velutundi. Avi rendu iddariki madhyalo unnadi magnet.
0: Watching the child, the mother is drawn towards
1: the child. Talli biddalaku madhyalo unnadi magnet.
0: It's the magnet.
1: Bharya bhartalaku madhyalo unnatundi magnet. పశువులకు గడ్డికి మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెట్టే. ముంగిసుకు పాముకు మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెట్టే. పుష్పమునకు తుమ్మెదకు మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెట్టే.
0: Therefore is the magnet present between the wife and the husband, between the mother and the child, between the cow and the grass, between the mother and the snake.
1: అదంతా మ్యాగ్నెట్టే.
0: That which attracts is a magnet.
1: కనుకనే రమేతి ఇతి రామః అన్నారు. సర్వులను రమింపజేసేటువంటి వాడు రాములు అన్నారు.
0: రామ హూ మేక్స్ ఎవ్రీవన్ హ్యాపీ అండ్ అట్రాక్ట్స్ ఎవరీవన్.
1: ఆ రాముడు ఎవరు?
0: దెన్ హూ ఇస్ దిస్ రామ?
1: దశరథ రాముడా?
0: ది సన్ ఆఫ్ దశరథ.
1: ఆత్మారాముడా?
0: అది వన్ ఆఫ్ ది ఇన్నర్ స్పిరిట్.
1: ఆత్మారాముడు.
0: రామ ఈజ్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మ అనేటువంటిది అన్నింటినీ కూడా నువ్వు ఆకర్షిస్తుంటుండాలి.
0: ఇట్ ఈస్ డివైన్ ఆత్మ దట్ అట్రాక్ట్స్ ఆల్.
1: కనుక ఈనాడు ఇంతమంది ఇక్కడ రావాలంటే ఈ యొక్క ఆకర్షణయే మీకు మూల కారణము.
0: So many have assembled here. What is the main cause? You are all attracted by this divine magnet, Bhagavan.
1: పుష్పములను పెట్టినప్పుడు అనేక తుమ్మెదలంతా వచ్చి దానిపైన వాలుతుంటాయి.
0: When you keep a flower here, so many honeybees are drawn.
1: దానిలో మధురమైన పవిత్రమైనటువంటి ఈ యొక్క జ్యూస్ ఉండటం చేతని,
0: బికాస్ ఆఫ్ దిస్ నెక్టార్ కంటెయిన్డ్ విద్ ఇన్ ది హనీ బీస్ ఆర్ అట్రాక్టెడ్,
1: అదే పుష్పమును ప్లాస్టిక్ పుష్పంగా పెట్టేస్తే ఒక్క తుమ్మిది కూడా అక్కడికి రాదు.
0: ఆన్ అదర్ హ్యాండ్ ఇఫ్ యు కీప్ ఎ ప్లాస్టిక్ ఫ్లవర్ దేర్ నో బీ వుడ్ కమ్.
1: కనుకని ఈ మధురత్వం అనేటువంటిది ప్రేమ.
0: So this sweetness is love.
1: ఈ ప్రేమనే సర్వులను ఆకర్షిస్తూ ఉంటుంటాయి.
0: It is this love that attracts all.
1: తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, భార్య ప్రేమ కావచ్చు, భర్త ప్రేమ కావచ్చు, బిడ్డ ప్రేమ కావచ్చు, బంధు ప్రేమ కావచ్చు, స్నేహితుల ప్రేమ కావచ్చు.
0: It may be the love of a mother, of a father, of a wife, of a child, or a friend, or a relation.
1: It is the love
0: that attracts all.
1: ప్రేమనే పవర్ఫుల్ మ్యాగ్నెట్.
0: This love is the powerful magnet.
1: ఆ యొక్క మ్యాగ్నెట్ అనేటువంటిది ప్రపంచమంతా నిండి ఉంటుండాలి.
0: దిస్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: కనుక ప్రపంచంలో ఉండినటువంటి మ్యాగ్నెట్ మనం ప్రపంచంలో పుట్టిన వారం కలుకనే ఆ మ్యాగ్నెట్ మనుషుల్లో కూడా ప్రవేశించింది.
0: సిన్స్ వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎ మ్యాగ్నెట్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హస్ గాట్ దట్ మ్యాగ్నెటిక్ పవర్.
1: ఒక తల్లి తండ్రులకు ఒక పుత్రుడు పుట్టినప్పుడు తల్లిదండ్రుల యొక్క రూపం పుట్టిన కూడా చేరుతుంటారు.
0: A child will have both the qualities, the forms of the parents.
1: అదే విధంగానే జగత్ నుండి ఆవిర్భవించినటువంటి ఈ జీవుడు కూడాను జగత్ యొక్క స్వరూపాన్ని పొందుతుంటాడు.
0: So the individual who is born in this nature will have natural qualities.
1: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకృతి ఒక ప్రమాణమే.
0: Creation is the manifestation of the creator.
1: కనుకనే ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఆ ఈశ్వర యొక్క భావమే రావాలి.
0: So everyone born in this world nature should have the divine quality.
1: ప్రతి మానవుడు కూడాను ఈ జగత్తులో ఆవిర్భవించడానికి మూల కారణము ఆ ఈశ్వరత్వాన్ని పొందటం కోసమని.
0: Everyone is born to attain that divinity.
1: ఆ ఈశ్వరత్వాన్ని ప్రకటించే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
0: Man is born to express in the manifest and share the divinity.
1: కనుకని ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి పదార్థం కూడాను ఒక దైవ స్వరూపమే.
0: Therefore in this world every material, every matter, every individual are essentially divine.
1: అది ఏ శక్తి?
0: That is energy.
1: ఈ శక్తిని ఒకరు పుట్టించేటువంటిది కాదు.
0: Energy cannot be generated by a person.
1: ఒకరిని నాశం చేసేటువంటిది కాదు.
0: No one can destroy.
1: కానీ ఇది అవినాశి.
0: It cannot be destroyed.
1: దైవ శక్తి అనేటువంటిది అవినాశి.
0: The divine energy cannot be destroyed.
1: అయితే ఒక శక్తి నుండి మరొక రీతిగా మార్చడానికి వీలవుతుంది.
0: However, one form of energy could be changed.
1: మ్యాగ్నెట్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ మ్యాగ్నెట్.
1: ఈ మ్యాగ్నెట్ నుంచి విద్యుత్ శక్తిని మార్చవచ్చు.
0: దిస్ మ్యాగ్నెట్ పవర్ కుడ్ బి చేంజ్ ఇంటూ
1: విద్యుత్ శక్తి నుంచి కాంతి శక్తిగా మార్చవచ్చు.
0: ఎలక్ట్రికల్ పవర్ టు లైట్ ఎనర్జీ.
1: కాంతి శక్తి నుంచి ఆటమ్ శక్తిగా మార్చవచ్చు.
0: లైట్ ఎనర్జీ టు అటామిక్ పవర్.
1: కనుక ఈ విధంగా కూడా శక్తిని అనేక రూపముగా మార్చవచ్చునే కానీ శక్తిని లేకుండా చేయడానికి వీలు కాదు.
0: ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ బి కన్వర్టెడ్ వన్ ఫార్మ్ టు అనదర్.
1: కనుకనే అట్టి మార్పు చెందనటువంటిదే దైవత్వము.
0: దట్ చేంజ్లెస్ వన్ ఇస్.
1: అట్టి దైవత్వంతో ఎన్నైనా మనం మార్చవచ్చును కానీ దైవత్వాన్ని మాత్రం నిర్మూలం గావించడానికి ఎవరికి చేత కాదు.
0: విత్ దిస్ డివినిటీ కెన్ చేంజ్ వన్ ఇన్ టు అనదర్ బట్ యు కెనాట్ రిమూవ్ ఇట్ టోటల్లీ.
1: కనుక
0: సో
1: దైవత్వం అనేటువంటిది లేని ప్రపంచం కానీ స్థానం కానీ లేదు.
0: Without divinity there is no world, there is no place.
1: ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను దైవత్వమే ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎవ్రీ సెల్ దేర్ ఇస్ గాడ్.
1: కనుకనే ప్రాచీనులందరూ కూడాను
0: సో ఏన్షియన్స్
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు
0: స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు
0: బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్
1: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
0: The one who stands there as an eternal witness.
1: Atmaye anuvu anuvune abrahma magunu.
0: It is this atma and that atma is divine brahma.
1: Kanuka atmane anuvu anuvune brahma.
0: So this atma is anuvu
1: brahma. Brahma anuvu atma moodu kudanu okkate paryaya padamulu maatrame daivatvaniki.
0: Therefore atma, the atom and brahma are synonymous.
1: Kanukane deenni telusukovadaniki సైంటిస్ట్ అంతా కూడాను ఈ యొక్క సర్వత్రా ఉన్నటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే అని తెలుసుకోవడానికి 1000 సంవత్సరములు పట్టింది.
0: సైంటిస్ట్ హావ్ టేకెన్ అబౌట్ 1000 ఇయర్స్ టు నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: కానీ ఈనాడు వీడు తెలుసుకున్నటువంటి చిన్న ఆవుకాయంత తెలుసుకున్నారు, గుమ్మడికాయంత అహంకార పడుతున్నారు.
0: టుడే దే హావ్ నోన్ వెరీ లిటిల్ బట్ దే హావ్ గాట్ ది ఈగో ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ పంకిన్.
1: కానీ ఈ సత్యాన్ని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము
0: దిస్ ట్రూత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో
1: ఇప్పుడు కలియుగము
0: దిస్ ఇస్ కలి ఏజ్.
1: పోయినది ద్వాపర యుగము.
0: ది బైగాన్ వన్ ఇస్ ద్వాపర.
1: ముందు దానికి ముందు త్రేతాయుగము.
0: ప్రయర్ టు దట్ త్రేతా.
1: త్రేతాయుగానికంటే ముందుగా కృతయుగము. కృతయుగము లోపలి చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ తత్వాన్ని గుర్తించాడు.
0: ఈవెన్ బిఫోర్ ద కృత ఏజ్ ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్.
1: ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు.
0: ప్రహ్లాద సెట్ దట్ హీస్ హియర్ అండ్ యూ కెనాట్ సే దట్ హీస్ నాట్ దేర్. గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: వెతకి చూచిన అందందే కలడు కలడు కలడు.
0: వేర్ ఎవర్ యూ సెర్చ్ ఫర్ హిమ్ యూ ఫైండ్ హిమ్ దేర్.
1: ఆనాడు ప్రహ్లాదుడే చెప్పాడు.
0: ప్రహ్లాద సెట్ దెన్
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది భగవత్ తత్వమే.
0: ఇట్స్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది అణుతత్వమే.
0: ఇట్ ఈస్ దిస్
1: అణుతత్వమే దైవత్వము.
0: అటామిక్ పవర్ ఇస్ డివినిటీ.
1: అణువులోన ఘనములోన ఉన్నది కూడా దైవత్వమే.
0: ఇట్స్ మైక్రోకాజం మైక్రోకాజం.
1: చేతనే ఈ ప్రహ్లాదుడు అన్నింటినీ సాధించుకుని దేహాభిమానమును మర్చి చేస్తనే దైవత్వములో లీనం పొందాడు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎసెన్షియల్ యూనిటీ వన్నెస్ దట్ ప్రహ్లాద
1: దేహాభిమానమే ఉంటే పర్వతం నుంచి కింద వేసేసంలో అయ్యో పడతానేమో అని భయం ఉంటుంటుంది అతనికి. లేదు, నారాయణ నారాయణ నారాయణ ఆ నారాయణతోనే నవ్వుకుంటూ కింద పడ్డాడు.
0: హీ హ్యాడ్ నో బాడీ అటాచ్మెంట్ ఎట్ ఆల్ బికాస్ వెన్ హీ వాస్ థ్రోన్ అవుట్ ద మౌంటైన్ టాప్ హీ డిడ్ క్రై. హీ వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: మదగజంలో తెచ్చి త్రొక్కిస్తూ ఉంటుంటే అప్పుడు కూడా అయ్యో మదగజం త్రొక్కితే నేనేమైపోతాను అనే భయం లేదు, నారాయణ నారాయణ నవ్వుకుంటూనే ఉంటున్నాడు.
0: అండ్ మైటీ ఎలిఫెంట్స్ వర్ దేర్ అండ్ దే వర్ అలౌడ్ టు ట్రాంపుల్ ఆన్ హిస్ బాడీ. హీ వాస్ నాట్
1: ఫియర్ఫుల్. విషసర్పములను తెచ్చి కరిపించుకుంటూ వచ్చారు.
0: పాయిజనస్ స్నేక్స్ వర్ బ్రాట్ దేర్.
1: కానీ దానిని చూచిన తక్షణమే పూలమాల మాదిరి తీసుకుని నారాయణ నారాయణ అన్నాడు.
0: He accepted the poisonous serpent as a garland repeating God's name.
1: ee vidhanga kudanu sarvatra kudanu deha abhimanamunu vadali daiva abhimanamtone jeevisthu vachinadu.
0: Prahlada lived without any body attachment.
1: Anduvalane prati anuvu kudanu daivame ani.
0: Therefore every atom is God.
1: Prapanchaniki chaadutu vachadu.
0: He publicized to God, to the world.
1: Aa guruvulanta kudanu,
0: all those teachers,
1: ఆ యొక్క రాక్షస తండ్రి అయినటువంటి వాడి దగ్గరికి వచ్చి హిరణ్యకశిపుని దగ్గరికి.
0: దే అప్రోచ్డ్ హిరణ్యకశిపు ద ఫాదర్.
1: అయ్యా ఏమిటి ఈ బిడ్డ యొక్క మహత్యము.
0: దిస్ ఇస్ వాట్ ద మిస్టరీ బిహైండ్ దిస్ చైల్డ్.
1: కించిత్తైనా దేహాభిమానం లేదు.
0: హియాస్ నో బాడీ అటాచ్మెంట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: తన్ను నిశాచరు పొడువా.
0: వెన్ ఇస్ అటాక్డ్ బై ద డెమన్.
1: దైత్య కుమారుడు.
0: యువర్ సన్.
1: మాటి మాటికి ఓ పన్నగ సాయి ఓ ధనుజమంజన ఓ మహాపన్న శరణ్య అంచును తించెగాని.
0: When he was attacked by the demons, your son went on praising God.
1: Ta kannula niru tedu bayakampa sametudu kaadu.
0: He had never shed a tear. He was never
1: fear stricken. Bayam anedi ledu. కంటినీరు అనేది కార్చలేదు. ఆనందములతో తాను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా దైవ చింతన చేస్తున్నాడు అన్నారు.
0: దిస్ బాయ్ నెవర్ క్రైడ్. హి నెవర్ షెడ్ ఎ టియర్. హి వెంట్ ఆన్ సింగింగ్ ద గ్లోరీ
1: ఆఫ్ గాడ్. అనగా దైవత్వాన్ని గుర్తించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను నిరంతరము ఆనందమే తప్ప విచారం అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద వన్ హూ రియలైజ్ గాడ్ వుడ్ బి ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: ఎవరు విచారం చేసేది? దేహాభిమానం గలవాడే విచారం చేసేది.
0: హూ ఇస్ వరీడ్ యూజువల్లీ? ది వన్ ఆఫ్ బాడీ
1: దేహానికి సంబంధించినటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు తాను చింతించి తాను విచారం చేస్తుంటాడు.
0: ఇఫ్ హి బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ ద లాసెస్ అండ్ ద డిఫికల్టీస్ హి హాడ్ హి గోస్ ఆన్ వరీయింగ్.
1: దేహము ఒక ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఇది పుట్టినది గిట్టక తప్పదు.
0: ది మూమెంట్ ఇస్ బోర్న్ ఇట్స్ బౌండ్ టు డై.
1: గిట్టుతో పాటు కూడాను గిట్టు కూడాను దీంతో చేరి వచ్చింది.
0: ద బర్త్ విల్ బి ఫాలోడ్ బై డెత్.
1: కనుక ఎందుకు మనం విచారం చేయాలి?
0: వై షుడ్ వి వరీ?
1: ఏ నాటికైనా తప్పింది కాదు.
0: వి ఆర్ బౌండ్ టు డై సమ్ డే.
1: అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి నిరంతరము ఆనందము.
0: ద వన్ హూ రియలైజెస్ దిస్ ట్రూత్ విల్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ గోపికలు అనేక విధములైనటువంటి రీతిగా విచారం జరుపుతూ వచ్చారు.
0: Gopikas prayed to Krishna in different ways.
1: Ninnu ye vidhanga varninchali Krishna?
0: Krishna, how are we to describe you?
1: Ninnu ye vidhanga telusukovali?
0: How are we to know you?
1: Etti roopanni ni dhyaninchali?
0: What form should we worship?
1: Etti naamamunu smarinchali?
0: What name should we chant?
1: Maaku teliyatam ledhu.
0: We don't know.
1: Endukosam?
0: Why?
1: Anu kante ati sukshma roopudavu.
0: You are smaller, subtler than an atom.
1: Ganamu kante ati gananiyudamu.
0: You are bigger, mightier than the biggest.
1: Yenubadinalugu lacha jeevamula anayammuna nedavayakunduvata. అణువురేణు తృణకాష్టము మొదలుగా అఖండ రూపుడమై వెలయుదువట నిను గనుగొనగల్లమా కృష్ణ నిను గనుగొనగల్లమా.
0: యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది 84 లాక్స్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ది క్రీచర్స్. యు ఆర్ ప్రెసెంట్ ఫ్రమ్ అన్ ఆటమ్ టు ది బిగ్గెస్ట్. కెన్ వీ నో
1: ఎట్ట నిన్ను తెలుసుకునేటువంటిది?
0: హౌ టు నో యూ?
1: ఆ గోపికలు ఏ శాస్త్రములు చదవలేదు,
0: గోపిక
1: ఏ వేదములు వల్లించలేదు, ఏ విధమైనటువంటి వేదాంతములు చూడలేదు, ఏ విధమైనటువంటి గురువులు లేరు, ఏ విధమైనటువంటి సైంటిస్టులు తెలపలేదు.
0: గోపికస్ డిడ్ నాట్ గో త్రూ ఎనీ సీక్రెట్ టెక్స్ట్, డిడ్ నాట్ లిసన్ టు ఎనీ వేద.
1: వారి లోపల ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆ విధంగా ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ది లేటెంట్ పవర్ విదిన్ దెం దట్ హస్ బికమ్ పేటెంట్.
1: శక్తి ఎందుకును అతీతమైన శక్తులు ఉంటున్నాయి.
0: ఇన్ ఎవ్రీ పర్సన్ దర్ ఇస్ ట్రాన్సెండెంటల్ పవర్.
1: ఆ యొక్క శక్తిని సద్వినియోగపరుస్తూ వచ్చినప్పుడే ఈ శక్తి మరింత అభివృద్ధి అవుతూ వస్తుంటారు.
0: వెన్ వీ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇట్ మల్టిప్లైస్.
1: కనుక మనల్ని ఎందున్నటువంటి యొక్క శక్తిని సద్వినియోగపరచాలి.
0: సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లేటెంట్ ఎనర్జీ.
1: బావి ఎందున్నటువంటి నీరును తోడుతూ వచ్చినప్పుడే ఆ బావిలో మరింత కొత్త నీరు అభివృద్ధి అవుతుంది.
0: వెన్ యూ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ద వెల్ ద వాటర్ వుడ్ బి మోర్ అండ్ మోర్ దేర్.
1: మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి బోధిస్తూ రాగా మన జ్ఞానం కూడా పెరిగిపోతూ వస్తుంది.
0: వెన్ వన్స్ యూ గో ఆన్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ ఇట్ ఇంక్రీజెస్.
1: మనకున్నటువంటి ధనమును దానం చేస్తూ రాగా ధనం కూడా పెరిగిపోతుంటాయి.
0: ఇఫ్ యూ గో ఆన్ ఆఫరింగ్ యువర్ మనీ ఇన్ చారిటీ యూ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ మనీ.
1: ఉన్న జలమంతా కూడా ప్రవహిస్తూ పోతుంటుంటే కొత్త జలం వస్తూ ఉంటుంది.
0: యాజ్ వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ న్యూ వాటర్
1: జలమేగిన ముందు పోకపోతే అది నిలిచి నీళ్లలో పురుగులు పడిపోతాయి.
0: ఇది వాటర్ డజంట్ ఫ్లో ఇఫ్ ఇట్ గెట్స్ స్టాగ్నేటెడ్ ఇట్ విల్
1: కనుకనే మన ఎందున్నటువంటి శక్తిని మనం ఆవిర్భావం చేసుకుని అందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ది ఇన్నర్ ఎనర్జీ ద లేటెంట్ షుడ్ బి పేటెంట్ సో హస్ టు బి షేర్డ్ విత్ ఎవరీబడీ.
1: మనలో లేనటువంటి శక్తి జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో ఎనర్జీ అవుట్ సైడ్.
1: జగత్తులో లేని శక్తి దైవంలో లేదు.
0: దట్ ఎనర్జీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: దైవ శక్తియే జగత్తులో ఉంటుంది. అది
0: ఇది కాస్మిక్ ఎనర్జీ.
1: జగత్ శక్తియే మానవుని ఎందు కూడా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ఎనర్జీ
1: ఆఫ్
0: ది నేచర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్
1: స్థితిలో ఉంటుంది.
0: బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: ఇది అజ్ఞాతంగా నిలిచి ఉంటుంది.
0: ఇట్ ఈస్ హిడెన్.
1: ఈ అజ్ఞాతమైనటువంటి శక్తిని మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఎంతైనా మనం సాధించవచ్చును.
0: దిస్ హిడెన్ ఎనర్జీ షుడ్ బి బ్రాట్ అవుట్ విత్ ఆల్ ది ఎఫర్ట్.
1: ఏమాత్రము దీనికి సందేహం లేదు.
0: నెవర్ డౌట్ ఇట్.
1: అయితే కేవలము ప్రాచీన కాలం నుండి కూడాను మనం కొన్ని దురభ్యాసములకు గురి అయిపోతూ వచ్చాము.
0: హౌఎవర్ సిన్స్ లాంగ్ వి హావ్ బీన్ సబ్జెక్టెడ్ టు సర్టెన్
1: దేవుణ్ణి పొందాలనుకుంటే ఏం రామ్ రామ్ రామ్ రామ్ అనుకుంటే చాలే అనుకుంటాం. కాదు కాదు, ఆ రామనామంతో మనం దేవుణ్ణి పొందలేము.
0: అటైన్ డివినిటీ ఇట్ ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యు రిపీట్ గాడ్స్ నేమ్.
1: ఏదో ధ్యానం చేస్తే రామతత్వాన్ని పొందొచ్చును కదా అనుకుంటున్నాం. ఆ చేసేటువంటి ధ్యానం చేసేది, నామం సలిపేది, యజ్ఞం చేసేది, యాగం చేసేది మనసు యొక్క తృప్తి కోసమే.
0: యు మే మెడిటేట్ టు అటైన్ గాడ్ నో ఎదర్ మెడిటేషన్ ఆర్ పెనెన్స్ ఈ
1: మనసు
0: నో వన్ కెన్ గో బియాండ్ ద మైండ్.
1: ఈ మనసును అమనస్కంగా భావించుకోవాలి.
0: ద మైండ్ షుడ్ బి విత్ డ్రాన్.
1: మనసు ఉండినంత వరకు కూడాను మనకు ఈ విచారం తప్పింది కాదు.
0: సో లాంగ్ ద మైండ్ ఎగ్జిస్ట్ యూ విల్ హ్యావ్
1: మనసు ఉండినంత వరకు దైవత్వం మనకు ప్రాప్తించదు.
0: సో లాంగ్ యూఆర్ ఇన్ ద మెంటల్ రెల్మ్ యూ కెనాట్ రీచ్ డివైన్.
1: కనుకనే అమనస్కుడు కావాలి.
0: సో యూ హ్యావ్ టు విత్ డ్రా యువర్ మైండ్.
1: అంతాను తానాయ అంతయులోనాయ అంత తానేలైనాడు అంతా తానైనాడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: మాయకులోనాయ మాయకు తానాయ మాయ 25 మంత్రములాయ మాయ 25 మంత్రాము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. అంతకుడును ఒక మాయతత్వంగా కనిపిస్తుంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
1: నిద్రలో నీవు ఏ విధంగా స్వప్నాలు పొందుతున్నావో
0: as you dream in sleep
1: ఆ విధంగా జాగ్రత్త లోపల నీ పదవులు నీ యొక్క పనులు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్వప్నం మాదిరి కనిపిస్తుంటాయి.
0: So also your positions and properties in the waking state.
1: ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
0: దిస్ ఇస్ ది వేకింగ్ స్టేట్ ఇస్ ది డే డ్రీమ్.
1: డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
0: There is no night dream in the daytime.
1: Night dream lo day dream ledu.
0: And there in the night there is no day dream.
1: You day dream lo na unnavu, night dream lo na unnavu.
0: You exist in both the states.
1: You are omnipresent.
0: You are omnipresent.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ నో దిస్.
1: మరి రాత్రి నేను కలలో ఏమేమో చూచాను.
0: I saw many in my dream.
1: కానీ జాగ్రత్తలు లేవి.
0: In the waking state, I don't
1: see. కనులో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
0: All the mansions and buildings that have been seen in the dream are not noticed in the waking.
1: ఈ జేలు అనుభవించినటువంటి కలలో చూస్తే ఎక్కడ మర్చిపోయినాము.
0: Experiences in the waking state are forgotten in a dream.
1: కుల్వంత మహల లోపల ఈ హాల్ లోపల కూర్చున్నావు.
0: We are all seated here in Kulwant
1: Hall. కానీ నీకు డ్రీమ్ వచ్చేస్తే నువ్వు బొంబాయిలో ఉంటున్నావు.
0: Once you dream, you will be there in Bombay.
1: కానీ దీని గతి ఏమిటి, దాని గతి ఏమిటి?
0: What will happen to this? What will happen to that?
1: బొంబాయిలో ఉన్నటువంటిది నిజమా లేక ఈ కుల్వంత్ హాల్లో ఉండేటువంటిది నిజమా?
0: Is it true that you are here or is it true that you are in
1: Bombay? ఇది నిజం కాదు, అది నిజం కాదు. ఇందులోనే నీవు ఉన్నావు, అందులోనే నీవు ఉన్నావు.
0: Neither this nor that are true, but you are present in both.
1: నీవు రెండు కాదు, ఒక్కటే.
0: You are not two but one.
1: స్థితులు మాత్రం రెండు.
0: The positions are different too.
1: కనుక ఈ రెండు స్థితుల వల్లనే మన మనసును అనేక విధముగా చిక్కుబక్కలైపోతుండాలి.
0: Because of the two states we are confused.
1: కనుక మొట్టమొదటి దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు
0: టు నో గాడ్ ఫస్ట్
1: క్రమక్రమేణ ధ్యానము చేయండి.
0: We have to meditate.
1: ఈ ధ్యానం చేతి ఏమైపోతుంది?
0: What happens?
1: ఏకాగ్రత కుదురుతుంది.
0: You'll have concentration.
1: ఏకాగ్రత కుదిరినప్పుడు ఏమైపోతుంది?
0: When once you have concentration,
1: అమనస్కం అనేటువంటి మార్గానికి వస్తుంది.
0: You can withdraw your mind.
1: అమనస్కం అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే
0: when mind is withdrawn,
1: దేహాభిమానం పోతుంది.
0: You can give up the body.
1: దేహాభిమానం పోయినప్పుడే సమాధి స్థితి ప్రాప్తిస్తుంది.
0: When once the body attachment is gone, you will experience samadhi state.
1: Ee samadhi sthiti ante kevalam rendu arthamulu untunnayi. Samadhi kashta nashtamulaku paapa punyamulaku rendittiki ni samatvanga chuchukovatam.
0: Samadhi means equanimity, the same spirit in both the times of profit and loss.
1: Buddhi samananga undali.
0: Samadhi, the state of equanimity.
1: Dukkhamulaku krungakoodadu, సుఖమునకు పొంగకూడదు.
0: యు షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ మిజరీ నార్ ఇలేటెడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: దీనివల్లనే అతీత శక్తులు మన నుండి ఆవిర్భవిస్తాయి.
0: సో దట్ యు విల్ హావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
1: మానవుని యందు లేని శక్తులు మరొక చోట లేనే లేదు.
0: ద పవర్ విచ్ ఇస్ నాట్ మరొక చోట లేదు. ఇంకా దేర్ ఇస్ నో ప్లేస్ అట్ ఆల్.
1: నీ యందు ఉన్నటువంటి శక్తులే మరొక చోట ఉన్నాయి.
0: దట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఆల్సో.
1: ప్రపంచమంతా ఈ శక్తులతోనే నిండి ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ ఎనర్జీ.
1: ఇలాంటి శక్తుల యొక్క తత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ది నేచర్ ఆఫ్ ది ఎనర్జీ ఫస్ట్.
1: ఈ ప్రాక్తిక జీవితాన్ని గడిపేంత వరకును ఏదో కొన్ని ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక సాధనను మనం సల్పాలి.
0: హౌఎవర్ సో లాంగ్ వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్, వీ హావ్ టు డు సర్టెన్ యాక్టివిటీ విత్ అవర్ మైండ్.
1: అయితే ఒకటి, మీరు వేరుగా భావించొద్దండి.
0: డు నాట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
1: ఈ ప్రాక్తికమైనటువంటి గురువుల చేత నిత్య సత్యాన్ని మనం అనుభవించలేక చేస్తున్నారు.
0: Because of the teachers outside, we are not able to experience the reality.
1: వారు చెప్పేటువంటి బోధనల చేతనే మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వం మరింత అడుగున పడిపోతుంటుండాలి.
0: Their teachings has put down the divinity in humanity further.
1: కనుక గురు అనేటువంటి పదానికి మొట్టమొదట మనం అర్థం తీసుకోవాలి.
0: Let's know the meaning of this word guru.
1: గురువు అనగా బోధించినటువంటి వాడు కాదు గురువు.
0: ఇస్ నాట్ ద వన్ హూ టీచర్స్.
1: మంత్రాన్ని ఉపదేశించినటువంటి వాడు కాదు గురువు.
0: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
1: అజ్ఞానాన్ని నిర్మూలం గావించిన వాడు గురువు.
0: ద వన్ హూ రిమూవ్స్ దిస్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు.
1: ఇంతేకాకుండా గుకారము గుణాతీత తత్వము.
0: గు మీన్స్ దాట్ విచ్ ఇస్ బియాండ్
1: అట్రిబ్యూట్. రూపవిష్టము.
0: రూ మీన్స్ ఫార్మ్లెస్నెస్.
1: గుణము రూపము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కనుకొని గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు అన్నారు.
0: The one beyond attributes and form is God himself.
1: నిజమైన గురువు దైవం ఒక్కడే.
0: The true guru is God only.
1: వీళ్ళందరూ కూడాను
0: all the rest
1: కేవలం టీచర్స్ వంటి వాళ్ళు.
0: All the rest are teachers.
1: ఇప్పుడు ఒక విద్యార్థికి ఒక కాలేజీలో ప్రవేశించినప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, ఫిజిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, కెమిస్ట్రీ టీచర్ ఒకడు ఉంటారు. ఇంతమందిని ఎట్ట పూజించేకవుతుంది? వీళ్ళు ఎట్ట గౌరవించేకవుతుంది? ఉండేది ఒక గురువే.
0: When a student joins there in the college, he has got mathematics teacher, physics teacher, chemistry teacher. How can you worship them all?
1: ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక గురువుగా ఉంటాడు.
0: ఈచ్ సబ్జెక్ట్ హస్ గాట్
1: టీచర్. గురువులు కాదు,
0: దే ఆర్ నాట్ గురుస్.
1: వీళ్ళు టీచర్స్.
0: దే ఆర్ ఓన్లీ టీచర్స్.
1: బోధించేటువంటి వాళ్ళు.
0: దే టీచ్.
1: కానీ వీళ్ళ గురువు అంటే ఏమిటి?
0: దెన్ హూ ఇస్ గురు హియర్?
1: తన యొక్క గురువుని చూపించాలి.
0: గురు ఇస్ ద వన్ హూ విల్ షో ద గురి ఆర్ ద గోల్.
1: గురి అనగా ఆత్మతత్వాన్ని చేర్చాలి.
0: హియర్ గురి గోల్ ఇస్ ఆత్మ.
1: అదే గురి.
0: That is the goal.
1: గురియే లేనప్పుడు గురువేం చేయగలడు?
0: Without that goal, what is that guru can do?
1: కనుకనే గురువు అనేటువంటి తత్వం ఏమిటి? నిర్మలమైనటువంటి మనస్తత్వమే గురుత్వము.
0: గురు మీన్స్ ద వన్ హూ ఇస్ పైస్ అండ్ ప్యూర్.
1: తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైన తనకు గురువు.
0: ద వన్ హూ నోస్ హింసెల్ఫ్ ఈస్ ద ట్రూ గురు.
1: ఇది ఒక చిన్న ఉదాహరణము.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రాచీన కాలంలో కృతయుగమునందు కూడాను
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ కృత ఏజ్
1: శ్రీమన్నారాయణుడు వామన అవతారం తీసుకుని
0: శ్రీమన్నారాయణ హస్ కమ్ డౌన్ ద ఫార్మ్ ఆఫ్ వామన
1: చక్రవర్తిని సరైన మార్గంలో పెట్టే నిమిత్తమై
0: టు సెట్ రైట్ ది ఎంపరర్ బలి
1: దానం అడగడానికి వెళ్ళాడు
0: హి వెంట్ దేర్ టు రిసీవ్ ద ఆఫర్
1: బలి చక్రవర్తికి గురువు ఎవరు శుక్రాచార్యుడు
0: హూ ఇస్ ది గురు ఆఫ్ ఎంపరర్
1: ఆచార్య శుక్ర ఆచార్య ఆచార్య అంటే ఏమి ఆచరించినటువంటి వాడు ఆచార్యుడు అనేక వేల మందికి గురువు అయినటువంటి వాడు ఆచార్యుడు
0: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్ శుక్రాచార్య హియర్
1: కానీ అలాంటి పెద్ద గురువు కూడాను
0: సచ్ బిగ్ గురు
1: భరచక్రవర్తి వామనుడు నారాయణుడు అని తెలుసుకుని అతనికి సర్వంను అర్పించడానికి సిద్ధమయ్యాడు
0: బలి హ్యావింగ్ రియలైజ్ The one who has come there is God. He is ready to offer. He made a promise.
1: కానీ శుక్రాచార్యుడు వద్దు వద్దు వద్దు నీవు చాలా మోసపోతావు నీ రాజ్యమంతా భ్రష్ట్ అయిపోతుంది నువ్వు అతనికి ఏమాత్రం కూడా మూడడుగులు దానం ఇవ్వద్దు అన్నాడు
0: బట్ శుక్రాచార్య సెడ్ డోంట్ ఆఫర్ ఎనీథింగ్ యూ విల్ బి బిట్రేడ్
1: దైవం కంటే గురువు ఏమిటి
0: దెన్ హీ సెడ్ హూ ఇస్ మోర్ దాన్ గాడ్
1: ధిక్కరించి
0: హీ డిసోబేడ్ గురు
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్నే పాపమున్నే
0: ఇఫ్ యూ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్ కెన్ దెర్ బి ఎ సిన్ మచ్ వర్స్
1: పలికి బొంకుట కంటే పాపమున్నే
0: ఇఫ్ యు అటర్ ఎ లై కెన్ దెర్ బి ఎ వర్స్ టు ది సిన్
1: ఏమైనా సరే గురువు ఏమైనా శపించినా పర్వాలేదు నేను భగవంతునికి అర్పితం చేస్తున్నాను
0: లెట్ ది గురు కర్స్ ఇన్ ఎనీ వే బట్ ఐఎమ్ గోయింగ్ టు సరెండర్ ఆఫర్
1: ఆనాటి గురువులు గురువులా
0: ఆర్ ది గురుస్ By the name.
1: దైవానికి అర్పితం చేస్తుంటే వద్దని చెప్పేటువంటి వాడు గురువా
0: కెన్ యూ కాల్ హిమ్ ఏ గురు ఇఫ్ హి ఆస్క్ యూ నాట్ టు ఆఫర్
1: పాండవులు
0: పాండవర్స్
1: ద్వాపర యుగం లోపల
0: ఇన్ ద్వాపర ఏజ్
1: వారికి అన్ని రకములైనటువంటి విద్యలను బోధించి
0: హావింగ్ టాట్
1: వారికి ఏకైక గురువుగా వచ్చాడు ద్రోణాచార్యుడు
0: ద్రోణాచార్య కేమ్ దట్ ఇస్ వన్ టీచ్ గురు
1: ఈ ద్రోణాచార్యుడు వచ్చినప్పుడు అర్జునుడికి ప్రామిస్ చేశాడు
0: ద్రోణాచార్య మేడ్ ఏ ప్రామిస్ టు అర్జున
1: నీకు తప్ప మరొకరికి నేను గురువుగా ఉండను అన్నాడు
0: ఐ విల్ నాట్ బి గురు టు ఎనీవన్ ఎల్స్
1: నా శక్తులంతా కూడా నీకే అర్పితం చేస్తారు కానీ మరొకరికి నేను చేయను అన్నాడు
0: ఐఎమ్ గోయింగ్ టు కన్ఫర్ ఆల్ మై పవర్ టు యూ
1: ఆ ధైర్యం చేత అర్జునుడు విర్రవీగిపోయాడు
0: బికాస్ ఆఫ్ ది ప్రామిస్ అర్జున వాజ్ ఎగోయిస్ట్
1: అన్ని విద్యను నేర్పినాడు
0: ద్రోణ టాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్
1: కానీ ద్రోణుడు కూడా చెప్పినట్టుగానే ఎవరికి గురువుగా పోలేదు
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద్రోణ వాజ్ నాట్ ద గురు టు ఎనీవన్ ఎల్స్
1: ఒకానొక సమయంలో ఏకలవ్యుడు వచ్చి
0: అట్ వన్ టైం ఏకలవ్య
1: స్వామి నాకు విలువిద్యను నేర్పమని ప్రార్థించాడు
0: ఏకలవ్య ప్రే టు టీచ్ హిమ్ ఆర్చిస్ట్రీ
1: నేను అర్జునుడికి ప్రామిస్ చేశాను
0: ఐ వన్ టీచ్ గురు
1: ఈ ద్రోణాచార్యుడు వచ్చినప్పుడు అర్జునుడికి ప్రామిస్ చేశాడు
0: ద్రోణాచార్య మేడ్ ఏ ప్రామిస్ టు అర్జున
1: నీకు తప్ప మరొకరికి నేను గురువుగా ఉండను అన్నాడు
0: ఐ విల్ నాట్ బి గురు టు ఎనీవన్ ఎల్స్

0: నేను అర్జునుడికి ప్రామిస్ చేశాను.
1: ఐ ప్రామిస్ టు అర్జున.
0: అర్జునుడు తప్ప మరొకరికి నేను గురువు కాను అన్నాడు.
1: ఐఎమ్ గురు ఓన్లీ టు అర్జున.
0: మంచిది, అంతవరకు చాలా సంతోషమే.
1: ఇట్స్ గుడ్ టు దట్ ఎక్స్టెంట్.
0: కానీ పాండవులు కౌరవులు అరణ్యవాసానికి వెళ్లారు.
1: పాండవస్ కౌరవస్ వర్ దేర్ ఇన్ ద ఫార్
0: కేవలం విహారార్థమై వెళ్లారు.
1: ఇట్స్ ఓన్లీ దేర్ ఫర్ ఫన్.
0: వాళ్ళు వెంట కొన్ని కుక్కలను తీసుకెళ్లారు.
1: దే టుక్ డాగ్స్ అలాంగ్ విత్ దెం.
0: అక్కడ ఒక మృగమును చూచి కుక్క గట్టిగా అరిచింది.
1: దేర్ దే సా ఎ బీస్ట్ అండ్ ది
0: అరుపును చూచి
1: అండ్ ద డాగ్ బార్క్ ఎక్కడ
0: నుంచి నాలుగు ఐదు అంబులు వచ్చాయి.
1: అండ్ వాచింగ్ దిస్ ఫోర్ ఆరోస్ వర్ నోటీస్ దేర్.
0: పడిన చోటే ఐదు కూడా ఒక్కతూరి పడ్డాయి.
1: ఆల్ ది ఆరోస్ వర్ షాట్ ఎట్ వన్ పాయింట్.
0: అర్జునుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: అర్జున వాస్ మిస్టిఫైడ్.
0: శబ్ద పేరు కనుకున్నటువంటి వాడు, ఈ శబ్దాన్ని పురస్కరించుకుని ఇన్ని అమ్ములు ఒకే స్థానంలో వేసినటువంటి ఆ యొక్క గొప్ప విద్యావంతుడు ఎవర్రా? ఆ అరణ్యములు అంతా వెతుకుతూ పోయారు.
1: అర్జున స్టార్టెడ్ వండరింగ్ హూ ఇస్ దట్ ఎక్స్పర్ట్ హూ కుడ్ షూట్ లైక్ దట్ బై మేర్లీ లిసనింగ్ టు ద సౌండ్.
0: ఇది గొప్ప శక్తివంతుడిగా ఉంటున్నాడు.
1: హి మస్ట్ బీన్
0: ఈ శక్తి నాకు కూడా లేదే.
1: ఐ డోంట్ హావ్ దట్ కెపాసిటీ.
0: తనకు లేక పరైన వారికి అంత శక్తి ఉండినప్పుడు ఇది అక్కడ ఒక అసూయగా వస్తుంది.
1: వెన్ అదర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ నేచురల్లీ వన్ వుడ్ బి జెలస్.
0: అప్పుడు వెతికించేటప్పటికి
1: వెన్ యూ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్
0: ఊరి గుడిసె లోపల
1: ఇన్ ఎ హట్
0: ఒక విధమైనటువంటి యొక్క బోయవాడు
1: దేర్ దే సా ఎ హంటర్ దేర్.
0: అతను ఒక అంబును పెట్టుకుని నిలుచుకున్నాడు.
1: హి వాస్ దేర్ విత్ ఎ బౌ అండ్ ఎన్ యారో.
0: అతన్ని చూచాడు.
1: హి సా హిమ్.
0: నీవేనా దీన్ని వదిలింది
1: అన్నాడు. ఆర్ ది వన్ హూ షాట్ ది యారో?
0: అవును అన్నాడు.
1: సెడ్ yes.
0: వాళ్ళు ట్రైబల్స్.
1: దే వర్ ట్రైబల్స్.
0: నీకెవరు గురువు అన్నారు.
1: దెన్ హి ఆస్క్డ్ హూ ఇస్ యువర్ గురు.
0: కానీ ద్రోణాచార్యుని ప్రార్థించాడు, కానీ ద్రోణుడు ఒప్పుకోకపోవటం చేతనే ద్రోణాచార్య యొక్క భావాన్ని అతనే గురువుగా భావించుకుని ఈ విలు విద్య నేర్చుకున్నాడు.
1: దో హీ ప్రే టు ద్రోణ అర్లియర్ హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు రెస్పాండ్ టు హిమ్. దేర్ ఫోర్ హీ మెడిటేటెడ్ ఆన్ హిస్
0: తెలియకుండా ద్రోణాచార్యుడే నా గురువు అన్నారు.
1: అన్నోయింగ్లీ సెడ్ ద్రోణ ఇస్ మై గురు.
0: అర్జునుడు మండిపోయాడు.
1: అర్జున వాజ్ ఫ్యూరియస్.
0: నాకు ఒక వైపున ప్రామిస్ చేసి తిరిగి ఈ యొక్క ఈ వ్యక్తికంతా కూడా ఇన్ని విద్యను నేర్పినాడు కదా అని చాలా కోపంగా ఇంటికి వెళ్లాడు.
1: Arjuna was full of anger and fury because Drona promised to him on one side and accept the place of a guru to another.
0: Drona charanu patti adigadu.
1: And then he questioned Drona.
0: Drona charanu satyame cheppadu, nenu evvariki guru kaadu.
1: Drona spoke truth. I am not guru to anyone.
0: Nenu aa ekavaniki guru kaadu.
1: I am not the guru.
0: Na daggariki vachi prarthinchadu kaani nenu angikarinchaledu annadu.
1: He prayed to me but I didn't respond.
0: Idi satyame.
1: Yes, it's truth.
0: Kaani అర్జును చాలా మండిపోతున్నాడు.
1: అర్జున వాస్ స్టిల్ యాంగ్రీ.
0: నాకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు ఈ లోకంలో.
1: ఐ ఫైండ్ ఎ పర్సన్ గ్రేటర్ దాన్ మీ.
0: పెద్ద అసూయ.
1: ఇస్ ఎ సైన్ ఆఫ్ జెలసీ.
0: కనుక అతని శక్తిని ఎట్టైనా కూడా నిర్మూలన చేయాలని ఒక దుర్గుణంతో సంకల్పించుకున్నాడు.
1: హీ వాంటెడ్ దట్ పర్సన్ షుడ్ బి పవర్లెస్.
0: కనుక నాకంటే అధికమైన వాడు ఉండకూడదు ఈ లోకంలో, కాబట్టి దీనికి తగినటువంటి ప్రయత్నం చేయమన్నాడు ద్రోణాచార్యుడు.
1: అండ్ హీ వాంటెడ్ ద్రోణ టు సీ దట్ దేర్ వుడ్ బి నో పర్సన్ గ్రేటర్ దాన్ హిమ్.
0: ద్రోణాచార్యుడు విధిలేక
1: ద్రోణ నెసెసర్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ గొప్పతనమును చూచి లొంగిపోయాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణ సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు దిస్ గ్రేట్నెస్.
0: ఈ రాజులకు నేను విరుద్ధంగా పోతే నా గతి ఏమవుతుందో అని భయపడ్డాడు.
1: హి వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ ఇఫ్ హి యాక్ట్స్ అగైన్స్ట్ హిమ్.
0: స్వార్థమైన బుద్ధితో తాను అనేక రకమైనటువంటి కుయుక్తులు పన్ని
1: అవుట్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ ఇస్ మెనోవర్
0: అడవి యందు నివసించేటువంటి యొక్క ఏకలవ్యుని దగ్గరికి పోయి
1: హి వెంట్ టు ఏకలవ్య. హూస్
0: దేర్? ఏకలవ్య నీకెవరు గురువు?
1: యాస్ ఏకలవ్య హూ ఇస్ యువర్ గురు?
0: నేనే నా గురువు అన్నారు.
1: హి సెడ్ యు ఆర్ మై గురు.
0: ఇంత గౌరవంగా చెప్పినటువంటి వాడు ఇతను గురువు కాకపోయినప్పటికీ మానసికంగా విశ్వసించి నీవే మా గురువు అన్నాడు.
1: దో హీ వాజ్ నాట్ గురు ఫిజికలీ బట్ హీ కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్ మెంటలీ.
0: అయితే నా గురుదక్షిణ ఏమిస్తావన్నాడు.
1: దెన్ హీ సెడ్ వాట్ ఈస్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు ఆఫర్ ఇన్ రిటర్న్?
0: ఏది అడిగితే అది ఇస్తానన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: అన్నిటికీ సిద్ధమే వాడు.
1: ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ హీ సెడ్.
0: ఎందుకంటే గురు విశ్వాసం అట్లా ఉంటుండాలి.
1: బికాజ్ ఫెయిత్ ఇన్ గురు.
0: అంత విశ్వాసంగా ఉండినటువంటి వాడికి ఈ గురువు చాలా ద్రోహం చేశాడు.
1: And that here you find the disciple so much of faith, but the guru betrayed him.
0: Dakshina angustam ichina dana chesi.
1: He wanted the thumb to be offered.
0: Bana santana laguvaku bangamaye.
1: And he could not shoot any arrow later.
0: Yeru vidya kalimiki heenudaye.
1: And he became unfit for this archery.
0: Pachunaku manorathiyunu pasenanta.
1: This made the desire of Arjuna fulfilled.
0: ఈ అర్జునుడి యొక్క మనస్సు సంతృప్తి పరిచే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణ అంగుష్టాన్ని దక్షిణగా కోరాడు.
1: టు ప్లీజ్ అర్జున హీ వాంటెడ్ ద థమ్ టు బి ఆఫర్డ్ టు హిమ్.
0: ఇది గురువులు చేసేటువంటి పని?
1: ఇస్ ఇట్ ది యాక్ట్ ప్రాపర్ యాక్ట్ ఆఫ్ ఎ గురు?
0: కాదు కాదు.
1: నో.
0: కనుకనే ఇలాంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి గురువులు స్వార్థానికి స్వప్రయోజనానికి వినియోగించుకుని నిజమైనటువంటి ఆత్మజ్ఞానానికి అత్యంత దూరం గావిస్తున్నారు.
1: ద వరల్డ్లీ గురుస్ బికాస్ ఆఫ్ అటర్ సెల్ఫ్.

0: foolishness they take you far off from the wisdom of the Spirit.
1: మీరందరూ వ్యావహారిక గురువులే కాని ఆత్మ సంబంధమైన గురువులు కాదు.
0: They are only worldly teachers. They are not preceptors.
1: ఎవరితోనైనా నీ విద్యను నేర్చుకో, తప్పు లేదు.
0: You can learn from anyone, no mistake.
1: కాని
0: బట్
1: అర్పితము మాత్రము భగవంతునికి మాత్రమే కావాలి.
0: బట్ యు హావ్ టు సరెండర్ టు గాడ్ ఓన్లీ.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి, అది ఏ నిజమైనటువంటి ఆధ్యాత్మికము.
0: దట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: ఇలాంటి నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం లోపల గురుత్వం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ పొజిషన్ ఆఫ్ ఎ గురు?
1: లోకానికి ఎన్నో బోధలు చేశాడు వ్యాసుడు.
0: వ్యాస టాట్ సో మెనీ థింగ్స్ టు దిస్.
1: వ్యాసో నారాయణ హరిహి అన్నారు, అతను నారాయణ స్వరూపుడే అన్నారు.
0: పీపుల్ సెడ్ వ్యాస ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఇది వ్యాస పౌర్ణిమ అంటారు దీనిని.
0: టుడే ఇస్ కాల్డ్ వ్యాస పౌర్ణమి.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: అనేక వేదములుగా ఉండినటువంటి దాన్ని దీన్ని ఉచ్చరించడం చాలా కష్టమవుతుందని 4 వేదములుగా విభజించి లోకానికంతా అందించాడు.
0: దిస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేద ఇస్ క్లాసిఫైడ్ ఇన్ టు 4 ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ ప్రొపగేటెడ్ టు ద వరల్డ్.
1: అలాంటి విభాగం గావించినటువంటి యొక్క వ్యాసునికి ఆనాడు హృదయం చాలా పవిత్రంగా మారిపోయింది.
0: అండ్ దిస్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది వేదిక్ నాలెడ్జ్
1: ప్రపంచానికి ఈ పవిత్రమైనటువంటి వేద మాతను అందించారు కదా అని సంతృప్తి పడ్డాడు.
0: హి వాస్ సో హ్యాపీ దట్ హి కుడ్ షేర్ ది వేదిక్ లిటరేచర్ విత్ దిస్ వరల్డ్.
1: ఆ సంతృప్తి పడినటువంటి దినమే పూర్ణిమ.
0: దిస్ డే ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ పూర్ణిమ.
1: పూర్ణిమ అనగా ఏమి? ఫుల్ మూన్.
0: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్.
1: పూర్ణమద పూర్ణమిదం అని పూర్ణంగా ఉంటున్నాడు చంద్రుడు.
0: మూన్ ఇస్ ఫుల్, ఫుల్ మూన్ డే.
1: అయితే ఈ యొక్క మూనుకు మానవుని మనసుకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆ వేదముల అండ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఆ చంద్రుడు మనసు రెండు ఒక్కటే.
0: మూన్ ఇస్ ద ప్రిసైడింగ్ డేట్ ఆఫ్ ది మైండ్.
1: ప్రతిబింబంలే.
0: వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, అదర్ ఇస్ ద రిఫ్లెక్షన్.
1: కనుక ఆ పూర్ణ దినము పూర్ణ చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మన హృదయం కూడాను మనసు కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: జస్ట్ ఎస్ మూన్ ఇస్ సో బ్రిలియంట్ ఆన్ ది ఫుల్ మూన్ డే, అవర్ మైండ్ ఆల్సో.
1: ఎట్టి మచ్చలు లేకుండా, ఎట్టి దోషములు లేకుండా, ఎట్టి కీడుగును లేకుండా, దురభ్యాసము లేకుండా పవిత్రమైనటువంటి ఒక స్వచ్ఛంగా ఉంటుండాలి.
0: వితౌట్ ఎనీ బ్లాట్, వితౌట్ ఎనీ మిస్టేక్, వితౌట్ ఎనీ డర్ట్, వితౌట్ ఎనీ వీక్నెస్ వీ షుడ్ బి ఫుల్ అండ్ బ్రిలియంట్.
1: కనుకనే ఆనాటి యొక్క పవిత్రమైన భావంతో భావించి వేదములు విభజించినటువంటి వాడు కనుకనే పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని పేరు పెట్టారు.
0: విత్ హిస్ సీక్రెట్ ఫీలింగ్స్ వ్యాస క్లాసిఫైడ్ వేదిక్ లిటరేచర్. సో దిస్ డే ఇస్ కాల్డ్ వ్యాస పూర్ణిమ.
1: గురు పూర్ణిమ కాదు.
0: దిస్ ఇస్ నాట్ గురు పూర్ణిమ.
1: హృదయాన్ని ఏనాడు మనం పరిశుద్ధ భావించుకుంటామో అదే గురు పూర్ణిమ.
0: దట్ డే విన్ వీ ప్యూరిఫై అవర్ హార్ట్ ఈస్ ద డే ఆఫ్ గురు పూర్ణిమ.
1: మర్మ మెరిగిన మరునిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు.
0: ద డే విన్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్ యువర్ మైండ్ విల్ బి యువర్ గురు.
1: మర్మం ఏనాడు నీవు తెలుసుకుంటావో అప్పుడు తన మనసే తన గురు అవుతుంది.
0: వెన్ వన్స్ యూ నో ద సీక్రెట్స్ యువర్ మైండ్ బికమ్స్ గురు.
1: మాయాకు లోనాయ మా 25 మంత్రములాయ.
0: అన్ ఏ సబ్మిటెడ్ ది ఇల్యూషన్ అండ్ దిస్ ఇల్యూషన్ హాస్ గాట్ 25 మంత్రాస్.
1: దీనిని రామదాస్ కూడా చెప్పాడు.
0: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రామదాస్.
1: కోట 7 చుట్టూరా కోట లోపుల తోటరా, తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్లరా. స్వామి మానవత్వానికి 7 రకమైనటువంటి కోటలు ఉన్నాయి, ఫోర్ట్స్.
0: ది హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ ఫోర్ట్, 7 ఫోర్ట్స్.
1: ఏమిటది? కామం అనేటువంటిది ఒక ఫోర్ట్.
0: వన్ ఈస్
1: క్రోధం అనేటువంటిది ఒక ఫోర్ట్.
0: యాంగర్ ఇస్ వన్.
1: లోభం అనేటువంటిది ఒక ఫోర్ట్. కామ క్రోధ లోభ మోహం మాత్సర్యం ఈ 6 కోటలు ఉంటున్నాయి.
0: అండ్ హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ దిస్ ఈ 7 ఫోర్ట్.
1: ఈ అన్నింటికంటే కోట ఒకటి ఉండాలి, దేహాభిమానం అనే కోట.
0: దిస్ బిగ్గెస్ట్ ఫోర్ట్ వన్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
1: ఈ 7 కోటలకు మధ్యలో ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ సరౌండ్ బై 7 ఫోర్ట్.
1: కోట 7 చుట్టూరా కోట లోపుల తోటరా.
0: దేర్ ఆర్ 7 ఫోర్ట్స్ విదిన్.
1: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
0: టు గెట్ ఇన్ టు ద గార్డెన్ వాట్ ఈస్ ది పాత్, వాట్ ఈస్ ది వే.
1: పాటు అయినది చెట్టురా పట్టు అయినది కొమ్మరా.
0: హియర్ ఇస్ ప్రెజెంట్ ద స్ట్రాంగ్ ట్రీ అండ్ దేర్ ఇస్ ద బ్రాంచ్ దట్ విల్ బి ది
1: బోర్డ్. పాటు దప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా. కింద ఉన్నది చెట్టు, చేతిలో పట్టుకోండి కొమ్మ. ఈ చెట్టు విరిగిపోయి కొమ్మ విరిగిపోతే ఇంక వీనికి ఏం గతి?
0: హియర్ లైస్ దిస్ ట్రీ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ఇఫ్ ది ట్రీ ఫాల్స్ అండ్ ఇఫ్ ద బ్రాంచ్ లీవ్స్ యూ, వాట్ విల్ హ్యాపెన్ టు యూ?
1: కనుక గురువులు అనేటువంటి వారు ఈనాడు కొమ్మలు, కొమ్మల వంటి వారు.
0: సో గురుస్ టుడే ఆర్ లైక్ బ్రాంచెస్.
1: భగవంతుడే చెట్టు వంటి వాడు.
0: గాడ్ ఈస్ ద ట్రీ.
1: చెట్టును ఆశ్రయించినటువంటి వానికి కొమ్మలు ఏమి? మాత్రము భద్రం ఉండవు.
0: ఇఫ్ యు రిలై ఆన్ ద ట్రీ దేర్ విల్ బి సేఫ్టీ అండ్
1: సెక్యూరిటీ. ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా అతనికి బాధ కలగదు.
0: యు విల్ నెవర్ బి పుట్ టు డేంజర్, యు కెన్ బి సేఫ్.
1: కనుకనే దైవాన్ని ఆశ్రయించండి.
0: సో సరెండర్ టు గాడ్.
1: దానికోసమనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ,
1: దైవమే
0: విష్ణు అండ్
1: నిజమైన గురువు,
0: అండ్ గాడ్ ఈస్ ది ట్రూ గురు.
1: అందువల్లనే ఆనాటి భక్తులందరూ కూడా తస్మై నమః కర్మణే అన్నారు ఋషులు.
0: దేర్ఫోర్ ఏన్షియంట్ సేజెస్ ఆఫర్ ద సల్యూటేషన్.
1: కర్మలు చేసినా కానీ మీకే అర్పితమవుతుండాలి.
0: వాట్ ఎవర్ మీ డూ, ఇట్ విల్ బి ఆఫరింగ్ టు యూ.
1: మీకే నమస్కారము అన్నారు.
0: ఐ ఆఫర్ మై రెస్పెక్ట్స్ టు యూ.
1: తస్మై నమః కర్మణే, కర్మలు చేసేకు ముందుగా నీకు ఒక నమస్కారము అన్నారు.
0: బిఫోర్ ఐ ప్రొసీడ్ ఐ ఆఫర్, ఐ సల్యూట్.
1: ఎందుకోసం నమస్కారం చేయాలి?
0: వై షుడ్ యూ పే యువర్ రెస్పెక్ట్?
1: మా చేత మంచి కర్మలు చేయించు.
0: మేక్ మీ డూ గుడ్ యాక్షన్స్,
1: పవిత్రమైన కర్మలు ఆచరింపచేయి.
0: హెల్ప్ మీ టు డూ సేక్రెడ్ యాక్టివిటీ,
1: దైవానికి ప్రీతికరమైనటువంటి కర్మలు మాత్రమే తప్ప చేయించు.
0: లెట్ మీ డూ ఆల్ దట్ ప్లీజ్
1: అనేటువంటి దృష్టితో తస్మై నమః కర్మణే అన్నారు.
0: విత్ దిస్ స్పిరిట్ యాజ్ అ మోటివ్ ఫోర్స్ వన్ షుడ్
1: ప్రే. ఈ విధంగా వేదములు ఎందు, ఉపనిషత్తులు ఎందు, ఇతిహాసం ఎందు, పురాణములు ఎందు ఎంతటి పవిత్రమైనటువంటి సూత్రులు ఉంటున్నాయో గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ది సీక్రెట్ టీచింగ్స్ ఫ్రమ్ అవర్ సీక్రెట్ టెక్స్ట్ వేద, ఇతిహాస అండ్ పురాణ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: జగత్ అంతా కూడా ఏ శక్తితో నిండి ఉన్నదో ఆ శక్తి మీ యందు కూడా ఉంటుండాలి.
0: దట్ ఎనర్జీ ప్రెసెంట్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ యూ ఆల్సో.
1: దైవం మీకంటే వేరు లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మీకంటే దైవం వేరు లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ.
1: దైవం కంటే మీరు వేరు కాదు.
0: అండ్ యూ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: కనుకనే ఐ అండ్ యూ ఆర్ వన్ అని.
0: దేర్ఫోర్ ఐ అండ్ యూ ఆర్ వన్.
1: ఈ ఏకత్వాన్ని మనం భావించుకొని దైవం నాయందే ఉంటున్నాడు.
0: ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ నేనే
1: దైవము,
0: గాడ్ ఇస్ ఇన్ మీ.
1: అనే విశ్వాసాన్ని బలపరుచుకుంటూ రావాలి.
0: స్ట్రెంగ్థెన్ దిస్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
1: నేను పలాని సోమనసో రామయ్యను, కృష్ణయ్యను, గుట్టయ్యను అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
0: డోంట్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ సో అండ్ సో.
1: నీవు రామయ్య ఎవరైనావు?
0: హౌ కుడ్ యు బి
1: రామయ్య అని ఎవరు పెట్టారు నీకు పేరు?
0: హూ గేవ్ దిస్ నేమ్?
1: నీ తల్లిదండ్రులు పెట్టారు.
0: యువర్ పేరెంట్స్
1: కాబట్టి పెట్టిన పేరు కాదు, పుట్టిన పేరు కాదు కదా.
0: ఇట్స్ నేమ్ గివెన్ టు యు ఆర్ నాట్ బోర్న్ విత్ ద నేమ్.
1: కాబట్టి ఈ దేహానికి ఎవరు? తల్లిదండ్రులే దీన్ని పుట్టించిండే.
0: అండ్ ద బాడీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్.
1: కాబట్టి దైవం పుట్టినటువంటి దీన్ని మనం భద్రమైనటువంటిగా ఉంటుంటాది.
0: దేర్ఫోర్ గాడ్స్ గిఫ్ట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ అండ్ సస్టైన్డ్.
1: అందువల్లనే ఆనాడు మీరా కూడాను,
0: మీరా ఇన్ దోస్ డేస్
1: మందిరం నుంచి బయట పొమ్మన్నాడు.
0: హి వాస్ ఆస్క్డ్ టు మందిర్ బై రాణా.
1: ఎందుకంటే తనకు అనేక విధమైనటువంటి అవమానం జరిగిందని.
0: బికాస్ హి వాస్
1: తన మాటను నడుచుకోలేదని.
0: దట్ షీ డిడ్ బిహేవ్ యాజ్ పర్ హిస్ కమాండ్.
1: కానీ కృష్ణుణ్ణి వదిలిపోవడం కష్టమైపోయింది.
0: బట్ షీ కుడ్ నాట్ గివ్ అప్ కృష్ణ.
1: కొంతసేపు యోచించుకుంది.
0: షీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్.
1: ఈ దేహానికి, ఈ మందిరమునకు మహారాణ గొప్పవాడని చెప్పుకోవచ్చు.
0: మహారాణా మే కన్సిడర్ హింసెల్ఫ్ గ్రేట్.
1: ఈ మందిరము మహారాణ కట్టినటువంటిది.
0: దిస్ మందిర్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
1: నా హృదయ మందిరము భగవంతుడే కట్టినటువంటిది.
0: బట్ దిస్ టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్ బిల్ట్ బై గాడ్.
1: కనుకనే నా యొక్క హృదయమే భగవంతుని మందిరము.
0: సో మై హార్ట్ ఇస్ ది టెంపుల్
1: ఆఫ్ మందిర్ కృష్ణ అన్నది.
0: మై హార్ట్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ కృష్ణ.

0: ఏ మనసా, నువ్వు అక్కడికి ఇక్కడ పోవద్దు, వీరికి వీరికి నువ్వు ఏమాత్రము జంకవద్దు. గంగా జమునా తీర్, ఈడా పింగళ నాడులకు మధ్యలో ఉన్నటువంటిది అదే భూమధ్య స్థానము.
1: ఓ మైండ్, డోంట్ గో హిదర్ అండ్ థిదర్, డోంట్ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు ఎనీవన్,
0: గో టు ద గంగా జమున. భూమధ్య స్థానంలో నీ దృష్టిని పెట్టుకో.
1: దట్ ది సెంటర్ ఆఫ్ ఫోర్ హెడెడ్
0: మందిర్ పైన, ఆ మందిర్ పైన నీ దృష్టి పెట్టుకోవద్దు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ మందిర్ అండ్ ది

0: ఓ మైండ్ యు గో టువర్డ్స్ ది షోర్స్ ఆఫ్ గంగా అండ్ జమున.
1: అక్కడ ఎవరున్నారు?
0: హూ ఇస్ దేర్?
1: మోరమకుట పీతాంబర శోభే కుండల రజత శరీర్ చల్లోరేమన్. ఎలాంటి శరీరుడు కృష్ణుడు? నాశనము లేనటువంటి శరీరము, పవిత్రమైనటువంటి శరీరము, పరిపూర్ణమైనటువంటి శరీరము, మధురమైన శరీరము, ఆనందమునిచ్చే శరీరము, అలాంటి యొక్క కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు. భూమధ్యస్థ అక్కడికి నీ వెళ్ళమన్నాడు.
0: There you find in that Bhumajja, center of
1: అయితే ఎక్కడ ఉండాలి ఆ భూమధ్య స్థానము? అది ఏ ప్రయాగనా? ప్రయాగ అలహాబాద్ పోనక్కర్లేదు, మన ప్రయాగ ఇక్కడే ఉంటుండాలి. కనుకనే మానవుని ఎందే సర్వము ఉంటుండాలి.
0: Where is ప్రయాగ? You don't need to go to Allahabad. Your body is itself the pilgrim center.
1: కనుకనే మన సర్వస్వం కూడా మన దేహం నందే ఉంటుండాలి.
0: So everything is within our body.
1: అలాంటి సర్వస్వాన్ని తాను పెట్టుకుని ఎక్కడో నీవు ఇంటికి పోవటం ఎందుకు?
0: Though you are full, why are you in search of it elsewhere?
1: నీ ఇంటిలో పంచపక్ష ప్రమాణం ఉంటుంటే పర ఇంటికి పోయి పాసిపోయిన పప్పు ఎందుకు అడుగుతావు?
0: When you have all delicious items at home, why do you want rotten stuff outside?

0: When the lamp is burning brilliantly at your own residence, shedding light, why do you go for lamp to others' house? Why should you go?
1: నీ దగ్గరే ఉంటుంది lamp.
0: You have the lamp with you.
1: నీ lamp ఇంకొకరి ఇంటికి పోయి నీ వడిని ఎందుకు అడుక్కోవటం?
0: Why should you beg for the
1: కాబట్టి ఆ జీవన జ్యోతి నీ అందే ఉంటుండాలి.
0: So this light of love is
1: జ్యోతి నీ అందే ఉంటుండాలి. నీ ఆత్మ జ్యోతి నీ అందే ఉంటుండాలి. అద్వైత జ్యోతి నీ అందే ఉంటుండాలి. ఆనంద జ్యోతి నీ అందే ఉంటుండాలి.
0: Therefore this light of love, this light of non-dualism, this light is present in you.
1: Light of love.
0: The light of love. Light of love is in you.
1: Light of bliss.
0: Light of bliss is in you.
1: ఇవన్నీ తన యందే ఉంటుండాలి.
0: Everything is within you.
1: కనుక దేనికి మనం ఏ మాత్రము వెరువనక్కర్లేదు.
0: You don't need to fear.
1: దైవత్వాన్ని మాత్రం విడువనక్కర్లేదు.
0: Never give up God.
1: కూడదు.
0: You should not.
1: హెచ్చుగా సంపదలొచ్చిన గాని,
0: you may prosper.
1: ఏనుగు గుర్రము లెక్కిన గాని,
0: you may just ride over the horse and elephant.
1: పేరు వచ్చిన గాని,
0: people may call you mad.
1: పీడిత ప్రజలు పిలిచిన గాని, పీడిత ప్రజలు పిలిచిన గాని,
0: people call you with all good name and reputation.
1: దైవము మరువకురా.
0: Never forget God.
1: నరుడా,
0: oh man,
1: దీనుడి విలువకురా.
0: Never give up God.
1: దైవాన్ని మరవద్దు.
0: Never forget God.
1: ఏ విధమైనటువంటి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మరవద్దు.
0: Let anything come, never forget God. Never give up our Lord's name.
1: ఆ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకున్నాం. ఇంతకంటే మించినటువంటి ధ్యానం ఏమిటి?
0: దిస్ షుడ్ బి ది క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఏది చేస్తున్నా కూడా దైవ ధ్యానంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు మే డు, ఇట్ అమౌంట్స్ టు మెడిటేషన్.
1: ఇంట్లో ఉన్నటువంటి ఆనందం ఎక్కడుంది?
0: This bliss here is not found elsewhere.
1: భగవంతుని నా హృదయంలోనే ఉన్నాడంటే ఎంత ఆనందము.
0: When once you say God is in my heart, you will be blissed.
1: భగవంతుని నివాసం ఎక్కడ?
0: Where does God live?
1: ఎక్కడో కాదు.
0: Not elsewhere.
1: హృదయవాసి.
0: God dwells in your
1: హృదయవాసి.
0: heart. He is in your
1: హృదయవాసి.
0: heart. He is in your heart.
1: కనుకనే నా ఎందే ఉంటున్నాడు భగవంతుడు అనుకుంటే నీవు ఏ తప్పులను చేయవు.
0: When once you feel that God is in
1: you, you will not commit
0: any mistake.
1: ఎవరికి నీవు భయపడవు.
0: You will not be afraid of anybody.
1: Conscience చాలా గైడెన్స్ ఇస్తుంది.
0: The conscience will guide you.
1: కనుక ఎవరి కోసము నీవు వెరవనక్కర్లేదు.
0: You don't need to fear anyone.
1: అందరిని గౌరవించు.
0: Respect all.
1: అందరినీ నీకు సరైనటువంటి రీతిలో నీవు ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: కానీ అందరి యందు దైవం ఉన్నాడని విశ్వసించు.
0: బట్ హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అంతేకాని ఎవరిని ద్వేషించద్దు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: అద్వైష్ట సర్వదూతానాం.
0: యు షుడ్ నాట్ హేట్ ఎనీ క్రీచర్, ఎనీవన్.
1: అయితే నీ హృదయాన్ని మాత్రం మరవద్దు.
0: బట్ నెవర్ ఫర్గెట్.
1: దైవం అక్కడే ఉన్నాడు.
0: God is there.
1: Baita ledu.
0: Not outside.
1: You cannot always oblige.
0: You cannot always oblige.
1: Manchiga maatadu.
0: Speak well.
1: Neevu photos pettukuntunnavu.
0: You have photos.
1: You may worship a picture as a God.
0: You may worship a picture as a God.
1: But not God as a picture.
0: But not God as a picture.
1: Aa tattvanni teeskovali.
0: Know this quality, principle.
1: నీ పిక్చర్ నీలోనే ఉంటుండాలి.
0: The picture is in you.
1: దానిని భద్రం చేసుకో.
0: And you safeguard it.
1: ఈ విధమైనటువంటి యొక్క మాట తత్వంలో మనము ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క భావాన్ని మనం గుర్తించాలి.
0: Along this path we should know all the sanctity behind this.
1: విజ్ఞానం ఏమని పోల్చినప్పటికీ,
0: whatever the science may tell,
1: వేదాంతం ఏమని చెప్పినప్పటికీ,
0: philosophy may tell,
1: కట్టకట్టుకు మనకు నిలిచినటువంటిది అణువే అణువే అణువే.
0: What that remains at the end is only అణు or atom.
1: అంతా అణుమయమే.
0: Everything is full of atoms.
1: ఒక్కొక్క పదార్థం కూడా అణువు యొక్క చేరికనే.
0: Matter is the combination of atoms.
1: ఈ టంబ్లర్ అణువే.
0: The tumbler is
1: ఈ పుష్పం అణువే.
0: Flower.
1: ఈ మైక అణువే.
0: Mic.
1: ఈ టవల్ అణువే.
0: Towel.
1: ఈ దేహం అణువే.
0: The body.
1: ఈ టేబుల్ అణువే.
0: Table.
1: అంతా అణువే.
0: Everything
1: అణువే.
0: Is full of atoms and atoms.
1: అయితే అణువుకు రూపం ఉందా అని మీరు భావించవచ్చు.
0: యూ మే క్వశ్చన్ వెదర్ ఆటమ్ హ్యాస్ ఎ ఫామ్.
1: ప్రతి అణువు కూడా రూపం ఉంది.
0: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ ఫామ్.
1: రూపము లేని అణువే లేదు.
0: దేర్ ఇస్ నో ఆటమ్ వితౌట్ ఫామ్.
1: మీకు కనిపించడం లేదు కానీ,
0: యూ మే నాట్ సీ.
1: అది అద్దం పూతద్దం పెట్టుకుని చూస్తే తప్ప కనిపిస్తుంది.
0: బట్ యూ కెన్ సీ ఇట్ అండర్ ఎ పవర్ఫుల్ లెన్స్. లెన్స్
1: నాట్ లెన్స్.
0: మైక్రోస్కోప్.
1: మైక్రోస్కోప్.
0: మైక్రోస్కోప్.
1: దానిని పెట్టుకుని చూసినప్పుడే మీకు బాగా కనిపిస్తుంది.
0: ఎస్, విత్ మైక్రోస్కోప్ యూ కెన్ సీ ఇట్.
1: దానికి మాత్రమే సూక్ష్మ అణువు గోచరిస్తుంది.
0: విత్ ది మైక్రోస్కోప్.
1: అదే విధంగానే మీకు ఈ చర్మ చచ్చులు కనిపించడు భగవంతుడు.
0: యు కాంట్ సీ గాడ్ విత్ దిస్ నేకెడ్ ఐ.
1: జ్ఞాన నేత్రములతో అది అతి సంబంధమైనటువంటి అతి లూపమైనటువంటి సూక్ష్మమైనటువంటి స్థితిలో పోవాలి.
0: ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ దట్ హెల్ప్స్ యూ టు నో ది సీ ది ఫామ్.
1: ఈ చర్మ చచ్చులు కనిపించేదంతా కూడాను బాహ్యమైన ప్రపంచమే.
0: ద నేకెడ్ ఐ విల్ హెల్ప్ యూ టు సీ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: నీకు సూక్ష్మమైనటువంటి యొక్క జ్ఞాన చచ్చువుని సాధించాలి.
0: You must have that eye of wisdom to see the subtle form.
1: అప్పుడు నిజమైనటువంటి దైవత్వం నీకు చక్కగా అర్థమవుతుంది.
0: Then you can understand the true divinity.
1: ఒరే పిచ్చివాడనైపోయాను, నేనే దైవముగా ఉంటుంటే కూడాను నేను ఎందుకు ఇన్ని పిచ్చి ఆటలు ఆడాను.
0: I am so mad. I being God, why should I act like a mad cat?
1: చాలా మందికి మీకు తెలుసును.
0: Many of you know this.
1: తాగినటువంటి వాడు ఏమేమో చేస్తుంటాడు.
0: The drunkard acts in a funny way.
1: వాడి యాక్షన్ ఏమిటి ఎట్లా చేస్తున్నారో వానికే తెలియదు.
0: The drunkard doesn't know how he acts.
1: తరువాత
0: later
1: తమ బిడ్డలు భార్యలు కూడా నవ్వుతారు.
0: And he'll be heckled, made fun of by his wife and children. తీరిన
1: తర్వాత వీరందరూ చెప్తిచ్చి నేను ఇట్లా చేశానా అని తానే అవమానపడతాడు.
0: And when once he is out of spirits, he feels ashamed.
1: ఈనాడు జగ సంబంధమైనటువంటి వాసనతో నిండినటువంటి వాడు ఈ యొక్క డ్రంక్ అనగా తాగినటువంటి వాడిగా కనిపిస్తాడు.
0: The one of worldly sensual pleasure is a drunkard.
1: విషయ వాసనలో మునిగినటువంటి వాడు వాడికి ఏమీ తెలియదు.
0: బికాజ్ హీస్ డ్రౌన్డ్ ఇన్ సెన్సువల్ ప్లెజర్ హీ డస్ నో ఎనీథింగ్. వాసన
1: నుంచి విశ్వేశ్వర తత్వాల్లో నీవు బయలుదేరితే అప్పుడు దీని యొక్క తత్వం నీకు అర్థమవుతుంది.
0: అవుట్ ఆఫ్ ది సెన్సువల్ ప్లెజర్ హీ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డివినిటీ, దెన్ హీ కెన్ అండర్స్టాండ్.
1: కనుక
0: సో
1: మీరు పవిత్రమైనటువంటి భావం చేత
0: సీక్రెట్ థాట్స్
1: దైవాన్ని మీ హృదయం నుండి ఉన్నట్టుగా విశ్వసించి
0: హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
1: సర్వము నాకు గురువు భగవంతుడే.
0: గాడ్ ఈజ్ మై గురు.
1: నిజమైన వారు ఈ జగత్తులో ఎవరు లేరు.
0: దేర్ ఇస్ నో అదర్ గురు.
1: అందరికి గురువు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఎవరీవన్.
1: ఒక వ్యక్తికి ఒక గురువు అని ఈ లోకంలో ఉండవచ్చును.
0: ఈచ్ వన్ మే కాల్ ఇన్ హిస్ ఓన్ వే.
1: అందరికి గురువు అయినటువంటి వాడు దైవం ఒక్కడే.
0: బట్ ది గురు ఆఫ్ గురుస్
1: అన్ని దేశంలో వారు కూడా దైవం ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్.
1: కానీ ఆ దైవాన్ని అనేక పేర్లతో పిలవచ్చును.
0: బట్ వీ మే కాల్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ పేర్లు వేరు, రూపములు వేరు కావచ్చును.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ దైవం ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్.
1: ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: మీ మీ అభిష్టం చేత మీరు ఆ విధమైన టేస్ట్ మీరు పొందుతుంటారు.
0: బేసింగ్ ఆన్ యువర్ టెంపర్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ యూ
1: హావ్ యువర్ ఎన్ని టేస్ట్లు మీరు చూసినప్పటికీ అందులో ఉన్నటువంటి మూలాధారమైన తత్వము ఒకదాన్ని గుర్తించుకుంటూ పోవాలి.
0: టేస్ట్ డిఫర్ బట్ ది అండర్లైంగ్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఎన్నెన్నో పేర్లు చెప్పుకుంటారు. వరే అన్నిటి ఎందు ఉన్నటువంటిది ఏమిట్రా? షుగర్ అని చాలు.
0: We mention the names of so many sweets, Mysore Pak, Gulab Jam, Ghee, but when once you understand that the sugar is one and the same,
1: sugar
0: you know the unity.
1: No Mysore Pak, no Gulab Jam.
0: Without sugar you cannot have Mysore Pak or Gulab Jam.
1: Divinity.
0: And the sugar is
1: divinity. Divinity. దైవత్వం అనేటువంటిది అన్ని దీనిలోనూ చేరి ఉంటుంటాడు.
0: The divinity is essentially one, present in all.
1: దీనిని ఉపనిషత్తుడు పిష్టాదిష్ గృహ సంపత్తు అన్నాడు. పిష్టము, పిష్టం అనగా పిండి.
0: Flour.
1: ఇది ఏ విధంగా ఈ పిండిలో ఏమాత్రము రుచి లేదు.
0: ద ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: కానీ దాన్ని మిఠాయి చేయలేనప్పుడు, చక్కెర దాంట్లో వేసినప్పుడు ఆ పిండి తీయగా కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ మిక్స్ ద ఫ్లోర్ విత్ ద షుగర్ ఇట్ బికమ్స్ ఎ స్వీట్.
1: బేడల పిండి అది ఏమాత్రము రుచి లేదు.
0: అండ్ యూ ఫైండ్ ద దాల్
1: దాంట్లో చక్కెర వేసి లడ్డు చేస్తే చాలా తీయగా కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ మిక్స్ ఇట్ విత్ ద షుగర్ యూ గెట్ ద లడ్డు ద స్వీట్.
1: కాబట్టి అన్నింటిలోనా చేరినటువంటి షుగరే.
0: సో ఇన్ ఆల్ ది స్వీట్స్ ద షుగర్ ఇస్ సేమ్.
1: పిష్టంలో ఏమాత్రము రుచి లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: పిండిలో రుచి లేదు.
0: దేర్ ఇస్ ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: గుణ సంపర్కాతం, గుణ సంపర్కతం చేతనే, దైవం యొక్క సంపర్కం చేతనే ఈ యొక్క పిండి కూడా రుచిగా మారిపోతుంది.
0: ఇట్ ఇస్ అసోసియేషన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ అవర్ లైవ్స్ అ నెక్టరైన్ అండ్ సో స్వీట్.
1: కనుక మీరు భగవత్ సంకల్పాన్ని ఒక సంపర్కంతో మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: లెట్ అస్ రిడీమ్ అండ్ వర్క్ ఫర్ అవర్ లైవ్స్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students, లోకంలో అందరిని భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
2: In this world, people aspire to be close to God and to merge in Him.
1: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
2: This yearning is not of this day. It has been going on since long.
1: అదే విధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి, దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
2: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
1: కనుక ఇది ఆనాటి నుంచి వారు ఇచ్చినటువంటి ఒక సంప్రదాయం.
2: Hence, this has been the tradition since those times.
1: నారదుడు వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
2: Narada, while he was moving about, he went on chanting, singing the glory of God.
1: Ayyo, kotti naamam chepte prayojanam emiti? Idi kevalam soomberu chesesinattu panam.
2: What is the fun of simply singing is the glory? The mere singing is the quality of a lazy man.
1: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
2: This singing glory of God is doing for my own satisfaction.
1: కేవలం కీర్తనం విష్ణుస్మరణం.

0: listening, singing, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పని చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ రెస్ట్?
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, where is rest for God?
1: Ani tirigi naradude vachi bodhinchadu.
0: Thinking so, Narada returned and started teaching.
1: Narayana mem namamnu atme cheppudu gaani namarasalane pitidi nee endunnadi nee va rasam ichinappudeve mem dhanyulu avutamu ani taanu prarthinchadu.
0: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name. Unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంత దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: And Narada said,
1: Aya, nee chetiki 5 vellu unnai.
0: Your hand has 5 fingers.
1: Ee 5 fingers kudanu 5 lives. Lives.
0: The 5 fingers are 5 lives.
1: Ee 5 fingers kudanu oka finger evane oka ni chuputuntunte mita 3 fingers ni chuputuntai.
0: If the pointing finger is directed towards you, the other 3 fingers are pointed towards you only.
1: Chudu adi nee gurtinchukovatam ledu. Okati nee vaadu ani cheppiste nee 3 nuvvu ani cheptuntaru.
0: You are showing the other man with the pointing finger, but the 3 fingers are directed towards you.
1: Adhe vidhamgane kontaru velli naadantu chepparu.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meer cheppinattuga meem chestune unnamu kaani daivam maaku anipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude yantamatramu evaru telachina antamatame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తాను ఏం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపల నేను మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలైనటువంటి వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలయందు కూడా ఉన్నటువంటి పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క హృదయం వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha na krishnudu kavali, krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna, she wants him.
1: Kani Radha yokka chellale Prabha undadu.
0: But Radha's sister Prabha,
1: Prabha ane tutama na krishnudu vaddu, na krishnudu vaddu అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్, ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాముడు కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావన్ వెళుతుండాలి.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడాను వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైనా కూడాను కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడాను విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుడు.
0: వన్ డే హి హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
0: కృష్ణ యు పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యు టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నాడు.
0: హి సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తున్న సమయం లోపల కృష్ణుడు అన్ని రూపంలో వస్తున్నాడట, నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యు టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైమ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: రగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ది బ్లాంకెట్.
1: చెప్పాడు ప్రభ ఎవరితను.
0: అండ్ దెన్ కృష్ణా ఆస్క్డ్ ప్రభ హూ ఇస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో ఈయన నా భర్తకి ఇప్పించి పెట్టింది, అందరికీ పెట్టిన పెట్టి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అనింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, అయ్యో నేను పొరపడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రిగా భర్త అని అనుకున్నాను, ప్రభ భర్త అని.
0: అండ్ హీ స్టార్ట్ టెల్లింగ్ I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
1: And she cried.
0: And she cried. This is all the divine play.
1: And
0: she, followed by her husband, went to the public. Krishna did so many miracles like this, so many. And the question was put, who is the husband of this lady?
1: And
0: she said, he is following me, why should I say specially?
1: అప్పుడు కృష్ణుడు చెప్పారు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్తనే అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
0: కృష్ణ సెడ్, రాధ, హ్యావ్ యూ నాట్ వాచ్ ఆల్ ద పబ్లిక్ ఆర్ ఫీలింగ్ దట్ ద పర్సన్ బై హర్ సైడ్ ఈజ్ హస్బెండ్, యు సీ, అండ్ హీ నెవర్ సెడ్ దట్ హీఈస్ హర్ హస్బెండ్.
1: ఆమెకు చాలా తలవంపులు వచ్చింది.
0: అండ్ షీ వాజ్ పుట్ టు షేమ్.
1: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
0: షీ బెంట్ డౌన్ హర్ హెడ్ అండ్ వెంట్ ఇన్.
1: అప్పుడు పూర్వం చెప్పినటువంటి ఒక మాట ఈనాడు చెప్తూ వచ్చాడు.
0: అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ వాట్ హీ సెడ్ అర్లియర్.
1: రాధ, నీవు నా చర్యలు మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: రాధా, యు ప్రే టు మీ దట్ ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ది హార్ట్ ఆఫ్ యువర్ సిస్టర్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హిమ్సెల్ఫ్.
1: కనుకనే అటువంటి భ్రమను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి. బ్రహ్మస్వరూపం ధరించి
0: Therefore, to change this Brahma illusion, it is only possible for Brahma the divine to transform.
1: అది వినింది పాపం రాధ.
0: రాధ హర్డ్ దిస్.
1: రూపలికి వెళ్ళింది.
0: She went in.
1: కానీ ప్రభు ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
1: Kani Prabha bayatnattu chala dushistu undadi.
0: But Prabha went on criticizing, accusing.
1: Kani na bharta ee minchi enduku vachadu.
0: How is that my husband has come this way?
1: Ani chala dushinchindi.
0: And she accused.
1: Adi bhagavantudu brahmavit brahmaya bhavati. నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
0: అండ్ దెన్ హీ ఈస్ దిస్ ఎ రిప్లై ఆఫ్ గాడ్, సిన్స్ ఐఎమ్ గాడ్ ఐ హావ్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఐ కెన్ టేక్ ఎనీ ఫార్మ్.
1: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణభూషణ తిరస్కారములన్నీ కూడా నాకేమీ అంటవు.
0: అండ్ హీ ఆల్సో డిక్లేర్డ్ దట్ ఐఎమ్ నాట్ క్యారీడ్ అవే బై ది ప్రైజ్ ఆర్ బ్లేమ్.
1: దూషణ ద్వేషంతో చెప్తారు.
0: అండ్ వన్ అక్యూజెస్ అవుట్ ఆఫ్ హేట్రెడ్.
1: పూజ కేవలము భక్తితో చేస్తారు.
0: And one praises in the process of worship.
1: Dushana bhushana rendu kudalu okate.
0: In fact, the praise and blame are one and the same.
1: Kani nenu okati gane tarustanu ani cheppi tanu aa vidhangane nadustu vachadu.
0: And Krishna considered both alike and has conducted himself that way.
1: Appudu 3 dinam ayin tarvata Chandrika chala santoshinchindi.
0: After 3 days passed, Chandrika was extremely happy.
1: మరి ఫోర్త్డే ఈ రాధతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: ఆన్ ద ఫోర్త్ డే చంద్రిక ఆల్సో స్టార్టెడ్ జర్నీ.
1: రాధతో పాటు రావటము,
0: రాధతో
1: పాటు భజన చేయటము,
0: అండ్ షీ టు దస్ భజన్.
1: ఆ భజన్ లోపల భగవంతుని తాను నీలం చేసుకోవటము.
0: అండ్ వైల్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్ షీ ఫర్గెట్స్ హర్సెల్ఫ్.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్.
1: కానీ ఇది ఎందుకోసం చెప్తున్నానంటే రాధా భర్త చంద్రభర్తగా మారిపోవటం.
0: ఐ భగవాన్ ఇస్ టెల్లింగ్ దిస్ ఈస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధవనే మారటం.
0: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
1: ఈ రెండు కూడాను కేవలం జీవబ్రహ్మల యొక్క మార్పులే.
0: These are the changes between the universal self and the cosmic self.
1: Kanuka nenu రాధగా ఉంటున్నాను, రాధగారి నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha I am worshipping you.
1: భగవంతుడు ఎట్టిలేనని చెప్పవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించదు.
0: But in this Kali age people do not accept.
1: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే భగవంతుడు భగవంతుడివి.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేస్తూ వస్తారు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: We should not be carried away by the magic of words.
1: ఈ విధంగా చేసేటప్పటికీ రాధతో పాటు ప్రభ కూడాను చాలా ఏకమైపోయింది.
0: As things went on, Prabha could accept like Radha, both are one now.
1: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
0: both are one now.
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: They were praying to Krishna.
1: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
0: Krishna is the cosmic form of his own, the divine will.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేమేమాత్రము వదలము.
0: We will not give up, we will not leave Krishna under any circumstance.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: This was declared by Krishna even before.
1: రాధా, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: The people are deluded. Because of the delusion, they are full of attachment and therefore they are carried away by illusion.
1: Attachment లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
0: Because for this reason of love and attachment, God goes on changing his form.
1: భగవంతుడు ఎందుకు దోషములు లేవు.
0: In fact, there are no mistakes in God.
1: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
0: He is not bothered whatever we say about him.
1: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
0: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
1: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికీ తెలియదు.
0: What I hold is best known to me and not to others.
1: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడు కాబట్టి కృష్ణుడు అనేక రకముల అనేక యుక్తులు చేస్తుంటాడు.
0: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
1: కృష్ణుడి లీలలు విన్నారు.
0: These are all leelas of Krishna.
1: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
0: Leelas of Krishna are not comprehended, understood by anybody.
1: కృష్ణుడు వలె వస్తాడు.
0: Comes as Krishna.
1: పాపరుడు వలె వెళ్తాడు.
0: And he returns as innocent one.
1: పాపరుడుగా వెళ్ళిన కృష్ణుడు.
0: Krishna being so innocent,
1: తిరిగి పాపరుడు కాడు.
0: And he is not innocent any longer.
1: అదే కృష్ణుడు కృష్ణుడే.
0: Krishna is Krishna at any time.
1: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
1: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
1: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
0: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్?
1: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
0: Krishna has been changing like this only to see that people, by being carried away by this attachment, they will get attached to God once for all through the path of devotion.
1: కనుక భగవంతుడితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
0: Krishna is like this, it is his design, so that we may be attached to
1: Krishna.
0: Krishna is desireless.
1: Desire,
0: he has no desire at all. And he has no ambition whatsoever. It is only our deluded mind that thinks that God has desires. In fact, God has no desire at all. Finally, what happened? Radha and Prabha became one. Krishna is like this, it is his design, so that we may be attached to Krishna. Krishna is desireless.
1: Desires are there.
0: He has no desire at all.

0: ఇద్దరు కూడా ఒకటే అయ్యారు.
1: ఫైనలీ వాట్ హ్యాపెండ్, రాధ అండ్ ప్రభా బికేమ్ వన్.
0: ఈ ప్రభతో చేరి రాధకుడును ప్రభగానే మారింది.
1: బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ రాధ ఆల్సో కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
0: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఫ్రెండ్షిప్.
0: నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బి.
0: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
1: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్ నౌ.
0: కనుక నా సిస్టర్ కూడా నా వల్లే మార్చాలి.
1: ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ మై సిస్టర్ ఆల్సో, షీ షుడ్ బి లైక్ మీ.
0: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
1: లైక్ దిస్ రాధా అండ్ చంద్రిక ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్, దే ఆర్ వన్.
0: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభా.
1: The other name of Chandrika is Prabha.
0: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభా అని.
1: మదర్ అడ్రెసెస్ హర్ యాజ్ ప్రభా.
0: బయట ప్రజలంతా పిలిచేది చంద్రిక.
1: హీఈస్ చంద్రిక ఇన్ సొసైటీ. దట్స్ హౌ షీ ఈస్ కాల్డ్ బై ఎవ్రీబడి.
0: కానీ రెండు మూడు పేర్లు ఉంటాయి అందరికి కూడా.
1: అండ్ పీపుల్ హ్యావ్ టూ టు త్రీ అదర్ నేమ్స్ ఆల్సో.
0: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి
1: ప్రభ అండ్ రాధ ఆర్ వన్.
0: ఇద్దరు మనసు ఏకమైపోయి
1: both the minds are one.
0: Minds ekam cheyatam chaala kashtam.
1: It is very difficult to unify minds.
0: Dennaina maarchachu gaani manasunu maarcheki veeru gaadu.
1: You can transform anything, it is not possible to change the mind.
0: Kaani ali oka bhagavantudu maatrame telusu.
1: It is only God who can change the mind.
0: Kanuka manava maarpulu kavallante daivam tappa అన్యులకు ఇది అర్థం కాదు.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్, గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సరెండర్ టు గాడ్. హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
0: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
0: కనుక అందరు కూడా భగవంతుని మైండ్ మార్చాలని, వాడి మనసు మార్చండి స్వామి, నీ పేరు చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
1: Therefore, parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
0: నా కుమారుడు చాలా మంచివాడు.
1: My son is very good.
0: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
1: But he'll never take to any wicked activity, cruel actions.
0: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
1: And they also say, you should only set him right, Bhagavan.
0: చెప్పాడు భగవంతుడు కూడాను. నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
1: గాడ్ సేస్ ఐ టు కెనాట్ చేంజ్.
0: ఎందుకంటే మైండ్ మైండే.
1: బికాజ్ మైండ్ ఇస్ ది మైండ్.
0: మనోమూలం మీద జగత్తు.
1: ద హోల్ వరల్డ్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
0: కనుక ఈ యొక్క ప్రపంచం తగుడును మైండ్ పైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ ద హోల్ యూనివర్స్ గోస్ ఆన్ డిపెండింగ్ ఆన్ ద మైండ్.
0: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
1: Therefore, by transforming the mind, the principle of devotion is propagated in this world.
0: ఈ విధంగా మార్చి,
1: having transformed,
0: కృష్ణుడు తన యొక్క కార్యములు తర్వాత జరుపుతూ వస్తున్నాడు.
1: And Krishna went on fulfilling his own tasks.
0: కనుక భగవత్ యొక్క యుద్ధము, రామాయణం గాని, భారతం గాని, భాగవతం గాని, మూడింటి అంత కూడా కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది. గాని యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది గాని, లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
1: రామాయణ, భారత, భాగవత, ది స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్, హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ. ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
0: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
0: కర్ర తిట్టవచ్చు తిన్నగాను.
1: You can just change the bend and straighten any tree.
0: Kali rai marchara avaraina.
1: But can anyone change the mind?
0: Kali manasu marchara.
1: But can they transform the mind and its mentality?
0: Mind marchadaniki veele ledu.
1: It is not possible at all.
0: Mind yokka swabhavu dani swabhavi.
1: The nature of the mind remains as it is.
0: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటి కూడా మార్చేసేస్తూ వచ్చాడు. తానే మారే వస్తున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ ఈజ్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్టర్నల్లీ, బట్ హీ హాజ్ నాట్ చేంజ్డ్ హిజ్ మైండ్.

0: తానే మారుతాడు కానీ పరులు యొక్క మైండ్ మార్చడు.
1: యూ మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ యూ కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
0: మైండ్ అదర్స్ కాదు, సెల్ఫ్ ఆల్సో చేంజ్.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ ఓన్ మైండ్.
0: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
1: దేర్ ఇస్ నో పాత్ టు చేంజ్ ద మైండ్.
0: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
1: వెన్ అవర్ ఫెయిత్ ఇస్ స్ట్రాంగ్ గాడ్ ఆల్సో విల్ హెల్ప్ అస్.
0: కనుక గాడ్ అనేటువంటిది కేవలం ఒక రూపం కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: అదొక శక్తి.
1: ఇట్ ఈస్ పవర్.
0: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ద డివైన్ పవర్ ఇన్ఫినిట్.
0: ఈ పవర్ చేత ఎట్టి మార్పులను చేయవచ్చును.
1: దిస్ ఇన్ఫినిట్ డివైన్ పవర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
0: ఆ విధంగా రాధా చంద్రకర ఇద్దరు కూడా ఏకమైపోయి
1: రాధా అండ్ చంద్రికార్ వన్ అండ్ ద సేమ్ యూనిఫైడ్.
0: వారిద్దరు ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
1: బీయింగ్ వన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బ్రింగ్ ఇన్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ది హోల్ ఆఫ్ గోకులం.
0: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ప్రే టు కృష్ణ.
0: కృష్ణ మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
1: కృష్ణ వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
0: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
1: కృష్ణ సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్.
0: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
1: కృష్ణ సెడ్ ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
0: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు
1: హ్యావింగ్ సెడ్ సో కృష్ణ
0: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో గుడిగూడారు.
1: అండ్ దేర్ వాస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
0: ఇందులో అన్ని చెప్పిన మాటలంతా కూడా మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధాప్రభులు.
1: And these people thought that Krishna has forgotten the promise given to them.
0: Unnattu undi oka dinamu pratham ochindi.
1: All of a sudden the chariot reached there.
0: Reached ekkadiki dwarakku.
1: And it reached dwaraka.
0: Dwaraka velladu Krishna digadu.
1: And Krishna got down there.
0: Dwaraka nunchi andaru anni veyi kanulato chustu vacharu.
1: All people were waiting for him with thousands of years waiting,
0: longing for him. They were
1: very much surprised to watch the chariot there. What has brought him here?
0: Why is he coming? Krishna, ekkada unnadu ante Radha intilo unnadu.
1: Where is he, Krishna? Where is Krishna? He is found at the residence of Radha.
0: Appudu andaru anukunnaru idi Radha chindika yokka bhakti prabhavame idi ani anukunnaru.
1: All people could know this is the effect of the devotion of Radha and Chandrika.
0: Prayer ikkada vachi varidarni teeskoni dwaraka vellaru.
1: And then Krishna came, took both of them along with him to dwaraka.
0: Aa dwaraka ni enni rakalu chittinchukunnaru ee Radha Chandrikadu.
1: Radha Chandrika had prayed to Krishna there in dwaraka, had many of the desires.
0: Radha Chandrikade unnaru kaani akkada inke okaru leru.
1: Radha Chandrika only remained there, no one else.
0: వీరందరూ వెళ్ళారు అక్కడికి.
1: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ గాన్ దేర్.
0: చూసేటప్పటికీ కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధాచంద్రిక వేరుగానే ఉంటున్నారు.
1: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధాచంద్రిక.
0: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
1: కృష్ణ సెడ్ వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ బ్రింగ్ కెన్ చేంజ్ హిమ్.
0: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు.
1: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
0: కానీ దేహం ఒక్కటే.
1: బట్ ద బాడీ ఈజ్ వన్.
0: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
1: దేర్ మే బి మెనీ పార్ట్స్ అండ్ మెనీ ఫార్మ్స్ బట్ ద డివైన్ పవర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అందరి ఎందు ఒక్కొక్క పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
1: యూ థింక్ దట్ ద డివైన్ పవర్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్.
0: వేరు వేరుగా ఉండదు.
1: That's not different.
0: ఈ దేహమునందు ఏ ప్రాణం ఉంటుంటుందో, ఏ ఆత్మ ఉంటుంటుందో అదే రీతిగా ఈ దేహమునందు అదే ఆత్మ ఉంటుంటుంది.
1: ఆత్మ ప్రెజెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ వెరీ మచ్ ప్రెజెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
0: అందరి ఎందుకు అదే ప్రేమ ఉంటుంటుంది, అదే ఆత్మ ఉంటుంటుంది.
1: ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
0: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు. అంటే ఇంతకాలే మనసస్ అది కరెంట్ ఏమో ఒకటే.
1: యు మే సే దిస్ ఇస్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఇస్ కరెంట్.
0: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందుకు ఒక్కటే ఉంటుండాలి.
1: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
0: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
1: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ బ్రింగ్స్ అబౌట్ చేంజ్.
0: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీల్లేదు.
1: ద డివైన్ లా డిసిప్లిన్ విల్ నెవర్ చేంజ్.
0: కీర్తి చేంజ్ కానటువంటి యొక్క మనసును భగవంతుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు.
1: ద మైండ్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు బి చేంజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ గాడ్ టు హూమ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కనుక మనోమార్పులు మానవుల వల్ల జరిగేటువంటివి కాదు.
1: ద చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్ అవర్ మేకింగ్.
0: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
0: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
1: బై మంత్ర ఆర్ తంత్ర
0: యంత్రంతో కూడా మారదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
0: కనుక చేంజ్ అయినటువంటిదంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతుంటుంది.
1: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
0: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
1: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
0: ఎక్కడికైనా వెళ్ళగలడు.
1: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
0: ఎవరినైనా కూడా తీసుకొని పోగలడు.
1: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హిమ్.
0: కానీ ఎవరు తీసుకెళ్లి వెళ్ళినప్పటికీ అది ఒక్కరే.
1: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
1: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్ కృష్ణ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు.
1: బట్ హి అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
0: కానీ ఎట్టి రూపం కొరకు అతనిది కాదు.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ నన్ ఆఫ్ ది నేమ్స్ బిలాంగ్ టు హిమ్ ఇన్ రియాలిటీ.
0: కానీ తాను ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్ కృష్ణ.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఎందుకని నేను చేయడు.
1: అండ్ ఈజ్ నాట్ టూ ఈజ్ నాట్ డ్యూయల్.
0: ఒక్కడిగానే ఉన్నాను.
1: గాడ్ ఈజ్ నాన్ డ్యూయల్ వన్.
0: ఎక్కడ పోయినప్పటికీ ఇక్కడ ఉండినప్పటికీ ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
1: యు మే బి ఎనీవేర్. యు మే గో ఎనీవేర్. యు మే బి వాట్ ఎవర్ యు మే బి బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
0: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్. హీస్ చేంజ్లెస్.
0: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
1: ఇఫ్ గాడ్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
0: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీల్లేదు.
1: సో గాడ్ ఈజ్ చేంజ్లెస్. ఈజ్ ఎటర్నల్.
0: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడే ఇన్ని విధాల మనసు తిప్పించాడు అని అనుకోవటము కేవలం ఒక పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ ఇన్ యూ బై గాడ్. నో, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
0: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము నిత్యము నిర్మలము నిరంజనము.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్. ఈజ్ ఇమ్మోర్టల్. ఈజ్ ఎవర్ ఎఫల్జెంట్.
0: ఇట్టి పరమాత్మని ఎవరు కూడా మార్చలేరు. ఇట్టి పరమాత్మ తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్. నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
0: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
1: డివైన్ లవ్ ఈజ్ చేంజ్లెస్.
0: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఈస్ ప్యూర్. ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్. ఇట్ ఈస్ ఇమ్మోర్టల్. ఇట్ ఈస్ నెక్టరైన్. ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
0: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
1: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్.
0: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారినాయి గాని తాను ఎవరు కాదు.
1: దెర్ ఆర్ మెనీ నేమ్స్ వెంకటేశ్వర, రామ, కృష్ణ, ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అందుకోసమే చెప్పారు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: దేర్ఫోర్ భగవాన్ సేస్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్ నాట్ టూ.
0: రెండుగా లేదు.
1: ఈజ్ నాట్ డ్యూయల్.
0: కానీ కొంతమంది భావించవచ్చు దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు, అనేటువంటి
1: వి మే కన్సిడర్ గాడ్ ఈజ్ రామ ఎట్ వన్ టైమ్ బట్ హీ హాస్ బికమ్ కృష్ణ లేటర్ దట్ హీ గోస్ ఆన్ చేంజింగ్ యూ మే ఫీల్ సో
0: కానీ అది నీ చేంజ్ కాని గాడ్ చేంజ్ కాదు
1: ఇట్ ఈస్ ఆల్ ది చేంజ్ ఇన్ యువర్ మైండ్ బట్ గాడ్ ఈజ్ చేంజ్ లెస్
0: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుని మనం భగవంతుడా అని పిలిచడం ఇది తప్పేముంది
1: వీ షుడ్ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ చేంజ్ లెస్ వీ షుడ్ ప్రే టు గాడ్ దట్ వే ఓ చేంజ్లెస్ గాడ్ యువర్ ఎటర్నల్
0: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి
1: వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ దట్ ఈజ్ చేంజ్ లెస్
0: కనుక దైవమును ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు
1: బికాస్ దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్
0: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు ఏంటంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది
1: మే గివ్ ఎనీ నేమ్ బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్
0: అది మారినందుకే సర్వము మారవచ్చు
1: వెన్ వన్స్ ద విల్ ఆఫ్ గాడ్ చేంజెస్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఆటోమేటికలీ
0: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు
1: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి
1: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్
0: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి
1: దట్ ప్యూర్ లవ్ లెట్ ఇట్ రిమైన్ ద ఆల్ ఇట్స్ ప్యూరిటీ
0: కానీ ప్యూరిటీనే యూనిటీ
1: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ
0: యూనిటీనే డివినిటీ
1: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ
0: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి
1: కన్వర్ట్ ది ఇండివిజువల్ లవ్ ఇంటూ డివైన్ లవ్
0: అప్పుడు డివైన్ లవ్వే నిజమైనటువంటి యొక్క భగవంతుడిగా మారుతుంది
1: అండ్ దట్ డివైన్ లవ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: మరి ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు ఎన్నైనా చూడొచ్చు
1: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్ యూ కెన్ అటైన్ అచీవ్ ఎనీథింగ్
0: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు
1: యూ డౌట్ డివినిటీ అండ్ యూ క్వశ్చన్ ది డివినిటీ సమ్ పీపుల్ డూ ఇట్
0: కానీ ఎవరు చేయడానికి వీల్లేదు
1: వీ కెన్ నెవర్ క్వశ్చన్ ది విల్ ఆఫ్ గాడ్
0: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం
1: అండ్ వీ థింక్ దట్ వీ హ్యావ్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్ దట్ గాడ్ హ్యావ్ చేంజ్ అవర్ మైండ్ వీ థింక్ సో
0: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు
1: బట్ గాడ్స్ మైండ్ ఈజ్ చేంజ్లెస్ ఇట్ ఈస్ యూనిఫామ్ ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్
0: అది స్థిరమైనటువంటిది
1: ఇట్ ఈస్ స్టడీ అండ్ స్ట్రాంగ్
0: స్టడీ అండ్ స్ట్రాంగ్
1: ఇట్ ఈస్ స్టడీ అండ్ స్ట్రాంగ్
0: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు
1: దట్ స్ట్రాంగ్ డివినిటీ దట్ స్టడీ డివినిటీ వెల్ వీ కెనాట్ మిడిల్ విత్ ఇట్
0: ఒక చెక్క ఉంటుండ అది వుడ్ ఉంటుండ అది
1: అండ్ హియర్ లైస్ ద వుడ్
0: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును
1: యూ కెన్ మేక్ విత్ దట్
0: అంబు మాదిరి చేయవచ్చును
1: యూ కెన్ మేక్ ఇట్ ఇంటూ ఎ బాల్
0: అంబుగా చేయవచ్చు
1: అండ్ యూ కెన్ మేక్ ఇట్ ఇంటూ ఎ బౌల్ అండ్ అన్ ఎరో
0: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు
1: అండ్ యూ కెనాట్ మేక్ ఇట్ ఇంటూ కంప్లీట్లీ బెండెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బౌల్
0: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటుంది
1: దేర్ఫోర్ ద కాస్మిక్ మైండ్ ద యూనివర్సల్ మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్
0: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మారుతుంటుంది
1: ద యూనివర్సల్ మైండ్ విల్స్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్
0: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు
1: అండ్ ద డివైన్ యూనివర్సల్ విల్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్
0: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు
1: గాడ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ చేంజ్
0: ఏమైనా చేయగలడు
1: హీ క్యాన్ డూ ఎనీథింగ్
0: అందరికీ ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒకతో దర్శనమే వచ్చును
1: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
0: కలిగి ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
1: But each one will not have the darshan separately meant designed for him.
0: అది వారి వారి ధ్యాన సమయమునందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
1: However, depending upon your meditation and your contemplation, you may visualize God.
0: కలిగి ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయవచ్చు.
1: But the meditation depends upon the individual, but God can appear to everybody at the same time.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu itti rahasyamunta kodanu meeru telusukovatam chaala avasaram.
1: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
0: And
1: once you know the divinity, you will be knowing the whole of the
0: universe.
1: This factor you should know.
0: Some
1: people experience, but they get changed. Never change like that.
0: Changeless ఉండినప్పుడు
1: if you are changeless, you will receive God's grace infinitely.
0: God లోపంలోని మీరు లీనమైపోతారు.
1: In fact, you will merge in God if you are changeless and steady.
0: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడాను ఇది నమ్ముతారు.
1: And you are carried away. You have got belief in everybody, whatever is said to you.
0: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
1: But you don't doubt whatever Bhagavan says. Everyone is bound to have faith, total faith in what Bhagavan says.
0: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
1: All of you remain with one pointedness, with one mind.
0: అనేక మంది యోగులు భోగులు జోగులు విరాగులు వైరాగులు అందరు కూడా మార్పు చెందుతూ వచ్చారు.
1: We find many people aspirants, the seekers, the rich, the affluent, the renunciants who go on changing.
0: వారి మనసు వల్ల ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
1: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్ దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్.
0: ఋషికేశ్ పోయినప్పుడు ఋషికేశ్
1: పోయిన భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్
0: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటివాడు.
1: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠ కేవ్ లో ఉంటున్నాడు.
1: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఎ కేవ్ నియర్ ఋషికేశ్.
0: వశిష్ఠ కేవ్
1: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
0: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవ్వరూ ఉండరు.
1: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
0: అందులో చిన్న దీపం పెట్టుకుని
1: అండ్ హెస్ గాట్ ల్యాంప్ ఓవర్ దేర్ వెన్ స్మాల్ వన్.
0: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
1: అండ్ హీ రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
0: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
1: ఇఫ్ ఎనీ వన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యూ గివ్ అస్ సమ్ మిల్క్.
0: ఏ మిల్క్ అయినా సరే,
1: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
0: ఎనిమిది కానీ ఆవుది కానీ గేదె కానీ ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
1: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, he used to ask, would you give me some milk?
0: Whatever he iste thane badranga pettukunevaru.
1: And he takes from them the milk and keeps it in a safe place.
0: Tea chesukunevaru.
1: And then he used to make use of it.
0: Dantlo koncham neeru posi deeni tea tho kalpukunevattu vaadu chakkara vesukunevaru.
1: He will mix it with water and add some tea and sugar and consume it.
0: కట్టగలపటికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కొంచెం శక్తి లేకపోయింది.
1: హీ డిడ్ హావ్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
0: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయేవారు చాలా ఎత్తైనటువంటిది.
1: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై ఎన్ రూట్ టు ఋషికేశ్.
0: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్టగలపటికి కొండ ఎక్కేవాడు.
1: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
0: అక్కడ పోయి ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్ హి యూజ్డ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
0: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
1: అండ్ దెన్ హి విల్ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
0: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
1: అండ్ ఫర్ వన్ వీక్ హి నెవర్ విజిటెడ్ ఎనీబడీ.
0: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
1: అండ్ హి స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హి హ్యాడ్.
0: అట్లు ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద
1: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద
0: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
1: వెన్ వన్ స్వామి హ్యాడ్ బీన్ టు ఋషికేశ్ పురుషోత్తమానంద సా భగవాన్ దే
0: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్ కమ్ భగవాన్ కమ్ భగవాన్.
1: హీ రోట్ ఎ స్మాల్ స్లిప్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్ కమ్ భగవాన్.
0: దర్శన దర్శన్ దేవ్ దర్శన్ దేవ్.
1: ఓ భగవాన్ గివ్ మీ యువర్ దర్శన్ ఐ వాంట్ యువర్ దర్శన్ హీ ప్రేడ్.
0: ఒక్క జాబు చూశాను నేను పరిగెత్తొచ్చాను కిందికి.
1: ద మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్ ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట
0: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
1: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హి క్లోజ్డ్ ది డోర్స్.
0: కానీ ఆయన దానికి లేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది ఒళ్ళు బరువు.
1: హి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
0: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
1: అండ్ కస్తూరి ran behind Swami as Swami was proceeding ahead.
0: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
1: కస్తూరి వాస్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైం.
0: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాము.
1: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
0: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద వాస్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
0: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
1: నౌ హీ సేస్ ఐఎమ్ పురుషోత్తమ ద నోబ్లెస్ట్ అమాంగ్ మెన్.
0: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
1: Now I am a noble man.
0: అని చెప్పేటప్పటికి అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
1: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్. కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
0: ఆయన మాత్రం చాలా సంతోషించి
1: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
0: మీరు ఇద్దరు కలిసి నాకు చాలా ఆనందమైంది.
1: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
0: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
1: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్సైడ్. Called Bhagavan also to go in. Swami went into that.
0: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరి చెప్పాడు.
1: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి.
0: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
1: He said, కస్తూరి you see what all is there inside.
0: అంతటికి కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా అతనికి కొంచెం ఆశగా ఉంది.
1: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇంక్విజిటివ్.
0: కనుక అంత చూస్తూ పోతున్నాడు.
1: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
0: ఈ పురుషోత్తమానంద దృష్టి నాపై పెట్టాడు.
1: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
0: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
1: భగవాన్ గేవ్ ఎ డేట్.
0: ఎప్పుడైనా నేను కల్పించానంటే మీ దీదంతా కూడా చాలా ఇదైపోతుంది గలాట అయిపోతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది విసినిటీ
0: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను. ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
0: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
1: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
0: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
1: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
0: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
1: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
0: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
1: వాస్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
0: ఆయన కేవలం నేను పోతే నేను ఆయన కనపడను, ఆయన నాకు కనపడ్డు.
1: ఇఫ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద కేవ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ భగవాన్ అండ్ భగవాన్ కెనాట్ సీ హిమ్ ఫిజికలీ.
0: కనుక ఆయన పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టి పడిపోయాడు.
1: He was watching and he was staring and fell.
0: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
1: And then he sent a telegram to Bhagavan.
0: I am coming today.
1: He sent a telegram to Bhagavan. I am coming today.
0: Be ready, be ready, be ready.
1: Be ready, be ready.
0: అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
1: And there is also Rajareddy in the company of Bhagwan. He is now there in Bombay.
0: Appudu Rajareddy ki nenu cheppanu.
1: Bhagwan told Rajareddy,
0: "Yo palan date lopala meeru kaachukondi, meere radio lo pettukuntaru, adi meeku telisindi kada naaku teliyadu.
1: And you keep this slip with you. I am going to visit you on such and such a date at a particular time."
0: Delhi lo andaru kaachukunnaru.
1: There in Delhi all people were waiting for Swami, all dignitaries were waiting for Swami.
0: అందరు కాచుకొని ఉన్నారు.
1: దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిమ్.
0: వెయిటింగ్ చేసుకుంటూ ఆ డేట్ అంతా దాన్ని ఏదో ఏదో నంబర్ ఇచ్చి ఉంటారు.
1: దెన్ దేర్ వాస్ బ్రాడ్కాస్ట్ న్యూస్.
0: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
1: అండ్ దే కుడ్ ట్యూన్ దేర్ రేడియో అండ్ దే ఆల్ కుడ్ సీ స్వామి.
0: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రాణం పోయింది.
1: యాజ్ ఆల్ వర్ వాచింగ్ పురుషోత్తమానంద fell down and breathed his last.
0: పోయేటప్పటికి అందరూ నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
1: అండ్ ఆల్ సెండ్ టెలిగ్రామ్స్ టు భగవాన్.
0: స్వామి పురుషోత్తమానంద వచ్చారు.
1: స్వామి పురుషోత్తమానంద రీచ్డ్ యూ.
0: నేను చెప్పాను అవును అవును అన్నాను.
1: భగవాన్ సెడ్ ఎస్ ఎస్ హీ రీచ్ మీ.
0: కనుక అతని గుహ లోపల మీరు చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యు గెట్ ఇన్ దట్ వశిష్ట కేవేర్ పురుషోత్తమానంద స్టేడ్ యు గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవ్ను దర్శిస్తే
1: when they opened the door and started seeing the whole cave,
0: guhanta kodanu basmanga nidindi.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: Kala thoriki Shivananda vaadu anta vachesi ayani teesukoni poi ayani gangalo kalipaaru.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: Appudu nunchi kodanu Purushottamananda peru chaala perigipoyindi.
1: And since that day, Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishiru andaru Puttaparthiki vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
0: Akkada vachi 10 rojulu nilichipoyaru.
1: They stayed here for 10 long days.
0: Maa guru mee daggariki vachesaru.
1: They all told Bhagavan, our guru reached you and we all have come here.
0: Kanuka memu atani darshinchukoni povali.
1: Want to see him and go, Bhagavan.
0: అని చెప్పి వాడు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకందరూ మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
1: ఆల్ కర్టెసీ హాస్పిటాలిటీ వర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
0: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
1: పురుషోత్తమానంద ఈజ్ రియల్ ఏ నోబుల్ సోల్.
0: ఉత్తముడే పురుషోత్తముడు.
1: Is Purushottama, the noble among Purushas, men.
0: అని అందరూ చాలా ఆనందించారు.
1: All were very happy on noticing this.
0: పురుషోత్తమానంద కేవలం నేను 2 దినాలు ఉంటున్నాను.
1: Swami stayed with Purushottamananda for 2 days.
0: ఒక దిన నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను.
1: One day he wanted to return.
0: కానీ ఆయన కోరాడు ఇంకా ఒక దిన ఉండి తీసుకోండి వచ్చినారంటే నేను ఆయన చెప్పి
1: He prayed to Bhagavan. To stay there for a day more.
0: అప్పుడు ఒక దిన ఎక్కువగా ఉంటుండి అతని సంతోషపెట్టి అతను అన్ని విధ ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తనని నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
1: స్వామి స్టేడ్ దేర్ 1 day ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
0: నిద్రపోయాడు.
1: అండ్ హీ స్లెప్ట్.
0: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు చాలా సమాధిలో పోయాడు.
1: And the sleep took him to samadhi state.
0: ఎంత సేపైనా ఇంకా దేయలేదు.
1: And he didn't get up for any length of time.
0: కానీ ఇంకొక డిస్టర్బెన్స్ చేయకూడదు.
1: But no one should be disturbed.
0: అప్పుడు అతనే ఉంటుంది నేను కూడా అక్కడే ఉన్నాను.
1: And as he remained in samadhi, Bhagavan also didn't disturb him.
0: చీకటి అయిపోయింది.
1: And it was dark.
0: ఎక్కడ ఏమీ కనపడటం లేదు.
1: And nothing is visible at that time.
0: అది చూచి కస్తూరి ఎవరితో చెప్పాడు. ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
1: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
0: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాను.
1: విత్ దట్ ల్యాంప్ స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్ భగవాన్ కస్తూరి పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
0: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
1: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
0: అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి శివానంద ఒకే కోపం.
1: శివానంద ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: అక్కడ 2 దినాలు ఉన్నారు. ఇక్కడ ఉండలేదు. మా శాస్త్రం ఉండబడ అట్లా ఇటు చాలా బాధపడ్డాడు.
1: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్. భగవాన్ యు స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ అప్సెట్.
0: ఎవరైనా కోపడుకొని నాకేమి.
1: Let anyone think as they feel, but Bhagavan is not bothered.
0: Devarasin daggara undenaru.
1: I stayed there with Purushottamananda.
0: Evare anukunnaga nakem bayam ledhu.
1: Let anyone feel as they wish, but Swami is not bothered.
0: Rendu dinu nenu Purushottamananda asramlo 2 dinamulu nenu untunanu ani paper lo vachetappudiki andaru aanandicharu.
1: When one of the newspapers came with the news that Bhagavan stayed with Purushottamananda for 2 days, everybody, the whole population, were extremely happy on coming to know this news.
0: అట్లా ఆయన దగ్గర ఉంటుంటే అందరూ ఆనందించారు.
1: And Bhagwan gave happiness, bliss to everybody that assembled.
0: Me and the happiness and I are happy. None.
1: Bhagawan said, if you are all happy, I am happy. That Vasishtha cave is as it is even this day. Even now it is like that. When Bhagwan visited Delhi, and Bhagwan made everybody to join bhajan. There are many sages and saints who are yearning, praying for Bhagwan. When that is the height of love of those sages, saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasera festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: One may master all the types of education and skills and win the victories in various courts. One may become a great hero and fight victorious wars. One may be born as an emperor and rule a great empire. One may be able to give in charity gold, cows, and such other valuables. One may be able to count the countless stars in the sky. One may be able to mention the innumerable names of lakhs of species and living beings. One may be able to master the eightfold Ashtanga Vidya. One may be able to reach the moon itself, but mastering the physical body and the sense organs and controlling them, and controlling mind, making it go introverted continuously, can anyone remain as a steady, equal-minded person throughout and continuously?
1: Vidyarthulara,
0: students,
1: శరీరమునకు ఇంద్రియములపైన ప్రభావం ఉన్నది.
0: ఫర్ ది బాడీ ద సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లింబ్స్.
1: ఇంద్రియములకు శరీరం పైన మరింత ప్రభావం అధికంగా ఉంటున్నది.
0: ది సెన్స్ ఆర్గన్స్ హ్యావ్ దెర్ ఓన్ కంట్రోల్ ఓవర్ ద ఫిజికల్ బాడీ.
1: శరీరమును మొదలు ఇంద్రియములు, ఇంద్రియముల మొదలు శరీరము ఉండుటకు వీలు కాదు.
0: There cannot be physical body without sense organs and sense organs without physical body.
1: ఇవి రెండును అవినాభావ సంబంధం, అన్యోన్య ఆశ్రయం.
0: There is a mutual relationship and interdependence between these two.
1: నెగటివ్ లేక పాజిటివ్, పాజిటివ్ లేక నెగటివ్, ఏ విధంగా ఉండి నిష్ప్రయోజనమో అదే విధంగానే దేహము లేక ఇంద్రియములు, ఇంద్రియము లేక దేహము ఉండుట నిష్ప్రయోజనమే.
0: జస్ట్ యాజ్ నెగటివ్ వితౌట్ పాజిటివ్ ఆర్ పాజిటివ్ వితౌట్ నెగటివ్ ఆర్ ఫంక్షన్లెస్, సో ఆల్సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ అండ్ యూజ్లెస్ ఆల్సో ఎ ఫిజికల్ బాడీ వితౌట్ సెన్స్ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ వితౌట్ ద బాడీ.
1: కనుక శరీరమును సరైన విధముగా దీనిని పోషించుకోవటము ప్రతి వ్యక్తికి కర్తవ్యం.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ duty enjoined on every individual to take care of the body well.
1: ikkada indriyamulu yokka tattvamu atyanta adbhutamu.
0: It is very extraordinary to see the influence and the impact of the sense organs.
1: daivattam anedi maha chitra vichitram ainappatikini ఇంద్రియముల యొక్క తత్వం కూడాను ఇంద్రియముల యొక్క అనుభూతిని, ఇంద్రియుల యొక్క చేష్టలను వర్ణించుటకు అంతకంటే అద్భుతంగా ఉంటుంటాడు.
0: ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ దట్ డివినిటీ ఈజ్ రాదర్ స్ట్రేంజ్, యునిక్ అండ్ డిఫికల్ట్ టు డిస్క్రైబ్. బట్ వెన్ యూ సీ ది సెన్స్ ఆర్గన్స్ దే లుక్ స్ట్రేంజర్ అండ్ మోర్ యునిక్ కంపేర్డ్ ఈవెన్ టు గాడ్ హింసెల్ఫ్.
1: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, భవలతాల విత్తంబులు, సన్మిత్రంబులు, ఉద జన వన పౌత్రంబులు, ఇంద్రియములు యొక్క చరిత్రంబులు.
0: ది హిస్టరీ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్, డిఫికల్ట్ టు డిస్క్రైబ్, వెరీ ఎక్స్ట్రీమ్లీ అన్ప్రెడిక్టబుల్ అండ్ వెరీ యునిక్.
1: ఈ ఇంద్రియములు దేహము కంటే అతి సూక్ష్మమైనటువంటివి.
0: సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సటిల్ కంపేర్ టు ది బాడీ.
1: శరీరమునందు శబ్దస్పర్శ రూప రసగంధాదులు ఉండినప్పటికీ, వాతపిత్త శ్లేషాదులు ఉండినప్పటికీ, ఇంద్రియముల యొక్క తత్వము అన్నింటి యొక్క సమత్వంగా భావించుకొని తమ ప్రభావమును దేహం పైన చలాయిస్తూ ఉంటారు.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సౌండ్, ద టచ్ అండ్ ది అదర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్. ద సెన్స్ ఆర్గన్స్ స్టిల్ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఫిజికల్ బాడీ ఇట్సెల్ఫ్.
1: ఇంద్రియములు విషయమును స్పర్శించినప్పుడే సుఖ దుఃఖములు శీతోష్ణములు సంభవిస్తున్నాయి.
0: ఓన్లీ వెన్ ది సెన్స్ ఆర్గన్స్ కమ్ ఇన్ టచ్ విత్ ది మ్యాటర్స్ అండ్ ది సబ్జెక్ట్ ది ఆబ్జెక్ట్స్ దెన్ ఓన్లీ యూ ఎక్స్పీరియన్స్ జాయ్, హ్యాపీనెస్ ఆర్ గ్రీఫ్ ఆర్ సారో.
1: విషయములు లేక ఇంద్రియములు క్షణమైన నిలువ జాలవు.
0: వితౌట్ సెన్స్ ఆబ్జెక్ట్స్ సెన్సస్ విల్ నాట్ బి ఏబుల్ టు లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: విషయ సంబంధమే ఇంద్రియముల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఇంద్రియములను కేవలము ఏకంగా భావించి దివ్యంగా వరించి భవ్యంగా క్షీణింపజేయటము అనేటువంటిది విషయమునకు సాధ్యము కాదు.
0: మెనీ పీపుల్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు సీ ది ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియములకు ఒక చక్కని పేరు గలదు.
0: దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ నేమ్ గివన్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: మాత్రాహ అని దీనికి ఒక పేరు.
0: ది నేమ్ ఈజ్ మాత్రాహ.
1: ఇది నీయతే మిత్రతే ఇది మాత్రహ అని, అనగా ఒక విధమైనటువంటి యొక్క కొలతలను నిర్ణయం చావించినటువంటిదే ఈ ఇంద్రియముల యొక్క ప్రభావం.
0: వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈజ్ దట్ దే కెన్ మెజర్.
1: ఈ కొలతలు ఏ విధంగా గావించుతున్నవి ఇంద్రియములు?
0: హౌ డు దే మెజర్?
1: ఈ ఫలము తీయగా ఉన్నది లేక పుల్లగా ఉన్నది అని నిర్ణయించేటువంటి యొక్క అధికారం దేనికి ఉన్నది?
0: టు డిసైడ్ ద టైప్ ఆఫ్ టేస్ట్ విచ్ ఎ ఫ్రూట్ హ్యాస్, విచ్ సెన్స్ ఆర్గన్ హ్యాస్.
1: దీనిని కొలత వేసేటువంటి ఇంద్రియములు ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఆర్గన్ విచ్ అలౌస్ ఇట్ టు గో ఇన్ టు ద స్టమక్?
1: అది ఏ నాలుక.
0: దట్ ఈస్ టంగ్.
1: ఈ నాలుక పదార్థం యొక్క మంచితిట్టలను కొలత వేసి ప్రమాణపూర్వకంగా జగత్తుకు అందిస్తున్నది.
0: ద టంగ్ హ్యాస్ ది కెపాసిటీ టు డిసైడ్ ద టేస్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ అలౌ ఇట్ టు గో ఇన్ టు ద టమీ.
1: ఈ చిత్రము విచిత్రంగా ఉన్నది, వికారముగా ఉన్నది అని చిత్రము యొక్క చిత్ర విచిత్రములను నిర్ణయించేటువంటి కొలత దేనికున్నది?
0: వాట్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ ద పవర్ టు డిసైడ్ దట్ ఎ పర్టికులర్ పిక్చర్ ఈజ్ ఐదర్ బ్యూటిఫుల్ ఆర్ అగ్లీ?
1: ఇది దీని కొలత బద్ద కన్ను మాత్రమే.
0: ది మెజరింగ్ రాడ్ ఆఫ్ ది బ్యూటీ ఆర్ అదర్వైజ్ ఈజ్ ఐ.
1: ఇంకా ఇదే విధముగానే అన్ని ఇంద్రియములు కూడాను ఇది దుర్గంధము ఇది సుగంధము అని నిర్ణయించేటువంటి కొలత బద్ద ముక్కు.
0: నోస్ ఈజ్ ద మెజరింగ్ రాడ్ విచ్ మెజర్స్ వెదర్ ది స్మెల్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఇది సుస్వరము ఇది దుస్వరము అని కూడాను నిర్ణయించేటువంటి యొక్క కొలత బద్ద కర్ణము.
0: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిసైడ్స్ వెదర్ ఎ పర్టికులర్ సౌండ్ ఈజ్ మెలోడియస్.
1: కనుకనే ఈ ఇంద్రియములకు నిర్ణయించేటువంటి అధికారం ఉన్నది కనుకనే దీనికి మాత్రాహ అని ఒక పేరు.
0: దే హావ్ బీన్ కాల్డ్ మాత్రాహ బికాస్ దే హావ్ గాట్ ది కెపాసిటీ టు డిసైడ్ మెజర్.
1: కఠోపనిషత్తునందు శరీరం అనే రథమునకు ఇంద్రియములు అశ్వముల వంటివి అని నిర్ణయించారు.
0: ఇట్ హాస్ బీన్ సెడ్ దాట్ ఫార్ ది చారియట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ హార్సెస్.
1: ఈ యొక్క ఇంద్రియములకు అశ్వములు అని పేరు పెట్టడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ గివింగ్ ది నేమ్ ఆఫ్ హార్సెస్ ఫార్ దిస్?
1: అశ్వము అనగా నిరంతరము చలించేటువంటి స్వభావం కలిగినటువంటిది అశ్వం.
0: ద మీనింగ్ ఆఫ్ అశ్వము ఆర్ హార్స్ ఈస్ దట్ ఇట్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ గో ఆన్ మూవింగ్.
1: అందరికి కూడా తెలిసిన విషయమే, గుర్రము నిద్రించుచుండిన, మేల్కొని చుండిన, పరిగెత్తుచుండిన, నిలిచి ఉండిన, నిరంతరము తన యొక్క దేహం నందు ఏదో ఒక అంగమును కదిలిస్తూనే ఉంటుంటాడు.
0: ఎవరీ వన్ నోస్ దిస్ ఫ్యాక్ట్ దాట్ ఎ హార్స్ విత్ అ స్లీపింగ్, స్టాండింగ్, మూవింగ్ ఆర్ లయింగ్ డౌన్ ఆల్వేస్ కీప్స్ వన్ లింబ్ ఆర్ ది అదర్.
1: తోక తప్పితే కాలో, కాలు తప్పితే చెయ్యో, చెయ్యి తప్పితే ముక్కో, ముక్కు తప్పితే నోరో, ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటుంటాడు.
0: వెదర్ ఇట్ ఇస్ ద లెగ్, హ్యాండ్, ఇయర్ ఆర్ ద హెడ్ ఇట్ గోస్ ఆన్ మూవింగ్.
1: చలన స్వభావం కలిగినటువంటిది కనుకనే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
0: యాజ్ ఇట్ కాన్స్టెంట్లీ కీప్స్ మూవింగ్ ఇట్ హస్ బీన్ గివన్ ద నేమ్ అశ్వము.
1: అదే విధంగానే మనం వృక్షము చూస్తున్నాము, రావి వృక్షము.
0: వీఆర్ సీయింగ్ లెట్ అస్ జస్ట్ సే పీపుల్ ట్రీ.
1: అయితే అది గాలి లేకపోయినా కూడాను దాని ఆకులు ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంటాయి.
0: Even when there is no breeze entirely, the leaves will be moving in such a tree.
1: కనుగనే దానికి కూడాను అశ్వత్థ వృక్షము అని పేరు పెట్టారు.
0: That is the reason that tree is called అశ్వత్థ వృక్షము.
1: ప్రాచీన రాజులందరూ కూడాను అశ్వమేధ యాగం అనేటువంటి దాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి యాగం కల్పేటువంటి వారు.
0: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ది కింగ్స్ యూజ్ టు పర్ఫార్మ్ ఏ యాగ కాల్డ్ అశ్వమేధ యాగ.
1: అశ్వమేధ, దీని రెండు పదముల యొక్క అంతరార్థమును గుర్తించుకున్నప్పుడు ఇది అశ్వమేధం అంటే ఏమిటి అనేటువంటిది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది.
0: వెన్ యూ డివైడ్ దట్ వర్డ్ అశ్వమేధ ఇన్ టు అశ్వ అండ్ మేధ, యూ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్
1: మేధ అనగా బుద్ధి.
0: మేధ రెఫర్స్ టు ఇంటెలిజెన్స్.
1: అశ్వం అనగా చలించేటువంటి బుద్ధి.
0: అశ్వ రెఫర్స్ టు ది మూవింగ్, దట్ ఈస్
1: ఈ చలించేటువంటి బుద్ధికి సంబంధించినటువంటి ప్రతిబింబమే అశ్వం.
0: A horse is a symbol of unsteady mind, moving mind.
1: ఈ అశ్వమేధ యాగమునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వారే ధీమంతులు అని పేరు.
0: It is said that in అశ్వమేధ యాగ, the one who can hold this ashwa or horse and control it, he is considered to be a great hero.
1: కశ్చ ధీరః అని ప్రశ్నించింది భగవద్గీత. ఎవరు దీనిని పట్టేటువంటి వారు, ఎవరు దీనిని అడగ దొక్కేటువంటి వారు, ఎవరు దీనిని కొంతవరకు నిగ్రహించేటువంటి వారు, వారే నిజమైన ధీరుడు అన్నారు.
0: భగవద్గీత హాస్ డిక్లర్డ్ దట్ ద వన్ హూ కెన్ హోల్డ్ దిస్ హార్స్, హూ కెన్ కంట్రోల్ ఇట్, హూ కెన్ కీప్ ఇట్ స్టడీ, ఈజ్ ద వన్ హూ ఈజ్ ఎ హీరో.
1: కనుకనే మన ఇంద్రియములను అరికట్టి ఇంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన ధీమంతుడు అనేటువంటి విషయం లోపల బాహ్యార్థంగా భౌతికమైనటువంటి జగత్తునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వాడే ధీమంతుడు, అతనితోనే యుద్ధము చేసేటువంటి అధికారం ఉన్నది అనేటువంటి యొక్క ప్రాచీన రాజుల యొక్క ప్రభావమును నిరూపిస్తూ వచ్చారు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ యాగ ఈస్ ద వన్ హూ కెన్ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్, హూ కెన్ మేక్ దెమ్ స్టడీ, ఈజ్ ఎ హీరో. సింబాలికలీ అండ్ ఎక్స్టర్నలీ దే హావ్ కంపేర్డ్ దిస్ టు ద వన్ హూ కెన్ హోల్డ్ ఎ హార్స్, ఈజ్ ఎ హీరో.
1: ఇక్కడ అంతరార్థము బాహ్యార్థము రెండింటి యొక్క అంతరార్థ బాహ్యార్థం యొక్క సమన్వయమే నిజమైనటువంటి యథార్థము.
0: ది ట్రూ మీనింగ్ లైస్ ఇన్ హార్మనైజింగ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ అండ్ ది ఎక్స్టర్నల్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ.
1: కనుక ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఈ అశ్వాన్ని పట్టి కట్టాలి.
0: టుడే దేర్ ఫోర్ దేర్ ఈస్ ఎ నీడ్ ఫార్ ఎవ్రీవన్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు కంట్రోల్.
1: అప్పుడే నీవు ధీరుడవుతావు.
0: Then only you become a hero.
1: ఎన్ని యాగములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని క్రతువులు, ఎన్ని గ్రంథములు, ఎన్ని విధమైనటువంటి యొక్క పారాయణములు చలిపినప్పటికీ దీనిని నిగ్రహించలేనటువంటి యొక్క నిశ్శక్తుడు ఇవన్నింటిని వ్యర్థము గావించినటువంటి వాడే.
0: ద పర్సన్ హూ ఈజ్ వీక్ అండ్ హూ కెనాట్ కంట్రోల్ ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ సాధనాస్ హీ అండర్టేక్స్, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ యజ్ఞ హీ డస్, ఇట్ ఈస్ రియలీ యూజ్లెస్.
1: కనుక ఈ ఇంద్రియములకు మరొక అర్థం కూడా ఉంటుంది, అది మాత్రహ అనేటువంటి దానికి.
0: దేర్ ఈస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మాత్రహ సిగ్నిఫైయింగ్ ఇంద్రియాస్,
1: అనగా పరిమితమైనటువంటి నిర్ణయించేటువంటిది ఇంద్రియములు.
0: దిస్ సెన్స్ ఆర్గన్స్ కెన్ ఓన్లీ డిసైడ్ థింగ్స్ విచ్ ఆర్ సబ్జెక్ట్ టు లిమిటేషన్స్.
1: ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క పరిమితి మాత్రమే నిర్మించినాడు, నియమించినాడు భగవంతుడు.
0: God has prescribed certain limits for each sense organ.
1: Kannu chudagaledhe gaani vinaledhu.
0: I can only see, but it cannot hear.
1: Noru maatadagaledhe gaani chudaledhu.
0: Mouth can talk, but cannot see.
1: Itta okkokka indriyamunaku okkokka vidhamainatuvanti ninnitamainatuvanti okka nibandhananu salipadu.
0: God has prescribed certain specific functions for each of the sense organs.
1: దీనికి నియమించినటువంటి యొక్క నియమములను ఎవరు సక్రమంగా నడుచుకుందరో వారే భగవత్ ఆజ్ఞను పరిపాలించినటువంటి వారు అవుతారు.
0: ఓన్లీ దట్ పర్సన్ హ్యాస్ క్యారీడ్ అవుట్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హూ ఫాలోస్ అండ్ యూజెస్ ది సెన్స్ ఆర్గన్.
1: ఎవరు ఈ నియమంను ఉల్లంఘించో వారు దీని యొక్క శిక్షకు గురి అవుతారు.
0: హూ ఎవర్ వయలేట్స్ ది స్పెసిఫిక్ ఫంక్షన్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ వుడ్ హావ్ వయలేటెడ్ ది కమాండ్. ఒక్కొక్క
1: ఇంద్రియమును దాని నిర్ణయానుసారంగా ఉపయోగించుకొని దానిని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.
0: Everyone should try to use these sense organs according to the functions for which they are prescribed and
1: made. ఒక నిర్ణయాన్ని ఇచ్చారు.
0: For the nose, a particular function is given.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీసుకొని ఆరోగ్యంను కాపాడుకోవటం.
0: It is meant for, has carried out the commands of the Lord. Who follows and uses the sense organs?
1: ఎవరు ఈ నియమమును ఉల్లంఘించో వారు దీని

0: కాపాడుకోవటం, ఇట్ ఈస్ మెంట్ ఫార్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హెల్త్ ప్రాపర్లీ.
1: సుగంధ దుర్గంధములను నిర్ణయించి కేవలం సుగంధములు మాత్రమే స్వీకరించటము.
0: ఇట్ ఆల్సో డిసైడ్ ది ఫ్రాగ్రెంట్ స్మెల్ ఆర్ ది డర్టీ స్మెల్.
1: ఈ రకమైనటువంటి యొక్క నిర్ణీతమైనటువంటి యొక్క కర్మను ఆచరించటం నిమిత్తమే ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
0: Nose has been given for this kind of specific purpose.
1: కాని దురదృష్టవశాత్తు ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి దీనితో పాటు నస్యం వేసుకోవటం ఈ ముక్కుతో.
0: Unfortunately, instead of using the nose only meant for the purpose of inhaling and exhaling,
1: దుర్గంధాన్ని పీల్చుకోవటం
0: is used for snuffing and
1: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి కర్మలు ఆచరింపచేయటం చేత ఈ యొక్క నిబంధించినటువంటి యొక్క నిబంధనను తాను ఉల్లంఘించినటువంటి వాడవుతున్నాడు.
0: When one takes a snuff through the nose, he has violated the code.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి దోషం ఒకటి, ఆరోగ్యాన్ని పడమార్గం పట్టించినటువంటి దోషం మరొకటి. ఈ రెండు దోషములకు గురి కావటం చేతనే ఈ మానవుడు అనారోగ్యం చేత పీడింపబడుతున్నాడు.
0: On account of violating the code laid down by God and also on account of spoiling his own health, he is suffering from, he is going to suffer from various
1: అదే విధముగానే నాలుక.
0: In the same way, the tongue.
1: ఇది కేవలము ఆహారమును స్వీకరించి,
0: ఇట్ ఈస్ మెంట్ ఫార్
1: ఆరోగ్యమును పోషించి,
0: అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హెల్త్.
1: ఆనందమైన వార్తల చేత ఇతర మనసును ఉల్లాసపరచి,
0: అండ్ ఆల్సో ఎంజాయింగ్ హిమ్సెల్ఫ్ అండ్ గివింగ్ జాయ్,
1: మధురమైనటువంటి సంభాషణ చేత సంతోషపరచి,
0: టాకింగ్ స్వీట్లీ అండ్ గివింగ్ జాయ్ టు అదర్స్,
1: తనలో ఉండినటువంటి యొక్క స్వభావములను రహస్యములను వెలువరించడానికి తగినటువంటి అవకాశాన్ని అందించి,
0: ఇట్ ఆల్సో గివ్స్ ఎన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఓన్ ఇన్నర్ థాట్స్ అండ్ ఇన్నర్ ఫీలింగ్స్.
1: గూఢమై ఉండినటువంటి యొక్క తన యొక్క భావములను ఇతరులకు ఉచ్చరింపచేసే నిమిత్తమే అందించినటువంటిదే ఈ జిహ్వ.
0: Tongue has been given to express the most hidden secret things of one's own heart to others so that others may know who he is.
1: ఈ రకమైనటువంటి యొక్క సర్మార్గమును అనుభవించి తత్కీర్తిని పొందే నిమిత్తమై అందించినటువంటి ఈ జిహ్వను ఈనాడు మనం దుర్వినియోగపరచుకుంటున్నాము.
0: Tongue which has been given in order to use properly for such good tasks has been misused these days.
1: మత్తు పదార్థములు స్వీకరించటము,
0: టేకింగ్ ఫార్ టేకింగ్
1: మాంసాన్ని భక్షించటము,
0: ఫార్ టేకింగ్
1: సిగరెట్లు బీడీలు చుట్టలు కాల్చటము,
0: స్మోకింగ్ సిగరెట్స్ అండ్ బీడీస్,
1: పరదూషణ చేయటము,
0: క్రిటిసైజింగ్ అదర్స్,
1: పరనిందలు సలపటము,
0: ఆ కామెంటింగ్ అడ్వర్స్లీ ఆన్ అదర్స్,
1: కఠినమైనటువంటి మాటల చేత ఇతరుల యొక్క హృదయాన్ని నొప్పించటము,
0: హర్టింగ్ అదర్స్ ఫీలింగ్స్ బై యూజింగ్ క్రూయల్,
1: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి చర్యల చేత భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించటము.
0: బై ఫాలోయింగ్ దిస్ కాంట్రరీ కోడ్ హీ హాస్ వయలేటెడ్ ది గాడ్స్ కమాండ్.
1: నిర్ణయాన్ని ధిక్కరించటము,
0: అండ్ ఆల్సో గోయింగ్ అగెనిస్ట్
1: ఈ కారణముల చేత అనేక రకములైనటువంటి బాధలను కూడాను మానవుడు అనుభవించవలసి వస్తుంది.
0: మ్యాన్ హ్యాస్ టు సఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్యూజ్.
1: ఇదే విధముగానే ప్రతి అంగము కూడాను, ప్రతి ఇంద్రియము కూడాను తమ నిర్ణయానుసారంగా దానిని సక్రమమైన మార్గంలో అనుభవించటం చేతనే మానవుడు అత్యున్నత స్థాయిని అందుకోగలడు.
0: మ్యాన్ కెన్ రీచ్ ద మోస్ట్ ఎగ్జాల్టెడ్ స్టేట్ అండ్ ఎలివేటెడ్ స్టేట్ బై యూజింగ్ ది సెన్స్ ఆర్గన్స్ ప్రాపర్లీ.
1: ఇంద్రియములు ఉన్నవి కదా అని ఇష్టానుసారంగా దీనిని వినియోగించకూడదు.
0: Just because he is having sense organs, he cannot go on misusing them in any way.
1: Asyamulu.
0: These are all
1: ee asyamulunu ye vidhamainatundi deenlo ee ratham nadapadaniki taginatundi upayamunu taginatundi oka sadhananu manam anubhavinchalo daniki taginatundi reethiga manam aacharinchali.
0: These are all instruments. You should have the proper training, proper thinking in using them so that they will perform their functions effectively and efficiently.
1: బండి వెనుకల గుర్రము ముందు ఉంటుండాలి.
0: యు ఆర్ కీపింగ్ ది కార్ట్ బిఫోర్ ద హార్స్.
1: కానీ ఈనాడు మనము అశ్వములను వెనకల బండిని ముందు పెడుతున్నాం.
0: ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ది హార్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ కార్ట్ బిహైండ్, యు ఆర్ కీపింగ్ ది కార్ట్.
1: దీనివల్ల అనేక విధమైనటువంటి ప్రమాదములు కూడా సంభవిస్తుంటాయి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వన్ ఫేసెస్ మెనీ డేంజర్స్.

0: అట్టుకాక ఇంద్రియములను గౌరవించాలని, ఇంద్రియములను ప్రేమించాలని, ఇంద్రియములను అనేక రకమైనటువంటి ఒక సత్కార్యం సల్పాలని మనం ఆశించి ఆ బండి లోపల ఇంద్రియ గుర్రములను కూర్చోబెడితే బండి ఏ రీతిగా కదలగలదు.
1: Suppose you want to just give a lot of respect, honor to the horse and keep the horse inside the cart, how can the cart move?
0: మనలో ఇంద్రియములను క్రమక్రమేణా బలపరుచుకుంటూ అంతర్ముఖంగా దానిని అణగదొక్కడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: While developing these sense organs, we are not making effort to introvert them.
0: గుర్రములకు తగినటువంటి పని ఇవ్వక దానిని అమితంగా మేత పెట్టి బలపెట్టడం చేత అది కూడా కొంతవరకు చాలా ప్రమాదం కలుగుతుంది.
1: Without giving sufficient and proper work to the horses, if you go on feeding them, they are going to become a problem to you.
0: ఈనాడు గుర్రములకు తగినటువంటి పని మనం పెట్టడం లేదు.
1: We are not giving proper work to the horses.
0: గుర్రములకు ఇష్టానుసారంగా కూడాను దానా పెట్టి దాన్ని బలపెట్టి అనేక రకములుగా కూడాను దానిని ఒక మదం ఎక్కేటటువంటి రీతిగా మనం పెంచుతున్నాం.
1: We are feeding these horses with unwanted extra stuff and making it very
0: kanukone ee gurramulu madamekki,
1: that is the reason why they are becoming
0: pedamargam patti,
1: they are going in
0: yajamanunne pramadamulo munchutu undali
1: and they are putting the master himself into difficult situations.
0: Kanuka mana indriyamulanu భగవంతుడు ఇచ్చినటువంటి నిర్ణయానుసారంగా దాన్ని సద్వినియోగంగా అనుభవించాలి.
1: వీ హ్యావ్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆర్గన్స్ అకార్డింగ్ టు ది డిక్టేట్స్ అండ్ ది డెసిషన్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైన మార్గంలో వినియోగించకుండా ఉన్నప్పుడే ఇది అనేక రకమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాం.
1: ఇఫ్ యూ డు నాట్ యూజ్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ వే, యూ ఎక్స్పీరియన్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: ప్రపంచంలో అనేక మందికి తెలుసును,
1: many people know this,
0: ఒకరికి ఒక భార్య ఉంటేనే ఆ సంసారం చాలా చీకాగ్గా ఉంటుంటారు.
1: ఈవెన్ ఇఫ్ వన్ హ్యాస్ ఓన్లీ వన్ వైఫ్ ద ఫ్యామిలీ మే బి ఫేసింగ్ మెనీ.
0: ఇద్దరు భార్యలు ఉంటుంటే ఇంకా చెప్పనక్కరలేదు.
1: ఇఫ్ వన్ హ్యాస్ టూ వైఫ్స్, వెల్ వన్ కెనాట్ డిస్క్రైబ్ అట్ ఆల్.
0: ఉత్తాన పాదులకు ఇద్దరు భార్యలు,
1: కింగ్ ఉత్తాన పాద హ్యాస్ టూ వైఫ్స్.
0: కనుకనే ఇక్కడ అనేక రకములైన యొక్క భిన్న అభిప్రాయములు ఆవిర్భవించి కన్న కొడుకునైనటువంటి యొక్క ధ్రువుణ్ణి కూడాను కారణులకు పంపవలసి వచ్చింది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ దీస్ టూ వైఫ్స్, కింగ్ ఉత్తాన పాద హ్యాడ్ టు సెండ్ ధ్రువ హింసెల్ఫ్ టు ది ఫారెస్ట్.
0: దశరథునకు ముగ్గురు భార్యలు,
1: దశరథ హ్యాడ్ త్రీ వైఫ్స్.
0: ఇతను కూడాను ఈ భిన్నాభిప్రాయముల చేత భార్యను సమర్థంగా వహించడానికి లేక వారిని సరైనటువంటి స్థితిలో ఉంచడానికి సాధ్యం కాకపోవటం చేత, భార్యను సంతోష పెట్టాలనేటువంటి ఉద్దేశం చేత కన్న కుమారుడైనటువంటి యొక్క శ్రీరాముని అడవికి పంపి కాయమును కోల్పోయాడు.
1: అన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ద వైఫ్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ హిస్ ల్యాక్ ఆఫ్ కెపాసిటీ టు కీప్ దెమ్ ఆల్ హ్యాపీ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ దెమ్ హీ హాడ్ టు సెండ్ హిజ్ ఓన్ డియర్ సన్ రామా టు ఫారెస్ట్ అండ్
0: ఒకరిద్దరు ఉండినటువంటి భార్యలకే ఇన్ని విధమైనటువంటి ప్రమాదం సంభవిస్తుంటే పది మంది భార్యలు ఉండేటువంటి వారికి ఎంత ప్రమాదం గురి అవుతారు యోచన చేయండి.
1: ఇఫ్ టూ ఆర్ వన్ వైఫ్ ఇట్ సెల్ఫ్ కెన్ క్రియేట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ వన్, ఇఫ్ వన్ హ్యాస్ టెన్ వైఫ్స్ యూ కెన్ ఇమాజిన్ హౌ మెనీ ప్రాబ్లమ్స్ వన్ వుడ్ ఫేస్.
0: ఈ మనస్సు అనేటువంటి మహాపురుషులకు పది మంది భార్యలు.
1: ఫర్ దిస్ మ్యాన్ కాల్డ్ మైండ్ దేర్ ఆర్ టెన్ వైఫ్స్.
0: అవే దశేంద్రియములు
1: అండ్ దోస్ ఆర్ ది టెన్ సెన్స్ ఆర్గన్స్.
0: ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దానిని ఆశిస్తుంటారు.
1: వన్ సెన్స్ ఆర్గన్ గోస్ ఆన్ డిజైరింగ్ వన్ ఆబ్జెక్ట్.
0: ఒక ఇంద్రియము నేను మసాల వాసన వస్తుంది అది మసాలా దోశ కావాలంటుంది ముక్కు.
1: One sense organ demands, I would like to have masala dosa. There is a very
0: nee susaranni vinale manchi radio pettamani oka chevulu antunnayi.
1: The ear commands that it would like to listen melodious music, ask him to keep radio on.
0: Nee edo kottaga vachinatta cinema aa danini chudalani kanulu aasistunnayi.
1: The eyes desire to go for a new cinema which is
0: ee vidhanga okkoka indriyam okkoka danni aasistu pothunnayi.
1: In this fashion, each sense organ goes on.
0: అన్ని ఒకే పర్యాయము ఒక్కొక్క ఇంద్రియం ఆశించినప్పుడు ఈ యజమానుడు దాని ఆశను ఏ రీతిగా తీర్చగలడు?
1: How can this master satisfy so many demands placed by these sense organs?
0: ఈ విధంగా ఆ యొక్క ఇంద్రియముల యొక్క వాంఛన తీరలేక మనస్సు అనేక రకమైనటువంటి రీతిగా కుమిలిపోతుంటది.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ మైండ్ ఈస్ కాన్స్టెంట్లీ అండర్
0: ఇంతమంది పత్నీలు కలిగినటువంటి ఈ మనస్సు అనే యజమానుడికి శాంతి ఎక్కడ నుంచి వస్తుంది?
1: హౌ కెన్ దిస్ మైండ్ విత్ 10 వైఫ్స్ హ్యావ్
0: శాంతి? అత్యంత దూరంగా ఉంటుంది.
1: పీస్ ఈజ్ రాదర్ డిస్టెంట్.
0: కారణము ఈ యొక్క ఇంద్రియముల యొక్క వాంఛనను నెరవేర్చడం చాలా కష్టం.
1: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ రాదర్ డిఫికల్ట్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ దిస్ సెన్స్ ఆర్గన్స్.
0: కనుక ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని మనం సరైనటువంటి రీతిలో అదుపులో పెట్టినప్పుడే తాను తన పరిసరం వారు కూడాను ఆనందాన్ని అనుభవించగలను.
1: ఈ వన్ కెన్ ఎక్సర్సైజ్ ప్రాపర్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్ హీ వుడ్ బి హ్యాపీ అండ్ హిస్ నియర్ వన్స్ అండ్ డియర్ వన్స్ ఆల్సో.
0: ఈ ఇంద్రియములను సమన్వయపరిచేటువంటి మార్గము కూడాను ఒక మార్గం ఉంటున్నది.
1: దేర్ ఈజ్ ఎ పర్టికులర్ మెథడ్ ఆఫ్ హార్మోనైజింగ్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
0: మనిషిద్దరు రెండింటిని సమర్థంగా భావించి ఆనందంగా కాలములు గడిపేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటున్నారు.
1: దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ పీపుల్ హూ కెన్ కన్సిడర్ జాయ్ అండ్ సారో విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ లివ్ ఎ హ్యాపీ లైఫ్.
0: ఇది ఏ విధంగా అంటే
1: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
0: తుకారాం ఉండేటువంటి వాడు,
1: దేర్ వాస్ తుకారాం.
0: అతను పరమ భక్తుడు.
1: హీ వాజ్ ఎ గ్రేట్ డివోటీ.
0: కానీ అతని గృహస్థుడు.
1: హీ వాజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్.
0: అతని భార్య మహాగయ్యాళి.
1: హిస్ వైఫ్ వాజ్ రాదర్ ట్రబుల్సమ్ లేడీ.
0: కానీ అయినప్పటికీ ఆమె మనసును సరైన రీతిలో సమన్వయపరచుకుని తాను ప్రవర్తించడానికి తగిన కృషి చేసేటువంటి వాడు.
1: హీ వాజ్ ఆల్వేస్ మేకింగ్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు కీప్ హర్ హ్యాపీ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్.
0: మాటకు మాట ఏటుకు ఏటుకు జరిగినప్పుడే అది ఒక పెద్ద ప్రమాదంగా రూపొందుతుంది.
1: వెన్ యూ రిటర్న్ వర్డ్ ఫర్ వర్డ్ అండ్ టిప్ ఫర్ టాట్ ఇట్ లెండ్స్.
0: అన్నింటినీ సమర్థించుకుని శాంతంగా కాలం గడిపేటువంటి వాడు ఈ యొక్క తుకారాం.
1: హీ యూస్ టు అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ లివ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: ఏ విధంగా అంటే అతనికి ఒక అర్ధెకరా భూమి ఉండేటువంటిది.
1: హీ హ్యాడ్ హాఫ్ ఎన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్.
0: ఏదో కుటుంబ పోషణ నిమిత్తమై తాను దానిని సాగు చేస్తూ ఉండేటువంటి వాడు.
1: ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ యూస్ టు
0: ఇరుగు పొరుగు వారి యొక్క ప్రోద్బలం చేత తన అర ఎకరా భూమి లోపల కూడాను చెరుకు పండించడానికి ప్రయత్నించాడు.
1: ఎన్కరేజ్ బై ది నైబర్స్ హీ వాంటెడ్ టు రేజ్ షుగర్ కేన్ క్రాప్ ఆన్ దట్ ఫీల్డ్.
0: కానీ ఏదో రీతిగా పండించాడు పాపం.
1: హి సక్సీడెడ్ ఇన్ దట్. ఇన్
0: తుకారాం యొక్క బలహీనత అందరూ గుర్తించినటువంటి వారు కనుక అది పూర్తి పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికి అటుపోయేవాడు ఒక చెరుకును కొట్టుకొని తింటాం, ఇటు పోయేవాడు ఒక చెరుకును కొట్టుకొని తింటాం. ఈ విధంగా బాటసారులకు అది ఆహారంగా నిర్ణయింపబడింది.
1: As all the people in the village and neighborhood knew what type of nature Tukaram had, every walker by would pick up one sugar cane and eat it up.
0: కడపటికి ఏదో ఉన్న దానిని తీసుకుని ఇంటికి తీసుకురావాలని ఒక బండి కట్టుకుని ఆ చెరుకు తోటకు వెళ్లాడు.
1: ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ దాట్ షుగర్ కేన్ ఇస్ లాస్ట్ హీ ఫైనలీ డిసైడెడ్ వాట్ ఎవర్
0: మోపు కట్టుకున్నాడు ఆ కొంత చెరుకును.
1: హీ టైడ్ ది షుగర్ కేన్ అండ్ హీ వాంటెడ్ టు గెట్ ఇట్ ఇన్
0: ఇంటికి వస్తున్నాడు బండిలో.
1: He was bringing it in a car.
0: దారిలో అడ్డం వచ్చినటువంటి పిల్లలందరూ కూడా తాత నాకు ఒక చెరుకు, తాత నాకు ఒక చెరుకు అని అందరు అడుగుతూ వచ్చారు.
1: And on the way, so many kids used to go and ask grandpa if they have one sugar cane piece.
0: స్వభావము.
1: His nature was very generous nature.
0: అటువంటి త్యాగభావం కలగటం చేత అడిగిన వారికందరికీ ఇస్తూ వచ్చాడు.
1: As he had a generous nature, he began giving one piece of
0: ఇంటికి చేరేటప్పటికి ఒక్క చెరుకు మాత్రమే మిగిలింది.
1: By the time he reached home, only one piece of sugar cane was left.
0: బండి వచ్చింది, చూచింది భార్య.
1: Wife saw the cart.
0: ఏమిటిది, ఒక్క చెరుకుని తీసుకుని వచ్చావా? సంసారం ఏ రీతిగా నీవు పోషించాలని యోచన చేస్తున్నావు?
1: వాట్ ఈస్ దిస్? యూఆర్ బ్రింగింగ్ ఓన్లీ వన్.
0: ఆరు బిడ్డలను పోషించలేనటువంటి యోగ్యత ఉండేటప్పుడు నీవెందుకు పెండాడాలి?
1: ఇఫ్ యూ కెనాట్ ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ సస్టెనెన్స్ ఫర్ ది ఫ్యామిలీ, వై డిడ్ యు మ్యారీ?
0: ఈ విధంగా సర్వమును త్యాగం చేస్తుంటే, పరలోకి త్యాగం చేస్తుంటే స్వవిషయం ఏమైపోతుంది?
1: ఇఫ్ యూ గో ఆన్ సాక్రిఫైసింగ్ లైక్ దిస్ టు అదర్స్, హౌ కెన్ ద ఫ్యామిలీ బి క్యారీడ్ ఆన్?
0: అని కోపంతో నానా మాటలు మాట్లాడి ఆ బండిలో ఉండినటువంటి చెరుకును తీసుకుని కొట్టింది భార్యను.
1: షీ యూజ్డ్ ఆల్ దిస్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అగెన్స్ట్ తుకారాం, టుక్ హోల్డ్ ఆఫ్ ద షుగర్ కేన్ స్పీన్ అండ్ బెట్ తుకారాం విత్ ఇట్.
0: ఆ చెరకు రెండు ముక్కలై క్రింద పడి ఒక ముక్క ఆ భార్య చేతిలో నిలిచింది.
1: that sugar cane piece was broken into two pieces, one fell down, the other piece was in the
0: Tukarao chala anandinchadu.
1: Tukarao was so happy with it.
0: Bandilo nunchi nenu vacche anta varaku kuda nenu chala samasyalato vachanu, ee naadu naa samasya teerindi ani.
1: While coming with the cart, I had number of problems in my mind, and today all the problems
0: naa samasya ante oka cherukunu teesukopothunnanu. ఇద్దరు బిడ్డలున్నారు, ఒక భార్య ఉంది, దీనిని ఏ రీతిగా నేను పంచాలి అని యోచిస్తూ వచ్చాను.
1: When I was getting one piece of sugar cane, I was wondering, how can I distribute between my wife and two children?
0: నా యొక్క సమస్య నీవే పరిహారం చేశావన్నాడు.
1: You have solved my problem.
0: ఏమిటంటే కింద పడిపోయిన రెండు తుండు, ఒకటి ఒక బిడ్డకు, ఒకటి ఒక్కొడుకు, చేతిలో ఉన్నది ఆ భార్యకు, సరిపోయింది, నా సమస్య తీరిపోయింది అన్నాడు.
1: The piece that was left in the hand of wife was her wife, and two pieces which fell down are meant for two children. My problem is solved.
0: ఈ విధంగా కూడాను ఇంద్రియముల యొక్క ప్రభావము తనపైన ఎంతవరకు కూడాను బలవత్తపరచినప్పటికీ సమన్వయము గావించుకునేటువంటి చిత్తము కొంతమంది మహనీయులకు మాత్రమే ఉంటాడు.
1: సమ్ గ్రేట్ సోల్స్ హ్యావ్ ది కెపాసిటీ టు బేర్ అండ్ అడ్జస్ట్ అండ్ కంట్రోల్ దర్ సెల్ఫ్.
0: ఇది కేవలం భక్తి శక్తులతో మాత్రమే ఇది లభ్యమవుతుంది.
1: దిస్ ఇస్ పాసిబుల్ టు అక్వైర్ ఓన్లీ త్రూ డివోషన్.
0: కనుక ఇంద్రియములను నిగ్రహించుకోవటం ఎవరి చేత కాదని నిరుత్సాహపడనక్కర్లేదు.
1: వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్.
0: పవిత్రమైన భక్తి ప్రపత్తుల చేత ఇంద్రియములను స్వాధీనపరచుకోవచ్చును.
1: త్రూ డివోషన్ అండ్ సరెండర్ వన్ కెన్ కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్.
0: ఇంకొకటి, విరుద్ధమైన భార్య వల్ల కూడాను తాను ఈ విధమైన సమన్వయాన్ని తాను సలుపుతూ వచ్చాడు కబీర్.
1: కబీర్ ఈజ్ అనదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ హౌ హీ మేనేజ్ హిజ్ వైఫ్ వెన్ షీ వాజ్ వెరీ హాస్టైల్ టు హిమ్.
0: తుకారాం ఆ విధంగా చేసినప్పుడు కబీర్ ఇంకొక రీతిగా చేస్తూ వచ్చాడు.
1: తుకారాం ఫాలోడ్ ఏ డిఫరెంట్ పాత్ కంపేర్డ్ టు
0: అతని భార్య. అతని అడుగుజాడలు నడిచేటువంటిది పాపం, మహాసాధ్యమణి.
1: వైఫ్ ఆఫ్ కబీర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఒబిడియంట్.
0: భర్త అభిష్టమే తన అభిష్టము.
1: తనది
0: ప్రత్యేకమైనటువంటి ఒక వాంఛ లేదు.
1: షీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ హర్ ఓన్ డిజైర్ అట్ ఆల్.
0: ఏ ఆజ్ఞను నియమించినా దానిని శిరసా వహించి ఆచరించేటువంటిది.
1: హీ వుడ్ ఇంప్లిసిట్లీ ఒబే వాట్ ఎవర్ కబీర్ వాంటెడ్ హర్ టు డు.
0: ఒకనాడు కబీర్ నేస్తూ ఉన్నాడు, రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామ స్మరణ చేస్తూ.
1: కబీర్ వాజ్ వీవింగ్ ఎ క్లాత్ అనే పర్టికులర్ డే రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ రామ్ రామ్ రామ్.
0: పట్ట పగలు 12 గంటలు.
1: ఇట్ వాస్ 12 o'clock. In the day,
0: ఏమే లోపలున్నావా అని పిలిచాడు.
1: తుకారాం కాల్డ్ హిజ్ వైఫ్. వెల్, ఆర్ యూ అవైలబుల్ ఇన్ ద హౌస్?
0: పరిగెత్తి వచ్చింది పాపం.
1: షీ కేమ్ రన్నింగ్.
0: ఇక్కడ నూలు పోగు తెగింది, దీపం నటించుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ దట్ హియర్ ది వన్ థ్రెడ్ ఈస్ బ్రోకన్, లైట్ ఎ ల్యాంప్ అండ్ గెట్ ఇట్. హీ సెడ్.
0: వెళ్ళింది, దీపం అంటించుకుని వచ్చింది.
1: షీ లిట్ ద ల్యాంప్ అండ్ బ్రాట్ ఇట్.
0: దగ్గర తెచ్చి ఇంక వద్దు, అక్కడ తీసుకుని పో అన్నాడు.
1: When she brought the lamp nearer, he said, no, there is no need, take it back. She took it back.
0: ఏ ఒక్క జవాబు తాను చెప్పలేదు. ఏమిటి పట్టపగులే, కండు కనిపించలేదా, దారం తెగింది చెప్పటం లేదా, దీపం వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని పోవటం చెప్పటమా, ఏం పని లేదా నాకు అని భార్య భర్తతో ఏమాత్రం వాదించలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దట్ ఇట్ వాజ్ అ డే, దెర్ వాజ్ నో నీడ్ ఫర్ బ్రింగింగ్ ఇట్, షీ డిడ్ నాట్ ఆన్సర్ బ్యాక్ కబీర్ అట్ ఆల్. షీ ఇంప్లిసిట్లీ ఒబేడ్ హిమ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క భర్తకు సహకారంగా ఉండేటువంటి భార్య వల్ల తాను భగవద్భక్తిని కూడా పెంచుకుంటూ భగవంతునికి మంచి థ్యాంక్స్ చెప్పాడు పాపం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ ఎ గుడ్ నైస్ అండ్ ఒబీడియంట్ వైఫ్, తుకారాం కబీర్ డెవలప్డ్ డివోషన్ అండ్ ఆల్సో వాస్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్.
0: ఒకవైపున తుకారాం విరుద్ధమైనటువంటి భార్యతో పవిత్రమైన మార్గాన్ని అందుకున్నాడు.
1: ఆన్ ద వన్ సైడ్ తుకారాం విత్ ఎ హాస్టైల్ వైఫ్
0: భార్యతో పవిత్రమైనటువంటి స్థితిని పొందాడు.
1: కబీర్ విత్ సేక్రెట్ డివోటెడ్ వైఫ్ హీ ఆల్సో రీచ్ ది హైట్స్.
0: కనుక మన వాతావరణం దీనికి ఏమాత్రం కూడా అడ్డు రాదు, మనలో ఉండేటువంటి భావచిత్తము పరిశుద్ధంగా ఉండాలి.
1: దేర్ ఫార్ ద ఎన్వైరన్మెంట్ కెనాట్ బికమ్ ఎన్ అబ్స్టకల్. ఇట్ ఈస్ ఓన్లీ ది ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ అండ్ డిటర్మినేషన్ విచ్ ఆర్ నెసెసరీ.
0: కనుక మనం బయట వాతావరణం ఏమాత్రము మనం పాటించరాదు.
1: డు నాట్ క్రిటిసైజ్ ది ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ యాజ్ అన్ అబ్స్టకల్.
0: నీ యొక్క భావచిత్తము, నీ యొక్క పవిత్రమైనటువంటి భావము పరిశుద్ధమైనటువంటి సమన్వయం కావించుకోవాలి.
1: మేక్ యువర్ ఓన్ ఫీలింగ్ సేక్రెట్ అండ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: ఇంగ్లీష్ లోపల మీకు తెలిసినటువంటి వారే ఐన్స్టైన్.
1: యు నో ఐన్స్టైన్,
0: ఇతను మహావిజ్ఞాని.
1: హీ వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: కానీ అతనికి ఒక మూర్ఖురాలైనటువంటి భార్య.
1: He had a very stupid wife.
0: ఆమె విద్యావంతురాలు కాదు.
1: She was not an educated lady.
0: కాకుండా పోయినంత మాత్రం ఏమి బాధలేదు, కానీ మొరట మనిషి.
1: Not necessary to be educated, but she was rather crude type.
0: ఈ యొక్క ఐన్స్టీన్ నిరంతరము ఏదో ఒక యోచనలో మునిగి ఉండేటువంటి వాడు.
1: ఐన్స్టీన్ వాజ్ ఆల్వేస్ అబ్జార్బ్డ్ ఇన్ సమ్
0: విచారణ విచారణ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ దీంట్లోనే తన కాలం అంతా కూడా గడిపేటువంటి వాడు.
1: హీ వాజ్ ఇన్వెస్టింగ్ హిజ్ ఎంటైర్ టైమ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్.
0: సకాలానికి భోజనానికి లోపల పోయి వెళ్లేటువంటి వాడు కాదు.
1: హీ వాజ్ నాట్ గోయింగ్ ఈవెన్ ఫర్ హిజ్ లంచ్.
0: ఏ టీ కాఫీ కూడాను భార్య అనేక పర్యాయములు వచ్చి పిలిచిన తర్వాతనే లోపల వెళ్లేటువంటి వాడు.
1: ఓన్లీ ఆఫ్టర్ వైఫ్ కాల్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ హీ గో ఈవెన్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ.
0: ఈ విధంగా చేస్తున్నంత వరకు కూడాను భార్యకు విసుగెత్తింది.
1: ది వైఫ్ వాజ్ రాదర్ డిస్గస్టెడ్.
0: సకాలానికి ఇంటికి రాడు, సకాలంలో భోజనం చేయడు, సకాలానికి టీ తాగడు, అతని కోసం నేను కాచుకోవాలి, ఏమిటి ఈ అవస్థ అని అనేక రకములుగా తాను నిరంతరం కూడా బుర్రు బుర్రు అనేటువంటిదిగా కోపం చేస్తుండేటువంటిది.
1: హర్ కంప్లైంట్ వాస్ దాట్ హీ డజంట్ కమ్ ఇన్ ప్రాపర్ టైమ్ ఫర్ ఫుడ్ ఫర్ టీ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. హీ వాజ్ ఎ బిగ్ న్యూసెన్స్ అండ్ షీ వుడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ హర్ ఫుడ్ వాట్ ఎవర్ షీ వాంటెడ్.
0: ఒకనాడు పాపం ఆమెకు చాలా ఆకలి వేసింది.
1: షీ వాజ్ రాదర్ హంగ్రీ అనే పర్టికులర్
0: తట్టలో ప్లేట్ తప్పి ప్లేట్ లోపలంతా కూడా వంట వడ్డించింది.
1: షీ సర్వ్డ్ ఆల్ ది డిషెస్ ఇన్ ఎ ప్లేట్.
0: టేబుల్ దగ్గర కూర్చుంది, రండి రండి రండి అని పిలిచింది పాప అనేక పర్యాయములు.
1: షీ సాట్ నియర్ ద టేబుల్ అండ్ రిక్వెస్టెడ్ హర్ హస్బెండ్ టు జాయిన్ ఫర్ లంచ్ ఏ నంబర్ ఆఫ్ టైమ్.
0: కానీ అతను వినిపించుకోలేదు.
1: హీ వాజ్ నాట్ కేరింగ్ ఫర్ హర్.
0: టేబుల్ పైన వాటర్ జగ్ ఉంటున్నది.
1: షీ హ్యాడ్ ఎ వాటర్ జగ్ ఆన్ ద టేబుల్.
0: కోపంతో పరిగెత్తింది ఆ వాటర్ జగ్ అతని తలపై నీళ్లు పోసింది.
1: She took the water jug with a lot of anger and poured on the head of Einstein.
0: అప్పుడు ఈ ఐన్స్టీన్ చాలా నవ్వుతూ, ఆహా, నిత్యము ఉరుములు మెరుపులు మాత్రమే ఉండేటువంటిది, ఈనాడు కుంభవర్షం కూర్చింది నా తలపై అన్నాడు.
1: Einstein, without becoming angry, with a smile he said, "Every day there used to be thunder and lightning only, but today there is a very heavy downpour on my head."
0: అనగా ఎంత సమన్వయం గావించుకున్నాడు చూ.
1: You can imagine.
0: ఆ భార్య ఆ జగ్గుతో నీరు తలపైన పోస్తే జగ్గును తీసి కొట్టేటువంటి వారు ఈ కాలం పురుషులు. కానీ దానికి తాను పూనుకోలేదు.
1: What a nice person, how he could easily harmonize and keep himself happy. Today,
0: అది ఏ ఇంద్రియ నిగ్రహం.
1: That is control of sense.
0: ఇది ఒక తపస్సుగా భావించుకుంటూ వచ్చారు పూర్వీకులు.
1: The ancient ones consider sense control as a penance.
0: చామర్స్ అని ఒక క్రిస్టియన్ మత ప్రబోధకుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాస్ ఎ ప్రీచర్, క్రిస్టియన్ ప్రీచర్ బై నేమ్ థామస్.
0: చామస్. అతను ప్రతి పల్లెకు వెళ్లి ఆ మతమును ప్రబోధం చెలుపుతూ ఉండేటువంటి వాడు.
1: హీ యూస్ టు గో టు డిఫరెంట్ విలేజెస్ అండ్ అండర్టేక్ ప్రీచింగ్.
0: ఒకనాడు ఒక గుర్రబండి ఎక్కి ఒక పల్లెకు వెళుతూ ఉన్నాడు.
1: ఆన్ వన్ పర్టికులర్ డే హీ వాస్ ట్రావెలింగ్ ఆన్.
0: మధ్య మార్గంలో ఒక లెవెల్ క్రాస్ అడ్డం వచ్చింది.
1: There was a level crossing on the way.
0: గుర్రం చక్కగా పరిగెత్తుతుండాలి, దాని ఏమాత్రం నడవకపోలేదు.
1: The horse was running all right.
0: కానీ ఆ లెవెల్ క్రాస్ దగ్గరికి వచ్చేటప్పటికే ఈ గుర్రపు యజమాని కర్ర తీసుకుని దాన్ని అధికంగా కొడుతూ వచ్చాడు.
1: The horse driver began beating the horse the moment the horse approached near the
0: మత ప్రబోధకుడు కనుక జీసస్ యొక్క ప్రభావము కరుణయే అతని ప్రధానమైనటువంటి ప్రచారమని విశ్వసించినటువంటి వాడు కనుక, అయ్యా, చక్కగా నడుస్తున్నటువంటి గుర్రంను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని అడిగాడు ఆ జట్కా వాణ్ణి.
1: యాజ్ హీ వాజ్ ఎ ప్రీచర్ ఫర్మ్లీ బిలీవ్డ్ ఇన్ ది కైండ్నెస్ అండ్ కంపాషన్ టాట్ బై జీసస్, హీ ఆస్క్డ్ ది డ్రైవర్, వై ఆర్ యూ బీటింగ్ దిస్ హార్స్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆల్ రైట్.
0: అప్పుడు జట్కా వాడు చెప్తున్నాడు, సార్, ఈ లెవెల్ క్రాస్ ప్రక్కలోపల తెల్లగా కొన్ని రాళ్లు పాతి పెట్టారు.
1: హీ బిగాన్ ఆన్సరింగ్ ది ప్రీచర్, వెల్ సార్, నియర్ ది రైల్వే క్రాసింగ్ దేర్ ఆర్
0: ఈ తెల్ల రాళ్లు చూసేటప్పటికి ఇది భయపడుతుండాలి.
1: ది మూమెంట్ ది హార్స్ సీస్ దీస్ వైట్ స్టోన్స్ ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రైటెన్.
0: ఆ భయం కంటే ఎక్కువ భయం నా యొక్క కొరడా దెబ్బలు కింద పెట్టితే ఆ భయం మాని ఈ భయంలో తను ప్రవేశిస్తుంది.
1: In order that I frighten the horse by beating it more fervently, I beat
0: aa bhayanni tappinche nimittame ee bhayam nenu practice chestunnanu annadu.
1: I am creating such fright in the horse in order that it may not, its fright about the stones may be less compared to the beating.
0: Appudu chamarsu yochin chesadu, aa మనసును ఏ విధంగా మరల్చాలి అనేటువంటిది ఒక జట్కా వాణి వల్ల నేను తెలుసుకున్నాను అన్నాడు.
1: దిస్ థామస్ బిగాన్ థింకింగ్ దట్ ఐ హావ్ లెర్న్డ్ హౌ టు కంట్రోల్ ద మైండ్ అండ్ చేంజ్.
0: ఒక మనసు అనగా ఒక ఇంద్రియము ఒక విషయం పైన పరిగెత్తున్నప్పుడు ఆ విషయం నుంచి కూడా తప్పించి ఇంకొక విషయం పైన పరిగెత్తడానికి దానికి తగిన శిక్షణ ఇవ్వాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డైవర్ట్ సెన్స్ ఆర్గన్ ఫ్రమ్ వన్ డైరెక్షన్ టు అనదర్ డైరెక్షన్ గివ్ ఇట్ ప్రాపర్ పనిష్మెంట్ ఆర్ ట్రైనింగ్.
0: ఇది అనేక పిచ్చి మార్గంలో ప్రవేశిస్తుంటుంది.
1: ఇట్ గోస్ ఇన్ రాదర్ రాంగ్ వేస్.
0: దానికి విరుద్ధమైనటువంటి దానికంటే ఇంకా అధికమైనటువంటి దీన్ని మనం నిరూపించి చేసినప్పుడు అది దాని మార్గమును వదలి సరైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు డైవర్ట్ ఇట్ ఆన్ ద రైట్ పాత్ యూ హావ్ టు పుట్ ఇట్ అండర్ ప్రెషర్ అండ్
0: దొంగ పశువే ఉంటుండదు అనుకోండి.
1: దెర్ ఈస్ ఏ పర్టికులర్ థీఫ్.
0: అది ఏదో పంటలో పడి మేయటానికి పోతుంటుంది.
1: అండ్ వన్ animal which is
0: antakante manchi gattini manamu pachigettini mani intilo veste aa pantake podadi adi inti daggine undi vestundi.
1: In order to control an animal from going grazing to the wrong fields
0: taru aashinchina danikante uttamainatundi danini manam pravesh pettinappudu aa aasanam nirashaga chesukoni uttamaina margamlo praveshistundi. Manasunu kudanu indriyamunu kudanu pasuvulu ani cheptu vacharu.
1: The sense organs are also described as animals.
0: Endukosam pashu ani chepparu?
1: Why is it called an animal?
0: Pashyatiti pashu ani diniki antarartham.
1: The inner meaning of it is it always goes
0: baita drushti kaliginatundi pashu lo drushti kaliginatundi vadu pashupati annaru.
1: The animal always will have an external vision. It doesn't get introverted.
0: Manavudu pashupati kavali kani pashu kaakudu.
1: The master of this animals will always have
0: you master kavali kani slave kaakudu.
1: You should become the master, not the slave.
0: Neevu indriyaniki neevu banisayipoyinappudu neevu slave avutavu.
1: If you become slave of sense organs,
0: indriyaniki neevu master kavali.
1: You should become a master of your senses.
0: Kanuka nee masterey manavudu.
1: Man is a master.
0: Kanuka itti master ayinatundi manavudu kevalam indriyaniki vashamaipoyi బానిసగా జీవిస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హూ మస్ట్ బి ది మాస్టర్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈజ్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ లివింగ్ ఎ పిటియబుల్ లైఫ్.
0: ఈ ఇంద్రియములను సక్రమమైన మార్గంలో పెట్టుకోవడానికి అనేక రకమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు పుట్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ పాత్.
0: దీనికి ఇష్టమొచ్చినటువంటివన్నీ కూడా అందించడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ గో ఆన్ ఆఫరింగ్ వాట్ ఎవర్ ద డిజైర్.
0: ఈ ఇంద్రియముల యొక్క భోగం ఎక్కడి నుంచి పుట్టింది అని ఒక చిక్కని విచారణ చేయాలి.
1: You have to just think as to what is the
0: ivi dukkham nunchine puttai
1: all these sense organs are born out
0: of sthanam ettido dini prabhavam kudana vatti vare untai.
1: They are born out of sorrow and their impact is also sorrow.
0: Kanukane ivi andinchetuvanti anta kudanu manam tatkalikanga bhogamulu bhagyamulu aanandam anukuntam kaani idi poorthi dukkhanni andistunnai.
1: Whatever these sense organs give you may give you a temporary joy but permanent sorrow and sadness.
0: Deeni vaanchalu chanamulo purtaye chanamulo adugutai.
1: These desires spring in a moment and get
0: aatyantamulu rendu kudanu chanamulone aavaristai.
1: Within a moment there is beginning, within a moment there is an end.
0: Ee naadu nenu laddu tinali ani oka aasha puttindi.
1: You get a desire that you would like to eat laddu.
0: Aa puttina rendu laddu tinnavu.
1: You ate laddu.
0: Rendu laddu tineteppudiki visigettindi.
1: After eating two laddus,
0: aasha enta sepu, nirasha enta sepu.
1: Within moments there is a desire.
0: Ishtam enta sepu, aishtam enta sepu.
1: Desire in one moment and dislike in
0: another. In a
1: moment these likes and dislikes appear and
0: disappear.
1: These are all temporary, isn't it?
0: కనుక దీనిని సరి అయినటువంటి రీతిలో మనం విచారణ సలిపి
1: యూ హావ్ టు ఎన్క్వైర్ ఆన్ ప్రాపర్ లైన్స్ ఆన్ దీస్ మ్యాటర్స్.
0: ఇంద్రియాలకు తగినటువంటి యొక్క పనిని మనం పెట్టాలి.
1: గివ్ ప్రాపర్ వర్క్ టు ది సెన్స్ ఆర్గన్స్.
0: ఈ ఇంద్రియములకు సరి అయినటువంటి పనిని మనం ఇవ్వకుండా పోవటం చేతనే మనం అనేక రకములుగా దానికి బానిసలు కావాల్సి వస్తుండాలి.
1: We will have to give a lot of trouble to the sense organs if we don't give proper work in the proper time.
0: దేహం యొక్క వాంఛలు మనము సత్యమైనవిగా భావించరాదు.
1: We should not consider the desires of the physical body as based on truth.
0: Nen ikkada lekunda poyinappatikini okokaru okoka vidhanga vari vari bhavalanu uchcharincheetavanni kudanu gurtinchutu untuntanu.
1: I may not be here but I keep watching the feelings that come in the minds of all of you.
0: Sayankalamu Anantapuram principal Hemalata Prahladam charitranni చక్కగా సరి అయినటువంటి తెలుగు పదముల చేత, పద్యముల చేత, గానము చేత అందరికి శ్రవణానందపరిచింది.
1: దిస్ ఆఫ్టర్నూన్ ప్రిన్సిపల్ హేమలత వనంతపూర్ క్యాంపస్ గేవ్ ఎ బ్యూటిఫుల్ మెలోడియస్ లెక్చర్ యూజింగ్ ప్రాపర్ వర్డ్స్.
0: అయితే అందులో ఒకటి ప్రధానమైనటువంటి రీతిగా బోధిస్తూ వచ్చింది.
1: అమంగ్ ఆల్ ద థింగ్స్ షీ వాస్ టీచింగ్ వన్ పర్టికులర్ థింగ్.
0: శిశుపాల దంతవక్రాదులు పరమాత్ముడైన కృష్ణుణ్ణి నిరంతరము కూడా నువ్వు దూషిస్తూ వినరాని మాటల చేత నొప్పించేటువంటి వారు.
1: శిశుపాల దంతవక్ర యూస్ టు యూజ్ వెరీ అబ్యూజివ్ వర్డ్స్ అగైన్స్ట్ కృష్ణ అండ్ హర్ట్ హిమ్ కంటిన్యూస్లీ.
0: అయితే ఒకనొక సమయం లోపల సభ జరుగుతూ ఉండాలి.
1: బట్ దేర్ వాస్ సమ్ కోర్ట్ అసెంబ్లీ.
0: అర్హతామూలం ఎవరికి ఇవ్వాలని ధర్మరాజు చేతి అందించుకున్నాడు.
1: ధర్మరాజా వాస్ కండక్టింగ్ దట్ పర్టికులర్ సభ.
0: ఎంతమందో మహర్షులంతా ఉంటున్నారు ఆ సభలో.
1: ఇన్ దట్ అసెంబ్లీ దేర్ వర్ గ్రేట్ మహర్షిస్.
0: ఆచార్య శ్రేష్ఠులైనటువంటి ద్రోణాచార్యులు, కృపాచార్యులు, ఇంకా భీష్మాచార్యులు అందరూ కూడా ఉంటున్నారు.
1: దే వర్ గ్రేట్ పీపుల్ లైక్ ద్రోణాచార్య, భీష్మాచార్య అండ్ కృపాచార్య.
0: అయితే అందరికంటే ఉత్తముడు భీష్ముడు.
1: ఆఫ్ ఆల్ ది పీపుల్ భీష్మ వాస్
0: అతనికి అగ్రతాంబూలము.
1: ధర్మరాజా కుడ్ హావ్ గివన్ ద ఆనర్ ఆఫ్ అగ్రతాంబూల
0: భీష్మ. తమ ప్రియతమైనటువంటి ఆ మహాకృష్ణుడికి మాత్రమే అందించాలని తనలో ఆశ.
1: బట్ హీ హాడ్ డిజైర్డ్ అండ్ రిజాల్వ్ దట్ ఆనర్ షుడ్
0: గో. జీవితాధారము కృష్ణుడే.
1: కృష్ణ ఈజ్ ద వెరీ
0: పరమావధి కృష్ణుడే.
1: హీఈస్
0: మా ప్రాణము కృష్ణుడే.
1: హీఈస్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: అతను తప్ప అన్యులు మాకు ఈ జగత్తులో పెద్దలు కనిపించరు.
1: దెర్ ఈస్ నో వన్ ఎల్స్ హూ ఈస్ గ్రేటర్ దాన్ హిమ్. వీ కెనాట్ సీ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కృష్ణుడిని పిలిచి పాదములు కడిగి అగ్రతాంబులు ఇస్తున్నాడు.
1: హీ కాల్డ్ కృష్ణ అండ్ హీ వాష్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: దుర్మార్గులకు దుష్టులకు కూడాను కేవలం అంతర్భావములు వాళ్ళు ఏమాత్రము యోచించరు.
1: ద వికెడ్ వన్స్ కెనాట్ అండర్స్టాండ్
0: బాహ్య దృష్టి, బాహ్య భావం అనేవాడు అనుసరిస్తుంటారు.
1: దే ఆల్వేస్ సీ ఎక్స్టర్నలీ అండ్
0: వ్యక్తిగతమైనటువంటి ద్వేషములను, అసూయలను వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు.
1: దే ఆల్వేస్ ఎక్స్ప్రెస్ హేట్రిడ్ అండ్ జెలసీ.
0: సమష్టి భావం వారిలో శూన్యము.
1: దే డు నాట్ హ్యావ్ ఎ కరెక్ట్ అండర్స్టాండింగ్.
0: నాకు ఇష్టం లేనంత మాత్రమే ప్రజలకు ఇష్టముండదా అనేటువంటి విశాల భావము ఉండదు.
1: హీ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. హీ మే నాట్ లైక్ బట్ ఆల్ ద పీపుల్ లైక్ ఇట్ దట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ఇలాంటి సంకుచితమైనటువంటి యొక్క చిత్తములకు ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ సచ్ నారో మైండెడ్ పీపుల్ ఆల్వేస్ అండ్ ఎవ్రీవేర్.
0: ఇంత పెద్ద సభ లోపల లేచాడు శిశుపాలుడు.
1: శిశుపాల గాట్ అప్ ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ.
0: ఏదో అక్కడ మురుగును అనుకోవటమే కాకుండా ప్రత్యక్షముగా పాండవులందరూ కూడా ఉంటున్నారు, మహాసభ జరుగుతుండాలి, ఇంతమంది ఋషుల మధ్య లోపల కృష్ణుని ఇష్టం వచ్చినట్టు దూషించాడు.
1: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ పాండవాస్ అండ్ సో మెనీ అదర్ గ్రేట్ పీపుల్ వర్
0: తామూలం ఇవ్వటం కృష్ణునికు.
1: హీ బిగాన్ కండెమింగ్ కృష్ణ ఇన్
0: స్నానం పూజేయు ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుక పూజనీకు.
1: Should Krishna be worshipped because he stole the sarees of Gopikas when they were
0: భూగోండ్రతో చల్లలాడేవాడు హరించినందుక అర్చమిట?
1: Should he deserve this honor because he played with those rural Gopika, rural folk?
0: చాలు కట్టి పెట్టి నీ పంచాంగం ఇంకా.
1: Enough of it. Stop your
0: పగడి పొలబోకు సారించు. మూయ్ నో, షట్ అప్ అన్నాడు.
1: He said, shut up.
0: దీనితో ధర్మజుని యొక్క మనసు చాలా బాధపడిపోయింది.
1: ధర్మజాస్ మైండ్ వాస్
0: రాజా. నా ప్రేమమూర్తి, నా ప్రాణ సమానమైనటువంటి యొక్క భగవంతుని ఇంత సభ లోపల ఇన్ని విధమైనటువంటి పరాభముగా మాటలాడటమా అని తనలో తాను చాలా బాధపడుతున్నాడు.
1: మై బిలవెడ్ లార్డ్ కృష్ణ ఈజ్ బీయింగ్ అబ్యూజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్.
0: దీనికి తగినట్టుగా అగ్రతాంబూలం ఇచ్చిన ఆ తట్ట చేతనే శిశుపాలుని పైన విసిరాడు కృష్ణుడు.
1: Krishna took that particular plate itself and threw it.
0: ఏదో సుదర్శన చక్రం అంటారు, చక్రము కాదు, తాంబూలం ఇచ్చినటువంటి తట్టనే.
1: ఇట్ వాజ్ నాట్ ద డిస్కస్ సుదర్శన చక్ర, ఇట్ వాజ్ ఓన్లీ దట్ ప్లేట్.
0: తట్టనే చక్రంగా వెళ్లి శిశుపాలుని కంఠం ఖండించింది.
1: హీ కట్ ద నెక్ ఆఫ్ శిశుపాల బై యూజింగ్
0: కంఠం ఖండించినంత మాత్రం ఆనందమే కాని ధర్మజునకు తక్షణమే ఆ కంఠం నుంచి కూడాను రక్తమంతా ఎగిరి ఆ యొక్క కృష్ణుని పాదముల పైన పట్టము, ఆ శిశుపాలుని యొక్క ప్రాణస్వరూపమైనటువంటి యొక్క జ్యోతి కృష్ణునిలో కలిసిపోయింది.
1: వెన్ హీ త్రూ ద ప్లేట్ హీస్ నెక్ వాస్ కట్ the blood sprang from the veins and fell at the lotus feet of Krishna.
0: అయోమయమైపోయింది, అల్లకల్లోలమైపోయింది, ఆంధ్రాలో వచ్చిన తుఫాన్ వలె కలిగిపోయింది.
1: అండ్ ది జ్యోతి ఫ్రమ్ హిమ్ మర్జ్డ్ ఇన్ కృష్ణ అండ్ విత్ దిస్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్
0: ఈ దుర్మార్గుని కంఠం ఖండించడం సత్యమే, సరి అయినటువంటిది. కానీ అతని పాపజ్యోతి ఈ పరమాత్మలో లీనం కావటం ఏమిటి ఆశ్చర్యం?
1: శిశుపాల డిజర్వ్డ్ దట్ పనిష్మెంట్ బట్ హౌ ఇస్ ఇట్ దట్ సచ్ ఎ సిన్నర్స్ ఆత్మిక్ జ్యోతి మర్జ్
0: పాపి?
1: హి వాజ్ సచ్ ఎ గ్రేట్ సిన్నర్.
0: ఇతను మహాదురాత్ముడు.
1: హి వాజ్ ఎ రాదర్
0: ద్రోహి, దైవ ద్రోహి.
1: హి వాజ్ ఎ ట్రెచరస్ ఫెలో.
0: ఇలాంటి వాణి యొక్క జీవన జ్యోతి పరమాత్మలో చేరటం అంటే ఏమిటిది ఆశ్చర్యం? ఇలాంటి వాణికా పరమాత్ముడు ఇట్లా ఇలాంటి అవకాశం అందించేది, ఇలాంటి వారినైనా తాను స్వీకరించేది అని అనేక రకములుగా తాను యోచన చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ జస్ట్ గెటింగ్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్. ఈస్ దిస్ ది ఫెలో హూ డిజర్వ్స్ సచ్ ఎ కైండ్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ ద లార్డ్ అలవింగ్ హిజ్ ఓన్ జ్యోతి?
0: ఈ సమస్యని నారాయణ దగ్గర ప్రశ్నించాడు.
1: దిస్ పర్టికులర్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్.
0: ఎంతమందో భక్తులు ఉంటున్నారు, ఎంతమందో శరణాగతి పొందినటువంటి వారు ఉన్నారు. వీరెవరికి లేకుండా భగవంతుని దూషించినటువంటి వానికైనా ఇటువంటి పవిత్రమైన స్థానం అందించటం.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ డివోటీస్, దే మే నాట్ గెట్ దిస్ ఆనర్ అండ్ దిస్ ఆపర్చునిటీ. షుడ్ దిస్ ఫెలో హూ వాజ్ సచ్ ఎ గ్రేట్
0: నారదుడు చెప్పాడు, అయ్యా దూషణ భూషణ తిరస్కార పురస్కారములంతా దేహానికే కాని ఆత్మకు కాదు.
1: నారద టోల్డ్, వెల్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం డిఫెక్ట్స్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆర్ ఓన్లీ ఫర్ ద బాడీ.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే పరమాత్ముడే.
1: దేర్ ఇస్ ఫర్ ఆత్మ దేర్ ఇస్ నో సచ్ డిఫెక్ట్ అండ్ నో.
0: దూషించే వారెవరు, దూషణ అందుకునేటువంటి వారెవరు?
1: హూ ఇస్ ద వన్ హూ క్రిటిసైజెస్ అండ్ హూ ఇస్ ద వన్ హూ ఇస్
0: ఎవరు ద్వేషి, ఎవరు ప్రీతి?
1: హూ ఇస్ హేటెడ్? ఎవ్రీ వన్ ఇస్ ఈక్వల్.
0: ఏ రక్తము నిరంతరము భగవంతుని చింత చేస్తుందో ఆ రక్తం భగవంతునికి అర్పితమైపోతుంది.
1: That blood which goes on remembering God will always get
0: desham chetano,
1: feet of God.
0: Prema chetano, kamam chetano, asuya chetano, ek ahankaram chetano, ye reethi gaane sare aa bhagavantuni naamam smaristhe chaalu.
1: Whether it is out of hatred, out of jealousy, out of love, out of envy, whatever be the thing, if you go on repeating and
0: bhaktulu smarinchetundi smarana kante shishupalu adhikanga smarinchadu.
1: శిశుపాల రిమెంబర్డ్ ది నేమ్ ఆఫ్ కృష్ణ మచ్ మోర్ దాన్ ది డివోటీస్ రిమెంబర్.
0: భక్తులు ఏదో పూజరూముకు పోయినప్పుడు మాత్రం పరమాత్మ అని రెండు దండాలు పెడతారు.
1: డివోటీస్ రిమెంబర్డ్ ది నేమ్ ఆఫ్ కృష్ణ ఓన్లీ వెన్
0: రెండు దండాలు పెడతారు.
1: అండ్ దే ఆఫర్డ్ ఒబీయసన్స్
0: గుళ్ళు గోపురాలకు పోయినప్పుడు రెండు దండాలు పెడతారు.
1: వెన్ దే గో టు పిలిగ్రిమ్ సెంటర్ దే
0: కానీ శిశుపాలుడు అట్లు కాదు.
1: బట్ శిశుపాల
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకును కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణుడే దూషించటం.
1: Under all times, under all circumstances, he was always criticizing Krishna, Krishna.
0: నిద్రలో కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ.
1: Even in sleep, he was criticizing Krishna, Krishna, Krishna.
0: ఆ చింతన యొక్క ప్రభావమే ఈ యొక్క ఆత్మకు సరైనటువంటి ఆధారం అన్నాడు.
1: It is an account of that kind of constant remembrance, this blood.
0: అయితే లోకులు బాహ్య సంబంధమైన లౌకిక సంబంధమైనటువంటి యొక్క విషయములను చర్యలు మాత్రమే గుర్తిస్తూ వస్తుంటారు.
1: ది వరల్డ్లీ పీపుల్ విల్ ఓన్లీ జస్ట్ సీ ఇన్ ఎన్ ఎక్స్టర్నల్ వే అండ్ ఓన్లీ సూపర్
0: భగవంతుడు దానిని చూడడు.
1: గాడ్ నెవర్ సీస్.
0: భగవంతుడికి ద్వేషము కానీ లేక అసూయ కానీ లేక ఇష్టము కానీ ఏ ఒక్కటి కూడా అతనికి లేదు.
1: గాడ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ హేట్రెడ్, జెలసీ.
0: అన్ని మీలో ఉండినటువంటి మీకు ప్రతిబింబించేటువంటి ప్రతిబింబాలే.
1: All that you see as hatred, love is only
0: భగవంతుడు నిర్మలమైనటువంటి అద్దం వంటి వాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎ ప్యూర్.
0: ఆ అద్దం ముందు నుంచుకొని నీవు ఏ విధంగా యాక్ట్ చేస్తే ఆ అద్దంలోని ప్రతిబింబం అదే రీతిగా యాక్ట్ చేస్తుంది.
1: లైక్ ఎ మిర్రర్ హీ రిఫ్లెక్ట్స్ యువర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ యువర్ ఓన్ యాక్షన్స్ అండ్ యువర్ ఓన్ థాట్స్.
0: అద్దం ముందు నుంచుకొని దానిని దండిస్తూ ఇస్తుడా అది కూడా నిన్ను దండిస్తూ వస్తుంది.
1: You go on showing anger, standing before the mirror, it expresses the same thing.
0: ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబానికి ఒక నమస్కారం కొట్టు, ఆ నమస్కారం తిరిగి నీకు అందిస్తుంది.
1: You offer a namaskar, folding your hands in the mirror, you see the same thing.
0: అది నీవు చేసినటువంటి దీనికి నీకు రియాక్షన్ గా వస్తుంది. అది కానీ భగవంతుడికి యాక్షన్ రియాక్షన్ రెండు లేవు.
1: యువర్ ఓన్ యాక్షన్ గెట్స్ రియాక్షన్ యాజ్ రియాక్షన్ టు యూ. గాడ్ హ్యాస్ నైదర్ లైక్
0: భగవంతునికి ఒకటి ఇష్టము ఒకటి అయిష్టము అనేటువంటిది కాదు.
1: గాడ్ హ్యాస్ నో లైక్స్ అండ్ నో డిస్లైక్స్.
0: ఒకటి శిక్ష ఒకటి రక్ష అనేటువంటిది కాదు.
1: పనిష్మెంట్ అండ్
0: ప్రొటెక్షన్ అన్ని కూడా మన ప్రవర్తనల యొక్క ప్రభావాలే.
1: ప్రొటెక్షన్ అండ్ పనిష్మెంట్ డిపెండ్ అపాన్ అవర్ యాక్షన్.
0: కనుక భగవంతునికి ఏ విధమైన ఈ విధంగా చేస్తున్నాడే, ఈ విధంగా చూస్తున్నాడే, ఈ విధంగా వారిని మాత్రం దగ్గర చేర్చాడే, వీరిని మాత్రం దగ్గర చేయలేదు, ఈ విధమైనటువంటి నిర్ణయం చేసే అధికారం ఎవ్వరికీ లేదు.
1: నో వన్ హ్యాస్ ది అథారిటీ ఆర్ ద రైట్ టు డిసైడ్ దట్ గాడ్ ఈజ్ మేకింగ్ వన్ నియరర్ అండ్ మేకింగ్
0: ఏమిటంటే ఇట్లే ఉండాలి అట్లే ఉండాలి అని ఎవరు శాసించే అధికారం ఉంది?
1: హూ కెన్ కమాండ్ అండ్ సే ప్రిస్క్రైబ్?
0: అందరిలో ఉండేటువంటి దైవత్వము అన్ని రకాలుగా ప్రవర్తించవచ్చు.
1: His divinity can express itself in
0: aithe swartha rahitamainatundi kanuka deeniki ye dosham undadu,
1: but because it is pure from
0: paripurnamainatundi oka prema kanuka idi ye vidhamainatundi malinyamu kudaradu.
1: It has no selfishness and it is full of love. There
0: kanuka bhagavantunaku aneka rakamainatundi birudulu untunnayi.
1: There are a number of titles for God:
0: nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya shuddha buddha mukta nirmala swarupinam anna. కనుక భగవంతుడు అన్ని రకములైనటువంటి పవిత్రతలో ఉండేటువంటి వానికి ఇట్టి అపవిత్రము ఇది పవిత్రము అని నిర్ణయించే నీ దృష్టిలో ఉంటుండాలి, కానీ భగవంతుని దృష్టిలో లేదు.
1: గాడ్ సేక్రెడ్నెస్ ఇస్ ఫుల్ అండ్ టోటల్. యు హావ్ నో రైట్ టు డిసైడ్ దట్ సచ్ అండ్ సచ్ థింగ్ అలోన్ షుడ్ బి గాడ్.
0: యద్భావం తద్భవతి.
1: వాట్ యు సీ ఇస్
0: నీవు ఏ రంగు అద్దాలు వేసుకున్నావో ప్రపంచమంతా అదే రంగుగానే కనిపిస్తుంది.
1: ఆన్ ది టైప్ ఆఫ్ గ్లాసెస్ దట్ యు వేర్ you see the world as
0: srushti yokka dosham kaadu nee drushti yokka dosham.
1: There is no defect in creation, it is only defect in your own vision.
0: Anukane indriyamulu ee doshamulu gaavistunnayi ani manam anukotamu idi kevalam mana yokka bhavamulu yokka doshame.
1: There is a defect in your own feeling when you say that these sense organs have some defects.
0: Indriyamulu sareinatti bhavani manam abhiruddhi parchukunte indriyamulu sareinatti arthanni andistuntayi.
1: If you develop correct and good feelings, your sense organs will give you correct
0: arms. Chudandi tanalo manchi bhavam pettukunnadu, bari chesinatundi oka tappu pani kodunu tanu manchidigane bhavinchadu.
1: Tukaram had good feelings. Whatever his wife did also turned out to be good for
0: him. Kabir nirantaram kodunu bhagavat chintana cheta kalamu gadaptu vachadu kalakani bari chesinatundi dinnanta kodunu manchigane bhavistu vachadu.
1: Kabir also was constantly thinking of the Lord. Therefore, whatever his wife did also,
0: Einstein samabhavamunu kaligi pavitramainatundi hrudayamto oka sadhana chaduttu vachadu kanuka adi kodanu tana bhari chesinatundi oka pani samanvayam cheskuntu vachadu.
1: Einstein had equal mindedness, therefore whatever his wife did also he accepted as a good thing alone.
0: Kanuka manalo manamu samanvayam gavinchukuneetundi oka sadhana manam salpali.
1: We should have the capacity to harmonize with ourselves.
0: భగవంతుడు మన ఇంద్రియాలంతా బయటకే ఇచ్చాడు గనుక అతందే తప్పు కాని మాది కాదు అనుకుంటారు కొంతమంది మొండివారు.
1: Some blind ones go on criticizing God. God has made the sense organs to go externally. It is his mistake, not ours.
0: భగవంతుడు కన్నులను ఇచ్చాడు కానీ బయటకే దీని తలుపులు పెట్టాడు కానీ లోపలికి పెట్టలేదే.
1: God has given you the eyes. Well, if they are going externally, it is only your own defect.
0: భగవంతుడు చెవులు ఇచ్చాడు ప్రపంచం వైపునే తిప్పాడు కానీ వాళ్ళు లోపల వైపు తిప్పలేదే.
1: God has given the ears, they are turned to the external world.
0: ముక్కును ఇచ్చాడు బయట శ్వాసమే తీసుకోమన్నాడు కానీ లోపల శ్వాసం కాదన్నాడే.
1: And God has given the nose.
0: కాబట్టి సృష్టిలోనే దోషం ఉంది.
1: Therefore, some people decide that God
0: ఇది మా దోషం కాదు అని ఆ రకంగా సమన్వయం చేసుకుంటుంటారు.
1: There is defects only in creation.
0: అదే తప్పు.
1: We don't have any defects. This is a great mistake.
0: అనేక దోషములు చేయటము. I am a human. ఇది ఎంత పొరపాటు ఎంత పాపము.
1: To say that to err is human is a great mistake, a sin.
0: I am a human. నేను మానవుడు కాబట్టి తప్పులు చేయటం నా స్వభావము అని సమర్థించుకుంటున్నాడు.
1: People go on defending, I am a human being. To err is human. Therefore he goes on committing mistake.
0: చాలా తప్పు అది పిల్లల లోపల.
1: This is a great mistake. Let the youth note this.
0: నీవు మానవుడైనందుకు తప్పులు చేయకూడదు.
1: ఆఫ్టర్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ నాట్ కమిట్ మిస్టేక్.
0: పశువు అయితే తప్పులు చేసినా పర్వాలేదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎనిమల్ దే కెన్ కమిట్.
0: అది పశువు కనుక తాను యొక్క ప్రవర్తన తాను చేస్తుండాలి.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎన్ ఎనిమల్ ఇట్ ఇస్ నేచురల్ ఫర్ ఇట్.
0: నీవు మనిషి అయిపోయి తప్పులు చేయకూడదు. అలాంటి వాడు తప్పులు చేస్తే మానవుడు ఇది సహజమే అనుకోవటం, ఇది సమర్థించుకోవటం.
1: ఇట్ ఈస్ రాదర్ డిఫెండింగ్ వన్స్ ఓన్ వీక్నెసెస్ ఇఫ్ వన్ సేస్ టు ఎర్ ఇస్ హ్యూమన్.
0: పశువుగా పుట్టి పశువుగా ప్రవర్తిస్తుండాలి అది.
1: Animal is born as such and conducts
0: మనం మనిషిగా పుట్టి పశువుగా ప్రవర్తించడము ఎంత విరుద్ధము.
1: We are born as human beings, but if we conduct like an animal, what a great mistake it is.
0: నీవు మనిషిగా ప్రవర్తించు.
1: Conduct yourself as a man.
0: ఇంకా కొంతమంది గొప్ప తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థులు అనేక రకములుగా సమర్థన చేసుకుంటుంటారు.
1: సమ్ వెరీ క్లవర్ స్టూడెంట్స్ గో ఆన్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
0: పక్షులు విహారం చేస్తున్నాయి, ఎక్కడికి కావాల్సింటే అక్కడ పోతున్నాయి, ఏ విధమైనటువంటి పక్షితోనైనా స్నేహం చేస్తుండాలి, కాబట్టి దానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుండాలి.
1: బర్డ్స్ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు గో వేర్ ఎవర్ దే లైక్ అండ్ ఈట్ వాట్ ఎవర్ దే వాంట్.
0: పశువులు మృగములు కూడాను తమ తమ స్వేచ్ఛను తాను అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ అండ్ బీస్ ఆల్సో ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్.
0: పశువులు పక్షులు మృగములు స్వేచ్ఛను అనుభవిస్తుంటే మానవుడు స్వేచ్ఛను అనుభవించలేకర్లేదా?
1: వెన్ బర్డ్స్ బీస్ అండ్ అనిమల్స్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ షుడ్ నాట్ మ్యాన్ ఎంజాయ్ ది ఫ్రీడమ్?
0: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుభవించు.
1: Yes, it is true. You also have freedom.
0: పశువులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి?
1: What type of freedom do animals enjoy?
0: పశు స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: It is animals' freedom.
0: మృగములు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? మృగ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: Animals are enjoying freedom of animals.
0: నీవు మనిషివి, మనిషి స్వేచ్ఛను అనుభవించు, తప్పులేదే.
1: You are a man. Enjoy the freedom given to man.
0: నీవు మనిషి వైపు మృగ స్వేచ్ఛను అనుభవిస్తే ఇది దోషం కాదా?
1: Being a man, if you want to enjoy the freedom of an animal, is it not a mistake?
0: ఈ ఫ్రీడమ్ అనేటువంటి దానిని మనము పెడర్థాలతో అనర్థాలతో నానార్థాలతో దీన్ని అభివృద్ధి పరచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నాం.
1: వీఆర్ గివింగ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ ఫర్గెటింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్.
0: కనుక ఇది కాదు నిజమైన ఫ్రీడమ్.
1: దిస్ ఇస్ నాట్ రియల్ ఫ్రీడమ్ అట్ ఆల్.
0: ఫ్రీడమ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్?
0: స్వేచ్ఛగా సంచరించటమా ఫ్రీడమ్?
1: ఈజ్ ఇట్ లైసెన్స్?
0: ఇంద్రియములను విచ్చలవిడిగా వదిలిపెట్టమా ఫ్రీడమ్?
1: ఈజ్ ఇట్ లైసెన్షియస్ కైండ్ ఆఫ్ బిహేవియర్? దట్ ఇస్
0: కాదు కాదు కాదు కాదు.
1: సర్టన్లీ నాట్.
0: ఆత్మ జ్ఞానము,
1: knowledge of atma,
0: ఆత్మానందము, ఇవే ఫ్రీడమ్.
1: కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, కంట్రోల్ ఆఫ్ ఆత్మ, దిస్ ఇస్ ఫ్రీడమ్.
0: రొద్దున చిక్బర్ రెండు మ్యాప్లు వేసి ఒకవైపున నాలెడ్జ్ మరొక వైపున క్యారెక్టర్ అని పెట్టాడు.
1: మార్నింగ్ చిక్బర్ పుట్ ఏ పిక్చర్ ఆన్ వన్ సైడ్ దెర్ వాజ్ నాలెడ్జ్ అండ్ అదర్ సైడ్ దెర్ వాజ్ క్యారెక్టర్.
0: కనుక మన బ్యాలెన్స్ ఏమిటంటే ఒకవైపున నాలెడ్జ్ ఒకవైపున గుణము క్యారెక్టర్ ఈ రెండు సమానంగా ఉండినప్పుడే సక్రమమైనటువంటి ఒక బ్యాలెన్స్ ఉంటుంది.
1: యూ కెన్ ఎంజాయ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వెన్ యూ హ్యావ్ ఆన్ వన్ సైడ్ నాలెడ్జ్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ క్యారెక్టర్.
0: నేటి విద్యలు తెలివి తేటలని ఏబెంచు కొంచెమైన గుణము పెంచబోదు.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఇంక్రీజెస్ ఓన్లీ వన్స్ క్లెవర్నెస్ బట్ నాట్ ది వర్చ్యుయస్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ క్యారెక్టర్.
0: కోటి విద్యలుండి గుణము లేకున్నచో ఫలమదేమి వాణి విలువదేమి?
1: యు మే హ్యావ్ ఎ క్రోర్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ వర్చ్యూ వాట్ ఇస్ ది యూజ్?
0: ఎంత తెలివితేటలు ఉండి ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: దానిని తూచేటువంటి గుణం కూడా మరొక వైపు ఉంటుండాలి.
1: There is a need for proper qualities which can be used
0: sari inaitundi balance ga untadi.
1: Then only there will be a perfect ee naati
0: manavunaku ee naati vidyavantunaku balance poorthi tappipoyindi.
1: Today's man and specially educated man, there is a
0: oka chinna cycle lo balance tappipoyindante accident ayipothundi, kinda padipothadu.
1: If there is no balance while cycling, one will get involved in
0: manava jeevitamu pavitramain jeevitamu. దీంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఎంత ప్రమాదము.
1: ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాలెన్స్ ఇన్ మ్యాన్స్ లైఫ్, వాట్ డేంజర్స్ హీస్ ఎక్స్పోజ్డ్ టు.
0: కనుక ఇంద్రియములను ఒకవైపున
1: ఆన్ వన్ సైడ్ సెన్స్ ఆర్గన్స్,
0: విషయములలో కూడినటువంటి గుణములు మరొక వైపున,
1: ఆన్ ది అదర్ సైడ్ హ్యాబిట్స్.
0: ఈ రెండింటినీ అభివృద్ధి కావించుకోవటమే ఈ విద్యావంతుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ టు డెవలప్ దీస్ టూ థింగ్స్ టుగెదర్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే. దాట్ ఈస్
0: విద్యార్థులారా, మన ఇంద్రియములను సరైన రీతిగా అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది మాత్రమే కాదు,
1: ఇట్ ఈస్ నాట్
0: సమన్వయపరచుకోవాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్.
0: ట్రై
1: టు బ్రింగ్ అబౌట్ హార్మోన్.
0: యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు. ఈ చిత్తవృత్తిని నిరోధించడము మహా కష్టం.
1: పతంజలి హాస్ సెడ్ యోగ మీన్స్ కంట్రోలింగ్ ఆఫ్ ది చిత్త మైండ్.
0: అసాధ్యము.
1: It is difficult, impossible.
0: Samanvayam gaavinchukotamu idi sarina sulabha margam.
1: Harmonizing it is easy.
0: Manchini swikarinchu,
1: accept good.
0: Chedda tanamantaka taame dooramai potundi.
1: The bad automatically gets rejected.
0: Kevalam manavuni yokka balahinatale inta varaku deeniki కారణమైపోతుందని.
1: ఇట్ ఇస్ ది వీక్నెస్ ఆఫ్ ది మైండ్ విచ్ లీడ్స్ హిమ్ ఆన్ టు ద రాంగ్ పాత్.
0: విదేశీయుడైనటువంటి కార్లైన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ వన్ far enough my name complaint.
0: అతను చాలా తెలివి చేతలు గలవాడే.
1: He was extremely clever and intelligent.
0: గొప్ప విద్యావంతుడే.
1: He was highly educated.
0: కానీ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేకపోవడం చేత మహా బలహీనుడైపోయాడు.
1: As he did not have control over the senses, he became very weak.
0: ఒక ఇమాజినేషన్ అతనిలో ఉండేటువంటి పాపం.
1: He had a very big imagination.
0: రాత్రి పండుకునే సమయం లోపల చాలా నిద్ర పట్టేటువంటిది కాదు.
1: When he went to bed to sleep in the night,
0: ఈ విధంగా ఒక నెల గడిచేటప్పటికి అతనికి అనారోగ్యం ప్రారంభమైంది.
1: For a period of time he developed bad health.
0: పక్కింటి వాడిని పిలిచాడు.
1: He called the neighbor.
0: సార్, నాకు అనారోగ్యం తెప్పించావు, దీనికి నీవే కారణం.
1: He said, for my bad health you are responsible.
0: నీ ఇంటిలో కోడి ఉంటుండాలి.
1: You have got a cock in your
0: house. కోడి రాత్రంతా అరుస్తూ ఉంటుంటుంది.
1: This it goes on crowing throughout the night.
0: అరుపు వల్ల నాకు నిద్ర రావటం లేదు.
1: On account of this, that I am disturbed.
0: నీ కోడిని నీవు సరైన భద్రత చేసుకో.
1: You keep your hen under control.
0: ఆరోగ్య భిక్ష పెట్టు అన్నాడు.
1: So that I may have good health.
0: ఆ పక్కింటి యజమానుడు చెప్పాడు, సార్, మేము అదే ఇంటిలోనే పండుకుంటున్నాం. నా కోడి రాత్రంతా కూసేటువంటి స్వభావం కాదు. ఏ కోడి అయినా కూడా రాత్రంతా కూయదు. ఏదో రాత్రిలో ఒక పర్యాయం రెండు పర్యాయం కూస్తాయి.
1: వెల్ సార్, వీ ఆల్సో స్లీప్ ఇన్ ద సేమ్ హౌస్. వీ హావ్ గాట్ ఏ కాక్ దేర్ అండ్ ఇట్ డజంట్ గో ఆన్ డిస్టర్బింగ్ అస్ ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ అ నైట్ ఇట్ మే.
0: అప్పుడు కాల్ ఏం చెప్పాడు, నిజమే అది ఒక తూరి రెండు తూర్లో కూస్తుంది.
1: He agreed. Well, once or
0: twice. అయితే నాకు పండుకున్నప్పటి నుంచి కూడా అది ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు ఆ యొక్క చింతనే నాకు నిద్ర రాకుండా చేస్తా ఉంది అన్నాడు.
1: బట్ ది మొమెంట్ ఐ గో టు బెడ్ ఐ స్టార్ట్ ఇమాజినింగ్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికాస్ ఆఫ్ మై ఇమాజినేషన్ ఐ గెట్ డిస్టర్బ్.
0: ఇది కోడి కూత వల్ల వచ్చినటువంటి అనారోగ్యం కాదు, తనలో ఉన్న బలహీనత వచ్చినటువంటి అనారోగ్యం.
1: The all bad health is an account of his imagination.
0: ఇట్లే ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకును తమ ఇంద్రియముల చేత కలిగేటువంటి ప్రమాదముల కంటే ఈ భ్రమల చేత కలిగేటువంటి ప్రమాదములు అధికంగా ఉంటున్నాయి.
1: Man gets greater dangers on account of his delusions and imagination rather than from sense organs.
0: కనుక మానవుడి యందు ఈ ఇమాజినేషన్ పూర్తి పోవాలి.
1: Man should give up this kind of imagination.
0: ఈ ఇమాజినేషన్ ఏ మానవుని చాలా కృంగజేస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ విచ్ వీకన్స్ ఎ మ్యాన్.
0: ఇంకా ఇంద్రియముల యొక్క ప్రభావము, ఇంద్రియములు ఏ విధమైన రీతిలో మనము కొంతవరకు సమన్వయం చేసుకోవచ్చును అనేటువంటిది మున్ముందు మనం విచారిస్తాం.
1: Later on we are going to inquire into the various types of sense organs, their impact and how to control them.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba has repeatedly underscored that human life is a rare gift bestowed on us. The sooner we realize this fact, the greater the efforts we ought to make to lead a purposeful life. In today's discourse, Bhagwan urges everyone to remain energetic and not wear out the senses by misusing them in any way. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 15th of August 2006.
1: కర్మమునం పుట్టుమనుజుడు కర్మమునని వృద్ధి పొంది కర్మమునెసను కర్మమే నరునకు దైవము కర్మమే నిజభక్తులకును కర్మము ఈలలో కర్మము. కర్మం అనగా ఏమిటి? చేసే పని.
2: కర్మ, వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ది యాక్షన్ దట్ వి డూ.
1: ఈ యాక్షన్ వల్లనే మానవుడు జన్మిస్తున్నాడు.
2: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
1: కర్మమునే వృద్ధి పొందుతున్నాడు.
2: అండ్ హి గ్రోస్ బై యాక్షన్.
1: కానీ పుట్టుకు చావులు రెండు కూడాను కర్మము చేతనే జరుగుతున్నది.
2: బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యాక్షన్.
1: కర్మమే చేయకుండా మానవత్వమే నిలవదు.
2: When there's no action, there's no humanity, there's no human life at all.
1: Manavudu kevalam karmame aadharam.
2: For human life, it is the action that is the basis.
1: Inaadu yagyagaali kathulanni kudunu karmala yokka pratibalam le.
2: Yajna yaga, the spiritual activity going on, are the results of action.
1: Ee karmale jarigakudina జగత్ యొక్క కళ్యాణమే జరగదు.
2: వితౌట్ దిస్ యాక్షన్ స్పిరిచువల్, ద వరల్డ్ కెన్ నాట్ లివ్ ఇన్ పీస్ అండ్ ప్రోగ్రెస్.
1: కనుక కర్మమన్నే ఈ జగత్ అంతా ఇక్కడ ఆధారపడి ఉన్నది.
2: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ రెస్ట్ ఆన్ దిస్ యాక్షన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరించాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ అండర్టేక్ యాక్షన్.
1: తమ తమ కర్తవ్య కర్మలను తాము ఆచరిస్తూ తమ యొక్క దివ్యత్వంను తాను దర్శించాలి.
2: ఈచ్ వన్ షుడ్ అండర్టేక్ వన్స్ ఓన్ యాక్షన్, ద డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, అండ్ రియలైజ్ ది ఇన్నేట్ డివినిటీ.

0: ఈ కర్మల యొక్క ఫలితము ఎట్టి కర్మలో అట్టి ఫలితము.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: కనుక కర్మ ఫలితము ఎవరైనా అనుభవించక తప్పదు.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్.
0: ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మలుగా కేవలము అంగముల చేత కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మలే.
1: కర్మ యాక్షన్ డస్ నాట్ మీన్ దట్ వాట్ వీ డూ విత్ ద సెన్సెస్, ఈవెన్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: తినటము, త్రాగటము, తరచటము, ఉండటము, కూర్చోటము అన్ని కూడా కర్మలే.
1: ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, సిట్టింగ్, దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్.
0: ఈ కర్మలు ఎలాంటి కర్మలో మనం మొట్టమొదటి విచారించాలి.
1: Therefore, we must investigate, inquire clearly what kind of actions that we do.
0: నేను మానవుడను.
1: I am a human being.
0: మానవుడు చేయవలసిన కర్మలా ఇది కాదా అని విచారించాలి.
1: Is this action activity befitting to me as a human being? One must inquire.
0: అట్లు విచారించకుండా కేవలం కర్మలు ఆచరించినా దానిలో ఏమాత్రము ఫలితం ఉండదు.
1: Without proper inquiry, if you involve in actions, you will not have results.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కర్మమే దైవము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద రియాక్షన్ కర్మ ఇస్ వెరీలీ గాడ్.
0: దైవం అనగా వేరే ప్రత్యేకంగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: తాము చేసే ప్రతి కర్మ ఎందు కూడాను దైవము సూక్ష్మ స్వరూపుడై ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ అండర్టేక్ దేర్ ఈస్ గాడ్ హిడెన్.
0: ప్రతి అణువునందు కూడాను కర్మ ఉన్నది.
1: In every atom, in a microcosmic way, God is present.
0: అణు మొదలు ఘనం వరకు కూడాను కర్మ ఉన్నది.
1: And there is this action right from microcosm to macrocosm.
0: కరుకుని అణు రణి యాన్ మాతో మహియాన్.
1: And therefore it is said that God is present from microcosm to macrocosm.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో దినము నిత్యము కర్మలు ఆచరించాలి.
1: Every man must undertake action.
0: కానీ ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితంగా భావించాలి.
1: ఎవ్రీ యాక్షన్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: సర్వకర్మలను భగవత్ ప్రత్యర్థం అనేటువంటి రీతిగా చేయాలి.
1: ఆల్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ సో యాస్ టు ప్లీజ్ హిమ్.
0: ఆ విధముగా చేసినప్పుడు కర్మ యొక్క ఫలితం ఏమాత్రము మనకు అంటదు.
1: ఇన్ దాట్ కేస్ యుల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
0: ఈశ్వర సర్వభూతానాం, ఈశ్వరుడు సర్వభూతములు ఎందు ఉన్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: పాము నందు కూడాను ఉన్నాడు.
1: దేర్ ఇస్ గాడ్ ఇన్ హిస్ నేమ్.
0: తేరు నందును ఉన్నాడు.
1: ప్రెజెన్స్ కాంపియన్.
0: మానవుని అందు కూడా ఉన్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ మ్యాన్.
0: కానీ ఎవరిని ఎంత ఉండేటప్పటికీ ఆ దేహానికి తగినటువంటి కర్మను ఆచరించాలి.
1: హౌఎవర్ హి యాక్ట్స్ అకార్డింగ్ టు ద వెస్చర్ ద బాడీ టేకెన్ అపాన్ హిమ్సెల్ఫ్.
0: కానీ అనవసరమైనటువంటి భావంతో మనసును పాడు చేసుకోకూడదు.
1: వన్ షుడ్ నాట్ స్పాయిల్ వన్స్ ఓన్ మైండ్ విత్ అన్నెసరీ థాట్.
0: తనకు తెలియనటువంటి విషయంలో ప్రవేశించకూడదు.
1: వన్ షుడ్ నాట్ గెట్ ఇన్ టు అన్నోన్ ఏరియా.
0: తెలిసినప్పుడే దానిలో ప్రవేశించాలి.
1: వెన్ వన్స్ యు నో క్లియర్లీ దెన్ ఓన్లీ యు స్టెప్.
0: కానీ ఈనాటి మానవుడు తెలిసి తెలియక అన్నిటి ఎందుకు ప్రవేశిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే విత్ హాఫ్ నాలెడ్జ్ ఈస్ గెటింగ్ ఇన్ టు ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ.
0: కనుకనే మానవుడు అనేక రకములైనటువంటి బాధలకు గురి అవుతున్నాడు.
1: దట్స్ ద రీజన్ వై ద మ్యాన్ హ్యాస్ టు ఫేస్ సో మెనీ ట్రబుల్స్.
0: స్త్రీలకు తగినటువంటి స్త్రీలు, పురుషులకు తగినటువంటి పురుషులు వారి వారి కర్మలను వారు ఆచరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వెన్ మెన్ అండ్ విమెన్ టుడ్ ఇన్వాల్వ్ ఇన్ యాక్షన్స్ వెరీ వెల్ నోన్ టు దెమ్.
0: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటలు ఎందు ఐక్యుడవుడు.
1: ఇట్ ఈస్ ఇన్ చైల్డ్ హుడ్ దట్ ద చైల్డ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ అదర్ చిల్డ్రన్ స్పెండ్స్ ద టైమ్ ప్లేయింగ్ అండ్ సింగింగ్.
0: ఎవరంబర్దంచ కామినీ కారుడు.
1: In youth, he spends his time being attracted by the opposite gender.
0: Madhya vayasulo dravyam arjinchutan dravyindu.
1: The middle age is totally spent to earn money.
0: Vardhakyam anduna adi idu lede aratintu.
1: In old age, they go on regretting, repenting for all that they are not having.
0: Ee vidhamuga karamanu matti kalputunnadu.
1: That's why he is simply spoiling the time.
0: కానీ అది కాదు, పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడా మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: బట్ వన్ హ్యాస్ టు రిమైన్ ఎ హ్యూమన్ బీయింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ బర్త్ టు డెత్.
0: కనుక మానవత్వం అనగా కేవలం దివ్యత్వంతో కూడినటువంటి దైవత్వమే.
1: Therefore, human being is no one other than the divine in human body.
0: కాని నేడు మనము పురోహితులుగా ఉండవచ్చు.
1: Today we may be పురోహిత.
0: మనము రేపటి దినము స్టూడెంట్ గా రావచ్చు.
1: Tomorrow we may be a student.
0: తర్వాత గృహస్థుడిగా ఉండవచ్చు.
1: And we may be householder.
0: కాని ఉదయం వచ్చిన తర్వాత మురహరిది నమ్మక అది ఇది లేదని ఆరాధించు.
1: But in old age we lose faith in God and we go on feeling so sad for those that we do not have comforts and convenience.
0: అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of getting worried at that age?
0: దీన్ని మొదలే మనం కొంతవరకు విచారించుకోవాలి.
1: In fact we should explore, investigate in the beginning itself.
0: కానీ ఈనాడు యువకుడైనటువంటి యొక్క వినయ్ కుమార్ చాలా ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Young man Vinay, he went on praying to Bhagavan.
0: యువకుడు చేయవలసినటువంటి పని ఏమిటి?
1: He asked Swami, what is that we youngsters should do?
0: యువకులు యువకులుగానే ఉండాలి.
1: Youth should remain as youth.
0: వారు ఎప్పటికీ కూడా వృద్ధులు కాకూడదు.
1: They should never grow old.
0: ఎప్పుడు మన ఇంద్రియముల యొక్క శక్తిని మనం పాడు చేసుకుంటామో అప్పుడే మనం వృద్ధులవుతాము.
1: The day when you spoil your energy, your power, you age, you advance in age.
0: ఆ ఎనర్జీని మనం కాపాడుకోవాలి.
1: Therefore we should maintain, safeguard the energy.
0: ఇప్పుడు నన్ను చూస్తే మీరు ఎవరైనా కూడా ఎంత వయసు అనుకుంటారు మీరు?
1: As you watch Swami, can you say his age?
0: నా రూపం చూస్తే మీరు ఎంతవరకు ఉంటారు?
1: Seeing his form, what would be his age now, roughly?
0: ఈ దేహమునకు 81 ఇయర్.
1: Bhagavan is 81 year old.
0: కాని 81 ఇయర్ గా నేను కనిపించడం లేదు.
1: Bhagavan doesn't look so 81 years.
0: దేహం కావాల్సింటే కొంతవరకు సరిపోవచ్చు.
1: To some extent body may show.
0: నాకు దేహంలో ఎట్టి రోగములు లేవు.
1: In fact the body has no complaints whatsoever.
0: కానీ పిల్లలు వచ్చి నన్ను కరుచుకోవటం చేత కింద పడిపోయి కాలు విరిగింది.
1: Because of the boys that came in his way, he fell down and got the leg fractured.
0: అది ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు డాక్టర్స్ వచ్చి నన్ను ఇది చేశారు.
1: And the doctors treated him as he sustained fracture.
0: అది నాకు తెలియకుండా చేశారు.
1: It had happened without the notice of Bhagavan.
0: కనుక ఒక కాలకు ఒక కాలకు ఒక ఇంచి డిఫరెన్స్ ఉంది.
1: Therefore there is 1 inch of difference between the two legs.
0: అందువల్లనే నేను ఆ విధంగా నడుస్తున్నాను.
1: That's the reason why he is walking like that.
0: నేను ఇంటిలో ఎప్పుడు కూడా తిరుగుతున్నాను.
1: Swami goes on moving hither and there at the residence.
0: కానీ బయటికి వచ్చినప్పుడు డాక్టర్స్ ఒక సలహా.
1: But the moment Swami steps out, doctors advise him.
0: స్వామి మీరు జనంలో తిరిగేటప్పుడు ఒంటరిగా తిరగకండి, ఎవరినైనా ఒకరిని పట్టుకొని తిరగండి అన్నారు.
1: They said, Swami, when you move among the crowds, don't walk all alone. Take the support of one or two by your side.
0: అందరి యొక్క ఆజ్ఞను మీరు పరిపాలించాలి.
1: Bhagavan certainly pays heed to the advices of everybody.
0: వారి తృప్తిని కూడా నేను పెట్టాలి.
1: Bhagavan wants to satisfy everybody.
0: కనుకనే వారి తృప్తి నిమిత్తమై నేను ఒకరిని పట్టుకుని వస్తుంటాను.
1: So as to satisfy doctors, Bhagavan is taking the help of
0: God. ఎవరికి తెలియదు నేను చెప్తుంటాను, నన్ను పట్టుకోవద్దు పట్టుకోవద్దు పట్టుకోవద్దు చెప్తుంటాను.
1: You do not know, Bhagavan still tells these boys, don't hold me like that, don't catch me like that.
0: ఈ విధంగా ప్రతి విషయం కూడా నేను అతి సూక్ష్మంగా నేను నడుస్తుంటాను.
1: Bhagavan acts in a subtle way in every aspect of his life.
0: నా యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోవడం.
1: No one can understand the nature of Bhagavan.
0: నాకు ఒక జ్వరమని కానీ తలనొప్పి అని కానీ ఇంకేమైనా కోల్డ్ అని కానీ ఇలాంటి ఎప్పుడు నాకు రాలేదు.
1: భగవాన్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫీవర్ ఎనీ కోల్డ్ ఎనీ హెడేక్ వాట్స్ ఎవర్ ఫిజికల్ ఎయిల్మెంట్.
0: నేను ఎప్పుడు కూడా హెల్తీగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ హెల్తీ ఆల్వేస్.
0: హెల్తీ కాదు నేను వెల్తీగా కూడా ఉంటాను.
1: భగవాన్ ఈజ్ నాట్ ఓన్లీ హెల్దీ బట్ ఈజ్ ఆల్సో వెల్దీ.
0: ప్రతి విషయంలో కూడాను నేను గుర్తిస్తూ వస్తుంటాను.
1: భగవాన్ రికగ్నైజెస్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ పాయింట్.
0: పండితులు కూడాను కొంతమంది ఋత్విక్కులు కొంత మాట్లాడుతూ ఉంటారు.
1: At times the Ritviks converse in between the course of the process.
0: ఒకరిద్దరు చేరి మాట్లాడుతూ ఉంటుంటారు.
1: One or two join and talk.
0: ఈ పిల్లవాడు ఎర్రటి పిల్లవాడు.
1: And this boy and the other boy at the other end.
0: ఇవన్నీ కూడా నేను వింటూనే ఉంటుంటాను.
1: All your conversations.
0: కానీ మంచి కానీ చెడ్డ కానీ నాకు రెండు సమానమే.
1: But to Bhagavan, good and bad are same.
0: నాకు బ్యాడ్ అనేది జగత్తులో కనిపించదు.
1: ఫర్ భగవాన్ దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ నేచర్.
0: నాకు అన్ని గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ గుడ్ గుడ్ టు భగవాన్.
0: ఎవరు ఏది చెప్పినను అది రైట్.
1: ఇట్ ఈస్ రైట్.
0: ఎందుకంటే అప్పటికది రైట్.
1: బికాస్ ఇట్స్ రైట్ అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్.
0: కానీ విచారణ చేసినప్పుడు అది రాంగ్ గా మారిపోతుంది.
1: బట్ యాజ్ యు ఎంక్వైర్ ఇట్ టర్న్స్ ఇంటు రాంగ్.
0: ది ప్రెజర్ ఈస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: The pleasure is an interval between two pains.
0: Inadu manamu manchiga undavachu.
1: Today we may be good.
0: Today manam manchi bhojanam cheyavachu.
1: Today we may have delicious food.
0: Goppa food manchi sweet manchi perugu manchi annamu manchiga bhojinchavachu.
1: Today we may have a banquet, good curd, good sweets, what not, all interesting items.
0: Kani ఎంతవరకు అది గుడ్?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: టుమారో మార్నింగ్ వేరేగా మారిపోతుంది.
1: టుమారో మార్నింగ్ ఇట్ టర్న్స్ ఇన్ టు డిఫరెంట్ మ్యాటర్.
0: కనుక మంచి చెడ్డ రెండు కూడా ఒక పదార్థం యొక్క డిఫరెన్స్ ఆఫ్ టైమ్స్.
1: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ లైస్ ఇన్ ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఇంక్వైర్ క్లియర్లీ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్.
0: మహాభారత యుద్ధ సమయమందు
1: అట్ ది టైమ్ ఆఫ్ మహాభారత్ వార్
0: దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇద్దరూ చేరి పాండవులపై యుద్ధానికి బయలుదేరాడు.
1: దుర్యోధన అండ్ దుశ్శాసన టుగెదర్ రేజ్డ్ వార్ విత్ పాండవస్.
0: పాండవులపై ఏమాత్రం యుద్ధం చేయలేకపోయారు.
1: బట్ ఫైనల్లీ ఎట్ ది ఎండ్ దే కుడ్ నాట్ ఫైట్ విత్ దెం.
0: కారణం
1: వై?
0: వారి వైపున కృష్ణుడు వారి ఉన్నాడు.
1: బికాస్ కృష్ణా వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవాస్.
0: కనుక ఏమి చేయలేకపోవటం వల్ల అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి యొక్క అభిమన్యునికి ఒంటరిగా ఉన్నటువంటి చూచి
1: యాజ్ దే వర్ హెల్ప్లెస్ దే కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ అభిమన్యు ది సన్ ఆఫ్ అర్జున. అర్జున ఆల్ అలోన్
0: వాణ్ణి పద్మవ్యూహం పెట్టి
1: అండ్ దే డివైస్డ్ పద్మవ్యూహం.
0: ఆ పద్మవ్యూహంలో ప్రవేశించమని చెప్పిన పలికారు.
1: అండ్ దే ఫోర్స్డ్ హిమ్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: అప్పుడు ఆ అబ్బాయి యోజన చేశాడు.
1: ద బాయ్ థాట్ ఓవర్.
0: ఎలాంటి పిల్లవాడు?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎ బాయ్ ఇస్ హి?
0: చాలా యంగ్ బాయ్.
1: వెరీ యంగ్ బాయ్.
0: 16 సంవత్సరముల పిల్లవాడు.
1: జస్ట్ ఏజ్ 16.
0: తండ్రి ఒక్కడు లేడు వెంట.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ ఇస్ నాట్ బై హిస్ సైడ్.
0: ఒక్కనే ఉన్నాడు ధర్మజుడు.
1: ఓన్లీ ధర్మజా వాస్ దేర్.
0: ధర్మజ దగ్గర పోయి తెలు తండ్రి నేను పదవి భూములకు వెళ్ళవచ్చునా అన్నారు.
1: హి సాట్ ది పర్మిషన్ ఆఫ్ ధర్మజా. మే ఐ గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: అప్పుడు ధర్మజుడు చెప్పాడు.
1: ధర్మజా రిప్లై,
0: పద్మవ్యూహం సామాన్యమైన పిల్లి కాదు.
1: పద్మవ్యూహ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: తామర మొగ్గరంబు
1: అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది లోటస్.
0: పరదర్భిత శాస్త్ర గర్భభంజన ఉద్దామవరుడు కుంభజుడు.
1: అండ్ ద వన్ డివైస్ బై దట్ ఈస్ కుంభజ ద్రోణ.
0: దానిని పన్నెడు వాడు భీష్మ సంగ్రామము.
1: అండ్ ద వన్ ద హోల్ థింగ్ ఇస్ ద టెక్నిక్ ఆఫ్ ది భీష్మ హింసెల్ఫ్.
0: ఇట్ దానిని నీవు జయించుటకు సాధ్యం కాదు ఆయన.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు విన్ ఆర్ టు కాంకర్.
0: సరే, తల్లి దగ్గరికి పోయాడు.
1: దెన్ హి అప్రోచ్ హిస్ మదర్.
0: సుభద్ర దగ్గరికి వెళ్ళి
1: అప్రోచ్ సుభద్ర.
0: తల్లి ఎప్పుడు కూడా గౌరవించి మర్యాదించి విజయాన్ని కోరేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మదర్ ఆల్వేస్ బ్లెసెస్ షి విషెస్ ద ప్రోగ్రెస్ అండ్ ద విక్టరీ ఆఫ్ ది సన్.
0: అప్పుడు పోయి అమ్మ నేను పద్మవ్యూహంలోకి పెడుతున్నాను నాకు అనుగ్రహిమ్మని కోరాడు.
1: When you went to the mother and prayed to her, mother bless me, I am getting into Padma Vyuha now.
0: Naina, idi sariyadi kaadu.
1: And the mother said, this is not proper on your part, not right time.
0: Ee Padma Vyuha managa subha samayam kavali. Subha samayam.
1: To get into Padma Vyuha, auspicious moment is very much necessary.
0: Nee bharya garbhavati.
1: And your wife is in the family way.
0: కాలం ఎట్టుండో చెప్పలేము.
1: You cannot say what would happen in future.
0: కృష్ణుడు అర్జునుడు ఇద్దరు లేరు.
1: Krishna and Arjuna are not there by your side.
0: మానవుని నీ తరపు ఇంకా పుత్రక.
1: And give up this attempt, my son.
0: చెప్పేటప్పటికి వానికి చాలా కోపం వచ్చింది.
1: And Abhimanyu was very angry with his mother.
0: నేను కుమారుడై పుట్టి కూడాను అర్జునుకి నా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించిన అవుతాను.
1: I am being born a son of Arjuna. I shall not disobey his command and
0: will. నీవు పోతే పోతు, కానీ నీవు యుద్ధంలోకి వెళ్ళే తీరాది.
1: I may die in the battlefield, but I must get into the warfare.
0: అని గట్టిగా పరికేటివాడు.
1: And he spoke with strong faith and conviction.
0: కనుక నా తండ్రి ఆజ్ఞను నేను ఉల్లంఘించను.
1: I will never disobey the command of my father.
0: తామర ముగ్గరంబు జయించుటకు తప్ప సాధ్యమవుతుంది.
1: And he was quite convinced of the fact that he will be successfully getting into the Padma Vyuha.
0: Naina, varadu, varadu, varadu.
1: Mother said, no, no, don't do that.
0: Appudu cheptunnadu.
1: Then Abhimanyu went on telling.
0: Baladarpita Shastra Garbhajanu Dhamu Varudu, Kumbhajudu.
1: Kumbhaja, the Drona, is an expert in archery.
0: Dhanini pannindi vadu.
1: And he was the one who devised the whole thing.
0: Kumpu lopula, puli vale parigatti, నీవు చేరి చండఖండ నికరున్నతి వారన్నట్టే అందులో నల్లెసలు బతుకు గెలిచి రమ్ము చూస్త బద్మ
1: ఓ మదర్ యూ షుడ్ హావ్ బ్లెస్డ్ మీ దట్ ఐ షుడ్ గెట్ ఇన్ టు బద్మ వ్యూహ లైక్ ఎ ఫెరోషియస్ టైగర్ కిల్ ఆల్ ది ఎనిమీస్ ఆల్ అరౌండ్ దట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ సక్సెస్ఫుల్లీ విక్టోరియస్లీ
0: పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్రీయంగా పాడియా.
1: Is it justified on your part to say not to get into Padma?
0: Thalli aa vidhanga palakatam manyayama?
1: Is it proper or is it justified in speaking like that?
0: Appudu thalli manasu karigi.
1: And the heart of the mother melted.
0: Padamalaku padarayanam rasi.
1: And then she smeared the turmeric on the feet of Abhimanyu.
0: Aashirvadinchindi.
1: Then she blessed him.
0: Tarakakhyasura durdarpa madichu veda gauri tanrikitta veeralacha.
1: The blessing of Gauri to his son when he was about to kill Tarakakhya.
0: Gauri tanayunakidde veeralacha.
1: And that kind of blessing conferred by Gauri to her son.
0: Janaku yagamu gava annanki reekadu veda talli raghunakidde dannyaracha.
1: And that kind of blessing conferred to Rama by his mother as he went to the court of Janaka.
0: Atti ganaracha siracha yangaracha.
1: And that kind of ever protecting blessing, that kind of blessing which is really rewarding and fulfilling.
0: Ganamagu Sri Rama Raksha.
1: And that protects the divine name.
0: Ninnu Rakshinchugaka.
1: And that divine blessings and by you.
0: And Chippi.
1: So saying.
0: Pampinchindi.
1: And she sent him.
0: Kani.
1: But.
0: Ayaka Kumarudu. Talli Agnani Teesukoni. Namaskarinchi. Padma Vyuhamlo Praveshinchadu.
1: Receiving blessings from mother, the boy got into that Padma Vyuha.
0: Kani Padma Vyuhamlo Praveshinchita Matramu Tanaku Telustundi.
1: He knows the technique has to get into Padma Vyuha.
0: Arjunudu tapasuku poyinappudu Naradudu ee oka Subhadraku Padma Vyuhani gurinchi cheptu vachadu.
1: It was Narada who taught this technique to get into Padma Vyuha to Subhadra when she was carrying Abhimanyu.
0: Kani Padma Vyuhamlo poyetuvanti vishayamu సుభద్ర ఊకొడుతూ వచ్చింది.
1: అండ్ సుభద్ర వెంట్ ఆన్ నాడింగ్ యాజ్ షీ వాస్ లిజనింగ్ టు.
0: అప్పుడు అభిమన్యు తన గర్భంలో ఉన్నాడు.
1: అండ్ అభిమన్యు వాస్ దేర్ ఇన్ ద మదర్స్ వూంబ్.
0: అంతలోపలే తిరిగి వచ్చాడు అర్జునుడు.
1: అండ్ ఇన్ ద మీన్ టైమ్ అర్జున రిటర్న్.
0: సుభద్ర ఏమి నువ్వు చేస్తున్నావు?
1: అండ్ హీ సెడ్ సుభద్ర వాట్ ఆర్ యు డూయింగ్.
0: నీవు కాదు వినేది.
1: యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ లిసనింగ్.
0: నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ వింటున్నాడు.
1: ద చైల్డ్ ఇన్ యువర్ వూంబ్ ఇస్ లిసనింగ్ టు ఆల్ దిస్.
0: కాబట్టి నీవు ఈ పద్మ వ్యూహాన్ని గురించి నువ్వు మాట్లాడవద్దు.
1: బెటర్ యూ స్టాప్ ఎట్ దిస్ స్టేజ్ స్పీకింగ్ అబౌట్ పద్మ వ్యూహ.
0: అందువలన ఈ పద్మ వ్యూహాన్ని ప్రవేశించడం మాత్రమే తెలుస్తుంది.
1: దేర్ఫోర్ అభిమన్యు నోస్ హౌ టు గెట్ ఇన్ టు పద్మ వ్యూహ.
0: కానీ బయటికి రావటం తెలియదు.
1: బట్ హీ డజంట్ నో ఎగ్జిట్ ద వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే కౌరవుల చేత చిక్కబడి
1: దేర్ఫోర్ హీ వాస్ కట్ బై కౌరవస్.
0: తాను బంధితుడైపోయి ప్రాణం విడిచాడు.
1: హీ వాస్ బౌండ్ దేర్ అండ్ హీ డైడ్ దేర్ అల్టిమేట్లీ.
0: ఈ విధంగా పెద్దల యొక్క మాటలు ఎప్పుడు కూడా నువ్వు పెడచెవి పెట్టకూడదు.
1: Therefore, we should never be negligent. We should never be careless. తల్లి
0: తండ్రులు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా చెబుతూ వినాలి.
1: We have to hear sincerely what all the parents
0: మనస్సు కరిగించాలి.
1: And we should please them wholeheartedly.
0: ఈ మనసులో కలిగినటువంటి రక్తాన్ని దేహానికంతా కూడా సప్లై చేయాలి.
1: And all that you do, the experience that you have, the circulation go around all your body.
0: కనుక మాతృదేవో భవ పితృదేవో భవ అని ప్రమాణం జరిగింది.
1: Therefore it was set in the dictum that mother is God, father is God.
0: కనుకని వారి మాటలను మనము ఏనాడు కూడా మనము పెడచెవిన పెట్టకూడదు.
1: We should never be negligent to their advices.
0: ఎట్టి విషయం నందైనను ఎట్టి స్థానం నందైనా కూడా ఆజ్ఞను నిరసావహించాలి.
1: At any time, in any issue, anywhere, we should follow their advice.
0: ఆ విధంగా ఆ తల్లి యొక్క ప్రమాణం తీసుకుని పోయి అభిమన్యుడు ప్రాణం విడిచి వచ్చాడు.
1: That's how what all happened to the life of Abhimanyu, who had to ultimately die.
0: కానీ అర్జునుడు బాధపడుతున్నాడు.
1: Arjuna was feeling very sad.
0: నారాక ఎదిగినంతని వేగరమ్మని ద్వారపాలకు చేత ఆజ్ఞ పంపు.
1: The moment he comes to know of my arrival, he'll send his emissaries to receive me.
0: నారాక ఎదిగినంతని
1: the moment he knows that I'm coming,
0: నన్ను కౌకిటం చేచ్చు.
1: He runs towards me and hugs me.
0: అట్టి కుమారుడు నాకే ఉన్నాడు లేడు.
1: He is not there. What happened to him?
0: కృష్ణుడు చెప్పాడు.
1: Then he said,
0: అర్జున నీవు బలహీనుడు కావద్దు.
1: అర్జున డోంట్ బి వీక్.
0: ఏదో జరిగింది అది.
1: దట్ హ్యాపెన్డ్ సో.
0: కానీ జరిగినటువంటిది ఈ కౌరవుల వల్ల అనేక రకమైనటువంటి యొక్క మోసములు జరిగినాయి.
1: ఇట్ వాస్ కౌరవర్స్ హూ చీటెడ్ ఇన్ సెవెరల్ వేస్.
0: కనుక దీని వల్ల నీ కుమారుడు మరణించినాడు.
1: బికాస్ ఆఫ్ దేర్ చీటింగ్ యూ లాస్ట్ యువర్ సన్.
0: అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వచ్చింది.
1: కృష్ణ వాస్ వెరీ యాంగ్రీ.
0: అర్జున నా కుమారుడు మరణించినటువంటి విషయము నాకు ముందే చెప్పకూడదా?
1: వై డిడ్ యు నాట్ టెల్ మీ దట్ యు లాస్ట్ యువర్ సన్?
0: నీవు ఎంత ద్రోహుడవు.
1: యు ఆర్ ఎ ట్రైటర్, బిట్రేయర్.
0: నువ్వు నాకు చీట్ చేశావు.
1: యూ హ్యావ్ చీటెడ్ మీ.
0: కానీ ఈ చీటింగ్ నీవు తిరిగి అనుభవిస్తావు.
1: అండ్ యు ఆర్ బౌండ్ టు సఫర్ ద రియాక్షన్
0: అన్నాడు. సరే అని సంతోషించాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడు.
1: కృష్ణ వాస్ స్మైలింగ్ ఆల్ ద టైమ్ కంటిన్యూస్.
0: తర్వాత ఇంటికి పోయి చేరాడు.
1: అండ్ హి రిటర్న్ హోమ్.
0: అభిమన్యుడి భార్య ఉత్తర ప్రసవించింది.
1: ద వైఫ్ ఆఫ్ అభిమన్యు ఉత్తర షీ డెలివర్డ్.
0: కానీ మరణించిన కుమారుడు పుట్టాడు.
1: బట్ ద సన్ హూ ఇస్ నో మోర్ హీస్ బోర్న్ అగైన్.
0: శబ్ద బ్రహ్మంతో చేరినటువంటి యొక్క అసలు విడిచేటప్పటికీ లోపలనే గర్భంలోనే మరణించాడు.
1: And the moment because it has gone into that arena of sound,
0: andaru baadapaddaru.
1: All felt very sad.
0: Pandavulandaru oka room lo kurtunnaru.
1: All Pandavas sat there.
0: Unnadi iddare.
1: Only two remain.
0: Draupadi, Subhadra.
1: And the two remain there, Draupadi and Subhadra.
0: Draupadi kumarulu aaru mandini champinaru.
1: And the sons of Draupadi were killed long ago.
0: Inka okka Subhadra koduku maatrame undedi.
1: And only the son of
0: సుభద్ర కుమారుడు కూడాను మరణించాడు.
1: అండ్ హీ టు డైడ్.
0: ఆ కుమారునికి పుట్టినటువంటి పిల్లి కూడాను మరణించినది.
1: అండ్ ద గ్రాండ్ సన్ ఇస్ ఆల్సో నో మోర్.
0: పాండవులకే ఇంక వంశం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్స్ నన్ లెఫ్ట్ ఇన్ ద క్లాన్.
0: వంశం లేనటువంటి యొక్క జీవితంగా మా పాండవులను గడిపితివా అని అందరూ కృష్ణుని నిందించారు.
1: ఆల్ వెంట్ ఆన్ బ్లేమింగ్ కృష్ణ బికాజ్ దేర్ నన్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ది ఎంటైర్ క్లాన్.
0: కానీ కృష్ణుడు ఎప్పుడు నవ్వుతూనే వచ్చాడు.
1: బట్ కృష్ణ కంటిన్యూ టు స్మైల్.
0: పాండవులు
1: పాండవాస్
0: మీరు తొందరపడకండి.
1: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: హేస్ట్ మేక్స్ వేస్ట్.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్.
0: వేస్ట్ మేక్స్ వరీ.
1: వేస్ట్ మేక్స్ వరీ.
0: వరీ మేక్స్ దుఃఖము.
1: అండ్ వరీ కాజెస్ మిజరీ.
0: కనుక మీరేం తొందరపడకండి.
1: సో డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: కొంచెంసేపు నిదానం చేయండి.
1: బీ కామ్ అండ్ కూల్
0: అని వారి మధ్యలోనే కూర్చున్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సాట్ ఇన్ దేర్ మిడ్స్ట్.
0: ఆ బిడ్డను తీసుకుని రామని చెప్పని ద్రౌపదికి ఆజ్ఞ చేశాడు.
1: అండ్ హి కమాండెడ్ ద్రౌపది దట్ ది చైల్డ్ బి బ్రాట్ దేర్.
0: ఆ మరణించినటువంటి బిడ్డను ఒక చిన్న తట్టలో పెట్టుకుని ద్రౌపది వచ్చింది.
1: ద్రౌపది కేమ్ దేర్ బ్రింగింగ్ ద చైల్డ్ ఇన్ ఎ ప్లేట్.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఆ అంత అభిమన్యుడి రూపమే.
1: కృష్ణ స్టార్టెడ్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ అభిమన్యు.
0: ఆ ముక్కు చూడు, ఆ నువ్వు చెవులు చూడు, ఆ నోరు చూడు, అంత అభిమన్యుడి యొక్క రూపమే.
1: Watch the nose, watch the ears, was the face exactly.
0: ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు.
1: Even John praising, describing the baby.
0: కానీ వీళ్ళకు చాలా కోపం వస్తుండాలి.
1: But they were very, very angry.
0: మరణించిన వారిని గురించి వర్ణించుతున్నారే కాని నాకు ఉన్నటువంటి వారిని గురించి ఏమాత్రము వర్ణించడం లేదు.
1: You are describing the one who is no more with us, and you are not bothered who are alive here.
0: తక్షణమే ద్రౌపది చేతి నుంచి తీసుకున్నాడు.
1: Immediately Krishna picked up the chain.
0: పిల్లల పైన బొజ్జ పైన కొట్టాడు.
1: And tapped on the thighs and on the stomach.
0: కొంతసేపటికి కెవ్వుని ఏడ్చాడు పిల్లలు.
1: And a moment of time the baby started crying.
0: కనుకనే
1: సో
0: ఆ పిల్లవానికి కృష్ణుడు పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు. కనుకనే అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
1: Since the boy is thoroughly examined by Krishna himself, Pariksha, and so appropriately is named as Parikshit.
0: Pariksha lekunda pass evaru kaaru.
1: No one can secure pass without taking Pariksha or test.
0: Kanaka Bhagavantudu Pariksha chestune untuntadu.
1: God tests.
0: Aa test manu test anukokoddu manu. Test not test.
1: We should not take it as mere test. Take the test as the test, says Bhagavan.
0: కనుక భగవంతుని పరీక్షలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి టెస్ట్ తో కూడినటువంటివి.
1: సో ఎవ్రీ టెస్ట్ ఆఫ్ భగవాన్ షుడ్ బి ఎ టెస్ట్ టు ఎవ్రీబడి.
0: కనుక అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
1: బికాస్ హి వాస్ టెస్టెడ్ హిస్ నేమ్ ఇస్ పరీక్షిత్.
0: ఆ పరీక్షితుడే
1: దట్ వెరీ పరీక్షిత్
0: కట్టగలిపటికి రాజు అయిపోయాడు.
1: ఫైనల్లీ హి కుడ్ బికమ్ ది కింగ్.
0: అటువంటి రాజును ఎన్ని విధములుగా కాపాడుతూ వచ్చాడు కృష్ణుడు.
1: And that Parikshit king was protected by several ways by Krishna.
0: Parikshitudu pattabhishekam katti.
1: And Parikshit was coronated.
0: Idi evariki ee desham nandu kodunu ee rajyam nandu kodunu vettidaru.
1: Such a thing never happened in any country in any kingdom.
0: Arjunudu vachadu.
1: Arjuna came.
0: Nayana Krishnudu bagunnada ani adigindi Kunti Devi.
1: Because Kunti was son, is Krishna fine?
0: Appudike Krishnudu kuda poyadu.
1: By that time Krishna already left.
0: Krishnudu led.
1: Krishna is no more.
0: Appudu vaadu chaala baadhapadi.
1: They were crying.
0: Krishnude maayaka pranamu.
1: Krishna is our life.
0: Krishnude maayaka dhairyamu.
1: Krishna is our courage.
0: Krishnude jeevitamu maa pandavulaku enduku yattamu.
1: Pandava's life is useless without Krishna.
0: Kanukane tammulaku cheppadu Dharmajudu.
1: Dharmaja told his brothers.
0: Marinchinatuvanti tallini తొడపైన పండు పెట్టుకున్నాడు.
1: అండ్ హీ మేడ్ ద బాడీ ఆఫ్ ద మదర్ ద హెడ్ లై ఆన్ ద ల్యాప్.
0: భీముడికి చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ భీమ,
0: నీవు కర్మకాండంతా ప్రయత్నం చేయి.
1: మేక్ ఆల్ ప్రిపరేషన్ ఫర్ ద లాస్ట్ రైట్.
0: దేనికోసం?
1: వాట్ ఫర్?
0: మేమందరం కూడా ఒకరిండు ఇమికిపోతాం.
1: వి వుడ్ ఆల్సో ఎండ్ అవర్ లైఫ్స్.
0: అర్జున,
1: అర్జున,
0: నీవు ఈ గ్రామం అంతా కూడా చూసుకో.
1: టేక్ కేర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది ఏరియా.
0: నకుల సహదేవుడికి చెప్పాడు.
1: నకుల సహదేవ,
0: మీరు ఇద్దరు కూడాను వెంట పోండి.
1: యు ఆల్సో ఫాలో హిమ్.
0: ధర్మజుడు లేచాడు.
1: ధర్మజ గాటన్
0: ముందు నడిచాడు.
1: హి వాస్ ఇన్ ద ఫ్రంట్.
0: అతని వెంట ద్రౌపది నడిచింది.
1: అండ్ ద్రౌపది ఫాలోడ్ హిమ్.
0: తర్వాత భీముడు నడిచాడు.
1: దెన్ భీమ.
0: అర్జునుడు కూడా బయలుదేరాడు.
1: అండ్ అర్జున వాచింగ్ ది సీ టు ఫాలోడ్ దెమ్.
0: నకుల సహదేవులు కూడా వెళ్ళారు.
1: నేచురల్లీ నకుల సహదేవ ఆల్సో వాక్ అలాంగ్ విత్ హిమ్.
0: కానీ
1: బట్
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ కర్మ. నన్ కెన్ ఎస్కేప్. హూ కెన్ డిసైడ్, హూ కెన్ ఎస్టిమేట్ వాట్ లైస్ ఇన్ ఫ్యూచర్.
0: ధర్మజుడు ముందు పోతున్నాడు.
1: ధర్మజ వాస్ ప్రొసీడింగ్ అహెడ్ ఇన్ ద ఫ్రంట్.
0: కానీ స్వర్గద్వారం తెరిచినాయి.
1: The gates of heaven were open.
0: అతి ఏనాడు అసత్యం ఆడినటువంటి కాదు.
1: He never uttered a lie.
0: కానీ
1: బట్
0: ఒకనొక సమయం లోపల
1: at one time
0: ద్రోణుణ్ణి కొంతవరకు చంపే నిమిత్తమై అశ్వత్థామ హతకుంజర అన్నాడు.
1: When Drona was killed, he had to utter a lie. అశ్వత్థామ హతకుంజర.
0: అశ్వత్థామ హతకుంజర. కుంజర చాలా మెల్లగా చెప్పాడు.
1: అశ్వత్థామ హత, హీ సెడ్ లౌడ్లీ. కుంజర సాఫ్ట్లీ.
0: అనగా ఏమి గుర్రం చచ్చింది అని చెప్పి చెప్పలేదు. అశ్వత్థామనే చచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ డిడ్ నాట్ మెన్షన్ దట్ ఇట్ ఈస్ హార్స్ దట్ డైడ్ బట్ హీ మెన్షన్ ద నేమ్ ఆఫ్ అశ్వత్థామ లౌడ్లీ.
0: అశ్వత్థామ చచ్చినాడని చెప్పి ఈ ద్రోణుని ప్రాణం పోవటం వల్ల ఈ పాపము తిరిగి వడిగట్టింది.
1: బికాస్ ద్రోణ డైడ్ ఇన్స్టెంట్లీ ఆన్ లిజనింగ్ టు ది డెత్ ఆఫ్ అశ్వత్థామ అండ్ దట్ ఈస్ ద సిన్ కమిటెడ్ బై ధర్మజ.
0: కానీ కొంచె కాలము అతను ఆ నరకంలోనే ఉన్నాడు.
1: Therefore, he had to stay there in hell for some time.
0: ఇంత ధర్మమును అనుసరించినటువంటి ఒక ధర్మజుడికి నరకమా ప్రాప్తి అని లోకులు అనుకుంటారు.
1: People feel, is it justifiable that Dharmaja had to spend some time in hell following path of righteousness throughout?
0: కనుక తాను అనుభవించక తప్పదు.
1: He had to experience that.
0: అతను ఉండినంత వరకును ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు అందరూ కూడా ఆ జైల్లోనే ఉన్నారు.
1: Similarly, the others also followed the same state of the experience of hell along with Dharmaja.
0: వారందరూ ఆ జైల్లో ఉన్నంతవరకు జైల్లో ఉన్నటువంటి యొక్క ఈ జైలర్స్ అంతా కూడా చాలా సుఖపడ్డారు.
1: So long Pandavas were there in the experience of a hell. All people were happy with Pandavas.
0: పంచప్రాణముడు.
1: And the five Pandavas are the five life.
0: పంచప్రాణములు వారి వెంట ఉండినప్పుడు వారికి ఏం భయం?
1: And the five life principles breaths are with you. You don't need to be afraid of anything.
0: Tarvata Dharmajudu vellipoyadu.
1: Later Dharmaja left.
0: Atanto paatu Draupadi Arjuna Sahadevulanta kuda vellaru.
1: And he was followed by Draupadi, Bhima, Arjuna, Nakula, Sahadeva.
0: Ee vidhamga okoka daniki okoti tappindi kaadu.
1: So no one could escape from the sequence
0: of the act. Oka chanamu asatyam cheppatam cheta Dharmajuduku jailu kuda padindi.
1: Because he uttered a lie, just a lie, he had to experience this hell.
0: Kanuka prati manavudu kudunu karmalo indu aneka rakamulaina pitti oka doshamulu erpadutuntayi.
1: In the field of action there is bound to be defection and mistakes.
0: Ye dosham erpadinappudini dani oka pratibharamu tappindi kaadu.
1: Whatever defect, its magnitude, you cannot escape from its consequence.
0: Kanuka aa vidhanga bhayapadi chaala andaru kudunu నిశ్శబ్దంగా ఉన్నారు.
1: There was total silence because they were very much frightened.
0: కానీ జైల్లో ఉండిన వారందరూ పోయి ధర్మజునికి పాదాలు పైన పడ్డారు.
1: But all those present around in the hell fell at the feet of Dharmaja.
0: మీరు ఇంకా కొంతకాలం మా జైల్లో ఉంటే మాకెంతో సుఖంగా ఉండేది అన్నారు.
1: All others said, if you were to stay with us for some more time, we would have been more happy in your company.
0: కనుక మీరు కూడా మాతో పాటు జైల్లో ఉండండి.
1: సో బెటర్ యూ ఆల్సో స్టే విత్ అస్ హియర్ ఫర్ సమ్ మోర్ టైం.
0: నాయన నేను ఉండడానికి వీలు లేదు.
1: అండ్ హి సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ టు
0: బి హియర్. మీ జైలు యొక్క అధికారులు నన్ను పంపుతున్నారు.
1: ది అథారిటీస్ ఆఫ్ హెల్ విల్ డ్రైవ్ మీ అవుట్ ఆఫ్ దిస్ నౌ.
0: కనుక నేను ఉండటకు వీలు కాదన్నారు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ.
0: అటువంటిది పంచ పాండవులకే ఈ కర్మను తప్పలేదు.
1: పంచ పాండవాస్ దెమ్సెల్వ్స్ కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్
0: ఆఫ్ దేర్ యాక్షన్స్. ధర్మస్వరూపులు, న్యాయస్వరూపులు, పుణ్యస్వరూపులు,
1: ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ జస్టిస్, ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మెరిట్, రైటియస్నెస్, దే కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్సిక్వెన్సెస్.
0: ద్రౌపది చూస్తాం అంటే చాలా గొప్ప పతివ్రత.
1: ద్రౌపది ఈజ్ అ వెరీ హై లెవెల్ ఆఫ్ చాస్టిటీ.
0: చెప్పారు అందరూ కూడా ఎవరు గొప్పవారు ఈ లోకంలో పతివ్రత ఎవరు ఉన్నారు.
1: దిస్ వాజ్ ద క్వశ్చన్ టు ది హోల్ వరల్డ్, హూ ఆర్ ది విమెన్ ఆఫ్ చేస్ట్.
0: ఒకరు చెప్పారు లక్ష్మి పతివ్రత అన్నారు.
1: Somebody said Lakshmi is Pativrata.
0: Inkoru cheptaru Parvati Pativrata annaru.
1: Somebody said Parvati is Pativrata.
0: Kaadu kaadu Saraswati Pativrata annaru.
1: No, Saraswati is Pativrata.
0: Appudu Krishnudu cheppadu.
1: Then Krishna said,
0: veeravvaru kuda kaadu.
1: None of these people.
0: Patula palamaatanaku edulu cheppanga podu.
1: There is one who will never oppose to anything that is said by husband.
0: Tanaku nunnata alche trupti ganchunundu.
1: The one who gets satisfied with the lot on hand.
0: Vaari sevalu cheyega teeradaru.
1: You never say that she has no time to serve them.
0: Ati Draupadiye Pativrata anna.
1: That Draupadi is the highest order of chastity.
0: Ati Draupadiye inni avasthalaku guri ayipoyindi.
1: And yet she had to suffer, face difficulties.
0: Patra paramataku edhu cheppanga bodu.
1: She never said no to her husband.
0: Okka pati unte bharya atani matalu vinatame chaala kashtamu.
1: With one husband it is very difficult to manage for the housewife.
0: కానీ ఐదు మంది వద్దలు ఉండి కూడాను ఐదు మాటలు కూడా తాను చక్కగా నడుచుకుంటూ వచ్చింది.
1: He has five of them. He obeyed the command of all of them.
0: వారు సేవ చేస్తూనే ఉన్నది.
1: He served them throughout.
0: తనకు నున్న దానిచే తృప్తి కనుచుండు.
1: She is satisfied with whatever she has.
0: భర్తకు 100 రూపాయలు వస్తుంటే నాకు 200 రూపాయలు చీర కావాలి మొండి కొట్టేటువంటి ఒక ఆడవాళ్ళు కూడా ఉంటారు.
1: There are women who want the saree costlier than what they can afford.
0: కానీ ఆమెకు అట్రాక్టెడ్ లేదు.
1: బట్ దట్ టెంపర్మెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద్రౌపది.
0: కనుక ఈ మూడు గుణముల చేత ఆమె గొప్ప పతివ్రత అన్నారు.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ నోబుల్ క్వాలిటీస్ షీ ఇస్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్.
0: ఆ పతివ్రత తత్వమును గుర్తించి వర్తించినటువంటి వారే పాండవులు.
1: పాండవర్స్ కుడ్ అండర్స్టాండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద్రౌపది అండ్ యాక్టెడ్ అకార్డింగ్.
0: ఆనాటి నుండి నేటి వరకును పాండవుల యొక్క గౌరవము చాలా చిరకీర్తిని పొందింది.
1: Therefore, the name and the fame of Pandavas remained since then forever and ever.
0: Itti manavudu yokka chinna chinna panulu endukodanu mana gauravam ento nidistu untundali.
1: In these small actions and simple actions, our prestige and dignity, respect are upheld.
0: Kalku magavari kodanu ante.
1: Men also should be like that.
0: Satyamu neppudu dharmamu ganinchu pandavulara.
1: Pandavas, you always speak truth. You always follow the path of dharma.
0: అటువంటి సత్యాన్ని నీవు పరికి ధర్మాన్ని నీవు నడుచుకొని ప్రేమను నీవు చూపి దయతో నీవు పాలించేదే నీ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: It is your main responsibility to speak truth, follow dharma and rule people with all love.
0: సత్య ధర్మము లేక దయవు శాంతి లేక ప్రేమయు లేకుండా మానవుడు ప్రాణమే కాదు.
1: Without truth, righteousness, compassion, peace and love, man will certainly lose his very life.
0: Karukane athani yokka dharmamu aa ayindini prarambhamuga teesukundi.
1: Therefore these are the five life breaths of every individual.
0: Ee pancha pranamule manavuni yokka pranamulu.
1: And that is the very life composed of these five.
0: Ee panchendriyamule manavuni yokka pranamulu.
1: And these five senses constitute the whole life.
0: Ee five senses nu manam pranamuga teesukovali.
1: We should consider these five life breaths.
0: సమాసకైనా కూడా మనం అసత్యం ఆడకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: ఎవరిని మనం గేలి చేయకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎవరిని కూడా మనము ఒక విధమైన దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: దూషణి మహాపాపము.
1: క్రిటిసిజం ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ద సిన్.
0: పలును దూషించుట కంటే పాపమున్నే.
1: కెన్ దేర్ బి గ్రేటర్ సిన్ దాన్ క్రిటిసైజింగ్ అదర్స్.
0: కనుక మనము ఎవరిని కూడా చెడ్డవారైనా కూడా వారిని దూషించకూడదు.
1: They may be bad, but we should not criticize.
0: అందరిని ప్రేమించాలి.
1: We should love all.
0: ప్రేమనే దైవము.
1: Love is God.
0: దైవమే ప్రేమ.
1: And God is love.
0: ఈ ప్రేమకే నిజమైనటువంటి ప్రాణమని పెట్టారు.
1: And this love is life.
0: ఈ ప్రేమకు ఒక రీజన్ కానీ సీజన్ కానీ ఏమాత్రము లేదు.
1: Love has no reason. It has no season.
0: కనుక ప్రేమ ఎప్పటికీ ప్రేమనే.
1: Love is love.
0: ఆ ప్రేమను మీరు పెంచుకోండి.
1: Develop that sort of love.
0: ఎక్కడ పోయినప్పుడు నువ్వు
1: wherever you go.
0: అడవులు ఎందున్నా.
1: You in the forest.
0: ఆకాశమునన్నా.
1: Or in space.
0: పట్టణమునన్నా.
1: Or in a city.
0: పల్లెనున్నా.
1: Or a village.
0: నీటి ఎందున్నా.
1: In water.
0: నట్టేటి పడి ఉన్నా.
1: Deep sea.
0: దిక్కులేని వాని ప్రేమనేమో.
1: And in fact it is only your love which is the only refuge.
0: దీన్ని ఈ ప్రేమను మాత్రం పెంచుకొని
1: develop this love.
0: మనం అన్ని విధాలా రక్షణ చేసుకుంటూ రావాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ లైఫ్ దట్ వే.
0: ఎవరి చూసినా నీ దేశాన్ని చూసినా గానీ నీవు అతన్ని ప్రేమించు.
1: ఈవెన్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ యువర్ ఎనిమీ యూ స్టిల్ కంటిన్యూ టు లవ్ హిమ్.
0: నీకు ఎవరు ఎనిమీ వస్తున్నారని చెప్పి మన చూచి మొహం తిప్పుకోవద్దు.
1: డోంట్ టర్న్ యువర్ ఫేస్ టర్న్ అవే వెన్ యూ మీట్.
0: హలో బ్రదర్ హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ
1: జస్ట్ సే హౌ ఆర్ యూ.
0: ఆ విధంగా మనం ప్రకటించు ప్రేమతో ఉత్సాహంతో మనం ధైర్యంతో వారిని ఎదుర్కోవాలి.
1: In fact, we should face our enemies with love, smile, enthusiasm.
0: అప్పుడు మానవత్వము దివ్యత్వంగా మారుతుంది.
1: Then only the human can become divine.
0: కనుక ఇలాంటి ప్రేమను పెంచుకోమని మనం అందరికీ చాటాలి.
1: We should publicize that we should develop, foster, grow more of love.
0: వినయ్ కుమార్ నీవు కర్ణాటక స్టేట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నావు.
1: You are the president of Karnataka state.
0: Mita states katte kodanu neevu dinni chakkaga panchali.
1: You should share this with other neighboring states as well.
0: Motta motta neevu nee intini nu chusko.
1: First you take care of your own resident.
0: Tarvata nee samajamu nu chusko.
1: Then take care of the community society.
0: Tarvata neevu society ki po.
1: Then go to the society.
0: Appude neevu sariyainatundi oka sarthaka naamani nilpilukuna vaadu avutavu.
1: Then only you get a name, you live up to your name.
0: Adiye nenu ilaadu bodhinchetundi yokka prathama bodha.
1: That is the main teaching of Bhagavan today.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 15th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba explained that misuse of our senses makes us lose energy and thereby grow prematurely old and weak. By being pure in thought, word and deed, we can remain ever youthful and energetic. Thank you and Sai Ram.

0: మానవులందున విశ్వశాంతికి దియే విప్లవంబు విశ్వశాంతికి విశ్వశాంతికి దియే విప్లవంబు.
1: Because of the ignorance, man has no fear of sin. He has no love for God. For that reason, human value and human quality is totally gone. This is the cause for the revolution which is robbing the peace in this world.
0: Vidyarthulara.
1: Students.
0: Vishwashantini chekurchu vidhamunerchi సంకుచిత భావముల నెల్ల సమయ చేసి ఐకమత్యము సహజీవనాధికములు సమత

0: ఆది సరస విద్య.
1: ఎ స్కిల్ దట్ విల్ మేక్ యూ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దిస్ వరల్డ్. The kind of knowledge which will make you give up all the narrow thoughts and narrow-minded feelings. A type of education that develops the unity, tolerance, forbearance and equality is the only true form of education.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee charachara prapanchamantainu endu chuchina ashanti alajadalu bhayamu అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములతో కుమిలిపోతున్నది.
1: ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ యు ఫైండ్ ద రెస్ట్లెస్నెస్, ఎజిటేషన్, కాన్ఫ్లిక్ట్, ఫైట్స్ ఎవ్రీవేర్, మిజరబుల్.
0: ఈనాడు అశాంతి, అక్రమము, అనాచారము, అసత్యము అనేటువంటి పలు విధములైనటువంటి యొక్క పిచాచములు ప్రళయతాండవం సల్పుతున్నటువంటి ఈ సమయమనందు దీనిని శాంతి భద్రతతో చల్లార్చి ఆదుకునేటువంటి ఒక శక్తి ఒక విద్యార్థులకు మాత్రమే ఉన్నది.
1: టుడే యూ ఫైండ్ ద డెమన్స్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, అన్రైచియస్నెస్ అండ్ ఫాల్స్హుడ్. జస్ట్ ఆల్ దిస్ డెమన్స్ హావ్ బీన్ డాన్సింగ్ ఆల్ ఓవర్. దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ. ద ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ లైజ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు బ్రింగ్ బ్యాక్ దట్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: సమర్థులైన విద్యార్థులారా, ఈనాడు ఏకాత్మభావమును మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే ఇలాంటి భిన్నత్వమైనటువంటి యొక్క భేదములకు, దుఃఖములకు, విచారములకు, అశాంతికి కొంతవరకు మనము శాంతి భద్రతతో ఆదుకోవలసి వస్తుంది.
1: స్టూడెంట్స్ హూ ఆర్ రియల్లీ కేపబుల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండర్స్టాండ్ దెన్ వన్స్ వీ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ, there will be no scope for any differences whatsoever, misery or anxiety or worry. You can establish peace and security.
0: ఏకాత్మ సర్వభూతాత్మ, అందరి యందు ఉండినటువంటి యొక్క దైవత్వము, దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించటమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: The main duty of students is to recognize and realize and experience that there is only one God present in everyone. The divine principle is one and the same.
0: Kani duradrishtavashattu ee naadi vidyarthulu evariki vare yamuna teere annattuga evaru swartha swaprayojanamulu kore varu praapulaadutunnare kaani samajam yokka suchchemaniki drishtiyandunchukoni samaja sevake palgoneetunti varu ekkada kanipinchatam ledu.
1: On the other hand, today each one goes in his own way because of selfishness and self-interest. No one is caring for the progress and welfare of the society.
0: Palalo neeru kalichipoyinattuga vidyarthulu ee naadu samajamlo ekamai andari yokka aikamatyanni taginatvanti yokka sahanamto sahanubhutito abhivruddhi parichukoni samajam yokka suchchemaanni manam abhivruddhi parichinappude దేశ శాంతి చేకూరుతుంది.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద వాటర్ ఇన్ ద మిల్క్ మిక్స్ అండ్ గో ఆర్ టుగెదర్ ఇన్సెపరబుల్, ద స్టూడెంట్స్ ఆల్సో మిక్స్ ఇన్ సొసైటీ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ యూనిటీ, ఫర్ బేరెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ వర్క్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు చూచుచున్నటువంటి ఒక పౌరులు, ఈనాడు మీరు అనుభవించుతున్నటువంటి అధికారులు, ఈనాడు మీరు అనేక విధములైనటువంటి ఊహలు పన్నుకున్నటువంటి యొక్క ప్రజలు, పూర్వం వారు కూడా ఒకనొక సమయంలో వారు విద్యార్థులే.
1: ఆల్ దోస్ ఇన్ పొజిషన్, ద వెల్ టు డూ పీపుల్, ఆల్ దోస్ పర్సనాలిటీస్ హూమ్ యూ ఇమాజిన్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
0: నేటి విద్యార్థులే రేపటి పౌరులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారో సిటిజన్స్.
0: నేటి విద్యార్థులే రేపటి అధికారులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి మెన్ ఆఫ్ అథారిటీ.
0: కనుకని ఈ లక్ష్యమును దృష్టి అందుంచుకొని ఈ గడిపించేటువంటి లోపములను, దోషములను సరి అయిన మార్గంలో దానిని తీర్చిదిద్దేటువంటి యొక్క బాధ్యత మీ తలపై ఉంటుంది.
1: Therefore you should always keep in view as your ultimate goal and aim, rectify the correct mistakes and the defects in society.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: వృక్షములకు వేరు ఏ విధంగా ఆధారమో దేశమునకు విద్యార్థులే వేర్ల వంటి వారు.
1: జస్ట్ ఎస్ రూట్స్ ఆర్ ది బేసిస్ ద ఫౌండేషన్ ఫర్ ద ఎంటైర్ స్టూడెంట్స్ ఆర్ ది ఫౌండేషన్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ.
0: ఏనాడు చిత్తం అనేటువంటి ఒక వృత్తి క్షీణించిపోతుందో అప్పుడే ఈ జీవితం అనేటువంటి ఒక వృక్షము నేల కూలుతుంది.
1: దట్ డే దట్ రూట్స్ ఆర్ టోటలీ గాన్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఫాల్స్ ఆటోమేటికలీ.
0: కనుక చిత్తవృత్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి జీవితమును సుక్షేమమైనటువంటి మార్గంలో తీర్చిదిద్ది సమాజం యొక్క ఆనందాన్ని మనం ఆశించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ సెన్సెస్ విత్ టోటల్ కంట్రోల్ అండ్ ట్రేడ్ ఆన్ ద రైట్ పాత్ అండ్ షేర్ ద బ్లిస్ అండ్ ద జాయ్ విత్ అదర్స్ ఇన్ సొసైటీ.
0: కానీ నేను నా కుటుంబము అనేటువంటి సంకుచితమైనటువంటి ఒక భావములు విద్యార్థులు అందు ఏమాత్రం కూడాను ప్రవేశింప చేయకూడదు.
1: But the students should never entertain the feelings like I, mine and thine.
0: Nee sukhamu nee kutumbam paina aadharapadi untundi.
1: Your happiness depends on your family.
0: Nee kutumbamu samajam paina aadharapadi untundi.
1: The happiness of the family depends on society.
0: Nee samajamu desham paina aadharapadi untundi.
1: The society in turn depends on the country.
0: Kanukune desham yokka saubhagyamu samajam yokka saubhagyamu kutumbam yokka saubhagyamu vyakti yokka saubhagyam paina సౌశల్యం పైన సౌజన్యం పైన ప్రవర్తించి దానిపైన ఆధారపడి ఉంటుంది.
1: అల్టిమేట్లీ ది కంట్రీ డిపెండ్స్ ఆన్ ద సొసైటీ అండ్ ద ఫ్యామిలీ. బేసికలీ ఇట్ ది ఇండివిజువల్ హూ హాస్ గాట్ టు బి ద నోబుల్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్.
0: దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను
1: ద ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ
0: సౌజన్యము సౌశల్యమును ఆధారపడి చేసుకుని ఉంటున్నది.
1: దే ఆల్ డిపెండ్ ఆన్ యువర్ క్యారెక్టర్.
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: వివిధ దేశం నుంచి వచ్చి చేరవచ్చు ఇక్కడ.
1: యు ఫైండ్ మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్
0: వివిధ ప్రాంతముల నుండి కూడా వచ్చి చేరవచ్చు ఇక్కడ.
1: దే మే బి హియర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ అందరి హృదయమునందు కూడా ఉన్నటువంటి ఒక దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఇన్ ద ట్రూత్ దట్ ది సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మతములన్నీ వేరు మార్గం ఒక్కటే

0: వస్తు ఒకటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్, ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ ద యాన్ అండ్ ద థ్రెడ్ ఈజ్ వన్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ మెనీ బట్ ద మిల్క్ ఈజ్ వన్.
0: జీవ

0: Vyasatuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Divyamaina 20. ఈ పవిత్ర భారతదేశమునందు అనాది కాలము నుండి కూడాను ఏకత్వాన్ని ప్రబోధిస్తూ దివ్యత్వాన్ని ప్రచారం సల్పుతూ ఆనందాన్ని చేకూర్చుతూ వచ్చుచున్నది.
1: ఇన్ దిస్ ఏన్షియంట్ సేక్రెడ్ భారత్ సిన్స్ ఓల్డెన్ డేస్ ఇట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ ఇన్ ద డివినిటీ దట్ హ్యాస్ బిన్ ప్రాపగేటెడ్ అండ్ టాట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: భారతీయ యొక్క ఉపనిషత్తులు దివ్యమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వమే మానవుడు గుర్తించవలసినటువంటి ప్రధాన లక్ష్యమని కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్ దట్ ది డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ అండ్ వాంట్స్ అస్ టు అబ్జర్వ్ ద యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: కానీ ఈనాటి విద్యా విధానమునందు కానీ లేక సమాజం యొక్క భ్రమల వల్ల కానీ మానవుని యొక్క స్వార్థం వల్ల కానీ జీవుని యొక్క స్వప్రయోజనం వల్ల కానీ ఈ ఏకత్వం అనేటువంటిది భిన్నమైపోయింది.
1: However, because of the modern education system, the social norms and the social change, because of the selfishness, self-interest, this principle of unity is gone.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూడవలసినటువంటి ఈనాటి విద్యావంతులు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించి అశాంతిని గురి చేస్తున్నారు ఈ యొక్క విద్యా విధానమునందు.
1: In fact, the educated people should demonstrate and experience unity and diversity. But on the other hand, the one is viewed as multiplicity, most unfortunately.
0: Prachina kalamunandu pallale mahachala pavitramainatuvi undetundi.
1: In ancient days, you know, the villages are highly sacred.
0: Ee pallale yandu aikamatyamu amitanga perigetundi.
1: And there in villages you find unity more and more.
0: Evar intilo oka kalyanam jariginappatikini andaru ekanga cheri aa inti variki sahayam chesetundi varu.
1: In case you find auspicious celebration like a wedding, everybody would join and help them.
0: Andaru okkate.
1: All are one.
0: Ee naadu varintilo kalyanamaithe reppadinu maa intilo kalyanam.
1: Today you find the wedding over there, tomorrow you will celebrate.
0: Nenu parulaku upakaram chesinappude parulu naaku upakaram cheyagalaru.
1: When I help others, I will be helped in turn later.
0: Ee vidhamainatundi visala bhavamto aanaati pallalu పవిత్రంగా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: ఇన్ దోస్ డేస్ విలేజెస్ ప్రోగ్రెస్డ్ బికాస్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఆనాటి కుటుంబాలు కూడాను ఉమ్మిడి కుటుంబంగా ఉండేటువంటి.
1: దేర్ వర్ జాయింట్ ఫ్యామిలీస్ ఇన్ దోస్ టైమ్స్.
0: నలుగురు అన్నదమ్ములు ఉంటుంటే వారికి అందరికి కూడా అనేక మంది పిల్లలైనప్పటికీ అందరూ ఒకే ఇంటి లోపల ఒక్క కుటుంబంగా జీవిస్తూ వచ్చేటువంటి వారు.
1: ద ఫోర్ బ్రదర్స్ దేర్ ఫ్యామిలీస్ దేర్ చిల్డ్రన్ దే ఆల్ లివ్ టుగెదర్ ఏ జాయింట్ ఫ్యామిలీ.
0: కాలము కదులుతూ యుగములు మారుతూ జగములు తిరుగుతూ బుర్రలు మారుతూ మతులు భ్రభించి ఈ భిన్నత్వం అనేటువంటిది అభివృద్ధి పరచుకుని ఈనాటి పల్లెలు ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క భిన్నత్వాలు దినదినానికి పెరిగిపోతూ వస్తున్నది.
1: As the times have changed, the norms have changed, the trends have changed. As the brains and minds are perverted in the wrong direction, there is no joint family. Everyone is divided.
0: Intilo naluguru unte naluguru kudunu nalugu vidhamainatundi abhipraya bheda.
1: When there are four members in a family, each one has his own idea.
0: Deeni karma emi? Deeni karanam emiti?
1: What is the reason behind this?
0: Swarthame deeniki moola karanam.
1: It is the selfishness that's the root cause.
0: దురాశనే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ టూ మచ్ ఆఫ్ డిజైర్.
0: ఈనాడు ప్రపంచం లోపల అధికార వాంఛ ధన వాంఛ మితిమీరిపోయింది.
1: టుడే ఇన్ ది వరల్డ్ దేర్ ఆర్ టూ ఈవిల్స్ వన్ క్రేవ్స్ ఫర్ పవర్ అండ్ అదర్ మనీ.
0: ధనము వచ్చును పోవును.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: కానీ ఎంతకాలం నీ దగ్గర ఉండగలదు?
1: హౌ లాంగ్ డస్ ఇట్ స్టే?
0: ఈ ధనముతో నీవు ఏమి చేయగలవు?
1: వాట్ ఈస్ దట్ యూ కెన్ డూ విత్ దిస్?
0: నీకు అవసరమైన ధనం

0: అత్యవసరమే.
1: ఇట్ ఇస్ నెసెసరీ టు ది ఎక్స్టెంట్.
0: మితిమీరిన ధనంతో మతి చెడగొడుతుంటుంది.
1: బికాస్ ఆఫ్ మోర్ మనీ యూ టర్న్ మ్యాడ్.
0: ఇంకా అధికార వాంఛ చూస్తామంటే
1: ద పొజిషన్
0: ప్రాణము పోయేంత వరకు అధికారం సీటు పైనే కూర్చోవాలి.
1: వన్ వాంట్స్ టు బి ఇన్ పొజిషన్ టిల్ ద లాస్ట్ బ్రెత్.
0: ఈ దుర్గుణములతో దురాచారములతో దుర్బుద్ధులతో కూడినటువంటి ఈ రాజకీయాలే పల్లెలను పాడు చేసి పెట్టాయి.
1: ఓన్లీ వికెట్ మైండెడ్నెస్, ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ద పాలిటిక్స్ హ్యావ్ స్పాయిల్డ్ ద విలేజెస్.
0: ప్రేమస్వరూపులైనటువంటి పల్లెలారా,
1: పల్లె
0: ప్రజలారా, మీరు మీ మీ గ్రామం లోపల ఈ యొక్క రాజకీయాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకండి.
1: Embodiments of love hailing from villages. Never entertain any
0: politics.
1: Don't hate anybody.
0: Advesta sarva bhutanam. Andarni preminchandi.
1: Love all.
0: Kani rajakiyalaku andulo pravesha pettite mana gramamu samajamga undadu, samadaluga maaripothayi.
1: When once there are politics, there cannot be samaja society, but there will be samadhi the tomb over there.
0: అలాంటి పరిస్థితికి ఈనాడు తీసుకుని వస్తున్నాం ప్రజలంతా.
1: దట్ ఈస్ ద ప్రెసెంట్ ప్లైట్ అండ్ పొజిషన్ టుడే.
0: ఒక్క ఇంటిలో ముగ్గురు ఏకంగా ఉంటుంటే ఎంత హాయిగా ఉంటారు.
1: ఇఫ్ ఆల్ ది త్రీ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ స్టాండ్ యునైటెడ్,
0: అశాంతికి అవకాశం ఉండదు.
1: దెర్ బి నో స్కోప్ ఫర్ రెస్ట్లెస్నెస్.
0: బాధలు ఏమాత్రమో మనల్ని బాధించవు.
1: దెర్ బి నో డిఫికల్టీస్ ఐదర్.
0: కానీ ఆ ముగ్గురు లోపల అభిప్రాయ భేదములు అభివృద్ధి అయినప్పుడు ఇంకా ఒకరికొకరికి ఏమాత్రం దానికంటే నరకమే మేలు అనిపిస్తుంది.
1: వెన్ దర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమంగ్ ది త్రీ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెల్ ఈజ్ మచ్ బెటర్.
0: దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి ఒక గృహమునందు
1: ఇన్ దిస్ బాడీ రెసిడెన్స్
0: ముగ్గురు నివసిస్తున్నారు.
1: త్రీ లివ్.
0: మనస్సు, వాక్కు, కాయము, ఈ మూడు హస్తము, ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవుడు సుఖశాంతిని పొందుతున్నాడు.
1: త్రీ లివ్. One is the body, the mind and action. All the three live in unity.
0: ఈనాటి మానవునికి మనసు ఒక వైపున, మాట మరొకటి, చేయటం ఇంకొకటి.
1: But on the other hand, man today thinks one thing, says another.
0: ఈ ముగ్గురు మూడు రకములైన మార్గంలో పోయేటప్పటికి ఈ గృహంలో ఇంకా శాంతి ఏ రీతిగా వస్తుంది?
1: When all the three proceed in different directions,
0: శాంతి లేదు, కాంతి లేదు.
1: There is no శాంతి, peace. There is no కాంతి, light.
0: అంత అంధకారమే, అజ్ఞానమే.
1: Which darkness, ignorance.
0: ఈ విధమైనటువంటి పరిస్థితిలో మానవుడు దుఃఖములకు గురికాక ఇంకేమి గతిపడతాడు?
1: వాట్ మోర్ యూ ఎక్స్పెక్ట్ అదర్ దాన్ ది గ్రీఫ్ అండ్ మిజరీ.
0: కానీ మనుషులు చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు.
1: అవుట్ వర్డ్ దే అపియర్ టు బి డిగ్నిఫైడ్.
0: ఏ దుఃఖము లేనటువంటి వాడిగా కనిపిస్తాడు.
1: యాజ్ ఇఫ్ దే హావ్ నో ట్రేస్ ఆఫ్ యాంగ్జైటీ.
0: ఒక విధమైనటువంటి యొక్క అహంకారంతో ఉండినట్టుగా కనిపిస్తాడు.
1: దే అపియర్ టు బి ఈగోయిస్టిక్.
0: కానీ మేడి పండు చూడ మేనిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు.
1: ఇట్ ద ఫారెస్ట్ ఫిగ్ దట్ లుక్స్ బ్రైట్ అండ్ షైనింగ్ అవుట్ సైడ్, ఇఫ్ యూ ఓపెన్ ఫుల్ ఆఫ్
0: మనిషి కనిపిస్తుంటున్నా మంచి షైనింగ్ గా.
1: ఇట్స్ హీ అపియర్ షైనింగ్.
0: లోపల చూస్తే ఎక్కడ చూసినా కూడా దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలైనటువంటి పురుగులు తప్ప మరొకరు ఎక్కడ ప్రవేశం లేదు.
1: బట్ ఇన్ సైడ్ బ్యాడ్ ఫీలింగ్స్, మెనోవరింగ్, మ్యానిపులేషన్, వర్స్ట్ ఆఫ్ ది జర్నీ.
0: దైవ భావం అనేటువంటిది కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంది.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ది డివైన్ థాట్ టు ఎంటర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి పరిస్థితి యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి మీరు సరైనటువంటి మార్గంలో ప్రవేశించాలి మీ జీవితం.
1: Understand the present trend and the prevailing circumstances that has been sweeping the whole society.
0: And
1: never have any observances based on community and
0: religion.
1: Here you
0: have skin.
1: What is the caste of this
0: skin?
1: Blood circulates in our body. What is caste?
0: Muscles
1: are present in the body. To which caste they belong to? Bones of the body. To which caste they belong? Atma that dwells from top to toe in the body. To which community? What is the caste of the water and fire?
0: ఆకాశం ఏ కులము? మన యొక్క హవది ఏ కులము?
1: వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ దిస్ ఎర్త్? వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ దట్?
0: ఈ గగనమునకు కానీ గాలికి కానీ ఏ కులములు లేవు.
1: ద స్కై ఆర్ ద విండ్ హ్యాస్ నో.
0: ఈనాడు మనకే వచ్చి పడ్డా ఈ కులాలంతా కూడా.
1: అన్ఫార్చునేట్లీ హ్యుమానిటీ ఇస్ స్వెప్ట్ ఆఫ్ బై దిస్ కమ్యూనిటీ.
0: ఇది పెద్ద అజ్ఞానం.
1: దిస్ బిగ్ ఇగ్నోరెన్స్.
0: ఇది పెద్ద మూర్ఖత్వము.
1: దిస్ ఇస్ ఫూలిష్.
0: ఇది పెద్ద రాక్షసత్వం కూడా.
1: ఇట్ ఈస్ ద డెమోనిక్ క్వాలిటీ.
0: సమాజాన్ని రూపుమాపించి సమాజాన్ని దుఃఖంలో ముంచేటువంటి ఈ కుల మతములే చాలా గోలగా చేస్తున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ వి ఆర్ డివైడెడ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: అందరూ దైవం బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: ఒక్క దైవంకు ఇంత మంది పిల్లలు.
1: వి ఆర్ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
0: కాబట్టి ఫాదర్ ఆఫ్ గాడ్
1: So therefore we should believe in fatherhood of God.
0: Brotherhood of man.
1: So two principles, fatherhood of God and brotherhood of man. All are children of God.
0: భగవంతునికి బిడ్డలు కాని వారు ఒక్కరూ లేరు ఇక్కడ.
1: None.
0: అందరూ భగవంతుని స్వరూపులే.
1: All belong to his family.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: You are only spark of the divine, the son of eternity.
0: అందరూ నాయంశమే మీరు.
1: You are just the sparks of the divine.
0: ఏ పంచభూతం అంశం కాదు.
1: Not of the five elements.
0: ఏ ప్రకృతి అంశం కాదు.
1: Not of the nature.
0: మమైవాంసే నాయంశమే అని గట్టిగా నొక్కి చెప్తూ వచ్చిండు కృష్ణుడు.
1: Krishna told emphatically with all the stress that all of
0: మనం వింటున్నాము.
1: సంవత్సరాల
0: కొలది వింటున్నాము.
1: We hear over years.
0: ప్రతి ఫంక్షన్ లోనా ప్రవేశిస్తున్నాము.
1: వి అటెండ్ ఎవ్రీ ఫంక్షన్.
0: అన్ని కూడా రాసుకుంటున్నాము.
1: వి ఆల్సో నోట్ డౌన్ ద పాయింట్.
0: చాలా బాగా చెప్పాడు స్వామి అని అనుకుంటున్నాము.
1: వి సే స్వామి సెడ్ నైస్లీ.
0: ఎంత మంది నడుచుకుంటున్నారు ఇక్కడ?
1: హౌ మెనీ ఆర్ ఫాలోయింగ్?
0: ఎందుకు రావాలి ఇక్కడ?
1: వై షుడ్ దే కమ్?
0: వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఒక్కటైనా నడుచుకోలేకుండా ఒక్కటైనా ఆచరణ లేకపోతే మీ జీవితమే వ్యర్థం.
1: If you cannot follow one, if you cannot follow at least one principle, life
0: me kante pasuvulu meeru.
1: Even animals are better than you.
0: Mana elephant untundali sai geeta.
1: We have an elephant sai.
0: Cheppinattu vintundi.
1: It will follow the command.
0: Chesinattu chestundi.
1: It acts accordingly.
0: Ka daniki enta telivi.
1: But what intelligence.
0: Memu bhaktulame, memu bhaktulame ani cheptunnamu.
1: But we declare that we are devotees.
0: Idi chaala avamanakaramainatundi padamu.
1: It's a matter of shame to call yourself a devotee.
0: ఏదైనా ఒక్కటైనా మనం జీవితంలో నడుచుకొని చూపిస్తున్నామా?
1: అట్లీస్ట్ ఆర్ యూ ఫాలోయింగ్ వన్ ప్రిన్సిపల్?
0: ఒక శాంతి ఉంటుందా?
1: ఇస్ దేర్ పీస్ ఇన్ యూ?
0: ఒక్కరికైనా ఒక విధమైనటువంటి ఒక ద్వేషం లేకుండా పోయిందా?
1: ఇస్ దేర్ ఎనీవన్ వితౌట్ హేట్రెడ్?
0: అహంకారం నిర్మూలమైనదా?
1: హాస్ ఈగో లెఫ్ట్ యు?
0: నిరంతరానికి అహంకారం పెరిగిపోతుండాది.
1: ఈగో అండ్ ప్రైడ్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: అహంకారం పెరిగే కొద్ది ఆత్మబలం తరిగిపోతుండాది.
1: ద మోర్ అండ్ మోర్ ఈగోయిస్టిక్ యూ బికమ్,
0: అందువల్ల ఇన్ని కష్టాలు గురి అయిపోతున్నారు.
1: Therefore the position is like this.
0: Muttinadanta kodunu kevalam oka mattiga maaripothundi adi.
1: Whatever you touch it transforms into mud.
0: Andukosamane prakruti cheppindata.
1: So nature says, prakriti says,
0: yelapagaye prabhu manaku itu yelapagaye.
1: Why this separation? Why this hatred, O God?
0: Vishamaye prema masiyaye manasu. విషమాయే ప్రేమ మసియాయే మనసు.
1: లవ్ హ్యాస్ బికమ్ ఎ పాయిజన్.
0: వేయరు చింతలేక ఏమి ప్రయోజం?
1: వాట్ ఇస్
0: ఏలపగాయే నీకు ఏలపగాయే నాతో ఏలపగాయే ప్రభో మనకు ఇటులేలపగాయే. ప్రకృతి పరమాత్మతో పోలుస్తుందట. స్వామి ఎందుకు మనకింత పగ అయిపోయింది?
1: The nature went on pleading with God.
0: నాలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను విషమాయే ప్రేమ.
1: Every man has got love that has transformed into poison.
0: మసియాయే మనసు.
1: The mind has become ash.
0: మనసంతా మసి మాదిరి అయిపోయింది.
1: The whole mind has become ash and trash.
0: ప్రేమంతా విషంగా మారిపోయింది.
1: The love has become poison.
0: కానీ వ్యసనమే ఫలం అయిపోయింది.
1: అండ్ ద వీక్నెస్ హెస్ బికమ్ ద అల్టిమేట్ గో.
0: ఇది ఆ మన కనెక్షన్.
1: ఇస్ దిస్ సార్ట్ ఆఫ్ కనెక్షన్?
0: ప్రకృతి పరమాత్మ రెండు కూడా అవినాభావ సంబంధములు, అన్యోన్యాశ్రయములు.
1: నేచర్ అండ్ గాడ్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఆర్ మ్యూచువల్లీ టుగెదర్.
0: కనుక ఇంతటి మనం వేదాంతం తెలుసుకుంటూ పవిత్రమైన భారతదేశం నందు లేనిటువంటి వేదాంతం మరెక్కడా లేదు.
1: The వేదాంత, ద స్పిరిచువాలిటీ ప్రెసెంట్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్.
0: 1926 లోపల బ్రిటిష్ ఒక తత్వవేత్త ఇండియాలో ప్రవేశించాడు.
1: ఇన్ ది ఇయర్ 1926 ఎ బ్రిటిష్ ఫిలాసఫర్
0: బ్రిటిష్ పరిపాలనే కనుక అన్నింటినీ స్వేచ్ఛగా సంచరించాడు.
1: యాజ్ ఇట్ వాస్ ద బ్రిటిష్ టైమ్స్ అండ్ రెజీమ్ హీ వెంట్ అబౌట్.
0: ఆయన క్రిస్టల్.
1: హీఈస్ క్రిస్టల్.
0: చూచాడు.
1: హీ సా.
0: తిరిగి బ్రిటిష్ దేశానికి వెళ్లి
1: హీ రిటర్న్ బ్యాక్ టు యూకే.
0: భారతీయులు ఎంత ఐకమత్యంతో జీవిస్తున్నారు?
1: వాట్ స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇస్ ప్రెసెంట్ అమంగ్.
0: భారతీయ ఉపనిషత్తునంతా ఎంత పవిత్రాన్ని బోధిస్తుందది.
1: వాట్ వండర్ఫుల్ సీక్రెట్ టీచింగ్స్ ఆర్ దేర్ ఇన్.
0: భారతీయుల యొక్క బ్రహ్మసూత్రము ఒక్కటే.
1: ద బ్రహ్మసూత్ర ఇస్ ద ప్రిన్సిపల్ ఓన్లీ వన్.
0: మనుల మధ్య లోపల సూత్రం ఏ విధంగా పోతుందో అట్టనే మనుషుల మధ్య లోపల దైవం అనేటువంటి సూత్రం ఏకంగా చేరి ఉంటుండాలి.
1: జస్ట్ దేర్ ఇస్ బైండింగ్ థ్రెడ్ కనెక్టింగ్ ఆల్ ద ప్రెషర్స్ జెమ్స్ టుగెదర్ ద డివినిటీ.
0: ఉద్ఘాటించాడు.
1: హి డిక్లేర్డ్ ఓపెన్లీ ఎంఫటికల్లీ,
0: పుడితే భారతదేశంలో పుట్టాలి.
1: If I am to take birth, I should be born in
0: India. భారతదేశంలోనే మరణించాలి.
1: I should die in that sacred land, Bharat.
0: మరొక దేశం ఇంత పవిత్రమైన దేశం లేదు అని ఆ బ్రిటిష్ వాళ్ళే చెప్పారు.
1: That Britisher himself said, there is no other country beyond this.
0: అంతటి పవిత్రంగా ఉండినటువంటి ఈ భారతదేశము,
1: such a sacred Bharat.
0: ఈనాడు మనం విచారం చేస్తే మనకంటే విదేశీయులు చాలా గొప్పవారుగా కనిపిస్తున్నారు.
1: Truly speaking, today the present position is this.
0: Foreigners are better. పరిగెత్తిస్తున్నారు.
1: And they have been coming here running.
0: ఈ తుచ్చమైనటువంటి దేశ సుఖములంతా కూడాను కేవలం ఆడంబరాలే, ప్రతి క్షణమైనటువంటివి.
1: All the body comforts are a matter of pomp and show.
0: ఈ దేహం యొక్క యవ్వనం.
1: What is this youth and
0: ఏమిటి ఈ దేహం యొక్క అవసరము?
1: What is the need of this?
0: ఏమిటి ఈ దేహం యొక్క సుఖము?
1: What is the comfort?
0: ఏమిటి ఈ దేహం యొక్క ఆనందము?
1: What is the happiness there?
0: ఎందుకులోనూ ఆనందం లేదు.
1: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఎనీవేర్.
0: అందువల్లనే ఆనాడే శంకర్లు వారు కూడా చెప్పారు.
1: సో శంకర్ సెడ్ దట్ డే

0: The pride of your association and authority of the money and that of youth will just vanish in a moment.
1: Maya midam akhilam hitvam brahma padantam harishati ditam akuru dhana jana yavana garvam. ఏమిటి క్షణంలో కదిలిపోయేటువంటివి ఈ సుఖాలంతా.
0: ఆల్ ది కంఫర్ట్స్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: ఒక్క నిమిషమైన కూడా సుఖం మన దగ్గర లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఈవెన్ ఫర్ వన్ మినిట్.
1: నల్లటి మేఘముల మధ్యలో తెల్లగా మించినట్టుగా ఆ సుఖం ఒక్కతూరి అట్ట గడిచిపోతుంది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ అరౌండ్ ద డార్క్ క్లౌడ్ యూ ఫైండ్ అ లైట్నింగ్ అపీరింగ్ లైక్ ఎ ఫ్లాష్.
1: లైట్ మించింది కానీ దానికి వెనుకనే పెద్ద చీకటి వెనక వచ్చేసేసింది.
0: అండ్ దిస్ లైట్నింగ్ విల్ బి ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్ అరౌండ్.
1: ఈ చీకటిని మనం గుర్తించుకోవటం లేదు.
0: వీఆర్ నాట్ నోయింగ్ ది
1: లైట్ ను మాత్రమే గుర్తించి మనం ఆనందిస్తున్నాము.
0: వీఆర్ హ్యాపీ అబౌట్ దట్ లైట్.
1: ముందున్నది రా తొందరలోని ఉసలితనమ్మని ముసుళ్ల పండగ అన్నాడు.
0: There lies the advancing old age festival you have to
1: observe. అప్పుడు నీ బిడ్డలే నిన్ను హాస్యం చేస్తారు.
0: You will be made fun of by your own children.
1: మసలలేవు.
0: You can't move.
1: కను మసకలు.
0: The cataract.
1: మోగున మడతలు పడే.
0: Wrinkles on the face.
1: తల నరిసే కదా.
0: And hair turns
1: ఓ
0: gray.
1: ముసలి కోతి అని పసివారలు నేను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలు బొమ్మ అని.
0: All youngsters will make fun of this old man, oh old monkey, and they will make fun of you.
1: ఐకమత్యం ఈనాడు మనం సాధించాలి.
0: వీ షుడ్ అచీవ్ యూనిటీ టుడే.
1: ఈనాడు ఇంటిలో ఉన్న వారికి ఒకరికొరికి ఐకమత్యం లేదు.
0: టుడే అట్ హోమ్ దేర్ ఇస్ నో యూనిటీ.
1: ఇంటికి పక్కింటికి ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ది నైబర్హుడ్.
1: ఊరికి మరొక పల్లెకు ఇంకొక ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ది
1: ఫ్యామిలీ. ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి ఐకమత్యం లేదు.
0: నార్ బిట్వీన్ కంట్రీస్.
1: ఏమిటి ఈ కర్మ?
0: What is the fate it is?
1: ఇది కేవలం దుర్బుద్ధుల యొక్క లక్షణాలే.
0: ఇట్స్ ఆల్ వికెట్ మైండెడ్నెస్.
1: దేశం యొక్క సుక్షేమాన్ని ఆశించేటువంటి వ్యక్తులకు ఈ విధంగా కలహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వరు.
0: దోస్ పీపుల్ దట్ డిసైర్ ద ప్రోగ్రెస్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ద కంట్రీ విల్
1: కావలసినంత జలం ఉంటుందా భారతదేశం లోపల?
0: దర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ కంట్రీ.
1: గంగా, జమున, గోదావరి, కృష్ణ, కావేరి ఎంత పెద్ద పెద్ద జీవనదులు.
0: వీ హావ్ గాట్ వెరీ బిగ్ రివర్స్ ఇన్ దిస్ కంట్రీ. గంగా,
1: ఈ జలాన్నంతా ఎందుకు మీరు సద్వినియోగం చేసుకోకూడదు?
0: వై కాంట్ వీ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది వాటర్?
1: ఇది నాది, నీది.
0: దిస్ ఇస్ మైన్ ఇన్ దిస్.
1: పోయినప్పుడు ఈ దేహం ఎవరు తీస్తాడు?
0: And then to whom will you give this body after death?
1: ఎవడు దాన్ని ముట్టను కూడా ముట్టడు.
0: Nobody will touch the dead body.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వస్తారు.
0: Relations will come up to the doorstep or to the burial ground.
1: ఏది నీది కాదు.
0: Nothing belongs.
1: నీవే నీవు కాదు.
0: In fact, you don't belong to yourself.
1: ఎక్కడి నుంచి ఉంటుంది అది?
0: Then where from have you come?
1: అంతా కూడా కూడబెట్టుకుని కూడబెట్టుకుని కట్టగడప ఒక్కతూరి చేతులు వదిలిపెట్టి ఒట్టి చేతులతో నీవు వెళ్లిదేరిపోతున్నావు.
0: యూ అమాస్ వెల్త్ అండ్ రిటర్న్ ఎంటీ హ్యాండెడ్.
1: నీవు పుట్టే సమయంలో ఏం తీసుకుని వచ్చావు?
0: వాట్ ఈస్ దట్ యూ బ్రాట్?
1: పోయే సమయంలో ఏం తీసుకుని పోతావు?
0: వాట్ ఈస్ దట్ యూ టేక్?
1: ఈ రెండింటినీ మనం చక్కగా అర్థం చేసుకుంటే మానవత్వంలో ఈ దురాశ అనేటువంటిది కుళ్ళిపోతుంది.
0: When once we understand the birth and the death, there will be no trace of anything
1: except the body.
0: Anybody has brought any piece of cloth with him?
1: No. ఒక్క గుడ్డ ముక్క అయినా తీసుకుని రాలేదు.
0: నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
1: నా బిడ్డను, నా కొడుకును, నా అల్లుళ్ళు, నా ఎవరు నీవారు?
0: వీ సే మై చిల్డ్రన్.
1: నిజంగా నీవు పోయే సమయంలో ఉంటే వాళ్ళకేమైనా నీ అడ్రస్ ఇచ్చిపోతున్నావా?
0: While going at the time of death, do you pass on your address to anybody?
1: వాళ్ళందరూ నీ వాళ్ళైతే నీ అడ్రస్ ఎందుకు ఇచ్చిపోకూడదు?
0: If they really belong to you, why don't you give your address?
1: కాదు, నీ వారు కాదు.
0: They don't belong to you.
1: ఎవరికి ఎవరు?
0: No one is related to anybody.
1: ఉన్నంత వరకు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే.
0: Do your duty and you are alive.
1: కానీ దైవ విషయంలో మాత్రము ఎవరికి వారే.
0: But in respect of God, each one is left to himself.
1: అమ్మకు బిడ్డ పైన చాలా ప్రీతిగా ఉంటుంది.
0: Mother loves the child very much.
1: బిడ్డ ఏదైనా రోగం వచ్చి బాధపడుతుంటే తల్లి కూడా అంతకంటే పదింతలు బాధపడుతుంది.
0: When the child suffers out of sickness, mother also feels sad.
1: కానీ బిడ్డ పైన ప్రేమ ఉంది కదని బిడ్డకు వచ్చినటువంటి కడుపు నొప్పి తల్లి తీసుకుంటుందా?
0: Mother loves the child, but she cannot take that stomach ache from the child
1: impossible
0: and carry it herself. It is impossible for her to take upon herself.
1: Attane.
0: Likewise.
1: బిడ్డకి ఆకలి అవుతుంటే నాయనా నువ్వు కొంచెం ఓపిక పట్టుకోరా నేను తినేసి వస్తానని అమ్మ చెప్తుందా?
0: When the child is
1: అమ్మ తింటే బిడ్డకి ఆకలి తీరుతుందా?
0: When the child is hungry, mother can't say, oh child, wait, I shall eat on your behalf.
1: పాప పుణ్యములు రెండు కూడాను ఎవరిది వారిదే.
0: The sin and merit will go to every individual.
1: అమ్మది బిడ్డ గాని బిడ్డది అమ్మ గాని పంచుకోవడానికి వీలు కాదు.
0: No one can share a mother or a child.
1: ఆస్తి పాస్తులు పంచుకోవచ్చునే కానీ
0: We can share the properties.
1: దైవానుగ్రహం అనేటువంటి పంచుకోవడానికి వీలు లేదు.
0: But the God's grace cannot be shared.
1: నీదే వారిది వారిదే.
0: Each one has got his own.
1: కానీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించండి. అది చాలా ఉత్తమమైనటువంటి పని.
0: However, the noblest thing is to pray for the good of everybody. దాని కోసం
1: అనే ప్రతి భజన తర్వాత కూడాను లోకస్థమస్త సుఖినో భవంతు.
0: So at the end of every bhajan we say let the whole world be happy.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: చిన్న చిన్న విషయాలకై పల్లెల లోపల ఒకరికొకరు కలహాలు పెంచుకొని అది పెద్ద యుద్ధం మాదిరి మారిపోకూడదు.
0: ఇన్ విలేజెస్ పీపుల్ ఫైట్ ఆన్ సింపుల్ సిల్లీ మ్యాటర్స్.
1: ఎవరికి నష్టము
0: హూ విల్ బి
1: చక్కగా విచారణ చేస్తే ఆ క్షణంలో వచ్చినటువంటి కోపము మన గ్రామానికే నష్టము.
0: ఇన్ఫాక్ట్ ద యాంగర్ ద ఫ్యూరీ ఇన్ ద టెంపర్ ఎట్ దట్ మూమెంట్ విల్ రూయిన్ ద హోల్ విలేజ్.
1: కనుక మనము ఈ విధమైనటువంటి కలహాలకు చోటు ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫైట్ ఆన్ సిల్లీ గ్రౌండ్.
1: అన్యోన్యతగా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి యునైటెడ్.
1: ఏదో కోపం వచ్చింది కొంతలో సల్లారిపోతుంది.
0: దెర్ మే బి యాంగర్ బట్ విల్ బి పాసిఫైడ్.
1: కానీ గ్రామాభివృద్ధిని మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది విలేజ్.
1: మన కుటుంబం యొక్క క్షేమాన్ని మనం చూసుకోవాలి.
0: వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: పేరు ప్రతిష్టలకై మనం చక్కగా పాటుపడాలి.
0: వీ షుడ్ స్ట్రగుల్
1: ప్రాణాన్నైనా మనం పేరు ప్రతిష్టల కోసం వదలాలి.
0: అండ్ ఫర్ వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
1: తస్య భూషణం దానం. చేతికి ఏది అందము, కంకణాల అందము లేక బంగారు గాజుల అందము లేక మురుగుల అందము కాదు కాదు. హస్తస్య భూషణం దానం.
0: వాట్ ఈస్ వాట్ యాడ్స్ ద రియల్ జ్యువెల్ ఆర్ ద బ్యూటీ టు ద హ్యాండ్ ఆర్ ద బ్యాంగిల్? నో, ఇట్ ఇస్ చారిటీ.
1: కంఠస్య భూషణం.
0: ద జ్యూవెల్ టు ద నెక్
1: పెద్ద నెక్లెస్ వేసుకుంటే కాదు కంఠానికి భూషణము.
0: ఇస్ నాట్ ద నెక్లెస్ దట్ ఇస్ ద జ్యూవెల్.
1: కంఠం నుంచి సత్యం రావాలి, సత్యం పలకాలి, అదే ఈ కంఠానికి సరైనటువంటి అందం.
0: యు షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ దట్ ఇస్ ద ప్రెషస్ జ్యూవెల్ టు యువర్ బాడీ.
1: శ్రోత్రం
0: టు ది ఇయర్.
1: భూషణం శాస్త్రం.
0: ద జ్యూవెల్ టు ద ఇయర్ ఇస్ సీక్రెట్ టెక్స్ట్.
1: భూషణై కిం ప్రయోజనం. ఇంకా ఇంతకంటే ప్రయోజనమైనటువంటి భూషణాలు మనకెందుకు?
0: వాట్ మోర్ యూ వాంట్? వాట్ అదర్ జ్యువెలరీ యూ విష్?
1: మానవునికి కావాల్సింది ఇవి మూడే భూషణాలు.
0: దీస్ ఆర్ ది ప్రెషస్.
1: దీంతో మనం కీర్తిని సాధించాలి.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: సత్యాన్ని పలకాలి.
0: వీ షుడ్ స్పీక్ ట్రూత్.
1: త్యాగాన్ని చెయ్యాలి.
0: వీ షుడ్ సాక్రిఫైస్.
1: మంచిని వినాలి.
0: వీ షుడ్ లిసన్ టు గుడ్ థింగ్.
1: ఈ మూడు మన యందు ఉంటే మనకంటే మించినటువంటి దేవతలు మరొకరు లేరు.
0: వెన్ వి హావ్ దీస్ త్రీ దెన్ వి ఆర్
1: దేవుళ్ళు. మీకంటే దేవుడు ప్రత్యేకంగా లేడు.
0: యు ఆర్ గాడ్ అండ్ గాడ్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
1: ఆ విధంగా తీసుకో. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని అనుకో.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ గాడ్, అహం బ్రహ్మాస్మి.
1: ఆ విధమైనటువంటి ఉత్తమ భావాన్ని తెచ్చుకుంటే God thoughts ye nik ostuntai.
0: When once you have got that exalted noble thoughts, you will have divine thoughts.
1: I am God. Nenu devunni, nenu devuni kabatti nenu devuniga pravartinchali aneetuvanti okka conscience man nunchi aavirbhavistundi.
0: When once you say that I am God, naturally that your acts should be godly, divine.
1: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి సత్యమైనటువంటి పవిత్ర భావాలు మన నుంచి ఆవిర్భవించాలంటే నేను దైవము, దైవము, దైవము అనేటువంటి సద్భావాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద సేక్రెడ్ డివైన్ అండ్ ట్రూత్ఫుల్ థాట్స్ యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్
1: దేవుడు అనగా వేరు దేశమందును లేడు.
0: God is not present in a foreign land.
1: దేవుడనగ మనదు దేహమందే.
0: God is present in our body.
1: పాపమనగ వేరు పరదేశమున్ లేదు.
0: Sin is not present in a separate country.
1: తాను చేయు పనుల తగిలియుండు.
0: It is attached to your actions.
1: పాపము పరదేశంలో లేదు, పుణ్యము పరదేశంలో లేదు, దేవుడు పరదేశంలో లేదు.
0: Sin or merit or God are not present in a foreign
1: country. అన్ని దేహంలోనే ఉంటున్నాయి.
0: All are present in your body.
1: కనుకనే నీవు ఆ దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore you should see that the body treads along the sacred path.

0: భవతి. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చంద్రుని వంటి చల్లదనమైనటువంటి మనసు, కిరణముల వంటి తేజస్వంతమైనటువంటి యొక్క జ్ఞానము, మానవులకు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
1: The main duty of man lies in all the comforting coolness of the mind of the type of the moon and all of the wisdom of the kind of the light the sun rays.
0: మానవుని యందు అహంకారం ఉండినంత వరకు ఆలు బిడ్డలు కూడా ప్రేమించాలి.
1: So long there is ego in man, he will not be liked by his family members, the wife and children.
0: ఏనాడు ఈ మానవుని నుండి ఆ అహంకారం తొలగునో అప్పుడే యావత్ ప్రపంచం కూడాను అతన్ని ప్రేమిస్తుంది.
1: That day the ego leaves him, that person would be loved and appreciated by everybody.
0: కనుక మానవుడు మొట్టమొదట తన యొక్క అహంకారం చంపుకోవాలి.
1: Therefore it is very necessary for man to kill his ego.
0: అహంకారమే మానవుని అతపత్రము గావించు ఒక బాంబు వంటిది.
1: Ego is like a bomb that ruins and responsible the fall of man.
0: క్రోధము మానవుని యందు ఉండినంత వరకు దుఃఖము తప్పినది కాదు.
1: So longer there is anger in man, he cannot be free from misery.
0: ఏనాడు మానవుడు తన నుండి క్రోధమును అతపత్రము గావించును ఆనాడే అందరూ అతన్ని గౌరవిస్తారు.
1: That day when you kill your anger, you will be respected by everybody.
0: లోభం మానవులకు ఒక పెద్ద కష్టంతో కూడినటువంటి యొక్క కీలకము.
1: This greed, miserliness, is something that's very serious in man.
0: మానవుడు లోభమును హతమార్చిన సర్వులకు ఆనందము తాను కూడా ఆనందించగలదు.
1: When once this greed, miserliness is killed, you'll not only be happy, you'll make the rest of all equally happy.
0: అహంకార క్రోధ లోభముని మానవుని అన్ని విధములుగా దానవత్తునిగా మార్చుతున్నది.
1: Man becomes a demon because of ego, anger and greed.
0: లోకములో ఒక్కటి తెలుసుకుంటేవా సర్వము తెలుసుకున్నవాడవుతావు.
1: In this world, if you know one, the rest will be automatically known.
0: ఆ ఒక్కదాన్ని నీవు మర్చితివా దేని కూడా తెలుసుకున్నాను తెలుసుకోలేని వాడవుతావు.
1: If that one is not known, there's no use in knowing the rest.
0: ఒక్కటి ఉంచి దాని పక్కన ఎన్ని సున్నలు పెట్టినా దానికంత విలువ ఎక్కుతుంది.
1: If you put zeros by the side of one, the value will be higher and higher.
0: ఆ ఒక్కటి తీసివేసిన ఏ సున్నలు కూడా విలువ ఉండదు.
1: When once one is cut off, the zero has no value.
0: కనుకనే మానవులకు ఆత్మాభిమానమే మొదటి నంబర్.
1: Therefore, love of the self is this number one.
0: ఆత్మాభిమానం ఉంచుకున్న తర్వాత ఎన్ని అభిమానములు చూసుకున్నప్పటికీ అన్నిటికీ విలువ ఎక్కుతుంది.
1: When once you have love for the self, that amounts to the loving of the rest of all.
0: ఈశావాస్యం నిజం సర్వం.
1: The entire universe is divine.
0: ఈశుడనగా ఎవరు?
1: Who is God?
0: సర్వదేహములియందు సర్వ ప్రాణములు ఎందు సర్వ జీవులు ఎందు సంచరించేటువంటి చైతన్యమే ఈశ్వరత్వం.
1: This awareness, the consciousness which is present in every body, in every being, is divinity.
0: కనుకని ఈశావాస్యం నిజం జగత్తు జగత్తంతా కూడా ఈశ్వరుని యొక్క మహత్చేతనే నిండి ఉన్నది.
1: Therefore the entire universe is filled with divine.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈశ్వర నామమును నిరంతరము స్మరించినప్పుడే స్మరించడానికి అవకాశం కలుగుతుంది.
1: As we repeat God's name more and more, that is the key to liberation.
0: కనుక మనం జగత్తులో ఎన్ని సుఖములు, ఎన్ని ఆనందములు, ఎన్ని సౌభాగ్యములు అనుభవించినప్పటికీ దైవాభిమానమే లేకుండా అన్ని కూడా కేవలం వ్యర్థమైనటువంటివి.
1: You may be having the pleasures, the comforts, conveniences. If you don't have love for God, all would be in vain.
0: భారతదేశమునందు నామస్మరణ చేయొచ్చు, సేవలు సలుపుచు, జగత్తంతా వ్యాపించి సంచరించేటువంటి కోటాను కోట భక్తులు కలరు.
1: In Bharat there are crores and crores of people who chant the glory of God and serve the fellow man.
0: Na tapamsi na teetanam na shastrana japanahi samsara sagarottare sajjanam sevanam ninam. Seva chala pradhanamaitundi.
1: Service is very important.
0: Prati prani yandu kudanu daivam kalalani visheshinchi aa prani ni manamu aaradhan chesthu sevistu raavali.
1: We have got to serve in full awareness that God dwells in every being.
0: ఈ సేవని యందు అహంకారమును చంపుకోవాలి.
1: As we serve others, we have to kill our ego.
0: నేను సేవ చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఉండినంత వరకు అది సేవ కింద పనికిరాదు.
1: If your ego is sick, you cannot call it a service.
0: కనుక మనం చేసే ప్రతి సేవ కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మనం సేవలు చేయాలి.
1: We have to serve with the spirit that all services be pleasing unto God.
0: సేవలు చేస్తున్నారు, ఎందరో సేవలు చేస్తున్నారు, కానీ దాని ఫలితం మీరు అనుభవించుకుంటున్నారు.
1: There are many people of service. They do serve, but do they enjoy the consequences or the reward?
0: సేవ యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశాన్ని మనం గుర్తించాలి.
1: We have to understand the main thing behind service.
0: తనం తాను మరచి తాను దైవంగా భావించి చేసే సేవల్ని కూడా దైవంకే అతీతంగా భావించుకున్నప్పుడే ఇది నిజమైన సేవగా రూపొందుతుంది.
1: One has to forget one's own self as one serves and consider one's own self as the divine. Then that service would be an offering to God.
0: Manavaku deha abhimanamu jeeva abhimanamu aatma abhimanamu anni kudu undinappudiki daiva abhimanamu shunyanga avutundadi.
1: There is attachment to our body. We love our individuality, separateness, but we don't have love for God.
0: Daiva abhimanam undinappude ఈ సేవలకు తగినటువంటి యొక్క హీరో చేకూరుతుంది.
1: సో లాంగ్ లవ్ ఫర్ గాడ్ ఎగ్జిస్ట్ దెన్ దేర్ విల్ బి వాల్యూ టు సర్వీస్.
0: కనుక మనం చేసే చిన్న సేవ అయినప్పటికీ అది దైవప్రీతిగా మనం భావించి చేసినప్పుడు అది ఘనంగా మారిపోతుంది.
1: దేర్ఫోర్ ఇట్ మే బి ఎ టైనీ సింపుల్ టాస్క్ బట్ యెట్ వెన్ వన్స్ యు డూ ఇట్ విత్ ఆల్ సిన్సరిటీ దట్ వుడ్ ప్లీజ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరికి ఎవరు సేవ చేస్తున్నారు?
1: Who is serving?
0: ఎవరు చేయించుకుంటున్నారు?
1: Who is the one that receives?
0: చేయునది చేయించుకున్నది ఒక్కడే.
1: The one who serves and the one who serves.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: It's only one that spreads everywhere.
0: అది ఏకం సత్య తిప్రా బహుదా వదంతి.
1: The truth is one and not two.
0: కనుకనే ఉన్నది ఒక్కడే.
1: The one that exists.
0: చేసేది ఒక్కరికి.
1: It's only done unto one.
0: నామము ఎన్నియో మనం చెప్పవచ్చును.
1: We may recite any number of names.
0: కానీ ఏక ప్రభువుగా అనేక నామ అనేక నామంతో కూడినటువంటి ప్రభు ఒక్కడే.
1: Lord God is one with many names.
0: కనుకనే పేరు మనకు ముఖ్యం కాదు.
1: Names are important, not important.
0: రూపంలో మనకు ముఖ్యం కాదు.
1: Forms are not important.
0: భావమే నిజమైనటువంటి భక్తి.
1: The feeling is the basis for.
0: భగవంతుడు భావప్రియుడే కానీ బాహ్యప్రియుడు కాదు.
1: God is after your feeling and not after external.
0: ఇలాంటి భావప్రియుడైన భగవంతునికి భావంతోనే మనం సేవ చేయాలి.
1: With sincere feeling we should please God because you will be pleased by our feeling.
0: కొన్ని దినముల నుండి 75-76 దినముల నుండి భజన చేసుకుంటూ గ్రామ సేవలు చేసుకుంటూ బెజివాడ ప్రజలు ఇక్కడికి చేరారు.
1: For the last 76 days devotees from Bezawada are here reciting God's name, serving villages in the neighborhood.
0: కొన్ని వేల మంది షిరిడి నుంచి బయలుదేరి అనేక క్షేత్రములను దర్శించి కన్యాకుమారి నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి చేరారు.
1: Thousands of devotees right from Shirdi they have gone up to Kanyakumari and are right now here.
0: జీవితమే ఒక సేవగా మారిపోతూ వస్తుంది.
1: The whole life turns into service.
0: ఆ జీవితాన్ని సేవమయంగా మార్చుకోవాలి.
1: The life should be transformed into service.
0: దేహం వచ్చింది దేనికోసమని?
1: What for is the body?
0: కర్మానుబంధిని మనుష్యలోకి.
1: The body is given for action.
0: లోక సేవ నిమిత్తమే ఈ దేహమును అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to render service to fellow.
0: ఈ దేహమును దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: We should never misuse our body.
0: దుర్మార్గంలో ప్రవేశపెట్టకూడదు.
1: We should not make use of it for wicked purposes.
0: చేరకూడదు.
1: We should not be in bad company.
0: ఈ దేహమును సార్థకం గావించుకునేటువంటి సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
1: We have to do service and good actions so as to redeem.
0: సద్భావంతో సత్కర్మతో సమాజ సేవను ఆచరించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యం.
1: The man's main duty is to serve the fellow man with good feelings.
0: Kanuka premato manam ee jagatlo seva chese nimittamai bhagavantudu prasadinchinatvanti pani muttu ee deham ani bhavinchali.
1: We have to consider that this body is gifted to us as an instrument to serve the fellow man with all the love.
0: Ee uchvasa nishvasam rendu kudunu bhagavati yokka naamam chetane jarugutu vastundayi.
1: In fact, the very breathing process, inhalation, exhalation, God is present in all of the beings as an eternal witness.
0: Adiye so hum so hum so nene.
1: The eternal witness, divine presence, is very reflected. So hum, I am God.
0: So hum ane kundi name uto. తన యొక్క జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసములు గంటకు
1: 21,000 Who are doing these tasks?
0: Cheyanadi cheyinchinadi okkade.
1: The one who does and makes you do is one and the same.
0: Kalukani ekatma bhavani manam penchukovadaniki tagina kriti cheyali.
1: We should make every effort to develop the feeling of oneness.
0: Annintikini okkade unnadu.
1: God is one.
0: Nee swasa, nee mata, nee shravanamu, nee palulu sarvam kurunu okka deham dwarane jarugutundadi.
1: In fact, our breathing, our word, our talk and our acts are done by one body.
0: తనకు ఎవరికో మనం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీవన్ ఎల్స్.
0: అంతా తనకే చేస్తున్నారు.
1: యు ఆర్ సర్వింగ్ గాడ్ ట్రూలీ.
0: అహం బ్రహ్మాస్మి అనేది వేదం.
1: వేద సేస్ అహం బ్రహ్మాస్మి అండ్ గాడ్
0: తత్ త్వం అసి.
1: అండ్ ఇట్ సెడ్ తత్ త్వం అసి దట్ ద
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఇట్ ఇస్ అవేర్నెస్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఐ యామ్ ఆత్మ బ్రహ్మ.
1: అండ్ ఐ యామ్ ఆత్మ బ్రహ్మ.
0: ఈ చతుర్విధములైనటువంటి మహావాక్యములు నాలుగు వేదముల ద్వారా ప్రపంచానికి అందించినటువంటి మహాబోధలు.
1: దీస్ ఆర్ ది గ్రేటెస్ట్ టీచింగ్స్ గివెన్ టు మ్యాన్కైండ్ from the four Vedas.
0: ఇలాంటి మహావేదలు మానవుని యందు నిలిచి ఉండగా మానవుడు ఎందుకు దీన్ని మర్చి ఉంటున్నాడు?
1: When these four Mahavakyas are passed on to the mankind,
0: తన యొక్క ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుంది.
1: He sees his own reflection everywhere.
0: మాట మాటలు ఎందుకు సత్యం ఒక్కాళ్ళిస్తూ ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ వర్డ్ దట్ అటర్స్
0: ప్రతి దృష్టి ఎందుకు ధర్మం రాణిస్తూ ఉంటుంది.
1: ఇన్ ఎవ్రీ యాక్ట్ దేర్ షైన్స్ ది రైటోస్నెస్
0: ప్రతి శ్వాస ఎందుకు దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇన్ ఎవ్రీ బ్రెత్ దేర్ షైన్స్ ది డివినిటీ.
0: ఇంత దైవోన్మాదమైనటువంటి యొక్క జీవితము మనం ధరించుకుంటాను.
1: విత్ దిస్ లైఫ్ ఆఫ్ డివైన్
0: కానీ మనం ఏమీ చేయనటువంటి మూర్ఖుల వలె ప్రదర్శిస్తున్నాము.
1: వి యాక్ట్ యాజ్ ఇఫ్ వీఆర్ ఇగ్నోరెంట్ అండ్ ఫూలిష్.
0: మనం అజ్ఞానులం కాదు.
1: వీఆర్ నాట్ ఇగ్నోరెంట్.
0: సజ్ఞానులము సుజ్ఞానులము.
1: We are one of awareness. We are one of spirituality.
0: ఈ సత్యాన్ని గుర్తించడానికి మానవత్వంలో ఈ దివ్యత్వం ప్రావర్తించింది.
1: There is divinity in mankind to realize this alertness, awareness.
0: మీరందరూ కూడా భోజన సమయంలో ప్రార్థన చేస్తుంటారు.
1: You all pray at the time of partake.
0: బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన కంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః అన్నారు.
1: At the time of dining, you pray to God, saying that the food is an offering to God. The one who eats is God.
0: నువ్వు చెప్పడం బ్రహ్మార్పణం అంటున్నావు.
1: యు సే దట్ ఫుడ్ ఇస్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కానీ ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
1: దెన్ వేర్ ఇస్ బ్రహ్మ?
0: తిరిగి తక్షణమే లోపల నుంచి జవాబు వస్తుంది అది. అహం వైశ్రానరో భూత్వ అహం వైశ్రానరో భూత్వ.
1: హియర్ కమ్స్ ద రిప్లై. గాడ్ సేస్ ఐ యామ్ వైశ్వానర.
0: నేను నీ యందు వైశ్వాన రూపంలో ఉంటున్నాను.
1: గాడ్ సేస్ ఐ యామ్ ఇన్ యు ఇన్ ద ఫామ్ ఆఫ్ వైశ్వానర.
0: పిచ్చి బాలవుడా, నీవు బ్రహ్మార్పణం అనుకుంటున్నావు. నీ వైశ్వానరుడైనటువంటి నీ ఉదరం నుండి ఉండినటువంటి భగవంతునికి అర్పితం గావిస్తున్నావు.
1: O Madhav, you think that you are offering to God, understand that I mean you in the form of Vaishvanara receiving all the food. Not to anybody. Not that you are doing anyone. Give the hurt. That is, you are hurting yourself. Never consider harming. You are hurting, harming unto yourself. Either good or bad, whatever you do unto others will come back to you.
0: Sarvajiva namaskaram kesavam pratigacchate
1: annaru. Whosoever you salute and pay your obeisance, it amounts to respecting God.
0: Adhe vidhamgane sarvajiva tiraskaram kesavam pratigacchate.
1: The denial of everyone amounts to denial of God.
0: Neevu evariko chedu chestunna annatundi kuda neeku.
1: No, you are harming yourself. You think you are doing good to someone else. No, you are doing good to yourself. Therefore, God is one and the same in all. That principle of divinity which is unity is forgotten. We go on pilgrimage around the
0: temple.
1: We go around the pilgrim center. And we chant the names. God is his basic foundation for all. Any name given. And whatever path you
0: follow.
1: Only God, only one God. Who and this principle of oneness is forgotten. We have to keep always in view the unity in diversity. But unfortunately today, instead of visualizing unity in diversity, we visualize multiplicity, plurality in unity. We should never divide the one into many. We should always go by the oneness or unity. This is the main service that man should undertake. Here and there, everywhere, elsewhere, God is one. Think of God who is within you. Have God in your heart and work, service on
0: him.
1: Think of God in your mind. Both of your hands. Then the work will be transformed into worship. We should serve with these sentiments and feelings. Today we don't have any faith in service. For the last several years we have been listening and hearing and we have been serving people. To what extent have you
0: achieved?
1: What is it you achieved? What have you known? What is the secret behind it? Nothing whatsoever. Therefore, we have to develop our conduct. There should be change in our behavior. There should be transformation of
0: thought.
1: Our looks should change. We should have good looks. We should develop sacred vision. And we should talk well, good talk. Good listening. With good audition, good thought and good talk, there develops the goodness in you basically. Then once we develop good sight, that takes you to liberation. In liberation, we should develop good sight,
0: vision.
1: It's not enough if you just pay your respects when you visit a temple. You may do namaskar to anyone. All will go to God only. There is no body where there is no God. God is indweller in all of the beings. The main duty of mankind is to recognize, realize the truth. We have been listening to philosophy. We read many books. We go around pilgrimage. What is the use of all? Man's mind has not been transformed. And in fact, we are not serving at all. We are stone hearted, so
0: hard.
1: We should be so soft and tender like butter. And we should be like a butter. And our walk should be nectarine. The talk should be nectarine, there lies the main value. And that is the real declaration to you.
0: With
1: the beautiful jewelry.
0: With
1: all the mighty powers latent in you. We are leading a useless life. Our look should be so cool and comforting. It should not be harsh looks. Our words should be nectarine. We should never use bad words or harsh words. Because of harsh words, we turn wicked. And therefore, we should be talking nectarine. And the heart. And the heart should be so sweet like honey. And we should never use harsh words. And this is the real gift to mankind. With all the valuable latent gifts given to us, we are misusing them. We should never misuse them. And we should make proper use of them. Embodiments of love. The human life is of all of the beings, human life is the human life is highly sacred and noblest of all as a gift of God. And human life is just the gift because of the accrued merit
0: of the past.
1: Why should we misuse the divinity? If anyone asks you any question, talk to people with a smile on the face. These sacred qualities are totally missing in man today. We consider ourselves as devotees. No.
0: దేహంతో సంచరిస్తున్నామే కానీ
1: యు ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద బాడీ.
0: మనసంతా కూడా దుర్మార్గములు ఎందుకు ప్రవేశిస్తుంది?
1: మైండ్ ఈస్ ఆల్వేస్ వీకెన్.
0: మనసు సన్మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్ ద మైండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: సత్కర్మలు ఆచరించాలి.
1: అండ్ లెట్ ప్రాక్టీస్ ట్రూ.
0: సద్విషయములు చింతించాలి.
1: లెట్ అస్ థింక్ ఆఫ్ గుడ్ థింగ్.
0: అది ఏ నిజమైన మానవత్వంలో ఉన్నటువంటి యొక్క గౌరవము.
1: దేర్ లైస్ ద రెస్పెక్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: మానవుని యొక్క గౌరవము,
1: the respect of
0: man, మర్యాద,
1: the courtesy,
0: ప్రవర్తనలో మనం అందుకోవాలి.
1: They all very much reflected in our
0: thought. పవిత్రమైన ప్రవర్తనలో మానవుని యందు ఆవిర్భవించాలి.
1: That kind of sacred behavior should find a place in our life.
0: కనుక మానవుడు నేను కేవలం మానవుడిగా భావించకూడదు.
1: You should not consider yourself simply a human.
0: జీవుడే దేవుడు.
1: That individual is divine.
0: ఇది పవిత్రమైన భారతీయుల యొక్క వేదాంతం.
1: This is the basic philosophy of Bharatiya.
0: జీవుడే దేవుడు.
1: Jiva, individual is Deva, God.
0: Yevudu, jeevudu, veru kaadu.
1: Jiva, individual, Deva, God are not separate.
0: Ishvara sarvabhutanam.
1: Ishvara, God is in all sarvabhutanam. Only one God that dwells in all of the countless number of beings. And this is the philosophy. This is the sacred meaning of it. With all
0: the
1: sacred thoughts, feelings within us, and we have to work for our redemption, our daily life. And see that ultimately our lives are liberated. We are born as human. We should never go in the wrong direction. And be born as human. But our minds are not human at all.
0: ఈ విధమైన ప్రతి ఒక్క బుద్ధులు మార్చుకోకుండా కేవలం మానవత్వము కొంతవరకు మనం మానవత్వంగా నిరూపిస్తూ వస్తుంటే దీని వల్ల వచ్చిన ఫలితం లేదు.
1: We have to uphold and live up to the title of a human being. By having our being, our mind, that of a human.
0: నేను మానవుడు మానవుడు మానవుడు అనేటువంటి దివ్యమైనటువంటి కీర్తి సంపాదించాలి.
1: We should get that credit of being born as a human being.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: What is spirituality?
0: ఏదో పూజలు చేయటము, భజన చేయటము, యాత్ర చేయటము, ఇది కాదు ఆధ్యాత్మికము.
1: What is spirituality? Is it worship or undertaking?
0: మానవుడి అందున్నటువంటి ఒక పశుత్వాన్ని హింసించి.
1: Spirituality meant killing the animality.
0: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికము.
1: Transform the humanness in you into the divine is spirituality.
0: అది నిజమైన ఆధ్యాత్మికము.
1: That is the true spirituality.
0: మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని హింసించాలి.
1: Therefore we have to kill the animal
0: beast. నశింపజేయాలి.
1: And we have to see
0: హతమార్చాలి.
1: We have to kill it.
0: ఆ పశుత్వం ముగినంత వరకు ఈ మానవత్వం దివ్యత్వానికి చేరదు.
1: So long there is animal quality, you can never attain divinity.
0: కానీ దిన దిన మనకు ఈ యొక్క పశుత్వం పెరిగిపోతున్నది, కానీ దివ్యత్వం ఏమాత్రమే చేరటం లేదు.
1: Day by day there is animal quality that is on the increase, rise.
0: కనుక మనము పశువులు కాదు.
1: We are not animals.
0: ఇతరులు భయపెట్టకూడదు.
1: We should never make anybody afraid of us.
0: మృగములు కాదు.
1: And we are not animals to make us afraid of
0: us.
1: And we are not animals to be
0: frightened.
1: In fact, you are born as a human. Therefore, we have to kill the animal
0: bestially.
1: And we have to see the
0: story.
1: We have to kill it
0: properly.

0: కూడా ఎదుర్కోవడానికి ఇచ్చినటువంటి ఒక మానవుడు.
1: In fact, you are born as a human being with all the courage and strength.
0: మానవత్వం మనం పొందుకోవడము.
1: And being born a human,
0: though
1: divinity within you,
0: అర్థం చేసుకోవడం లేకపోతే,
1: we are not able to understand.
0: కాలాన్ని వ్యర్థం గాదిస్తున్నారు.
1: And we are wasting our time.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ముఖ్యంగా మీరు.
1: Most importantly,
0: ఈ దినము చెప్పేదే కదా సాయిబాబా అని కొని అలక్ష్యం చేయకండి.
1: Never neglect things. Thinking that these things are repeated time and again.
0: Divine శక్తి ఇంత అంతని కాదు.
1: The divine faculty, the divine power in you is beyond
0: estimation.
1: He is the smallest of the small and the biggest of the big.
0: Scientists అందరూ కొన్ని ఎంతో పరిశోధనలు చేశారు.
1: Scientists investigated, experimented.
0: ఈ అణు అనేటువంటి దాని లోపల ఒక ఆవకాయంత ప్రసాదాన్ని తీసుకుని భూమిలోకి వస్తే ఆ ఆవకాయంత ప్రసాదము కొన్ని వేల టన్నులుగా బరువుగా ఉంటాయి.
1: అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎన్ ఆటమ్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ యుల్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ మైటీ అండ్ వెరీ హెవీ.
0: ఆ ఆవకాయంత పదార్థమే.
1: అండ్ దట్ వాస్ ద సైజ్ ఆఫ్ ఎన్ ఆవకాయ.
0: 12,000 టన్నులు బరువు ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ 12,000 టన్స్.
0: ఆ పదార్థం యొక్క బరువు అంతగా ఉంటుంది. పరమాత్మ యొక్క బరువు ఎంతగా ఉండాలి?
1: ఇఫ్ దట్ ఈస్ ది వెయిట్ యూ కెన్ ఎస్టిమేట్ ఇమాజిన్ ద వెయిట్ ఆఫ్ ది
0: డివైన్. అణువు మహతో మహీయాన్.
1: ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: కనుక అణువును అణువుగా ఉన్నాడు.
1: సో ఈస్ ద స్మాలెస్ట్
0: అణువులో ఘనముగా ఉన్నాడు.
1: అండ్ ఈస్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
0: అణువు కంటే అతి సూక్ష్మమైనది.
1: ఈస్ సట్లర్ దాన్ ది సట్లెస్ట్.
0: ఘనము కంటే అతి గణనీయమైనది.
1: మైటియర్ బిగ్గర్ దాన్ ది మైటియర్.
0: దీనికి మించినటువంటి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ బియాండ్ దిస్.
0: కనుకనే భగవత్ తత్వాన్ని ఇచ్చిది అట్టిదని మనం నిర్ణయించుకోవటం కేవలం అవివేకమే.
1: Therefore the nature of God is beyond
0: our comprehension. భగవంతుని యొక్క తత్వం ఇచ్చిది అని వర్ణించలేరు.
1: No one can extol, narrate.
0: ఎంత వర్ణించినప్పటికీ ఇది కేవలము ఆ వర్ణన కంట కూడా తగ్గినట్టు కాదు.
1: All narrations are just beneath the reality.
0: ఈ వర్ణన మానవ యొక్క తృప్తి.
1: This mere extolation gives you satisfaction.
0: అల్ప తృప్తి.
1: It is just so low.
0: కాని అనంతమైన శక్తి.
1: But there is infinite power.
0: ఈ అనంతమైన శక్తిని అల్పతృప్తిగా మనం అనుకోవటం చాలా పొరపాటు.
1: The infinite power cannot be brought down to a simple level.
0: అయితే
1: however
0: అణువులందును ఘనములందును ఒకే టేస్ట్.
1: But the taste continues to be the same in the smallest.
0: సముద్రానికి వెళ్ళి కొంచెం చేతితో నీళ్లు తీసుకుని రా.
1: Go to the sea and collect some water.
0: దాన్ని కొంచెం నీ నోట్లో వేసుకో.
1: అండ్ జస్ట్ డ్రింక్ ఇట్.
0: అది ఉప్పుగానే ఉంటాది.
1: అండ్ యు విల్ ఫైండ్ ఇట్ సాల్టీ.
0: ఆ సముద్రానికి వెళ్ళి
1: గో టు ఓషన్.
0: ఒక బెంట నీళ్లు తీసుకుంటా.
1: కలెక్ట్ బిగ్
0: పాంతో నీళ్లు వేసుకున్నప్పటికీ ఉప్పుగానే ఉంటాది.
1: దట్ ఆల్సో ఇస్ సెలైన్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ సేమ్.
0: కనుకని నీ క్వాలిటీని చూస్తూ రావాలి.
1: సో యు గో బై ద క్వాలిటీ.
0: నీ ఎన్నున్నటువంటి క్వాలిటీ చాలా ఉత్తమమైనటువంటి.
1: ద క్వాలిటీ ఇన్ రియాలిటీ ఇస్ ఇన్ యూ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా క్వాలిటీని చూస్తాడు కానీ క్వాంటిటీని చూడదు.
1: గాడ్ గోస్ బై ది క్వాలిటీ నెవర్ బై క్వాంటిటీ.
0: ల్యాక్స్ ఆఫ్ మిల్క్ అంతా ఉంటుంటుంది.
1: యు ఫైండ్ ది ల్యాక్స్ ఆఫ్ మిల్క్.
0: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి యొక్క డాంకీ మిల్క్ వంటిది.
1: దట్ ఇస్ ఆల్ డాంకీస్ మిల్క్.
0: కానీ ఒక టీ స్పూన్ కౌ మిల్క్.
1: ద టీ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్.
0: ఆ టీ స్పూన్ ఒక కౌ మిల్క్ త్రాగినా సంతోషమే.
1: That teaspoon full of cow milk is more precious.
0: కంటని అల్పమైనప్పటికీ ఆనందంగా నీ భుజించు.
1: It may be low in quantity but you can partake it with
0: joy. అధికము కదాని దాన్ని ఆశించి దురాశకు భంగం కాదు కానివ్వకు.
1: Never run after that which is in excess in plenty.
0: దురాశ చాలా చెడ్డది.
1: And too much
0: దుఃఖమునకే హేతువు.
1: And too much of desire will make you miserable.
0: సదాశను చిన్నదైనా కూడా నీ భావించు.
1: A small thing can be enjoyed plentifully.
0: దానిలో నీకు ఎంతో సంతోషం ప్రాప్తిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ ఇన్ఫినిట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దట్.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ లోకములో జీవులు ఎన్ని రకమైన మార్గంతోనో భగవంతుని అన్వేషిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఏం చేస్తున్నావు అంటే భగవంతుని అన్వేషణ జరుగుతున్నాను.
1: ఇఫ్ యు ఆస్క్ దెమ్ వాట్ ఆర్ డూయింగ్ దే సే వి ఆర్
0: భగవంతుని అన్వేషణ ఏమిటి.
1: వాట్ డు యు మీన్ బై
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు.
1: వేర్ ఇస్ గాడ్.
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలు మక్కువై ఉన్నాడు.
1: హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్ గాడ్ ఇస్ వన్.
0: అలాంటి ఒక భగవంతుని ఎందుకు వ్యతిరేకం.
1: When God is everywhere, why do you need to search for
0: him? ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నాడు.
1: God is present everywhere.
0: ఎందుకు అలా అందులేదని సందేహం వలది.
1: You don't have to doubt whether he is there.
0: సర్వోపగతుడు ఎందెంది వెతికి చూసిన అందందే కానవాడు.
1: Wherever you search, wherever you go, you find him in thought.
0: అలాంటి స్టూడెంట్ ప్రహ్లాదు.
1: And ప్రహ్లాద్ ఐ సో యంగ్
0: చిన్న పిల్లవాడు.
1: అతను
0: చదువుకోవడానికి పంపిస్తే
1: నేను సెంట్ ఫర్ లర్నింగ్.
0: చండా అమార్కులు చాలా కఠినమైన శిక్షణ ఇస్తూ వచ్చారు.
1: చండా అమార్క ద టీచర్ దేవర్ వెరీ బ్యాడ్.
0: దేవుడు చేయలేదు.

0: తన లక్ష్యం దైవం పైన ఇచ్చాడు.
1: He had his aim as
0: సర్వము నారాయణ నారాయణ.
1: He considered everything as నారాయణ divine.
0: తండ్రి ఒకనాడు పిలిపించాడు.
1: And father summoned him one
0: day. నీవేమో గొప్ప విద్యలన్నీ చదివి రావట.
1: The father said, "It seems you have learnt many."
0: నీవి చెప్పురా నాయన.
1: Come on, repeat one or two things that you have studied.
0: చదివించిన నన్ను గురువులు.
1: He said, "Teachers made me study."
0: చదివితే ధర్మ అర్థ కామ మోక్షములని.
1: I have studied all the objectives of life.
0: చదివినవి గలవ
1: I studied many, many books.
0: సదువులలో మనం వెళ్ళి చదివి తండ్రి అన్నారు.
1: And I have gone through the very secret, the essence of study.
0: నాయన ఆ మనం మీకు చెప్పమన్నాడు.
1: Father asked, what is the essence of all learning?
0: ఓం నమో నారాయణాయ.
1: ప్రహ్లాద said, ఓం నమో నారాయణాయ.
0: తండ్రికి బుర్ర తిరిగింది.
1: And there is father felt reeling.
0: రెండు కొట్టి ఆ పిల్లవాడిని పంపించాడు.
1: He has beaten him, thrashed him and driven out.
0: దైవ ద్వేషి హిరణ్యకశిపుడు.
1: Father has got bitterness, hatred
0: towards God.
1: Where is the son Prahlada? And Prahlada is full of love for God. And father is full of hatred. Therefore this wide gulf of difference between love and hatred. Therefore with all good and sweet words the human quality can turn into divine nature. Embodiments of love. Never develop hatred.
0: అసూయను పెంచుకోకూడదు.
1: Never be jealous.
0: అహంకారాన్ని ఏమాత్రం మనం అటమార్చకుండా ఉండకూడదు.
1: Never entertain ego killing.
0: మొట్టమొదటి అహంకారాన్ని అటమార్చండి.
1: First kill your ego.
0: అప్పుడే మనం ఈగో పూర్తి పోతుంది.
1: And then ego will find
0: out. అప్పుడే దానికి తగినటువంటి ప్రేమతత్వం పెరుగుతుంది.
1: There develops true love.
0: ప్రేమ చేతనే భగవంతుని పొందాలి.
1: And you can attain divinity through love only.
0: ప్రేమ మహిత మరి భూములను ప్రేమాంకురములు పెంపొంద.
1: ఇన్ దిస్ బారన్ ల్యాండ్ బిరెక్ట్ ఆఫ్ లవ్ ఫర్ ది ఫీలింగ్స్ ఆఫ్ లవ్ టు డెవలప్ విత్ ఆల్ ది ఎమోషన్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ సుధా వర్షము వర్షి
1: యాజ్ దేర్ ఇస్ రెయిన్ ఫాల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ నదులు ప్రవహింపగమురలి గానము చెయ్యగలిగి.
1: ఫర్ ది రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో ఇన్సెసెంట్లీ ఓ కృష్ణ సింగ్.
0: భగవంతుని యొక్క గానం ఎంత బాగుంది మధురంగా ఉంటుంది.
1: The melody of divine is beyond
0: understanding.
1: Those that listen to the melody of the divine celestial song will know the taste of it. Embodiment of
0: ye sadhanalu ye japamulu ye dhyanamulu ye yogamulu cheyadan sadhyam kaakapoyinappudu namaskaranam cheyandi.
1: It may not be possible for you to undertake penance, meditation, the worship, but chant the
0: glory of the name.
1: Do not get into that practice that
0: you do not know.
1: Proceed along the easy, simple
0: path.
1: And in Krita
0: Yajna,
1: in Treta Yajna,
0: in
1: Dvapara
0: Varsha,
1: in this age of Kali, it is only
0: Namasmarana. Hare Nama, Hare Nama, Hare Nama Kevalam.
1: He's only chanting the
0: Kalau
1: name of
0: Nasyava,
1: God.
0: Nasyava,
1: there is no other path to reach God other than singing His glory. So sing His name, sing His glory. There's nothing beyond this. Any spiritual practice should end up in chanting His glory. Embodiments of love. Students.
0: అందరూ సేవ చేస్తున్నారు. శ్రవణం, కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణుస్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వర్ధనం,
1: అర్చనం, వర్షిప్,
0: నాశ్యం,
1: సర్వేహం,
0: ఆత్మనివేదనం,
1: అండ్ సరెండర్.
0: నవవిధ మార్గముల లోపల ప్రవేశించి ఈ నవద్వరణతో కూడినటువంటి దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు.
1: All these nine paths of devotion will ultimately take you to God, to the divine.
0: కాని మార్గం ఎన్ని అయినప్పటికీ గమ్యం ఒక్కటే.
1: Paths are many but goal is one.
0: గమ్యాన్ని చేరండి.
1: We have to reach that goal.
0: గమ్యానికి దూరం కావద్దండి.
1: Never be away from the goal of life.
0: దైవ మార్గంలో ప్రవేశించకండి.
1: And do not go in a wrong direction.
0: దైవ విరుద్ధమైన మార్గంలో ప్రవేశించవద్దు.
1: Never act against God.
0: కేవలం నీ స్వార్థమే నీ పెంచుకోవద్దు.
1: Never be selfish.
0: స్వార్థమే స్వప్రయోజనముకు మూల కారణం.
1: Selfishness and self-interest is not it.
0: ఆధ్యాత్మికానికి అతి దూరము.
1: And in fact, the selfishness will distance you from spirituality. So we have to sacrifice
0: it.
1: And we should love God. And then dedicate our lives to
0: attaining divinity.
1: When we proceed along the divine path, we will have divine energy. From
0: Shirdi,
1: thousands are here.
0: అంత యాత్ర చేసుకుంటూ
1: They have gone round on pilgrimage. They visited pilgrim centers. And they have been thinking of sacred name of God. Today they reached Prashanti Nilayam. It is only Namasmarana, God's name, that brought you here. The pilgrim centers
0: Kshetram,
1: and therefore Kshetra, the center, Kshetrajna, the knower are one and the same.
0: Kshetrajne lekapothe Kshetrame kaadu.
1: When there is no knower, there cannot be anything to be known.
0: Kaabatti enni tirginappatiki mana hriday kshetrani matramu pavitranga avinchukovali.
1: We might go around any place, the Kshetra, the human body must be made perfect. Kadina
0: maatranu tagginchukondi.
1: Never use harsh words.
0: Paradoshamaitundi maarukondi.
1: Never accuse anybody. You should not think of anyone. Think of God more and more. This is the true spiritual practice. To the extent possible, serve others. To the extent possible, help others. And render true service. A small example. We have our
0: Farmers.
1: Our old students have been serving in the neighboring villages. They do serve. How are they serving? And you should do it in true spirit. We have come here to serve you. You also participate. You also join us and learn and serve
0: yourself.
1: Those that come from outside
0: may be one.
1: But if you learn the technique of service, you can serve by yourself. And the villages are full
0: of dirt.
1: It's full of dirt. Therefore, we and our children fall sick repeatedly. Let us keep our villages
0: clean.
1: And we should see the water. Let us breathe good air. And then we will have the pure heart.
0: Samyak drishti.
1: Good looks.
0: Samyak shravanamu.
1: Good listen.
0: Samyak vaku.
1: Good work.
0: Samyak varku.
1: Good work.
0: Samyak tate.
1: And good thought. When all these are five or sacred, you will be perfect. Then you deserve everything. And you merge in God. Therefore, the two, one is nearness, other is identity. First, you be near, quite close. And then gain proximity more and more. And you'll have identity. Ultimately, merger, oneness with the divine. The river comes from long distance. Flowing incessantly, gradually, it merges in the ocean. What for? The river takes birth. To merge into mighty ocean. What for is the human life? Not to enjoy the comforts and convenience of the world.
0: It's
1: necessary so long
0: alive.
1: But ultimately you should merge in divine. We should question why for his life. The life is there to merge in God. And why, what for are we here? We are here to experience God. What is that you are experiencing? You are not experiencing. You don't say it. You are not anywhere near God. You experience in society. You are living in society. And ultimately end up your life there. Is that the thing that you are here? No, human life is not that
0: mean.
1: Human life is rare. It is so sacred. It is so novel in you. The novel and new ever fragrant human life is wasted today. So students and pilgrims,
0: ఈ పవిత్రమైన మార్గాన్ని మేము ప్రవేశించి
1: ఆల్ ఆఫ్ యూ షుడ్ స్ప్రెడ్ అలాంగ్ దిస్
0: సెక్రెట్ కాలము సార్థకం చేసుకోండి.
1: యు షుడ్ స్పెండ్ యువర్ లైఫ్ చాంటింగ్ హిస్ గ్లోరీ, సింగింగ్ హిస్ నేమ్.
0: దేవుని కాలము సార్థకం చేసుకోవడానికి వీలు కాదు.
1: దేర్ ఇస్ నో అదర్ వే టు సాంక్టిఫై అవర్ టైం.
0: నడుస్తూ నామస్మరణ చేసుకోవచ్చు.
1: యు కెన్ సింగ్ గాడ్స్ నేమ్
0: పండుకొని నామస్మరణ చేసుకోవచ్చు.
1: యాజ్ యు వర్క్ యు కెన్
0: సింగ్ నామస్మరణ చేసుకోవచ్చు.
1: ఎవ్రీ టైం
0: ప్రయాణం చేస్తూ నామస్మరణ చేసుకోవచ్చు.
1: యాజ్ యు సర్వ్ యు కెన్ సింగ్
0: నామస్మరణకి ఎట్టి అడ్డులే లేదు.
1: To sing His glory, there is no obstacle anyway.
0: But that is only one kind of obstacle.
1: Everything has got an obstacle limit.
0: Maybe you have to cover it. That is called tax cutting.
1: If you want anything, you need to pay tax.
0: Now that is not possible. You need to pay water tax cutting.
1: You need to pay water tax even to collect water from the river.
0: Current bill, you need to pay tax cutting.
1: And you have to pay electricity bill.
0: Namasmarana no tax.
1: For Namasmarana, there is no tax at all.
0: Yavaru adige vaaru ledu.
1: Nobody will tax you.
0: Ye kashtamu deeniki avasaram ledu.
1: Nothing whatsoever.
0: Sulabhanga labhinchetundi.
1: It's so easily available.
0: Nobody will cheyalekapothunnadu.
1: Alvaru are not able to sing his glory.
0: Ivadi manavudu sulabhanga chikkinatundi dani vadalipettunnadu.
1: Man is just giving up that is which is so easily.
0: Kashtamto labhinchetundi chaala manchidani bhavistunnadu.
1: And he considers that which is so difficult to obtain.
0: Adi oka chedda bhavamu.
1: That is a wrong thing.
0: Sulabhanga chikkinatundi manaku pavitramaitundi.
1: That which is easily available is sacred.
0: Yetti kashtamu andinchukunda.
1: There is no difficulty.
0: Yetti badalu kaliginchukunda.
1: No suffering.
0: Sulabhanga unna chotu ne utti padutundi.
1: You will get it where you are.
0: Aa premane nirvaichite oka bhakti.
1: And that love is devotion.
0: Aa premane lekunna bhakti e ledu.
1: When there is no love, it cannot be
0: japamu, tapamu, dhyanamu, yogamu, yajnamu, ee anni cheyapudiki premane deeni pranamu.
1: Therefore, whatever you may do, the yajna or japa or dhyana, but love for God is the basis.
0: ప్రేమనే లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం చేయలేము.
1: బిరెఫ్ట్ ఆఫ్ లవ్ యూ కెనాట్ అండర్టేక్ ఎనీ టైనీ టాస్క్.
0: అన్నింటి యందు లౌకికమందు అలౌకికమందు ప్రేమనే ప్రధానము.
1: ఇన్ దిస్ వరల్డ్లీ టాస్క్స్ అండ్ అదర్ వరల్డ్లీ అఫైర్స్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆత్మికమందు అధ్యాత్మికమందు జిజ్ఞాస యందు ప్రేమ భావమే ప్రధానము.
1: ద సీకర్ ద వన్ ఆఫ్టర్ మనీ ద వన్ హూ వాంట్స్ టు నో
0: ఆత్మికమందు ప్రేమనే ప్రధానము.
1: అండ్ ద లవ్ ఇస్ ఫౌండేషన్ ఫర్ ఆల్.
0: అతి పవిత్రమైన ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
1: వి హావ్ టు డెవలప్ దట్ సీక్రెట్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: వి షుడ్ నెవర్ క్రిటిసైజ్
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడీ
0: పరిహసించకూడదు.
1: అండ్ వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ
0: ప్రేమ చేతనే వారి ప్రసన్నులు గావించు.
1: అండ్ వి షుడ్ ప్లీజ్ అదర్స్ బై లవ్
0: మానవుని ప్రసన్నులు గావించుకునేటువంటి ప్రయత్నమే మానవుని యొక్క సాధన.
1: సో మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్ లైస్ ఇన్ ప్లీజింగ్ అదర్ మ్యాన్.
0: ఇలాంటి సులభమైన మార్గాన్ని మీరు అనుభవించి
1: ఎక్స్పీరియన్స్ దట్ సింపుల్ ఈజీ పాత్
0: సులభమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించి
1: అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ విచ్ ఇస్ సో ఈజీ
0: సులభంగా జీవితాన్ని సాధన చేసుకుని
1: అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్ ఎ సింపుల్ వే

0: Perseverance is truth. It is dharma. It is yoga. It is non-violence. It gives us all happiness. It is everything in this world.
1: Vidyarthulara.
0: Students.
1: Manavudu sadhinchavalasinatundi prapranamulo pradhanamainatundi kshama.
0: What man has to achieve, accomplish, first and foremost is this perseverance.
1: ఈ పవిత్రమైన క్షమను గ్రంథముల చేత తెలుసుకునేటువంటిది కాదు.
0: You cannot know by going through the sacred text.
1: అధ్యాపకుల చేత బోధింపబడేటువంటిది కాదు.
0: Is not the one to be taught by a teacher.
1: మిత్రుల చేత అందుకోబడినటువంటిది కాదు.
0: Nor can it be received from friends.
1: లేక మార్కెట్లో మనకు కొనేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి పర్చేస్డ్ ఫ్రమ్ ద మార్కెట్.
1: లేక కంపెనీలకే మనం ఏమైనా సప్లై చేసేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి సప్లైడ్ బై ఎనీ కంపెనీ.
1: నిత్య జీవితంలో సత్యమైన మార్గంలో ప్రవేశించి దీనిని అభ్యాసరీతిగా పొందవలసినదే కానీ మరొక మార్గంలో ఇది లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ by cultivating it in our daily truthful life and practice.
1: Nitya jeevitamulo satya margamunu anusarinchi dharma margamu cheta pondavalasinatundi de ee kshama.
0: This has got to be obtained by treading along the path of righteousness and truth.
1: Ee kshama manavuniki oka bhadramaina kavacham.
0: This perseverance is an armor to mankind.
1: ఎన్ని కష్టములు ఎందునే ఎన్ని బాధములు సంభవించినప్పటికీ ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ మనము దీనికి లొంగక పొంగక కృంగక ఈ క్షమ అనే కవచమును ధరించి తద్వారా మనము తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: With this forbearance we should be able to resist all the problems, the misery and the difficulties in this world and should never be frustrated.
1: ఈ క్షమ యొక్క శక్తి మరొక దీనికి లేదు.
0: The power of the perseverance is supreme.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: It's the chief value, human value.
1: ఈ మానవతా విలువైనటువంటి క్షమను ఈనాడు మానవుడు విస్మరించి కేవలము ప్రాకృతమైన లౌకికమైనటువంటి యొక్క వృత్తులే పాల్గొని తమ యొక్క మానవతా విలువను తాము కోల్పోతున్నాడు.
0: He has forgotten the chief value, the human value, and is carried away by this temporal world and lost his very human quality.
1: Kanuka manam enni badhalu ochinappatikini enni kashtamulu pramtaptamainappatikini enni dukkhamulu manam ventaadinappatikini dinni manamu chamacheta sadhinchadaniki prayatninchali.
0: In spite of all the difficulties and problems and the misery that come in our way, with all this patience we should be able to bear.
1: Kani మానవుడు ఈనాడు నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క కష్ట సుఖములకు తాను కృంగిపోయి లొంగిపోయి ఈ క్షమను కూడాను కోల్పోతున్నాడు.
0: Man is losing his this perseverance because he is victimized to all the problems in life.
1: జీవితము చాలా విలువైనటువంటిది.
0: Life is highly valuable.
1: జీవితము చాలా దీర్ఘమైనటువంటిది.
0: It's a long journey.
1: జీవితము చాలా జీవించవలసినటువంటిది.
0: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి జీవితంలో దివ్యమైనటువంటి మార్గమును అవలంబించడానికి క్షమ ఎంతైనా కూడా మనకు అవసరము.
0: పేషెన్స్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: కొన్ని కష్టములు ఎందే ఈ క్షమ మనకు అభివృద్ధిగా చేస్తుంది.
0: In fact, we develop in certain periods of difficulties.
1: కష్టములు లేకుండా క్షమను పెంచుకోవడానికి వీలు కాదు.
0: Without difficulties, we cannot develop this forbearance.
1: కనుకని ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కష్టములు మనకు మానవుని యొక్క విలువను గుర్తింపజేసేటువంటివి.
0: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీస్ దట్ విల్ మేక్ యూ రియలైజ్ ద వాల్యూ ఆఫ్
1: దుఃఖములు మానవుని యొక్క మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటివి.
0: The problems will express the manifest the human life and quality.
1: పంచ పాండవులు కష్టముల యందు మాత్రమే తమ యొక్క క్షమను తాము కాపాడుకోగలిగారు.
0: The five Pandavas could safeguard their values because of this patience.
1: Kanuka kashtamulu manaku oka sugam nandincheetuvanti sopanamule.
0: And they are the steps that would confer happiness.
1: Aithe ee chamanu kudanu samayasphurtiga manam upayoginchukovali.
0: However, we have to make use of this patience appropriately.
1: Ye samayam nandu evariki ye vidhamga ee oka chamanu manam upayoginchali aneetuvanti vidhi vidhananni manam gurtinchali.
0: We have to recognize where, how, to whom it has got to be used.
1: Muhammad Gori Prithvi Raju paina 17 paryayamulu dandetti vachadu.
0: Ghori tried to invade and attack Prithviraj 17 times.
1: Kani ee 17 paryayamulu kudanu ee Ghori apajayanni pondadu.
0: But Ghori was defeated all the 17 times.
1: Kani విశాల హృదయుడు పవిత్ర భావము కలిగినటువంటి వాడు ఈ పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఇస్ బ్రాడ్ మైండెడ్ అండ్ హస్ సీక్రెట్ థాట్స్.
1: క్షమ అతని యొక్క స్వభావము.
0: ద పేషెన్స్ ఇస్ హిస్ క్వాలిటీ నేచర్.
1: ఈ 17 పర్యాయములు కూడా తన చేత చిక్కబడినప్పటికీ క్షమించి అతన్ని వదిలిపెట్టి వచ్చాడు.
0: దో గోరీ వాస్ కాట్ క్యాప్టివేటెడ్ ఆల్ ద 17 టైమ్స్ హీ పార్డన్ హిమ్ అండ్ లెట్ హిమ్ గో.
1: కానీ గోరీ దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞతను వెలుబుచ్చక కృతజ్ఞుడుగా మారిపోయాడు.
0: బట్ గౌరీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ గ్రాటిట్యూడ్ హీ బికేమ్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: మానవునకు ఈ కృతజ్ఞత అనేటువంటిదే తెలియదు.
0: ద మ్యాన్ డజంట్ నో వాట్ గ్రాటిట్యూడ్.
1: స్వార్థము స్వప్రయోజనంలో మునగటం చేతనే మానవత్వం ఇన్ని విధమైనటువంటి చిక్కులకు ఉరిగి అవలసి వచ్చింది.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈ స్వార్థమునకు ఒక పరిమితం ఉండాలి.
0: Even selfishness should be under
1: స్వప్రయోజనమునకు ఒక పరిమితం ఉండాలి.
0: Even self interest should be under certain limits.
1: కానీ ఈ గోరీకి ఈ విధమైనటువంటి ఒక చమను గుర్తించుకోలేకపోయాడు.
0: But Gori did not understand this principle of forbearance.
1: జయచంద్రుని యొక్క సహవాసం చేత జయచంద్రుడు
0: because of his friendship with జయచంద్ర
1: తిరిగి ఈ పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి పృథ్వీరాజును ఓడించాడు.
0: Ultimately, he was successful in defeating Prithviraj.
1: కానీ 17 పర్యాయములు క్షమించినటువంటి పృథ్వీరాజు పైన కృతజ్ఞత చూపక పృథ్వీరాజు యొక్క కన్నులను తీయించాడు.
0: He didn't show any kind of gratitude to Prithviraj, who had let him go for 17 times earlier, but he blinded him, removed his eyes.
1: చూశారా ఈ క్షమ ఎలాంటి క్రూరుల దగ్గర కూడా మనం కొంతవరకు పరిమితం పెట్టుకోవాలి.
0: And this patience perseverance should be there.
1: క్షమ మంచిది,
0: ఇస్ గుడ్.
1: కానీ మితిమీరి నచ్చేటువంటి యొక్క వ్యక్తుల దగ్గర ఈ క్షమ ఏమాత్రం కూడా ఉపకారం చేయదు.
0: బట్ దోస్ పీపుల్ హూ డు నాట్ అండర్స్టాండ్ దీస్ ప్రిన్సిపల్ ఇట్ వాంట్ హెల్ప్ యూ టచ్ యూ.
1: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.
0: విత్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ scholars.
1: పూర్ణుడై రణమందు పోరవచ్చు.
0: You can participate fight with all the valor and courage in the battlefield.
1: రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.
0: You can also rule this kingdom as a king.
1: కేమ గోదానములియవచ్చు.
0: You can also offer golden cows in charity.
1: ఎన్ని చేసినప్పటికీ ఈ మానవత్వం అనేటువంటి దానిని లక్ష్యమును దుంచుకుని ప్రవర్తించాలి.
0: Whatever one may do, but one has to keep in view the human qualities.

0: நிச்சல சமான சித்துடை நிலுவலேரு.
1: வித் ஆல் தி அக்காம்ப்ளிஷ்மெண்ட்ஸ் வாட் இஸ் குவைட் பாசிபிள் வித் டோட்டல் கண்ட்ரோல் ஓவர் இஸ் பாடி தி சென்சஸ் அண்ட் தி மைண்ட் ஹி கேனாட் ரிமைன் இன்வர்ட் இன்இக்வானிமிட்டி.
0: இந்திரிய நிகிரகம் அத்தியாவசியம்.
1: தி சென்ஸ் கண்ட்ரோல் இஸ் அப்சல்யூட்லி நெசசரி.
0: దైవార్పితమైనటువంటి భావము చేత ఈ క్షమను మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ టోటల్ సరెండర్ వన్ కెన్ ఇంప్రూవ్ దిస్ పేషెన్స్.
0: దైవార్పిత భావము లేకుండా, దైవానుగ్రహము లేకుండా, దైవప్రీతి లేకుండా ఈ యొక్క క్షమాగుణమును మనం అభివృద్ధి పరచుకోలేము.
1: యు కెన్ నెవర్ కల్టివేట్, యు కెన్ నెవర్ డెవలప్ దిస్ ఫర్బేరెన్స్ విదౌట్ గాడ్స్ గ్రేస్ అన్లెస్ యు ఆఫర్ యువర్ సెల్ఫ్.
0: క్షమ ధర్మము,
1: ఇట్ ఇస్ ట్రూ.
0: క్షమనే దైవము.
1: This forbearance is
0: God. Truth is God.
1: Truth is God.
0: Love is God.
1: Love is God.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం పొందినప్పుడు ఈ సత్యము అనేటువంటి ఒక క్షమ మన స్వాధీనమైపోతుంది.
1: When once we have this principle of love, it's quite possible to recognize this truthful forbearance.
0: సక్కుబాయి,
1: సక్కుబాయి
0: పండరీపురం పోగోరి,
1: she wanted to
0: go to పండరీపురం. రాత్రింపగలు కూడాను రంగా రంగా అని విచారిస్తూ తన లక్ష్యమును, తన దీక్షను రంగనిపై నుంచి అనేక కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: సక్కుబాయ్ ఆన్ హర్ పిల్గ్రిమేజ్ టు పండరీపూర్ షీ వెంట్ ఆన్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రంగ కీపింగ్ ఇన్ వ్యూ హర్ ఎయిమ్.
0: తెల్లవారింటి మొదలు రాత్రి పరుండునంత వరకును అత్త భర్తల చేత అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ వచ్చింది.
1: షీ సఫర్డ్ ఎ లాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది father-in-law and the husband.
0: No, husband and
1: husband and mother-in-law. And mother-in-law.
0: Kani ee chamane anaku anta balamunu andistu vachindi.
1: It's only the patience that gave her all the strength.
0: Chama sarvasambhu sarvalokamunandun.
1: In this entire creation.
0: Ee sakkubai ki aa chamagunam inta శాంతి ఓట్లు కలింపజేసింది.
1: ఇట్ ఇస్ దిస్ పర్సెవరెన్స్ దట్ కుడ్ హెల్ప్ హర్ టు మెయింటైన్ పీస్ ఆల్ ది టైమ్.
0: ఈమెను హింసింపజేయాలని అనేక విధమైనటువంటి ఒక కఠినమైనటువంటి పనులు కూడా ఆమెకు అందిస్తూ వచ్చాడు.
1: షీ వాస్ గివెన్ హార్డ్ టాస్క్స్ టు అటెండ్ టు అండ్ షీ వాస్ ఆల్సో పుట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ హార్డ్.
0: ఏది చేసినా దైవార్పిత భావంతో చేస్తూ వచ్చింది.
1: బట్ షీ డిడ్ ఇన్ ఫుల్ ఫెయిత్ టు గాడ్.
0: సర్వం కూడా భగవత్ ప్రీత్యార్థంగా భావిస్తూ వచ్చింది.
1: ఎవ్రీథింగ్ షీ డిడ్ టు ప్లీజ్ గాడ్.

0: am I your servant or not? Is it proper on your part to neglect me like this? How long?
1: నిజముగానే నీ దాసురాలనైతే నాకు ఎందుకు ఈ బాధ?
0: Truly speaking, if I am your servant, why should I suffer?
1: నాలో ఏదో దోషం ఉన్నది.
0: There must be some mistake.
1: నాలో ఏదో అపచారం ఉన్నది.
0: There must be some sin with me.
1: కనుక నీ ఇంత ఆలస్యం చేస్తున్నావు.
0: Therefore you are delaying.
1: నా దోషమైనను తెలిపి నాకు దోష నిర్మూలన చేయి.
0: Let me know my mistake and see that I'll get out of it.
1: తక్షణమే పండురంగడు ప్రత్యక్షమయ్యాడు.
0: పాండురంగ appeared in front.
1: ఆ పాండురంగడే ఈ యొక్క సక్కు బాయిలో చేరాడు.
0: అండ్ హీ జస్ట్ హస్ గాన్ ఇంటు సక్కు బాయి.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్
1: అంతా కూడా జగత్ అంతా కూడా బ్రహ్మమయంగా మారింది.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
1: అందరూ దైవాకారులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: దైవ రూపములైనటువంటి ఒక రూపము, దైవం నామములైనటువంటి నామము ఈ జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్, దేర్ ఇస్ నో నేమ్ విదౌట్ ది డివినిటీ.
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర రూపములు ఉంటున్నాయి.
0: హాస్ గాట్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్.
1: కనుకనే తాను ఈ సక్కుబాయిలో ప్రవేశించి సక్కుబాయిని పండరిపురంకి పంపి తాను ఇంటిలో కాపురం చేస్తూ వచ్చాడు సకుబాయి వలె.
0: He sent Sakubai to Pandharpur and Lord himself stayed back at home in the form of Sakubai and did all
1: the work. ఎక్కడ చూచినా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: ఎందుకనడు అందులేడని సందేహం వలదు.
0: Never doubt that he is here and he is not
1: there. సర్వ చక్రోపగతుండు ఎందెందు వెతకి చూచినా అందందే కలడు అందందే కలడు.
0: God is everywhere. Wherever you search, you will find him there.
1: కానీ నీ హృదయం పరిశుద్ధం కావాలి కానీ దైవ దర్శనం అంత కష్టం కాదు.
0: బట్ యువర్ హార్ట్ హాస్ గాట్ టు బి ప్యూర్.
1: దైవ దర్శనం అంత సులభమైనటువంటిది.
0: ద విజన్ డివైన్ ఇస్ సో సింపుల్ అండ్ ఈజీ.
1: కానీ నీ హృదయ మాలిన్యం చేతనే ఆ దైవాన్ని నీవు పొందలేకపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ డర్ట్ అండ్ ఫిల్త్ ఇన్ యువర్ హార్ట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ హిమ్.
1: ప్రకాశంగా ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని చూడాలంటే నీ కన్నులు తెరచాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ ద షైనింగ్ సన్ యూ షుడ్ ఓపెన్ యువర్ ఐస్.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ నీ కన్నులు మూసుకుంటే సూర్యుడు ఏ రీతిగా కనపడగలడు?
0: When sun is shining, when you close your eyes, you can't see him.
1: కనుకని మన హృదయ నేత్రం అనేటువంటిది పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: Therefore,
1: పవిత్రంగా ఉంటుండాలి.
0: Therefore, eye of our heart should be sacred and pure.
1: అప్పుడే దైవత్వం అనేటువంటిది ఎక్కడ చూసినా సాక్షాత్కరిస్తుంది.
0: Then you have the vision of the Lord, manifestation everywhere.
1: తర్వాత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం. ఎక్కడ చూసినా కూడా నువ్వు పాణిపాదంతో ఉంటున్నాడు.
0: His feet are spread everywhere. His hands are spread everywhere.
1: కానీ మానవుని యొక్క మనస్సు దట్టమైనటువంటి మాలిన్యంతో కప్పబడి ఉంటుండాలి.
0: But human mind is covered by dirt and the filth.
1: ప్రాకృతమైనటువంటి చింతలతో కూడి ఉంటుండాలి.
0: It is full of worldly thoughts.
1: భౌతికమైన వాంఛలతో చేరి ఉంటుండాలి.
0: It's full of temporal desires.
1: అస్థిరము అశాశ్వతమైనటువంటి వాంఛలతో కూడి ఉంటుండాలి.
0: It's full of ephemeral transient desires.
1: కనుకనే సత్య నిత్యమైనటువంటి ఒక దైవత్వాన్ని దర్శించాలంటే హృదయం పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
0: Therefore, to know that eternal truth, the divinity, the heart must be pure.
1: అద్దము మంచిదే.
0: Mirror is good.
1: కానీ ఈ అద్దము లోపల నీ ప్రతిబింబం కనిపించదు.
0: You don't see your reflection there.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఆ అద్దమునకు వేరొక వైపు వెనుక భాగంలో రసాయనం పూసినప్పుడే పాదరసము అప్పుడే నీ ప్రతిబింబం కనిపిస్తుంది.
0: You should apply mercury on the reverse side of this glass, then you can see your reflection.
1: ఈ వెనుక వైపున ఈ పాదరసమే కనే లేకుండా పోతే నీ ప్రతిబింబం నీ కనిపించదు.
0: Without this chemical smearing on the river side, you cannot see your reflection there.
1: పాదరసమే ప్రేమ.
0: That mercury is love.
1: మన హృదయమనే అద్దమునకు ఒకవైపున ప్రేమ అనేటువంటి పాదరసం పూసినప్పుడే రెండవ వైపున సాక్షాత్కారము సెల్ఫ్ రియలైజేషన్ తక్షణమే మనకు లభ్యమవుతుంది.
0: సో వెన్ వన్స్ యూ అప్లై స్మియర్ దిస్ మెర్క్యూరీ దెన్ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ దేర్.
1: మానవుడు ఈ ప్రేమరసమును పూయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అప్లైంగ్
1: ద్వేషము అసూయ డంబము ఆడంబరము అహంకారము ఇత్యాది దుర్గుణముల చేత నిండి ఉంటుండాలి ఈ హృదయం.
0: హ్యూమన్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో ద ప్రైడ్ ద జెలసీ పాంప్ అండ్ అగ్రాండైజ్మెంట్.
1: దైవానుగ్రహం ఎంత కలిగినప్పటికీ దానిని అర్థం చేసుకుని లేక పదార్థముల చేత మిస్అండర్స్టాండింగ్ వల్ల మానవత్వం పూర్తి కోల్పోతున్నాడు.
0: దో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డివైన్ గ్రేస్, because of his own misunderstanding he ruins himself.
1: Tana bhavame tanaku aa vidhanga pratibimbistundali.
0: His own feelings come as a reflection.
1: Ante gaani daivam nandu etti maarpulu kudanu undavu.
0: In God there is no change.
1: Daivam eppudu kudanu nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
0: God is eternal, pure and unsullied and crystal clear, eternal.
1: Kaani mana bhavamle aa vidhanga bhranti padipothundali.
0: Only our own feelings to delude us.
1: కనుకనే మన భావం కొద్ది కూడాను భగవంతుని మనము విస్మరిస్తున్నాము.
0: It's only our feeling that makes us forget God.
1: గజరాజు ప్రార్థించాడు.
0: The king, that emperor elephant prayed.
1: కాని నారాయణుడు రక్షించే నిమిత్తమై పోతున్నాడు.
0: God was ready to rescue him.
1: కాని లక్ష్మి కూడాను భయమేసింది.
0: Lakshmi's concert was afraid.
1: అడిగదనని కడి వడిజను అడిగిన తన మగడు నుడుగనడె నడడుగున్ వెడ వెడ చిడిముడి తడబడ నడుగిడ నడుగిడదు జలిమి నడుగిడ నెడలను అడిగదనని కడి వడిజను అడిగదనని కడి వడిజను.
0: He is going fast to find out the reason.
1: అడిగిన తన మగడు నుడుగనడ నడనుడుగున్.
0: Even if she asked whether her husband would tell the reason behind or not.
1: Veda veda chidi mudi tadabada nadugida nadugida tu jedimi nadugida nadalan munduku poledu venukoku raledu.
0: She could not step forward nor could she retreat.
1: Aa daivattam yokka prabhavamu tana yokka deeni paina kudanu prabharinchindi.
0: The effects of the divinity had completely affected all of her body.
1: Adangi ainappatikini ఆ విధమైనటువంటి దివ్యత్వం చేత తనకు ఒక భ్రాంతి కలుగుతూ వచ్చింది.
0: బీయింగ్ వైఫ్ షీ వాస్ డెల్యూడెడ్.
1: అడిగితే కూడా చెప్పుతాడో చెప్పడో.
0: ఈవెన్ షీ వాస్ టు ఆస్క్ వెదర్ హీ వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
1: ఈ సందేహము కలుగుతూ వచ్చింది.
0: దిస్ వాస్ ది డౌట్.
1: ఈ సందేహం ఎప్పుడు కలుగుతుంది?
0: వెన్ యూ గెట్ ది డౌట్.
1: దోషము ఉండినప్పుడే కలుగుతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ విల్ బి ఎ డౌట్.
1: దోషం ఏ దోషము?
0: వాట్ మిస్టేక్?
1: నా దగ్గర ఉండినటువంటి యొక్క విష్ణువు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే అనేటువంటి అహంకారమే ఇక్కడ మూల కారణము.
0: ద డిఫెక్ట్ ఆఫ్ ఈగో. విష్ణు ఇస్ సో క్లోజ్ టు మీ, హిస్ జస్ట్ గోయింగ్.
1: అహంకారము
0: వితౌట్ టెలింగ్ ఎనీ రీజన్.
1: చెడ్డది.
0: ఈగో ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ అహంకారమే మానవునికి అధపతనము గావిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యు.
1: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అణగదొక్కితే దివ్యత్వం అనేటువంటి ప్రేమ తత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ వన్స్ యు సబ్డ్యూ దిస్ ఈగో, యు హావ్ ది డివినిటీ.
1: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ ఇత్యాది దుర్గుణములు లేకుండా పోవాలంటే క్షమ మనకు సత్యం, క్షమ మనకు ధర్మం, క్షమ మనకు యోగము, క్షమ మనకు వేదము, క్షమ మనకు సర్వస్వము.
0: సో ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ది బ్యాడ్ క్వాలిటీస్ లైక్ ఈగో, అగ్రాండైజ్మెంట్, జెలసీ, వీ హ్యావ్ టు డెవలప్ దిస్ పర్సెవరెన్స్ విచ్ ఇస్ రైచ్యూస్నెస్ విచ్ ఇస్ ట్రూత్.
1: తపస్సు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్.
1: నీవు పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ఏ విధమైన సాధనలు చేయనక్కర్లేదు.
0: నో స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: నిర్మలమైనటువంటి ప్రేమ నీ హృదయాద్భాతం నుంచి ఆవిర్భవించాలి.
0: దేర్ షుడ్ బి ప్యూర్ లవ్ దట్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
1: ప్రేమలు కేవలం పలుకుల్లో మాత్రమే ఉచ్చరిస్తున్నాం కానీ హృదయం నుండి ఆవిర్భవించడం లేదు.
0: టుడే లవ్ ఇస్ జస్ట్ లిమిటెడ్ అండ్ డాన్సింగ్ ఆన్ ద లిప్స్ బట్ నాట్ డజంట్ కమ్ అవుట్ ద హార్ట్.
1: ప్రేమించినట్టుగా నటిస్తున్నారే కానీ ప్రేమ యొక్క స్వరూపాన్ని మీరు గుర్తించడం లేదు.
0: వి జస్ట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్ బట్ ఇట్స్ నాట్ ట్రూ.
1: ప్రేమకు భయం లేదు.
0: లవ్ ఇస్ ఫియర్.
1: ప్రేమకు క్రోధము లేదు.
0: లవ్ హాస్ నో యాంగర్.
1: ద్వేషము లేదు.
0: లవ్ హాస్ నో హేట్రెడ్.
1: ప్రేమ ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి నిర్మలంగా ఉంటుంది.
0: లవ్ ఇస్ ఆల్వేస్ ప్యూర్.
1: భగవంతుని పైన కూడాను అనేక విధమైనటువంటి యొక్క డౌట్స్ అంతా కూడా ప్రారంభమవుతుంటాయి.
0: వీ ఆల్సో డౌట్ గాడ్ మెనీ టైమ్స్.
1: ఇది ప్రేమలేనటువంటి సమయం నందే ఈ డౌట్స్ రావటం.
0: సచ్ డౌట్స్ కమ్ వెన్ దేర్ ఇస్ నో లవ్.
1: ప్రేమలే ఉంటే డౌట్స్ ఏ లేదు.
0: వెన్ దేర్ ఇస్ ట్రూ లవ్ దేర్ కెనాట్ బి డౌట్స్.
1: కనుకనే తమ సర్వస్వాన్ని కూడాను భగవంతునికి అర్పిస్తుంటారు.
0: Therefore, we tribute many of the things.
1: భక్తుల పరాధీనుడై ఉంటాడు భగవంతుడు.
0: God submits to his devotees.
1: భక్తునికి మరొక పనే లేదు.
0: There is no other job.
1: దైవం యొక్క తత్వమే భక్తునికి, భక్తుని యొక్క చింతనే భగవంతునకు.
0: The devotee thinks of God and God thinks of his devotee.
1: కోవ గురుర్యోహి హితోపదేష్ట. దాసులకు హితమును బోధించడమే గురువు యొక్క లక్షణము.
0: It is the quality of a true preceptor to teach what is good for the devotee.
1: శిష్యస్తు కోయో గురు భక్తి ఏవా.
0: A devotee should have devotion, a disciple should have devotion towards
1: ఆజ్ఞను పరిపాలించడమే భక్తుని యొక్క సరైన లక్ష్యము.
0: To follow the command of God is the quality of a devotee.
1: ఈ రెండింటిని విస్మరించి
0: forgetting these two,
1: తనకు అవసరం లేనటువంటి దానిని అనుసరిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
0: Man today is following unnecessary paths.
1: ఇది సరైనటువంటి కాదు.
0: It is not proper.
1: సమ ఎలాంటిది?
0: What sort of quality is this perseverance?
1: ద్రౌపది తన యొక్క ఐదు పుత్రులు కూడాను చీకటి గదిలో ఉండినటువంటి వారికి, నిద్రించేటువంటి వారిని అశ్వత్థామ గొంతులు కోసి వచ్చాడు.
0: అశ్వత్థామ కిల్డ్ ఆల్ ది ఫైవ్ సన్స్ ఆఫ్ ద్రౌపది ఇన్ ద డార్క్ రూమ్.
1: ఏ మాత్రము తెలియనటువంటి బిడ్డలు.
0: దే ఆర్ క్వైట్ ఇన్నోసెంట్.
1: కసిగందలైనటువంటి బిడ్డల యొక్క గొంతులు కోసేవారు.
0: దే ఆర్ టైనీ టాట్స్.
1: కట్టకడపటికి అర్జునుడు ఆ అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
0: అర్జున డ్రాగ్డ్ అశ్వత్థామ.
1: ద్రౌపది దగ్గరికి తెచ్చి ఇచ్చాడు.
0: జస్ట్ బ్రాట్ అశ్వత్థామ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది.
1: క్షమా ఎంత గొప్పదో మీరు చక్కగా విచారించండి.
0: జస్ట్ థింక్ హర్ ఫర్బేరెన్స్ హౌ గ్రేట్ ఇట్ ఈస్.
1: పరగం మీ మా మగవారలందరును బాణ ప్రయోగోపసంహరణ ధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
0: ఆల్ ది ఫైవ్ హ్యావ్ లెర్న్ దిస్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య ద ప్రిసెప్టర్.
1: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణా సంఘము లేక శిష్య సుతులను ఖండింపగం పాడియా. ప్రార్థిస్తుండది.
0: She was praying to Sudama, being his son.
1: Ante kasagandalu gontulu goyatam nyayama neeku?
0: Are you justified in killing these children like that? Is it justice on your part?
1: Yuddhamunandu leru.
0: They are not in the battlefield.
1: Astramulanu chepattaledu.
0: They don't have any weapon on hand.
1: Nidrakruti nunna dronudavu nee chittambulo lesamu karuna sangamu leka shishya sutulan ఖండింపగం పాడియా.
0: When they're fast asleep, without any compassion in your heart, is it proper on your part to kill the children of your disciples?
1: ఆ విధంగా బాధపడుతున్నటువంటి యొక్క ద్రౌపదిని, క్షమాగుణముతో క్షమిస్తున్నటువంటి ద్రౌపదిని చూచి భీమునికి కోపం వచ్చింది.
0: When Draupadi was pardoning with all her patience and perseverance,
1: Bhima was angry with her.
0: She's not angry and she doesn't use
1: harsh words. చెప్పెడిది వెర్రిది ద్రౌపది.
0: Further, she is fool because she wanted him to let him go.
1: వీడు విప్రుడే విడువగనేల.
0: He is a Brahmin. Why should we let
1: him go? చంపుడిటు వినిని మీరలు చంపరేని నా పిడికిడి పోటునం శిరం భిన్నము చేసెద చూడుడిందరు.
0: He should be killed. As you all watch, with all the fist I will kill him, behead him right now.
1: పోయి కాళ్ళు పట్టుకుంది ద్రౌపది.
0: ద్రౌపది కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
1: వెరచినవాణి,
0: ద వన్ హూ ఇస్ ఫియర్ స్ట్రికెన్,
1: వెరచినవాణి సైన్యమున వేదురు నొందిన వాణి,
0: ద వన్ హూ లాస్ట్ ఆల్ ద కరేజ్,
1: నిద్రమై మరచిన వాణి,
0: ద వన్ హూ ఇస్ ఫాస్ట్ అస్లీ,
1: సౌఖ్యముగా మద్యము త్రాగిన వాణి,
0: ద వన్ హూ ఇస్ ఇంటాక్సికేటెడ్,
1: బగుడై పరచిన వాణి, సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి,
0: ద వన్ హూ ఇస్ జస్ట్ షౌటింగ్ ఫర్ ప్రొటెక్షన్,
1: కామినుల చంపుట ధర్మము కాదు,
0: విమెన్ ఇట్స్ నాట్ ప్రాపర్ టు కిల్ దెమ్, యువర్ ఇట్స్ నాట్ జస్టిస్,
1: ఇది న్యాయం కాదు,
0: ఇట్స్ నాట్ జస్టిస్.
1: నా బిడ్డలు గతించడని నేను ఎంత బాధపడుతున్నాను, ఈ అశ్వత్థామని వధించినట్టే ఈ అశ్వత్థామ తల్లి కూడా అంత బాధపడుతుంది కదా.
0: ఐఎమ్ సఫరింగ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ my children are killed here, so also would be the mother of Aswatthama if he is to be killed. The children
1: na dukham ettaina tappinadi kaadu.
0: Anyhow, he can get away, cannot get away from this misery or suffering.
1: Itani champi itani talliki enduku dukkhanni manam andinchali.
0: By killing Aswatthama, why should you put his mother to suffering?
1: Idi sariyaina kshama.
0: This is the proper forbearance.
1: Mana baadalu etta untayo ఎదుటివాని బాధలు కూడా అట్లే ఉంటాయనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ అదర్స్ డిఫికల్టీస్ యాజ్ యువర్ ఓన్, యువర్ డిఫికల్టీస్ ఆర్ యాజ్ బిగ్.
1: నా బిడ్డల వియోగం చేసి నేను ఇంత బాధపడుతున్నాను, ఆ అశ్వత్థామ తల్లి కూడా ఆ యొక్క పుత్రుని యొక్క వియోగం చేసి బాధపడుతుంది.
0: బికాస్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ మై యువర్ చిల్డ్రన్, సో ఆల్సో వుడ్ బి ద మదర్ ఆఫ్ అశ్వత్థామ. కనుక
1: అశ్వత్థామను చంపకండి.
0: దేర్ఫోర్ డోంట్ కిల్ అశ్వత్థామ.
1: ఇంత ప్రాధేయపడింది భీమార్జునుల పాదములు పట్టుకొని.
0: అండ్ షీ ప్రేడ్ టు భీమా అండ్ అర్జున.
1: ఏ తల్లి అయినా ఈ కాలంలో అంత క్షమను అంత ఓర్పును కాపాడుకుంటుందా?
0: విల్ ఎనీ మదర్ దిస్ డే మెయింటైన్ దట్ ఫర్బేరెన్స్ అండ్ పేషెన్స్?
1: అది ఏ ద్రౌపది,
0: దట్ ఇస్ ద్రౌపది,
1: అగ్ని స్వరూపంలో ఉండినటువంటి ద్రౌపది,
0: ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: అది ఐదు సెన్సెస్ కూడా కంట్రోల్ చేసినటువంటి ద్రౌపది.
0: హీ హాడ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది ఫైవ్ సెన్సెస్.
1: అలాంటి సతీమణులు భారతదేశమునందు అనేక మంది ఉద్భవించడం చేతనే ఈ భారతదేశం యొక్క సంస్కృతిని అనేక విధములుగా కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చింది అనాది కాలం నుండి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ద కల్చర్ హాస్ కమ్ టు బి నోన్ ఎవ్రీవేర్.
1: భారతదేశం యొక్క సంస్కృతిని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్లీ కాంప్రిహెండ్,
1: అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: ఈవెన్ భారతీయస్ డు నాట్ నో దాట్.
1: కనుకనే భారతీయ సంస్కృతిని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఎలాంటి కష్ట సమయంలో కూడా ఓపికను పూని శాంతితో మన జీవితాన్ని గడపడానికి పూనుకోవాలి.
0: At any point of difficulties, you should always maintain patience and peace.
1: కనుక అనాది కాలం నుండి భారతదేశంలో క్షమ అనేటువంటిది ప్రతి భారతీయుని యొక్క గుండెగా నిలిచి ఉంటుండాలి.
0: Therefore, since ancient times, the forbearance remained at the heart of Bharatiyas.
1: కనుకనే శాంతి అనేటువంటిది మహర్షుల యొక్క సౌజన్యమైనటువంటి యొక్క సౌందర్యం.
0: It is only peace that adds to the grandeur and beauty of the sages.
1: అనేక సంవత్సరములు తపస్సు చేసినటువంటి మహర్షులు కూడా తాము భ్రష్టులైపోయారు.
0: Because that quality is gone, many of the sages saints, they were ruined.
1: రాజులు కూడాను ఈ క్షమ లేకపోవటం చేతని తమ రాజ్యాలను కోల్పోతూ వచ్చారు.
0: Kings also have lost their kingdom because they were in need of this particular patience.
1: ఈ క్షమను కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమైపోతూ వచ్చారు.
0: As the perseverance is gone, even scholars are also gone.
1: కనుకని క్షమ అనేటువంటిది సర్వరక్షలుగా మనం భావించాలి.
0: Therefore, consider this forbearance that gives protection.
1: అది గొప్ప కవచము మనకు.
0: It is an armor.
1: అట్టి భద్రమైన కవచాన్ని మనము విస్మరించి
0: we forget that protective armor.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క లౌకిక సుఖాలను మనం ధరించుకొని
0: but we go by this
1: దీనిని భరించలేక
0: ephemeral pleasure.
1: అనేక బాధలకు గురి అవుతున్నాం.
0: We suffer furthermore as we could not bear the suffering.
1: కనుక విద్యార్థులారా
0: students,
1: క్షమ చాలా ప్రధానమైనటువంటి కూడాము.
0: This forbearance is very
1: important. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఓపికను మీరు పట్టండి.
0: Under any circumstances, be patient.
1: పడకండి.
0: Never be in a hurry.
1: Waste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Waste makes waste. Waste makes worry. Do not be in a hurry.
1: So do not be in a hurry. మీరు తొందరపాటు పడకండి.
0: So do not be in a hurry.
1: కొంత శాంతంగా మీరు భరించండి.
0: Be patient for some time.
1: ఈ శాంతంతో ఎంతైనా మనం సాధించవచ్చు.
0: With this peace you can achieve anything.

0: Let him be one of composure, or a philosopher, or a spiritualist. Without peace, he cannot find happiness. Without peace, there is no happiness at all. So we should be peaceful. It is the peace that gives protection. Don't be in a hurry.
1: ఈ ఉడుకు రక్తము అనేక విధములుగా కూడా ప్రవహిస్తుంటారు.
0: హాట్ బ్లడెడ్ స్టూడెంట్స్ షుడ్ బి వాచ్ఫుల్ ఆఫ్ దిస్.
1: కనుక విద్యార్థులకు ఈ క్షమ అత్యవసరం.
0: దిస్ పేషెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ స్టూడెంట్.
1: అనేక పరీక్షలు ఎందుకు కానీ మరే విధమైనటువంటి ఒక దీని ఎందుకు కానీ ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఎంతైనా మన ఓపికను భరించాలి.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ఆల్ టెస్ట్ అండ్ ఛాలెంజెస్ యూ షుడ్ మెయింటైన్ పేషెన్స్.
1: ఇతరులు ఎన్ని దుర్భాషలు ఆడినప్పటికీ మనం ఓపికగా దాన్ని తీసుకోవాలి.
0: అదర్స్ మైట్ అక్యూజ్ యూ బట్ బీ పేషెంట్.
1: ఏదో వారు అన్నారని కానీ మనం తొందరపాటుతో మనం ఒకటన్నట్టే మన విలువైనటువంటి క్షమను మనం వ్యక్తం చేసుకున్న వారం అవుతాం.
0: ఫర్ ద సింపుల్ రీజన్ అదర్స్ క్రిటిసైజ్ యూ అండ్ యూ ట్రై టు గివ్ దెమ్ బ్యాక్.
1: వారి మాటలేటువంటి ఉండవు. అందులో విద్యార్థుల్లో ఉండేటువంటి యొక్క ఈ ఉడుకు రక్తము అనేక విధములుగా కూడా ప్రవహిస్తుంటారు.
0: హాట్ బ్లడెడ్ స్టూడెంట్స్ షుడ్ బి వాచ్ఫుల్ ఆఫ్ దిస్.
1: కనుక విద్యార్థులకు ఈ క్షమ అత్యవసరం.

0: అల్పమైనటువంటివిగా ఉండొచ్చును, విలువ లేనటువంటివిగా ఉండొచ్చును.
1: దే మే మేక్ యూజ్ ఆఫ్ సర్టన్ వాల్యూలెస్ వర్డ్స్, మీన్ వర్డ్స్.
0: కానీ మన క్షమ చాలా విలువైనటువంటిది.
1: ద పేషెన్స్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: కాబట్టి అట్టి మసిబగులకు ఈ మాణిక్యాన్ని మనం దారపోయకూడదు.
1: దేర్ఫోర్ నెవర్ లూజ్ దిస్ డైమండ్ క్వాలిటీ ఫర్ జస్ట్ ఫర్ ఎ కోల్.
0: క్షమనే ఒక మాణిక్యము,
1: దిస్ పేషెన్స్ ఇస్ ఎ డైమండ్.
0: కనుక పరులు ఎన్ని విధమైనటువంటి నిందారాపణలు చేసినప్పటికీ ఏమాత్రం కూడా మనం జంకకూడదు.
1: Others may blame you, but never shake.
0: అప్పుడే మనం ఈ ఓపికను మనం సాధించాలి.
1: Then be patient then.
0: ఈనాడు ఈ ఓపిక లేకపోవటం చేతనే,
1: because that patience is gone today,
0: వ్యర్థం గావించుకుంటున్నాం.
1: The whole life is wasted.
0: క్షణమున కూడా కోపం వస్తూ ఉంటుంది.
1: Every moment we are angry.
0: ఈ కోపం మహాపాపము.
1: And it's the worst of the sins.
0: కానీ కొంతమంది భగవత్ ప్రార్థన చేస్తూ కూడాను పక్కన పక్కన ఉన్నటువంటి వారిపైన కోపం చేత అనేక విధమైన శబ్దములు కూడా మారుస్తుంటాం మనము.
1: Though we are in prayer, but we use very harsh words in loud voice.
0: Bhajan lopala prakkana inkoka ayama kurchund ankonde,
1: suppose there is a person by your side in bhajan,
0: ave kontha sthalam ivadam ledu,
1: and you don't use it, she is not giving the place,
0: kaani chaala kashtanga bharinchukuntundi akkada bharinchukovali mari,
1: but you have to be patient in accommodating yourself.
0: Kaani prakka vyakti paina kopam vachi,
1: but because of anger,
0: bhajan anta aina tarvata
1: at the end of the bhajan
0: shanti cheppesa shanti shanti sat ee kopaanni ee shanti lo pravesha pettunnaru.
1: As we finally utter these words, shanti, peace, they say it very harshly.
0: భక్తులు ఏమి శాంతిని సాధించగలరు?
1: What is that peace you can achieve such a devotee?
0: ఇది ఒక నాకు పరీక్ష.
1: Is a test.
0: అని ఎంతరు శాంతి శాంతి శాంతి. ఆ శాంతి కూడా శాంతంగా చెప్పాలి.
1: You should tell this word peace peacefully.
0: కానీ ఈ శాంతి కూడా ఇప్పుడు రౌద్రంగా బయలుదేరుతుండాలి.
1: But we say this peace in an agitated way.
0: అది ఏ భక్తి రహితమైనటువంటి యొక్క ఆటలు.
1: దాట్స్ ఆల్ ది ప్లే ఆఫ్ పర్సన్ విదౌట్ డివోషన్.
0: నిజంగా ఆ భక్తి ఏ ఉంటుంటే ఎలాంటి పరిస్థితులు ఏంది అనుకున్నాను, సహనభావాన్ని మనం వాహించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూ డివోషన్ యూ విల్ మెయింటైన్ ద టాలరెన్స్ ఆల్ ద టైం.
0: చిన్న చిన్న విషయాలు కూడా మనం కోపాన్ని తెప్పించుకుంటున్నాం.
1: ఈవెన్ స్మాల్ మ్యాటర్స్ వేర్ యాంగర్.
0: ద్వేషాన్ని పెంచుకుంటున్నాము.
1: వి డెవలప్
0: కలహాలు ఆడుతున్నాము.
1: వి ఫైట్ విత్
0: కల్లోలము చేస్తున్నాము.
1: వి జస్ట్
0: సమాజంలో ఎక్కడైనా అశాంతిని మనం ప్రసరింపజేస్తున్నాము.
1: అండ్ వి క్రియేట్ రెస్ట్లెస్నెస్ ఇన్ సొసైటీ.
0: కాదు కాదు.
1: నో.
0: నీవు శాంతిగా ఉండు.
1: యు బీ ఇన్ పీస్.
0: నీ కుటుంబాన్ని శాంతిగా పెంచుకో.
1: లెట్ ది
0: ఫ్యామిలీ సమాజానికి శాంతిని అందించు.
1: అండ్ సీ దట్ సొసైటీ మెయింటైన్స్ పీస్.
0: అది నీ కర్తవ్యము.
1: దట్స్ యువర్ డ్యూటీ.
0: అట్లు లేకుండా నీవు శాంతి లేక సమాజానికి కూడా అశాంతిని ఇవ్వటము, ఇది మహాపాపం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ డోంట్ హ్యావ్ పీస్ అండ్ సీ దట్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ సొసైటీ, ఇట్స్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక మనము ఈ క్షమాగుణమును అత్యవసరంగా, ఇది ప్రధానమైనటువంటి ప్రాణంగా భావించి దీనిని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore we have to develop this perseverance as the main chief quality, as the very life itself, and develop it.
0: Vahe guru vahe guru vahe guru ji bolo, vahe guru ji bolo, vahe guru vahe

0: హేమ భూదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల మానవతా విలువలు నిలుపలేరు. నిశ్చల మానవతా విలువలు నిలుపవలయు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు విన్ ఓవర్ ఆల్ ఆఫ్ ద స్కాలర్స్ హూ అసెంబుల్ ఇన్ ఎ కోర్ట్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ఆల్ ద వ్యాలర్ అండ్ కరేజ్. Having been born a king, one can reign the kingdom. One can offer gold, land as acts of charity. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon, but controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: ee naadu prapanchamulaku kavalsinatuvantidi dhanakanaka vastu ahanaadulu kaadu.
1: Today what the world needs is not affluence, plenty, prosperity, nothing like wealth and conveniences.
0: Gunavantulaina vidyarthi vidyarthinilu atyavasaram.
1: The world needs the men and women of character.
0: Deshamantayu varala paine aadharapadi untunnadi.
1: The progress of the country depends on them.
0: Idiye nijamaina bharatiya samskruti.
1: This is the true culture of Bharat.
0: Kalamto marani charitrato mayani pranayamto taragani srishtito peragani ye satyamaithe unnado aa satyamunaku roopakalpaniye bharatiya samskruti.
1: The culture of Bharat does not change with the passage of time, nor could be covered, encompassed by history. It does not either diminish nor rise with times.
0: Aa bharatiya samskruti yokka antar swaroopame sanatana dharmamu.
1: The reality of the culture of Bharat is sanatana dharma, the ancient one.
0: Ee manavata vilvalayandu bharatiya samskruti nakashika paryantam kudanu sancharistune unnadi.
1: The culture of Bharat moves from top to toe all over the body, comprising of human values.
0: Bharata deshamunandu vicheetuvanti gali yandu dharmam cheri unnadi.
1: In the wind that blows across this vast land of Bharat, you find dharma.
0: Manam nadicheetundi dust yendu satyam chekuri unnadi.
1: The dust of Bharat has got the principle of truth.
0: Bhoomi yendu padinatundi dummulandu karuna cheri unnadi.
1: The entire the sand all over is full of compassion.
0: Ganga yendu prema pravahistunnadi.
1: Here you find the Ganges flowing continuously, full of love.
0: Bharatiya manavuni yandu chama aneetvantidi sampurnanga unnadi.
1: We notice this forbearance in plenty.
0: Itti pavitramainatvanti gunamulanu anadi kaalam nundi kudanu Bharat desamu poshistu vachinadi.
1: The Bharat has been fostering, encouraging these sacred qualities since ancient times.
0: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ ది ఏన్షియంట్ సేజెస్ అండ్ సెయింట్స్ కరోనేటెడ్ ది సాక్రిఫైస్.
0: వ్యక్తులకు కాదు,
1: నాట్ ది ఇండివిజువల్,
0: దివ్యమైనటువంటి ఒక శక్తి అది ఏ త్యాగము.
1: సాక్రిఫైస్ ఈజ్ ద డివైన్ స్ట్రెంగ్త్, ద పవర్.
0: త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
1: It was the sacrifice that was held supreme.
0: Dharmamunu andalekkincharu.
1: And it was dharma that was viewed highest and noblest.
0: Nyayamunaku kankanam kattaru.
1: They have determined to follow justice.
0: Satyanni swagatam chesaru.
1: They have welcomed the truth.
0: Prachina rishulu yokka prabhavamu anadi kaalam nundi Bharatadeshamunu aneka vidhamulaga samrakshistu vachinadi.
1: In fact, all the teachings of the ancient sages have been protecting this ancient land.
0: Kani duradrishtavasyattu kalamu marinu koladi kartavyam telisina koladi manavuni yokka manasunu krungipothunnayi.
1: But unfortunately, the obligations towards the nation have not been realized by the people, and therefore we are on the decline.
0: Kala karma karana kartavyanni gurtinchukoleni manavuduga ee naadu tayaravutunnadu.
1: Man has become the one who does not know his own duty, his own obligation, his own responsibility towards his nation.
0: Kanukane ee naati manavudu gurtinchavalsinatundi kevalam mana bharatiya sanskruti.
1: What man has to realize this day is this culture of
0: kevalam okka bharat deshamuke kaadu yavat prapanchamunake ee sanskruti chaala moonadharamainatundi.
1: This culture is the fundamental thing not only for this country, for the entire world by and large.
0: Satyamunu ye desham vandadani cheptaru.
1: Which country denies truth?
0: Dharmamunu ye desham anusarinchakoodadani cheptaru.
1: Which country says that you should not follow dharma?
0: Shantamu ye manavudu vaddani cheptadu.
1: Which man denies peace?
0: Premaleni manavudu jagatlo unnada?
1: Is there any man bereft of love?
0: కనుకనే ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
1: And hence the human values such as the truth, righteousness, peace, love and non-violence are important to the entire world.
0: ప్రాణాధారమైనటువంటిది.
1: In fact, they sustain the very life of humanity.
0: అట్టి మానవతా విలువను భారతీయులు అభివృద్ధి పరచుకునలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయస్ could not have these human values, and therefore they have lost them.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: repati Bharat bhavatu paurulu mire,
1: you are the future citizens of Bharat.
0: Mee dwarane ee Bharat desham yokka prachina samskrutini tirigi nilabettadaniki veelavutundi.
1: The ancient Bharatic culture can be upheld. You are the torch bearers.
0: Ee naati desham nandu anyaya akrama anachara asatyamulu తాండవమాడుతున్నవి.
1: Today you find all over the country injustice, falsehood, restlessness, agitations and disturbances.
0: ఈ సమయమునందు శాంత హృదయులై పవిత్ర భావులై ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును పారద్వలుటకు కంకణం కట్టుకోవాల్సింది విద్యార్థులే.
1: The students will have to determine as to give up these all bad practices and remain in peace and follow the sacred principles in reality and in their practice.
0: కనుకనే ఈ నాటి భారతీయ విద్యార్థి విద్యార్థినిలు తగినటువంటి గుణములను పెంచుకొని ఆనంద జీవితాన్ని జగత్తులకు అందించే దీనికై తగిన కృషి చేయాలి.
1: Therefore students should cultivate and foster these sacred human values and share the bliss with the rest of the world.
0: విలువలు ప్రత్యేకంగా జన్మించలేదు, మానవునితో పాటే మానవతా విలువలు కూడా జన్మించినాయి.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ బోర్న్ విత్ ది హ్యూమన్ లైఫ్.
0: దీన్ని ప్రత్యేకించి మనం విచారణ చేయనక్కర్లేదు.
1: యు డోంట్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సెపరేట్.
0: మానవతా విలువలు ఎక్కడో ఉన్నవని దాన్ని వెతుకునక్కర్లేదు.
1: యు డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ దెమ్ ఎల్స్వేర్.
0: నీ యందే,
1: విదిన్ యు,
0: నీతోనే,
1: విత్ యు,
0: నీ వెంటనే
1: ఆఫ్టర్ యు
0: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి
1: అండ్ వాల్యూస్ ఫాలో యు
0: కానీ నీ ఎందున్నటువంటి గుణములనే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్ హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్
0: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు
1: ఎ పర్సన్ హూ కుడ్ నాట్ నో ద ట్రూత్ అండ్ ధర్మ ఇన్ హిమ్ హౌ డస్ హీ నో హిస్ రియాలిటీ
0: కనుక మొట్టమొదట మన ఎందుంటినటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి
1: దేర్ఫోర్ వి హావ్ టు లవ్ ద టూ ఇమ్మనెంట్ వాల్యూస్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్
0: దీనిని భారతీయ సంస్కృతి ఎంత ప్రధానం లోపల సత్యం వద ధర్మం చర
1: దిస్ ఇస్ వాట్ ఈస్ సెడ్ ఇన్ భారతీయ కల్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీక్ ట్రూత్ అండ్ సెకండ్ ఫాలో ధర్మ
0: సత్య ధర్మములే మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువలు
1: సత్య అండ్ ధర్మ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ కల్చర్
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యలను నీయు నేర్చి విలువసున్నా
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ఇట్ జస్ట్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్ ఏ వాక్యూమ్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ది హ్యూమన్ వాల్యూస్ లైక్ ట్రూత్
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా
1: యాక్ట్స్ ఆఫ్ చారిటీ యాక్ట్స్ ఆఫ్ లవ్ అండ్ కైండ్నెస్ దే ఆర్ ఆఫ్ నో వాల్యూ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా
1: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness,
0: Satya
1: peace and love?
0: Satya dhamma prema chantulu lekunna bahula satkarya labhambu sunna
1: There is no benefit at all by undertaking sacred activities in society if you do not have real human values.
0: Ee sanatana dharma harmyammu niluva గుణమునివి నాలుగు పునాది గోడలప్ప
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ టు స్టాండ్ అండ్ సస్టైన్ అండ్ లివ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్ దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు
1: వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ
0: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా
1: దిస్ అసెంబ్లీ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ పైయస్ అండ్ నోబుల్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీ ప్రాణ సమానమైనటువంటి ఈ గుణమును మీరు ఎట్టి సమయం నందు కూడా విసర్జించకూడదు
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్స్ యూ షుడ్ నెవర్ గివ్ దెమ్ అప్
0: భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి గుణములు ఎందు మీరు ప్రాకులు ఆడకూడదు
1: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్
0: ఎంత శక్తివంతమైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు
1: It might be very powerful, but yet if you are after the world, you get ruined yourself.
0: Ravanudu evaru?
1: Who is Ravana?
0: Mahashaktivantudu.
1: Highly powerful.
0: Atanaki leni yokka shakti e matramu itharuloku ledu.
1: In fact, the strength he has got, no one has.
0: Sirsampadanto tulutugutunnadu.
1: He is full of affluence.
0: Bhoga bhagyamulo muniki terutunnadu.
1: He is full of pleasures and comfort.
0: Atanaki yetti korata kudanu ledu.
1: There is no shortage in earth at all.
0: చదువరి
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: 34 విద్యలు నేర్చినటువంటి వాడు
1: హీస్ ఎక్స్పర్ట్ ఇన్
0: 34 యొక్క విద్యలు కూడా నేర్చినటువంటి వాడు
1: హీ హస్ నోన్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ బీస్
0: శక్తి ఉంది కూడాను
1: బీయింగ్ సో పవర్ఫుల్
0: కట్టకడబటికి ఒక్క గుణము చెడు గుణము కామానికి లోబడిపోయాడు
1: హీ హస్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ ఏ విక్టిమ్ టు వన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్
0: కనుకనే సర్వంను కోల్పోయినాడు
1: అండ్ హెన్స్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్
0: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణి కూడాను మృత్యువు చెప్పించాడు
1: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ దిస్ వీక్నెస్ ఆఫ్ డిజైర్ అండ్ దేర్ఫోర్ హీ లాస్ట్ హిస్ సన్ టు
0: ఈ భ్రాంతును తాను అరికట్టుకునలేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ వీక్నెస్ హీ లాస్ట్ ఆల్ హిస్ రిలేషన్స్
0: కట్టకడపటికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు
1: అండ్ ద హోల్ కింగ్డమ్ వాస్ బర్న్ టు యాషెస్
0: ఇంకా రెండో వాడు
1: ద సెకండ్ వన్
0: హిరణ్యకశిపుడు
1: హిరణ్యకశిపుడు
0: గొప్ప సైంటిస్ట్
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్
0: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి పోయి వచ్చారనుకుంటున్నారు
1: ద మోడర్న్ సైంటిస్ట్ హెస్ గోన్ టు ద మూన్
0: ఇది చాలా చిన్నది హిరణ్యకశిపుని యొక్క శక్తిలో.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ హిరణ్యకశిపు దిస్ స్మాల్
0: నక్షత్ర మండలం కూడా చేరిపోయినాడు.
1: Could reach the planetary system and other planets, stars.
0: ఈ నక్షత్ర మండలంలో ప్రవేశించి
1: హావింగ్ గాన్ టు ద స్టార్స్
0: ఒక నక్షత్రాన్ని వంచడానికి ప్రయత్నం చేశాడు.
1: హి వాంటెడ్ ఈవెన్ టు బెండ్ వన్ స్టార్.
0: అప్పుడే భూమి అంతా కదిలిపోయింది.
1: దెన్ ద ఎర్త్ స్టార్టెడ్
0: షేకింగ్. దేవతలందరూ ప్రార్థించారు.
1: Many many pray.
0: ప్రయాణానికి అవకాశం చేస్తున్నది.
1: ఇట్ లీడ్స్ టు టోటల్ అన్హిలేషన్.
0: కనుక మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
1: అండ్ దే ప్రేడ్ దట్ హి షుడ్ కమ్ బ్యాక్.
0: ఇంతటి శక్తివంతుడైనటువంటి, ఇంతటి విద్యావంతుడైనటువంటి, ఇంతటి సామర్థ్యమైనటువంటి యొక్క హిరణ్యకశిపుడు,
1: Hiranyakashipu so powerful, highly educated,
0: దైవమును ఉద్దేశిస్తూ వచ్చాడు.
1: He hated God utterly.
0: అది ఏ ద్వేషము,
1: that is hate.
0: అది ఏ క్రోధము,
1: that's anger.
0: ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపడికి ఏం చేసింది?
1: Anger. What extent has it
0: తనకన భంగపుచ్చను.
1: In fact, he lost his wealth.
0: తనకును గల గౌరవము దగ్ధం చేసెను.
1: He lost all his respect.
0: తన వారలను కెడసేసెను.
1: And he is away from his people.
0: హిరణ్యకశిపునికి గర్వంబు వలన, క్రోధంబు వలన సర్వము చెడిగే.
1: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
1: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
0: గునుగులుగు.
1: యు హావ్ ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్.
0: కోపపు పనులను చేయును.
1: హి కమిట్స్ సిన్స్.
0: బొమ్మని పించుకొనును.
1: అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
0: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
1: And Hiranyakashipu was full of anger and fury.
0: Inka Duryodhana elanti vaadu telisina vaari tammude.
1: Duryodhana almost his brother.
0: Atanu tanadi kaani rajyamunu kudanu tanadiga aparinchi.
1: In fact, he owned others' property, the kingdom.
0: Taanu yerutu
1: he was ruling it.
0: Deeniki nayakulainatunti vaaru, deeniki aduku hakkulainatunti vaaru, adhikaarulainatunti pandavulanu vanavasam chesadu.
1: In fact, he has sent out the legal heirs of the kingdom Pandavas into the exile.
0: Idi ek gunam cheta.
1: What for? Why did he do it?
0: Lobhamu cheta.
1: Because of greed.
0: Kama krodha lobhamulu moodu kudanu manaviki goppa shatruvulu.
1: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
0: కనుకనే దుర్యోధనకి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్, రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
0: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క జడుగుణం మాత్రమే ఉండేది.
1: ఈచ్ వన్ ఆఫ్ దెం హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
1: One weakness led to ruin.
0: ఇంక ఈ మూడు గుణములను కూడా చేర్చుకున్నటువంటి ఈ మానవులకు ఏ గతి పడతారో చెప్పడానికి వీలుకేది.
1: Human beings with all the three bad qualities, what will happen to them? We cannot say, estimate.
0: కనుకనే ఈనాటి విద్యార్థి విద్యార్థినీలు,
1: the modern students, boys and girls,
0: ఈ కామక్రోధ లోభములు కూడా కొంత పరిమితంలో ఉంచుకొని,
1: they should put all these three weaknesses under restriction.
0: పూర్తి లేకుండా చేసుకోవడానికి సాధ్యం కాదు.
1: It's not possible to be away from the
0: great freedom. ఈ యొక్క పవిత్ర ప్రాప్తి చెందుతుంది.
1: And only great people could be able to do that.
0: కానీ సాధ్యమైనంత వరకు ఆ గుణములు వస్తాయి. తక్షణమే దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: To the extent possible, when these three bad qualities find a place in you,
0: ఏ చెడ్డ భావం తనలో ఆవిర్భవించినా కూడాను,
1: when any bad feeling comes to you,
0: kaalam teeskovaddu tatchaname danni, is it good or bad, is it right or wrong ani oka parishodhan cheyali.
1: Immediately question, examine yourself whether it's right or wrong.
0: Nee yokka hrudayaniki ee chedda ani telisina tatchaname danni dooram cheyali.
1: When once you realize it is bad, be away from that
0: divita. Appudu neevu sariyainatundi yokka deshoddharakudiga neevu tayaravutavu.
1: Then only you can become emancipator of this country in future.
0: Kaani ee naati duradrishti prakaramu,
1: unfortunately today,
0: ఇదిగో తల్లిదండ్రులు కానీ,
1: either parents at home,
0: స్కూల్లో అధ్యాపకులు కానీ,
1: or teachers in school,
0: దేశంలో నాయకులు కానీ,
1: or leaders in the country,
0: ఈ బోధనలు చేయలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగిపోయారు.
1: Are not teaching in the proper sense expected of them, that led to the present plight in the student community.
0: విద్యార్థులు నిర్మల నిశ్చల నిస్వార్థ పరులైనటువంటి వారు.
1: The students are selfless, they're pure and unsullied.
0: విద్యార్థులు చాలా మంచివారు.
1: Students are very good.
0: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడాను తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ద ప్లేస్ ఇన్ ది స్టూడెంట్ కమ్యూనిటీ.
0: విద్యాలయంలో పోతున్నాయి.
1: హావింగ్ కమ్ టు ద స్కూల్స్ దే ఇంక్రీజ్ అండ్ డెవలప్.
0: రాజకీయంలో వచ్చేటప్పుడు సర్వము నాశనం అయిపోతుంది.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
0: ఈనాటి దేశమంతా కూడాను నాశనం చేసేది రాజకీయములే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాజ్ ఆఫ్ పాలిటిక్స్.
0: తాము చేసుకొర్రు, ఇతరులు చేయనివ్వరు.
1: దే డోంట్ డూ నార్ అలవ్ అదర్స్ టు డూ.
0: ఈ పవిత్రమైనటువంటి భావంలో అరికట్టి దుర్మార్గమైన భావంలో పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
1: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ గివింగ్ ఎ ప్లేస్ టు వికెట్ మెనోవరింగ్ అండ్ మానిపులేషన్.
0: ఏ పార్టీలకు చెంతకండి.
1: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
0: దేశోద్ధార నిమిత్తమై,
1: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: దేశ కళ్యాణ నిమిత్తమై,
1: ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకితం,
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
0: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
1: That anything comes, serve this country.
0: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: Nothing excels service.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సమస్య, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
1: Education institutions in ancient times are highly sacred.
0: Sarve loka hite rataha, andaru kuda loka hitanni koreetunti vaallu.
1: They prayed and desired for happiness of the entire universe.
0: Sarve samidha gunaihi, andaru manchi gunamulto undalani aashinchetunti vaallu.
1: They also wanted everybody to be virtuous.
0: Sarve samudhi అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
1: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడీ షుడ్ హావ్
0: మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
0: సేవలతో మన దేహాన్ని పవిత్రం గావించుకోవాలి.
1: వి షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
0: కనుకనే వాగ్దోషము లేనటువంటి యొక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు యుటర్.
0: ఎట్టి పాపముల చేత కూడా నీవు అరికట్టబడినటువంటి ఒక వాడిగా నీవు తయారు కావద్దు.
1: డు నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
0: దేహం నుంచి ఎట్టి పాపములు కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దేహము,
1: బాడీ షుడ్ బి
0: పరిశుద్ధమైన హృదయము
1: అండ్ సీక్రెట్ హార్ట్,
0: స్వచ్ఛమైన వాక్కు
1: అండ్ ద ప్యూర్,
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దట్స్ వాట్ ఈస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఏది ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఇస్ మ్యాన్ కైండ్?
0: హృదయము,
1: హార్ట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: చేతులు, ఏకత్వం కావాలి.
1: దట్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
0: హృదయంలో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
1: యూ షుడ్ స్పీక్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: చెప్పిన సత్యాన్ని చేతితో చెయ్యాలి.
1: అండ్ ద ట్రూత్ హావింగ్ బీన్ సెడ్ మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రియత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. అది ఏది శివార్పణం చేయవలసినట్టు?
1: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్ ఈస్ ద యూనిటీ ఆఫ్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: దేహమే ఒక బిల్వము.
1: Your body is this bilwa leaf.
0: మీ మనసే ఒక పత్రము.
1: Your mind itself is a leaf.
0: మీ హృదయమే ఒక ఫలము.
1: And your heart is fruit.
0: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
1: And the tears of joy amount to the water.
0: కొరకు ఆనంద తోయములు నీవు కంటి ధారలు కార్చవలసిందే, కానీ శోకధారలు నీవేమాత్రం పెట్టుకోవద్దు.
1: You should shed the tears of joy, not the tears of grief.
0: శోకమునకు అర్థం ఏమిటి?
1: Why should you grieve?
0: ఈ శోకములంతా అభిమానం అహంకారంతో చేకూరేటువంటివి.
1: The sadness is because of attachment and possessiveness.
0: దానికి మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు.
0: నిరంతరము ఆనందం, ఆనందం, ఆనందం.
1: వీ షుడ్ బి హ్యాపీ.
0: ఆనందం ఎక్కడ నుంచి ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: వేర్ ఇస్
0: హ్యాపీనెస్? ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: ఆ దైవంతో కూడి ఉండాలి.
1: వీ షుడ్ బి.
0: అప్పుడే మనకి ఎట్టి బాధలు ఉండవు.
1: దెన్ యూ నెవర్ సఫర్.
0: ఏదో వస్తుంటాయి, పోతుంటాయి ప్రపంచంలో.
1: ఇన్ ద వరల్డ్ థింగ్స్,
0: ఆహార విహారం చేత కానీ, సంబంధ బాంధవ్యముల చేత కానీ, సంపర్కముల చేత కానీ కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
1: ద అసోసియేషన్ అండ్ ద రిలేషన్షిప్ లీడ్స్ టు ఆల్ సాడ్నెస్ అండ్ సారో.
0: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దెం.
0: పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ వచ్చి పోయేటువంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో.
0: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రం అంకితం చేయవద్దు.
1: అండ్ డోంట్ గివ్ సీట్
0: టు యువర్ హార్ట్. నీ ఎప్పుడు కూడా నువ్వు సాక్షిభూతంగా పెట్టుకో.
1: యువర్ హార్ట్ షుడ్ రిమైన్ ఏ విట్నెస్.
0: నాట్ వీక్నెస్,
1: విట్నెస్, విట్నెస్ స్వామి.
0: కనుకనే నీ హృదయమే యొక్క విట్నెస్.
1: యువర్ హార్ట్ ఈజ్ ఎ విట్నెస్.
0: దాన్ని సాక్షిగా పెట్టుకో.
1: కీప్ ఇట్ ఎ విట్నెస్.
0: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
1: అండ్ డూ యువర్ డ్యూటీ.
0: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహాను అందించు.
1: అండ్ యూ ఆల్సో అడ్వైజ్.
0: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
1: Accept all the suggestions.
0: తల్లిదండ్రులను గురువులుగా భావించుకో.
1: Consider your parents as your preceptor.
0: ఆ తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
1: And they should be like deities presiding.
0: ప్రాచీన కాలమునందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
0: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాళ్ళు లేనే లేడు.
1: In fact, in this world there are none who are not divine.
0: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
1: If you are really good boys, you become God boys.
0: కొరకు గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
1: So you should be good boys.
0: ప్రతి ఒక్కరు ఎందుకును ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
0: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్,
0: ఈనాటి మానవతావిలువను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మికము మంటగలిచిపోయింది.
1: యాజ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ది స్పిరిచువాలిటీ హాస్ నో ప్లేస్.
0: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంటగలిచిపోయిందో,
1: when once the spirituality is totally gone,
0: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూలిపోయింది.
1: The ethics and moral conduct are gone.
0: నైతిక ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
1: when the moral conduct is not there,
0: మాధుర్యమైనటువంటి ధర్మము అడుగంటిపోయింది.
1: The sweetness of dharma has gone down, declined.
0: ధర్మము అడుగంటిపోయినప్పుడే,
1: when it has gone down,
0: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది.
1: The ideal life is beyond the reality.
0: ఆదర్శము
1: వెరీ ఆర్ ఐడియల్,
0: ఏమిటి ఆదర్శము,
1: వాట్ ఈస్ ఐడియలిజం.
0: కనుకనే మొట్టమొదట మన భారతదేశం నందు మానవతా విలువను పెంచుకోవాలి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ భారత్ వి హావ్ టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూస్.
0: అప్పుడే దేశమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: ది హోల్ కంట్రీ విల్ బి ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో,
1: ద మూమెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
1: ద మోరల్స్ అండ్ ఎథిక్స్ విల్ ఫాలో.
0: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో,
1: వెన్ వన్స్ వి ఆర్ మోరల్,
0: ఇది ఏ ధర్మస్థాపన
1: leads to establishment of dharma or righteousness.
0: ఈ ధర్మమును ఒక గొప్ప పునాది వేసినట్టు అవుతుంది.
1: It amounts to laying strong foundation.
0: ఈ ధర్మమును పునాది భద్రంగా అయినప్పుడే,
1: when the foundation is safe and secure, అప్పుడే
0: ఆదర్శ జీవితాలు ఆవిర్భవిస్తాయి.
1: Then you can lead an ideal life.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు ఆదర్శ జీవులుగా తయారు కావాలి.
1: You should be ideals.
0: ఆదర్శ జీవులుగా తయారు కావాలనుకుంటే,
1: if you want to be ideal,
0: ధర్మములో మనం ప్రవర్తించాలి.
1: And see that you act in a righteous way.
0: కాబట్టి ఏది ధర్మము,
1: వాట్ ఈస్ రైచియస్నెస్,
0: ఏది ధర్మము,
1: వాట్ ఈస్ ధర్మం,
0: ధర్మం కాదు,
1: వాట్ ఈస్ నాట్ ధర్మ,
0: ఇవి చక్కగా విచారించు.
1: ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
0: నైతికమైనటువంటి ఒక విలువలే నిజమైన ధర్మం మూల కారణము.
1: ఆల్ ది హ్యూమన్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఆర్
0: ధారయతీతి ధర్మ. దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది.
1: ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ గాడ్, దెన్ న్యాచురలీ దట్ లీడ్స్ టు ధర్మ.
0: నిప్పుకు ఏది గుణము,
1: what is the quality of fire?
0: Burning sensation.
1: It burns. The quality to burn.
0: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది.
1: And it has got the power to shed light.
0: ఈ దహన శక్తియే నిప్పుకోలేకపోతే అది నిప్పే కాదు.
1: When it lost the burning capacity, you cannot call it fire any longer.
0: ఐసుకు దానికి గుణం ఏమిటి,
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఐస్?
0: చల్లదనం.
1: ఇట్ సో కోల్డ్.
0: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు.
1: వెరీ నాట్ సో కోల్డ్ టు టచ్ ఇట్ కెనాట్ బి ఐస్.
0: మానవుడికి ఏది గుణము,
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ?
0: సత్యమే మానవుని గుణము.
1: ట్రూత్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు.
1: టుడే దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ ఎనీవేర్.
0: దానివల్లనే లా అండ్ ఆర్డర్ అంతా నాశనం అయిపోయింది ప్రపంచంలో.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అబద్ధమే.
1: వాట్ ఎవర్ వి సే ఆర్ లై.
0: మాట నమ్మేటువంటి వారే లేరు.
1: దేర్ నన్ టు హూ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీబడీ.
0: ఈ విధంగా కాలము వృథా గడిచిపోతుంటే బాలుడు ఏ విధంగా అభివృద్ధికి రాగలరు?
1: వెన్ ది టైమ్ ఇస్ వేస్టెడ్ లైక్ దిస్, హౌ డు ఎక్స్ప్రెస్ దట్ వాట్
0: సత్యం నాస్తి పరో ధర్మ? సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ క్వాలిటీ దట్ ఇస్ బియాండ్ ట్రూత్.
0: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్, దేర్ ఇస్ నో ధర్మ.
0: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు,
1: హరిశ్చంద్ర ఇన్ దోస్ డేస్,
0: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని,
1: హీ కుడ్ ఫేస్ ఆల్
0: డిఫికల్టీస్,
1: హీ కుడ్ ఫేస్,
0: తాను ముందు సాగుతూ వచ్చాడు.
1: హీ ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టగడపటికి సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్.
0: అయ్యో కష్టములు వస్తాయే, నా ఉద్యోగం పోతుందో ఏమో, ఏదిస్తుంది పోతే పోతుంది.
1: One may feel that one might lose the job if he
0: speaks truth. ఒక ఉద్యోగాల కోసం పాటు పడతావా నీవు?
1: After all, are you going to lose your truth because of such a low and
0: యోగం కాని ఉద్యోగం కాదు.
1: What you need is yoga, the spiritual practice, not ఉద్యోగ, the job.
0: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
1: You can have a job anytime.
0: కాని ఎన్ని జన్మలెత్తినా కాని సత్యాన్ని నీవు సాధించలేవు.
1: బట్ యు కెనాట్ హావ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈనాటి మానవుడు దానికి కూడా డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం.
1: టుడే వి ఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్ అలోన్.
0: ఈ మనీకి దాసుడైపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ.
0: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ సర్వెంట్స్ టు జాబ్ ఎంప్లాయ్మెంట్.
0: కాదు కాదు, సత్యానికి సర్వెంట్ కావాలి.
1: యూ షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్.
0: ధర్మానికి నాయకుడు కావాలి.
1: యూ షుడ్ బి లీడర్ ఆఫ్ ధర్మ.
0: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు.
1: అండ్ దెన్ యు ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమే లేనప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి?
1: వెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్ హౌ కెన్ యు బి ద లీడర్ ఆఫ్ ధర్మ?
0: కూడా అవమానకరంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ఇతను ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది.
1: టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ లాయర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ధర్మదేవత పుత్రుడు తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ హోల్డ్ దట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని ఏ మాత్రం కాపాడుతున్నాడు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యువర్ ప్రొటెక్టింగ్ ధర్మ?
0: చెప్పేటువంటి వారు లేకపోవడం చేతనే దేశం మరింత పాడైపోతుంది.
1: దేర్ ఆర్ నన్ టు టీచ్ లైక్ దిస్, దెర్ఫోర్ ద కంట్రీ ఇస్ లూజింగ్ డే బై డే.
0: సత్యానికి భయం పడగనక్కర్లేదు.
1: సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: దాన్ని ఎదుర్కోవాలి.
1: రెసిస్ట్ అండ్ ఫేస్.
0: దానికి తట్టుకోవాలి, నెట్టుకోవాలి.
1: యు షుడ్ బి ఏబుల్ టు బేర్ ద సఫరింగ్.
0: ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరం.
1: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ దిస్ కెపాసిటీస్ అబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది.
1: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మాన్ని మనసులో ప్రతిష్ఠ చేసుకోండి.
1: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ పీస్.
0: కనుకనే
1: సో
0: ఈనాటి విద్యార్థులకు,
1: ఫర్ మోడర్న్ స్టూడెంట్,
0: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి.
1: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు.
1: సంస్కృతి ఇస్ నాట్
0: సంస్కరింపబడినటువంటిది సంస్కృతి.
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులు తయారు కావాలి.
1: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్.
0: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ
0: అనాది కాలం నుండి కూడాను
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్
0: ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ
0: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైనటువంటి శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి.
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హాస్ బీన్ ఎన్షూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాటి బయట దేశములే బాగుపడుతున్నాయి.
1: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
0: ఈ దేశంలో సత్య ధర్మములు ఆవిర్భవించను.
1: దిస్ కంట్రీ దట్ హస్ గివెన్
0: ఆ దేశమే అడుగుపడిపోతుంది.
1: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ.
0: చాలా అవమానము.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము,
1: వి ఆర్ ద సన్స్ ఆఫ్ భారత్.
0: భారతదేశం యొక్క లీడర్స్,
1: వి ఆర్ ద లీడర్స్ ఆఫ్ భారత్.
0: భారతదేశీయులు అని చెప్పుకునేటువంటి అధికారం మనకుంది.
1: వి గాట్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్ అవర్సెల్ఫ్స్
0: భారతీయులు. పో,
1: యు గో ఎనీ కంట్రీ,
0: నేను భారతీయుడని చెప్పుకోవటంలోనే గొప్ప గౌరవం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ.
0: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి.
1: అండ్ సీ మెయిన్ యూ దట్ యు మెయింటైన్.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మీద ప్రియ మాతృభాష.
1: దిస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: అండ్ దిస్ మై ప్రాక్టీస్. ఎదగొట్టి
0: నిలవనేరని బతికిన పీనుంగొక్కండు వసదని కలడా?
1: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హు డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ?
0: కనుకనే మీరు నా భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూటెడ్.
0: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: అన్నిటికీ ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే.
1: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్.
0: ఆధ్యాత్మిక శక్తి ఆచరణ ధర్మమే.
1: అండ్ వాట్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ.
0: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే.
1: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి.
1: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నిన్నటి దినం పిల్లలంతా కూడా పరీక్షకు చేరి
1: స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్.
0: కఠినమైనటువంటి ప్రశ్నలు వేశారు టీచర్స్.
1: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్.
0: టీచర్స్ కి దాని సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది.
1: సమ్ ఆఫ్ ది టీచర్స్ డోంట్ నో ఆన్సర్.
0: అలాంటి క్వశ్చన్స్ లోపల
1: those questions
0: ఎవరు 90కి తక్కువ లేదు మార్క్స్.
1: None got less than 90%.
0: అందరూ 95 96 97 98.
1: ఆల్ గాట్ 95 97 98.
0: లైక్ ఇద్దరు మాత్రమే 100 100 వచ్చింది.
1: టూ సెక్యూర్డ్ 100 అవుట్ ఆఫ్ 100.
0: నా ఉద్దేశం అందరికీ 100 వచ్చినట్టే నేను భావిస్తున్నాను.
1: భగవాన్ ఫీల్స్ దట్ ఎవ్రీవన్ గాట్ 100 అవుట్ ఆఫ్ 100. 10%.
0: ఇలాంటి విద్యార్థులు,
1: సచ్ స్టూడెంట్స్,
0: ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడా కానరారు.
1: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్.
0: డిసిప్లిన్ కూడా చాలా పవిత్రమైనటువంటిది.
1: అండ్ యువర్ సీక్రెట్
0: వారు ఎదురుగా చెప్పకూడదు.
1: అండ్ దిస్ షుడ్ నాట్ బి స్టేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు. ప్రపంచంలో
0: ఏ సంస్థను ఎందైనా పోయి మీరు చూడండి.
1: యు గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్.
0: సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ ఏ సంస్థ ఎందుకు కానరాదు.
1: The discipline of Satya Sai institutions is not noticed anywhere.
0: ఇప్పుడు అందరి యందు ఉండవచ్చును.
1: It may be there now and then.
0: కానీ సత్య సాయి సంస్థల యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది.
1: The discipline in Satya Sai institutions is highly.
0: ఏ దేశమైనా పోని.
1: You go to any country.
0: ఏ కాలమునందైనా పోని.
1: Any time.
0: సత్కీర్తిని తీసుకుని వస్తారు.
1: And they bring a good name to the institution.
0: సత్య సాయి సంస్థలు అనుకుంటే ఎంత గొప్ప పేరుగానే ఉంటుండాలి.
1: సత్య సాయి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హైలీ ఫేమస్ అండ్ రెప్యూటెడ్.
0: ఏదో ఒకరి ఇద్దరి ఎందు తప్పులు లేకుండా ఉండవు.
1: వన్ ఆర్ టూ మే హావ్ డిఫెక్ట్స్.
0: కనుకనే ఈ సత్యసాయి సంస్థల యొక్క సత్యసాయి విద్యా సంస్థల యొక్క వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి.
1: The discipline of Satya Sai education institutions is mighty and highly powerful.
0: ఎవరు చూసినా కానీ ఈ అబ్బాయిని చూసిన తక్షణమే సత్యసాయి ఎడ్యుకేషన్ బాయ్ అని అన్నారు.
1: Anyone, if he notices you, he should say he is a boy of Satya Sai institution.
0: అంతటి ఆదర్శప్రాయంగా ఉండాలి.
1: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
0: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
1: ది ఐస్ షుడ్ క్యారీ ది లుక్స్.
0: పలుకులెప్పుడు సత్యం ఒలుకుచుండు.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: తమ మోము యందున నమృత భావమే ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను విద్యార్థులు క్యాస్ట్రాయిల్ ఫేస్ వేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్ట్రాయిల్ ఫేసెస్.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: స్మైల్, కీప్ స్మైలింగ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
1: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
1: You are getting into your classes now.
0: ఎక్కడికైనా వెళ్ళండి.
1: You may go anywhere.
0: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
1: But treasure your qualities.
0: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవండి.
1: You should follow the sacred behavior.
0: ఇది నేను ఆశించేది.
1: This is what Bhagavan wants from you.
0: ప్రారంభం నుంచి కూడా నేను మీ నుంచి ఒక్క నయా పైస కూడా పుచ్చుకోవటం లేదు.
1: Right from the beginning, not even one naya paisa is accepted.
0: Free education.
1: We have free education.
0: ఏదైనా నోట్స్ కావాలంటే పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం.
1: ఈవెన్ స్టేషనరీ పేపర్ ఇస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ముట్టడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ప్రతి దాని ఎందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ.
0: ఉచితము ఉచితము ఉచితము.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: ఈ ఉచితం అనేటువంటి పదం కూడా దీనికి ఉపయోగించుకోకూడదు.
1: అండ్ దట్ వి షుడ్ నాట్.
0: ఎందుకంటే మీరు నా వారు, నేను మీ వాడిని.
1: బికాజ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
0: ఎవరికి ఉచితంగా ఇచ్చేది?
1: To whom do you offer free?
0: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి.
1: Bhagavan is giving to his own children.
0: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి.
1: We should understand this unity in these two.
0: నాన్నగారి దగ్గరికి వెళ్ళి,
1: having gone to father,
0: నీకేదో ఒక ప్యాంటు షర్ట్ కావాలనుకుంటే,
1: if you want pant and shirt,
0: నాన్న నీకు నాలుగు కార్లు ఉన్నాయి, మూడు మిద్దెలు ఉంటున్నాయి, నీవు ఇంత గొప్ప చదివాడు, నీకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ప్యాంటు షర్ట్ కుట్టించు అనొచ్చు. ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు.
1: యూ డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్, ఓ డాడ్ యూ హావ్ ఫోర్ కార్స్ అండ్ ఫోర్ బిల్డింగ్స్, కాంట్ యూ గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్.
0: వస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు, నాకు కుట్టించు.
1: I don't mind whatever you get or
0: ఆ విధంగా రైట్గా నన్ను అడుక్కోవడానికి మీకు అధికారం ఉంటుంది.
1: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సీక్ ఫ్రమ్ భగవాన్.
0: కనుక మీరు రైట్ గా మీరు అడుక్కోండి.
1: యూ గాట్ దిస్ రైట్.
0: స్వామి మాకు ఇది కావాలి అది కావాలి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయకండి.
1: యూ డోంట్ నీడ్ టు ప్రైజ్ ఆర్ బెగ్.
0: ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్.
0: కాబట్టి నీ యందు నా యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: ఇస్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్.
0: ఈ తత్వాన్ని చక్క గుర్తించడానికి ప్రయత్నించండి.
1: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. దాన్ని
0: ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: అంతే చాలు.
1: దాట్ ఈస్ ఎనఫ్.
0: ఏ పూజలు ఏ పునస్కారములు చేయకపోయినా పర్వాలేదు.
1: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్ర మరొక.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ ఫీలింగ్స్. నథింగ్ ఈస్ మోర్ దెన్ దట్.
0: కనుక మీరందరి కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను
1: ఎవ్రీ ఇయర్
0: తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి.
1: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి.
0: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-12 మంది కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి.
1: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 అదర్ స్టూడెంట్స్ టు బి లైక్ యూ.
0: మీ పని ఏమిటి?
1: వాట్ యువర్ జాబ్?
0: ఏదైనా ఉద్యోగం చిక్కితే చేసుకోండి.
1: డూ యువర్ జాబ్ ఎనీవే.
0: కానీ
1: బట్
0: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైనందు కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ యందు కొంతమందిని ట్రైనింగ్ చేయించాలి.
1: సచ్ ఇస్ ఈ ప్రిన్సిపల్స్ ప్రాక్టీసెస్ మస్ట్ బి షేర్డ్ విత్ మెనీ పీపుల్.
0: భారతదేశము
1: భారత్
0: దరగనక వస్తువు అహనాదు ఎందు వెనుకబడినటువంటిది నిజమే.
1: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్.
0: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉంది. అది
1: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్.
0: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వృత్తం అయిపోయింది.
1: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్.
0: దీని వల్లనే
1: బికాస్ ఆఫ్ దిస్
0: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
1: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్.
0: నైతిక ఆధ్యాత్మికమైన దీని అభివృద్ధి మనం కాంచినప్పుడు
1: వెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్
0: సర్వ విధములందు కూడా మనం అభివృద్ధి పొందుతాం.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: కనుక
1: సో
0: మనం ధనము తక్కువ ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి.
1: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్
0: ఆఫ్ అఫైర్స్. ఏ ధనము
1: వాట్ వెల్త్ వి హావ్
0: దైవ ప్రేమ అనే పెద్ద ధనము.
1: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్.
0: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ హ్యావ్ దట్ వెల్త్.
0: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఉన్నత విద్యను అభ్యసించండి.
1: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఉన్నత పదవులు పొందండి.
1: ఆక్యుపై హై పొజిషన్.
0: ఆ పదవుల్లో కూడా అనేక మందికి సహాయం చేయండి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్స్
0: ఎవర్ హర్ట్ నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: ఎవరికైనా సరియే
1: ఎనీబడీ.
0: కనుక మీరు సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అనిపించి తన పన అనే భేదమును పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ యాస్ మైన్ అండ్ థైన్.
0: అందరూ నా వారే.
1: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు.
0: ఏకత్వం అని పెట్టుకున్నప్పుడే
1: వెన్ యు హావ్ దిస్ వన్నెస్ యూనిటీ
0: విశ్వ కుటుంబంగా తయారవుతుంది.
1: ఇట్ లీడ్స్ టు ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ వన్ ఫ్యామిలీ వన్ యూనివర్స్.
0: కనుక దానిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు.
1: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్.
0: నాకు తెలుసు.
1: భగవాన్ నోస్.
0: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమే పెట్టాము.
1: దిస్ ఈస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
0: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా.
1: ఇఫ్ యూ హావ్ వన్ రూమ్ అట్ హోమ్.
0: ఇక్కడ ఒక్క చిన్న రూమ్ లోపల 30-40 మంది ఉండటం.
1: హియర్ ఇన్ ఎ స్మాల్ రూమ్ 20-30
0: ఎంత అనానుకూలమో మీకు తెలుసును.
1: ఐ నో హౌ ఇన్కన్వీనియంట్.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ కోసమని ఈ విధమైన పరీక్ష పెట్టాము.
1: దిస్ ఈస్ ద టెస్ట్ సో దట్ యూ డెవలప్ దిస్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేటువంటి చాలా అవసరము.
1: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఏనాడు కూడా ఎరుగునటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీ నుంచి కూడా వచ్చారు.
1: మెనీ బాయ్స్ ఫ్రమ్ ఢిల్లీ.
0: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
1: ది అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది గొప్ప విద్య.
1: అడ్జస్ట్మెంట్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే అన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
1: దెన్ వన్స్ యు అడ్జస్ట్ హియర్ యు విల్ అడ్జస్ట్ ఎవ్రీవేర్.
0: ఇంకా భోజనాలు.
1: దెన్ ఫుడ్.
0: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
0: టేస్ట్ వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ డిఫరెంట్ టేస్ట్.
0: అందంగా తింటూ వచ్చారు.
1: బట్ యు హావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజియన్స్.
0: ఈ వేదం కూడా వాళ్ళను చూపలేదు.
1: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
0: ఇలాంటి ఆనందాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యూ షుడ్ సస్టైన్.
0: ఏ దేశం పోయినా
1: మే గో ఎనీవేర్.
0: ఏ కాలంలో పోయినా
1: ఎనీ టైం.
0: ఏ పరిస్థితి ఎందైనా
1: ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఈ యొక్క విద్యాసమయం నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
1: ఆల్ ద హ్యూమిలిటీ దట్ యు హావ్ కల్టివేటెడ్ హియర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ అప్.
0: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే
1: విన్ యూర్ హంబుల్ దేర్
0: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
1: యూ విల్ షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
0: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
1: What Bhagavan wants from you is that you should bring a good name
0: I
1: to such an institution. Swami does not want anything from you.
0: You take good name, good name, good name.
1: You get a good name that Swami wants.
0: Adi na kavali.
1: That's what Bhagavan wants.
0: నా కోసమే మీరేం పాటు పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ స్వామి.
0: మీకోసం ఏమైనా సరే నేను పాటు పడతాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్.
0: మీరు మంచి పేరుని తెప్పించుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి ఫ్యూచర్ ని తెప్పించుకోండి. దేశానికి మంచి నాయకులుగా తయారు కానీ
1: యూ బి గుడ్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధరింపు చేయడానికి వీలవుతుంది.
1: అండ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి రీజువెనేటెడ్ రిజర్వ్డ్ అండ్ ప్రిజర్వ్డ్.
0: చాలా వినయంగా మాట్లాడాలి.
1: యూ షుడ్ బి సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఏదైనా పెద్దలు వచ్చేసేసి నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే
1: ఇఫ్ ఎనీ ఎల్డర్లీ పర్సన్ కమ్స్
0: నాకు తెలియదండి ఎక్కడున్నాడు. ఆ విధంగా కఠినంగా పాడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ హార్ష్లీ టెలింగ్ ఐ డోంట్ నో.
0: సార్ మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు. వినయంగా చెప్పాలి.
1: యు కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సర్.
0: అప్పుడు ఆ వినయం దూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
1: Watching your humility, that elderly person will
0: bless
1: you.
0: You cannot always oblige.
1: You cannot always oblige.
0: Speak always obligingly.
1: But you can speak always obligingly.
0: అది నేర్చుకోండి.
1: That you learn.
0: అది నేర్చుకోవటమే కాకుండా.
1: Not only this.
0: భగవత్ భావం మాత్రం ఎక్కడపోయినా ఇతను ఎందుకు భగవంతుడు దుర్మార్గుడిని నీవు చూచావు.
1: You might have come across a wicked man.
0: కానీ ఆ దుర్మార్గుడిని నీవు భావించవద్దు.
1: Never consider him wicked.
0: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కానీ.
1: The body is wicked.
0: అతను ఎందున్నటువంటి ఆత్మతత్వము నీ ఎందున్నటువంటి
1: ఆత్మతత్వము
0: ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనంద గౌరవం ఇచ్చేది.
1: ద సెల్ఫ్ ఇన్ హిమ్ ఈజ్ యాజ్ మచ్ సేమ్ యాజ్ ద సెల్ఫ్ ఇన్ మీ.
0: ఈ విధమైనటువంటి యొక్క సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: యూ షుడ్ లవ్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: సర్వ దేశముల యందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
1: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ అండ్ కోఆర్డినేషన్. ఏ దేశం
0: కల్చర్ను మీరు తిరస్కరించకూడదు.
1: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
0: మీ తల్లి నీకు ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్ ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
0: జనని జన్మభూమిశ్చ స్వర్గాధిప గరియసి
1: ది మదర్ ల్యాండ్.
0: మనం పుట్టిన దేశము మన కన్న తల్లి ఇద్దరు కూడా స్వర్గముని కంటే మించినటువంటి వారు.
1: ద ఫిజికల్ మదర్ అండ్ ద మదర్ ల్యాండ్ ఆర్ హైయర్ దాన్ ద వెరీ హెవెన్.
0: ఈ రెండింటిని మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే
1: వెన్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దిస్
0: మీరు ఎంతనో ఆదర్శవంతులైనటువంటి మహనీయులుగా రూపొందుతారు.
1: యూ విల్ బి ఐడియల్ నోబుల్ సోల్.
0: మహనీయులంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ ద వన్ విత్ గుడ్ డ్రెస్.
0: పైన కాషాయము.
1: One may have ఆకర్ రోగ్
0: లోపల కషాయము.
1: కషాయ ఆకర్ రోగ్. కషాయ ది పాయిజనస్ విత్ ఇన్. ఇట్స్ నాట్ ద డ్రెస్.
0: దానికి మీరు మంచి డ్రెస్ వేయండి.
1: హ్యావ్ ఎ గుడ్ డ్రెస్ ఎనీవే.
0: మనసు మార్చుకోవాలి.
1: చేంజ్ యువర్ మైండ్.
0: మనిషి మారితే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ ది హోల్ మ్యాన్ చేంజ్.
0: మార్చుకుంటే ప్రయోజనం లేదు.
1: నథింగ్.
0: గుణమును మార్చుకోవాలి.
1: అండ్ ఇట్స్ నాట్ ది డ్రెస్ దట్ ఇస్ టు బి చేంజ్. యువర్ క్వాలిటీ
0: షుడ్ చేంజ్. పవిత్రమైనటువంటి గుణముల చేత మీ జీవితాన్ని అంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎక్స్పెక్టింగ్ దట్ యు విల్ హావ్ దట్ యు విల్ వర్క్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: సత్య ధర్మము శాంతి.

0: மனசு மடக்க குணமுலே எத்து
1: மனசு மடக்க குணமுலே
0: விவேக மனு சலக.

0: cultivate the land of your heart. Have the bulls and properly yoke it, holding that whip of intellect.
1: Santosham. మీరు ఎవరు ఫాలో చేయటం లేదు, లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: ద హోల్ సీక్రెట్ ఆఫ్ లైఫ్ లైస్ ఇన్ దిస్ సాంగ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో భగవాన్.
1: టేక్ టైమ్, రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: విల్ రైట్ డౌన్, విల్ ప్రాక్టీస్ స్వామి, సర్టన్లీ నెక్స్ట్ టైం విల్ ఫాలో యూ.
2: ప్రేమ ముదిత మనసే కపో రామ రామ రామ.

చాలిన వేదాంత సారయితులు. నిర్జీవ శిలలతే నాట్యమాడింపంగ, నిర్జీవ శిలలతో నాట్యమాడింపంగ నేర్పు కలిగిన సదా చారులతలు. బహువీర సుతులచే పాడింప నేర్చిన, బహువీర శిరముతే పాటింప నేర్చిన

0: ఎందరుండియు ఏమి ఫలము? ఒక్కరును కూడా వారి ఆర్తనాదంబు వినరు. ఇంతకంటే నువ్వేరెత్తి ఎరుగపరతు. సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
1: ఏన్షియంట్ సేజెస్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ వేదాంతిక్ నాలెడ్జ్ టు డిసిమినేట్ టు స్టూడెంట్స్ అండర్ దేర్ కేర్. దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ కంట్రీ హూ కుడ్ మేక్ లైఫ్ లెస్ బోల్డర్స్ ఈవెన్ డాన్స్. There are people of fine arts, music in particular, an expert with all this. What is it that one achieves? No one is prepared to hear that prayer appeal out of yearning. What more is to be conveyed other than this?
0: Vidyarthi, vidyarthi, yulara.
1: Students, boys and girls.
0: Vidyanaga emiti.
1: What is education?
0: ఎట్టి విద్యను మనం అభ్యసించాలి?
1: What sort of education should we acquire?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: What is the standard of education?
0: మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటి విద్య ఏది?
1: What is that's really ideal to mankind?
0: ప్రస్తుత విద్య వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమి?
1: What is the result out of this modern education?
0: ఈ పంచతంత్రముల యొక్క ప్రభావాన్ని ఆలోచించి విలసించి దాన్ని విపులంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హెస్ గాట్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్ అండ్ దర్ ఇంపాక్ట్.
0: కేవలము విజ్ఞానము ప్రజ్ఞానం అనేటువంటిది విద్యార్థి వల్ల ఏర్పడినటువంటిది కాదు.
1: This awareness and the spiritual knowledge are not of your making.
0: విద్యయొక్క సంస్కారం చేతనే ఈ పవిత్రమైనటువంటి శక్తులు మానవులకు చేకూరుతున్నది.
1: Man acquires these potentialities because of the culture that he gets out of this education.
0: సంస్కృతి అనగా ఏమిటి?
1: What is సంస్కృతి, culture?
0: ఇది ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధన కాదు.
1: It is not any stipulation.
0: నిత్య జీవితంలో మానవుడు అనుభవించే అసత్యమైనటువంటి మార్గము, అప్రమాణమైన మార్గము, అనిత్యమైనటువంటి మార్గము, వీటిని సత్యనిత్యములుగా మార్చుకొని దివ్యత్వంగా తాను జీవించడానికి ప్రయత్నించటమే సంస్కారం.
1: The culture meant to be away from the untruth, that which is not ideal, that which is ephemeral and fleeting, and to reach the state of eternity and immortal truth.
0: Itti pavitramaina divyatvamu ekkada unnadi?
1: Where do you find such sacred divinity?
0: Prati manavuni chalkaru kudanu ee divyatvamu satya swaroopai taandavamaadutunnadi.
1: In every man there is divinity latent dancing within.
0: పుడమకై గల ప్రతి వ్యక్తికి దగ్గర కూడాను ప్రత్యక్ష దైవమైనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: మీరు కాపాడవలసినటువంటిది దేశమును కాదు, పోషించవలసినటువంటి దేశము కాదు.
1: యు ఆర్
0: సత్యధర్మమును మీరు పోషిస్తే దేశము సత్యధర్మం చేతనే కాపాడబడుతుంది.
1: వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఈజ్ నాట్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ, not to safeguard either, protect and uphold satya truth, dharma, righteousness, that is enough.
0: Satya dharmamulu kaapadinappude jagatantaikunnu suchheemanga untundi.
1: When satya and dharma are upheld, the welfare of humanity is ensured.
0: Ee jagatantaikunnu satya dharmamulu paine aadharapadi unnadi.
1: The entire universe rests on satya and dharma.
0: Satyambunandundi సర్వంబు సృష్టించే సత్యంబు నందనగే సర్వ సృష్టి.
1: ది ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ ట్రూత్ యాజ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఫైనలీ ది యూనివర్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ దట్ అన్సలిడ్ ట్రూత్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇఫ్ యూ ఆర్ కీన్ టు అబ్జర్వ్.
0: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యం పైనే ఆధారపడి ఉంటున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ట్రూత్ యాజ్ హిస్ ఫౌండేషన్.
0: ఈ సత్యధర్మమునే జగత్తును కాపాడుతూ ఉన్నది.
1: సత్య అండ్ ధర్మ ప్రొటెక్ట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించగలలేక అనేక విధములుగా కూడాను విలసిల్లుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దిస్ ట్రూత్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: విద్య అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కసరత్తు కాదు.
1: ఎడ్యుకేషన్ డెఫినెట్లీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్.
0: ఏక జీవనోపాధి నిమిత్తమై ఏర్పడేటువంటి యొక్క విద్య కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: ఇది జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిదిగా భావించాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: Where from have you come?
0: కేవలము పవిత్రమైన భారతదేశంలోనే పుట్టారు.
1: You are born here in the sacred land.
0: ఎక్కడ ఉన్నారు? భారతదేశమందే ఉన్నారు.
1: Where are you? You are in Bharat.
0: ఇట్టి పవిత్రమైన భారత తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not able to know the sanctity, the sacredness of Bharat.
0: పుట్టి పెరిగినటువంటి ఈ భూమి యందే మీ యొక్క పుణ్యతత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not able to know your own land of merit where you are born.
0: Bharata bhumi kevalamu kartavyam ni nirvartinpajesetvanti karma bhumiye.
1: Bharat wants you to discharge your duty, so this is the land of action.
0: Itti kartavyanni nirvartinchi punyam ni progu chesetvantidi Bharata bhumi.
1: Bharat wants you to accrue the merit by discharging your duty.
0: కనుకనే దీనిని పుణ్యభూమి అని పిలుచుతూ వచ్చారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
0: ఈ భరత భూమి యందు మానవత్వాన్ని త్యాగం చేసి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రేమతత్వాన్ని పంచే నిమిత్తమై ఏర్పడినది సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్ అండ్ షేర్ ద లవ్ ఇన్ ద నైబర్హుడ్.
0: కనుకనే ఇట్టి పుణ్యత్వాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడేది కనుక పుణ్యభూమి అని పేరు పెట్టారు.
1: For that reason, this is called the land of merit, Punya Bhumi.
0: ఈ భూమికి భగవంతునికి ఉన్నటువంటి సన్నిధి సంబంధం ఏమిటి?
1: What is the intimate relationship between God and this earth?
0: ఇది చెయ్యి.
1: This is hand.
0: ఇది కాలు.
1: This is the leg.
0: ఇది తల.
1: This is the head.
0: ఇది కడుపు.
1: This is the stomach.
0: ఈ అన్ని అంగములు కూడాను దేహంతో చేరినటువంటివి.
1: All these parts, organs, belong to the same body.
0: కనుక అనేక అంగములతో కూడినటువంటిది ఈ దేహము.
1: Body is the combination of different organs.
0: ఈ దేహము మానవత్వంతో కూడినటువంటిది.
1: This body is basically human.
0: కనుక ఈ మానవత్వం దేనికి సంబంధించినటువంటిది?
1: This humanness, how is it related?
0: సంఘముతో చేరినటువంటిది, సమాజంతో కూడినటువంటిది.
1: It is related to the community or society.
0: సమాజము దేనితో కూడినటువంటిది?
1: Society, how is it comprised?
0: ప్రకృతితో కూడినటువంటిది.
1: It is in nature, ప్రకృతి.
0: ప్రకృతి దేనితో కూడినటువంటిది?
1: What is the composition of ప్రకృతి?
0: ప్రకృతి పరమాత్మతో కూడినటువంటిది.
1: This nature is divine.
0: కనుకనే ప్రకృతి పరమాత్మని యొక్క అంగము.
1: So nature is a part of God.
0: మానవత్వం ప్రకృతి యొక్క అంగము.
1: Human life is a part of nature.
0: ప్రకృతి సమాజం యొక్క అంగము.
1: ద నేచర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ.
0: సంఘము మానవత్వం అంగము.
1: అండ్ దిస్ సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్
0: హ్యూమానిటీ. అంగముల యొక్క తత్వాన్ని గుర్తించుకుని వర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద ఇంటిమేట్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ, వీ కెన్ క్యారీ ఆన్ ద లైఫ్. సో
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: నిజంగా ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారించినప్పుడు దివ్యత్వం అనేటువంటిది మానవత్వాన్ని నడిపిస్తూ ఉంటుంది.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ డీప్ ఎనఫ్, యూ విల్ నో ద డివినిటీ విదిన్.
0: దివ్యత్వమే లేకుండా ఒక క్షణమైనా కూడా మానవుడు జీవించలేడు.
1: మ్యాన్ కెనాట్ లివ్ విదౌట్ డివినిటీ.
0: కానీ తాను జీవించగలననేటువంటి అహంకారం చేత కొంతవరకు గడుపుతూ ఉన్నాడే గాని కాలమును గడిపినంత మాత్రం కర్మ సార్థకం కాదు.
1: Man is egoistic and spends his life, but he doesn't work for his redemption.
0: కర్తవ్యము మొదల లేక కర్మ మొదలా అనేటువంటి విషయాన్ని విచారించుకున్నప్పుడు
1: when we investigate is the duty first
0: chaala mandi maaku right ani pothuntaru
1: many people proceed along the direction of right
0: ee right anetundi ekkada nunchi vachindi
1: how do you get these rights
0: kartavyame lekundina ee oka right eniki chikkadu
1: without duty there cannot be rights
0: kalukone kartavyanni aacharinchinappude kartavya phalamainatundi oka right neeku praaptistundi
1: Likewise, if you discharge your duty, you will have your right.
0: తల్లియే లేకుండినా బిడ్డకి ఏమాత్రము క్షేమం లేదు.
1: Without the mother, child is not safe.
0: అదే విధంగానే కర్మనే లేకుండినా కర్తవ్యమునికి ఏమాత్రం కూడాను గుణకరము రాదు.
1: Likewise, when there is no duty, rights have no value.
0: కనుకనే డ్యూటీ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: So duty is not there in the beginning.
0: నా రైట్ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: Right doesn't take
0: మానవునికి ఎట్టి రైట్ కూడాను లేదు.
1: Man has no right whatsoever.
0: తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు ఈ కర్మ యొక్క ఫలితము రైట్ గా మారుతుండాలి.
1: The discharging the duty fructifies by giving you
0: ప్రవాహం మొదల వర్షం మొదల అని చక్కగా విచారణ చేసినప్పుడు వర్షం మొదలు.
1: If we inquire, is it the ceaseless flow that comes first or rain? Is the rain that occupies
0: వర్షము కుర్చినప్పుడే ప్రవాహం ఏర్పడుతుంది.
1: Because of the downpour of rain, the flow can go on.
0: Varshame lekunde pravahame pravahinchadu.
1: Without rain, the flow will never continue.
0: Kabatti pravaham anetundi kevalam right vantidi.
1: This ceaseless flow is like a right.
0: Kani rain anetunde oka vidhamaina pratti yokka baadhyata kaligunnatundi.
1: Rain represents duty.
0: ఆ ప్రధానమైనటువంటి యొక్క రైతు లేకపోయినప్పుడు ఈ అప్రవాహమైనటువంటి యొక్క రైతులు ఏ విధంగా నీవు కాదించాలి
1: విదౌట్ దిస్ రెయిన్ ఆఫ్ డ్యూటీ హౌ డు ఎక్స్పెక్ట్ ద ఫ్లో టు కంటిన్యూ ద రైట్
0: విద్యార్థులారా విద్యార్థినీయులారా
1: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్
0: చదువుతున్నారు మీరు
1: యు ఆర్ ఎడ్యుకేటెడ్
0: గొప్ప గొప్ప డిగ్రీలు పొందుతున్నారు
1: యు హావ్ హై డిగ్రీ
0: కానీ ఎన్ని పొందినప్పటికీ మానసికమైనటువంటి శాంతి లభించటం లేదు
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ యు డోంట్ హావ్ మెంటల్ పీస్
0: ఇహమనసికింప హేమతారక విద్య పరమనసుకింప బ్రహ్మ విద్య
1: టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ వన్ షుడ్ హావ్ సెక్యులర్ నాలెడ్జ్
0: ఇహ విద్యను కోసం నిమిత్తమై ఈ భౌతిక విద్యను నేర్చాలి
1: యు హ్యావ్ దిస్ ఫిజికల్ నాలెడ్జ్ టు బి హ్యాపీ అండ్ కంఫర్టబుల్
0: పర విద్య కోసం కొంత విచారణ శక్తిని చెరపాలి
1: ఎంక్వైరీ ఇస్ నీడెడ్ టు ఎక్వైర్ స్పిరిచువల్ నాలెడ్జ్
0: కనుకనే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఈ విద్యలతో లభ్యం కాదు
1: యూ డోంట్ గెట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ దిస్ ఫార్మల్
0: ఆధ్యాత్మిక విద్యా విద్యానాం అన్నారు
1: of all the forms of education spiritual is the correct one
0: sa vidya ya vimuktaye
1: the education is for liberation
0: kalukane mana vidya vishayam lopala mana aneka vidhamuluga kodanu koncha sandehalato pravahisthunnamu
1: as students you have so many doubts
0: ee naati manavattamu divyattunto kodinadanni satyanni vidyarthulu gurtinchukolekapothunnaru
1: Students are not able to understand the immanent latent divinity within them.
0: Kanuka mottamota ee vidyarthulu nen evaru aneetundi satyanni gurtinchukovali.
1: Students must first of all know their true nature by putting a question, who am I?
0: Kartavyama modalu leka righta modalu aneetundi dani gurtinchukodaniki tallidandrule manaku tagineetundi pradhana paathralu.
1: The parents play a major role if you want to know whether duty comes first or the right
0: right and responsibility lopala right mukhyam
1: among the two right and responsibility the responsibility
0: kaani responsibility e maatram ledaniki bhavistunnaru
1: but we just dismiss our responsibilities
0: talli tanru yokka sattvame mee andu lekundina meer ee vidhanga ee jagatlo jeevisthunnaru
1: without parents putting their strain how do you expect to live here today
0: kanukane talli tanulu yokka right ni meer kaapaadtu raavali
1: so you have to safeguard the rights of your parents
0: ee right ni meer kaapaadtu vachinappude talli tanulu mee yokka baadhyathanu gurtinchi vartistaru
1: then once you know the rights of your parents parents will discharge their duty accordingly
0: kanukane bharatiya samskruti yandu matrudevo bhava pitrudevo bhava ani mottamota maata pitrulaku taginatundi sthanam andincharu
1: therefore for that reason as per the culture of bharat mother is held as god so also the father
0: he not a science gopadi
1: today science is at high level
0: he science ku ye vidhanga vachindi ee gopatanamo
1: how do you expect this greatness attached to science
0: kevalam indi bhautikamainatvanti vidyalato yerpadinatvanti maatrame kaani daukikamainatvanti atitamainatvanti kaadu
1: it is just limited to the earth and the life here is not transcendental
0: ee science yokka prabhavam emiti
1: What are the effects of science?
0: ఈ ప్రభావము ప్రకృతి యొక్క పరిస్థితిని వివరించి చెప్తుంది.
1: The effects of science will speak of fluctuations, changes in
0: nature. ప్రకృతి యొక్క విషయాన్ని విపరీతంగా చెప్పడం చేతనే ఇది ఒక సైన్స్ గా మారిపోయింది.
1: The science explains clearly the mysteries of nature.
0: ఎట్ట పెరిగింది, ఎట్ట నడుచుకుంటుండాలి అనేటువంటి సత్యాన్ని ఈ ప్రకృతి మనకు ప్రబోధిస్తూ ఉంటుండాలి.
1: Nature teaches the principles of birth, growth, development, progress.
0: కానీ దీనికి ఆధారమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉన్నది.
1: But there lies a foundational principle.
0: అది ఆధ్యాత్మికము.
1: The foundation is
0: అంటే ఆధ్యాత్మిక ఆధారమే లేకుండినా ఈ సైన్స్ ప్రభావము జగత్తుకు ఏమాత్రము గోచరించదు.
1: Without spiritual foundation, none can understand the influence of science.
0: Man has conquered all, అన్నాడు చర్చి.
1: Churchill said, man has conquered all.
0: But he has not conquered himself.
1: But he has not conquered himself.
0: తనను తాను మాత్రం తెలుసుకోలేకుండా పోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హింసెల్ఫ్.
0: అన్నింటినీ తెలుసుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ నోస్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద యూజ్ దెన్?
0: తనను తాను తెలుసుకోలేనప్పుడు ఇన్ని తెలుసుకునే ఉపయోగం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ నో యువర్ నేచర్, వాట్ ఇస్ ద యూజ్ బై నోయింగ్ ద హోల్ వరల్డ్?
0: కనుకనే ఈనాటి మానవుడు జగత్తులో ఉన్నటువంటి సర్వమును గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈ సైన్స్ ద్వారా ప్రకృతి యొక్క శీలమునే గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ద సైన్స్ హీ ఎక్స్ప్లోర్స్ నేచర్.
0: కానీ మొట్టమొదట నీవెవరు, నీ శీలతత్వం ఏమిటి అని ప్రధానంగా విచారిస్తే అప్పుడు తాను తెలకపడుతున్నాడు.
1: ఫస్ట్ అండర్స్టాండ్ హూ యు ఆర్, యువర్ నేచర్.
0: కనుకనే మొట్టమొదట తన శక్తిని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: టు బిగిన్ విత్ యూ హ్యావ్ టు నో యువర్ పొటెన్షియాలిటీ, యువర్ కెపాసిటీ.
0: పూర్వమంతా కూడాను ఈ యొక్క కాన్వకేషన్ జరిగినప్పుడు పెద్ద స్నాతకోత్సవం అని చెప్పి 10 మందిని చేర్చి అందరికీ చక్కగా బోధించేటువంటి వారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి ఆధారాలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: Earlier days at the time of the convocation, they used to give sacred teachings by telling that mother is God, father is God, teacher is God, guest is God.
0: తల్లియే లేకుండినా నీవు ఏ విధంగా పుట్టావు?
1: Without your parents, how do you expect to be here?
0: తల్లి తండ్రిని చూపుతుండాలి.
1: ఇట్స్ ద మదర్ హూ డైరెక్ట్స్ యూ టు.
0: తండ్రి గురువుని చూపుతున్నాడు.
1: ఫాదర్ టేక్స్ యూ టు టీచర్.
0: గురువు ఈనాడు దైవాన్ని చూపుతున్నాడు.
1: అండ్ ద టీచర్ టేక్స్ యూ టు గాడ్.
0: కానీ ఈనాడు దైవాన్ని చూపేటువంటి గురువులు చాలా తక్కువగా ఉన్నారు.
1: టుడే దర్ ఆర్ వెరీ ఫ్యూ టీచర్స్ హూ విల్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్.
0: ఈ పరిస్థితులు ఏ విధంగా మారినప్పటికీ తల్లి మాత్రం తండ్రిని చూపుతుండాలి.
1: వాట్ ఎవర్ మే బి ద చేంజెస్, మదర్ సర్టన్లీ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ యువర్ మదర్.
0: తండ్రిని చూపేటువంటి అధికారం ఒక తల్లికి మాత్రమే ఉన్నది, కానీ మరి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు.
1: ఇట్స్ ఓన్లీ ద మదర్ హూ హాస్ ద రైట్ టు షో ద ఫాదర్, నో వన్ హాస్ ఎనీ రైట్.
0: కనుకనే అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క మాతృభూమిని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
1: We have forgotten that eternal principle of our motherland.
0: ఇలాంటి సత్యమైనటువంటి యొక్క మాతృదేశాన్ని మనం విస్మరిస్తున్నాము.
1: We have forgotten the eternal principle of your motherland.
0: కనుకనే ఈ మాతృతత్వాన్ని ఈ యొక్క పిల్లలు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మదర్ ఇన్ రిలేషన్ టు మదర్ ల్యాండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు డిగ్రీ తీసుకుంటున్నారు, బయటకు వెళుతున్నారు.
1: టుడే యూ రిసీవ్ యువర్ డిగ్రీస్ అండ్ లీవ్.
0: మన భారతదేశం లోపల 200 యూనివర్సిటీస్ ఉన్నాయి.
1: ఇన్ భారత్ దేర్ ఆర్ 200 యూనివర్సిటీస్.
0: 8,000 కాలేజీలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కాలేజెస్.
0: ఈ ప్రతి సంవత్సరం కూడాను ఈ యూనివర్సిటీస్ వల్ల అనేక వేల మందిని డిగ్రీలు ఇచ్చి పంపుతున్నారు.
1: దీస్ కాలేజెస్ యూనివర్సిటీస్ సెండ్ ఫోర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ ఈ యొక్క పోయినటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారు?
1: వాట్ ఈస్ ది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్?
0: ఇంత చదువులు చదివి వీరికి జీవనోపాధి ఏమిటి?
1: విత్ ఆల్ దిస్ హై ఎడ్యుకేషన్ హౌ అబౌట్ దేర్ లివింగ్?
0: పూర్వమంతా కూడాను ఉద్యోగాల నిమిత్తమై విద్యను నేర్పలేనటువంటి.
1: ఎర్లియర్ డేస్ యు ఆర్ టాట్ ఫర్ ఎ జాబ్.
0: ఈనాడు విద్యల కోసమని ఉద్యోగాలు నేర్పాలి.
1: దేర్ఫోర్ ది జాబ్స్ హావ్ గాట్ టు బి టాట్ టు యూ అండ్ దేర్ఫోర్ ది ఎడ్యుకేషన్ మస్ట్ బి
0: పార్ట్. ఉద్యోగాలు చిక్కటం లేదు.
1: టుడే యూ డోంట్ హావ్ ఎంప్లాయ్మెంట్.
0: దానివల్ల ఏం చేస్తున్నారు విద్యార్థులు?
1: వాట్ ఈస్ ద స్టూడెంట్స్?
0: విదేశాలకు ప్రయాణం అయిపోతున్నారు.
1: స్టూడెంట్స్ గో అబ్రాడ్.
0: విదేశాలకు పోయి ఏం చేస్తున్నారు?
1: వాట్ డూ దే డూ దేర్?
0: విదేశం లోపల చేయరాని సేవలు చేస్తున్నారు.
1: దే డూ ఆల్ దాట్ service that cannot be mentioned.
0: ఆ సేవలు స్వభూమిలో నువ్వు ఎందుకు చేయకూడదు? స్వధర్మమైనటువంటి భారత భూమిలో ఎందుకు చేయకూడదు?
1: Why don't you serve your own country? Why don't you extend services here in your own motherland?
0: ఈనాటి విద్యార్థులు చదువులు చదివి తమ మాతృదేవునికి ఆరాధన చేయలేటం లేదు.
1: Students today, they don't serve their mothers and motherland.
0: Serving cheyatam ledu.
1: They don't serve their motherland.
0: Idar deshalakanta service chestunnaru.
1: They serve in foreign countries.
0: Idi sariyainatundi kaadu.
1: It's not proper.
0: Idi vidyane kaadu.
1: It is not education.
0: Nee putti periginatundi okka deshamlo nee okka jeevithanni daarapoyali.
1: In fact, you have to dedicate your life to the land where you are born.
0: Jeevitha sangramam lopala manavudu vidyavantulaipoyi nilchi dheerudai vijayanni saadhinchali.
1: And man must be victorious and triumphant by serving his own country and educated.
0: Kani ee naati vidyarthi paniyeki e maatramu mugichatledu.
1: Student is not prepared to work today.
0: Work is important.
1: Work is important.
0: Chadavatam goppa degree teeskovatam goppadi kaadu.
1: Nothing great in earning degrees.
0: Ippudu inta mandi chadivaru.
1: So many are educated.
0: Inni vidhanakulanu manu swagadyam vachesi 50 samvatsaralu painayindi.
1: And 50 years even more after the
0: independence. Thousands
1: and lakhs received their degrees.
0: వీరందరూ ఇప్పుడు దేశానికి ఏం చేస్తున్నారు?
1: All the lakhs of students, what is it they are doing?
0: సమాజ సేవలో ఏమాత్రమూ పాల్గొనటం లేదు.
1: They are not ready to serve the society.
0: దేశం యొక్క ఔన్నత్యాన్ని ఏమాత్రమూ పాటించడం లేదు.
1: They don't follow the tradition and culture of this country.
0: మొట్టమొదట దేశం యొక్క పవిత్రతను గుర్తించాలి.
1: One has to know the culture and heritage of the country.
0: తన ఇంటిని తాను కాపాడుకోలేటువంటివాడు బయట ఇంటిని ఏ విధంగా కాపాడుకోగలడు?
1: ఇఫ్ యూ కెనాట్ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్, హౌ డు ఎక్స్పెక్ట్ టు కీప్ అప్ ద ప్రిన్సిపల్స్? సో స్టూడెంట్స్,
0: పరదేశ ప్రయాణం మానుకోండి.
1: గివ్ అప్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ అబ్రాడ్.
0: ఏ ఉద్యోగం చిక్కకపోయినా కానీ కేవలం ఒక దారిత్వమైన ఈ స్వభావంలో చేయండి.
1: If you don't get any job, at least serve in your own residence.
0: కేవలం నీ యొక్క సమాజం లోపల నీవు సేవ చేసుకో.
1: సర్వ్ ద సొసైటీ.
0: నీ యొక్క సమాజం నీవు కీర్తివంతంగా కాపాడుకో.
1: అండ్ సీ దట్ యు హావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: నీ జన్మభూమి అయిన భారతదేశానికి పవిత్రమైన కీర్తిని సాధించు.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ మదర్ ల్యాండ్ భారత్.
0: ఈ విద్యార్థి కర్మవీరుడు, సాధన వీరుడు అనేటువంటి యొక్క కీర్తిని సంపాదించుకో.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ డ్యూటీ.
0: కనుకనే ఈనాడు దైవము తన యొక్క స్వభూమిని కాపాడుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీకందరికీ తెలుసును, కలాం ఉన్నాడు, ఆయన ఇప్పుడు భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: We have here amidst us His Excellency Kalam, who is the President of Bharat.
0: ఆయన ఇంతవరకు కూడా విదేశాలకు పోలేదు.
1: Till this day he has not gone abroad.
0: తాను నేర్చవలసినటువంటి సైన్స్ అంతా కూడా భారతదేశం నుండి నేర్చుకున్నాడు.
1: He has learnt all the expertise of science and technology.
0: భారతదేశంలో లేనిది ఇతర దేశంలో ఏముంటుంది?
1: What is not present here is not available anywhere.
0: ఎన్న భారతే తన్న భారత అన్నది.
1: What is not present here is not present anywhere.
0: దేశంలో లేనిటువంటిది విదేశాల్లో ఎక్కడ మనకు కనిపించదు.
1: What you don't notice here, you don't find anywhere.
0: సర్వశక్తిగలను భారతదేశంలోనే ఏమిటి ఉంటున్నది.
1: In fact, all capacities, capabilities, resources are here in Bharat.
0: సర్వకీర్తి కూడాను భారతదేశంలోనే ఉంటుంది.
1: High reputation is here in this country.
0: అట్టి కీర్తి ప్రతిష్టలతో వెలసిల్లేటువంటి భారతదేశాన్ని విస్మరించి,
1: you have forgotten the pristine glory of this country.
0: డ్రై ల్యాండ్ కంతా నీవు పోయి ఏమి నువ్వు చేయగలవు?
1: వాట్ ఈస్ దట్ యు డిరైవ్ బై గోయింగ్ టు ద డ్రై ల్యాండ్?
0: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి నాటకంగా చూస్తుంటున్నారు.
1: దిస్ ఆల్ అపియర్స్ టు బి ఎ డ్రామా.
0: నేర్చినటువంటి విద్యలు కూడా అక్కడ దారబోస్తున్నారు.
1: అండ్ యూ డెడికేట్ యువర్ ఆల్ యువర్ నాలెడ్జ్.
0: ఎంత విద్యను నేర్చినారో అంత స్వదేశంలో నీవు వినియోగించు.
1: All your knowledge in education must be beneficial to your country. You serve your elders.
0: నీకు ఇంటిని నువ్వు కాపాడుకో మొదలు.
1: And then you take care of your family.
0: అప్పుడే నీ చదువుకు కీర్తి వస్తుంది.
1: Then your parents will get good name.
0: కనుకనే మొట్టమొదటి నడమంచి పని చేయాలి.
1: Therefore first bend your body.
0: కర్మవీరులు కావాలి.
1: You should be a man of action.
0: ఈ కర్మ చేయకుండా కేవలం మాటల చేత, శోకుల చేత మన జీవితాన్ని గడపడం సరైనటువంటిది కాదు.
1: It is not proper to carry on your life sojourn by pomp and show and aggrandizement.
0: కనుక మనం మొట్టమొదటి కీర్తిని సంపాదించాలంటే దేహాన్ని ముందు ఉంచి పని చేయించాలి.
1: To get a good name, first bend your body and work.
0: పెద్ద వృక్షం కావాలంటే విత్తనం ఏం చేస్తుంది భూమిలో పోయి?
1: For a gigantic tree to grow, what is that seed
0: does? రూపాన్ని నాశనం చేసుకుంటుంది.
1: The seed loses its entity.
0: అది ఇంకొక రూపంగా బయలుదేరుతుంది.
1: It sprouts.
0: అది ఏ వృక్షంగా మారుతుంది.
1: It grows into a
0: gigantic tree. ఫలములంతా అందిస్తుంది.
1: And then it carries its
0: తన అహంకారాన్ని నిర్మూలం కావించుకున్నప్పుడే అందులో నిజమైన ఫలితం మనకు లభిస్తుంది.
1: When you kill your ego, you will have positive results.
0: ఆ విత్తనం తన రూపాన్ని పూర్తి నాశనం చేసుకుంది.
1: The seed destroys its form and name.
0: కనుక దేహాభిమానం వదలాలి.
1: సో గివ్ అ బాడీ అటాచ్మెంట్,
0: దేశాభిమానము పట్టుకోవాలి.
1: యు షుడ్ హావ్ దేశాభిమాన అటాచ్మెంట్.
0: ఈనాడు దేశాభిమానమే లేదు.
1: టుడే దేర్ నో దేశాభిమాన.
0: ఈనాటి విద్యార్థులకంతా కూడాను నేషనల్ సాంగ్యమైన తెలుసునా అంటే తెలియదు.
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీ క్వశ్చన్ వాట్ ఇస్ అబౌట్ నేషనల్ స్టాండర్డ్స్, దే డోంట్ నో.
0: సినిమా సాంగ్స్ కావాల్సిందని వాళ్ళకి తెలుసు.
1: దే డోంట్ నో పేట్రియాటిక్ సాంగ్స్.
0: కానీ నేషనల్ సాంగ్ తెలియదు.
1: Why? What is the reason?
0: జనగణమన అధినాయక జయహేని ఈ భగవద్ యొక్క తత్వంలో ఈ నేషన్ యొక్క కీర్తిని ఎందుకు సాధించకూడదు?
1: The national anthem carries with it the divine principle.
0: ఈనాడు తన మాతృభూమి యొక్క తత్వాన్ని ఏమాత్రము గుర్తించుకోవటం లేదు.
1: Today we are not understanding, recognizing the value of our country.
0: విద్యార్థులారా, విద్యార్థినిలారా,
1: students, boys and girls,
0: దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: See that the flag of the nation flies high.
0: ఆత్మగౌరవాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should improve upon the present.
0: ఆత్మగౌరవాన్ని విసర్జించి ఇంక ఏ గౌరవాన్ని నువ్వు సాధిస్తావు?
1: If you lose your self-respect, what for is the life?
0: ఆత్మగౌరవం పోగొట్టుకున్నటువంటి వాడు ఏ చిన్న కీర్తిని కూడా సాధించలేడు.
1: A man who loses his self-respect can never win esteem.
0: ఈనాడు మీరు సాధించవలసినటువంటిది ఆత్మగౌరవం.
1: What you should achieve today is self-respect.
0: అది ఒక ఆధ్యాత్మిక నుండి బయలుదేరుతుంది, కానీ మరొక మార్గంలో మనకు చిక్కదు.
1: Out of spiritual awareness you can gain self-respect.
0: ఈనాటి ప్రజలంతా, విద్యార్థులంతా కూడాను కేవలము కలిమి, బలిమి, చెలిమి ఈ మూడింటిని కోరుకుంటున్నారు.
1: Today what are our desires? Kalimi the wealth, chelimi the friendship, and balimi the strength.
0: Gunam ekkada poyindi?
1: How about the guna, character?
0: Gunam lenetunti vaaniki ee balamu stalamu gunam undi em prayojanam?
1: Without guna, the character, what for is friendship, the physical strength?
0: Kalimi balamu undinappudikini gunam lekapothe prayojanam ledu.
1: With all the wealth, the friendship, without quality character, they are useless.
0: Chelimi and hello friendship avutunnaru.
1: In the name of chelimi friendship
0: lopala sarayina gunam pettukovali.
1: We say hello, but we should have proper conduct.
0: లోపలంతా హాలోనే.
1: But we say hello, but hollow inside.
0: కనుకనే మనము మొట్టమొదట గుణములు తీసుకోవాలి.
1: So first, character is important.
0: ఎదుటి మనిషిని మనం గౌరవించాలి.
1: We should respect other man.
0: అప్పుడే మనల్ని ఇతరులు గౌరవిస్తారు.
1: Then you will be respected in turn.
0: నన్ను ఎవరు గౌరవించడం లేదే అని విచారం చేస్తే నీవెవరిని గౌరవిస్తున్నావు?
1: If you question why you are not respected, know that how many you are respecting.
0: ఇతరులను గౌరవించు.
1: First you respect others.
0: ఇతరులను నీవు సేవించు.
1: Serve others.
0: తిరిగి ఇతరులు నిన్ను గౌరవిస్తారు, ఇతరులు నిన్ను సేవిస్తారు.
1: Then others will respect you and serve you.
0: మనం ఏ ఫలం కావాలని ఆశిస్తున్నామో ఆ ఫలాన్ని మొట్టమొదట ఇతరులకు చేసి చూపించాలి.
1: Whatever the results you want, you expect, first render service.
0: అప్పుడే రియాక్షన్ వచ్చేస్తుంది.
1: Then it comes back to
0: the reaction. అప్పుడే రిసౌండ్ వస్తుంది.
1: Then you listen to the sound.
0: అప్పుడే రిసెర్చ్ తెలుస్తుంది.
1: And then you will have the results.
0: కనుకనే నీవు మొట్టమొదట నీ ఇతరులను గౌరవించడానికి నేర్చుకోండి.
1: First learn to respect others.
0: పక్కింటి వారిని గౌరవించండి.
1: And respect your neighbors.
0: పక్కింటి వారి ప్రతి పరిస్థితి ఏ గతి ఉన్నదో నీవు ఏమాత్రం యోచించుకోవటం లేదు.
1: Today you are not bothered of your neighbors.
0: కానీ నీ సత్తాన్ని మాత్రమే నీవు గొప్పగా విచారించుకుంటున్నావు.
1: You are self-centered and think too much of it.
0: అది మంచిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: చుట్టుపక్కల పరిసరముల వారిని చక్కగా గౌరవించాలి.
1: యూ షుడ్ రెస్పెక్ట్ ది ఎంటైర్ నైబర్.
0: నీకు ధనం ఉండొచ్చును, గొప్పవాడు కావచ్చును, కానీ తిండి తీర్థాదులకు లోటు లేకపోవచ్చును.
1: You may be wealthy, rich enough. The neighbor may be poor.
0: తిండి తీర్థాలతో కాదు మన గౌరవం వచ్చేది.
1: You are not respected because of food and drink.
0: శీలము, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ మానవత్వాన్ని యుగాలను తప్పక మీరు సాధించాలి.
1: You will be reputed if only you have truth, righteousness, peace, love and self-respect.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మానవతా విలువను నీవు సంపాదించుకోలేకుండా నీవు మానవుడు అని చెప్పుకుంటే ఏ విధంగా ఒప్పుకుంటారు?
1: Without human values, how can you call yourself human?
0: నీవు మానవుడే కాదు.
1: You are not human.
0: విలువలు ఉండటం చేతనే నీవు మానవుడిగా వెళ్ళేస్తున్నావు.
1: Because of these human values, you can call yourself a human.
0: ఎదుటివాణ్ణి ఏ విధంగా గౌరవించాలనేటువంటి మానవత్వమే నీలో లేదు.
1: You don't have basic human quality of respecting
0: others. ఎదుటివారు నిన్ను ఏ రీతిగా గౌరవించగలరు?
1: How do you expect to be respected?
0: కనుక మొట్టమొదట మానవతా విలువలను కాపాడుకోవాలి.
1: First we should keep up, maintain human values.
0: ఈ మానవతా విలువలంటే మానవత్వంతో కూడినటువంటి విలువలు.
1: The human values have got the humanness.
0: దైవం యొక్క గుణము.
1: They are divine qualities.
0: ఆ డివైన్ క్వాలిటీని మనం పోవాలి, కానీ ఇలా డివైన్ క్వాలిటీకి పోవటం లేదు.
1: Today we are not proceeding towards divine qualities.
0: ఆ దివ్యత్వమైనటువంటి గుణంతో మనం ఎంత కాలమైనా సాధించవచ్చు.
1: With the divinity you can accomplish anything in this world.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ఉండినటువంటిది ప్రేమ ఒక్కటి.
1: లవ్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: ప్రత్యక్ష దైవం సత్యం ఒక్కటి.
1: Truth is one in everyone's heart.
0: సత్యం నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా కాపాడుతుంటుంది.
1: Truth is with you, in you, above you, below you, around you and protects you.
0: ఎక్కడో దైవం అనేటువంటి దైవానికి మీరు వెతకనక్కర్లేదు.
1: You don't need to be in search of God elsewhere.
0: సత్యమే నీ ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: ఈ సత్యాన్ని నీ వదలకుండా చూసుకోవాలి.
1: Never give up the truth.
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని నీ మారకూర్చోవద్దు.
1: Under any circumstances, truth will never change.
0: ప్రాణం పైన అపాయం జరిగినప్పటికీ నీవు సత్యాన్ని మాత్రం వదలద్దు.
1: Body may face danger, but just don't give up truth.
0: సత్యమే నిత్య సత్యమైనటువంటి సత్యమే నిజమైన దైవత్వము.
1: It is the eternal truth which is essentially divine.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఒకరు బిగ్గర్ కావచ్చు, ఒకరు బెగ్గర్ కావచ్చు.
1: One may be a bigger, other may be a beggar.
0: కానీ ఇద్దరు ఎందు ఉన్నటువంటి సత్యం ఒక్కటే.
1: But the truth is same in both.
0: కానీ ఆ సత్యాన్ని మనం కాపాడుకుంటే అందరూ ఒక్కటే అయిపోతావు.
1: Then once you understand this truth, you understand unity.
0: ఈ ఏకత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We should acquire this unity.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం సాధించినప్పుడే నిజమైనటువంటి దైవత్వాన్ని పొందగలము.
1: When once we attain that unity, you can experience divinity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడండి.
1: Let us see the unity in diversity.
0: చూడండి, ఇప్పుడు ఎన్ని బల్బ్స్ అంతా ఉన్నాయి ఇక్కడ.
1: You find so many bulbs here.
0: అనేకంగా ఉంటున్నాయి.
1: There are many.
0: అనేకంగా ఉన్నటువంటి బల్బుల లోపల కరెంట్ ఒక్కటే.
1: Bulbs are many, but current is one.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించుకో.
1: So think of that unity in diversity.
0: కనుకనే ప్రతి వ్యక్తి విషయంలో కూడా భారతీయ సంస్కృతి యందు ఒక చక్కని ఆదర్శం చెప్పింది.
1: ది కల్చర్ హెస్ టాట్ యూ ఎ వెరీ గుడ్ ఐడియా.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఇట్ సెడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అన్నిటి యందు ఉన్నటువంటి అదే తత్వము.
1: ద సేమ్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ కామన్.
0: అదే నిజమైన సత్యము.
1: దట్ ఈస్ ట్రూత్.
0: అట్టి సత్యతత్వాన్ని కొనుకునేటప్పుడు అన్ని సౌభాగ్యాలు మనకు వెంటబడుతున్నాయి.
1: వెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్, ద రెస్ట్ విల్ ఫాలో.
0: సౌభాగ్యాల కోసం నీవు పాటుపడవద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ప్రాస్పెరిటీ.
0: సౌభాగ్యం నీ వెంటనే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ అఫ్లూయెన్స్
0: నీ సౌభాగ్యం నీలోనే ఉంటుంది.
1: ప్రాస్పెరిటీ ఇన్ యూ.
0: ఎవరు ఎత్తుకుని పోవడానికి వీలు కాదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: ఎవరు దీన్ని దొంగిలించడానికి సాధ్యం కాదు.
1: దీస్ రిచెస్ కెనాట్ బి స్టోలెన్.
0: కనుక ఆ యొక్క దివ్యత్వం అనేటువంటి సౌభాగ్యాన్ని నీవు కాపాడుకో.
1: యు హావ్ గాట్ ద వెల్త్ ఆఫ్ డివినిటీ విదిన్ యూ.
0: మంచి మాటలు నేర్చుకోండి.
1: Learn good words.
0: ఎవరిని కఠినమైన మాటలతో నొప్పించకండి.
1: Don't hurt anybody by using harsh
0: words. ఎవరి మనసును కూడా నువ్వు బాధ పెట్టకండి.
1: Never hurt anybody.
0: అందరి మనసును ఆనందపరిచేట్టుగా నువ్వు సంభాషించు.
1: And speak such a way as to make everybody happy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మాటలు మంచివైతే మన చేతులంతా మంచి అవుతాయి.
1: Your words are good, your actions are
0: always good, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఈ obligingly నీవు మాట్లాడినప్పుడే నీవు ఎంత అభివృద్ధి పొందుతావు.
1: If you talk obligingly, you will come up in life.
0: నిన్ను సమాజమే గౌరవిస్తుంది.
1: The society will respect.
0: సమాజంలో నీవు గొప్ప గౌరవాన్ని పొందుతావు.
1: You will have high name, esteem in society.
0: లింకన్ మీకు తెలుసు కదా చెప్పాను.
1: You know the story of Lincoln.
0: ఈ లింకన్ చదువుకోవడానికి కూడా కాసు లేదు.
1: Lincoln didn't have money for education.
0: బజార్లో స్ట్రీట్ లైట్ లో కూర్చొని చదువుకునేటువంటి వాడు.
1: He had his learning by sitting under street lights.
0: అలాంటి చాలా బీదవాడు చదువుకోవడానికి కూడా బుక్కులు లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి తీసుకుని రాత్రి చదివి తెల్లవారుదలకి వారికి ఇచ్చేవారు.
1: లింకన్ బారోడ్ బుక్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ స్టడీడ్ అండర్ స్ట్రీట్ లైట్స్.
0: ఒకనాడు ఆ యొక్క స్నేహితులందరూ కూడా ఇటువంటి బెగ్గర్ ఏ విధంగా చదవగలడు అని చాలా హేళన చేశారు.
1: వన్ డే హిస్ ఫ్రెండ్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దిస్ మ్యాన్ టు రీడ్.
0: ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
1: Lincoln returned home crying.
0: అప్పుడు తల్లి దగ్గర పిలిచి, నాయన ఎందుకు ఏడుస్తున్నావు, దీనికి కారణం ఏమిటి అని అడిగింది.
1: Mother asked him to come close to her and said, why do you cry?
0: నా దగ్గర ఒక కాసు లేదు.
1: Mother, I have no money.
0: ఇంత టీ తాగడానికి కూడా కాసు లేదు.
1: I have no money to have any tea.
0: స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని చదువుతున్నాను.
1: I am reading under the street lights.
0: నా స్నేహితుల దగ్గర ప్రార్థించి బుక్కులు తెచ్చుకొని చదివి తిరిగి వాళ్ళకి క్షేమంగా ఇస్తున్నాను.
1: I borrow books from my friends and return next day.
0: మన ఇంటి పరిస్థితి మాకు తెలుసును.
1: I know the position of my family.
0: నాకు ఎట్టి శక్తి లేదు. నాన్నగారికి ఏ మాత్రము కార్పెంటర్ తో జీవిస్తున్నాడు.
1: And father is a carpenter. He has not enough of money.
0: ఈ తల్లి ఏం చేస్తుండాది, ఇతరుల పాత గుడ్డలంతా తెచ్చి కుట్టి వారికి చక్క చేసి ఆ గుడ్డలు వాళ్ళకి ఇచ్చి దాంతో డబ్బును తీసుకుంటుండాది.
1: Mother served as a tailor, stitching the old garments and returning to people.
0: ఈ కష్టపడినంత కష్టము ఎంతకు వచ్చింది, కష్టకడపడి అదే గౌరవాన్ని తీసింది.
1: And this hard work gave him all the name.
0: నీవు నా ఇంటి పరిస్థితి నీవు తెలుసుకుని వర్తిస్తున్నావు.
1: The mother said, you are behaving in full knowledge of the position of family. You are bound to be successful because you know our family condition. Never give up your self-respect at any point of time. Struggle hard to uphold your self-respect. That self-respect will make you triumph and victorious.
0: కొన్ని విధమైనటువంటి సేవలు చేసి బూట్సులు తుక్కుట్టి ఈ విధంగా సేవ చేస్తూ వచ్చాడు.
1: While keeping up his self-respect, he did all kinds of jobs, the menial, the low.
0: క్రమక్రమేణ తల్లిజ మాటలను అంగీకరించి ఆత్మగౌరవాన్ని పెంచుకుంటూ వచ్చాడు.
1: Finally, what happened? He developed Himalayan self-respect.
0: ఈ ఆత్మగౌరవాన్ని పెంచుకున్న తర్వాత సొసైటీలో అతనికి మంచి పేరు వచ్చింది.
1: And he was very well received and appreciated by the community.
0: ఈ లోపల తనకు ఒక చిన్న ఉద్యోగం కూడా చిక్కింది.
1: In the meantime, he got a job.
0: ఆ దాంతోనే తండ్రిని పోషించుకుంటూ తాను జీవిస్తూ వచ్చాడు.
1: With the limited lot, he could take care of the mother and father.
0: ఈ విధంగా ఇతరులకు అంతా కూడా మంచి పేరు సంపాదించుకోవటం చేతనే అందరూ అతన్ని చాలా ప్రేమిస్తూ వచ్చారు.
1: Because the good name he got, he was very much loved by all, and he was respected.
0: ఈ లోపల కొన్ని ఎలక్షన్లు వచ్చినాయి.
1: It was the time of elections.
0: ఆ ఎలక్షన్ లోపల ఈ స్నేహితులందరూ కూడా నీవు చాలా సత్యాన్ని పలికేటువంటి వాడు, నీవు గౌరవం కోసం పాటుపడుతున్నావు, నీవు నిలిస్తేనే తప్పక మేమంతా ఓట్లు వేస్తామన్నారు.
1: All friends approached and said, you are respected, you are loved by everybody, now you contest in the election, they said.
0: సరే, వారి మాటలు నమ్మి తాను నిలిచాడు.
1: He had full faith in his friends and contested.
0: గౌరవం కోసం తాను నిలిచాడు.
1: And only for respect.
0: I want only gauram, respect too. I don't want money.
1: He said, I want only self-respect, not money.
0: స్నేహితులు కూడా సహాయం చేస్తూ వచ్చారు, మీ సహాయం నాకు అక్కర్లేదని.
1: He denied the help from his friends.
0: అంత కష్టపడి చేయటం వల్లే అతను అమెరికాకు ప్రెసిడెంట్ గా అయిపోయినాడు.
1: బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: ఎక్కడ పిచ్చవెత్తుతూ వచ్చినటువంటి క్లింటన్ ఆ ఆత్మగౌరవాన్ని పెంచుకోవటం చేత ఈ అమెరికాకు ప్రెసిడెంట్ కావటం ఎంత గౌరవం.
1: From the place of poverty, he became president.
0: ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got it?
0: పదం వల్ల రాలేదు.
1: Not out of
0: పదం వల్ల రాలేదు.
1: Not position.
0: ఆత్మగౌరవం వల్లే వచ్చింది.
1: It is only affiliation.
0: విద్యార్థులారా, మీరు ఎక్కడ పోయినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆత్మగౌరవాన్ని మాత్రం వదలకండి.
1: Anywhere, wherever you go, never give up this.
0: I am man, not animal. అనేటువంటి దీంతో మీరు పోషించుకొని రావాలి.
1: Just know yourself. Always by telling this, I am man, not animal. Man is moving like a vagabond.
0: కనుక ఈ విషయాత్తి లోపల సంచరిస్తున్నాడు.
1: Being a vagabond is after
0: senses. భౌతికమైన సుఖాలు మీకు ఎంత వరకు వస్తాయి?
1: The physical pleasures won't follow you. No.
0: కనుక ఈ భౌతిక భోగభాగ్యాలంతా క్షణంలో పోతాయి.
1: The physical sensual pleasure will vanish in a moment.
0: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మగౌరవాన్ని పెంచుకో.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ డివైన్.
0: ఆత్మగౌరవాన్ని పెంచుకున్నప్పుడే నీవు దేశానికంతా కూడా గౌరవాన్ని పొందుతావు.
1: విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూ విల్ బి రెస్పెక్టెడ్ బై ద హోల్ కంట్రీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరిద్దరు కూడాను ఈ దేశానికి ఒక విధమైనటువంటి చక్కని క్యాండిల్స్ మాదిరి తయారు కాండి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ బి క్యాండిల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఈ క్యాండిల్స్ ని పట్టుకుని ఈనాడు సాయంకాలం మా విద్యార్థులు ఒక డ్రామాను ప్రదర్శిస్తారు.
1: This evening you are going to witness a drama to be enacted by our students.
0: ఈ సాక్షాత్తు విల్టన్ యొక్క స్థితికి వచ్చేస్తుంది.
1: It is all the story of Lincoln.
0: మా ఒక విద్యార్థి డాక్టర్ చదవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు.
1: And one student wanted to be a doctor.
0: కానీ డాక్టర్ చదవడానికి బుక్కులు కొనడానికి కూడా శక్తి లేదు.
1: He didn't have enough of money to buy books.
0: కానీ ఏం చేస్తుంది, తల్లి చెప్పింది, నాయనా నీవేం భయపడవద్దు.
1: Others said, don't be afraid of
0: భగవంతుడున్నాడు.
1: There is God.
0: సర్వ విధాలా రక్షణ చేసేటువంటి వాడు తానే.
1: God protects you.
0: కాబట్టి వీళ్ళ కోసం వాళ్ళ కోసం నేను సేవమని పాటుపడద్దు.
1: So don't worry about others.
0: అని చెప్పేటప్పటికి ఆ నమ్మకం చేత ఒకనాడు కూర్చొని దైవానికి ఒక లెటర్ రాస్తున్నాడు.
1: With that faith, he wrote a letter to God.
0: దైవమా,
1: ఓ గాడ్,
0: నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట. మా తండ్రి గారు చెప్పారు, మా తండ్రి గారి మాటలు నేను చక్కగా విశ్వసిస్తున్నాను. ఆ విశ్వసిస్తున్నప్పుడు నీ ఉంటే నాకెందుకు దయ చేయకూడదు, నాకెందుకు దర్శనం ఇవ్వకూడదు.
1: He said, oh God, my father told me that you are everywhere. If you are existent, why don't you help me?
0: అని భగవంతునికి ఒక లెటర్ రాస్తూ నిచ్చుకున్నాడు.
1: He was writing a letter to God.
0: బెల్లు కొట్టింది, కాలేజీలో.
1: అండ్ ద బెల్ ఇస్ గివెన్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: వెళ్ళి కొట్టేటప్పటికి కాలేజీ పోవాలని అదంతా మర్చి మర్చి వచ్చినో ఈ జాబ్ అక్కడ కూలిపోయింది.
1: వైల్ కలెక్టింగ్ హిస్ బుక్స్ ద లెటర్ డ్రాప్డ్ ఆన్ ద వే.
0: దాన్ని పెట్టుకున్నానని ఉద్దేశంతో పోయినాడు పాపం.
1: థింకింగ్ ద లెటర్ వాజ్ విత్ హిమ్ హి రిటర్న్.
0: జారిపోయింది.
1: బట్ ద లెటర్ డ్రాప్డ్.
0: దాని వెనకనే ఒక పుణ్యాత్ముడు నడుచుకొని వస్తున్నాడు.
1: ఏ వర్చువస్ మ్యాన్ వాజ్ పాసింగ్ బై.
0: ఏదో పిల్లవాడు పాపం ఏదో రాస్తున్నటువంటి వాడు కింద పోగొట్టుకున్నాడే అని దాన్ని తీసుకుని చదివాడు.
1: సమ్ ఇన్నోసెంట్ బాయ్ మస్ట్ హావ్ డ్రాప్డ్ ఇట్. హీ కలెక్టెడ్ ద లెటర్ అండ్ రెడ్.
0: ప్రారంభంలోనే ఉంటున్నది మై డియర్ గాడ్ అని.
1: దేర్ ద లెటర్ బిగాన్ దిస్ వే మై డియర్ గాడ్.
0: ఎవరు డైరీ రాదు దేవునికి రాశాడట అని చదివితే చూస్తే నీవు దేవుడు, నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట, నువ్వు సర్వులను కాపాడుతావట, నేను ఆ నమ్మకాన్ని పెట్టుకుని నీకు ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నాకు డాక్టరేట్ డిగ్రీ ఇప్పించు అనుకుంటా.
1: దిస్ నోబుల్ మ్యాన్ has gone through the whole letter. Oh God, you are everywhere, that you are capable of helping everybody, please make me a doctor.
0: Thanu medical college chadavadaniki povalanu.
1: And he was
0: a medical college principal kuda chaala manchi vaadu.
1: The principal of the medical college is a noble man.
0: Aina neeku chaala telivi theater untunnai, nu chaala goppa vidyavantulu avtavu, neeku tappaka neeku seat chikkutundi, nenu isthanu seat kaani fees kattukovali annadu.
1: The principal of the medical college said, you stood first in the examination, I'll give you admission, but you must pay fees.
0: కట్టేటువంటి శక్తి లేనప్పుడు వాడిని ఎవరు అంగీకరించారు?
1: You may be highly intelligent, if you don't pay fees you cannot be admitted.
0: నేను ఎలాంటి వాళ్ళైనా కానీ సరే సీట్ ఇవ్వాలి.
1: But because of his rank he must be admitted.
0: వాళ్ళ డబ్బుతో నాకు అవసరం లేదు.
1: And he said, I'm not bothered.
0: ప్రేమతోనే నాకు అవసరము.
1: His love, that is important. వాళ్ళ
0: ప్రేమతో సంపాదించలేనటువంటిది దేనితోనూ సంపాదించలేరు.
1: If you don't acquire through love, it's not possible to get it by any way. And he could get seat.
0: సీట్ చిక్కేటప్పటికి ఆనందంగా ఉంటున్నాడు.
1: The boy was happy.
0: కానీ లోపల మాత్రం బాధగా ఉంటుండాలి. దీనికి నిత్యము ప్రతి నెల కూడా దీని ఫీజు కట్టాలి.
1: బట్ హీ వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ఫీజ్ మస్ట్ బి పెయిడ్.
0: ఎక్కడి నుంచి తెచ్చింది నేను?
1: Where from?
0: నయా పైసా లేదు నా దగ్గర.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ పై.
0: చెప్పులు కుట్టేటువంటి వాళ్ళ దగ్గర అయినా కొద్ది నయా పైసాలు ఉంటాయి.
1: ఈవెన్ ఎ కాబ్లర్ విల్ హ్యావ్ సమ్ మనీ.
0: పైసా లేదే అన్నాడు.
1: హీ హాడ్ నో మనీ విత్ హిమ్.
0: కానీ ఆ జాబు ప్రిన్సిపల్ దగ్గర పోయి చేరింది ఎప్పుడే.
1: బట్ దిస్ లెటర్ ఆల్రెడీ రీచ్డ్ ప్రిన్సిపల్.
0: ఆ యొక్క జాబును చూసుకున్నటువంటి వాడు తన మనసు కూడా మారినది.
1: అండ్ ద మైండ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చేంజ్డ్, ట్రాన్స్ఫార్మ్డ్.
0: నాయన నీవేమి యోచన పెట్టుకోవద్దు, దైవాన్ని నమ్ముకున్నావు తప్పక నీకు దిగ్విజయం జరుగుతుంది అన్నాడు.
1: ద ప్రిన్సిపల్ సెడ్, బాయ్ యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్, హి విల్ నెవర్ బిట్రే యు.
0: జరిగింది ఈ జాబును ఒక శ్రీమంతుడు చిక్కినాడు. ఆ శ్రీమంతుడు తీసుకుని పోయి ఈ పిల్లవాడు చాలా మంచివాడని అతనికి 5 సంవత్సరం కూడా జరగవలసిన ఫీజు అంతా ఒకే తూరి కట్టేశాడు.
1: దిస్ లెటర్ టు గాడ్ ఈస్ పిక్డ్ అప్ బై ఎ నోబుల్ రిచ్ మ్యాన్ అండ్ హీ పెయిడ్ ది ఫీజ్ ఫర్ ది హోల్ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ హిస్ స్టడీ ఇన్ ద మెడికల్ కాలేజ్.
0: అప్పుడు ప్రిన్సిపల్ ఒకనాడు పిలిచాడు ఈ యొక్క పిల్లను.
1: ప్రిన్సిపల్ కాల్ దట్ బాయ్ వన్ డే.
0: నాయన నువ్వేం వరీ చేయవద్దు.
1: హి సెడ్, ఓ బాయ్ డోంట్ వరీ,
0: నీ యొక్క ఫీజు అంతా కూడా నాకు ముందుగానే అందిపోయింది.
1: యువర్ ఫీజ్ ఈస్ ఆల్రెడీ పెయిడ్ అప్.
0: ఎట్లా అందింది, ఏ విధంగా అందింది? చాలా ఆశ్చర్యపడుతున్నాడు.
1: హి వాస్ వెరీ మచ్ మిస్టిఫైడ్. హౌ కుడ్ యు గెట్ ద మనీ?
0: ఇప్పుడు నీకు తెలియదు, డిగ్రీ వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు.
1: యూ విల్ నాట్ నో నౌ, ఆఫ్టర్ గెటింగ్ ద డిగ్రీ ఐ విల్ టెల్ యూ.
0: ఈ విధంగా కష్టపడి పూర్తి తన డిగ్రీ తీసుకున్నాడు.
1: అండ్ హీ గాట్ హిస్ డిగ్రీ ఫైనల్.
0: డిగ్రీ తీసుకున్నటువంటి వాడు కట్టగలబడి ఈ యొక్క ప్రిన్సిపల్, ఈ రిచ్ మ్యాన్ ఇద్దరు చెప్పినటువంటి బోధనంతా విని అప్పుడు తాను అనుకున్నాడు.
1: Then he thought within himself, listening to the teachings of the principal and the rich man.
0: Tana classmates anta vachesi nu goppa doctor avtavu dandiki sampadana chestavu ani anta varnicharu.
1: All his classmates came and said, you are going to be a big man.
0: Naaku akkarledu.
1: He said, I don't want position.
0: Nenu chadivindeetundi seva cheyatam kosam chesanu.
1: I have studied to serve the
0: samaj seva my life.
1: And my life is only service to society.
0: సమాజానికి నేను సేవ చేయాలి.
1: I must serve society.
0: ఫ్రీ సేవ చేయాలి.
1: I should serve.
0: నేను ఏ విధంగా చదివినానో ఆ విధంగా ఇతరులకు సేవ చేయాలి.
1: Just as I studied, I should also help others.
0: అలాంటి పిల్లలు ఈనాడు లోకంలో కనిపిస్తారా?
1: Do you find such children today?
0: చాలా అరుదుగా ఉంటున్నారు.
1: They are very rare.
0: డబ్బు చిక్కదు.
1: They don't get money.
0: డబ్బు లేకుండా స్కూల్లో ఎక్కడ ప్రవేశమే చిక్కదు.
1: They will not get admission anywhere.
0: పుట్టిన బిడ్డకు ముందుగానే ఒక ఎలిమెంటరీ స్కూల్ లోపల బుక్ చేసుకుంటారు.
1: The seat is reserved in advance before the birth of the child.
0: Advance ఒకటి కట్టాలా? 20,000, 30,000, 40,000.
1: One has to pay 30,000 to 40,000 rupees as advance reservation for admission into school.
0: ఆ విధంగా ఉంటుంటే ఇలాంటి వాడికి ఎక్కడ చిక్కుతుంది?
1: When this is situation, can you find a boy of this
0: nijamainatundi namakam kaliginatundi vaniki nijamainatundi oka faith tho bhagavantuni poojinchetundi vaniki talchetundi vaniki aatma vishwasam kaliginatundi vaniki ekkadaina emaina jarugutundi.
1: Man of a strong faith, determination and self respect will certainly accomplish achieving
0: namakam lo konchu chelichipothunnadi.
1: Therefore, what happened to the faith in you?
0: నమ్మకము లేకుండా ఉండిన వారు ఏ విధంగా జీవించగలరు?
1: How can you live in this world?
0: నమ్మకము రెండు నయనములే లేవు. అందులేని నేను అవని యందు.
1: People on earth today are totally blind, having lost the eyes of faith.
0: ఆ అంత జ్ఞాననేత్రం చెరు చెమచెచ్చం తెరిచి ప్రయోజనం లేదు.
1: It's not the physical eye that's important. The wisdom eye is important.
0: చెచ్చం తెలుపు.
1: Open the eye of wisdom.
0: ఫలితం నీకు చిక్కుతుంది.
1: Then you will get the results.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతకాలము స్వామి యొక్క కాలేజీలో మీరు వినిపించారు.
1: యు హావ్ స్పెంట్ ఆల్ ద టైమ్.
0: ఎక్కడైనా సరే మీరు పోయి చెప్పండి, ఒక నయా పైసా మీకు ఏమైనా ఖర్చు అయిందా?
1: హావ్ యూ స్పెంట్ సింగిల్ నయా పైసా?
0: లేదు.
1: నో.
0: మీకు ఎక్కడైనా ఖర్చు అవుతుందేమోని నేను చాలా బాధపడుతుంటాను.
1: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ హావ్ టు స్పెండ్ మనీ.
0: చిన్న విషయం మీకు చెప్తున్నాను, ఈనాడు ఎప్పుడు నేను చెప్పను.
1: భగవాన్ నెవర్ టెల్స్ లైక్ దిస్. పిల్లలు
0: పరీక్షలు వచ్చిందంటే రాత్రి అంతా లైట్ వేసుకుని చదువుతుంటారు.
1: అండ్ బాయ్స్ విల్ పుట్ ఆన్ ద లైట్ టు రీడ్ త్రూ.
0: కానీ వార్డెన్ చెప్పాడు, ఈ యొక్క లైట్ ని ఉపయోగపెట్టుకునేంతో కొంచెం లిమిట్ గా మీరు పెట్టుకోండి అన్నారు.
1: వార్డెన్ ఇన్స్ట్రక్టెడ్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండర్ సర్టెన్ లిమిట్.
0: కరెంట్ బిల్లు చాలా అధికమవుతుందది అన్నాడు.
1: ది ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్ గోయింగ్ అప్.
0: కానీ వారు ఏమాత్రం వినలేదు.
1: ద బాయ్స్ డిడ్ంట్ హియర్ దట్.
0: చదువుతూనే ఉంటున్నారు.
1: దే వర్ రీడింగ్ అండ్ రీడింగ్.
0: తర్వాత పరీక్షలు వచ్చేసేసినాయి.
1: ఎగ్జామినేషన్
0: పరీక్షలకు ముందుగా రెండు నెలలు వచ్చేటప్పటికి కరెంటు వాడు దాన్ని కరెంటు ఆపిచేశాడు.
1: అండ్ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హాస్ కట్ ఆఫ్ ది సప్లై, పవర్ సప్లై.
0: నీ కర్తవ్యాన్ని నివర్తించలేదు. వాట్ డ్యూటీ వాడు చేశాడు?
1: బట్ ది డిపార్ట్మెంట్ డిడ్ ఇట్స్ డ్యూటీ.
0: లైట్ లేవు.
1: దేర్ ఇస్ నో పవర్ సప్లై.
0: బాధపడుతున్నారు.
1: బాయ్స్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్.
0: నాలుగు నెలలు లైట్ లేదు.
1: There was no power supply for 4 months.
0: వచ్చి మా వార్డెన్ నా దగ్గర చెప్పుకున్నాడు.
1: వార్డెన్ కేమ్ అండ్ ప్రేయ్డ్ టు భగవాన్.
0: ఇంతకాలం మీరే మమ్మల్ని చూచారు. ఈ లైట్ లేకుండా పోవడం వల్ల ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం లోపల చాలా బాధపడుతున్నారు పిల్లలు అన్నారు.
1: ది వార్డెన్ టోల్డ్ భగవాన్, స్వామి, బాయ్స్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ దేర్ ఇస్ నో పవర్ సప్లై.
0: పరాయి వాడిన, అప్పుడే వచ్చి నాతో ఎందుకు చెప్పకూడదు?
1: భగవాన్ సాడ్, వై డిడ్ యూ రిపోర్ట్ టు మీ ఇమీడియట్లీ?
0: కానీ ఇన్ని ఖర్చులు పెడుతున్నారు, ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవి కూడా మీకు ఎట్లా బాధ్యత పెట్టేది?
1: స్వామి, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డెన్, హౌ కెన్ ఐ గివ్ యూ అడిషనల్ బర్డెన్?
0: ఎంత అవుతుంది అన్నాడు.
1: భగవాన్ ఆస్క్డ్ వాట్ ఇస్ ది అమౌంట్?
0: 70,000.
1: 70,000
0: బిల్ ఇవ్వాలి వాళ్ళకు.
1: అండ్ దే డోంట్ గివ్ ద బిల్ ఎనీ.
0: యోచన చేయొద్దు.
1: డోంట్ వరీ.
0: పిల్లలకు చెప్పొద్దు.
1: డోంట్ టెల్ బాయ్.
0: నేను ఇస్తాను, పోయి వాళ్ళకి కట్టేసేసి లైట్ ఇప్పించేసే.
1: భగవాన్ సెడ్, ఐ విల్ పే అండ్ లెట్ దేర్ బి పవర్ సప్లై యాజ్ యూజువల్.
0: ఆ విధంగా పిల్లల యొక్క క్షేమాని కోసమని ఎన్నో పాటలు పడుతుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ ఫర్ స్టూడెంట్.
0: ఒక పేపర్ లో చూచాను, చిన్న పేపర్ లో,
1: ఎ స్మాల్ న్యూస్
0: పేపర్ అంటే చూడను.
1: భగవాన్ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్.
0: కానీ చూచాను.
1: దట్ డే ఇట్ హ్యాపెన్
0: ఒక తల్లి ముగ్గురు బిడ్డల్ని పెట్టుకుని బాధపడుతూ ఉంటున్నది. తండ్రి పోయినాడు.
1: A mother was feeling so sad with her 3 of the children because she lost her husband.
0: అలాంటి పిల్లల్ని ఎవరు చూస్తూ చూడగలరని ఆ తల్లి విషయం పెట్టింది. ఆ ముగ్గురు పిల్లలను చంపుకుంది, తాను చచ్చింది.
1: What happened was the mother and the children consumed poison and died.
0: రెండవ దినమే నేను చూసి చాలా బాధపడ్డాను.
1: భగవాన్ saw this news item.
0: భారతదేశం అన్నపూర్ణ క్షేత్రమే.
1: భారత్ ఈజ్ ది సెంటర్.
0: అన్నపూర్ణ క్షేత్రం లోపల తిండి లేకుండా చావటము ఎంత ఘోరము.
1: భారత్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఫుడ్ అన్నపూర్ణ, హౌ ఇస్ ఇట్ పీపుల్ డై ఆఫ్ స్టార్వేషన్
0: అని ఉద్దేశంతో,
1: విత్ ది అంబిషన్ దట్ షుడ్ నాట్ హ్యాపన్.
0: తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వాడికి ఏ గతి పడుతుంది?
1: దట్ డే ఇట్ హ్యాపెన్.
0: ఒక తల్లి ముగ్గురు బిడ్డల్ని పెట్టుకుని బాధపడుతూ ఉంటున్నది. తండ్రి పోయినాడు.
1: మదర్ వాజ్ ఫీలింగ్ సో సాడ్ విత్ హర్ 3 ఆఫ్ ది చిల్డ్రన్ బికాస్ షీ లాస్ట్ హర్ హస్బెండ్.
0: అలాంటి పిల్లల్ని

0: How is it people die of starvation?
1: అని ఉద్దేశంతో
0: with the ambition that it should not happen.
1: తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వారికి ఏగెత్తబడుతుంది.
0: What will happen to the orphans?
1: అలాంటి వాళ్ళకు మనం చోటు ఇవ్వాలి.
0: We should help them.
1: అలాంటి వాళ్ళకు మనం ఆదర్శం ఇవ్వాలి.
0: We should give them some refuge to these people.
1: అని పిల్లలందరిని కూడా తీసుకొని వచ్చాను.
0: And then Swami
1: మండలము కొత్త చెరువు మండలము పుట్టుబత్తి మండలము
0: భగవాన్ వాంటెడ్ స్టూడెంట్స్ టు గో అరౌండ్ దీస్ త్రీ మండల్ ఏరియాస్
1: అక్కడ తల్లిదండ్రులు లేకుండా ఏదో అవ్వలు తాతలు వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా చాలా బయటవాడైపోయినారు
0: దేర్ ఆర్ సమ్ ఫోర్ లాన్ ద ఆర్ఫన్స్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ బై ద గ్రాండ్ పేరెంట్స్
1: ఏర్పడింది
0: దే డోంట్ హావ్ ఎనీథింగ్ టు కీప్
1: అందరిని కలెక్ట్ చేసి 60 మందిని తెచ్చారు
0: ఆల్ ఆర్ఫన్స్ అరౌండ్ 60 ఆర్ బ్రాట్ హియర్
1: నాయన మీకు భోజనం పెడతాము మీకు చదువు చెప్పిస్తాము అన్ని ఆధారాలు చేస్తాము మీరేమాత్రం భయపడకూడదండి గట్టిగా బోధించాను
0: భగవాన్ టోల్ దెమ్ క్లియర్లీ ఐ విల్ గివ్ యూ ఫుడ్ ఐ విల్ ఎడ్యుకేట్ యూ డోంట్ ఫీల్ సారీ డోంట్ ఫీల్ సారీ
1: నేను పిల్లలు 60 మందిని తెచ్చాము
0: 60 చిల్డ్రన్ ఆర్ బ్రాట్
1: తర్వాత వాళ్ళకి చెప్పాను మీరు పాస్ అయిన తక్షణమే మీకు ఒక ఆధారం కూడా కలుగుతుంది మీకు ఇండ్లు కట్టిస్తానని అప్పుడే ఒక నెల లోపలే వాళ్ళకంతా ఇండ్లు కట్టించారు
0: భగవాన్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఫర్ దీస్ ఆర్ఫన్స్
1: కట్టించి వాడికి పేరు చెప్పి నాయన మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను
0: భగవాన్ డిపాజిటెడ్ 1 lakh ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద బ్యాంక్
1: మీరు చదువులు చదివి మీ ఉన్నత స్థితికి వచ్చేటప్పటికి ఒక 15 అవుతుంది
0: ఇట్ మే టేక్ 10 years
1: చిన్న పిల్లలు పాపం
0: దేర్ ఆర్ సో యంగ్ చిల్డ్రన్
1: అప్పటికి వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీ వడ్డీ చేసి మీకు 3-4 lakhs అవుతుంది
0: ది ఇంట్రెస్ట్ అక్రూడ్ వుడ్ కమ్ టు 3-4 lakhs లేటర్
1: అప్పుడు మీరు సుఖంగా జీవించుకోవచ్చు అని చెప్పి
0: దెన్ యూ కెన్ లీడ్ ఎ గుడ్ లైఫ్
1: చెప్పేటప్పటికి వాళ్ళు ఎవరు నమ్మలేదు
0: దే డిడ్ బిలీవ్ ఇనిషియల్లీ
1: ఎలా నమ్మగలరు ప్రపంచం ఈ విధంగా ఉంటున్నప్పుడు ఇలాంటి సత్యాన్ని వాడు నమ్మరు
0: వెన్ ది సినారియో ఆఫ్ ద వరల్డ్ ఇస్ లైక్ దాట్ నోబడీ విల్ బిలీవ్ ట్రూత్
1: అసత్యాన్ని బాగా వర్ణిస్తారు
0: అండ్ అన్ట్రూత్ ఈస్ ఎక్స్టోల్డ్
1: కనుకనే వాళ్ళకి చెప్పి వాళ్ళకి పోషణ చేసి భోజనం పెడుతున్నాం ఈనాడు ఒక్కొక్క పిల్ల పేరుతో 100,000 రూపాయలు ఇచ్చారు
0: టుడే ఎవ్రీ చైల్డ్ హెస్ గాట్ 1 lakh rupees ఇన్ హిస్ నేమ్
1: పరమహంస కూడా చాలా ప్రేమతో వాళ్ళని చూసుకుంటున్నాడు
0: పరమహంస ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ ఆల్ ద లవ్
1: ప్రతి దినం కూడా వాళ్ళు కారులో తీసుకురావటము కారులో తీసుకుపోవటము వీళ్ళంతా వదలటము
0: ఎవ్రీడే హెస్ బిన్ సర్వింగ్ బ్రింగింగ్ దెమ్ హియర్ ఇన్ హిస్ కార్ అండ్ డ్రాపింగ్ దెమ్ బ్యాక్
1: ఆనందంగా ఉంటున్నారు పిల్లలు
0: బాయ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ
1: వేదాన్ని నేర్చుకున్నారు
0: They are learning Veda.
1: అందరూ వేదం చెప్పుకొచ్చారు.
0: All Vedas can chant Veda.
1: ఆనందంగా ఉంటారు.
0: They are very delightful.
1: నాయనా మీరు బాగున్నారా అని అడిగితే మాకేం స్వామి కల్పవృక్షం మాది మీరుంటే మాకేం తక్కువ అంటారు వాళ్ళు.
0: If you ask those boys, if you ask those boys how are you, the boys will say, Swami, you are here as a wish fulfilling to me.
1: వాళ్ళకి ఆనందం ఎక్కడ నుంచి చిక్కుతుంది?
0: How do you expect them to be blissful?
1: చిక్కుతుందా చిక్కదు.
0: Not out of money.
1: ప్రేమ చేతనే వాళ్ళని అంత ఆదర్శంగా తీసుకోవటం వల్ల వాళ్ళకి అంత హ్యాపీగా కలిగింది.
0: It is only love that made them blissful.
1: ఆ విధంగా నేను చేసేటువంటి పనులు ఒక్కటి కాదు ఎవరికి మేము చెప్పము.
0: భగవాన్ డస్ నాట్ డిక్లేర్ ఇన్ పబ్లిక్ వాట్ ఆల్ హీ డస్.
1: ఎందుకంటే వాళ్ళు నమ్మరు ఎవరు.
0: Because people are not prepared to believe
1: truth. నమ్మకంతో నాకేం కావాలి నా నమ్మకం నాది.
0: భగవాన్ గోస్ బై హిజ్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: వాళ్ళని పోషించాలి.
0: And they have to be
1: వాళ్ళు ఉద్ధరించాలి మానవ మాత్రమే
0: అండ్ దే ఆర్ హ్యూమన్స్
1: మానవ కంటే విదేశం కాదు
0: దే ఆర్ నాట్ సెపరేట్
1: కనుకనే ఎప్పుడు కూడా చెప్పినట్టు చేయాలి
0: వన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద ఆర్డర్ కమాండ్
1: మీరు ఎందరూ ఇంతకాలము ఈ హాస్టల్లో పెరిగినటువంటి వాడు
0: యు ఆల్ హావ్ స్టేడ్ ఇన్ అవర్ హాస్టల్
1: తిరిగి మీ స్వస్థానానికి వెళ్లి
0: You go to your native place.
1: తల్లిదండ్రులు సేవించుకొని
0: సర్వ్ యువర్ పేరెంట్స్
1: ఉద్యోగాలు కూడా చేసుకొని
0: గెట్ జాబ్స్
1: మధ్య మధ్య వచ్చి పోతుండండి
0: You also visit this place in between.
1: ఈ నేర్చుకున్నటువంటివన్నీ కూడా కొంతవరకు మర్చిపోతారు.
0: Sometimes you may forget what all you have learned.
1: ఈ వచ్చి మిమ్మల్ని పోషించడానికి పూర్తి అవుతుంది.
0: And once you come and repeat your visit.
1: చక్కగా మీరు యోచన చేసుకోండి. పెద్దగా అర్థం చేసుకోనక్కర్లేదు. ఒక పిల్లవాడు.
0: You don't need to go that far. One boy.
1: ఆ అబ్బాయిని అడగండి. తల్లి లేదు తండ్రి లేదు.
0: That boy has
1: దగ్గరికి వచ్చినప్పుడు తల్లి మాత్రమే ఉన్నది ఆమె కూడా కొంతకాలం నేను చెప్పాను అన్నదప్పుడు హాస్టల్లో ఉంటుంది ఆడపిల్లని చూసుకొని బాగా ఉండమ్మా అన్నాను ఆమె కూడా పోయింది అప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి నేను ఇక్కడ అన్ని విధాలు చదివించి ఇప్పుడు ఎంబీఏ పాస్ అయిపోయినాడు ఎంబీఏ పాస్ అయిపోయి లెక్చర్ గారు చాలా చాలా ఇప్పుడు తనకు అక్కడే మేమే ఉద్యోగం ఇచ్చేసేసాం
0: అండ్ దట్ బాయ్ స్టేడ్ విత్ భగవాన్ భగవాన్ ఎడ్యుకేటెడ్ హిమ్ హీ పాస్డ్ ఎంబీఏ టుడే ఇస్ ఎ లెక్చరర్
1: శ్రద్ధగా చదివాడు
0: అండ్ హీ స్టడీడ్ వెరీ వెల్
1: అక్కడ చాలా మీకు ఎగ్జాంపుల్
0: అండ్ హీ దట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్
1: అస్ ఈ విధంగా ఎంతమందికో నేను పోషిస్తున్నాను
0: భగవాన్
1: అది నా డ్యూటీ నా వారు వారు నేను పరాయి వాడిని కాదు వారు నా వారి కాకుండా పోలేదు నేను వారి వాడిని వారు

0: అవారు
1: భగవాన్ కన్సిడర్స్ దట్ ఈజ్ ఇట్ ఇస్ డ్యూటీ
0: అలాంటి ప్రేమ చేత
1: ఫీల్స్ దట్ హీ బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్
0: ఎంతనో ఆదర్శంగా ఉంటుంటారు
1: ద నంబర్ ఆఫ్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ టుడే
0: చాలా మంచి పిల్లవాడు
1: ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్
0: ఎవరిని ఏమాత్రం కూడా ప్రశ్నించేటువంటి వాడు కాదు
1: అండ్ యూ నెవర్ క్వశ్చన్ ఎనీబడి
0: ఎవరిని అడిగేటువంటి వాడు కాదు
1: యూ నెవర్ ఆస్క్
0: ఏదైనా ఉంటే ఎవరిని కూడా అడగకూడదు నా దగ్గర నేను ఇస్తాను
1: అండ్ భగవాన్ సెడ్ యూ కమ్ టు మీ డోంట్ ఆస్క్ ఎనీబడి
0: ఆ విధంగా చేసి వాళ్ళని పోషిస్తున్నాం
1: అండ్ యూ వాస్ టేకెన్ కేర్ ఆఫ్ టిల్ నౌ
0: ఇవన్నీ ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే
1: why these things are said
0: ee convocation anetundi pillalku sambandhinchinatundi vishayam
1: convocation has got something to do with students
0: అలాంటి పరిస్థితులు ఎవరైనా మీకు కూడా చిక్కినటువంటి మీరు కూడా పోషించండి
1: యు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్
0: సమాజ సేవనే ముఖ్యమైనటువంటి సేవ
1: సర్వీస్ టు సొసైటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్
0: సంక్షేమానికి సరైనటువంటి సమాజ సేవ అవసరము
1: అండ్ ఫర్ వెల్ఫేర్ సర్వీస్ ఇస్ ఎసెన్షియల్
0: కనుక ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్
1: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్
0: ఆ రెండింటినీ మీరు పెంచుకోండి
1: డెవలప్
0: అందరినీ ప్రేమించండి అందరినీ సేవించండి
1: లవ్ ఆల్ సర్వ్ ఆల్
0: వాళ్ళు ఏమైనా అనుకోని ఏమైనా చేసుకోని
1: లెట్ దెమ్ థింక్ యాజ్ దే లైక్
0: మాత్రం ఈనాటి విద్యార్థులు మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి
1: స్టూడెంట్స్ షుడ్ స్ట్రెంగ్థెన్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవ చేయాలి
1: సర్వ్ యువర్ పేరెంట్స్
0: తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి అసంతృప్తి కూడా పెట్టకూడదు
1: నెవర్ డిస్ప్లీజ్ యువర్ పేరెంట్స్
0: అలాంటి రీతిగా జరిగినప్పుడు చదువులో ఉన్నటువంటి సారం అది
1: That is the essence of education.
0: విద్య కలుగును వినయంబు వినయమును కలుగు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలన ధర్మంబు
1: So education should confer humility. Humility should give you deservedness. Out of deservedness, the affluence of prosperity. And be humble. The essence of education is humility. Never be egoistic.
0: అహంకారాన్ని నిర్మూలన చేసి ఆత్మవిశ్వాసం చేత మీ సమాజ సేవ చేయండి
1: కిల్ యూర్ ఈగో విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సర్వ్ ది సొసైటీ
0: ఒక నయా పైసా లేని పిల్లలకు
1: దోస్ వితౌట్ పైసా
0: వాడికి వచ్చే నెల నుంచి కూడా 7,000-8,000 అయిపోతుంది జీతం
1: అండ్ ది సాలరీ ఇస్ 6,000-7,000 టుడే
0: బిగినింగ్ లోనే అంత అవుతుంటే ఇంకా ముందుకు ఎంతైనా కావచ్చు
1: యూ కెన్ అండర్స్టాండ్ హౌ he will come up in life in future
0: kaani manchi pillalu kabatti variki em matram note raadu
1: there will be no shortage because he is good
0: vaada bhavishyattanta kuda nene chusukuntanu
1: bhagavan will take care of his future
0: nen adigana abbayini naina yemu baitiki povalani da ishtamu
1: bhagavan asked him do you wish to go outside
0: naaku ekkada povalani ishtam
1: I don't want to go anywhere
0: aithe undu
1: then stay back
0: ee jeetham nu theesko nen evarikaina ivvalsindi kada
1: the salary has to be paid to anybody
0: evvare gaani ikkada pan chesinattu vaadu jeetham lekunda evariki nen chusukonu
1: all receive salaries here in our colleges
0: baaki vaadikanta ye maatramo teliyadu
1: and they don't know many people know they don't
0: vaalle naaku istunnattuga bhavistuntaru
1: many people think that they are giving money
0: appatiki ledu
1: okkari
0: vadda nundi ee naya paisa kuda puchukovatam ledu
1: bhagavan does not accept even single naya paisa
0: manchi paniki ave vastuntayi
1: and in fact things come on in their own by his will
0: నా మంచి పనికి అన్ని అక్కడికక్కడే లభిస్తుంటాయి
1: ఆల్ గుడ్ టాస్క్స్ ఆఫ్ భగవాన్
0: ఇంతవరకు ఇన్ని లక్షల మంది ఉంటున్నారు ఇక్కడ ఎవరైనా నేను పైసా అడిగానా
1: డిడ్ భగవాన్ ఆస్క్ ఎనీ సింగిల్ పైసా ఫ్రమ్ ఎనీబడి
0: ఎవరు ఎప్పుడు కూడా అడగలేదు
1: నెవర్ నెవర్
0: 30-40 ఏళ్ళ నుంచి వచ్చేటువంటి వారంతా ఉన్నారు
1: దేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ 40 ఇయర్స్ స్టాండింగ్
0: అడగలేదు
1: భగవాన్ నెవర్ ఆస్క్
0: అడగలేదు అడగరు
1: He will not ask in future.
0: కానీ నా దీక్షను సాధిస్తూ వస్తుంటాను
1: బట్ భగవాన్ గోస్ ఆన్ గివింగ్ అండ్ గివింగ్
0: ఇది ఇంకా క్రమక్రమేణా అభివృద్ధి అవుతుంది కానీ క్షీణించదు
1: This will grow further and further.
0: ఈ పిల్లలంతా పోషించు రావాలి
1: We have to take care of
0: children. యువకులంతా కూడా మంచి ఆదర్శప్రాయులుగా నిలచాలి
1: Youth should be molded as ideal people.
0: ఇలాంటి ఆదర్శమైనటువంటి పిల్లలు చిక్కితే అంతకంటే ఆనందం ఏమిటి అదే నా ప్రాపర్టీ
1: Bhagavan will be so happy to have such ideal students.
0: అందరూ అడుగుతుంటారు స్వామి ప్రాపర్టీ ఎంత ఉండాలిని
1: Many people ask what is your property?
0: నా ప్రాపర్టీ అంటే పిల్లలే నా ప్రాపర్టీ
1: Students are Bhagavan's property.
0: వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సర్టిఫికెట్ చేస్తే అదే నాకు ఆనందం
1: ఇఫ్ దే ఆర్ గుడ్ వేర్ ఎవర్ దే గో ఇఫ్ దే గెట్ గుడ్ నేమ్ దట్ సాటిస్ఫైస్ భగవాన్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: ఈనాడు
1: టుడే
0: మీ డిగ్రీ పుచ్చుకునే సమయం లోపల ఇదే నా డిగ్రీ
1: డ్యూరింగ్ దిస్ కాన్వోకేషన్ దిస్ ఈస్ ద డిగ్రీ దట్
0: ఎడ్యుకేషన్ డిగ్రీ వాళ్ళు ఇస్తుంటారు
1: The degrees are given to you.
0: Care. Educare degree nenu istunnanu.
1: Get the degree of educare.
0: Adi atmanandamaku sambandhinatvanti.
1: It relates to the bliss of the self. Bliss of the self is educare.
0: Kalukane meeku edi kavasane nenu chusukuntanu.
1: Bhagavan will take care of you in every way.
0: Pani chestu nadumunchi pani cheyali.
1: You work. Bend your body.
0: Somani potu kaakurdu.
1: Never be lazy.
0: లేజీ కాకూడదు.
1: డోంట్ బి లేజీ.
0: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్ ఇస్ రెస్ట్ అండ్ బెస్ట్.
0: ఆ రియలైజేషన్ చేయడానికి పేరు పెడి
1: అటైన్ దట్ రియలైజేషన్.
0: ఈనాడు
1: టుడే
0: మన కలాం వచ్చి ఈ యొక్క ఇరిగేషన్ దీని లోపల తాను భాగం వహించడము నాకెంతో ఆనందమైంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద విజిట్ ఆఫ్ కలాం ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
0: అతను దేశాభిమానము ఎవరైనా కులాభిమానం అనుకుంటారు అతని కులాభిమానం కూడా లేదు.
1: హీ హాజ్ నో అఫిలియేషన్ ఆన్ గ్రౌండ్ కమ్యూనిటీ.
0: మహమ్మడన్
1: ఇస్ అ మహమ్మడన్.
0: ఏ మాత్రము వేదం లేదు.
1: హీ హాజ్ నో అఫిలియేషన్.
0: అందరినీ ప్రేమిస్తాడు.
1: హీ లవ్స్ ఆల్.
0: అందరినీ చేస్తూ దగ్గర చేస్తాడు.
1: అండ్ హీ ఇస్ క్లోజ్ టు ఎవ్రీబడి.
0: ఏ దేశము పోలేదు.
1: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
0: ఏ దేశం నుంచి విద్యను అభ్యసించలేదు.
1: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
0: భారతదేశం నుండి ఉండి అన్ని విధాలా సాధించాడు.
1: హీ స్టేడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ హీ హాస్ బీన్ సర్వింగ్.
0: సైంటిస్ట్ ఎవరు కనిపించలేదు ఇక్కడ.
1: సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: అతనికి ఏమాత్రము ఒక విధమైన అలంకారం లేదు.
1: అండ్ నథింగ్, నో వాట్స్ ఎవర్.
0: అతని హృదయమే పెద్ద అలంకారం.
1: అండ్ హీ గోస్ బై విట్నెస్ ఆఫ్ హిస్ హార్ట్.
0: అతని మంచి గుణము.
1: హీ ఈజ్ వన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్.
0: భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: సో హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
0: ఈ ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఇంకా ఐదేళ్ళంతా ఉండి దేశాన్ని ఇంకా ఉద్ధరించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ హిమ్ టు సర్వ్ దిస్ కంట్రీ అండ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 22nd November 2002 in Prashanti Nilayam during the convocation of the Sri Satya Sai Institute of Higher Learning. Baba highlighted the need for all of us to use our education to serve our respective motherlands. He added that only by doing so can we attain glory. He urged everyone to eliminate dehabhimana or attachment to the body and to cultivate deshabhimana or attachment to one's country. Thank you. Sai Ram.

0: as he emerges from the mother's womb, he does not bring any wealth with him. As he goes from this world, he does not take any wealth with him. He could accumulate and accumulate by the lakhs. What does he do with all the gold and the precious which he accumulates? He cannot take anything that he may bury deep within the womb of the Mother Earth. He hides. He tries to keep away from the eye of the world, little realizing that he could possibly put these to acts of dharma, to acts of mercy or compassion. In the end, what is going to happen to all that he accumulates? For all that he knows, this may be taken away by the robbers, or he may have to come up with it for something which he doesn't have any mind for.
1: ప్రేమస్వరూపుడు ఉదాత్తమైన లక్ష్యమునకు సాధించే నిమిత్తమై జీవితమునైనప్పుడు త్యాగం చేసేటువంటి యొక్క త్యాగశీలు నేడు సమాజమునకు అత్యవసరం.
0: Embodiments of love. It is of paramount necessity for the world of today that people with a view to sacrificing, with a view to coming out with all that they have, it's absolutely essential that the world needs such people today.
1: ఒక్క లక్ష్యమును సాధించినంత మాత్రమున తృప్తి పొందేటువంటి స్వభావం కాదు మానవునికి.
0: It is not given to man that by succeeding merely in one endeavor of his, he becomes satisfied. ఇంకను
1: తన జీవితంలో ఎన్నో లక్ష్యములు సాధించాలని కలగంటుంటాడు మానవుడు.
0: He dreams of achieving many, many more things.
1: కానీ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను గుర్తించుకొనలేక ఆశలకు గురి అవుతున్నాడు మానవుడు.
0: బట్ నాట్ రియలైజింగ్ ద ఇన్నేట్ స్పార్క్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ హిమ్ అండ్ ద ఇన్నేట్ ప్యూరిటీ, హీ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ అన్డిజైరబుల్ థింగ్స్.
1: ఐకమత్యమే జీవిత సూత్రము.
0: యూనిటీ ఈజ్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
1: సామూహిక కృషినే అభివృద్ధికి మార్గము.
0: వర్కింగ్ టుగెదర్ ఈజ్ ద కీ టు ప్రోగ్రెస్.
1: మానవులు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్ని సాధించటంలో సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ మెన్ వర్క్ టుగెదర్ దాట్ దే విల్ బి ఏబుల్ టు అచీవ్ సక్సెస్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్.
1: భారతీయ ప్రజలు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చును, ఎంతటి శాంతి భద్రతలైనా కూడాను అనుభవించవచ్చును.
0: ది 70 crores ఆఫ్ పీపుల్ ఆఫ్ భారత్ కెన్ అచీవ్ ఎ హై డిగ్రీ ఆఫ్ ప్రాస్పెరిటీ ఇఫ్ ఓన్లీ దే వర్ టు వర్క్ టుగెదర్.
1: దేశమనగా కేవలం మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: ది నోషన్ ఆఫ్ వన్స్ ఓన్ కంట్రీ డస్ నాట్ మియర్లీ గెట్ కన్ఫైన్డ్ to the Mother Earth.
1: Anudinamu mana kantiki kanipinchutu sajeevamainatundi oka samajame desham.
0: Every second that which strikes our sight in the form of society is what constitutes one's nation.
1: Manavudu tana manasunu, tana buddhini, tana indriyamulanu tana nimittamai e vidhamuga upayoga pettano ade vidhamuga samajamunu kudanu ఉపయోగపెట్టడానికి మానవు సంసిద్ధుడై ఉండాలి.
0: జస్ట్ యాజ్ మ్యాన్ ట్రైస్ టు వర్క్ హిస్ మైండ్, హిస్ ఇంటెలెక్ట్ అండ్ ఆల్ హిస్ అదర్ ఫ్యాకల్టీస్ టువర్డ్స్ హిస్ ఓన్ ప్రోగ్రెస్, సో షుడ్ హీ ఆల్సో ఆస్పైర్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ది అదర్స్ అరౌండ్ హిమ్.
1: వ్యక్తి యొక్క సుఖ సంతోషములన్నీ కూడాను సమాజ క్షేమంపైనే ఆధారపడి ఉంటున్నవి.
0: ది వెరీ హ్యాపీనెస్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఎండ్ డిపెండ్స్ అపాన్ ది హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ.
1: మానవుడు కర్మనిష్ఠుడై, కర్మయోగుడై, కర్మశీలుడు కావాలి.
0: మ్యాన్ షుడ్ టేక్ అప్ ది పాత్ ఆఫ్ కర్మ, దట్ షుడ్ బి హిస్ గైడింగ్ స్టార్, దట్ షుడ్ బికమ్ హిస్ వెరీ లైఫ్ అండ్ దట్ షుడ్ బి హిస్ యోగా.
1: ఉపయోగించుకున్నకుండిన జడమైన యంత్రమైన కూడాను తుప్పు పడుతుంది.
0: ఎనీ ఇన్స్ట్రుమెంట్ దట్ ఇస్ నాట్ పుట్ టు యూజ్ గెట్స్ రస్టెడ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్.
1: అదే విధముగానే కర్మలు ఆచరించినటువంటి మానవుడు తుప్పు పట్టిన యంత్రం వంటి వాడనే చెప్పవచ్చు.
0: ఇన్ ఎ సిమిలర్ వే మ్యాన్ ఇఫ్ యు వర్ నాట్ టు పుట్ హిమ్సెల్ఫ్ టు వర్క్ బికమ్స్ రస్ట్.
1: నాడి ఆడినంత మాత్రం ప్రాణం ఉన్నదని భావించరాదు.
0: జస్ట్ బికాస్ వి కెన్ ఫీల్ ద హార్ట్ బీట్ వి షుడ్ నాట్ కంక్లూడ్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: పనులు చేసినప్పుడే ప్రాణం ఉండినట్టుగా భావించాలి.
0: ఇట్స్ ఓన్లీ వెన్ హి డస్ వర్క్ దట్ వి కంక్లూడ్ దట్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మక్షేత్ర యాత్రికుడై ఈ యొక్క నిత్య లోకమునందు జన్మించుతూ వచ్చాడు.
0: ఎవ్రీ మ్యాన్ హి మేక్స్ ఎ లివింగ్ ఇన్ దిస్ పిల్గ్రిమ్ సిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ వర్క్.
1: కనుకనే నిరంతరము కాయము ద్వారా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
0: సో దాట్ హి షుడ్ ట్రై టు ప్యూరిఫై హిజ్ ఓన్ బాడీ హిజ్ ఓన్ లైఫ్ త్రూ ది మీడియం ఆఫ్ వర్క్.
1: ప్రతి మానవుడు కూడాను పృథ్వీ పుత్రుడైన పాత్రుడే.
0: ఎవ్రీ పర్సన్ ఈజ్ ద సన్ ఆఫ్ ది ఎర్త్.
1: మాతృమూర్తిని అనుసరించినప్పుడే పుత్రుడైనటువంటి యొక్క భారతీయుడు సార్థకతను అందుకుంటాడు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ ఎవ్రీ ఇండివిజువల్ ఫాలోస్ ద ఎగ్జాంపుల్ సెట్ బై హిస్ మదర్ ఇన్ దిస్ కేస్ ద మదర్ ఎర్త్ దట్ హీ బికమ్స్ డిజర్వింగ్ ఆఫ్ దిస్ స్టేటస్ ఆఫ్ హిస్.
1: పృథ్వీ తన యొక్క రహస్యమైనటువంటి కర్మశీలతను ప్రకటిస్తూ వస్తున్నది.
0: ది ఎర్త్ ఇన్ మెనీ వేస్ షోస్ హర్ ట్రూ నేచర్.
1: తాను నిస్వార్థమైన త్యాగి.
0: ది ఎర్త్ ఈజ్ ఎ సెల్ఫ్లెస్ ఎంటిటీ.
1: నిర్విరామ కర్మ యోగి.
0: ఎంటిటీ ఇండల్జింగ్ ఇన్ సెల్ఫ్లెస్ సాక్రిఫైస్.
1: త్యాగి యోగి అయినటువంటి యొక్క పృథ్వీ తత్వాన్ని ప్రతి ఒక్క పుత్రుడు కూడాను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every son, every child of this mother earth should imbue this lesson of selflessness.
1: భూమి నిర్విరామ కృషి తలుపుతూ గంటకు 1,000 మైళ్ళ వేగముతో తన చుట్టూ తాను తిరుగుతున్నది.
0: The earth rotates about itself, about its axis at 1,000 miles an hour.
1: తన చుట్టూ తాను తిరగటం చేత తనకు వచ్చినటువంటి లాభం ఏమాత్రమూ లేదు.
0: By this process, the earth does not secure anything for herself.
1: తన ఆనంద నిమిత్తమే తాను ఆచరించటం లేదు.
0: She does not do it for her happiness as such.
1: ఈ విధముగా గంటకు 1,000 మైళ్ళ వేగముతో తన చుట్టూ తాను తిరగటం చేత రాత్రి పగలు ఏర్పడుచున్నది.
0: But because of this rotation, we have what we call a day and night.
1: ఈ రాత్రి పగల చేత మానవుడు తన సమస్యలను తాము పూర్తి చేసుకోగలుగుతున్నాడు.
0: And because of the occurrence of day and night, man is able to work out his own schedule of activity.
1: Intiye kaaka bhoomi suryunu chuttu 66,000 mailu vegamuto gantaku tiruguchundadu.
0: In addition, the earth revolves around the sun at 66,000 miles an hour.
1: Ee vidhamga tirugatam cheta rutumulu yerpadutunnavi.
0: In this manner we have the occurrence of seasons.
1: Rutumulu valla varsham.
0: And through the seasons we have the rains.
1: Varshamu cheta aahara పానీయములు ఏర్పడుతున్నాయి.
0: Rains in turn give man plenty of water and food.
1: ఈ ఆహార పానీయముల చేత మానవుడు కూడాను ఇంకా పశుపక్షి మృగాదులు కూడాను తమ తమ సమస్యలను తాము తీర్చుకోగలుగుతున్నది.
0: And these rains and food help man to survive and also help the animal kingdom.
1: కనుక భూమి తాను చేయునటువంటి యొక్క సర్వ కర్మలు కూడాను త్యాగభావము చేతను యోగభావము చేతను స్వార్థరహితమైనటువంటి భావము చేతను ఆచరిస్తూ ఉంటున్నది.
0: సో వి ఫైండ్ దట్ వాట్ ఎవర్ ద ఎర్త్ డస్ సో ఇన్ ఎ సెల్ఫ్లెస్ మానర్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: లౌకిక దృష్టితో మరొక వైపున మనము విచారం చేసినప్పుడు పర్వతములు మృణ్మయములు.
0: నౌ వెన్ వి టేక్ ఎ లుక్ ఎట్ ది ఎర్త్ అరౌండ్ us త్రూ ఎన్ ఎక్స్టర్నల్ వ్యూ వి ఫైండ్ దట్ ద మౌంటైన్స్ ఆర్ నథింగ్ బట్ రాక్.
1: భూమి మృణ్మయము.
0: The earth, likewise, is also of matter.
1: Parvatamunu silamayamu.
0: Mountains are of rock.
1: Vrutchamunu kashtamayamu.
0: If you take the trees, they are of wood.
1: Dehamu maamsamayamu.
0: If you take the body, it is full of flesh.
1: Manayokka vyavahara nimittamai, veetiki konni roopanamamulu kalipinchi, anubhavinchutunname kaani, lekapothe panchabhootamulu yokka vikaramule ivanni.
0: Now in order that we may try to make use of these and carry out our own life processes, we give a different name and form to each of these. But essentially, They are made up of the five elements.
1: ఇది మొట్టమొదటి కర్రని.
0: Now this table here is made of wood.
1: మన ఉపయోగ నిమిత్తమై దీనిని ఒక టేబుల్ గా మనం నిర్ణయించుకున్నాం.
0: In order that we may put this wood to some use, we have made it into a form of table.
1: ఇది ఒక కుర్చీని.
0: Now this is a chair.
1: కానీ మన ఉపయోగ నిమిత్తమై దానికి ఒక ఆకారం అందించాం.
0: So that it may serve our needs, we give it the form of a chair.
1: అది ఒక డోరే.
0: Then we have a door over there.
1: మన అనుకూల నిమిత్తమై దానిని ఒక తలుపుగా మనం నిర్ణయించుకుందాం.
0: Again, it helps us by our giving it the form of the door.
1: ఈ చైర్ ఆ తలుపు కూడను ఒక విధమైనటువంటి కాష్టమయమే, చెక్కని మాత్రమే.
0: The table, the chair and the door are essentially made of the same material, wood.
1: అదే విధముగానే పంచభూతముల యొక్క వికారముని మనం అనేక ఆకారములుగా నిర్మించుకొని దానికి కొన్ని నామములు అప్పగించి తద్వారా మనము అనుభవిస్తూ ఉన్నాం.
0: ఇన్ ద సేమ్ వే ద ఫైవ్ ఎలిమెంట్స్ వెన్ టేకెన్ టుగెదర్ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్స్ గివ్ రైజ్ టు డిఫరెంట్ ఎంటిటీస్ యాజ్ ఫర్ యాజ్ అవర్ వ్యూస్ ఆర్ కన్సర్న్.
1: కానీ ఇది అంతర్ముఖముగా మానవుని యొక్క నిజ తత్వమును, ఆధ్యాత్మిక తత్వమును ప్రకృతి ఒక మనకు అర్థం వల్లే నిరూపిస్తూ బోధిస్తూ వస్తున్నది.
0: This is however the external view that one takes. But deep within, if you were to look inwards into the inner significance of these, there is a tremendous lesson for us all.
1: దేహమునకు రక్తము ఎంత ప్రధానమో ఆత్మానందమునకు కూడాను విశుద్ధమైన భక్తి, స్వార్థరహితమైన కృతి యొక్క కర్మలు అత్యంత అవసరం.
0: Just as blood is absolutely essential for the physical process of a body, so also for atmananda, that is in a state of bliss, భక్తి in its purity and sacredness is absolutely
1: నమే పాప్తాస్తి కర్తవ్యం శిశులోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్తయే వచకర్మణి. భగవద్గీత యందు కృష్ణుడు కూడా చెప్పాడు, ఈ సృష్టి చేయటం చేత నాకు వచ్చినటువంటి ఫలితం ఏమాత్రము లేదు, నేను కర్తవ్యరీతి అయినటువంటి కర్మలు కూడా ఆచరించనక్కరలేదు, కాని జనోద్ధరణ నిమిత్తమై ధర్మోద్ధరణ నిమిత్తమై మానవులకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అందించే నిమిత్తమై నేను కర్మలు ఆచరిస్తున్నానన్నాడు.
0: లార్డ్ కృష్ణ స్టేటెడ్ ఇన్ ద గీత దట్ త్రూ దిస్ క్రియేషన్ ఆఫ్ మైండ్ ఐ హావ్ నాట్ సాట్ ఎనీథింగ్ ఫర్ మైసెల్ఫ్ బై అండర్టేకింగ్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియింగ్ డైమెన్షన్స్ దర్ ఇస్ నథింగ్ దట్ అక్రూస్ టు మీ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మ్యాన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అండ్ ఫర్దరెన్స్ ఆఫ్ ధర్మ ఐ అండర్టేక్ దీస్ యాక్టివిటీస్.
1: కనుకనే పృథ్వీ కూడాను ఇది కేవలం ప్రత్యక్ష స్వరూపమైనటువంటి భగవత్ స్వరూపమే.
0: సో ఆల్సో దిస్ ఎర్త్ ఆఫ్ ఆర్స్ ఈజ్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
1: ఈ యొక్క పృథ్వీ మనకు బోధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి బోధనను, నిష్కామ కర్మను, నిరంతర కృషిని మనకు బోధిస్తూ వస్తున్నది.
0: సో దాట్ దిస్ మదర్ ఎర్త్ హ్యాస్ ఎ లెసన్ ఫర్ అస్ ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఆఫ్ ఇట్స్ ఓన్ లైఫ్ in the art of sacrifice.
1: కానీ తరించగోరినటువంటి మానవుడు అనేక విధములైనటువంటి వేషములు వేయనక్కర్లేదు.
0: But man who seeks salvation need not put on any number of acts.
1: నిజముగా మానవత్వమునందున్నటువంటి ఒక అహంకార తత్వమును నిర్మూలముగా ఉంచుకున్నప్పుడే ప్రజలు కూడాను అతన్ని గౌరవించడానికి వీలుగా ఉంటుంటారు.
0: When man eliminates the ego in him, he secures respect of all.
1: ఈనాడు ఆడంబరములకు మాత్రమే మానవుడు అభ్యసిస్తున్నాడు, కానీ అతి వినయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను పాటించటం లేదు.
0: మ్యాన్ సీక్స్ టు క్లోక్ హింసెల్ఫ్ విత్ ఎ లేయర్ ఆఫ్ సూపర్ఫిషియాలిటీ, హీ డస్ నాట్ రియలీ బాదర్ టు ఫైండ్ అవుట్ హిస్ ఓన్ ట్రూ నేచర్.
1: విత్తనమును మట్టిలో పెట్టి నాటినప్పుడే వృక్షంగా అయి ఫలపుష్పాలు అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి సో ద సీడ్ ఇన్ సాయిల్ that it becomes a plant and then a tree.
1: అందరికి కనిపించినట్టుగా గుండు పైన పెట్టినంత మాత్రమే నాది వృక్షము కాదు.
0: We want to keep this seed on a piece of rock so that others may see it would not become a tree.
1: అదే విధముగాని మనము అహంకారం అనేటువంటి గుండు పైన కూర్చున్నంత మాత్రమే మనకు గౌరవం కాదు.
0: In the same manner, so long as we sit on this stone or boulder of ego, అది
1: వినయమైనటువంటి యొక్క మార్గములో మనం ఉండినప్పుడే మానవత్వము అభివృద్ధి గాంచుతుంది.
0: We cannot get the respect of others. It's only when we lie deep within ourselves, it's only then that we can really come up.
1: కనుకనే సర్వభూతములను ప్రేమించటమే పరమాత్మని యొక్క సేవగా భావించాలి.
0: Loving, showing love to all creatures around us is the path of serving the Lord.
1: సర్వ రసముల సారమే కరుణారసంగా విశ్వసించాలి.
0: Their sins of all the rasas either karuna rasa or compassion.
1: సర్వ మతముల యొక్క బోధనే మానసిక ఒక స్థిరత్వము.
0: The essence of all religions is to give equanimity of mind.
1: సర్వ సాధనల యొక్క గమ్యమే శాంతి సౌధము.
0: The goal of all sadhanas is to secure peace and bliss.
1: సర్వ మతములు కూడాను ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వమునే బోధిస్తూ వస్తున్నది.
0: All religions highlight the divine principle.
1: మతములన్నీ చేరి మంచినే బోధించి.
0: All the religions together talk about the good of man.
1: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
0: It is only that we should understand this basic idea.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: If the minds are good, what can you find wrong in the religions?
1: కనుక మతములలో ఏమాత్రము కూడాను చెడుపు లేదు. మతులలో ఉంటుండాలి చెడుపు.
0: So there is nothing wrong with the religions. If there is anything wrong, it's with the mind of man.
1: ఈనాడు లోకములో సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: Today we find in the world that tremendous advances have been made in various fields.
1: గణిత శాస్త్రము కూడాను విరివిగా పెరిగినది.
0: Even the mathematical sciences have made
1: సంగీత సాహిత్య శాస్త్రములు కూడాను విరివిగా పెరిగినవి.
0: Fields of art literature also have registered progress.
1: చిత్ర శిల్పి కళలు కూడాను విరివిగా పెరిగినవి.
0: సో ఆల్సో పెయింటింగ్, సో ఆల్సో స్కల్ప్చర్.
1: కానీ ఇవి కాదు మానవునికి శాంతి భద్రతను అందించినవి.
0: బట్ ఇట్ ఇస్ నాట్ దీస్ విచ్ వుడ్ ఎండో మ్యాన్.
1: ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికీ ఆత్మ జ్ఞానమే లేకపోయినా అన్ని కూడా నిరుపయోగమే.
0: He may have access to any of these fields of endeavor, but so long as he does not know something about his own atma, he cannot get happiness.
1: మానవుడు విజ్ఞాన శాస్త్రములో చంద్రునిపైన వ్రాలుతున్నాడు, చుక్కలను లెక్కిస్తున్నాడు.
0: If you look to the fields of science and technology, we find that man has landed himself on the moon. He is able to count the stars accurately.
1: చుక్కలను లెక్కిస్తున్నాడు కానీ తనను తాను లెక్కించుకోవటం లేదు.
0: He is in a position to count the stars, but he is not in a position to delve within himself.
1: కనుకని తాను లక్షల మైలు అంతరిక్షయానం చేసినప్పటికీ అరయించి హృదయాంతరాళానికి ప్రయేశం చేయకుండానే ఉండినా ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: He has succeeded in bridging vast expanses of space by travelling out to lakhs of miles, but he has not been able to probe even half an inch within his own heart.
1: ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయమును, సత్యతత్వాన్ని మనం కాలానుగుణ్యంగా సమన్వయము చేసి సంరక్షించుకున్నటమే నేటి పరిస్థితుల యొక్క ప్రభావములకు సరి అయినటువంటి ఔషధం.
0: What is required at the present moment is trying to bring an understanding between the ancient glory, the ancient truths and man's understanding of the world around him today.
1: కాని ఈనాటి మానవుని యొక్క పరిస్థితి మితిమీరినటువంటి ఆశలతో నిండి ఉంటున్నది.
0: But today we find that man finds himself in a state where his desires are unlimited.
1: ఈ యొక్క ఆశలు కూడాను కొంత అదుపులో ఉంటుండాలి.
0: Now he has to put a limitation on these desires.
1: శరీరం యొక్క శక్తులు ఉడిగినప్పటికీ, కన్నులు మసకలు ఏర్పడినప్పటికీ, తల నరిచినప్పటికీ, చేతికర్ర చేతికి చిక్కినప్పటికీ ఇంకనూ తాను ఎన్నియో అనుభవించాలని, ఈ ప్రపంచంతో ఎన్నియో జుర్రుకోవాలని కుతూహలపడుతున్నాడు మానవుడు.
0: His body may become old, there'd be wrinkles all over. His sight gets blurred, his mind goes awry. He has a stick to help him and support him. Still, he wants to delve into the world and secure whatever he thinks is happiness.
1: Retired ayina tarvata kudanu shesha jeevithanni samaja sevalo ankitam gaavinchukonaka inkanu dhanam sampadinchalani cheppani aneka vidhamaina atvanti udyogamulu nimittamai adhikara chuttu pradakshinalu jalputunnadu.
0: Even after retirement, instead of trying to go to the society and do what little he can, he tries to seek happiness, more wealth and comfort and positions for himself.
1: ఇదన్నీ ఎవరి నిమిత్తం?
0: Now what for is all this?
1: చదువు చదువు చదివి సద్గుణములు లేక పరుల మోసగించు పాపియవులు.
0: We study, we acquire knowledge, but without the idea of doing good, this comes to nothingness.
1: ఇది కాదు మన చదువు, ఇది కాదు మన యొక్క విచారం, ఇది కాదు మన యొక్క సాధన. నిజముగా సమాజ సేవలో పాల్గొని సమాజ క్షేమాన్ని మనం కోరినప్పుడే మన క్షేమాన్ని సమాజం కూడా. ధర్మో రక్షతే రక్షిత, ధర్మ ఏవ హతోహంతి. ధర్మాన్ని మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: దిస్ ఇస్ నాట్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వి ట్రై టు కీప్ డూయింగ్ గుడ్ ఫర్ ourselves. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్ ours షుడ్ బి దట్ వి షుడ్ అండర్స్టాండ్ ద అర్జెంట్ నెసెసిటీ ఆఫ్ డూయింగ్ గుడ్ టు అదర్స్. ఇట్స్ ఓన్లీ వెన్ వి ప్రొటెక్ట్ ధర్మ దట్ ధర్మ ఇన్ టర్న్ వుడ్ ప్రొటెక్ట్ us.
1: మనం సముద్రాన్ని చూస్తున్నాము నిత్యం.
0: We see the ocean every day.
1: సముద్రము అట్టడుగున విలువైనటువంటి యొక్క ముత్యములు రత్నములు ఉంటున్నాయి.
0: Deep within the ocean we have the precious pearls and stones.
1: కానీ తన యొక్క విలువైనటువంటి యొక్క ముత్యములను తన యందు ఉంచుకొని పరికరాని నత్త చిప్పలను పైకి కొడుతుండాలి.
0: బట్ వాట్ డస్ ద ఓషన్ డూ? ఇట్ కీప్స్ విత్ఇన్ హర్సెల్ఫ్ ది ప్రెషియస్ జెమ్స్ అండ్ పర్ల్స్ అండ్ థ్రోస్ అప్ టు ద సర్ఫేస్ ఆల్ వాల్యూలెస్ షెల్స్.
1: అదే విధముగానే మానవుడు కూడాను తన పనికిరానటువంటి దుర్గుణములు దురాచారములను దుస్సత్యములను ఇవన్నీ కూడాను ప్రపంచములకు వెదజల్లుతూ పవిత్రమైనటువంటి గుణములను తన యందు అణగదొక్కుంటున్నాడు.
0: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ మ్యాన్ ఇస్ డూయింగ్ ఇస్ హీ ఇస్ ట్రైయింగ్ టు థ్రో అప్ టు ద సర్ఫేస్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ ఈవిల్ ఇన్ హిమ్ త్రూ హిస్ వర్డ్స్ అండ్ డీడ్స్ అండ్ డీప్ విత్ ఇన్ హిమ్ ఆర్ ద ప్రెషియస్ వన్స్ ద గుడ్ థింగ్స్.
1: కూడబెట్టడమే సహజమైనటువంటి స్వభావం కలిగినటువంటి సముద్రము నిరంతరము అట్టడుగునే పడి ఉంటుండాలి.
0: Now this water, this ocean, it is her nature that she tends to accumulate and keeps things to
1: herself. Jaga swabhavam kaliginatvanti meghamulu paiki velli garjistunnayi.
0: Now we find that the ocean is always remaining at her level. But the clouds which have the spirit of sacrifice rise up and elevate themselves.
1: Jagam kaliginatvanti vyaktiye unnata sthayiki cheyagaladu.
0: So one who has the spirit of sacrifice rises up.
1: కేవలం కూడబెట్టడమే స్వభావం కలిగినటువంటి మానవుడు నిరంతరమును అట్టడుగునే ఉండగలడు.
0: సో దట్ పర్సన్ ఇట్ ఈస్ హూస్ నేచర్ టు అక్యూములేట్ హీ టెండ్స్ టు బి ఆల్వేస్ అట్ ఎ లో లెవెల్.
1: కనుక మానవుడు ఈనాడు కేవలము తోటి మానవులందరూ కూడాను కీర్తి పదములను చూచి గౌరవిస్తున్నారు.
0: టుడే వి ఫైండ్ దట్ మ్యాన్ గెట్స్ ఎ సెన్స్ ఆఫ్ ఫేమ్ ఎ సెన్స్ ఆఫ్ అథారిటీ ఫ్రమ్ ది అదర్స్ because of his external position.
1: Kani bhagavantudu tyaga shilatanu chuchi aadaristunnadu premistunnadu.
0: But God looks for those who have the spirit of sacrifice and to them
1: ee naadu mana telivitetalanta kudunu mitimiriga mana pechukuntunnam.
0: Today we find that this process of thinking on our part has gone beyond extreme.
1: Ati telivi perigipovatam chetane anumanamulu kudunu adhikanga perigipothunnayi.
0: We claim to be clever but we are led to doubts.
1: తక్కువ తెలివి ఉండినటువంటి వ్యక్తియే ఎక్కువ విషయాన్ని విచారణ చేయగలుగుతున్నాడు.
0: A person with less of this clever feeling in him gets to know more things.
1: కనుక మనం అతి తెలివి పనికి రాదు. అతి తెలివి మతిహాని, మిత తెలివి అతిహాయి.
0: Being too clever leads only to a disturbance of mind. Less of this and more happiness is.
1: ఈనాడు తెలివితేటలను పెంచుకునే దాంట్లో మనం ప్రాకులాడుతున్నామే కానీ దానికి తగినటువంటి గుణమును మనం అభివృద్ధి గావించుకోవటం లేదు.
0: Today we are becoming rather clever, but in keeping with it we are not furthering the good qualities of ours.
1: Manavulaku pradhanamainatundi guname.
0: What man needs for himself is character.
1: Ee naati manavuni yokka nadatalu sakramainatundiga kanipinchatam ledu.
0: Today man's activities are not on the right path.
1: Kevalam anni inukudu kuyuktulato kodinatundi nadatalaga untundayi.
0: It has become his nature to tread the crooked path.
1: Swarthamu swarthamu swartham. ఈ స్వార్థం అనేటువంటి యొక్క మృగ తత్వము లోపల మునిగిపోతున్నాడు మానవుడు.
0: హీఈస్ డీప్ విథిన్ డీప్ ఇమ్మర్స్డ్ డీప్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ది సెల్ఫిష్ యాటిట్యూడ్ ఆఫ్ హిస్.
1: ఈ స్వార్థమును కోరటం చేత నీటిపైన తైలం వలె తాను ఏకాకిగా జీవించడానికి వీలు కాదు.
0: Now because of this nature of his to be selfish he cannot really aspire to live by himself in an isolated
1: parlu yokka manchi chedalu kodunu parisilinchinappude manavattam divyattani pondutundi.
0: It's only when he looks around and seeks and finds the difficulties others are facing that he'll be able to realize the divinity within him.
1: Ee naati manavudu kevalam taanu sampadinchinatundi dhaname goppadi anukuntunnadu.
0: Today again we find that man feels that the wealth that he has accumulated is really something.
1: Taanu abhyasinchinatundi vidyane goppadi ani bhavistunnadu.
0: The education that he has got he feels is again a great achievement.
1: Tanu yokka keertine pradhanam ani bhavistunnadu.
0: His fame he feels is the thing.
1: Kaadu kaadu kaadu.
0: But no,
1: aishwaryamunakante vidya kante keerti kante vyakte goppavadu.
0: But well ahead and well above these ideas of wealth, education and fame is man himself.
1: ఈ యొక్క సంపద కూడాను తన వల్లే లభిస్తుండాలి.
0: Now all that he accrues for himself is also because of himself.
1: ఈ కీర్తి కూడాను తన వల్లే లభిస్తుండాలి.
0: This fame is also because of himself.
1: మానవుడు ఈనాడు తనను తాను కించిత్ పరచుకుంటూ కేవలం బాహ్యమైనటువంటి సిరి సంపదలు మాత్రమే తాను లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: And what do we find today? He has degraded himself and he is after acquiring wealth, education and fame.
1: కనుక ఈనాడు మానవుడు జ్ఞానమే ప్రధానమైనటువంటిది, దీంట్లో జ్ఞానమునకే ఎక్కువ విలువ నందిస్తున్నాము.
0: Now today we find that here again we are giving more value to what a man
1: earns. జ్ఞానము విలువైనటువంటిది కాదు, గుణమే విలువైనటువంటిది.
0: Embodiments of love, it is not jnana which is important but guna, correct.
1: ఈ జ్ఞానములన్నీ కూడాను కేవలం బుక్ నాలెడ్జ్, గ్రంథ పరిచయం వల్ల ఏర్పడినటువంటివి.
0: ఇట్ ఈస్ మియర్లీ అవర్ అక్వైంటెన్స్ విత్ బుక్స్ దట్ వి కాల్ ఈస్ జ్ఞానా టుడే.
1: ఈ యొక్క జ్ఞానము మనకి ఏమాత్రం కూడా నిత్య జీవితంలో ఒక విధమైన ఆధారప్రాయంగా ఉంటుండదు.
0: అండ్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ అస్ ఎనీ కంఫర్ట్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్.
1: బాహ్య దృష్టినే మనం లక్ష్యం నందించుకుని మనము జీవితాన్ని గడుపుతున్నాం.
0: We look around us, that is our view point, and we are working out our livelihood.
1: ఒకానొక సమయం లోపల జీసస్ కూడాను చెప్పాడు.
0: That is why once upon a time Jesus had said,
1: నరక మార్గము చాలా విశాలంగా ఉంటుందని అన్నాడు.
0: The path to hell, Jesus said, was very broad.
1: స్వర్గ మార్గము చాలా ఇరుకాటంగా ఉంటుందని అన్నాడు.
0: The road to heaven, he said, was extremely narrow.
1: కారణం ఏమనగా నరకమునకు ప్రయాణమయ్యేటువంటి వ్యక్తులు లక్షల మంది ఉంటున్నారు, అందువల్ల పెద్ద రోడ్డు కావాలి.
0: The reason those who are treading on the road to hell are far too many, that's why it is broad.
1: నిరంతరము కూడాను త్యాగశీరుడైనటువంటి వారు నూటికొక్కరే కోటికొక్కరే ఉంటుంటారు.
0: And those who make it a point in their lives to do
1: ఈనాడు మన భారతదేశమునందు పవిత్రమైన త్యాగభూమి యందు నిర్మలమైనటువంటి ఒక యోగ భూమి నందు ఈనాటి భారతీయులు స్వార్థము అహంకారం ఈ రెండింటినే రెండు చక్రములుగా ఉంచుకొని ఈ రెండింటినే రెండు రెక్కలుగా ఉంచుకొని ఆకాశములో సంచరించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: That's why that path is narrow. Today we find this ancient land of ours, Bharat, which has as its tradition a glorious past. We find that man of today has the two wheels on which he makes his livelihood.
1: Dharamu cheta chedagaatam aadutunnaru, sarvamunu kudanu hastagatam gaavinchukotaniki prayatnistunnaru.
0: He, man of today, we find is after wealth and money. He plays with money.
1: Kaani deeni valla manavattu e maatram kudanu prakatinchadu.
0: But through these means we cannot have the true nature of man.
1: ముఖ్యముగా మన యొక్క తెలివితేటలు యందు గుణములు చేర్చుకుని తద్వారా సేవకాభావమునందు సమాజంలో మనం అడుగు పెట్టాలి.
0: So along with what we acquire, we should also try to imbue a sense of goodness in us, and together with these we should try and do good for others.
1: సేవాభావాన్ని మనము పెంచుకోవాలి.
0: For example, the spirit of forgiveness should
1: క్షమనే be బలహీనుని యొక్క బలము.
0: Now it is this kshama that gives a lot of strength to the weak.
1: Balavantunaku aabharanam,
0: and it's an ornament to the strong ones.
1: Kevalamu siri sampadala samayamunandu tana yokka porapatunu e maatram kudanu manavudu gurtinchadu.
0: It's when man is happy and comfortable, he really cannot understand what trouble is like.
1: Tana anni vidhamuluga sukhamuga untunnappudu tanalo anni kudanu avagunamule bayalu jertuntayi.
0: When he enjoys all comfort and pleasures, all that really comes out of him is nothing but bad.
1: కష్ట సమయములందే సుగుణాలంత కూడాను ఉప్పొంగుతుంటాయి.
0: It's only when he is put to a lot of trials and tribulations.
1: కనుక మనకు కష్టములే ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శప్రాయములు.
0: That his innate goodness comes out to the fore.
1: కష్టములే లేకుండిన సుఖమునకు విలువనే లేదు.
0: It's only through this process of trials that we can see comfort.
1: కనుక మన సుఖములన్నీ కూడాను కష్టముతో చేరి ఉంటున్నాయి.
0: So our sense of happiness is intimately linked with troubles.
1: Kalukane manamu the pleasure is an interval between two pains.
0: That's why it's been said the pleasure is an interval between two pains.
1: Manamu ee naadu branthini pondi kashtamulu undakoodadu sukame kavali antunnadu.
0: But today man is under an illusion, so he seeks comfort, he doesn't want any distress.
1: Na sukhar labhyate sukham, sukhamu dwara manaku sukham ledu, కష్టము ద్వారానే సుఖం ఉంటుంది.
0: యూ కెనాట్ గెట్ కంఫర్ట్ టు కంఫర్ట్.
1: ఇది ప్రతి మానవుడు కూడా చక్కగా గుర్తించాలి.
0: Now man has to understand this.
1: 24 hours కూడాను ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
0: If you are to sit 24 hours in an air conditioned room, you really do not understand the value of this air condition.
1: ఒక గంట బయట ఎండలో మనం సంచరించి వచ్చినప్పుడే ఎయిర్ కండిషన్ విలువ మనకు అర్థమవుతుంది.
0: We go out in the hot sun for 1 hour, then we come back, then we realize what this air condition.
1: కనుకనే మనకు కష్టములో మనము అనేక విధమైన సుఖములను అందించేటువంటి యొక్క సూత్ర మార్గములు.
0: That's why all that's really bad for us, all our troubles are really those which give us happiness in the end.
1: కాని ఈనాటి మానవత్వం లోపల మనము అనేక విధములైనటువంటి లౌకిక భోగములను మాత్రమే అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాము.
0: Now today again we are given to experiencing what we call our pleasures, but the worldly ones.
1: ప్రేమ స్వరూపులారా, మనం పెద్ద పెద్ద భవనములు నిర్మించుకొని అన్ని విధములుగా సుఖ సంతోషములు అనుభవిస్తున్నప్పుడు నేను చక్కగా భోగాన్ని అనుభవిస్తున్నామని వెర్రవీగుతున్నాము. ఇది వెర్రితనం యొక్క లక్షణం.
0: In monuments of love, we find that now we have built huge mansions, giving us all the pleasures and comforts, and we feel that we are really enjoying happiness. This is nothing but foolishness.
1: ఇది కేవలము నీవు భోగములను అనుభవించలేదు, భోగములే నిన్ను అనుభవిస్తున్నాయి. ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: It is not as if you are experiencing comfort and happiness. In fact, it's the other way around. It is comfort which is experiencing you.
1: నిన్ను ఈ భోగములంతా అనుభవించి నీలో ఉండినటువంటి శక్తి సామర్థ్యములంతా జుర్రుకొని నీలో అహంకారము, ఒక విధమైన క్రోధము, ద్వేషము, అసూయ అనేటువంటి రోగములకు గురి చేస్తున్నాయి ఈ భోగములు.
0: Through a continuous process of experiencing you, this comfort ultimately leads you to disaster by depriving you of your innate qualities, of all the good in you and all your strength.
1: ఈనాడు ప్రపంచమును గొప్పగా అభివృద్ధి గావించాలని అనేక సదుపాయాలను ఉన్నచాలని ప్రభుత్వం కూడాను చాలా పాటు పడుతుండాలి.
0: Today the government also embarks upon various schemes and plans to bring happiness to the majority.
1: పెద్ద పెద్ద ఇండస్ట్రీలు నిర్మించడం చేత దేశం బాగుపడదు.
0: By merely putting up big industries, the country cannot progress.
1: మానవునికి అనేక సౌకర్యములు చేకూర్చడం చేత దేశం బాగుపడదు.
0: By securing plenty of comforts for man, the country cannot progress.
1: దేశం యొక్క అభివృద్ధులన్నీ కూడాను భౌతికమైనటువంటి సుఖ సంతోషములతో కట్టుబడలేదు.
0: The progress of a country do not get linked up with this material progress.
1: మానవుని నైతిక విలువను ఏనాడు పెంచుకుంటాడో ఆనాడు దేశం బాగుపడదు.
0: It is only when man furthers his own basic innate good qualities, it's only then that the nation will progress. Morality, the morality in man should come up. It's only then.
1: ఈనాడు మొరాలిటీ మాత్రం లేకుండా దేశం బాగుపడాలంటే ఎక్కడ బాగుపడుతుంది?
0: Today without this essence of morality, how can we feel that the country will progress?
1: మనసునందు విశాల భావములు లేవు.
0: We don't have a broad vision.
1: ఇవంతా కూడాను narrow mind, సంకుచితమైన భావములుగా ఉంటున్నాయి.
0: We have a very narrow outlook.
1: Expansion love, ఈ విశాలమైన ప్రేమను మనం పెంచుకోవాలి. ఇదే life.
0: We should try to derive this principle of
1: దృశ్యమునకు అదృశ్యమునకు మధ్య ఉన్నటువంటి యొక్క వంతనే మానవత్వం.
0: What is seen and what is not seen, the bridge between these two is man.
1: ఈ మానవత్వము కొంత అదృశ్యమునకు దృశ్యమునకు కొంత సంబంధాన్ని ఏర్పరచుకోవాలి.
0: And through this medium, we should make this bridge visible as also the two extremes.
1: మనము ప్రయత్నంగా పూర్వకంగా మనం ఇందులో ప్రవేశిస్తే ఎంతైనా మనం సాహసంతో దేశం యొక్క ఉన్నతిని సాధించగలము.
0: If you make a deliberate attempt and jump into this venture, we certainly can see to it that the country will progress.
1: Mellaga nadachutake prayatniste cheema kudanu konni mile prayanam sarputundi.
0: And a small ant, if it wants to undertake a long journey, will certainly succeed, however slow its progress may be.
1: Rekkalu murchukoni kurchunte graddaina oka inchaina munduku poledu.
0: The mighty eagle, if it were to fold its wings and sit at a place, it cannot make any progress.
1: Kaani ee naadu manaku rekkalu undinappadikini murchukoni kurchunnamu, mana munduku ee reethiga saagagalam.
0: Today we are endowed with wings, but we have folded them up. How can we move forward?
1: Ye pani chesina naaku emi sukham, ఏ యొక్క చదువు చదివినా నాకు ఏం ఆదాయం, ప్రతి దాని ఎందుకు తన స్వార్థమే తన స్వార్థమే తన స్వార్థమే, ఈ విధంగా మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే దేశమును ఏ రీతిగా మనం ఉద్ధరించగలం?
0: ఇఫ్ ఐ డూ దిస్ వాట్ విల్ బి మై షేర్, ఇఫ్ ఐ డూ దాట్ వాట్ విల్ బి మై హ్యాపీనెస్. ఇన్ దిస్ మేనర్ వీఆర్ ట్రైంగ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్ ఇన్ రిలేషన్ టు అవర్.
1: తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు ఒక పవిత్రమైన కార్యములు కాని ఒక పరమాత్మ చింతన కాని ఏమాత్రము లేదు. నిరంతరము కూడాను ఒక విధమైన పుట్టి యొక్క లౌకిక భోగములకే బాట పడుతున్నాము.
0: Right from the moment we get up in the early hours of the morning till we go to bed at night, all the while, rather than spend even a fraction of our time in the thought of Lord or of doing good to others, we are all the while carried away by trying to see everything in relation to
1: ourselves.
0: Embodiments of love. What is inside man?
1: Mana prema ni
0: penchukovali. The animal quality. We should develop love.
1: Tailamu oka vattiki jeevitanni istundi.
0: Oil gives life to a wick.
1: Kani prema manishike pranam postundi.
0: But love gives this essential quality which will make a man keep moving.
1: Daivattam paina manamu sampurnamaina vishwasamunu penchukovali.
0: We should have full faith in the Lord.
1: Ekkada daivattam paina manaku nammakam untado akkade prema abhivruddhi avutundi.
0: Where we have this faith, we'll have love.
1: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is God. మనము ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఈ నమ్మకం అనేటువంటి రెండు కన్నులను మనము పొడుచుకుంటున్నాము.
0: Where there is faith, we have love. Where there is love, we have peace. Where there is peace, we have truth. Where we have truth, there is God.
1: Truth is God.
0: Truth is God.
1: ఒకానొక సమయంలో మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, దైవం ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే ట్రూత్, ట్రూత్ అనేటువంటిది కాబట్టి దేర్ ఇస్ గాడ్.
0: It was Gandhiji who said that God certainly exists. Where? Truth is God. And truth is everywhere. So God is everywhere.
1: కనుక సత్యమును మనం మరణింపజేయడానికి వీలు కాదే.
0: We really cannot exterminate truth.
1: ఈ నమ్మకము అనేటువంటిది కేవలం ఒక ఎక్స్పెరిమెంట్ తో ప్రయోజనం చేయడానికి వీలు కాదు.
0: This aspect of faith is something which cannot be understood by experimentation.
1: ఈ ఫెయిత్ అనేటువంటిది దీనికి ఒక రీజన్ సీజన్ లేదు.
0: And there is no season. There is no reason for this quality of faith.
1: కనుక ఈ సీజన్ కు రీజన్ కు అతీతమైనటువంటిది నమ్మకము. మన నమ్మకం అన్నది అంతేకాని ఇంకొకరు లేదనడానికి ఏమాత్రం అధికారం లేదు.
0: Faith is beyond season and reason. Our faith is ours. Nobody has the right to question this.
1: దివ్యమైన మానవత్వాన్ని అందించినటువంటి యొక్క ఈ యొక్క స్థితి యందు మనము భగవంతునికి తగినటువంటి కృతజ్ఞత రూపకంగా ఈ కర్మాచరణలో మనము కాయాన్ని ప్రవేశపెట్టాలి.
0: And man which has been given this birth should try and spend every minute of his existence in order to show a sense of gratitude.
1: ముఖ్యంగా ఈనాడు మానవత్వమునందు కృతజ్ఞత ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: And then again we find that the man of today, there is absolutely no sense of gratitude in him.
1: ఒక డాక్టర్ ఏమైనా కూడా మెడిసిన్ ఇచ్చి మన రోగం నివారణ చేస్తే మనం అతనికి కృతజ్ఞత వందనములు అందిస్తున్నాం.
0: When a doctor cures us of our illness, we express our gratitude to him.
1: దాహం కొన్నప్పుడు ఎవరైనా ఇంత మంచి నీళ్లు ఇస్తే అయ్యో వారికి థ్యాంక్స్ అని మనం చెప్తున్నాం కృతజ్ఞత పూర్వకంగా.
0: When we are thirsty and when we find somebody who offers us a cup of water,
1: మన కష్టాల సమయంలో ఎవరైనా పట్టెడు అన్నం పెట్టి పొట్ట నింపితే వారికి కృతజ్ఞత రూపకంగా మనం అనుభవిస్తున్నాం.
0: When we are starving and if somebody comes along and offers us some food, we feel grateful to
1: him. అమృతమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని అందించినటువంటి దైవత్వానికి మనం కృతజ్ఞత ఏమాత్రం చూపటం లేదు.
0: బట్ మ్యాన్ హూస్ ఎసెన్షియలీ డివైన్, హీ హాస్ నో సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద సుప్రీం బీయింగ్.
1: సర్వత్రా దైవత్వం తప్ప అన్యత్వము లేదు.
0: ఎవ్రీవేర్ దట్ యు సీ ఇస్ నథింగ్ బట్ డివినిటీ.
1: కానీ మానవుడు నా యొక్క ప్రయత్నం చేత దీన్ని సాధిస్తున్నానని అహంకారం చేత తాను విర్రవీగుతున్నాడు.
0: బట్ మ్యాన్ ఫీల్స్ ఈగోయిస్టిక్ అండ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ హీ హూస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్.
1: కానీ ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
0: దిస్ ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్.
1: మానవుడు ఏమి చేయగలడు?
0: వాట్ ఇస్ ఇట్ దట్ మ్యాన్ కెన్ రియలీ?
1: కేవలం ఇది దేహం అనేటువంటిది ఒక
0: లాంగ్ అండ్ ఆఫర్స్ సమ్ ఫుడ్, వి ఫీల్ గ్రేట్ఫుల్ టు.
1: కానీ అమృతమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని అందించినటువంటి దైవత్వానికి మనం కృతజ్ఞత ఏమాత్రం చూపటం లేదు.
0: బట్ మ్యాన్

0: What is it that man can really achieve?
1: కేవలం ఈ దేహం అనేటువంటిది ఒక పనిముట్టు.
0: This body of his is nothing but an instrument.
1: తాను ఈ యొక్క దివ్యత్వం కాదు.
0: It is not this divine spark.
1: This is my body. I am not body.
0: He says, this is my body, but I am not this body.
1: కనుకని this is my body అంటున్నామే కానీ I am body అని ఎవరు చెప్పడం లేదు.
0: We say, it is my body, but nobody says, I am this body.
1: ఇది మై కర్చీఫ్. కర్చీఫ్ సపరేట్ గా ఉంది, నేను సపరేట్ గా ఉంది.
0: We say, this is my kerchief. So, I am separate from this kerchief.
1: అదే విధంగా మై మైండ్, మై బాడీ, మై బుద్ధి, మై చిత్తం, మై ఇంద్రియం, మై అంతఃకరణం అంటున్నావు. బట్ హూ ఆమ్ ఐ?
0: In the same manner,
1: ఎవరైనా క్వశ్చన్ వేసుకుంటున్నారా?
0: In the same manner, we say, this is my body, this is my mind, my intellect, my organs, and so on. But has anybody asked this question, who's this mind?
1: కనుకనే ఈ మై అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుండాలి. అదే మై ఈజ్ మాయా, మై.
0: ఇట్ ఈస్ దిస్ మై విచ్ అపియర్స్ యాజ్ ఎటర్నల్ విట్నెస్ అండ్ ఇట్ ఈస్ దిస్ మై విచ్ ఈస్ దిస్ మాయా.
1: తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకు నాది, నా వారు, నేను అనేటువంటి దీనికి ఉపయోగపెడుతున్నాం, కానీ నేనెవరు అనేటువంటి సత్యాన్ని ఎవరు కూడా విచారించడం లేదు.
0: రైట్ ఫ్రమ్ ద మూమెంట్ వి గెట్ అప్ టిల్ ద మూమెంట్ వి గో టు బెడ్, వి కీప్ టాకింగ్ అబౌట్ మై అండ్ ఐ. But nobody has really bothered to find an answer to this question, who is this mind?
1: కనుకనే అన్నింటికీ ఎందుకుడను సాక్షిభూతమైనటువంటి యొక్క దివ్యతత్వమైనటువంటి ఆత్మనే నీవు.
0: So that witness which is present, which is innate in everything, that is this ఆత్మ, that is the true entity.
1: తమిళ్లో మీరా చెప్పింది, కడలిల్ కుడితరు ముద్దటిత్తేని కైనడవ విడుమాయో కరుణయే పురివాయో అని తమిళ్. ఈ కడలిల్ కుడితరు, ఈ సముద్రం అనేటువంటి దీని లోపల ఎన్ని అలలో, ఎన్ని విధమైనటువంటి ముసల్లో, ఎన్ని విధమైనటువంటి మృగములో ఉండినప్పటికీ నేను మునిగి కష్టపడి ఈ భగవంతుని నామము అనేటువంటి ఒక రత్నాన్ని, ముత్యాన్ని నేను సంపాదించుకున్నాను. దీనిని తిరిగి నా చేయి నుంచి వదిలిపోతే తిరిగి నాకు లభించదు. మీరా.
0: ఇట్ వాస్ మీరా హూ సెడ్ ఇట్ ఇన్ తమిళ్. ఇన్ దిస్ వాస్ట్ ఓషన్ దేర్ ఆర్ దీస్ వేవ్స్, దేర్ ఆర్ దీస్ వేల్స్, దేర్ ఆర్ దీస్ క్రోకడైల్స్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ అదర్ థింగ్స్. హావింగ్ డిప్డ్ ఇన్ టు దిస్ వాస్ట్ ఓషన్, I have now secured the precious name of the Lord, the precious gem of this name of God, and I must try to see to it that I do not lose hold of this.
1: ee naadu manavattam lopala kevalam aadhyatmikam ante emo adini paripothunnaru.
0: Today we find that man gets frightened by the very word spirituality.
1: Prayamunnappude bhagavantu kanugonalu.
0: When one is young, he does not try to see God.
1: Kaya mudigine enta kaanchalevu.
0: And as he becomes old, or when it goes, the body goes away,
1: mundu
0: mundani
1: enchu mosammu chendaku.
0: Don't keep saying that later on, you are only deceiving yourself.
1: Sarvula endukudunu manavattu okati gaane manaku kanipistuntundadi.
0: Man's nature is something which is present in every being.
1: Film record. గ్రామ్ఫోన్ ప్లేట్ ఉంటుండాలి. ఇది చూస్తే ఒక్కటిగానే అన్ని కనిపిస్తూ ఉంటాయి.
0: ఇన్ ఏ గ్రామ్ఫోన్ రికార్డ్ వెన్ వి లుక్ ఎట్ ఇట్ వి ఫైండ్ దట్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి టుగెదర్.
1: సౌండ్ బాసు నందు సవరించి చూచిన పాటలు ఎన్నో విధము పలుకుచుండు. ఈ ప్లేట్ చూస్తే అన్ని సమానంగానే ఉంటుంటాయి, కానీ సౌండ్ బాక్స్ లో సవరించి చూస్తే వేరు వేరు పాటలుగా కనిపిస్తుంటాయి.
0: When we look at this film record, the gramophone record, we feel that it is one entity. But when you use the accompanying sound box along with this, we find the different notes, the different tones, and the different voices coming out into the open.
1: Kani manavattamlo chuste sarvulu kudunu manavulu vale kanipistunnaru, kani manavattam evari endu untundado aa practical lopalne telustundi.
0: But in the same way, when we look around, it is the same nature which prevails all around. But when you want to look into one particular individual, nobody seems to be knowing what his really is like.
1: Kondaru mahaniyuluga untuntaru, kondaru telivitetalu varaga untaru, mari kondaru murkhuluga untuntaru.
0: There are some who have evolved, there are some who are intelligent, there are some who are foolish.
1: Manchi variki matalu undavu.
0: Those who are good, they are men of few words.
1: Telivitetalu variki adhika matalu untuntai.
0: Those who are intelligent, far too many words.
1: మూర్ఖులు చూస్తే వాదిస్తుంటారు.
0: And the foolish ones go on arguing and debating.
1: కనుక వారిని క్రియారూపంలో మనం పెట్టినప్పుడే వారి యొక్క నిజతత్వం మనకు అర్థమవుతుంటారు.
0: So it's only when we see these people in action that we'll get to know their true nature.
1: చిన్న చిన్న దానికి కూడా

0: ఉండేటువంటి యొక్క తత్వము మూర్ఖత్వం అనే చెప్పవచ్చు, కానీ మానవత్వం కాదు.
1: దట్ నేచర్ విచ్ గోస్ ఆన్ ఆర్గ్యూయింగ్ అండ్ డిబేటింగ్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ఎ రియల్.
0: మరికొంతమంది తెలివితేటలు గల వారమని భావిస్తున్నారే కానీ ఒట్టి మాటలతో తప్ప క్రియలతో వారు ఏమాత్రం పాల్గొనరు.
1: అండ్ ద ఇంటెలిజెంట్ వన్స్ వేస్ట్ అవే దేర్ టైమ్ ఇన్ వర్డ్స్ వర్డ్స్ అండ్ వర్డ్స్ డూ నథింగ్ ఇన్ యాక్షన్.
0: ఖాళీ పాత్ర శబ్దం ఎక్కువ ఇస్తుంది.
1: ఎన్ ఎంప్టీ వెసల్ మేక్స్ మచ్ నాయిస్.
0: కనుకనే మనం తెలివితేటలు అనుకుంటున్నామే కానీ మనం ఎంప్టీ వెసల్స్.
1: We think this is our intelligence, we are clever, but it is nothing but an empty vessel.
0: నిజమైనటువంటి మానవత్వము ఒక వింటుంది కానీ ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది, అతి మాటలకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వదు.
1: The true nature of man is that which keeps him silent, which does not give vent to words and undue thoughts.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఏమిటి అని విచారిస్తే పవిత్రమైనటువంటి ఆత్మతత్వమే అనే అర్థమవుతుంది.
1: Now if you ask this question, what is this true nature of man, we find that it's a sacred one, it is this atmic principle.
0: Kana manam prathi manavudu kudaru nenu manavudunu nenu ajnanamunaku emaatram kudunu sambandhinchinatundi vaadu kaanu aneetundi yokka tyaga bhavaanni manam anubhavinchali.
1: So man should try and to develop this feeling that he is man in the very essence, in the true nature of his existence.
0: Na karmana na prajaya dhaneena త్యాగేనైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం వల్ల మనకి ఎంత క్షేమం ఏర్పడుతుండదో మీరు నిత్య జీవితంలో కూడా అనుభవించవచ్చు.
1: దిస్ సాక్రిఫైస్, ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్, వాట్ యాక్చువల్లీ ఇట్ గివ్స్ అస్ ఇన్ రిటర్న్ ఈ సంథింగ్ విచ్ యు రియలీ సీ అరౌండ్ అస్.
0: ఇప్పుడు మనం గాలిని తీసుకుంటున్నాం.
1: ఫర్ ఎగ్జాంపుల్ వి బ్రీత్ ఇన్.
0: తీసుకున్న గాలిని మరొక వైపున మనం విసర్జించకపోతే మన లంగ్స్ చెడిపోతుంది.
1: ద ఎయిర్ దట్ వి బ్రీత్ ఇన్ we should also breathe it out so that otherwise the lungs may get go bad.
0: Aaharam teesukuntunnamu danni manaku vaipunu visarjinchakapothe kadupu chedipothundi.
1: We take in food but through some other channel we'll have to put it out.
0: Mana chetilo oka pradeshamlo raktam prasaristundali. Aa raktam prasarinchakunda akkade nilichipothe akkada oka kullaga tayaraipothundi.
1: It is the nature of blood to circulate, but if the blood doesn't were not to circulate and were to stand still at a point,
0: త్యాగం చేత ఎంత క్షేమం ఏర్పడుతుంది?
1: A boil develops at that particular spot. So we see the
0: గాలిని విడిచకూడదు అని దాని అట్లే కట్టి పెట్టేసిస్తే మన యొక్క ప్రాణం పోతుంది.
1: The air that I breathe in, I should not breathe it out. Hold it up and you can see the disastrous consequences.
0: కనుక త్యాగం లోపల ఎంతో యోగం ఉంది. యోగమే క్షేమాన్ని అందిస్తుంది.
1: So it is through this sacrifice that we have yoga.
0: అయితే మన మనస్తత్వాన్ని కేవలం లౌకికమైన మార్గంలో ప్రవేశపెట్టి అనేక జన్మలుగా ప్రవేశపెట్టడం చేత దానిని అనేక విధములుగా మనం మార్చుకోలేకపోతున్నాం.
1: Through yoga we get happiness. Over a period of lifetimes we have got used to spending everything for ourselves.
0: దీనికి అభ్యాసం అత్యవసరం.
1: Now in order that we take this new path.
0: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. అభ్యాసం చేయాలి.
1: We need this abhyasa, a practice. Practice is essential. It's at the root of everything.
0: Oka chepana pattalanukunte manamu yerranu kutti danni choopinchi chepana padutunnam.
1: If you want to catch fish, we spread a net.
0: Aneka vidyamulainatundi practice cheta kruramaina mruganni kudanu swadhinam chesukuntunnam.
1: We have a bait for the fish. If you want to catch wild animals, we have a bait again.
0: Vishasarpanni kudanu మనము ఆ యొక్క విషదంతములు పెరికివేసి దాంతో నిర్భయంగా మనం ఆడుకుంటున్నాము.
1: A poisonous snake, we get hold of it, remove it the poisonous fangs and play with it.
0: Snake కు మనసుకు రెండు కూడాను ఒకే జంటలుగా ఉంటున్నాయి.
1: The snake on the one hand and the mind on the other, there is an intimacy between these two.
0: సర్పం ఎప్పుడు కూడాను చక్కగా పోదు, అది వంకర టింకరగా పోతుంది.
1: It is the snake's nature to keep moving in a zigzag manner.
0: ఏది చిక్కితే అన్నంత కరుస్తూ వెళ్తుంది.
1: అండ్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ అక్రాస్ ఇట్ బైట్స్ అండ్ గోస్.
0: అదే విధంగా మనసు కూడాను స్ట్రైట్ గా పోవటం లేదు, అది కూడాను వంకర గింటికి పోతుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ మైండ్ ఆల్సో ట్రెడ్స్ ఎ క్రూకెడ్ పాత్.
0: చూచిన దాన్నంతా ఆశిస్తుండాలి.
1: వాట్ ఎవర్ ఇట్ సీస్ ఇట్ డిజైర్స్.
0: కాబట్టి సర్పగుణములు ఉంటున్నాయి మనసునందు.
1: దట్స్ వై ద మైండ్ హ్యాస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ స్నేక్.
0: అయితే ఆ సర్పం కరిస్తే విషం తలకెక్కుతుంది.
1: ఇఫ్ దట్ స్నేక్ వర్ టు బైట్, well the poison would get into the body.
0: అయితే ఆ సర్పమునందున్నటువంటి రెండు దంతములు కూడాను పెరికి పారవేస్తే విషయం ఒక సర్పం మన స్వాధీనమైపోతుంది.
1: But if you remove those fangs, the poisonous fangs, the snake becomes your servant.
0: అదే విధంగానే మన యొక్క అభిమానం మమకారం రెండు విషదంతాలు ఉంటున్నాయి మనకు.
1: In the same manner we have these two poisonous fangs, abhimanam, attachment, and mamakaram, desire.
0: ఈ రెండు దంతములు మనం తీసివేసేస్తే మన జీవితం మన స్వాధీనంలో అయిపోతుంది.
1: By removing these two fangs, our life becomes ours.
0: మనం ఏ రీతిగా తీయటం?
1: How do we remove these?
0: దీని కూడాను ప్రాక్టీస్ చేయాలి.
1: For this also practice is essential.
0: ఇది ఒక పేపర్.
1: This is a piece of paper.
0: దీన్ని బాగా చుట్టినాం.
1: We roll it up.
0: ఈ చుట్టేటప్పటికి ఏమైపోతుంది? అది మడత పడిపోయింది.
1: As we roll it, we find it gets folded.
0: దీన్ని తిరిగి స్ట్రెయిట్ చేయాలంటే ఏంటి? దీనికి ఆపోజిట్ గా చుట్టాలి.
1: If you want to make it straight, we must unfold it in the opposite direction.
0: అదే విధంగానే మన అనేక జన్మల నుంచి కూడాను భౌతికమైనటువంటి విషయంలో మనం చుట్టుతూ వచ్చాము ఈ మనసును.
1: In the same manner, over past lives, we have been rolling the mind in one direction.
0: దీనిని స్ట్రెయిట్ చేయాలంటే దీనిని ఆపోజిట్ గా ఆధ్యాత్మిక విషయంలో దీన్ని చుట్టూ రావాలి.
1: If you want to straighten the mind now, we must unroll it in the opposite direction towards God.
0: కనుకనే మనం బహిర్దృష్టిని వదిలిపెట్టి అంతర్దృష్టిని అభివృద్ధి చేసుకున్నామా మనం ధన్యులమైపోతాం.
1: So putting aside the worldly view, we should try and look within ourselves.
0: మన చేతిలో ఒక టార్చ్ ఉంది.
1: We have a torch in our hands.
0: నేను ఇట్లు బయలుదేరిపోవాలి.
1: I want to go in one particular direction.
0: నేను పోయే రోడ్డుకు టార్చ్ వేస్తే నేను సులభంగా వెళ్ళొచ్చు.
1: If I flash this torch in the direction which I have to go,
0: నేను పోయేది ఒక మార్గము, వేసేది ఇంకొక మార్గము టార్చ్.
1: But I want to go in one direction. I flash the torch in the opposite direction.
0: కనుక మన లోపల దివ్య దృష్టి అనేటువంటి ఒక టార్చ్ ఉంటుందది.
1: In the same manner, that divya drushti, that spark of inner vision is within us. That spark.
0: దానిని మనము లోపల వైపును వేసుకుంటే అంతర్భావం మనకు అర్థమవుతుంది.
1: If that view of ours, if that sight of ours, if we were to turn inwards,
0: అంతర్దృష్టిని తెలుసుకోవాలని ఆశించటము బహిర్వైపున మాత్రం దాచివేయటం.
1: We want to know true nature, but we flash the torch to the external world.
0: సాధ్యమవుతుంది.
1: How is it possible?
0: ఇది సాధ్యం కాదు. మనం ఎక్కడ బయలుదేరిపోవాలనుకుంటున్నామో ఆ వైపునే మనం దృష్టిని మరల్చాలి.
1: We want to go in a particular direction, we should try to look in that direction.
0: Kana prati manavattamlo kuda ee naadu jagattu lopala ashanti prabaladaniki moola kaaranam emiti.
1: Today we find lot of restlessness in the world. What's the cause for this?
0: Hrudayamuleni maatalu perigipothunnayi.
1: We have words and words without the heart.
0: Idi kaadu manaki ippudu athyavasaramainatundi maatalu leni hrudayam kavali.
1: What we want is a heart without words.
0: ఇదే మనం ఈనాడు కోరవలసింది.
1: This is what we must look for.
0: మాటల చేత ఏమాత్రం కూడా మనం కార్యములు సాధించలేము.
1: Mere words do not give us any.
0: క్రియల చేత మనం ఎంతటి విజయాన్నైనా సాధించగలము.
1: It is through work that we can achieve a lot of things.
0: కనుక ప్రతి మానవుడు కూడాను క్రియలో ప్రవేశించాలి.
1: So every man should jump into the
0: కర్మ మార్గములో మనం ప్రవేశించాలి.
1: Into this field of karma.
0: సమాజ సేవను మనం చేయాలి.
1: Service of society.
0: సమాజంతోనే మన జీవితం ఆధారపడి ఉంటుండాలి.
1: It's the society which sustains our life.
0: మనం సొసైటీని వదిలిపెట్టి ఒక క్షణమైన ఉండడానికి వీలు కాదు.
1: We cannot live even for a second.
0: కానీ సొసైటీ యొక్క క్షేమాన్ని మనం కోరటం లేదు.
1: By removing ourselves from the society. But
0: ఇదే మనం ఈనాడు చేయవచ్చు. సొసైటీ సేవ. మనం ఉన్నటువంటి ధనమును కానీ, ఉన్నటువంటి శక్తిని కానీ, ఉన్నటువంటి బుద్ధిని కానీ సమాజ సేవలో ప్రవేశపెట్టినప్పుడు మన పవిత్రమైన భారతదేశము ఇతర దేశములకు ఆదర్శవంతమైన దేవస్యంగా మనం రూపొందుతుంది.
1: We should serve society through our money, through our intelligence, through our words, through our deeds, and by this our country can achieve any degree of progress.
0: ఏ కించిత్తైనా కూడా నువ్వు స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: At least for a fraction, for an iota, we should try to.
0: ఏక తోటి మానవుడి చోట ప్రియమైన మాటలైనా మనం ఆడాలి.
1: Have good words for the others.
0: కానీ మాటలు కూడా నువ్వు మధురంగా ఉండటం లేదు.
1: But today we find even words
0: మాటలు కూడాను కఠినంగానే ఉంటున్నాయి.
1: Words tend to be hard and biting.
0: కారణం ఏమిటి? హృదయం కఠినమైనప్పుడు మాటలు కూడా కఠినమవుతాయి.
1: Reason, the heart itself is hard as a stone.
0: ప్రేమ స్వరూపులారా, మనం చేయవలసినటువంటి మంచి మాటలు, మంచి చూపులు, మంచి హృదయము, మంచి నడతలు ఈ విధంగా ఉంటుంటే మంచి జీవితంగా ఉంది, మంచి దేశంగా కూడా రూపొందుతుంది.
1: Embodiments of love, what we should have is good thoughts, good words, good heart, good deeds. And we can really go.
0: కనీసం మృదుమధురమైనటువంటి మాటలైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should try to learn at least words which will sound sweet.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can always speak obligingly.
0: కనుక మన మానవత్వం అనేటువంటిది మనలో ఎంతనో ఉంటుండాలి, దివ్యమైనటువంటిగా ఉంటుండాలి.
1: This spark of divinity is very much latent in us.
0: క్రోధము మానవత్వం కాదు.
1: Anger is certainly not.
0: అసూయ మానవత్వం కాదు.
1: జెలసీ ఈజ్ నాట్
0: అహంకారం మానవత్వం కాదు,
1: ఈగో ఈజ్ నాట్,
0: ఇవన్నీ కూడా నువ్వు మృగ లక్షణాలు.
1: ఆల్ దీస్ ఆర్ యానిమల్
0: లక్షణాలు. మనము మృగ లక్షణాలు పెట్టుకుని మానవులు అనుకుంటే ఇంకా ఇది దేశం ఎట్లా ఉద్ధరించగలము?
1: With these animal qualities deep within us, we say that we are man. How is it possible?
0: కనుక మనం మానవులం అనుకున్నప్పుడు మానవ గుణములను పెంచుకోవాలి.
1: When we say that we are men, we should try to show that.
0: ప్రేమ, దయ, కరుణ, త్యాగము, సానుభూతి, ఈ పంచ ప్రాణముల చేత మనము ఈ జగత్తును కొంతవరకు ఉద్ధరించాలి.
1: Love, compassion, mercy, kindness and sympathy for others. It is these five which form the cornerstone.
0: ఈ విధమైనటువంటి దానిని మనం పెంచుకున్నప్పుడే కొన్ని కష్టములకు మనం గురి కావాల్సి వస్తుంది.
1: ఇట్స్ అన్అవాయిడబుల్ దట్ వీ కమ్ అక్రాస్
0: మంచి మార్గంలో మనం ప్రవేశించినప్పుడు కొన్ని దుఃఖములు కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
1: దట్ వీ కమ్ అక్రాస్ ట్రబుల్స్. నౌ వెన్ వీ వాంట్ టు డు సంథింగ్
0: మంచి వారికి అన్ని కూడా కొన్ని కష్టములే వెంటాడుతుంటాయి.
1: దోస్ హూ వాంట్ టు డు గుడ్ ఆర్ ఆల్వేస్ అప్ అగైన్స్ట్
0: విలువైనటువంటి డైమండ్ కు చాలా కోతలకు వస్తుంటారు.
1: నౌ ఇఫ్ యు టేక్ దిస్ డైమండ్ ఫర్ ఎగ్జాంపుల్, ద డైమండ్ ఇస్ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ కటింగ్.
0: విలువైనటువంటి బంగారును నిప్పులో వేయటము, శుద్ధితో కొట్టడము, ఎన్నో విధములుగా హింస చేసినప్పుడే అది ఒక సుందరమైన నగగా తయారవుతుంది.
1: గోల్డ్ విచ్ ఇస్ ప్రెషియస్, ఇట్ ఆల్సో ఇస్ సబ్జెక్టెడ్ టు వెరీ హార్ష్ ట్రీట్మెంట్ సో దట్ ఇట్ మే బికమ్ ఎన్ ఆర్నమెంట్.
0: కనుకనే ఏకేశ్వరోపాసనే ప్రధానమంత్రి బోధించినటువంటి యొక్క మహమ్మదును మక్కా నుంచి తరమగొట్టి,
1: ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ హూ సెడ్ దట్ వీ షుడ్ వర్షిప్ ద సుప్రీం వన్, హీ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ మక్కా.
0: కరుణే ప్రధానమంత్రి కరుణామయమైనటువంటి జీసస్ ను సిలువకు ఎక్కించిరి.
1: నౌ జీసస్ హూ స్టూడ్ ఫర్ కంపాషన్, హీ వాస్ పుట్, హీ వాస్ క్రూసిఫైడ్.
0: సత్యమే నా ప్రాణం అని పలికినటువంటి హరిశ్చంద్రునికి ఆరు బిడ్డలు కూడా అమ్ముకోవలసి వచ్చాయి.
1: హరిశ్చంద్ర హూ అప్హెల్డ్ ద శాంక్టిటీ ఆఫ్ ట్రూత్ వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ డిస్ట్రెస్, హిస్ ఫ్యామిలీ వాస్ డ్రివెన్ అవుట్.
0: కనుకనే మంచి వారికి మొట్టమొదట కొన్ని బాధలు అంటాడుతుంటాయి.
1: సో దోస్ హూ డూ గుడ్ ఆల్వేస్ అప్ అగైన్స్ట్ ఆడ్స్.
0: కానీ మనం అది లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ కేర్ ఫర్ దీస్.
0: ఒక ముసమ్మి పండు ఉంటుండాలి.
1: వి హావ్ ఎన్ ఆరెంజ్.
0: ఆరెంజ్ కానీ అది లోపల స్వీట్ జ్యూస్ ఉంటున్నా కానీ బయట బిటర్ స్కిన్ ఉంటుండాలి.
1: Now this orange has got a sweet juice within, but on the outside
0: దాని తీసి వేసినప్పుడే ఆ స్వీట్ జ్యూస్ మనకు లభిస్తుంది.
1: By removing the bitter skin we can get the sweet juice.
0: కనుకనే కష్టములను, నష్టములను, దుఃఖములను, నిందలను, నిరుద్యోగములు అన్నిటి కూడా నిరుద్యోగం చేసినప్పుడే, దాన్ని త్యజించినప్పుడే మనకి శాంతి, సంతోషము, సుఖము, ఆనందము మనకు లభిస్తుంది.
1: In the same manner, by putting aside the obstacles, the ridicule, the abuse and all such things which are going to dishearten us, we can secure the innate happiness.
0: ప్రేమ ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం పైన కూడా కాసేటువంటి ఫలము.
1: Now man's life which is full of love is will also certainly become a fruit.
0: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
1: Without love you can't have the world.
0: కనుకనే love is God, live in love.
1: That's why love is God, live in love.
0: ఈ ప్రేమ ఎక్కడ మనకు ఉంటుందో అక్కడ అన్ని విధములైనటువంటి యొక్క క్షమ కూడా మనకు ఏర్పడుతుంటాయి.
1: Where you have this love, we have the sense of forgiveness.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: Love is selflessness. Self is lovelessness.
1: Love is selflessness. Self is lovelessness.
0: కనుక ఈ యొక్క స్వార్థము స్వార్థమని ఉండినంత వరకు కూడా మనకు ప్రేమ మనలో ప్రవేశించదు.
1: So long as we cling to this sense of selfishness, we cannot have love sprouting within us.
0: కనుక ఈ ప్రేమను మనం పెంచుకోవాలంటే మనం స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: If you want to secure love, then sacrifice selfishness.
0: ప్రేమ స్వరూపులారా, ఏ నాటికైనా కూడా ఈ దేహం రాలిపోయేదే, కూలిపోయేదే, కాలిపోయేదే.
1: Embodiments of love, one day or the other this body has to collapse and burn.
0: శత వర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమును.
1: We talk about hundreds of years but we should not believe in that.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఎప్పుడో వెళ్లేది ఎరుకలేదు.
1: We do not know when this body will go, either in childhood or in youth, middle age or old age.
0: కనుక ఈ యొక్క మరణం అనేటువంటిది నీ చేతిలో లేదు.
1: Death is something which is not in our hands.
0: ఏ నిమిషంలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: We cannot tell at what moment it will come.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: నేను నిల్చుకున్నాను, ఫోటోగ్రాఫర్ వచ్చి అక్కడ నిల్చుకున్నాడు.
1: I am standing here and a photographer stands in front of me.
0: నేను ఎంత తిరుగుతూ ఉండినప్పటికీ ఫోటోగ్రాఫర్ రెడీ అన్నప్పుడు స్టడీగా ఉంటే ఫోటో బాగా వస్తుంది.
1: ఐ మైట్ బి మూవింగ్ అబౌట్, షఫ్లింగ్ అబౌట్, బట్ అట్ ద మోమెంట్ వెన్ ద ఫోటోగ్రాఫర్ వాంట్స్ టు క్లిక్, ఇఫ్ హీ సేస్ రెడీ, ఐ విల్ బికమ్ స్టిల్.
0: నేను దీనికి పూర్వమంతా బాగా స్టడీగా ఉంటుంది, వాడు రెడీ అన్నప్పుడు నేను తిరిగిందంటే నా ఫోటో చెడిపోతుంది.
1: On the other hand, if I was still all the while, and just at the moment when he wants to click, if I want to shuffle about, then the photo will go back.
0: God is a photographer.
1: In the same manner, God is the photographer.
0: ఆ ఫోటోగ్రాఫర్ రెడీ అని చెప్పడు, ఎప్పుడు చెప్తాడో ఏమిటో, కనుక మనం ఎప్పుడు స్టడీగానే ఉంటుండాలి.
1: బట్ దిస్ ఫోటోగ్రాఫర్ వుడ్ నాట్ కాషన్ అస్ టు బి రెడీ, వి నెవర్ నో వెన్ హీస్ గోయింగ్ టు క్లిక్.
0: ప్రేమ స్వరూపులారా, మీరు నిజముగా నిత్య జీవితంలో సహజమైన మానవులుగా ఉంటుండి చిన్న చిన్న విషయాన్ని విచారించుకుంటే కూడా మనకి ఎంతో విలువైనటువంటి అర్థములంతా మనకు గోచరిస్తాయి.
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్. Every small little act and deed of ours in our daily lives has a lot of thing to tell us. We only have to wait and pause.
0: Oka chinna ekkadaina oka pendiki manam povalane prayatnam chesam.
1: Now we want to go to attend a wedding.
0: Oka pendiki povalante edo konni guddalaina oka chinna bag lo aina petti manam ready avutunnam.
1: When we want to go, we want to get ready for the journey and pack a few things.
0: Oka cinema povalante kudanu edo konni rakamuluga oka cheppulu vesukoni oka 5 rupayalu jobulo pettukoni prayanam avutunnam.
1: When we want to go to a cinema house, we get prepared for that by having a little money.
0: Leka sayankaram walking povalante oka walking stick aina chetilo vesukoni slippers tecchukoni prayanam siddham avutunnam.
1: When we want to go for a walk, we take get hold of the walking stick and put on our slippers.
0: Kani ee naadu walking ku povachchu lekapothe cancel chesukovachchu.
1: But in any of these, if at the last minute you wish to cancel this engagement, you can do that.
0: Leka cinema ku povachunu lekapothe repu podam leni postpone chesukovachunu.
1: You can likewise postpone going to the cinema house to tomorrow.
0: Kani ee antya prayanamu cancel cheyadaniki veelu ledu, postpone cheyadaniki veelu ledu, kani idi tappindi kaadu, manam emi ready avutunnam.
1: But this journey, the end journey, the last lap as it's called, is something which cannot be postponed. What are we doing to get prepared for this?
0: Kanuka manamu maraname nischayamu. బుద్ధిమంతుడైనా దేహమున్నంతలో తాను తెలియవలి.
1: Death is a certainty. So the one who's really intelligent gets ready for this.
0: ఈ పడవ గట్టిగా ఉండినప్పుడే ఈ యొక్క జీవితం అనేటువంటి నదిలో వేసుకుని గట్టుకు చేరడానికి ప్రయత్నించాలి.
1: This body, it's only when it's secure that you must try to get it ready to go across this ocean of life.
0: కనుకనే మనము ఈ పడవ చిల్లులబడి శిథిలమైన తర్వాత మనము ఈ యొక్క నదిలో ప్రయాణం చేయడానికి వీలు కాదు.
1: When this boat becomes full of holes, goes bad, it's not possible for you to undertake a journey like that.
0: ధనము మనల్ని రక్షించదు.
1: Money or wealth is not going to protect us.
0: బంధువులు ఎవరూ మన వెంట రారు.
1: Our relatives are not going to come with us.
0: ఏ యొక్క సిరి సంపదలు కూడాను మనము కించిత్తైనా విచారించదు.
1: All the wealth and all the fame is certainly
0: నిజముగా పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను పచ్చడి మట్టేగిని తీసుకుని పోతుంటే భారతదేశంలో మట్టి కూడా రేషన్ అయిపోయింది.
1: ఇఫ్ ఇట్ వర్ ఎ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ పర్సన్ హూస్ గోయింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఇఫ్ యూ వర్ ఇన్ ఎ పొజిషన్ టు పిక్అప్ ఎ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మడ్, దెన్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ సిచ్యువేషన్ వేర్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా దే వుడ్ హావ్ బీన్ రేషనింగ్ ఫర్ మడ్ ఆల్సో.
0: కనుక మనం ఏమాత్రం కూడా తీసుకుని పోవడం లేదు, ఉండినంత వరకు మంచి పేరును తీసుకోవాలి.
1: సో వీ రియలీ కెనాట్ టేక్ ఎనీథింగ్ విత్ అస్. సో లాంగ్ యాజ్ వీ లివ్ వీ మైట్ యాజ్ వెల్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఈ యొక్క పవిత్రమైనటువంటి పేరును సంపాదించుకునే నిమిత్తమై మనం ఈ యొక్క ప్రాణాన్ని అర్పితం గావించాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు అండర్టేక్ ఎ జర్నీ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ అవర్సెల్వ్స్, వి మస్ట్
0: అధోగతి పోవడానికి మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: టు గో టు ఎ లోయర్
0: స్థాయికి పోవడానికి తగిన సాధన చేయాలి.
1: టు గో టు ఎ లోయర్ లెవెల్ యూ రియలీ నాట్ డూ ఎనీథింగ్, ఇట్స్ ఓన్లీ టు గో టు ఎ హైయర్ లెవెల్ దట్ యూ మస్ట్ ప్రిపేర్ యువర్సెల్ఫ్.
0: కొండపై ఉన్నటువంటి గుండును క్రిందికి సులభంగా నెట్టవచ్చు.
1: ఎ బౌల్డర్ విచ్ ఇస్ హై అప్ ఆన్ ఎ రాక్ ఆన్ ఎ స్టీప్ హిల్ can easily be pulled down.
0: Kani kinda ratini konda pai teeskopovalante shrama padavalsi vastundi.
1: But if you want to take a boulder up against the slope, a lot of effort.
0: Kanuka manam konni shramalakaina nu vachi unnata sthayiki manam painiki ekkali.
1: So by undergoing such efforts and troubles, we must
0: chetta peru sulabhanga vastundi.
1: Bad is something which comes very easy.
0: Kani manchi perunu manam sampadinchali.
1: But we should try to get a good name.
0: Kanukani be good, do good and see good. This is the way to God.
1: Be good, do good, see good, this is the way to God.
0: ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయములో ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: Imbued with these qualities, we should try and further this quality of
0: భక్తి,
1: love.
0: భక్తి భక్తి అన్నంత మాత్రం కేవలము జపము చేయటం మాత్రం భక్తి కాదు, ధ్యానం చేయటం మాత్రమే భక్తి కాదు, సర్వజీవులను ప్రేమించేటువంటి యొక్క ఏకైకమైనటువంటి మార్గాన్ని అనుభవించినప్పుడే ఇది నిజమైన భక్తి.
1: By chanting the name, the word bhakti, by doing japa, by doing dhyana, all this does not constitute bhakti. It's only when we try to realize this path of love in every
0: thing. ఇది మంచి కర్మలని చెప్పవచ్చు.
1: This is something which is good.
0: కానీ దీని వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమీ లేదు.
1: బట్ వాట్ ఈస్ దట్ వి గెట్ అవుట్ ఆఫ్ ఇట్
0: మంచి హృదయముతో మంచి కర్మలు ఆచరించు
1: త్రూ ఎ గుడ్ హార్ట్ ట్రై టు డూ సంథింగ్ గుడ్
0: మనకు హృదయమే పాజిటివ్
1: హార్ట్ ఈస్ పాజిటివ్
0: మన కర్మలే నెగిటివ్
1: Our work,
0: ఈ పాజిటివ్ నెగిటివ్ రెండు చేరినప్పుడే ఒక విధమైన ఫలితం
1: Our actions are like the negative. When these two, positive and negative, come together, we have some result there.
0: కానీ ఊరికే మనం పనులు చేస్తూ పోతే ప్రయోజనం లేదు హృదయపూర్వకంగా పని చేయాలి
1: Merely doing something is no good. That should be accompanied by a good heart.
0: మనం పనులు చేసినంత మాత్రమే అది క్వాంటిటీగా ఉంటుండాలి
1: We might do any number of things, but that only signifies
0: హృదయం చేరటమే క్వాలిటీ
1: When the heart gets mixed up with it, then we have quality.
0: కనుక మనం క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా చేరినప్పుడే ఇది నిజమైన డివినిటీ అవుతుంది
1: సో వెన్ వి సీక్ బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ వి ఆర్ రియల్లీ సీకింగ్ డివినిటీ
0: కనుకనే ఈ డివినిటీ అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో లేదు మన వెంటనే మన జంటనే మన ఇంటనే మన కంటనే కూడా ఉంటుండాలి
1: దిస్ డివినిటీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఏలియన్ టు
0: us విత్ యు అబౌవ్ యు బిలో యు అరౌండ్ యు
1: ఇట్ ఇస్ ఇన్ యు విత్ యు అరౌండ్ యు బిలో యు అబౌవ్ యు డివినిటీ
0: కనుక దాని చుట్టూనే నీవు ఉంటున్నావు
1: And you are around this divinity.
0: కానీ దానిని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు
1: But you are not making an effort to recognize this.
0: మన చుట్టూ గాలి ఉంటుండాలి
1: We have this wind around
0: మన కంటికి కనపడుతుందా
1: We can't see it.
0: కాదు అదే విధంగా అతి సూక్ష్మమైనటువంటి అనుస్వరూపమైనటువంటి ఒక తత్వంలో మనకు ఆత్మస్వరూపము నిండీభూతమై ఉంటుండాలి
1: In the same manner, this ఆత్మతత్వ the divine principle, is something which is present. In an infinitesimal way,
0: వేదాంతమునందు అనోరణీయాన్ మహతో మహీయాన్
1: అన్నాడు in the Vedanta it has been said that this divinity is something smallest of the small biggest of the big
0: కనుకనే వేదము కూడాను ఏది అన్నింటికన్నే ఉత్తమమైనటువంటిదో దానికంటే ఇంకా మరొకటి లేదు అదే దైవము అన్నాడు
1: that which is way beyond and ahead of everything else and there is nothing beyond this that is this divinity
0: yeni paramanuga untundado danikatte mari kinda nilutundi ledu adi kuda nu daivattame
1: and the smallest of the small there is nothing smaller than this that indeed is divine
0: kavim puranam anushasitam tanoraniyam smarajya datasya ramachintam arupam aditya varnam tamasa parastartame idi vedam yedi దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి ఉండినప్పటికీ మనం గోచరించటం లేదు ఇది పరమాణు స్వరూపంలో ఉంటుండాలి
1: The Vedas proclaim that all that is around us, present everywhere, is this divinity. And it is smaller than the smallest, bigger than the biggest.
0: పరమాణువును కేవలము ఛేదించటకు వీలు కాదు
1: And that which is the smallest,
0: పరమాణువును ఎవరు కూడా సృష్టించలేరు
1: You cannot divide it further.
0: పరమాణువును ఎవరు కూడా పోషించలేరు
1: You cannot create it, you cannot sustain it.
0: కేవలం పరిశీలించవచ్చునే కాని పరిశోధన సాధ్యం కాదు
1: You can possibly see it, but cannot experiment with it.
0: కనుకని ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క పరమాణువునందు అనేక చుట్టూ పరమాణువులు కూడా చేరి ఉంటుండాలి
1: Now this, the smallest entity which is there, you have a large number of other similar entities.
0: ఈ మూలాధారమైన పరమాణువులు చేరినప్పుడే పరమాణువుల యొక్క సంయోగము అని కూడా పేరు వచ్చింది
1: బట్ ఇట్స్ ఓన్లీ వెన్ దిస్ ద ప్రైమరీ క్వాంటిటీ ద ప్రైమరీ ఎంటిటీ ఇస్ ఇన్వాల్వ్డ్ దెన్ వి హావ్ సమ్
0: ఆటమ్ ఆటమ్ అని చెప్తూ
1: దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇస్ ద ఆటమ్
0: ఈ ఆటమ్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి
1: దిస్ ఆటమ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: కానీ ఈ ఆటమ్ తోనే సమ్మిళితం చేయటం చేతని సర్వ బ్రహ్మాండమైనటువంటి స్వరూపంగా నిరూపిస్తుండాలి
1: బట్ బై పుటింగ్ టుగెదర్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ దీస్ ఆటమ్స్ యూ హావ్ ద వాస్ట్
0: సైన్స్ కు ఆధ్యాత్మికానికి సన్నిహిత సంబంధం కొంతవరకు కలిసిపోతుంటారు
1: నౌ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ డు మీట్ ఎట్ సమ్ పాయింట్
0: స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే అన్నింటి యందు ఏకత్వము లేక జీవతత్వము అన్ని ఏకంగా కలిసి ఉంటుంటారు
1: నౌ వాట్ ఇస్ స్పిరిచువాలిటీ వి ఫైండ్ యూనిటీ ఇన్ ద డైవర్సిటీ దిస్ ఇస్ స్పిరిచువాలిటీ
0: ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడే ఇది అంత్యమవుతుంది
1: స్పిరిచువాలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఎండ్స్ అట్ ద సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ యూ హావ్ బిగన్
0: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతి ఈ పూర్ణం ఎక్కడ పూర్ణం ఇక్కడ ప్రారంభమైంది తిరిగి వచ్చి అక్కడ చేరినప్పుడు అది పూర్ణం అవుతుంది
1: స్పిరిచువాలిటీ ఇస్ లైక్ ఎ ఫుల్ సర్కిల్ యూ బిగిన్ ఎట్ వన్ పాయింట్ ఇన్ ద సర్కిల్ గో అరౌండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ యూ కమ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్ దేర్ ఇస్ నో బిగినింగ్ దేర్ ఇస్ నో ఎండ్
0: కనుకనే ఫుల్ సర్కిల్ దీనినే ఒక పూర్ణం అన్నారు
1: దిస్ ఫుల్ సర్కిల్ ఈస్ ఎ హోల్ ఎంటిటీ
0: దీనికి అంత్యమనేటువంటిది లేదు
1: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్
0: ఎక్కడ ప్రారంభమైతే అక్కడికే తిరిగి వచ్చి చేరుతుంది ఇక్కడ ప్రారంభమైతే ఇక్కడికే వచ్చి చేరిపోతుంది
1: ఎనీ పాయింట్ దట్ యు స్టార్ట్ ఫ్రమ్ యు కమ్ బ్యాక్ టు ఇట్ అండ్ దేర్ ఇస్ రియలీ నో ఎండ్
0: కనుక దీని ఆధ్యాంతరహితమైనటువంటిది కాబట్టి దీని ఆధ్యాత్మికంలో దీన్ని పోల్చుకుంటూ వచ్చారు
1: బికాస్ దేర్ ఇస్ నో బిగినింగ్ బికాస్ దేర్ ఇస్ నో ఎండ్ దిస్ హాస్ బీన్ టేకెన్ ఇన్ ద రియల్ స్పిరిచువాలిటీ
0: ఇది అనంతము
1: దిస్ ఈస్ వితౌట్ ఎన్ ఎండ్.
0: ఈ యొక్క పూర్ణమునే మనము అర్థముగా తీసివేస్తే ఇది సెమీ సర్కిల్ అయిపోయింది.
1: నౌ దిస్ ఫుల్ సర్కిల్ ఇఫ్ యూ హావ్ టు కట్ ఇట్ ఇంటూ టూ యు హావ్ ఎ సెమీ సర్కిల్.
0: ఈ సెమీ సర్కిల్ ఒక దగ్గర ప్రారంభమవుతుంది, ఒక దగ్గర వచ్చి అంత్యమవుతుంది.
1: Take a semicircle, start at the top point of the semicircle, you go around the half circumference, come to the lower point. Now this semicircle resembles the alphabet C. This C is science. It begins at one point and ends at another.
0: ఒకదాన్ని మనం ప్రవేశపెట్టి దానిని పరిశీలన చేస్తుంటే రేపటి దినం మరొక కొత్తదిగా బయలుదేరుతుంటారు.
1: సో వీ స్టార్ట్ ఎట్ వన్ పాయింట్ బై వే ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ దట్ ఇన్ టర్న్ లీడ్స్ టు సంథింగ్ ఎల్స్.
0: కనుకని సి సైన్స్ అని ఈ యొక్క ఫుల్ సర్కిల్ అనేటువంటి దాన్ని ఆధ్యాత్మికము అని చెప్పారు.
1: సో సి హస్ బీన్ లైకెన్ టు సైన్స్ అండ్ ద ఫుల్ సర్కిల్ టు స్పిరిచువాలిటీ.
0: ఈ సైన్స్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ అని చెప్తూ వచ్చారు.
1: Science keeps asking, what is this, what is this?
0: ఈ యొక్క ఫుల్ సర్కిల్ ను వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ అన్నారు.
1: ద ఫుల్ సర్కిల్ ఆఫ్ స్పిరిచువాలిటీ క్వశ్చన్స్ వాట్ ఈస్ దట్.
0: ఆధ్యాత్మికం వాట్ ఈస్ దట్, సైన్స్ వాట్ ఈస్ దిస్.
1: స్పిరిచువాలిటీ ఆస్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దట్, సైన్స్ ఆస్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్
0: వాట్ ఈస్ దిస్ అంటే ఏంటి, నియర్ దీనిని దిస్ అన్నారు.
1: నౌ వాట్ ఇస్ దిస్ మీనింగ్, వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ సంథింగ్ విచ్ కనోట్స్ దట్ విచ్ ఇస్
0: దట్ మీన్స్ ఫార్.
1: And the word that connotes something which is far.
0: Far means beyond sense, adhyatmikam. Below sense, science.
1: Far, that is spirituality. Beyond sense, this near, below sense, that is science.
0: Below sense ane kvintide prakurti.
1: That which is below sense is this nature.
0: Deenine above sense ane kvintide paramarthikamu.
1: And that which is beyond is paramarthikam.
0: Ee rendintikini sannigita sambandhamu.
1: These two are brought to some point.
0: Kalukane adi tat, idi tvammu.
1: There you have tat, that, tvam.
0: ఈ రెండింటికి అసి చేరి ఉంటుండాలి.
1: ఇన్ బిట్వీన్ యూ హ్యావ్ ద వర్డ్
0: దీన్ని తత్ త్వం అసి, ఈ రెండింటిని కలపాలి మనం.
1: అండ్ వాట్ హాస్ బీన్ సెడ్ ఇన్ దిస్ స్టేట్మెంట్ తత్వం అసి ఈస్ బ్రిడ్జింగ్ ద టూ.
0: కనుకనే ప్రకృతిని పరమాత్మను రెండింటిని ఏకత్వంగా ఉంటుండాలి.
1: సో నేచర్ ఆన్ ద వన్ హ్యాండ్, ద లార్డ్ ఆన్ ది అదర్, దీస్ టూ.
0: థ్రెడ్ లేని బట్ట లేదు.
1: Without the thread we don't have this piece of cloth.
0: సిల్వర్ లేని ప్లేట్ లేదు.
1: Without silver you don't have the plate.
0: ఇక బ్రహ్మ లేని ప్రకృతి లేదు.
1: Without Brahma you don't have ప్రకృతి.
0: కనుకని ఈ ప్రకృతి కూడాను బ్రహ్మతో నిండి ఉంటుండాలి.
1: So this ప్రకృతి of nature is full of this.
0: దీనిని విడదీయుటకు వీడు కాదు.
1: We cannot separate the two.
0: కనుక ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కూడాను పవిత్రమైన భావంతో మనం చేసినప్పుడు ప్రకృతి నిత్య కళ్యాణ పచ్చనతో తొలతులు లాగుతూ కలకలలాడుతూ ఉంటుండాలి.
1: Now this nature of ours is full of joy and happiness, radiating peace around itself.
0: మనం నిరంతరం కూడాను ఆనందంతో ఉంటుండాలి.
1: We should aspire to be happy.
0: ఎందుకు మనం వరీ చేసుకోవాలి?
1: Why should we worry?
0: ఎందుకు మనం దుఃఖపడాలి?
1: Why should we feel?
0: What is the shape of worry?
1: What is the shape of worry?
0: ఇది ఓన్లీ ఇట్ ఇస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్.
1: Worry is nothing but a mentally created fear.
0: ఇది ఏమి దీనికి రూపము లేదు.
1: There is no form for
0: this. కనుకనే happiness is union with God.
1: That's why happiness is nothing but union with God.
0: కానీ కొంతమంది నిరంతరం కూడా ఆనందపడుతుంటారు.
1: There are some who are always happy.
0: కొంతమంది నిరంతరం కూడా కాస్టర్ ఆయిల్ ఫేస్ వేసుకుని కూర్చొని ఉంటారు.
1: There are others who always port a castor oil face.
0: ఇది మానవుని యొక్క లక్షణం కాదు. ఎప్పుడు కూడాను కిలకిలలాడుతూ ఉంటుండాలి, కలకలలాడుతూ ఉంటుండాలి.
1: This is not man's nature. He should always be radiating happiness.
0: ఆనందము కాని
1: he should not feel that this is trouble or distress and that is happiness.
0: సుఖము కాని
1: that is trouble, this is
0: happiness. Even passing clouds,
1: all these are nothing but passing clouds.
0: ఒక్కటైనా పర్మనెంట్ క్లౌడ్స్ లేదు.
1: Nothing is a permanent cloud.
0: కనుక మన హృదయమే ఆకాశము.
1: Our heart is like the sky.
0: మన బుద్ధియే సూర్యుడు.
1: Our buddhi is like the sun.
0: మన మనసే చంద్రుడు.
1: Mind is like the moon.
0: మన థాట్స్ ఏ పాసింగ్ క్లౌడ్స్.
1: Thoughts are like the passing clouds.
0: కనుకనే చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖా ఇంద్రశ్చ అగ్నిశ్చ అని వేదం బోధిస్తూ వచ్చింది.
1: That's why in the Vedas, the mind has been likened to the moon, the buddhi has been likened to the sun, and
0: thoughts
1: are like the passing clouds.
0: కనుక మనం అప్పుడప్పుడు ఈ యంగ్ ఏజ్ లో చాలా థాట్స్ వస్తుంటాయి.
1: Now in the young age, thoughts do come to us.
0: ఈ థాట్స్ వచ్చినప్పుడు ఈ బుద్ధి మనసు రెండు బ్లాక్ అయిపోతాయి.
1: And when these thoughts come, the mind and the intellect get blocked.
0: కనుకనే కొంతసేపు మన బుద్ధి పని చేయదు, మనసు యోచించలేదు.
1: Our intellect doesn't function, the mind also goes awry.
0: ఆ సమయంలో మనం ఏమి చేయకుండా ఏదో ఒక విధమైనటువంటి బ్లైండ్ గా పోతుంటాం.
1: ఇన్ సచ్ మూమెంట్స్ వీ గో అబౌట్ ఇన్ ఎ బ్లైండ్ వే.
0: కానీ అట్లా పోకూడదు.
1: బట్
0: కొంత వరకు మనం ఓపిక పట్టుకోవాలి, దానిని విచారణ చేయాలి. ఆ తక్షణమే ఈ క్లౌడ్ దాటిపోతుంది.
1: We should not do this. Instead, we should pause and take stock of things and try to ask the
0: ప్రతి విషయాన్ని కూడా మనం విచారణ చేసి మనం పనిలో ప్రవేశపెట్టాలి.
1: We should always inquire and then only we should undertake an action.
0: Thoughts వచ్చిన తక్షణమే మనం క్రియలో ప్రవేశించకూడదు.
1: As thoughts come, we should not jump into action.
0: Is it good or bad?
1: We should pause and ask the question.
0: Is it right or wrong?
1: Is it right or wrong? Good or bad?
0: కనుకని మనసును ఆధారం చేసుకుని పోకూడదు. బుద్ధిని ఆధారం చేసుకోవాలి.
1: We should not let mind lead us. We should let the
0: మనసు తలచినటువంటి అంతా చేయాలని పోతుంది.
1: Mind wants to do everything that we think.
0: బుద్ధి ఇది తప్పు, ఇది చేయకూడదు అని విచారణ చేస్తుంది.
1: But our intellect keeps telling us, cautioning us, not this and that.
0: కనుకనే బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం అన్నారు. బుద్ధికి ఆత్మశక్తి చాలా వరకు ఉంటుంటది.
1: Now this intellect of ours, బుద్ధి, has God, this Atma Shakti.
0: ఇది ఆత్మ.
1: ఆత్మ ఇస్ అట్ ఎ సర్టన్ లెవెల్.
0: ఇది బుద్ధి.
1: బిలో దాట్ ఈస్ ద ఇంటెలెక్ట్.
0: ఇది కింద మైండ్.
1: బిలో దాట్ ఈస్ ద మైండ్.
0: ఇది సెన్స్.
1: అండ్ బిలో దాట్ ఈస్ ద సెన్స్
0: బాడీ.
1: అండ్ దెన్ వీ హ్యావ్ ద బాడీ.
0: బాడీ ఎంత అట్టడుగున ఉంటుందో చూడండి. ఆత్మ హైలో ఉంటుండాలి.
1: ఇన్ దిస్ గ్రేడేషన్ వీ ఫైండ్ దట్ ద బాడీ ఇస్ ద లోయర్ లెవెల్.
0: కనుక ఆత్మకు బుద్ధి సమీపంలో ఉంటుండాలి.
1: అండ్ బుద్ధి ఇస్ వెరీ క్లోజ్ టు ద ఆత్మ.
0: కనుకనే ఆత్మ యొక్క ప్రకాశం బుద్ధి పైన పడుతుంటాయి.
1: అండ్ ద రేడియన్స్ ఆఫ్ ద ఆత్మ ఫాల్స్ ఆన్ ద బుద్ధి.
0: కనుకనే సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడినప్పుడు చంద్రుని యొక్క వెలుతురు భూమి పైన పడుతున్నట్టుగా ఈ యొక్క ఆత్మ యొక్క శక్తి బుద్ధి పైన పడి, బుద్ధి యొక్క శక్తి మనసు పైన పడి, మనసు యొక్క శక్తి ఇంద్రియం పైన పడి, ఇంద్రియం పైన శక్తి దేహం పైన పడేటప్పటికి చాలా లైట్ అయిపోతుంది.
1: ద లైట్ ఫ్రమ్ ద సన్ ఫాల్స్ ఆన్ ద మూన్ అండ్ ద రిఫ్లెక్టెడ్ లైట్ ఫ్రమ్ ద మూన్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్. ఇన్ ద సేమ్ మేనర్ దిస్ స్పార్క్, దిస్ రేడియన్స్ from the intellect should fall on the mind. That in turn
0: shanuku manamu buddhini anusarinchinappude manamu sariyainatti karmalu aacharinchavachchu.
1: It's only when we follow the buddhi that we can really undertake good acts.
0: Ee buddhini abhiruddhi gavichadame vidya annaru.
1: And in order to further this buddhi we have vidya.
0: Vidya yashakunu vinayamu.
1: This vidya leads to humility.
0: Vinayamunanu kalugu patrata.
1: And through humility we get deserve
0: patravalana dhanamu.
1: And through this deservedness
0: ధనము వలన ధర్మంబు,
1: through wealth ధర్మం,
0: దాని వలన ఐహిక ఆముష్మికంబును నందునరు.
1: And through this dharma we get happiness in this world and the world beyond.
0: కనుక మనము ఈ జగత్తునందు మరొక జగత్తునందు సుఖశాంతులు మనం అనుభవించాలంటే ఒక విధమైనటువంటి ధర్మ భావము, దయాభావము, ప్రేమ భావాన్ని మనం పెంచుకోవాలి.
1: So if you want to get happiness and peace in this world and the world beyond, we should have dharma, we should have daya, and we should have prema.
0: ఈ సంస్కృతి ఒక భారతీయులకు తప్ప ఇతర దేశీయులకు ఇది ప్రాప్తించలేదు.
1: This rich tradition and culture is something which is given only to Indians.
0: భారతీయులు చాలా అదృష్టవంతులు.
1: The people of Bharat are very fortunate.
0: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము భారతీయులు అర్థం చేసుకోవడానికి తగిన అవకాశాలు ఉంటున్నాయి.
1: This, in order to understand this atmic reality, the divine principle, people of Bharat have got a lot of.
0: ఇలాంటి అవకాశం మనకు ప్రాప్తించినప్పుడు కూడాను మనం దీనిని దుర్వినియోగం చేయకూడదు.
1: And when we get such opportunities, we should not waste it.
0: ప్రేమ స్వరూపులారా, భారతదేశం యొక్క కీర్తి, సర్వవ్యాప్తి,
1: embodiments of love, the fame of Bharatiyas is something that is far and wide.
0: స్థిర కీర్తి,
1: it is something which has been long lasting.
0: ప్రియమైన మాతృమూర్తి,
1: and something which has been there forever.
0: ఇలాంటి యొక్క త్యాగమూర్తిని మనం దుర్వినియోగం చేయకూడదు.
1: And such an entity as this
0: ప్రతి ఒక్కరు కూడాను భారత పుత్రులే.
1: Everyone is the son of Bharat.
0: ఈనాడు కేవలం స్వార్థం అనేటువంటి దానిని అభివృద్ధి పరుచుకుని కేవలం భారతదేశాన్ని ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తున్నాం.
1: Because of the selfishness of ours, we are dividing the country into bits.
0: మాది మహారాష్ట్ర, దీనికి ఒక విధమైన మరాఠీ ఉంటుండాలి, మాది కర్ణాటకము, మాకు కన్నడం ఉంటుండాలి, మాది తెలుగుదేశము, మాకు తెలుగు ఉంటుండాలి. ఈ విధంగా దీన్ని ముక్కలు చేస్తే ఎవరికి నష్టము? మనకే నష్టం. ఇది కర్ణాటకము కాదు, ఆంధ్రదేశం కాదు, మహారాష్ట్ర దేశం కాదు, భారతదేశం. దేశాన్ని మనం దూరం చేస్తున్నాము, రాష్ట్రానికి మాత్రం పోషణ చేస్తున్నాము.
1: A state of balkanization is being ushered in. By every Maharashtra person feeling, this is Maharashtra, I should have Marathi. Every Kannadiga feeling, this is my state, I should have Kannada. Every Telugu person feeling, this is Andhra, this is mine, I should have Telugu. In this manner, each one is looking to his own self and thereby creating divisions in a country which is essentially one.
0: దేశము యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
1: We should look for the prosperity of the nation as a whole.
0: మన భారతదేశం అంతా పెద్ద భవనము.
1: Our country is like a huge mansion.
0: House.
1: A huge house.
0: ఈ హౌస్ లోపల ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క గది.
1: In this house, each state is like a room.
0: కనుక ఒక రూమ్ లో వారు నిరంతరము ఒకే రూమ్ లో జీవించడానికి వీలు కాదు, మరొక రూమ్ కూడా పోవాలి.
1: A person living in a particular room cannot forever live in that. He has to go to other rooms also.
0: కనుకని అన్ని భాషలు నేర్చుకోవాలి, అందరితోనూ సమన్వయం ఉంటుండాలి, అన్ని యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
1: సో దాట్ వీ షుడ్ లెర్న్ అదర్స్ లాంగ్వేజెస్, వీ షుడ్ మూవ్ విత్ అదర్స్, మిక్స్ విత్ అదర్స్ అండ్
0: ఈ విధముగా మనం ముక్కలు ముక్కలు చేయటం చేత మన దేశం పరాధీనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ డివిజన్ ఫ్రమ్ విత్ ఇన్ అవర్ కంట్రీ ఇస్ బికమింగ్ డిపెండెంట్ ఆన్ అవుట్ సైడ్ ఎలిమెంట్స్.
0: అన్ని అంగములు చేరినప్పుడే దేహం అయిపోయింది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ ది పార్ట్స్ కమ్ టుగెదర్ యూ హ్యావ్ ది బాడీ.
0: ఒక్కొక్క అంగము తెక్కొట్టి పక్కకు పారవేస్తూ వస్తుంటే ఇంకా నిలిచిండేది ఏమిటి? అది ఏమి దేహమే లేదు.
1: యూ కట్ ఈచ్ పార్ట్ ఫ్రమ్ ది బాడీ అండ్ వేర్ ఇస్ యువర్ బాడీ.
0: కనుక దేహము దేశము రెండు బింబ ప్రతిబింబాలు.
1: బాడీ అండ్ ద కంట్రీ ఆర్ లైక్ ది ఇమేజ్.
0: మన దేహం పైన మనం ఎంత ప్రీతిగా దీని యొక్క క్షేమాన్ని కోరుతున్నామో మన దేశ క్షేమాన్ని కూడా మనం కోరాలి.
1: వి హావ్ ఎ లాట్ ఆఫ్ లైకింగ్ ఫర్ ద బాడీ, ఇన్ ద సేమ్ మేనర్ వి షుడ్ ఆల్సో హావ్ లైకింగ్ ఫర్ ద నేషన్.
0: ఈ దేశ క్షేమం కోరడానికి ప్రేమను పెంచుకోవాలి.
1: ఫర్ దిస్ వి షుడ్ హావ్ లవ్.
0: ఈ ప్రేమను పెంచుకోవడానికి భగవత్ ప్రార్థన సరగాలి.
1: ఫర్ దిస్ వీ షుడ్ వర్షిప్ ద లార్డ్.
0: కనుకని ఒకవైపున భగవత్ ప్రార్థన చేస్తూ మరొక వైపున సమాజ సేవ చేస్తుంటే ఇది రెండు విధములు కూడాను నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అందుకోగలము.
1: వర్షిపింగ్ ద లార్డ్ అండ్ డూయింగ్ సర్వీస్ టు ద సొసైటీ, దీస్ టూ షుడ్ గో టుగెదర్ ఇన్ ఆర్డర్ దట్ వి మే రియలైజ్ అవర్ ట్రూ నేచర్.
0: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా భగవంతుడే లేకపోతే మరొకటి జగత్తులో లేదు.
1: Embodiments of love, without what we call God, we have nothing. విశ్వాసం
0: ఉండినా ఉండకపోయినా దైవత్వం అనేటువంటిది నిజమైనటువంటి జీవిత తత్వం.
1: You may believe, you may not believe, but it is God who gives true meaning to one's life.
0: కనుకని చాలా మంది there is no God అంటుంటారు.
1: There are many who say there is no God.
0: There is no God అంటే ఈ పదములో ఉన్నటువంటి అర్థాన్ని మనం మొట్టమొదట చూడండి.
1: Now we should look closely at this sentence, there is no God.
0: There is, మొట్ట వస్తుంది, no God next వస్తాం.
1: In this sentence we have these two words, there is. After that come the words, no God. ఒక్కొక్క
0: పదమునందే కూడాను దాని అంతరార్థాలంతా కూడి ఉంటున్నాయి.
1: So within these words itself we have the true meaning.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఒకరికొకరు సోదర భావం చేతను, సోదరీ భావం చేతను అభివృద్ధిగా ఉంచుకొని మన భారతదేశం యొక్క కీర్తిని దైవ ప్రార్థనల చేత సుక్షేమాన్ని కలిగించినట్టుగా మీరు త్యాగ భావం చేత ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను.
1: So people of this great nation should try and worship God, try to seek the brotherhood of man and try to do good to others by a spirit of sacrifice, and I am hoping and blessing that this may be achieved.
0: Prati manavudu kudanu manaviki manaviki madhyam unna sambandha bandhavyamu atma tattvameni gurtinchali. Desamunu penchukokoddu.
1: We should also understand that what links one man to another is this atma tattva.
0: Nijamaina dvesham emiti ante mana paapa karmale manaku nijamaina dvesham.
1: There should be no sense of hatred, because this is nothing but a result of our sins. Hatred
0: manamu chesinatvanti prati karmalu kudanu mana venta needavale ventaadutu vastunnayi.
1: Whatever we do, they follow us, the fruits thereof follow us like shadow.
0: Nirintapichutaku veelu kaadu.
1: We cannot avoid the shadows.
0: ఏ విత్తనము నాటినామో ఆ మొక్కనే తయారవుతుంది.
1: As you sow, so would you reap.
0: కనుక ఈనాడు మాత్రం నీవు తప్పించుకుని తిరగవచ్చును, కానీ ఆనాడు తప్పించుకున్నట్టు వీలు కాదు.
1: Today you might try to escape, but the day will come when you cannot.
0: కనుక ఈనాటి నుంచి మనం అటువంటి చెడ్డ కార్యముల్లో ప్రవేశించకుండా ద్వేషమును త్యజించుకొని ఒక విధమైన ప్రేమ భావము చేత దైవాత్మ భావంగా మనం విశ్వసించి సాధన సల్పాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: So at least from today, putting aside this feeling of hatred, trying to realize the innate divinity in one individual and another individual, and trying to work for the good of society through a spirit of sacrifice, I'm hoping and blessing that you may all succeed.

0: today's discourse, Bhagwan says that Vedas must be spread to every country so that everyone learns and chants Vedas. The Vedas can be chanted by one and all for the welfare of the entire humanity. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on 9th August 2006 during the Atirudra Mahayagnam in Prashanti Nilayam.
1: ప్రేమస్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: ఆంగ్ల భాష రూపం అవతరించగానే స్వమత వేదము సన్నగిద్ది.
2: విత్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, అటాచ్మెంట్ టు వన్స్ ఓన్ కల్చర్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: స్వమత భేదంబు సన్నగిల్లగాని సంస్కార భావంబు సుసిపోయే.
2: డిఫరెన్సెస్ ఆర్ ఆన్ ద రైజ్ and there's no refinement among us.
1: Samskara bhavambu sannagillagani manavata viluva marigipoyayi.
2: With the absence of refinement and culture, the human values are fast disappearing.
1: Manavata viluva samasipogane nagarikata anta velchipoyayi.
2: With the loss of human values, the very culture is lost.
1: ఇది పుణ్యభూమి, త్యాగభూమి,
2: ది ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్,
1: పవిత్ర భూమి,
2: విచ్ ఇస్ హైలీ సెక్రెడ్,
1: పతివ్రత మాతలు జన్మించినటువంటి యొక్క జన్మస్థానం.
2: దిస్ ఇస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ ఆఫ్ చెస్టిటీ అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎము గెలిచే సావిత్రి భారత సాధ్విగాదే.
2: I will not come across Savitri of this holy land who could bring back to life the her dead husband.
1: ఏ దేశంలో తన పతిని తాను బ్రతికించుకున్నటువంటి ఒక స్త్రీ ఉన్నదేమో యోచించండి.
2: Just find out yourself, any nation where you find a woman bringing back to life
1: అటువంటి పతివ్రత మాతలను జన్మించినటువంటి జన్మభూమి.
2: And this is the birthplace of such sacred women.
1: గత జీవుడు పతిని బ్రతికించి ఎము గెలిచి సావిత్రి భారత సాధ్విగాదే. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తుచి చంద్రమతి భారతీయ గాదే.
2: చంద్రమతి హూ కుడ్ ప్యాసిఫై, హూ కుడ్ ఎక్స్టింగ్విష్ ద హోల్ ఫైర్ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ భారత్.
1: అగ్ని గుండాన ప్రకటించే సీత భారత జాతగాదే.
2: ఈజ్ ఇట్ నాట్ సీత who belongs to this country that could get into the fire and come out successfully?
1: Chanamaina kudanu aa ravanu mogam chudaledu.
2: In fact, Sita did not look at Ravana even for a moment.
1: Kindiki vachukunnatundi tala pai kattaledu.
2: Bent her head all through, did not raise it any time.
1: Kurasati tum agni gundana prakatinchi Sita Bharata dara daichagade.
2: Therefore the entire clan is glorified because of Sita who could withstand
1: Kinishi,
2: the test of fire.
1: Durmadini kiraatini bhuti gaadinche damayanti bharata ramani gaade.
2: I will not come across the story in the history of Damayanti who could kill all those people who were unrighteous, cruel and wicked.
1: Satyasagara vesti satmatramna bharata data pativrata prabhava bhava sampannataku gaade pantabhumi.
2: And this Bharat is the birthplace of such women of eminence, prominence, of chastity, integrity and character.
1: Anni deshamulo kuda nu Bharata deshamu oka teacher vantedi.
2: Bharat is the teacher of all the nations of the world.
1: Bhagavarendu atti unnata prabhavam kaliginatundi varu lekapoyinanu స్త్రీలందు భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీ ఎందు కూడాను ఆ పతివ్రతామ తల్లిను సత్యమైనటువంటి భావము, నిత్యమైనటువంటి ధర్మము హృదయంలో నిండి ఉంది.
2: Men may not equal them, but yet there are many women of truth, of righteousness, of sanctity and sacredness.
1: పతి వచ్చినప్పటికీ తలుపు మొర నుండి మాట్లాడేటువంటిదే కాని ఎదురు వచ్చి మాట్లాడేటువంటి వారు కాదు భారతీయుడు.
2: In fact, in Bharat, no woman confronts her husband, no woman opposes her husband.
1: Itti pavitramainatundi bhumi yandu shivudu puttaka inkekkada puttadu.
2: That is the reason why Lord Shiva has chosen as his birthplace.
1: Kevalamu, Vratamudu, Pujalu, Yajnayagadikratudu, Saripinanta Matamana, Bhagavanta Vipratyacham Kadu.
2: God would not manifest by mere performing spiritual rites, the sacred rites, like Vratas, Yajnas, Yagas.
1: Kani, Oka, Hrudaya Pavitrata Chetane, Gunamana Chetane, Bhagavantudu, Pratyacham Kagaradu.
2: God manifests in response to your virtues and the inner feeling and sacred sentiment.
1: Srishti yandunnatvanti samasta vastuvulu samasta bhagamulu kudanu kevalamu oka vidhamainatvanti oka srishti rayamulu nundi udbhavinchinatvantivi.
2: All those that you find in this entire creation pass through the three stages of birth, growth and death.
1: Ee padartham chusina kudanu bhagavantu yokka varaprasadame.
2: Every object in this world is the gift of God.
1: ఏ వస్తువు చూసినా కూడాను భగవంతుడు ఉన్నాడు.
2: యు ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ మెటీరియల్.
1: ఈశ్వర సర్వభూతానాం.
2: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ద బీయింగ్స్.
1: ఈశ్వర వాసం జగత్ సర్వం.
2: ది హోల్ ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్లీ డివైన్.
1: కనుక సృష్టి ఎందున్నటువంటి సమస్త వస్తువులు సమస్త భాగములు కూడాను కేవలము ఒక విధమైనటువంటి ఒక సృష్టి లయముల నుండి ఉద్భవించినటువంటివి.
2: All those that you find in this entire creation pass through the three stages of birth, growth and death.
1: ఈ పదార్థం చూసిన కూడాను భగవంతుని యొక్క వరప్రసాదమే.
2: Every object in this world is the gift of God.
1: ఏ వస్తువు చూసిన కూడాను భగవంతుడు ఉన్నాడు.
2: You find God in every material.
1: ఈశ్వర సర్వభూతానాం.
2: God dwells in all of the beings.
1: ఈశ్వర వాసం జగత్ సర్వం.
2: The whole entire universe is fully divine.
1: కనుక ఏ పదార్థం చూసినప్పటికీ అది ఈశ్వరత్వమే కాని మనకు స్వరూపం కాదు.
2: Therefore material is not simply a matter, but it is essentially divine.
1: ఇది వస్త్రం అంటారు.
2: Here we find cloth.
1: కాదు ఇది వస్త్రం కాదు.
2: But it is not so.
1: దారంలో యొక్క చేరిక.
2: It is the combination of threads.
1: ఈ దారంలో యొక్క చేరిక కాదు.
2: Not definitely so.
1: ప్రతి ఒక్క పదార్థమే.
2: It is made out of cotton.
1: ఈ దారం యొక్క నేతికనే ఈ యొక్క వస్త్రము.
2: Because of the yarn that are interwoven closely, that resulted in the form of the cloth that you find.
1: కనుకనే భగవంతుడి యొక్క సత్తత్వము కేవలము అనిత్యము అసుకము అశాశ్వతము అని అనుకుంటారు.
2: You think that God is ephemeral, temporary and momentary.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
2: In fact divine is nectarine, immortal, pure, crystal clear, blemishless.
1: ఎవరికి తగినటువంటి వారి పేరు పెట్టుకుంటారు కాని భగవంతుడికి ఒక్క పేరు ఒక రూపము అనేటువంటిది లేదు.
2: Each one of us give the name and the form of our own choice and preference.
1: సర్వతపాణిపాదం.
2: His feet and hands are all over the world.
1: ఎక్కడ చూసినా కూడా నువ్వు భగవంతుడే ఉండేది.
2: It's only God who exists everywhere.
1: నీవు ఈ మానవ శరీరం అనేటువంటి ఒక రూపాన్ని చూస్తున్నారే కానీ మానవ శరీరం అనేటువంటిది కేవలం నీటి బుడగ వంటిది.
2: యు జస్ట్ సీ ద హ్యూమన్ బాడీ, ఇట్ ఈస్ జస్ట్ ద వాటర్ బబుల్.
1: ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదమే.
2: ద బాడీ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్.
1: మైండ్ అనుకుంటే అది కేవలము బండల్ ఆఫ్ థ్రెడ్స్.
2: మైండ్ రిప్రజెంట్స్ ద బండల్ ఆఫ్ థ్రెడ్స్.
1: కనుక ఇట్టి మనసును అట్టి దేహమును మనం నమ్ముకొని జీవించరాదు.
2: We cannot carry on our life sojourn basing on the body and the mind.
1: కనుక భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సర్వములు కూడాను భగవంతుని అర్పితమని భావించుకునే నిమిత్తమై మనం జన్మించాము.
2: We are born in fact to offer to God all that he has given to us.
1: అందువలనే కృష్ణుడు కూడాను మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన.
2: That's the reason why Lord Krishna declared that you are all the sparks of his divinity. And that's the individual and the cosmic universe.
1: నా యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ ఈ సౌండ్.
2: అండ్ ఆల్ ది క్రియేషన్ రిఫ్లెక్ట్ రిప్రజెంట్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: నీవు మానవుడు కాదు.
2: యూఆర్ నాట్ జస్ట్ హ్యూమన్.
1: ఈ మానవునికి పెట్టినటువంటి పేరు తల్లిదండ్రులు పెట్టినటువంటివి.
2: ది నేమ్ దట్ యు హ్యావ్ ఇస్ క్రిజన్డ్ బై యువర్ పేరెంట్స్.
1: పుట్టినప్పుడు ఎట్టి పేరు లేదు.
2: At the time of birth you don't have any name.
1: Itti manavatvam divyatvamainatundi kani apavitramainatundi oka shariram kadu.
2: Therefore human life is beyond, is not unsacred.
1: Itti manavannu kaapade nimittamai daivamu అవతరిస్తుంటాడు.
2: గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ టు ప్రొటెక్ట్ ది

0: ఎంటైర్ హ్యూమానిటీ.
1: ఎక్కడ ధర్మం నశించను అక్కడ భగవంతుడు విధ్వంసిస్తుంటాడు.
0: వేర్ దేర్ డిక్లైన్ ఆఫ్ ధర్మ రైటియస్నెస్ గాడ్ ఇన్కార్నేట్.
1: ఇదా ఇదా హి ధర్మస్య నానిర్భవతు భారత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం సుధర్మం.
0: లార్డ్ క్లియర్లీ డిక్లేర్డ్ ఎంఫెటికలీ దట్ వెన్ దేర్ డిక్లైన్ ఆఫ్ ధర్మ రైటియస్నెస్ గాడ్ ఇన్కార్నేట్.
1: కనుక అందరినీ సృష్టించడము ధర్మోద్ధారణ నిమిత్తమే.
0: Therefore the whole creation is to emancipate, to uphold dharma righteousness.
1: ఈనాడు జగత్తులో ధర్మం నశించి సత్యం పారిపోయి అన్యాయ అక్రమ అనాచారంతో నిండి ఉన్నది.
0: Therefore we find today the whole world full of falsehood, unrighteousness. There is no justice at all.
1: భగవంతుని యొక్క విశ్వాసము ఒక్కటి మాత్రమే సత్యమైనటువంటిది.
0: In fact there is only fact of facts, the truth.

0: I am trying to be exemplary to the whole world. When I wear the ochre robes, all those dirty wicked thoughts will go. This way I should
1: tell
0: them. And in so many ways, and I would satisfy them. God is the very embodiment of love. He has absolutely no selfishness. So those people who believe in God should become selfless. Your heart should be filled with love. So when you get that love, the whole world becomes one. And you will have only one intention. When you have just only one thought, there can be no room for hatred. There is absolutely no room for hatred. And the love makes you feel I and you are one. Those people who just follow God are extremely fortunate. I have absolutely no selfishness from top to
1: toe.
0: If you imbibe the selfless love, you will also become selfless. And you will love everybody. You will become exemplary to many. Therefore, the love of the parents or the brothers or sisters has a little bit of selfishness in it. But in God's love, there is absolutely no selfishness. Why do you want to strain yourself? You are taking so much of pains for this little love of the world. This is all worldly. These are all negative. God's love is the only positive thing. It is when you understand this positive love, then you will be able to do such powerful things. You can do work that is really exemplary. Doesn't matter who thinks what. When you have absolutely no blemish in your love, you need
1: love.
0: First, you have got to inculcate this love within you. Without fear of sin, if you go towards the world, if you follow the path without God's love, the man would absolutely decrease and vanish and go to nothing. And this would become a revolution in the whole world. Believing this one or that one, we should not lose God's love. The whole world are like crows. They will do so many things. They will tell you so many negative things. But we have got to look into our hearts and then think. How pure is my heart? I will not be afraid of anything. Why, when we have no blemish, why should we be afraid? I have only one Atma, one heart. And it's full of love. There is nothing that can enter inside. So people are jealous and who cannot withstand these things, they will spread. Those are also things, and negative things are also for our good. All these things which come as obstacles are good for us. You don't get happiness out of happiness. We get happiness out of suffering. It is because of blames it is that we
1: improve.
0: If you have got to inculcate the firm faith in God, we will have to confront these things. We need not be afraid of it at all. Whole world is like crows.
1: Yes,
0: you have to say yes to yes.
1: No, no, no.
0: Tell no to those who say no.
1: Yes, yes, yes.
0: You may have no and yes, but size is always yes.
1: No,
0: so out of me can never come the word. No.
1: సంతోషంగానే ఉండేటువంటి వాడిని.
0: ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ.
1: ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం నాకు.
0: ఐ డూ నాట్ నో ఎనీథింగ్ ఎక్సెప్ట్
1: స్వామి నా భర్త చనిపోయినాడు అని వచ్చేస్తే చాలా ఆనందం అంటాను.
0: Oh, Swami, my husband is dead. If they say, I say, I'm very happy.
1: Swami, you are saying that my brother is dead. I don't know if you are saying that. Swami, I am saying that.
0: Why is he saying happy when my husband is dead? Maybe he did not hear properly. Everything is for the good. When he is a husband, would he not die? These are two things that go together. They go as two birds. For everything, I'm always very happy.
1: Therefore,
0: sorry? I do not have any desires till today.
1: Okay, desire.
0: There's only one desire. All should unite. You will have to find out the unity behind every person. You will have to always live in love.
1: We
0: will have to respect everyone in life. And you will have to love your parents. This is what I desire. Therefore, so children, you may do some wrong, either knowingly. But we will not have to think
1: past
0: of the faults.
1: Past. Forget the past.
0: Forget the past. Past is past.
1: Future is not sure.
0: Future is not sure. How can you think of the future?
1: Present is very important.
0: The present is very important.
1: This is not ordinary present.
0: This is not ordinary.
1: This is omnipresent.
0: This is omnipresent.
1: Kalani present ni chusi aanandinchandi.
0: So be happy in the present.
1: ప్రజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: ట్రై టు బి బ్లిస్ఫుల్ ఇన్ ద ప్రెసెంట్.
1: కనుకనే తల్లిదండ్రులంతప్పుడు గొప్ప గుణవంతులుగా ఉండి మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: సో పేరెంట్స్ ఆల్సో నాట్ ఓన్లీ షుడ్ బి ఆఫ్ క్యారెక్టర్ బట్ దే షుడ్ ఆల్సో మేక్ దేర్ చిల్డ్రన్ క్యారెక్టర్ ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
1: తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని మంచితనాన్ని కోరుతూ రావాలి.
0: ద పేరెంట్స్ షుడ్ ఆల్వేస్ డిజైర్ ద గుడ్నెస్ అండ్ ద ప్రాస్పెరిటీ.
1: మనం కోరనక్కర్లేదు.
0: Let us not desire that they should become great people. They should become good people.
1: Good boy, good boy, good boy.
0: Good boy.
1: Ah, good boy, God boy, aipothadu.
0: The good boy will become God boy.
1: Kanu bad boy, God boy kaadu.
0: Bad boy will never become a good boy.
1: Good boy, good boy, anipinchukovali.
0: You will have to become good boy.
1: Good boy, metta vachindi.
0: How did it come?
1: Puramanta kuda British valanta ikkada unnappudu.
0: When the Britishers were here earlier,
1: వాళ్ళంతా కూడా నువ్వు గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు.
0: దే వుడ్ సే గుడ్ బాయ్ గుడ్ బాయ్.
1: కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు.
0: దెన్ ఇట్ బికేమ్ గుడ్ బాయ్.
1: కళాతురికి గుడ్ అనేటువంటిదే పోయింది.
0: దెన్ ద గుడ్ వానిష్.
1: బై బై బై బై అనుకుంటూ వచ్చారు.
0: బాయ్ బాయ్ బాయ్ ఇట్ బికేమ్.
1: ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి.
0: విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ సో మెనీ థింగ్స్ చేంజ్.
1: సాధించవలసింది గుడ్ బాయ్.
0: వి హావ్ గాట్ టు డు ద థింగ్ వెన్ వి బికమ్ గుడ్ బాయ్స్.
1: ఆ గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి కనపటికీ గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
0: యూ విల్ హ్యావ్ టు బికమ్ గుడ్ బాయ్స్ అండ్ గ్రాడ్యువలీ బికమ్ గాడ్ బాయ్స్. దట్ ఈస్ మై డిజైర్.
1: ఎక్కడ పోయినప్పటికి ఏ పని చేసినప్పటికి దీని వల్ల నాకు 10 మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి.
0: వాట్ ఎవర్ యూ డూ వేర్ ఎవర్ యూ గో యూ విల్ హ్యావ్ టు థింక్ ఐ ఐ డూయింగ్ దట్
1: విచ్ నా నిమిత్తం కాదు నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రమే విచారించాలి.
0: విల్ ఇట్ మేక్ అదర్స్ హ్యాపీ? ఇట్ షుడ్ నాట్ బి సెల్ఫిష్ ఇన్ ఎనీథింగ్.
1: ఈ సెల్ఫిష్నెస్ పోవాలి.
0: The selfishness should go.
1: Selfless Raval.
0: You must become selfless.
1: Self is lovelessness.
0: Self is lovelessness.
1: Love is selflessness.
0: Love is selfishness. So the love should become selfless.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక తల్లిదండ్రులను మీరు అభివృద్ధి పరచుకొని ఆ తల్లిదండ్రుల ఆజ్ఞను మీరు శిశ్రావహించి ఈ క్రమక్రమేణ ఇంక ముందుకు ముందుకు కావలసినటువంటి మీరు కూడా తల్లిదండ్రులుగా రూపొందాలి.
0: So the parents also should inculcate values in the children. The children should listen to the parents. And tomorrow when you become parents, you will have to tell your children the same values.
1: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు.
0: So to give you this message, November 19th has become a very holy day.
1: నవంబర్ 19th అనేది ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు.
0: నవంబర్ 19 is not there for mere.
1: తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి.
0: To disseminate the mother's love to the whole world.
1: పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపచేయాలి.
0: And the children should become pure.
1: ఆదర్శవంతమైన పుత్రులుగా రూపొందించాలి.
0: దే మస్ట్ బికమ్ ఎగ్జాంపులరీ చిల్డ్రన్.
1: అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశాం.
0: ఫర్ దిస్ రీజన్ దిస్ 19th ఇస్ బికమ్ ఎ హాలో డే.
1: కనుక ఈ 19th అనేటువంటి ఇంకా జన్మమంతా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19th ఏంటికి మారదు ఇంకా.
0: So time may pass, eons may pass, but 19th will remain
1: forever.
0: Many, many years may go by, but the November
1: 19th
0: will never change because it is the outcome of Swami.
1: And on 19th,
0: many people do celebrate
1: it. భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించేసినవి మీరు భావించాలి.
0: సో యూ మస్ట్ థింక్ దట్ నవంబర్ 19th హస్ బిన్ ఇయర్ మార్క్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఆబ్టైన్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమముదిత మనసు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

పక్కటి దుఃఖమిటి లేత రామనా. సముద్ర సుఖద నావ ఏక రామ పరమ శాంతి

0: wherever you are, be it at home or anywhere else, it is the mind which is the cause and which confers liberation. A person who does not have mind, whether he is in the temple or in the forest, it is the same. The result is the same.
1: Vidyarthulara,
0: dear students,
1: Vishwam Darpana Drushyamana Nagare Ani Dakshinamurti Annadu. Ee Vishwam Antayi Kudanu Manasu Ane Darpanamulandu Oka Patanam Vale Kanipistundadi.
0: Dakshinamurti has declared that this entire universe is seen as a city through the eye of a needle.
1: మానవుడు సాధించవలసినటువంటిది ధర్మ అర్థ కామ మోక్షములు కాదు.
0: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ అండ్ అకాంప్లిష్ ఆర్ నాట్ ది ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్, ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
1: అంతఃకరణ నిర్మూలము, అంతఃకరణ పరిశుద్ధమే మానవుడికి ప్రధానమైన పురుషార్థము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఫర్ మ్యాన్ ఈజ్ టు ఎలిమినేట్ హిజ్ అంతఃకరణ అండ్ టు ప్యూరిఫై ఇట్.
1: మనోమూలం ఇదం జగత్, జగత్ అంతయికుడును మనసు చేతనే ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద మైండ్.
1: విశ్వమునందు జరుగు సుఖదుఖములు కాని, పాప పుణ్యములు కాని, సత్యాసత్యములు కాని, అన్యాయ అక్రమములు కాని, అన్నీ కూడాను మనసునందే జరుగుచున్నవి.
0: వెదర్ ఇట్ ఈస్ హ్యాపీనెస్ ఆర్ సారో, sin or virtue, truth or untruth, all these things take place inside the mind.
1: Annintikini manase karanam.
0: For everything therefore mind is the cause.
1: Manayeva manushyanam karanam bandhamochyo. Bandhamochyamulu kudanu manase karanam.
0: For bondage or liberation mind is responsible.
1: Aithe ee manasu shuddhamaina addam vantide.
0: But then mind is like a pure mirror.
1: Kani manasuku swatasiddhamainatvanti yokka shakti ledu.
0: But it does not have a self-luminous capacity.
1: Ee manasu indriyamulanu aashrayinchi untunnadi.
0: It is taking shelter with under senses.
1: Idi netramulu dwara chustunnadi.
0: It sees through the eyes.
1: Tanu swata siddhanga chudaledu.
0: But it cannot see by itself.
1: Karnamulu dwara vintunnadi.
0: It can hear only through ears.
1: Tanu swata siddhanga vineetuvanti shakti ledu.
0: But by itself it cannot hear.
1: Ide vidhamugane anni indriyamulu dwaranu ee manasu karyamulu salputunnadi.
0: In this way mind starts functioning through the senses.
1: Kanukane ఇంద్రియములు చేసినటువంటి యొక్క దోషములన్నీ కూడాను మనస్సనే అద్దం పైన చిత్రింపబడుతున్నవి.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ది సెన్సెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ ద మైండ్.
1: ఈ యొక్క ఇంద్రియములు సంకల్ప వికల్పాత్మకమైనటువంటి తత్వంతో కూడి ఉంటున్నవి.
0: దీస్ సెన్సెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది థాట్ ప్రాసెసెస్.
1: కనుక ఇందులో దోషం ఎవరిది? లేక మనస్సుదా?
0: హూజ్ ఫాల్ట్ ఈజ్ దట్ దెన్? ఈజ్ ఇట్ ది సెన్సెస్ ఆర్ ది ఫాల్ట్ ఆఫ్ ది మైండ్?
1: కనుకనే మనస్సునందు స్వతసిద్ధమైన దోషములు లేవు.
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ మిస్టేక్స్ విచ్ ఇట్ కమిట్స్ బై ఇట్ సెల్ఫ్.
1: ఇంద్రియముల యొక్క సహవాసం చేతనే మనస్సు మాలిన్యమవుతున్నది.
0: ఓన్లీ బై ది అసోసియేషన్ విత్ ద సెన్సెస్ మైండ్ బికమ్స్ డర్టీ.
1: కనుకనే సర్వశాస్త్రములు కూడాను మనస్సుకు మూడు దోషములున్నవని నిరూపించినవి.
0: All the scriptures therefore have established that there are three types of defects for the mind.
1: Mala, vichepa, avaranamulani moodu.
0: Those three are mala, vichepa and avarana.
1: Mala managa emiti?
0: What do you mean by mala?
1: Mana jeevitamulo telisiyo teliyakuno aneka vidhamulantiyokka doshamulu chestunnam.
0: Knowing or unknowing, We are committing a number of mistakes in our life.
1: Kevalam ee janmamunande kaadu.
0: It is not merely in this birth.
1: Prati janmamunandu kudanu aneka taramal nundi kudanu ee yokka doshamunu manam aacharistune vastunnam.
0: Birth after birth, in many births these mistakes are committed.
1: Kanuka ee doshamulu yokka malinyamu tara taramal nundi yuga yugamulu nundi kudanu maarpu chendaka chittam paina chitrimpabadutu vachayi.
0: The defects which are performed by the mind are imprinted on the chitta, birth after birth, accumulating over a period of time.
1: ఈ అద్దం పైన మాలిన్యం ఉండినప్పుడు మన యొక్క స్వరూపము ఏమాత్రం కూడా సుస్పష్టంగా గోచరము కాదు.
0: When the dirt and dust accumulates on the mirror, we cannot get the reflection of our image clearly in the mirror.
1: ఈ కారణము చేతనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను దర్శించుకోలేకపోతున్నాడు, గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ వ్యూ ఆఫ్ హిజ్ రియల్ సెల్ఫ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్.
1: ఈ మనస్సు అనే అద్దమునందు తన యొక్క నిజ స్వరూపాన్ని చూడలేకపోతున్నాడు.
0: హి హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు సీ హిజ్ ట్రూ ఫామ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈ అద్దమునకు చేరినటువంటి మాలిన్యాన్ని శుద్ధపరచడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we have to make efforts to cleanse this mirror from the dust.
1: అయితే ఇది ఏ విధంగా చేయాలి?
0: How can we do it?
1: దీనిని చేసేటువంటి ఉపాయం ఏమిటి?
0: What is the method of doing it?
1: ఏ మార్గం అనుసరించిన ఇది పరిశుద్ధం కాగలదు?
0: What path should be followed to purify this mind?
1: ఇది మానవుని యొక్క ఆహార విహారముల చేత ఇది పరిశుద్ధం గావించుకోవచ్చు.
0: By proper food and habits, you can cleanse and purify the mind.
1: Past is past. గడిచిపోయినది గడిచిపోయినది.
0: Past is past.
1: కానీ వర్తమానమునందైనా కూడాను మన పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అనుసరించి దీనిని పరిశుద్ధపరిచేటువంటి యొక్క ప్రయత్నమునకు పూనుకోవాలి.
0: At least in the present, we should undertake such actions which will help us to cleanse and purify the mind.
1: యువకులైనటువంటి విద్యార్థులు పరిశుద్ధమైన దోషరహితమైనటువంటి ఆహారమును భుజించాలి.
0: స్టూడెంట్స్ హు ఆర్ యూత్ షుడ్ పార్టేక్ ప్యూర్ అండ్ ఫాల్ట్లెస్ ఫుడ్.
1: ఎటువంటి పరిస్థితులు ఎందైనా కూడాను మనము దోషముతో కూడినటువంటి ఆహారమును స్వీకరించరాదు.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్ వీ షుడ్ నాట్ పార్టేక్ faulty and defective food.
1: Bicham dehartham, vastram sitalartham. Manaku ichinatundi aaharamu deharakshanakai.
0: Food is given for the protection and sustenance of body.
1: Kani dehamunaku konni anarogyamulu kaliginchetundi oka aaharamu idi sariyina aaharam kaadu.
0: But we should not take such food which causes ailments for the body.
1: Dinine bhagavadgita yendu పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధి అత్యవసరమన్నారు.
0: ది సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్ ఇన్ భగవద్గీత యాజ్ ది ప్యూరిటీ ఆఫ్ ది వెసల్, ప్యూరిటీ ఆఫ్ కుకింగ్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ది కుక్.
1: ఈనాడు మనము భుజించేటువంటి యొక్క పదార్థములు ఏ విధంగా మనకు లభించినవి?
0: హౌ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు అక్వైర్ ద థింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్?
1: ఇది కేవలం అన్యాయార్జితమా లేక న్యాయార్జితమా అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
0: హ్యావ్ వీ అక్వైర్డ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది ప్రాపర్ వే ఆర్ ఇన్ ది ఇంప్రాపర్ వే?
1: ఈనాటి మానవుడు అనారోగ్యమునకు కాని అశాంతికి కాని గురి కావడానికి మూల కారణము అన్యాయార్జితమైనటువంటి ఆహారమే మూల కారణం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫార్ ది ఎయిల్మెంట్స్ ఆఫ్ మ్యాన్ టుడే ఈజ్ ది ఫుడ్ విచ్ హీ హాస్ అక్వైర్డ్ by unfair means.
1: మనము సక్రమమైన ధర్మమైన న్యాయమైనటువంటి యొక్క రీతిలో మనము ఈ ఆహారాన్ని స్వీకరించటం లేదు.
0: We are not acquiring these food articles by fair means, proper means, in a justified way.
1: తాత్కాలికమైనటువంటి లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమై మనము విచారణ చేయక విచక్షణ జ్ఞానమును మనం విచారణ చేయించ మనం అనేక పెడమార్గములు అనుసరించటం చేతనే ఈ అన్యాయార్జితమైనటువంటి ఆహారమును మనం సేకరించుకుంటున్నాం.
0: వీఆర్ అక్వైరింగ్ దిస్ ఫుడ్ టెంప్టెడ్ బై ది టెంపరీ compelling circumstances in a worldly way in order to get some benefits.
1: Kanuka mottamota ee malasuddha nimittamai parishuddhamaina aaharanni manam sekarinchali.
0: For the purity of mind we should partake pure food.
1: Aithe idi edi anyayam edi nyayam అనేటువంటి విచక్షణ జ్ఞానము సామాన్యులకు ఇది చాలా తక్కువ.
0: ఆర్డినరీ పీపుల్ మే నాట్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు డిసైడ్ వాట్ ఈస్ ఫేర్ అండ్ వాట్ ఈస్ అన్ఫేర్.
1: పాత్ర శుద్ధిగా ఉన్నదో లేదో తెలియదు.
0: వెదర్ ది వెసల్ ఇస్ ప్యూర్ ఆర్ ఇంప్యూర్
1: పాత్ర శుద్ధి అంతకంటే మనకు తెలియదు.
0: అండ్ ది ఫుడ్ ఆర్టికల్స్ ది ప్యూరిటీ ఆఫ్ ఇట్ ఆర్
1: పాత్ర శుద్ధి వంటవాణి యొక్క భావములు ఏ రీతిగా ఉన్నవో అది మనకు ఏమాత్రమూ తెలియదు.
0: And the process of cooking depends upon the feelings of the cook.
1: కనుక ఈ అన్నింటి యొక్క పరిశుద్ధత కోసం మనం ప్రయత్నం చేస్తుంటే మన ఉదరం క్షీణించిపోతుంది.
0: If we want to inquire into to find out the purity in all these three aspects,
1: కనుకని ఆహారము స్వీకరించిన తర్వాత భగవత్ అర్పితము అనేటువంటిది చేసినప్పుడే ఇది పరిశుద్ధం అవుతుంది.
0: That is the reason why if you can offer food before you partake, the food gets purified.
1: ఎవరికి వారు భగవంతుడు ఎక్కడున్నాడని ప్రశ్నించుకున్నప్పుడు తనలో నుంచి కూడా ఒక పెద్ద జవాబు వస్తున్నది.
0: When each person puts a question to himself as to where God is,
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచాన్నన్యం చతుర్విధం అహం వైశ్వానరో భూత్వ నేను వైశ్వాన రూపం లోపల నీ యొక్క ఉదరమునందుండి నీవు భుజించిన ఆహారాన్ని జీర్ణింపచేస్తున్నాను అని చక్కని జవాబు ఉంది.
0: ది రిప్లై దట్ కమ్స్ ఫ్రమ్ వితిన్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వైశ్వానరా ఐ ఎమ్ ఇన్ యువర్ స్టమక్ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెస్టింగ్ ఆల్ ద ఫుడ్ పార్టేకన్ బై యూ.
1: అయితే ఎప్పుడు అతను జీర్ణింపచేస్తున్నాడు?
0: వెన్ డస్ హీ గెట్ దట్?
1: మనం భుజించిన తర్వాతనే ఇతను జీర్ణింపచేస్తున్నాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ వి పార్టేక్ ఫుడ్ హీ విల్ బి గెటింగ్ ఇట్ డైజెస్టెడ్.
1: కనుక భగవత్ అర్పితం కాకుండా మనం భుజించటం చేత అనేక మాలిన్యము అనేక దోషములు అనేక పాపములు దీనిలో ప్రవేశిస్తున్నాయి.
0: వితౌట్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్ వెన్ వీ పార్టేక్ ఇట్ వీ కమిట్ ఎ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ సిన్స్ అండ్ ది రిజల్ట్.
1: కనుకనే బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మణాహృతం బ్రహ్మార్పితం. ఈ బ్రహ్మార్పణ భావంతో మనం భుజించటం చేత అది ఆహారము కాదు, అది ప్రసాదం అవుతుంది.
0: Once you offer the food to Brahma, the Lord, it becomes prasada. It is no longer food. It is
1: kanuka andulo undinatundi doshamulu anni kudunu pariharam avutai.
0: All the defects are removed.
1: Tadwara mana yokka manasuku antukunnatundi malinyamu kramakramina kontha parishuddham kagalu.
0: By this method, the impurities on the mirror of our mind can be slowly removed.
1: తిరిగి మనసు అనేటువంటి అద్దము పరిశుద్ధంగా మారుతుంది.
0: దెన్ ఓన్లీ ది మిర్రర్ కెన్ బికమ్ ప్యూర్.
1: అయితే ఇది ఒక్క దినముతో ఒక్క నెలతో ఒక్క పర్యాయముతో ఇది పరిశుద్ధమయ్యేటువంటిది కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్యూరిఫై దట్ ఇన్ ఎ డే.

0: అభ్యాసం చెయ్యాలి. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు కూడాను వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని కూడాను అభ్యాసముల చేతనే మనము దీన్ని పొందగలుగుతున్నాం.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ డెవలప్స్ మెనీ థింగ్స్ త్రూ ప్రాక్టీస్. Whether it is eating, reading, writing, all these come on account of practice. Therefore, practice is essential even for this purpose.
0: అనగనగ రాగం అతిశయిల్లుచుండు, తినగ తినగ వేప తీయనుండు, సానరాపిడి చేత సగమయ్యిపోవును, ఆపైన వరయిచ్చు అంత్యముగను. ఒక వజ్రమునకైన కూడాను వెల కావాలనుకుంటే అనేక రకములైనటువంటి కోతలు కొయ్యాలి.
1: If a diamond should get an extra value, there is need for putting it to many cuts.
0: Bangaru kudanu parishuddhamaina aparanjiga undalanukunte aneka paryamulu deeni kaanchi parishuddham gavinchali.
1: If you want to increase the value of gold, you'll have to purify it by putting it in the crucible.
0: Adhe vidhamgane mana yokka manavattam aneetundi yokka manasika tattvanni deeni kudanu samskarimpa chesukovali.
1: In the same way, there is need for purifying our own mind.
0: ఈ విధంగా చేయటం చేత మనస్సుకు అంటినటువంటి మాలిన్యము కొంతవరకు తీరగలదు.
1: బై దిస్ ప్రాపర్ మెథడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హెస్ అక్యుములేటెడ్ ఓవర్.
0: రెండవది విక్షేపము.
1: ద సెకండ్ వన్ ఈస్ విక్షేప.
0: ఇది కూడాను అద్దం వంటిదే మనస్సు.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మిర్రర్.
0: కానీ అద్దమును మనం కదిలిస్తూ ఉండినంత వరకు కూడాను మన ప్రతిబింబం కూడా అందులో కదులుతూ ఉండే ఉంటాది.
1: When the mirror is moving constantly, the reflection in the mirror also keeps moving.
0: కనుక ఈ మనస్సు అనేటువంటి నిరంతరము చంచలంగా అటు ఇటు కదలటం చేతనే ఇందులో ఉండేటువంటి ప్రతిబింబం కూడాను చంచలంగానే రూపొందుతూ ఉండాలి.
1: When your mind becomes wavering, fickle and moving, naturally the image inside also will be moving.
0: కనుకనే అర్జునుడు చెప్పాడు, చంచలం మీ మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఈ చంచలమైనటువంటి మనస్తో నేను జీవించలేకపోతున్నాను, ఇది ప్రమాదమైనటువంటిదిగా ఉంటుండాలి, చాలా బలవత్తరమైనటువంటిదిగా ఉంటుండాలి అని ప్రార్థించాడు.
1: అర్జున ప్రేయర్ టు కృష్ణ, ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేనేజ్ మై మైండ్. ఇట్ ఈస్ ఫికల్ వేవరింగ్, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఫర్మ్.
0: ఈ చంచలత్వమును స్థిరత్వంగా గావించడానికి ఏది ఉపాయం?
1: How can you make this unsteady mind into a steady one?
0: దీనిని ధ్యానమని, ప్రార్థనని, చింతనని ఈ విధమైనటువంటి యొక్క నవవిధ మార్గములు యందు దీనిని క్రమక్రమేణ స్థిరపరచుకోవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టడీ మైండ్ త్రూ మెడిటేషన్, త్రూ ప్రేయర్ అండ్ త్రూ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.

0: ఈ నవవిధ మార్గముల యందు మానవుడు పవిత్రమైన యొక్క హృదయంతో ప్రార్థనలు సలిపినప్పుడు ఈ చంచలత్వము క్రమక్రమేణ ఒక స్థితికి రాగలదు.
1: When man from the core of his heart starts praying and following the 9 types of devotion, starting from listening to Atma Nivedanam, surrender, it would be possible to study the mind.
0: యువకుల యందు మాలిన్యమైనటువంటి యొక్క మనసును మరింత మాలిన్యమైనటువంటి దాంతోనే అభివృద్ధి పరుస్తున్నారు.
1: బట్ టుడేస్ యూత్ ఈజ్ మేకింగ్ ది మైండ్ ఫర్దర్ డర్టీ వెన్ దర్ ఈస్ ఆల్రెడీ డర్ట్ అక్యూములేటెడ్ అన్ ఇట్.
0: బురదతో కూడినటువంటి యొక్క వస్తువును తిరిగి బురదతోనే గడిగినప్పుడు అది బురద పోతుందా?
1: వెన్ ఏ మార్షీ పీస్ విచ్ హెస్ కలెక్టెడ్ మార్షీ డర్ట్ అన్ ఇట్, if you go on mixing with that, you
0: are to kudinatvanti yokka vastuvunu parishuddhamainatvanti jalamto kadagali.
1: If any piece is associated with marshi,
0: kani ee naati yuvakuru yendu atti parijnanamainatvanti shunyamayindi.
1: But unfortunately today's youth do not have that.
0: Ee naati vidya vidhanamulandu sariyainatvanti viveka vidyanamulu lekunda pothunnayi.
1: Today's education is bereft of discrimination and
0: కనుకనే స్వార్థ సప్రయోజనమైనటువంటి యొక్క తత్వాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఆర్ గ్రోయింగ్.
0: లౌకిక భౌతికమైనటువంటి భోగ భాగ్యముల నిమిత్తమై ఈనాడు విద్యార్థి ప్రాకులాడుతున్నాడు.
1: టుడేస్ స్టూడెంట్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ వర్ల్డ్లీ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
0: విద్యార్థులు భవిష్యత్తుకు తగినటువంటి యొక్క అధ్యక్షులు.
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు ప్రిసైడ్ ఓవర్
0: భావి భారతోద్ధారకులైనటువంటి విద్యార్థుల యొక్క హృదయములు మాలిన్యంగా ఉండినప్పుడు భారతదేశం పరిపాలన కూడా మాలిన్యంగానే రూపొందుతుంది.
1: ది హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆర్ ఫిల్డ్ విత్ డార్క్. దేర్ ఇస్ నో ఫ్యూచర్ అండ్ హోప్.
0: విద్యార్థులారా, మీ విద్య విద్య విద్య అనేటువంటిది కేవలం పొట్టకూటి కోసం నేర్చేటువంటి విద్యలు కాదు.
1: ది స్టూడెంట్స్ వెన్ యూ సే ఎడ్యుకేషన్ యూ షుడ్ నాట్ బి ఫర్ ఈకింగ్ అవుట్ ఎ మియర్ లైవ్లీహుడ్.
0: విద్య అనగా కేవలము జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిది విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు షో ద వెరీ గోల్ ఆఫ్ లైఫ్.
0: జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనే సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ స్టూడెంట్స్ షుడ్ రికగ్నైజ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్
0: జీవించడానికి మనిషిగా పుట్టనక్కర్లేదు.
1: ఫర్ ఈకింగ్ ఎ లివింగ్ వన్ నీడ్ నాట్ బి బోర్న్.
0: పశుపక్షి మృగాదులు కూడా జీవిస్తూనే ఉంటున్నాయి.
1: Animals, birds and beasts are also living a life.
0: ఇటువంటి జీవించడానికి ఉపయోగపడేటువంటి విద్యను మనం అభ్యసించడం చేత కేవలం మనం కూడాను పశువుతో సమానమవుతాం.
1: If we earn education only for eking a livelihood, we are no better than animals.
0: జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందాలి.
1: Students life should become a model, an ideal and an example.
0: కనుక చంచలత్వం అనేటువంటి యొక్క ఈ మానసిక తత్వాన్ని క్రమక్రమేణా స్థిరపరచడానికి తగిన కృషి చేయాలి.
1: You should make an effort to study your mind and remove the unsteadiness.
0: ఏకాగ్రత,
1: that is concentration.
0: ఈ యొక్క ఏకాగ్రత మనకు లభించాలంటే దీనికి చేయవలసినటువంటి పని ఏమిటి?
1: If you should develop concentration, what is it that you will have to do?
0: మనము bend the body, mend the senses and the mind. This is the process of attaining in mentality.
1: Bend the body, mend the senses and end the mind is the process.
0: Kanuka manamu dehamunu vanchi shraminchi kartavya karmalu aacharinchali.
1: Bend the body and undertake physical task, physical work.
0: Mend the senses, manamu mana yokka indriyamulanu sariyainatundi sthitilo pettukodaniki taginatundi yokka balamunu manam sampadinchali.
1: We should gather sufficient strength to keep our senses under control.
0: ఇంకా మన మనస్సును సరైన అదుపులో ఉంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు కీప్ అవర్ మైండ్ అండర్ కంట్రోల్.
0: ఈ మనస్సు, ఈ దేహము, ఈ ఇంద్రియములు మన యొక్క స్వాధీనమును ఉంచుకున్నప్పుడే మనం మాస్టర్ అవుతాం, లేకపోతే మనం స్లేవ్స్ అవుతాం.
1: ఓన్లీ వెన్ వీ కీప్ అవర్ మైండ్, అవర్ బాడీ అండ్ అవర్ సెన్సెస్ అండ్ అవర్ కంట్రోల్ వీ కెన్ బి కాల్డ్ మాస్టర్స్. Otherwise, we are only slaves.
0: Kanukane vidyarthulu master master master antaru.
1: That is why
0: master anaga ee indriyamulanu vasam chesukunnatundi vade master.
1: Only that person who controls the senses can be called a master.
0: Ee master sthayi kontha varaku mitimiri poyin tarvata అతను కేవలము మాస్టర్ అవుతాడు.
1: ఇఫ్ దిస్ స్టేజ్ ఆఫ్ మాస్టర్ ఎక్సీడ్స్ లిమిట్స్ హీ గెట్ ది స్టేజ్ ఆఫ్
0: తర్వాత అతను మిస్టర్ అవుతాడు.
1: దెన్ హీ బికమ్స్ మిస్టర్.
0: కనుక మీరు ఇప్పుడు మాస్టర్ స్థితిలో ఉంటున్నారు.
1: యు ఆర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ మాస్టర్ నౌ.
0: పేరు మాస్టర్ గా పెట్టుకుని స్లేవ్స్ గా మనం జీవిస్తే ఈ యొక్క మన యొక్క జీవితానికి ఒక కళంకం కాదా?
1: ఇఫ్ యు హావ్ గాట్ ద నేమ్ మాస్టర్ అండ్ బిహేవ్ లైక్ ఎ స్లేవ్, ఈజ్ ఇట్ నాట్?
0: విద్యార్థులు కేవలము ఇంద్రియములకు లోబడి ఇంద్రియార్థమై మనం పెడమార్గం పట్టకూడదు.
1: స్టూడెంట్స్ బికమింగ్ స్లేవ్స్ ఆఫ్ సెన్సెస్, యు షుడ్ నాట్ గో ఆన్ ది రాంగ్ పాత్.
0: విద్యను అర్థించాలి.
1: యు షుడ్ ఎర్న్ అండ్ లెర్న్ ఎడ్యుకేషన్.
0: ఇతర చింతలపైన ఏమాత్రం కూడా మనసును ప్రవేశపెట్టకూడదు.
1: షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్
0: అన్లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయం ఎందు మనం ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: యు షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ ది వరల్డ్లీ ఫిజికల్ పొలిటికల్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: అప్పుడే నీవు విద్యార్థి అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి కాల్డ్ ఎ స్టూడెంట్.
0: లేకపోతే నీవు విషయార్థి అవుతావు.
1: అదర్వైజ్ యూఆర్ సీకింగ్ విషయ.
0: మనసును సరి అయిన స్థితిలో నుంచుకున్నప్పుడే నీవు స్టూడెంట్. దీనిని వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు యూఆర్ స్టూపిడ్.
1: యూఆర్ స్టూడెంట్ ఓన్లీ వెన్ యూ పుట్ యువర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ పాత్, అదర్వైజ్ యూఆర్ స్టూపిడ్.
0: ప్రియమైన విద్యార్థులారా, మీరు స్టూడెంట్స్ గా రూపొందాలి.
1: డియర్ స్టూడెంట్స్, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ రియల్ స్టూడెంట్.
0: ఈ విధమైన సార్థక నామాన్ని మనం అందుకోవడానికి మనము ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవాలి.
1: టు గెట్ సచ్ ఎ శాంక్టిఫైడ్ లైఫ్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి.
1: స్టడీ యువర్ మైండ్.
0: ఈ స్థిరత్వమైనటువంటి మార్గానికి ఒక ఆధ్యాత్మికమే సరి అయినటువంటి ఆధారం.
1: ఇట్ ఇస్ ది స్పిరిచువాలిటీ అలోన్ విచ్ కెన్ ప్రొవైడ్ దట్ కైండ్ ఆఫ్ స్టడీ.
0: లోకంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, విద్యావంతులు ఉంటున్నారు, విద్యాధికారులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ ఎందుకు ఈనాడు ఈ దేశమంతా ఇన్ని విధమైనటువంటి అశాంతితో కూలిపోతుంటున్నది?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ ది టైప్ ఆఫ్ స్ట్రైఫ్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ ద కంట్రీ టుడే?
0: కేవలం ఆర్టిఫిషియల్ విద్యగా మనం అందుకుంటున్నాం.
1: ఎడ్యుకేషన్ హస్ బికమ్ రాదర్ ఆర్టిఫిషియల్.
0: కానీ హార్ట్ వరకు పోవటం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ గోయింగ్ రైట్ అప్ టు ద హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్. బాహ్య దృష్టి నుండే మనము జీవితాన్ని ప్రసరింపజేస్తున్నాము. అంతర్దృష్టిని మనం ఏమాత్రం కూడా అభివృద్ధి పరచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ డెవలపింగ్ ఇన్నర్ విజన్ అట్ ఆల్. వీఆర్ సాటిస్ఫైడ్ బై మియర్లీ ఎక్స్టర్నల్ సైట్ అండ్ విజన్.
0: కనుక ఈనాడు విద్యా విధానం అంతా కూడాను కేవలం స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపరుచుకుంటున్నారు.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ టు మీట్ దేర్ ఓన్ సెల్ఫిష్.
0: అన్యాయమా, అక్రమమా, అనాచారమా, అసత్యమా అనేటువంటి విషయాన్ని ఏమాత్రము విచారించక పెడమార్గములు పట్టి ఏదో ఒక మార్గంలో ధనము సంపాదించి అధికారులం అయిపోయి మనం గొప్ప ఒక ధనవంతులుగా రూపొందాలని ఆశిస్తున్నాం.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ పవర్, whether it is by fair means or unfair means.
0: Aneka mandi vidyarthulu kodanu videshaniki povatanu kodanu ide moola karanam.
1: This is the reason why most of the students are aspiring to go abroad.
0: Dhanamu dhanamu dhanamu emiti ee dhanamu nijamaina dhanamu mani emiti guname nijamaina dhanamu.
1: When you say money money money and say so much of emphasis on money, what is that money without character and quality?
0: Kanuku manaku gunamunaitundi dhanani manam pochinchukovali.
1: We should earn the wealth of character and good qualities.
0: మనం పుట్టి పెరిగినటువంటి యొక్క దేశం యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: We should develop faith in our own country where we are born.
0: ఇది నాది మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు ఎదగొట్టి నుడువనేరిన బతికిన పీనుగొక్కండి వస్తుందను కలడా? మన దేశాభిమానమే లేకపోతే మనం ఇంకా పరదేశం యొక్క విచారణ ఎందుకు చేయాలి?
1: If we don't have love for our own nation and love for another country,
0: kanna tallini machinatundi vyakti pina tallini matram varagunda untada?
1: A person who forgets his own mother, would he not forget his stepmother?
0: Kevalam dhana nimittamai manam ee vidhanga beggars ga tayar kaakoddu.
1: For the sake of earning money, we should never convert ourselves into beggars.
0: Neevu beg cheyalanukunte nee swadeshamlo cheyi.
1: If you really want to beg, beg in your own country.
0: Videshalu poyi neevu kevalamu విచ్చాపాత్రం ఎత్తుకుని ధనమును సంపాదించి బ్రతికేదానికంటే చావు మేలు.
1: వై డు యు గో టు ఫారిన్ కంట్రీస్ అండ్ బెగ్? ఇట్ ఇస్ బెటర్ టు డై రాదర్ దాన్ డూ దట్.
0: కనుక మనం స్వదేశ సేవను, స్వదేశ విశ్వాసాన్ని, స్వదేశ దీన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: లెట్ అస్ సర్వ్ అవర్ కంట్రీ, లెట్ అస్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ కంట్రీ.
0: అలాంటి డిటర్మినేషన్ మనం పూనాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
0: భారతదేశం నందు పుట్టి ఇది నా ప్రియ మాతృభాష అని చెప్పుకుంటూ జననీ జన్మభూమస్య స్వర్గాధిపతి గరియేసి మన జన్మభూమిపై నీ విశ్వాసం లేకపోతే ఇంక ఎందుకోసం మనం జన్మనిస్తాడు.
1: డియర్ స్టూడెంట్స్, ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ భారత్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ లవ్ ఫర్ భారత్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ పేట్రియాటిజం, వై షుడ్ బి వి బి బోర్న్ అట్ ఆల్?
0: కనుక మన దేశమునందే ఉండి మన దేశ సేవ చేసి దేశ ప్రజలను సరైన స్థితిలో తీర్చిదిద్దడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఎ వౌ టు రిమైన్ ఇన్ అవర్ కంట్రీ, సర్వ్ అవర్ కంట్రీ.
0: ఏదైనా ఒక ఇంజనీర్ పాస్ అయినాడు, లేక ఒక మెడికల్ పాస్ అయినాడు, ఏదో ఒక డాక్టర్ పాస్ అయినాడు, తక్షణమే ఫారిన్ కంట్రీకి పోవడానికి అంత పాస్పోర్ట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్.
1: ద మూమెంట్
0: ఏమిటి ఈ యొక్క వీక్నెస్?
1: ద మూమెంట్ ఏ పర్సన్ గెట్స్ ఏ ఎంబీబీఎస్ ఆర్ ఎనీ డిగ్రీ, ఇమ్మీడియట్లీ వాంట్స్ టు ట్రై ఫర్ ఎ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
0: ఇప్పుడు నువ్వు బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
1: దీస్ ఆర్ ఆల్ నాట్ బిగ్ పీపుల్, బిగ్గర్స్.
0: నీ తల్లిదండ్రుల సేవ నీవు చేయి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ కన్న భూమి యొక్క సేవ చేయి.
1: సర్వ్ యువర్ మదర్ కంట్రీ.
0: నీ యొక్క దేశ ప్రజలను నీవు సరైన రీతిలో ఆదుకో.
1: సర్వ్ యు ది సిటిజన్స్ ఆఫ్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీ స్వార్థము స్వప్రయోజన నిమిత్తమే నీ శక్తి సామర్థ్యములు ఉపయోగపెట్టుకోవద్దు.
1: డూ నాట్ యూజ్ ఆల్ యువర్ కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్.
0: కనుక ఇట్టి పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వానికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్
0: గడియారం పెండుల మాదిరి అటు ఇటు అటు ఇటు ఆడుతుంటాయి.
1: అదర్వైజ్ అవర్ మైండ్ విల్ బి కాన్స్టెంట్లీ అన్స్టడీ అండ్ వేవరింగ్.
0: కనుక స్థిరత్వం కావాలనుకుంటుంటే ఒక విధమైనటువంటి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ వేసుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్, యూ మస్ట్ ఫస్ట్ నా భవిష్యత్తు
0: ఏమి చెయ్యాలి, ఎలాంటి మార్గంలో నేను నడుచుకోవాలి, ఏ విధమైన మానవత్వాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
1: వాట్ షుడ్ బి మై ఫ్యూచర్? హౌ కెన్ ఐ డెవలప్ ద టైప్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ ఫీలింగ్స్ దట్ ఐ షుడ్ హ్యావ్? యూ మస్ట్ థింక్ ఆన్ దీస్ లైన్స్.
0: నా తల్లిదండ్రులు నా నిమిత్తం ఎన్ని శ్రమలు పడుతున్నారు.
1: హౌ మచ్ ఆఫ్ ట్రబుల్ మై పేరెంట్స్ ఆర్ టేకింగ్ ఫర్ మై సేక్.
0: కనుక వారి యొక్క సర్వము వారిదే నా యొక్క జీవితము.
1: మై ఎంటైర్ లైఫ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ మై పేరెంట్స్.
0: ఒక్కటి మాత్రం మీరు మరవకూడదు
1: స్టూడెంట్స్, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ వన్ థింగ్.
0: మీ ఫుడ్, మీ హెడ్, మీ బ్లడ్, మీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్టే.
1: యువర్ ఫుడ్, యువర్ బ్లడ్ అండ్ యువర్ మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: మొట్టమొదట పేరెంట్స్ గ్రాట్యుటీస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్
0: వారిని ప్రసన్నం చేయలేని వ్యక్తి యొక్క మీ చదువులు ఎందుకోసం?
1: What is the use of your education if you do not have gratitude for your parents?
0: Kanna talidarulane santripti parchaleinatundi yokka mee yokka chaduvu endukosam?
1: If you cannot satisfy your own parents, what is the use of your education?
0: Vruddulainatundi talidarulanu visarjinchi paradeshamunaku poyi neevu fashion ga tirugutuntunte nee yokka paapam palavaka inga taggipotam etta avutundi?
1: Giving up old parents in the old age, going abroad and they're enjoying all the physical comforts,
0: vruddulaina talidarulanu daggara untundi meer pratyekanga chuchukovali.
1: When your parents become old, it is your responsibility to serve them.
0: Kartavyam,
1: it is your duty.
0: Kartavyam yogam uchyati, adhe nijamainatundi yogam.
1: That itself is real yoga.
0: Ee vidhamainatundi yokka pavitramaina bhavanni manam abhruthi parichukunnappude మన యొక్క చిత్తము స్థిరత్వంగా మారుతుంది.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యూ.
0: దీనికి ప్రత్యేకమైన కసరత్తులు చేయనక్కర్లేదు.
1: యువర్ హార్ట్ బికమ్స్ స్టడీ, నో నీడ్ ఫర్ ఎనీ అదర్.
0: సులభమైన మార్గము లోపలే ఉంటున్నాయి మన వేదాంతమునందు.
1: ఇన్ అవర్ ఫిలాసఫీ ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ అండ్ ఈజీ.
0: ఈ విధమైనటువంటి మార్గంలో పోయినప్పుడే మానవుడు మానవుడిగా కాకుండా మానవుడు మాధవునిగా కూడా మారగలడు.
1: వెన్ హీ ఫాలోస్ దిస్ పర్టికులర్ పాత్, మ్యాన్ నాట్ మెయిన్లీ రిమైన్స్ ఎ మ్యాన్, హీ కెన్ అటైన్ ది స్టేజ్ ఆఫ్ మాధవ.
0: మాధవుడిగా మారటం అటువంటిది. మానవుడు మానవుడిగా కూడా మారటం లేదు, మానవుడు దానవుడిగా మారుతున్నాడు.
1: లెట్ అలోన్ మానవ బికమింగ్ మాధవ, బట్ హీఈస్ నాట్ ఈవెన్ రిమైనింగ్ మ్యాన్ యాజ్ మ్యాన్, హీఈస్ బికమింగ్ ఎ డెమన్.
0: కనుక పవిత్రమైన భావముల చేత, పవిత్రమైన సాధనల చేత, పవిత్రమైన చింతల చేత మన యొక్క చంచలత్వాన్ని స్థిరత్వంగా మార్చుకోవచ్చు.
1: బై సేక్రెడ్ ఫీలింగ్స్, సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ వీ కెన్ స్టడీ.
0: ప్రతి ఒక్కటి కూడా జీవితంలో అన్ని కదిలిపోయే మేఘములే. పాసింగ్ క్లౌడ్స్.
1: ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా స్థిరమైనటువంటిది లేదు.
1: నథింగ్ ఈజ్ పర్మనెంట్.
0: పుట్టిన బిడ్డ చైల్డ్ అనుకుంటాం, 10 సంవత్సరాలకు బాయ్ అయిపోతున్నాడు, మరి 30 సంవత్సరాలకు మ్యాన్ అవుతున్నాడు, 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అవుతున్నాడు. చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్ ఒకడైనప్పటికీ కాల పరిస్థితి చేత, కాల ప్రభావం చేత ఎన్ని మార్పులు చెందినాయి.
1: అట్ బర్త్ వి కాల్ ఎ చైల్డ్, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎ బాయ్, అవుట్వర్డ్స్ ఎ యూత్ అండ్ ఎ ఓల్డ్ మ్యాన్. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటింగ్ టు ది చేంజెస్ ఇన్ ద బాడీ.
0: అన్ని మార్పు చెందేటువంటివి.
1: ఎవ్రీథింగ్ అండర్ గోస్ చేంజ్.
0: ప్రతి ఒక్కటి మార్పు అని అనుకుంటే దాని వల్ల విచారమే ఏమాత్రం అవసరం ఉండదు.
1: వన్స్ యూ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ చేంజెస్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్
0: వరీ. ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చెప్తుంది మనకు.
1: ప్లెజర్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ బిట్వీన్ టూ పెయిన్స్.
0: దీనిని వేదాంతం నా సుఖార్ లభ్యతే సుఖం అనేది. సుఖం చేత మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం లభిస్తుంది.
1: యూ కెన్ నెవర్ ఆబ్టైన్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, ఓన్లీ త్రూ డిఫికల్టీ.
0: నీవు 24 అవర్స్ కూడా ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా నీకు తెలియదు.
1: ఇఫ్ యూ స్టే ఇన్ అన్ ఎయిర్ కండిషన్ రూమ్ కంటిన్యూస్లీ ఫర్ 24 అవర్స్ యూ డూ నాట్ నో.
0: 2 గంటలు ఎండలో చుట్టూ తిరిగి నీవు ఎయిర్ కండిషన్ రూమ్ లో ప్రవేశించినప్పుడు అప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది.
1: Walk in the hot sun for 2 hours and enter into the air conditioned room, you will appreciate.
0: కష్టమే పడకుండ సుఖం యొక్క విలువ మనకు అర్థం కాదు.
1: Without undergoing difficulties, you will not really appreciate the value of
0: joy. కర్మణ్యేవ అధికారస్తి. కర్మనే మన యొక్క అధికారము.
1: We have got every right for action.
0: కర్మను చేయాలి.
1: We should perform.
0: కాయమును వంచాలి. హృదయాన్ని పవిత్రము గావించుకోవాలి.
1: ప్యూరిఫై యువర్ హార్ట్.
0: కేవలం సోంబేరిపోతులు మాదే తిని కూర్చోవటము ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు సింప్లీ ఈట్ అండ్ కీప్ క్వైట్ బై బీయింగ్ లేజీ.
0: లేజినెస్ ఈజ్ రస్ట్ అండ్ డస్ట్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెట్ దట్ లేజినెస్ ఈజ్ డస్ట్ అండ్ రస్ట్.
0: రియలైజెస్ ఈజ్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: అండ్ ఎంటర్ ఇన్ టు ది ఎయిర్ కండిషన్ రూమ్ యూ విల్ అప్రిషియేట్.
0: కష్టమే పడకుండా సుఖం యొక్క విలువ మనకు అర్థం కాదు.
1: Without undergoing difficulties, you will not really appreciate the value of joy.

0: said that laziness is dust and rust.
1: Realization is the best and rest. కనుక మనం రియలైజ్ చేయాలి, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను మనిషినా పశువునా అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి. అదే మన యొక్క రిలిజన్. రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్. మనం రియలైజ్ చేయాలి.
0: We have to realize ourselves. Religion is meant for realizing, realization.
1: ఈ విధమైనటువంటి విచారణ చేత మనలో ఆవరించినటువంటి యొక్క జరత్వం కానీ మాలిన్యం కానీ కొంతవరకు పరిశుద్ధం కాగలదు.
0: వాట్ ఎవర్ హ్యాస్ ఎన్వలప్డ్ అస్ బై వేరియస్ యాక్షన్స్ కెన్ బి క్లియర్డ్ బై దిస్ కైండ్ ఆఫ్
1: ఆవరణము. ఇది ఏమిటి ఈ ఆవరణము?
0: వాట్ డు యు మీన్ బై ఆవరణ?
1: అద్దం పైన దట్టమైనటువంటి బట్టను కప్పినప్పుడు అందులో మనం ప్రతిబింబం కనిపిస్తుందా?
0: వెన్ యూ కవర్ ద మిర్రర్ విత్ ఎ థిక్ క్లాత్, కెన్ యూ గెట్ యువర్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ అట్ ఆల్?
1: ఏమాత్రము కనిపించదు.
0: సర్టన్లీ నాట్, నథింగ్.
1: కనుకనే మనం చేత మన యొక్క స్వస్వరూపాన్ని మాలిన్యంగా చూస్తున్నాము.
0: వీ ఆర్ సీయింగ్ అవర్ ఓన్ రియల్ ఇమేజ్.
1: విక్షేపం చేత చంచలత్వంగా మనం విశ్వసిస్తున్నాము.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ విక్షేప వీ సఫర్ ఫ్రమ్ అన్స్టడీ.
1: ఈ చంచలత్వం నా నేచర్ అనుకుంటున్నాము.
0: వీ కన్సిడర్ అన్స్టడీనెస్ యాజ్ అవర్ వెరీ నేచర్ ఇట్ సెల్ఫ్.
1: నేను హ్యూమన్ బాడీని కనుక దీనికి తగినటువంటిది సహజం అనుకుంటున్నాము, సమర్థించుకుంటున్నాము.
0: వీ గో ఆన్ డిఫెండింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్ దిస్ ఆర్ నేచురల్ ఫర్ అస్.
1: కానీ ఆవరణం చేత నాకు స్వస్వరూపం లేదు, నా దేహమే నా స్వస్వరూపం అని విశ్వసిస్తున్నాము.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆవరణ వీ ఫీల్ దట్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ ఎక్సెప్టింగ్ అవర్ బాడీ. అండ్
1: మనం చూచేది, అనుభవించేది, ఆనందించేది ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
0: యువర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ ఎక్స్పీరియన్స్,
1: రియాలిటీ ఉంటుంది,
0: ఇస్ మియర్లీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. బట్ దేర్ ఇస్ వన్ రియాలిటీ.
1: ఆ రియాలిటీని మర్చిపోతున్నాము.
0: బట్ వీఆర్ ఫర్గెటింగ్ దట్ రియాలిటీ.
1: రియాక్షన్ అనుసరిస్తున్నాము.
0: వీఆర్ ఫాలోయింగ్
1: రియాక్షన్. ని వింటున్నాము.
0: వీఆర్ హియరింగ్
1: రిఫ్లెక్షన్. ను చూస్తున్నాము.
0: వీఆర్ సీయింగ్ రిఫ్లెక్షన్.
1: కానీ దానికి ఒకటి ఆధారమైనటువంటిది ఉండదని కొంతవరకు గుర్తించాలి.
0: బట్ ఇట్ ఈస్ నెసెసరీ టు రికగ్నైజ్ దట్ దేర్ ఇస్ ఎ బేసిస్ ఫర్ ఆల్ దిస్ రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇది కవర్ కావటము, ఈ అద్దమును దట్టమైన బట్టతో మూయబడిందంటే ఏ దట్టమైన బట్టం ఇది?
0: If the mirror is covered by a thick cloth, what is that cloth?
1: Adi kama krodha lobha moha madamatsalyam nanti ee arishad vargam.
0: That is the six enemies of man starting from desire.
1: Ivi kontha varaku manavuni yokka dehamunku sahajamule ainappatikini
0: this may be natural for human body.
1: Dhanamadam, the vidyamadam, కులమదం, ఐశ్వర్యమదం, సౌందర్యమదం, యవ్వనమదం, తపఃమదం, ఇలాంటి మదములు, అష్టమదముల చేత కప్పబడి ఉంటుండాలి ఈ అద్దము.
0: దిస్ మిర్రర్ ఈజ్ కవర్డ్ బై ద ప్రైడ్ అండ్ కన్సీట్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, క్యాస్ట్ అండ్ బ్యూటీ.
1: ధనం ఎంతవరకు ఉంటుంటుంది?
0: ఫర్ హౌ లాంగ్ డస్ దిస్ వెల్త్ లాస్ట్?
1: కదిలిపోతుంది. కాలి క్రింద నీరు కదిలిపోయినట్టుగా ఏ క్షణంలో పోతుందో చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ హైలీ స్లిప్పరీ అండ్ ఇట్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
1: మన యవ్వనము ఎంతసేపు ఉంటుంటుంది? మించుమించినట్టుగా ఒక్క నిమిషం లోపల మారిపోతుంది.
0: ఈవెన్ అవర్ బ్యూటీ లైక్ ఎ ఫ్లాష్ ఆర్ ఎ లైట్నింగ్ ఇట్ డిసపియర్స్.
1: మన విద్యామదము ఏమిటి? విద్య యొక్క మదం.
0: వాట్ ఈస్ ది ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ ది ప్రైడ్ అరైజింగ్?
1: నీకంటే గొప్ప విద్యావంతులు లోకంలో ఎంతమంది లేరు?
0: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
1: కనుక వారిని విచారణ చేస్తే నీ విద్య వారి యొక్క దీంట్లో ఎంత స్థాయికి?
0: కంపేర్డ్ టు దెమ్, వాట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ అకాంప్లిష్మెంట్?
1: ఇవన్నీ విచారణ చేస్తే మదమునకు మన చోట ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: ఇఫ్ యూ గో ఆన్ థింకింగ్ ఆన్ దీస్ లైన్స్,
1: ఇది కేవలం భ్రమ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: ఆఫ్టర్ హ్యావింగ్ స్టడీడ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద స్టూపిడ్ పర్సన్ డస్ నాట్ నో హూ హీ రియలీ ఈజ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ అక్వైర్డ్, ఇఫ్ యూఆర్ ఎ మీన్ ఫెలో యూ డు నాట్ గివ్ అప్ యువర్ మీన్ క్వాలిటీ.
1: చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ఇఫ్ యూ గో ఆన్ రిఫ్లెక్టింగ్, మియర్ ఎడ్యుకేషన్ లీడ్స్ టు ఆర్గ్యుమెంటేషన్.
1: చదువు చదువు చదివి చావంగనే

0: చావు లేని చదువు చదువు అని ఉన్నారు.
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్? యూ షుడ్ స్టడీ సచ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ బి కన్ ఫర్ లిబరేషన్ అని యూ.
0: చదువులు నేర్చితినంచు గర్వము వహించను రాదు.
1: డూ నాట్ బి ప్రౌడ్ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్.
0: నీకున్న చదువు ఈ పేట ఏ పాటది?
1: వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: విద్యతో వినయమే సత్వరూపం.
1: ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ ఈస్ ది
0: వినయం రావాలి మానవునియందు, విద్యార్థులయందు.
1: And that humility must be found in the school.
0: Vinaya vidhetanu lekapovatam chetane madamu talakekkutundali.
1: As there is no humility and obedience, this pride is entering into the head of the
0: ee dhanamadamu vidyamadamu yavanamadamu ee yokka madamulu cheta manavattam kevalam marchipothunnadu.
1: Man is forgetting his real human nature itself on account of the pride of wealth, pride of
0: youth. ఇది క్రమక్రమేణ మానవత్వాన్ని మరుగుపరిచేటువంటి యొక్క దుష్టగుణములే తప్ప ఇది మానవత్వాన్ని వికసింపజేసేటువంటి పవిత్ర గుణములు కావు.
1: All these qualities are making man forget his real human nature.
0: ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానక ఎచ్చును. ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు మానునునయ్యా. ఆ దుర్గుణము పోవాలంటే మదం పోవాలి.
1: If there is increase in the wealth, it leads to increase in pride and that leads to various bad qualities. If
0: ఈ విధమైనటువంటి మదములే మన మనస్సు అనేటువంటి అద్దమును కప్పిపుచ్చింది.
1: It is these kinds of pride and conceit which cover the mirror of our mind with this thick cloth.
0: కనుక ఈ దట్టమైనటువంటి ఒక బట్టను మనం తీసివేయాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి.
1: Develop love in order to remove this thick cloth.
0: ఈ ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: This love is the most important one.
0: అదియే ప్రత్యక్ష పరమాత్మ.
1: That is the direct
0: love is God. Live in love. మనము ఈ పవిత్రమైనటువంటి ప్రేమ చేతనే సర్వులను మనము ఒక్కగా ఇరితిగా మనం కట్టుకోవచ్చును.
1: బై సీక్రెట్ లవ్ యు విల్ బి ఏబుల్ టు కాంకర్ ఎనీథింగ్.
0: ఒక్క ప్రేమ పాశము చేత తప్ప అందరినీ ఐకమత్యంగా అభివృద్ధి పరచడానికి ఇంకా మరొక మార్గం ఏమాత్రం కూడా లేవు.
1: ఎక్సెప్టింగ్ ఫార్ ది లవ్ దేర్ ఇస్ నో వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ అమంగ్ పీపుల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు అనేకత్వంగా భావిస్తున్నావు.
1: You think that there is multiplicity.
0: Oka kinda oka candle lamp pettesesam.
1: There is a candle kept below.
0: Dani paina aneka randramulanta kotti dani oka patranu moosinam. Anduvalla unnadi oke light ainappatikini aa randramul dwara bayitiki aneka light undirettu kanipistundadi.
1: There is only one candle light inside the vessel. But passes through the different holes and looks as though
0: దాని పైన దట్టమైనటువంటి ఒక వస్త్రమును కప్పినాము.
1: You have covered this vessel by a thick cloth.
0: కనుకనే అందులో నుంచి ఏ మాత్రం కూడా మనకు లైట్ కనిపించడం లేదు.
1: You have not been able to see light at all on account of this covering.
0: కనుక మొట్టమొదటి ఈ దట్టమైనటువంటి ఒక టర్కీ టవల్ తీసి పక్కన పెట్టమంటే
1: you remove this thick turkey towel in the first instance.
0: అప్పుడు అనేక జ్యోతులుగా కనిపిస్తుంది.
1: దెన్ యూ కెన్ సీ ఎ నంబర్ ఆఫ్ లైట్స్.
0: ఆ యొక్క అనేకంగా కనిపించేటువంటి ఆ పాత్రను మనం పగలగొట్టిందంటే ఒక్క జ్యోతిగానే మనకు కనిపిస్తుంది.
1: బ్రేక్ దట్ పాట్ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ ఓన్లీ వన్ లైట్.
0: అదే ఏక జ్యోతి, అదే ఆత్మజ్యోతి, ఉన్నది ఒక్కటే. దానిపైన నవరంధ్రములతో కూడినటువంటి యొక్క ఈ దేహం అనే పాత్రను కప్పినాము. కనుక ఇవి అనేక విధంగా కనిపిస్తుంటున్నాయి. ఒక్కొక్క రంధ్రం నుంచి ఒక్కొక్క లైట్ ఉండేటట్టుగా కనిపిస్తుండాలి.
1: దిస్ ఇస్ ద సింగిల్ లైట్, ది ఆత్మిక్ లైట్. దిస్ ఇస్ కవర్డ్ బై ది నైన్ ది బాడీ విచ్ హాస్ గాట్ నైన్ హోల్స్.
0: ఇది అనేక జ్యోతులు లేవు అక్కడ.
1: దేర్ ఆర్ నో డిఫరెంట్ లైట్స్.
0: ఒక్క జ్యోతి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ లైట్.
0: కానీ దేహం యొక్క రంధ్రముల ద్వారా ఇవి అనేక జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
1: త్రూ ద హోల్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ యూ సీ డిఫరెంట్.
0: దీనిపైన మమత్వము అనేటువంటి దట్ మైన వస్త్రాన్ని కప్పిపెట్టాం.
1: ఆన్ దిస్ పర్టికులర్ వన్ యూ హావ్ కవర్డ్ విత్ ద థిక్ క్లాత్ ఆఫ్ మైన్నెస్, మమత్వం.
0: నాది అనే మమత్వము, నేను అనే అహంకారము, ఈ రెండు నేసినటువంటి వస్త్రం ఇది.
1: ది టూ క్లాత్స్ ఆర్ ద ఈగో ఆఫ్ హై అండ్ ద పొసెసివ్నెస్ ఆఫ్ మమత్వ మైండ్,
0: ఆ రెండింటినీ మనము తీసి పారవేస్తే,
1: యు రిమూవ్ ఐ అండ్ మైండ్,
0: తద్వారా దేహం యొక్క భ్రాంతిని మనం క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటే,
1: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ ది బాడీ
0: ఐడెంటిఫికేషన్, బహుశ్యాం ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతుంది.
1: దెన్ యూ కెన్ సీ దట్ వన్ లైట్ హెస్ బికమ్ మెనీ లైట్స్.
0: విద్యార్థులారా, ఈ మనసులకు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ నాలుగింటి యొక్క చేరికనే అంతఃకరణ అయిపోయింది.
1: దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో హ్యావ్ బికమ్ అంతఃకరణ.
0: అయితే ఈ అంతఃకరణ అంటే ఏమి అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ అంతఃకరణ?
0: కరణం అనగా పనిముట్లు, ఇంద్రియములు.
1: కరణం మీన్స్ ఇన్స్ట్రుమెంట్స్.
0: అంతఃకరణం అనగా లోపలి ఇంద్రియములు.
1: దట్ మీన్స్ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: మనం అంతఃకరణ అంటే అది ఏమిటో అని అనేక రకములుగా వేదాంతాన్ని మనం వర్ణిస్తుంటాం.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ మిస్టేకింగ్ దట్ టు బి ఎనీథింగ్ గ్రేట్. ఇట్ ఇస్ ఓన్లీ ఇన్నర్.
0: కన్నులు బయట చూస్తున్నాయి.
1: ఐస్ ఆర్ లుకింగ్.
0: చెవులు బయట వింటున్నాయి.
1: ఇయర్స్ ఆర్ హియరింగ్ అవుట్.
0: నోరు బయట మాట్లాడుతుంది.
1: మౌత్ ఈస్
0: చేతులు బయట పనులు చేస్తున్నాయి.
1: హ్యాండ్స్ ఆర్
0: పర్ఫార్మింగ్. బయట వాసనే చూస్తుంది.
1: ది నోస్ ఇస్ స్మెల్లింగ్ థింగ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: కానీ వీటికన్నిటికీ కొన్ని రూపములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఫర్ దెమ్.
0: మనస్సుకు నో ఫార్మ్, నో రూపం.
1: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మ్.
0: బుద్ధికి రూపం లేదు.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో డజంట్ హ్యావ్.
0: చిత్తమునకు రూపం లేదు.
1: చిత్తం ఆల్సో డజంట్.
0: అహంకారములకు రూపం లేదు.
1: ఈగో డస్ నాట్.
0: ఈ రూపము లేనటువంటి యొక్క అంతఃకరణముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈయన యొక్క స్వరూపము.
1: ద రియల్ ఫారమ్ ఈస్ దిస్ ఫార్మ్లెస్ థింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ ఫోర్.
0: దీనికి నాలుగు విధములైనటువంటి దోషములు ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్.
0: ఒకటి భ్రాంతి.
1: వన్ ఈస్ భ్రాంతి, ఇల్యూజన్.
0: రెండవది ప్రమాదము.
1: ది సెకండ్ వన్ ఈజ్ ప్రమాదము.
0: మూడవది కరణాపాఠన. కరణాపాఠన,
1: కరణాపాఠన ఈజ్ ది థర్డ్ వన్.
0: ఇంక నాలుగవది,
1: ఫోర్త్ వన్ ఈజ్
0: విప్రలిప్స అని నాలుగవది.
1: విప్రలిప్స, విప్రలిప్స.
0: ఈ నాలుగింటి యొక్క దోషములే ఈ అంతఃకరణను మాలిన్యపరుస్తుంటున్నాయి.
1: ఇట్ ఈస్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ విచ్ ఆర్ డర్టీయింగ్ ది అంతఃకరణ.
0: మొట్టమొదటిది భ్రాంతి.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ భ్రాంతి.
0: ఇది భ్రమ.
1: దిస్ ఈజ్ ఎన్ ఇల్యూజన్.
0: ఎట్టిది ఈ భ్రమ?
1: వాట్ టైప్ ఆఫ్ ఇల్యూజన్ ఈజ్ ఇట్?
0: త్రాడును చూచి పామనుకోవటము, పామును చూచి త్రాడనుకోవటము.
1: కన్సిడరింగ్ రోప్ యాజ్ ఎ స్నేక్ అండ్ స్నేక్
0: నిత్యమును చూచి అనిత్యంగా భావించటము, అనిత్యాన్ని చూచి నిత్యంగా విశ్వసించటము.
1: బిలీవింగ్ పర్మనెంట్ థింగ్స్ అస్ ఇంపర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
0: ఈ విధమైనటువంటి భ్రమ చేత ప్రమాదము సంభవిస్తుండాలి. రెండవది దోషం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ వన్ గెట్స్ ఇన్ టు డేంజర్. ద సెకండ్ వన్ ప్రమాదము కమ్స్.
0: ఇది త్రాడనుకుని పామును పట్టుకుంటే ప్రమాదం కాక మరి ఏమైపోతుంది?
1: If one steps on a snake thinking that it is a rope, would it not be dangerous?
0: ee naati manavudu andakudanu dekhame satyamu ani viswasistunnadu.
1: Today's man is believing his body as true.
0: Kaadu kaadu kaadu,
1: certainly not.
0: Idi kevalam oka neeti buduga vantidi.
1: Body is a water bubble.
0: Eppudu ekkado ee rakangano idi nippulo padipothundi.
1: When, where and how, we do not know. This water bubble breaks.
0: Kaadu,
1: this is not truth.
0: ఇది కేవలము అస్థపంజరం.
1: దిస్ ఈజ్ ఏ కేజ్ ఆఫ్ బోన్స్.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ డర్టీ థింగ్స్ రాదర్ దాన్ ఇట్ డజంట్ ఎమినేట్ పర్ఫ్యూమ్స్.
0: కనుక ఈ విధమైనటువంటి దేహం సత్యమనుకోని ఆ దేహాన్ని సరైన రీతిలో వినియోగించేటువంటి ఆ శక్తిని మనం విస్మరిస్తున్నాం.
1: Considering such an impermanent body as permanent, we are not putting that to proper use.
0: Vidyarthulara, okka danni meer chakkaga gurtinchali.
1: Students, recognize and realize one thing.
0: Kannulu unnai, chevulu unnai, noru undi, mukku undi, anni untunnai. Ive chustunnai, ive vintunnai, ive chestunnai aneetundi vishwasame manaku untunte maraninchina tarvata same eyes, same ears, same nose, same tongue ఉంటుంది. ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు చూడటం లేదు? ఎందుకు వినటం లేదు?
1: We have eyes, ears, nose, tongue, and we think that they are doing the functions. But if that is really so, after death also they must be performing the functions. They don't do it.
0: Body ni neevai pothe neevu appudu enduku chudataniki veelu kaakunda undi.
1: If you are the eye, if the eyes
0: ani choopincheetuvanti oka shakti akkada ledhu.
1: There is no power which is making the eyes see.
0: Deham oka pedda torch light vantidi.
1: The body may be compared to a big torch light.
0: Kannulu bulbs vantivi.
1: Eyes are bulbs.
0: Kevalamu buddhi switch vantidi.
1: Intelligence is switch.
0: Kotta torch, kotta bulb switch on lo undi kani light raavatam ledhu. Karanam enti?
1: New bulb, new torch, switch is on, but you are not getting the light. Why?
0: Cells ledhu akkada.
1: There are no cells inside the torch.
0: కనుక ఆ సెల్స్ లేకపోవటం చేతనే లైట్ మనకు రావటం లేదు.
1: As there are no cells inside, you are not getting the light.
0: కనుక ఆ సెల్స్ మన బ్లడ్ సెల్స్ అంతా కూడాను ఒక్కొక్క దివ్యమైన శక్తితో కూడినటువంటివి.
1: Those cells are our blood cells.
0: కానీ సెల్స్ ఉన్నాయి, అవి ఒక్కొక్కతూరి చాలా ఇదైపోతుంటాయి, మారిపోతుంటాయి, దాని శక్తి కూలిపోతుంటాయి.
1: There may be cells, but without that power, the power might have declined.
0: అది ఇందులో దైవత్వమే.
1: అండ్ దట్ పవర్ ఈజ్ డివైన్ పవర్.
0: కనుకనే ఆ దివ్యమైనటువంటిది ఈ శరీరంలో ఉండినంత వరకు శరీరం అనేక రకములైనటువంటి పనులను ఆచరిస్తుంటాయి.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఇట్ పర్ఫార్మ్స్ వేరియస్ ఫంక్షన్స్.
0: కనుక ఇది సత్యమని మనం భావించి కేవలము ప్రమాదము గురి అయిపోతున్నాం.
1: డూ నాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ట్రూత్ అండ్ యువర్ facing all dangers.
0: Nammatunti varini nammakunda nammaranaatunti varini nammutunnam.
1: People in whom you should have faith, you are not having, but you are believing things in which you should not have faith.
0: Nadi navaru anukunnatunti varanta enta kaalam undagalu?
1: For how long can you have those people
0: evariki
1: evaru as yours? Who is for whom?
0: Ninnu aneka rakamuluga penchi pedda chesinatunte oka talli dandrulu nee vaaru anukuntava? Undinanta varaku nu neevu gauravinchavalsindi, vaari sevalu cheyavalsindi, vaarini santrupti parchavalsindi. Idi nee kartavya dharmame.
1: Parents who have brought you up and given you everything, do you think that they are yours? Yes, as long as they are alive you will have to take care of them and discharge
0: them. Vaari evari kartavyam vaariki untundali.
1: Everyone has his own duty.
0: Evariki evaru kodunu vache samayalo inta battaina ther.
1: While coming into this world, no one carries with him a piece of cloth.
0: Poiye samelo vaari address aina ichi poru.
1: While leaving the world, no one leaves even the address to where he is going.
0: Evariki sambandham?
1: What is the type of relationship that
0: it is? Aithe ilanti dani satyam anukuntunnam. Idi satyam kaadu, mithyam.
1: But we are thinking this world as truth. It is not truth.
0: Oka vedanti naa daggariki vachadu.
1: One philosopher came to me.
0: Swami, brahma satyam jagat mithya ani శంకరాచార్యులు వారు చెప్పారు కదా.
1: హి సెడ్ వెల్ శంకరాచార్య హాస్ డిక్లర్డ్ బ్రహ్మ ఈజ్ ట్రూత్ అండ్ జగత్ ఈజ్ మిథ్యా.
0: ప్రత్యక్షంగా కనిపిస్తుండాలి.
1: వెల్ ఐ హావ్ బీన్ ఏబుల్ టు సీ దిస్ వరల్డ్.
0: ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాము.
1: ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ వరల్డ్.
0: జాగ్రత్తతో సుషుప్తలయందు జీవిస్తున్నాము.
1: ఇన్ ద వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్ ఐఎమ్ లివింగ్.
0: ఇది మిథ్యమని ఎట్టవుతుంది?
1: హౌ కెన్ ఐ కాల్ దిస్ మిథ్యా స్వామి
0: అని ప్రశ్నించాడు.
1: హీ క్వశ్చన్ మీ లైక్ దట్.
0: నాయన, ప్రపంచం మిథ్య అనేటువంటిది ప్రపంచానికి వదిలిపెట్టు, అది దానికి చూసుకుంటుంది. నీవు మొట్టమొదటి నీవు సత్యమా మిథ్యమా నీవు కనుక్కోమన్నాను.
1: లెట్ ది వరల్డ్ జడ్జ్ ఫర్ ఇట్ సెల్ఫ్ వెదర్ ఇస్ మిథ్య ఆర్ సత్య. ట్రై టు ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ ట్రూత్.
0: మొట్టమొదటి ఎవరికి వాడు సత్యమా మిథ్యమా అని గుర్తించుకుంటే ప్రపంచం యొక్క విషయం గుర్తించుకున్న వాడు అవుతాడు.
1: ఇఫ్ ఈచ్ వన్ కెన్ రియలైజ్ వెదర్ హీస్ ట్రూత్ ఆర్ మిథ్య, ది వరల్డ్ విల్
0: టేక్ కేర్ ఆఫ్. విద్యార్థులు కూడా అంతే.
1: Today students are similar.
0: తన తత్వం ఏమిటో తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీ ఈస్ నాట్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వాట్ హిస్ రియాలిటీ ఈస్.
0: విదేశముల యొక్క విషయాలంతా కూడా వినాలని కోరుతారు.
1: హీ ఈస్ ఆస్పైరింగ్ టు నో ఆల్ అబౌట్ ద వరల్డ్.
0: ఆ దేశంలో ఏమి జరుగుతుందో, ఈ దేశంలో ఏమి జరుగుతుందో, ఈ దేశం అన్ని పరదేశముల యొక్క విషయాన్ని చూస్తున్నా, నీ దేశంలో ఏమి జరుగుతుందో అది మొట్టమొదటి నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావా?
1: యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ, ఇన్ దట్ కంట్రీ, బట్ ఆర్ యు ట్రైంగ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఓన్ బాడీ?
0: బయట నుంచి వచ్చేటువంటి న్యూస్ ను మాత్రమే నీవు రిసీవ్ చేసుకుంటున్నావు. నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు ఏమాత్రం యోచన చేయటం లేదు.
1: యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది న్యూస్ ఎక్స్టర్నలీ కమింగ్ టు యూ, బట్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు కేర్ ఫర్ ది న్యూస్ విచ్ ఇస్ ఎమనేటింగ్ ఫ్రమ్ యూ విత్ ఇన్.
0: కనుక మొట్టమొదటి నిన్ను నీవు గుర్తించుకో.
1: ట్రై టు ఫైండ్ అవుట్ హూ
0: నిన్ను నీవు చక్కపరచుకో.
1: Try to rectify yourself.
0: ఆ తర్వాత ఇతరులను చక్కబెట్టడానికి ప్రయత్నించు.
1: Then you can try to mend others.
0: ఇది మొట్టమొదటి విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం.
1: This is the first thing that the student should realize.
0: కనుకనే బ్రహ్మచేత ప్రమాదం సంభవిస్తుండాలి.
1: On account of illusion, dangers come.
0: ఇంకా మూడవది.
1: The third one.
0: కరణాపాఠన.
1: కరణాపాహం.
0: కరణాపాఠన అనగా ఏంటి? కరణము అనగా ఇంద్రియముడు.
1: కరణ రెఫర్స్ టు ఇన్స్ట్రుమెంట్.
0: అపాఠన అనగా దౌర్బల్యం.
1: అపాను మీన్స్
0: దౌర్బల్యం, వీక్నెస్.
1: వీక్నెస్
0: కనుక ఇంద్రియముల యొక్క బలహీనత మూడవది.
1: ద థర్డ్ వన్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ డిసీజ్, ఎయిల్మెంట్.
0: ఈ జబ్బుతో కూడినటువంటి ఇంద్రియముల ద్వారా మనసు అనుభవిస్తుండాలి.
1: The mind is enjoying all the things through senses.
0: కనుకని మైండ్ కూడాను ఒక రోగిగా మారిపోతుండాలి.
1: మైండ్ ఆల్సో ఈస్ గెటింగ్ డిసీజ్డ్.
0: ఎట్టిది ఈ యొక్క ఇంద్రియములకు ఉండినటువంటి రోగం?
1: వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్ విచ్ దీస్ సెన్సెస్ హ్యావ్?
0: ఇంద్రియములు ఏనాడు కూడాను ఉన్నది ఉండినట్టుగా చూపదు.
1: సెన్సెస్ కెన్ నెవర్ షో యూ ది ట్రూ కలర్ ఆఫ్ ది థింగ్స్.
0: సమయ పూర్తిగా అతను ఇంద్రియములు ప్రవర్తిస్తుంటాయి.
1: ది సెన్సెస్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ది కాంటెక్స్ట్.
0: కాంటెక్స్ట్యువల్లీ చిన్న ఉదాహరణము,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక గ్రామంలో ఒక పెద్ద రైతు ఉండినాడు.
1: దేర్ వాజ్ ఎ వెరీ బిగ్ ల్యాండ్ లార్డ్.
0: అతను అన్ని విధములుగా కూడాను ఆ గ్రామంలో పెద్ద.
1: హీ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్.
0: అదే గ్రామంలో మధ్యస్థితికి కలిగినటువంటి ఒక రైతు ఉన్నాడు.
1: దేర్ వాజ్ అనదర్ పర్సన్ హూ వాజ్ ఎ లిటిల్ లోవర్.
0: ఒకనాడు ఏదో బయట ప్రదేశం లోపల ఆ యొక్క గ్రామ పెద్ద అయినటువంటి యొక్క ఆ రెడ్డి యొక్క పశువులు, ఈ మధ్య స్థాయిలో ఉండేటువంటి వాడి పశువులు మేస్తూ ఉండినాయి.
1: ది అనిమల్స్ బిలాంగింగ్ టు ది హెడ్ ఆఫ్ దట్ విలేజ్ అండ్ అనదర్ ఫార్మర్ ఆఫ్ దట్ విలేజ్
0: కారణముల చేత ఒకదానికొకటి పోట్లాటం ప్రారంభమైంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్ దే బిగాన్ ఫైటింగ్ అగెన్స్ట్ ఈచ్ అదర్.
0: ఈ యొక్క పోట్లాట లోపల ఏ యొక్క దీనిలో ఎక్కడ తగిలిందో, ఏ భాగంలో తగిలిందో, రెడ్డి గారి యొక్క ఎద్దు కింద పడి మరణించింది.
1: The bullock relating to this head of the village died on account of that fight.
0: ఈ మధ్య స్థాయిలో ఉండినటువంటి రైతు చాలా భయపడ్డాడు.
1: The other farmer was rather frightened.
0: ఈ గ్రామ పెద్ద ధనవంతుడు.
1: He is the head of the village. Wealthy person.
0: గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
1: He has got a big name.
0: అతని ఎద్దును నా ఎద్దు పొడిచి చంపింది. ఈ గ్రామ పెద్ద నాకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తాడో ఏమిటో అని చాలా భయపడుకుంటూ పరుగెత్తి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు.
1: హీ వాజ్ అఫ్రైడ్ దాట్ హీ మే బి పనిష్డ్ బై ది హెడ్ ఆఫ్ ది విలేజ్ అండ్ హీ ర్యాన్ టు ద హౌస్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది విలేజ్.
0: ఈ భయం చేత నర్వస్నెస్, అదే ఒక బలహీనత.
1: హీ వాజ్ నర్వస్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్
0: ఫియర్. వచ్చి చెప్పవలసిన దానికి విరుద్ధంగా చెప్పాడు పాపం.
1: హీ వాంటెడ్ టు కన్వే సంథింగ్ బట్ హీ కన్వేడ్ సంథింగ్ ఆపోజిట్ ఆఫ్ దాట్.
0: దొరగారు, మీ ఎద్దు మా ఎద్దును చంపేసింది పొడిచి అన్నాడు.
1: హీ సెడ్ ఓ ల్యాండ్ లార్డ్ యువర్ యానిమల్ హాస్ కిల్డ్ మై యానిమల్.
0: రెడ్డి గారు పరమశాంతంగా విన్నాడు.
1: రెడ్డి హర్డ్ దిస్ వెరీ పీస్ఫుల్లీ.
0: నాయన, తెలివితేటలు కలిగినటువంటి వారు, బుద్ధి కుశలత కలిగినటువంటి మానవులే ఒకరికొకరు చంపుకుంటున్నారు.
1: వెల్ చైల్డ్, people who are educated, who have got cleverness, they fight among themselves and sometimes kill each other.
0: Noru leni jantuvulu pasuvulu.
1: After all, the animals are dumb.
0: Niki vidyana pragnana sugyanamulu em matram kudanu levu.
1: They do not have any type of intelligence.
0: Pasuvulu okadaniki okati poduchukoni champukunte evaru em cheyagalaru?
1: When the animals fight among themselves and kill, who can be held responsible?
0: Niki em matramu nivu yochinchanakkaraledu nayana. లోక సహజమే అని దాని శాంతంగా అతనికి జవాబు చెప్పాడు.
1: హీ సాటిస్ఫైడ్ హిమ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే టెలింగ్, వెల్ దిస్ ఇస్ ఆల్ నేచురల్, డోంట్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్.
0: ఈ రైతు చెప్పినటువంటి పొరపాటును గుర్తించుకున్నాడు.
1: బట్ దిస్ ఫార్మర్ రియలైజ్డ్ మిస్
0: దొరగారు, దొరగారు చాలా పొరపాటు చేశాను నేను, మా ఎద్దు మీ ఎద్దును చంపింది అన్నాడు.
1: ఓ మాస్టర్, ఐ కమిటెడ్ ఎ గ్రేట్ మిస్టేక్. Well, my animal has killed your animal.
0: రెడ్డి గారు ఉద్రేకము పొంగిపోయింది.
1: హీ వాజ్ ఓవర్హర్డ్ విత్ ఎక్సైట్మెంట్.
0: నీ తల పొగరు అధికమైపోయిందా? నేను ఎవరని అనుకున్నావు? ఇంత గ్రామ పెద్ద అయినటువంటి నా ఎద్దును నీ ఎద్దు చంపిందటంటే ఇది చాలా ప్రమాదము. నీకు పొగరెక్కిపోయింది. అహంకారం నుంచి ఇంక కావలసిన మాటలంతా ఆడేసేసి 500 రూపీస్ నీకు జుల్మా అన్నాను.
1: He became highly excited and said, how impertinent you are. How can your animal king my animal and I am living a fine of 500 rupees.
0: తమ ఎద్దు ఇతరులది ఎద్దును పొడిచిందంటే ఇది సహజము అన్నాడు. ఇతర ఎద్దును తన ఎద్దును పొడిచిందంటే ఇది తప్పు అంటున్నాడు. ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క సమయస్ఫూర్తిగా మార్పులు ఈ జగత్తు నుండి పెరిగిపోవటం చేతనే మంచి చెడ్డ చెడ్డ మంచిగా మారిపోతున్నాయి.
1: యూ కెన్ సీ హౌ దీస్ పీపుల్ బిగాన్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ అండ్ ది ప్లే ఆఫ్ ది సెన్సెస్ హౌ దే వర్ హెల్ప్ఫుల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ డిఫరెంట్లీ విచ్ హస్ కన్వీనియంట్.
0: ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
1: Senses have therefore an ailment.
0: Manaku malaria jevaram vachindi.
1: There was malaria fever.
0: Deeniki puramu neevu ye padartham tindina karamu karamu uppu uppu chedu chedu ee vidhanga kanipistu vachanu teepu teepuga.
1: Before you got the malaria fever, the taste was really appropriate to the one which you tasted salt.
0: Malaria jevaram vachinappudu laddu tinna cheduvane untundadi.
1: But after you got malaria fever, even sweet laddu was bitter.
0: Padartha doshama kaadu kaadu kaadu nee indriya dosham.
1: Is it the defect of the object? No, it is the defect of your
0: manchi aarogyanga untunnappudu telupu telupu erupu erupu nalupu nalupuga chustavu.
1: When you are healthy, you see things as they are, red as
0: kaani jaundice vachi deeniki vachindante anta pachchaga kanipistundi.
1: But once you get jaundice, everything looks yellow.
0: అదే విధంగానే ఈ ఇంద్రియములకు రోగములతో కూడినటువంటి కనుక రోగములతో కూడినటువంటి ఇంద్రియాన్ని అనుసరించడం చేత మనసు కూడా ఒక రోగంగా తయారవుతుండాలి.
1: As the senses have certain diseases and limitations, when mind gets associated with them, it also behaves in that particular
0: fashion. కరణ పాఠం అనగా ఇంద్రియముల యొక్క దోషం చేత మానవత్వం ఇంతవరకు మరుగుపడిపోతుండాలి.
1: కరణ పాఠం means on account of the defects and weaknesses of the senses, mind and man also behaves
0: vipra
1: in a way.
0: Lipsa ani.
1: Vipra lipsa is
0: another. Vipra lipsa anaga kevalamu orvaleni taramu asuya ani deeniki artham.
1: Vipra lipsa means jealousy.
0: Ee asuya manavulaku chaala chedda gunam.
1: Jealousy is a very great weakness for man.
0: ఎవరైనా ఉన్నవారిని చూస్తే ఓర్వలేడు ఇతను.
1: When he sees someone who is better, he can never be happy.
0: ఈ విధంగా ఎవరైనా మంచితనం చూస్తే ఏమాత్రం కూడా సహించుకోలేడు.
1: When he comes across a good person, he can never feel satisfied with it.
0: ఈ లోకములో ఏ రోగమునకైనా కూడాను ఏ దేశమునందైనా కూడాను ఔషధం ఉండవచ్చునేమో కానీ ఈ అసూయ అనేటువంటి రోగమును నివారణ చేసేటువంటి ఔషధం ఏమాత్రము జగత్తులో లేవు.
1: దేర్ ఈస్ మెడిసిన్ ఇన్ దిస్ వరల్డ్ for any type of disease, but not for jealousy.
0: Kanuka itharulu manchini chuchi kevalam ochukolekunda potamu idi oka chedda gunam.
1: Not being able to enjoy when some people are
0: manchini chuchi aanandinchu.
1: When you see someone happy, be happy.
0: Aanandipinchetunte varini chuchi neevu kuda aanandinchu.
1: When some people give you joy or happiness, you should also
0: ante kaani vaari paina veeri paina asuyanu neevu abhirudhi parchukokoodadu.
1: Why should you develop jealousy against this?
0: Neekante ekku markulu vachinatunte varini chuchi neevu asuya padavaddu.
1: Do not suffer from jealousy.
0: Naaku lekapoyina naa brother ki manchi marks teeskunnadu ani aanandinchu.
1: You enjoy if someone gets a higher mark than you as if your brother himself has got it.
0: Andaru naa brothers.
1: Everyone is my brother.
0: Brotherhood of man, fatherhood of God. ఈ రకమైనటువంటి పవిత్రమైన భావాన్ని పెంచుకుంటూ పోవాలి.
1: డెవలప్ సచ్ సేక్రెడ్ థాట్స్.
0: ఈనాడు ఈ అసూయ భావం రావడానికి కారణమేమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ డెవలపింగ్ జెలసీ?
0: స్వార్థము స్వార్థము
1: సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది విద్యార్థులు ఎట్ల ఉన్నది?
1: ఇన్ వాట్ ఫారం డస్ సెల్ఫిష్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ స్టూడెంట్స్?
0: మీరు ఎక్కడైనా ఒక బస్సు కొని మీరు బయలుదేరిపోతే ఎంతో మంది వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, సిక్ పేషెంట్ అంతా కూడా ఉంటుంటారు ఆ యొక్క క్యూలో.
1: యూ వాంట్ బోర్డ్ ఎ బస్, యూ కమ్ అక్రాస్ విమెన్, చిల్డ్రన్ అండ్ పీపుల్ హూ ఆర్ ఓల్డ్ అండ్ హూ హెల్త్ ఇస్ నాట్ ఓకే.
0: దృఢ శరీరము కలిగినటువంటి వాడవు. నీవు కొంచెం ఓపిక పట్టుకొని అయ్యో పాపం వారికి చిక్కని ఆ సీటు అని ఏమాత్రమైన విశాల భావం ఉంటుందా? లేదు లేదు, ఆ బస్సులో నాకే మొట్టమొదటి సీట్ చిక్కాలి, ఇతరులు ఏమైనా అయిపోయినా. ఇన్ని విధమైన స్వార్థం ఉండటం చేతనే అసూయ పెరిగిపోతుంటుండాలి.
1: యు ఆర్ ఇన్ యువర్ యూత్, యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, యూ షుడ్ సే లెట్ దోస్ వీక్ పీపుల్ గెట్ ఎ సీట్, బట్ యూ డోంట్ డూ ఇట్.
0: శక్తిహీనులకు బాలులకు స్త్రీలకు మొట్టమొదటి అవకాశం అందించు.
1: గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫస్ట్ ఫర్ ది వీకర్ పీపుల్, ది లేడీస్, చిల్డ్రన్.
0: సరే, లేకపోతే కొంత దూరం నడుచు, మంచి ఎక్సర్సైజ్.
1: ఇఫ్ యూ గెట్ ఎ సీట్ వెల్ ఇట్ ఇస్ ఓకే, ఇఫ్ యూ డోంట్ గెట్ వాక్ ఎ లిటిల్ డిస్టెన్స్.
0: ఈ నడచడం వల్ల రెండు విధములైనటువంటి అనుకూలం జరుగుతుండాలి, ఆదాయం వస్తుండాలి.
1: యూ గెట్ టూ బెనిఫిట్స్ బై దిస్ కైండ్ ఆఫ్ వాకింగ్ ఎ లిటిల్ డిస్టెన్స్.
0: వాక్ చేయటం వల్ల శరీరం యొక్క కసరత్తు కూడా జరుగుతుంది.
1: By that walking, you get a little
0: physical exercise. And
1: also, you save the bus fare for that particular mile which you walk.
0: ఈ విధమైన విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: Develop this kind of broad-mindedness.
0: Examinations అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటాయి పేపర్స్ లో.
1: After the examinations are over, results are declared.
0: పెద్ద పేజీలు, మూడు నాలుగు పేజీల కంటే వస్తుంటాయి కొన్ని లక్షల రిజల్ట్స్.
1: Lacks of results and numbers are printed in 3 to 4 pages of the newspaper.
0: He kuda tana yokka pass tana number kosam kaachukoni untunnadu.
1: He is concerned only about his number.
0: Aa yokka leka Indian Express o Indian Prabhano inke vidhamainatundi Hindu no edo okati terchi chustappudu enno numbers kanipistayi.
1: When you open the newspaper, be it Indian Express or Hindu, you see so many numbers.
0: Nijanga aa yokka numbers chusti enta aanandam padali.
1: But when you see so many numbers, how happy
0: you are. Mandi pass ayipoyinara ani aanandinchavachu.
1: Should be overjoyed with the feeling that so many people have passed.
0: Swartha paranaku ee aanandam raadu.
1: But selfish people will never have
0: joy. Inni lakshana number lo na number unda, na number unda ani dani vetrutham pothuntadu.
1: In the midst of so many innumerable numbers, you are looking for your
0: own. Aanandinchu tarvata nee number vetukku, tappu ledu.
1: First you enjoy, then you can search for your own number.
0: Kaani ఏ మాత్రము అంత విశాల భావం రావటం లేదు.
1: బట్ పీపుల్ డు నాట్ హ్యావ్ సచ్ బ్రాడ్ మైండ్.
0: విద్యార్థులారా, మొట్టమొదట ఈ విధమైనటువంటి అసూయ భావాన్ని కూడా మొట్టమొదట మనం నిర్మూలన చేసుకోవాలి.
1: డెస్ట్రాయ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ జెలసీ ఇన్ యూ డియర్ స్టూడెంట్.
0: నీవు పరిశుద్ధాత్మ స్వరూపుడవు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్.
0: ఇదే వేదము నిన్ను వర్ణిస్తుంది. అది
1: దిస్ ఇస్
0: సుమంత విశ్వే అమృతస్య పుత్రః, నీవు అమృత పుత్రుడవు నాయన అని వర్ణిస్తుంది.
1: Vedas have declared, well child, you are the children of immortality.
0: Kanaka neevu vishalamaina bhavanni abhivruddhi parchuko.
1: Develop broad mindedness.
0: Ee indriyamulu yokka chanchalatvanni kontha varaku sareinatuvanti sthitilo pettuko.
1: Reduce the unsteadiness and increase the steadiness of the senses.
0: Tadwara ee manasika shuddhi kudanu yerpadutundi.
1: That will give you purity of mind.
0: Appude trikaran shuddhi kalinatti manavuduga tayaravutavu.
1: Then only you will be a man with purity of trikarana, three instruments.
0: Kanuka manasunandunnatundi malinyanni, antakarana pattinatundi yokka malinyanni manamu nirmoolamu gavinchukovalante satkarmalu, sadbuddhi, sadalochana, satchintana cheta, satkarmala cheta dinni parishuddham chesukovachu.
1: If you want to remove the dirt which has accumulated on your mind and antakarana through good deeds, good thoughts, good words, good action, you can remove that and purify your own.
0: కనుక నీవు చెడ్డను చూడొద్దు మంచిని చూడు అన్నారు.
1: Do not see
0: చెడ్డను వినొద్దు మంచిని విను అన్నారు.
1: Do not hear bad things, hear good things only.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాలను మనం మొట్టమొదట అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop such sacred feelings.
0: చిత్తశుద్ధికి కావాల్సినటువంటి యొక్క మ్యాటర్ ఒక్కటే ఉంటుండాలి.
1: There is only one thing which is important for purity.
0: See, know evil, see what is good. Hear no evil, hear what is good. Think no evil, think what is good. Talk no evil, talk what is good. Do no evil, do what is good. Ide panchabhutamulu, panchapranamulu, panchendriyamulu yokka prasadamulu. Ee prasadanni manamu abhiruddhi parchukunte mana chitta shuddhi kalugutundi, dhyana siddhi kulanu labhistundi, divyamainatundi yokka aanandanni anubhavinchagalamu.
1: By this particular process you can purify your heart and you can also enjoy the bliss of wisdom and make your lives worthy and happy.
0: Kanaka vidyarthulara manasu swata siddhanga chudaledu.
1: Mind by itself cannot see.
0: Chuchedanta indriyamu dwarane chustundadi.
1: It can see only through senses.
0: Swata siddhanga maatadaledu, indriyamu dwarane maatadutundadi.
1: Only through senses it can talk.
0: Kanuka indriyani sarein reetiga manam unchukunte manasu parishuddhamaindigane roopondutundi.
1: Use the senses properly, mind will always be pure.
0: కనుక యువకులైన మీరు దేహశక్తి, మనశ్శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ శక్తి అన్ని గట్టిగా ఉండినటువంటి ఈ వయసు నుండి మీరు వీటిని అరికట్టలేకపోతే వృద్ధాప్యంలో మీరు ఏ రీతిగా అరికట్టగలరు?
1: ఇన్ దిస్ యూత్ వెన్ యూ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ,
0: ఇప్పుడే దైవానుగ్రహాన్ని మనం అధికంగా సంపాదించుకోవాలి.
1: దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: వర్షకాలం లోపల చెరువుకంతా నీరు నింపుకున్నప్పుడే ఎండాకాలంలో ఆ యొక్క నీరునంతా ఉపయోగ పెట్టుకోవచ్చు.
1: డ్యూరింగ్ రెయినీ సీజన్ యూ హావ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ ద ట్యాంక్ సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ డ్యూరింగ్ సమ్మర్.
0: కనుకనే ఇది మంచి సీజన్ మీకు.
1: దిస్ ఇస్ ది బెస్ట్ సీజన్.
0: ఈ వయసు లోపలి మీకు అనుగ్రహ సారాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, హృదయాలకు నింపుకోవాలి.
1: ఇన్ దిస్ ఏజ్ అలోన్ యూ హావ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ డివైన్ గ్రేస్.
0: ఇప్పుడు మీరు దీనిని అభివృద్ధి పరచుకున్నప్పుడే భవిష్యత్తులో దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ ఎర్న్ గ్రేస్ నౌ, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అండ్ బెనిఫిట్.
0: కనుక భగవత్ ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: భగవంతుడు సర్వులు ఎందు ఉంటున్నాడనే విశాలతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక భగవంతుడు ఏనాడు కూడా మిమ్మల్ని మరవడు.
1: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్.
0: కానీ మరిచేది భక్తుడే.
1: ఇట్ ఈస్ ది డివోటీ హూ ఫర్గెట్స్.
0: గాడ్ నెవర్ లీవ్స్ హిజ్ డివోటీస్. ఓన్లీ డివోటీస్ లీవ్స్ హిజ్ గాడ్. గాడ్ నెవర్ గోస్ అవే ఫ్రమ్ హిజ్ డివోటీ. బట్ డివోటీస్ గోయింగ్ ఫ్రమ్ హిజ్ గాడ్. పోయేదంతా భగవంతుడే కాదనుకుంటారు, కానీ భగవంతుడు పోవటం లేదు, భక్తులే పోతున్నారు. భగవంతుడు విడిచటం లేదు, భక్తులే విడుస్తున్నారు. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. లోక వాసనల చేత, లోక భ్రాంతుల చేత, లోక విషయాల చేత, కేవలము వారిని కట్టబడటం చేత మానవత్వము ఇంత బంధింపబడిపోతుంటుంది.
1: స్వేడ్ బై ది వర్ల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ అండ్ దేర్ టెంప్టేషన్స్ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ లీవింగ్. గాడ్ నెవర్ లీవ్స్ ఎ డివోటీ. డివోటీ ఓన్లీ లీవ్స్ గాడ్. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ devotee. Devotees only will forget God. On account of the power of delusion and the impact of the maya, you think that way.
0: Kanuka mee satyanni meeru gurtinchukondi.
1: Recognize and realize your own truth.
0: Adi nijamainatti conscience.
1: That is real conscience.
0: Adi mee witness.
1: And that is the real witness.
0: Daarini tripti parchukunte jeevitam anta tripti avutundi.
1: Satisfy your conscience, your life will be sanctified.
0: Vidyarthulara, ఈ 5 దినముల నుంచి శరీరమును, ఇంద్రియములను, మనస్సును గురించి మనం కొంతవరకు తెలుసుకోవటానికి ఉనుకున్నాం. కానీ ఈ రకమైనటువంటి యొక్క విషయాలు మీరు గుర్తించుకున్నప్పుడే జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయం చక్కగా మీకు సుస్పష్టమవుతుంది.
1: డియర్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 5 డేస్ వీఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్, ది మైండ్. Only when you understand this properly, life becomes enjoyable and reveals its own mysteries.
0: Buddhini gurinchi manam gurtinchali.
1: We have to understand intelligence.
0: Idiye chala pradhanamainatundi.
1: This is a very important thing.
0: Tank lo neelu untunte tap lo neelu vadalachu.
1: If there is water in the tank, you can get it through tap.
0: Kanuka dehamu, manassu, indriyamulu ivanni taps, ivanni taps. కానీ బుద్ధి ట్యాంక్.
1: బాడీ, సెన్సెస్ అండ్ మైండ్ ఆర్ లైక్ ట్యాప్స్.
0: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుకుంటామో ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంటాయి.
1: వాట్ ఎవర్ వాటర్ యూ ఫిల్ ఇన్ ద ట్యాంక్, ద సేమ్ వాటర్ ఫ్లోస్ త్రూ ద ట్యాప్స్.
0: దీనిని పురస్కరించుకునే వేదాంతం యద్భావం తద్భవతి అన్నారు.
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ద డిక్లరేషన్.
0: కనుక ఈ అన్నింటికి మూలాధారమైనటువంటి యొక్క ఈ ట్యాంక్ ను గురించి మున్ముందు మనం ఉచ్చటించుకుందాం.
1: ది ట్యాంక్ విచ్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ విల్ డిస్కస్ అండ్ ట్రై టు నో ఇన్ ఫ్యూచర్.

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi. భారతీయ సంస్కృతి ధర్మాత్మకామ మోక్షములనే పురుషార్థము యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగమును కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ people have gone through all sacred texts like Vedas.
1: Yoga Brashtu Ainatvanti Mahaniyudu Tamayokka Anubhutu Nundi Avibhavinchinatvanti Yokka Satya Suktule Vedamul.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: Vid Anatvanti Dhatu Nunchi Pochinatvanti Vedamul.
0: Veda is the derivative of the word with.
1: Veda managa jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam anetvantidi trikalamulu yendu kudanu trilokamulu yendu kudanu manavu yokka yoga kshemamunu gurinchi divya jeevitanni gurinchi aneka vidhamuluga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time in all the three periods of time. In all the three worlds, it speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatvanti jeevitanni prayojanavantamainatvanti jeevitanni prakrutamainatvanti karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulu anetvantidi kevalamu avidyaku sambandhinchinatvantivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamunaku sambandhinchinatvantivi.
0: It refers to dualism.
1: Karanam emanaga purushattvamunu puraskarinchukoni manavattvamunu venta teesukoni nitya karmalalo praveshimpajesi dharmaatkama mochamunu prabodhistu vachindi.
0: Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: Ee vedamulu mottamodata okkati gaane untundeetundi.
0: The Veda in the beginning was one only.
1: Ananto vai vedaha anetvanti dantu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kalamulandu kevalam rushulu maatrame deenini adhyayanam chestu ee vidhamainatvanti guru srushtulu yokka paramparanga deenini abhivruddhi gavinchukuntu vacharu.
0: Such stupendous Veda is taught generation after generation and is spread.
1: Aanati manava yokka tattvamu chaala chinnadiga undetvanti.
0: The humanity, it was limited in its population.
1: Itti vedam dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamaina adarshani nirupinchavachunani uddeshamuto ee anantamainatundi vedamulanu ekamainatundi vedamunu kramakramena moodu vedamuluga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
1: ఈ మూడు వేదములు యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్ ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
0: లేటర్ యజుర్వేద ఇస్ సబ్ డివైడెడ్ ఇన్ టూ.
1: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరి నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అధర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అధర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ యొక్క యజుర్వేదములో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: The first one, Shruti.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మిషనరీ వర్ నాట్ అవేలబుల్.
1: కేవలం గురు శిష్యుడి యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: They are learned from generation to generation by merely listening.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: Therefore, the process is listening.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learned by the process of listening.
1: రెండవది అనుశ్రవణం.
0: Second, అనుశ్రవణం.
1: మూడవది ఆమ్నాయము.
0: Third one, ఆమ్నాయం.
1: నాలుగవది సమామ్నాయము.
0: Fourth one, సమామ్నాయం.
1: ఐదవది ఛందస్సు.
0: Fifth, ఛందస్సు.
1: ఆరవది అధ్యాయము.
0: Sixth,
1: అధ్యాస.
0: అధ్యాస.
1: ఏడవది గమనం.
0: Seventh, గమనము.
1: నిగమాగమం.
0: నిగమాగమం.
1: ఈ విధమైనటువంటి తొమ్మిది, నిగమం, ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమం.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగం ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: However, all the Veda refers to the entire world and worldly affairs.
1: ఒక్కొక్క వేదమునకును మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: Each Veda is classified into three samhitas.
1: సంహిత. ఈ సంహితం లోపల మూడు భాగములు, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: ఇన్ సంహిత దేర్ ఆర్ త్రీ పార్ట్స్ అగైన్, బ్రాహ్మణ, అరణ్యక అండ్ ఉపనిషత్.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు, శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటైన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫర్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
1: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
0: ఆరణ్యకము
1: గృహస్థాశ్రమం తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
0: అరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
1: వానప్రస్థ చాలా కఠినమైన చర్యలతో కూడినటువంటిది.
0: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
1: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
0: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్
1: వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు, ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ హీల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదలినటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
0: హ్యావింగ్ లెఫ్ట్ దేర్ హోమ్స్ ద కపుల్ షుడ్ ట్రావెల్ నార్త్.
1: ఎంతవరకు
0: వాట్
1: మరణించినంత వరకు కూడా ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: అంటిల్ దే డై దే షుడ్ వాక్ అలాంగ్ నార్త్ డైరెక్షన్.
1: ఏ యొక్క ప్రదేశం ముందు కాని ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
0: దే షుడ్ నాట్ లివ్ ఎట్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఆర్ వాల్స్ అండ్ ద రూఫ్.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి సంస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
0: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్ బట్ యట్ హీ రెసిస్ట్.
1: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీ మణుల వలె జీవించేటువంటి వారు.
0: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ దే ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్.
1: ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడిచ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
0: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: అమావాస్య దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
0: బై ది టైమ్ దే రీచ్ దట్ డార్క్ నైట్
1: అమావాస్య తిరిగి ఒక్కొక్క పిడిచ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
0: ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ యాడింగ్ ఆన్ ఎ మార్సల్ ఆఫ్
1: ఫుడ్. పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
0: By the time they reach full moon day, they should stop partaking.
1: ఎవరైనా దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
0: ఎనీ వన్ with compassion cannot serve food on a place.
1: లేక వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
0: They should not dine at others' residences.
1: ఒక ఆకును మాత్రమే తీసుకొని
0: it should be carried on a leaf.
1: దానిని బయటనే భుజించి
0: they should eat outside.
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
0: And they should throw out the leaf.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
0: Strict austerities are observed in this state of vanaprastha.
1: ఇవన్నీ కూడాను కేవలము గృహస్థాశ్రమునకు బ్రహ్మచర్యమునకు వానప్రస్థమునకు సన్యాసమునకు ఈ వానకు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
0: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
1: ఇవన్నీ కూడాను మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
0: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
0: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
1: ఇది ఈ పురుషాత్మనకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషాత్మ అనేటువంటి యొక్క పరభక్తి కాదు.
0: It is not the objective of the objectives of life which is supreme.
1: పరానుకని వేదమును కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
0: Therefore, Vedas have limited themselves to the earthly sojourn.
1: తదుపరి వేదాంతము.
0: Then comes Vedantam.
1: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆధ్యాత్మికులకు సరియైన గమ్యము ఇదియే సరియైన ప్రారంభము.
0: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్స్ ద బిగినింగ్.
1: దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
0: దే ఆర్ నాట్ ద యాక్ట్స్ దట్ వుడ్ మేక్ యూ ఎలిజిబుల్ టు ఎంజాయ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: ఇది ఈ పురుషాత్మనకు ఆ

0: వెరీ ఇంపార్టెంట్.
1: ఆధ్యాత్మికులకు సరియైన గమ్యము ఇదే, సరియైనటువంటి ప్రారంభము.
0: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్ ద బిగినింగ్ ఫార్ స్పిరిచువల్ ఫీల్డ్.
1: ఇది ప్రారంభము, అంత్యము రెండు కూడా ఒక్కటే.
0: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి వేదాంతం యొక్క శాస్త్రమైనటువంటి యుక్తులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
1: కనుక వేదాంతం అంతా కూడా మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
0: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇన్ టు త్రీ.
1: మొట్టమొదటిది
0: ద ఫస్ట్.
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
0: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వి హావ్ టు నో.
1: మొదటిది తారకం.
0: ఫస్ట్ వన్ తారకం.
1: రెండవది సాంఖ్యము.
0: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
0: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
0: దీస్ ఆర్ ది త్రీ స్టేజ్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
0: కేచరి, భేచరి, మధ్యమ.
1: తర్వాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి.
0: అండ్ భగవతి.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్.
1: ఈ తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
0: దేర్ ఆర్ ఫైవ్ సైన్స్ పంచముద్ర.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
0: వన్ షుడ్ నో క్లియర్లీ దీస్ ఫైవ్ సైన్స్.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
0: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్
1: పరిశీలించి
0: ఎగ్జామిన్
1: దానిని అనుభవించి
0: ఎక్స్పీరియన్స్
1: ఇది అవసరమైనది కాదు.
0: అండ్ దెన్
1: అది దానిని తోసివేసి
0: అండ్ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెసరీ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
1: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
0: హ్యావ్ ద విజన్ ఆఫ్ నాద బిందు.
1: నాద బిందు,
0: నాద బిందు.
1: తదుపరి
0: లేటర్
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వంని గురించి హంసత్వము
0: హంసత్వ
1: గురించి
0: అబౌట్ దాట్ హంసత్వ.
1: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
0: అండ్ ద ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్
1: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
0: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకం.
1: దాని యందు మనసును లగ్నం చేయటం.
0: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్.
1: రెండవది సాంఖ్యము.
0: ద సెకండ్ వన్ సాంఖ్యము.
1: ఈ సాంఖ్యమనగా
0: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ, పంచప్రాణ, పంచభూత, పంచకోశము, మనసు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ, జీవము. ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
0: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ ఫైవ్ సెన్సెస్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్, ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ షీట్స్, ద మైండ్, బాడీ, ఇంటెలెక్ట్, ఇన్నర్ సెన్సెస్, మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దాన్ని కూడా చక్కగా పరిశీలించి
0: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్.
1: ఇది ఏది కూడా నేను కాదు, నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
0: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యూ నో నథింగ్ ఈజ్ ద రియాలిటీ.
1: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రము గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
0: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ.
1: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
0: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్
1: అది ఏ ఆత్మ అని గుర్తించి
0: అండ్ ద నాలెడ్జ్ దట్ ఇస్ రియల్ ఆత్మ.
1: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
0: ద టోటల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ ఐ విత్ దట్ ఆత్మ ఈస్ టు బి నోన్.
1: ఇది ఏ సాంఖ్యం యోగము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ సాంఖ్య యోగ.
1: అనగా
0: మీనింగ్
1: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఎ థరో ఎంక్వైరీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెన్సెస్.
1: తదుపరి అమనస్కము.
0: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
1: ఈ అమనస్కం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై అమనస్కం?
1: ఈ పంచభూతములతో చూసినటువంటి

0: ఈ ప్రపంచమంతయి కూడాను, దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతయి కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు, రెండవది లేదు, అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: యూ సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఓవర్ దేర్, ద ఫ్లీటింగ్, ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్. ఓన్లీ వన్ బ్రహ్మ, నాట్ టూ, ఇట్స్ ఓన్లీ వన్ బ్రహ్మ. ఎంతైనా
0: బ్రహ్మనే,
1: ది ఎంటైర్ క్రియేషన్
0: రెండో పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్.
0: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
1: We don't have that mind to think that deep enough.
0: Sankalpa vikalpam undinappude ee jagattulo anantam kanipistundi.
1: When there are thoughts and counter thoughts, you find the infinity over there.
0: Anantam leka ekanga undinappudu manasse ledu.
1: When that infinity becomes only unity,
0: yedi chusina brahmane,
1: whatever you see is brahmane,
0: yedi vinna brahmane,
1: whatever you listen to is brahmane,
0: yedi tarchina brahmane,
1: whatever you think is brahmane,
0: yedi palikina brahmane,
1: whatever you speak
0: is chesina brahmane,
1: whatever is done is brahmane,
0: ekkada nadchina brahmane,
1: wherever you go is brahmane.
0: కనుకని అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
1: When everything is Brahman, there's no mind.
0: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
1: వన్స్ యూ ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్, దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు, కనుకనే ఇది అమనస్కము అన్నారు. అనగా మనసు లేనటువంటి స్థితి.
1: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్, ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
0: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
1: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్.
0: ఆ ప్రేమనే సత్యము.
1: దట్ లవ్ ఈస్ ట్రూత్.
0: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడా శూన్యమైపోతుంది జగత్.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ ది హోల్ వరల్డ్ కమ్స్ డౌన్ టు నథింగ్.
0: ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి.
1: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
0: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి.
1: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్.
0: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కలిగినే ఇక్కడ సెర్చింగ్, సెర్చింగ్.
1: కృష్ణ హాస్ గాట్ వన్ బాడీ, దిస్ వర్డ్ సర్చింగ్ హాస్ కమ్.
0: కనుక ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ.
0: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా.
1: సిన్స్ కృష్ణ ఇస్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
1: సిన్స్ హాస్ పుట్ ఆన్ వన్ బాడీ, షీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: ఎదురు వచ్చింది రాధ.
1: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: అమ్మా. రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
1: యశోద ఆస్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్?
0: అన్ని వీధులు తిరిగాను.
1: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్స్.
0: అందరి ఇంటి చూచాను.
1: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
0: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
1: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
0: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
1: డిడ్ యూ సీ హిమ్?
0: ఒక్కతూరి కన్నులు మూసుకుంది కృష్ణ అని స్మరించింది ప్రేమతో.
1: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. షీ జస్ట్ చాంటెడ్ నేమ్ కృష్ణ.
0: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
1: ఇన్ ఎ మూమెంట్స్ టైమ్ కృష్ణ అపియర్డ్ దేర్.
0: చూచింది యశోద.
1: యశోద సా.
0: అరే కృష్ణుడు కేవలము నా కుమారుడు.
1: కృష్ణ ఇస్ మై సన్.
0: కృష్ణుడికి నేను తల్లి.
1: ఐఎమ్ హిజ్ మదర్.
0: తల్లి ప్రేమ కంటే అన్యుని ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
1: ఐ కన్సిడర్ సో లాంగ్ దట్ నో లవ్ ఎక్సీడ్స్.
0: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
1: ఐఎమ్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ ద ఫీలింగ్ దట్ నో వన్ వుడ్ లవ్ యాజ్ మచ్ ఐ లవ్ హిమ్.
0: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
1: ఐ కుడ్ నెవర్ అండర్స్టాండ్ ద మైటీ పవర్ ఆఫ్ యువర్ లవ్.
0: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించడం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
1: యు ఫైండ్ ద మేనిఫెస్టేషన్ బై మియర్ థాట్ ఆఫ్ దాట్.
0: అయితే ఈ ప్రేమ ఎట్టిది? రాధ ప్రేమ.
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇస్ దట్ ఆఫ్ రాధ?
0: పరిశుద్ధమైన,
1: ప్యూర్,
0: పవిత్రమైన,
1: సేక్రెడ్,
0: అహంకారరహితమైనటువంటి ప్రేమ కనుకని అప్పటికప్పటికే సాక్షాత్కరించాడు.
1: ఈగోలెస్, దేర్ ఫోర్ కృష్ణ మేనిఫెస్టెడ్ దేర్.
0: హృదయంలో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగంలో ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ హర్ హార్ట్, షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్ అండ్ ఇయర్స్, గాడ్ విల్ నెవర్ అపియర్.
0: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా, ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రమును నాకు తెరిపించావు.
1: యశోద కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధ అండ్ సెడ్, యూ ఓపెన్ మై ఐస్ బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ దిస్.
0: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
1: in this world there are many, many lots of people who love Krishna more than I love him.
0: కనుక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలం.
1: I consider that my love is supreme.
0: ఇది నా పొరపాటు.
1: It's my mistake.
0: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా బోధించమని చెప్పింది యశోద.
1: యశోద asked Radha to teach the same principle of love.
0: Radha చెప్పింది, అమ్మా ఇది ఒకరు బోధించేటువంటిది కాదు.
1: Radha said, it
0: can ఒకరు దీనిని అందించేటువంటిది కాదు.
1: It can be passed on by anybody.
0: కనుక ఇది తమ యొక్క తత్వమును తాము గుర్తించుకుని కృష్ణుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే ఈ ప్రేమ నీకు అభివృద్ధి అవుతుంది అన్నది.
1: Each one has to understand, experience for one's own self with full love.
0: తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత,
1: after Krishna returned,
0: కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని,
1: she hugged him.
0: కృష్ణ పెట్టినది తినవు.
1: Krishna, you don't eat what I serve.
0: నే పెట్టినది తినవు.
1: You don't eat what I serve.
0: వల్లల పుట్టల్కును పోయి పట్టెళ్ళుగా లో గుట్టున తినదేవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: You visit the houses of cowherd boys and eat secretly fistful
0: Krishna,
1: of butter.
0: నే పెట్టితే తినవు వెన్న.
1: You don't eat the butter.
0: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
1: We have so much of butter.
0: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
1: You don't eat our own butter.
0: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
1: Though people are hunting you, they are running after you, still you eat in secret.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of this?
0: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
1: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
0: కనుకనే అహంకార రహితమై నిర్మలమై నిస్వార్థమై ఉండిన ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు తక్షణమే క్షణం కూడా ఇంకా కాలం అక్కర్లేదు, అప్పటికప్పటికే దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
1: డివోటీస్ సఫర్ బికాస్ ఆఫ్ దేర్ బాడీ అటాచ్మెంట్.
0: కొన్ని మిలియన్లు ఇయర్స్ ముందుగా,
1: ప్రయర్ టు మిలియన్స్ ఇయర్స్ అగో,
0: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటిది ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్.
0: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
1: సన్ బర్స్ట్ ఇన్ టు పీసెస్.
0: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
1: That these pieces of sun are the stars.
0: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ స్టార్స్,
0: ఈ మిల్కీ వేస్ అంటున్నారు.
1: ది మిల్కీ వే
0: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
1: దే ఆర్ ఆల్సో ది పీసెస్ ఆఫ్ ది సన్.
0: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
1: Then when can you decide?
0: ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
1: When there is a form, there is a birth and death.
0: కానీ ఆకారం పోయినప్పటికీ కూడాను ఇది శాశ్వతంగా ఉంటుంటుంది.
1: Though the form is gone, it remains permanent.
0: Truth ఉన్నాడు.
1: That is truth, he said.
0: ఎట్టనగా ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
1: We have given a name, ఆవు కౌ.
0: ఆవు మరణించిన తర్వాత కూడా ఆవు అనే శబ్దం మరణించదు.
1: Even after the cow dies, the name of a cow remains.
0: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
1: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డై.
0: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
1: దేర్ఫోర్ ఆత్మ విని టేక్స్ అపాన్ ఎ బాడీ, ఇట్ మే రిమైన్ బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద బాడీ ఈస్ గాన్.
0: అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలి.
1: వన్ షుడ్ బి ఇన్
0: సత్యాన్ని అన్వేషణ సల్పాలి సత్యం. కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్.
0: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
1: వెన్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్ వేర్ డు యూ సర్చ్?
0: ఏని చోటైతే మనం అన్వేషించాలి?
1: ఎట్ ఎ ప్లేస్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
0: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
1: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యూ స్పీక్ మే వానిష్ బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
1: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్.
0: ఇది ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
0: శబ్ద రూపంలో ఉంటుంటుంది.
1: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: కాంతి రూపంలో ఉంటుంటుంది.
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: చలన శక్తిలో ఉంటుంటుంది.
1: ఇన్ ద ఫార్మ్ వైబ్రేషన్.
0: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం.
1: అవేర్నెస్.
0: అవేర్నెస్.
1: అవేర్నెస్
0: దానికి ఒక కాన్షియన్స్.
1: Conscience,
0: consciousness,
1: consciousness.
0: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటుంది.
1: In all these ways.
0: ఏ రూపమని దాన్ని మనం నిర్ణయించేకవుతుంది?
1: How do you decide it specifically?
0: అన్ని రూపములు కూడా ఈ యొక్కది సత్యమే.
1: all forms are present in this truth.
0: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
1: This is taught by Vedanta.
0: దీనిని మరొక రీతిలోపల ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగలు జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగలు జీవాత్మ జడివిడే తారకం ఇది తారకం ఎరుకు మరుపు అనకుండా
1: వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
0: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను జాగ్రత్త స్వప్న సుశక్తిలో కూడాను
1: ద వేకింగ్ స్టేజ్ ద డ్రీమింగ్ స్టేజ్ అండ్ ద డీప్
0: స్టేజ్ అరమరలు లేకుండా ఎప్పుడు
1: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
0: తరచుగాను
1: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
0: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం
0: అనగా ఈ పంచేంద్రియములతో కాని
1: not with the five senses
0: ee panchabhutamulato kaani
1: not with the five
0: panch kosamulato kaani
1: not five
0: panch pranamulato kaani
1: not five life
0: breath kudinidi kaadu ee tarakam
1: tarakam is not one with these factors
0: prana apana vana udana samana ee panch pranamulaku kudunu sambandhinchinatundi kaadu
1: it is nothing to do with these life principles five of them
0: prana apana
1: prana apana
0: vana
1: vana
0: udana
1: udana samana
0: ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహం మాత్రమే సంబంధించినటువంటివి
1: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ
0: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు
1: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
0: బ్రహ్మతత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది
1: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్
0: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే
1: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
0: అన్ని పదార్థములు ఎందుకు ఉండేటువంటిది బ్రహ్మనే
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్
0: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే
1: So everything is matter.
0: ఈ దేహం అని అనుకుంటున్నారు దేహం కూడా ఒక మ్యాటరే
1: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్
0: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది
1: హౌ డు యూ సే ద బాడీ ఇస్ ద మ్యాటర్
0: ఈ మ్యాటర్ అనేది బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీ ఇస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్స్
0: ఫోర్ లక్స్ సోప్స్ 9 2 inches nails
1: 9 2 inches nails
0: 2 buckets of water
1: 2 buckets of water
0: 1 bucket of chunnamu
1: 1 bucket of chunnam or lime
0: 900 మ్యాచ్ స్టిక్స్
1: ఫాస్ఫరస్
0: తర్వాత 5 pencils లెడ్
1: అండ్ లెడ్ ప్రెసెంట్ ఇన్ 5 pencils
0: ఆ పైన 8 cells యొక్క సీసము ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది
1: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ
0: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 rupees వేల కూడా ఉంటుండదు
1: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 rupees
0: 2 rupees మ్యాటర్ లోపలనే millions of value చేసేటువంటి బాడీ తయారవుతుండాలి
1: విత్ దిస్ 2 rupees ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ
0: బాడీని చేయవచ్చును ఈ పదార్థములతో
1: కానీ
0: ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుండాలి
1: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ది బాడీ
0: అదే బ్రహ్మతత్వము
1: దట్ ఈస్ బ్రహ్మ
0: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 nelada 9 dinamulu జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో
1: The vibration enters into the womb of the mother when the child is 4 months 9 days.
0: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది ప్రాణశక్తి
1: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్
0: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది
1: టిల్ దెన్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ఫుట్బాల్
0: ఇది ఒక ఓవల్ ఇది కూడా కాదు
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఓవల్ షేప్
0: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది
1: ఇట్ ఈస్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ఎ ఫుట్బాల్
0: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది
1: As vibration enters, it starts movement.
0: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది
1: As it starts to move, it becomes oval
0: shape. ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందాది
1: Where from you get
0: తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందాదా
1: Has mother sent in anyway?
0: ఎవరు పంపించేటువంటిది కాదు
1: No one can send it in.
0: ఇది కేవలం ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది
1: The energy started out of this matter within.
0: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండూ చేరినప్పుడే బాడీ తయారవుతుంది
1: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ
0: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి
1: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ 2 principles వన్ ఆఫ్ బ్రహ్మన్ ద అదర్ వన్ ఆఫ్ ఇల్యూజన్
0: దాన్ని ఇల్యూజన్ అనకూడదు కానీ మాయను మాయనిగానే చెప్పాలి
1: మాయా
0: ఇటువంటి రెండింటి యొక్క చేరికత అనేటువంటిది తారకంగా రూపొందుతుంది
1: Therefore, combination of Brahma and Maya is
0: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు
1: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్ సటిల్ సీక్రెట్స్
0: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాము
1: we take it as the human life and the
0: idi manavattam kaadu brahmatvame.
1: It is not simply human, it is brahman.
0: Ikkada oka mic untundadi.
1: Here you find the mic.
0: Aithe ee mic lo nenu maatladutunte mee andarki vinipistundadi.
1: As Bhagavan speaks here, you are all able to hear.
0: Mic undi.
1: There is mic.
0: Nenu maatladutunnanu.
1: Bhagavan speaks.
0: Kaani current lekapothe meeku evariki vinipinchadu.
1: When there is no current or power, you cannot hear.
0: Ee mic e matter.
1: మైక్ ఇస్ మ్యాటర్.
0: కరెంట్ ఎనర్జీ.
1: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్ సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వెల్.
0: బ్రహ్మ మాయా అనేటువంటిది రెండు చేస్తే బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నారు.
1: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్.
0: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
1: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
0: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటారు.
1: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
0: సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
1: షీ మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
0: రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైన.
1: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
0: రణరంగమందు పరాభూతరిపుడౌచు వెలుగొందు జగదేక విద్యుడైన.
1: హీ మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: సాటిరారు భక్తులకు ఏ నాటికైనా.
1: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
0: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
1: వితౌట్ లవ్ యూ కెనాట్
0: ఎన్ని వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా ప్రవేశించదు.
1: యూ మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
0: ఇక్కడ చూడకండి.
1: Don't see here.
0: Inside చూడండి.
1: See within, inside.
0: పశ్చన్న పిచాన పశ్చతి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
1: Outer vision is useless.
0: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
1: Every moment you see outward.
0: కానీ దాని లోపలగా చూసుకోండి.
1: But see within, inward.
0: ఎప్పుడు లోపల చూస్తావో.
1: And once you see within.
0: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది.
1: Then you will see your true form within.
0: కనుక మీరు చూడవలసింది బయట కాదు లోపల చూడాలి.
1: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్ వర్డ్, యూ షుడ్ లుక్
0: బయట. ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి.
1: ఆల్ దట్ ఇస్ అవుట్ సైడ్ ఈస్ యూస్లెస్.
0: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: యాజ్ ఎ మాస్టర్ ద హౌస్ హోల్డర్.
0: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
1: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దర్ ఆల్ థ్రోన్ అవుట్.
0: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
0: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
1: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
0: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు.
1: సర్వెంట్స్ see only the matter thrown out which has no value.
0: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది.
1: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్.
0: కేవల్ లేబరే.
1: ఓన్లీ లేబర్.
0: కేవల్ ఇంటి పని మనిషే.
1: ఓన్లీ సర్వెంట్స్.
0: ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు.
1: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
0: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
1: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
0: ఈ విలువైనటువంటి వద్ద వేయడం మనకి మాటకి ఇవ్వమే విషయాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
1: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
0: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి పట్టి నేను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
1: All of us see those things which are present outside, therefore all of us are servants.
0: ఈ లోపలని ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి.
1: మోస్ట్
0: ఈ తారకము ఈ సాంఖ్యము అమనస్కము ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
1: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము సాంఖ్యము అమనస్కము
0: ఇవన్నీ
1: విదిన్ యూ.
0: కానీ నీకు తెలియటం లేదు.
1: బట్ యూ డూ నాట్ నో.
0: కారణమేమిటి?
1: వై?
0: నీ ఓనర్కు సంబంధం కాలేదు.
1: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
0: నీ ఓనర్కు సంబంధమైపోతే నీకు కూడా ఈ విలువైనటువంటి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
1: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ
0: ఓనర్ ఎవరు పరమాత్ముడే.
1: దట్ ఓనర్ ఇస్ గాడ్.
0: పరమాత్మనికి సంబంధమైనటువంటి వాడిగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వములన్నీ నీకు అర్థమవుతాయి.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్స్.
0: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
0: ఎట్ట మనం చేసుకోవాలి?
1: హౌ టు డెవలప్ ఫ్రెండ్.
0: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
1: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
1: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
0: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నీవు పోతున్నావు.
1: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
0: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
1: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
0: అదే మాయా.
1: That alsatian dog is maya.
0: అది లోపల ప్రవేశింప చేయలేదు.
1: ఇట్ విల్ నాట్ పర్మిట్ యు గో.
0: అప్పుడు నువ్వేం చేయాలి?
1: Then what should you do?
0: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
1: When once you are able to control that alsatian dog maya, you can get in.
0: లేక
1: otherwise
0: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
1: Or else you shout from below, from the bottom, sir sir, to the pitch of your voice.
0: అప్పుడు పైనున్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
1: Then master will come and watch.
0: Oh, hello, నీవు వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
1: Then he will say, hello, you're here. He'll come down.
0: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపల తీసుకుపోతే కుక్క ఏమన్నది?
1: When once he comes down, escorts you in, you need not be troubled.
0: యజమానుడితో నీవు చేరిపోతే కుక్క ఏమన్నది?
1: When once the master is there,
0: ఒంటరిగా పోతివా నిన్ను లోపల రానివ్వదు.
1: If you go alone, the dog will attack you. With the owner, it will not.
0: అది ఓనర్ అటశాఖ. అన్నిటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
1: Therefore God the eternal witness is present at a higher level.
0: అతని ఎంట్రన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
1: At the entrance he appointed this maya.
0: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
1: To have a control over this maya is jnanam.
0: Mayanu etta vasam cheskovali.
1: How to have control?
0: Maya evaru nimminchinatundi?
1: Whose creation is maya?
0: Yajamanudu nimminchinatundi. Ee dog ni yajamanudu pettukunnadu akkada.
1: This dog is appointed, kept there by the master.
0: Kanukane yajamanudu yokka tattvanni nee gurinchi cheppukuntunte appudu ee maya ninnu lopala vidustundi.
1: When once you know the master very well, you will not be affected by this maya.
0: Taanu yajamanudu okkate ainatundi yokka tattvanni taanu gurinchi cheppukovali.
1: Then you have to introduce yourself that you and the master are one.
0: Advaita darshanam gnanam annaru.
1: This vision of non-dualism is true wisdom.
0: Attu lekunda
1: otherwise
0: kinda nunchi Rama Krishna Govinda Narayana ani kekalu vesthe aa yajamanudu mundu vachi chustadu.
1: Or you can shout from the bottom, from below, shout to the pitch of your voice.
0: Appudu taanu kinda ninnu vachi
1: he himself will come down.
0: Ninnu venta teeskoni potadu.
1: He will escort you inside.
0: Appudu ee maya ninnu emi cheyadu.
1: Then you will not be affected
0: by maya.
1: Kanukane
0: aa yajamanunni bhagavantuni pondalanukunte oka vaipuna gnanamu leka maroka vaipuna bhaktiyo ee rendintlo edo okati untunte tappaku nee yajamanunni chudavachchu.
1: Therefore in order to see the master god himself, either you should have jnana, wisdom or bhakti devotion.
0: కనుకనే ఎరుకు మరపుకుండా జాగ్రత్త నిత్యము స్వప్న సుషుప్తిలో. ఎరుకు మరపు స్వప్న సుషుప్తులు ఎందుకు నిరంతరం కూడా దైవ చింతనతోనే ఉంటుంటాము. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంటిలో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్ట నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్ట పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
1: లిసనింగ్ టు దిస్ you may feel how to cook at home, how to discharge the duties and responsibilities at home. As college students who have got to study, we must remember all the subjects.
0: Ee sandeham avakasame ledu.
1: Never doubt.
0: Neevu chestunna pananta kodana bhagavantuni paniga bhavinchu.
1: Consider every act as divine.
0: Vanta chestunnavu.
1: You cook.
0: Paatraku taginatuvanti okka padartham iyyi.
1: Have the material equal to that of the vessel.
0: Vantaku tagina manta pettu.
1: And have the flame needed.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
1: ఇది వెసల్ ఇస్ స్మాల్,
0: దీంతో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నము.
1: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ద
0: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
1: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ది స్మాల్ వెసల్ విత్
0: పరిశీలన,
1: దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్ ఎఫిమరల్.
0: అంతేకాకుండా వంటకు తగిన మంట కూడా పెట్టాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికి చాలా మాడిపోతుంది.
1: ఇఫ్ ది వెసల్ ఇస్ సో స్మాల్ బట్ ద ఫ్లేమ్ ఈస్ ఇన్ ఎక్సెస్, ఎవ్రీథింగ్ విల్ స్పాయిల్.
0: పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
2: Until it reaches final stage, you should extinguish fire gradually.
0: నదిని దాటిన తర్వాత చెప్పతో నీకు పని లేదు.
2: When once you cross the river, you don't need the boat.
0: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
2: When once cooking is over, you don't need the fire any longer.
0: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
2: You need food until the hunger is
0: satiated.
2: When once hunger is appeased,
0: అదే విధంగా దైవానుగ్రహాన్ని పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సింది.
2: Until you are the recipient of God's grace, you must do everything.
0: Nirudati teppa nippuno badaveyu neti bhakti anta butakamulu.
2: After crossing the river, they will put the boat in fire and burn it.
0: Mana gratitude vare ee teppa manam neetini daatinchindi ani daniki gauravanga oka gattunu pettali inka evaraina dani daatutaru.
2: You should express gratitude to this boat because it helped you so that others also can make use of it.
0: ee paropakara sambandhamainatundi okka prabhavamu ee teppa paina manam choopali.
2: And we should show this sort of expression of
0: gratitude. Kaani neen daatinaanu kadani aa teppana poi nippulo veste emi prayojanam.
2: I have finished my job and if you burnt it off, what is the use of it?
0: Kaadu kaadu bhagavat tattvanni manam anubhavinchin tarvata manalo manu aanandanni aa bhagavat tattvamlo leenam kavali.
2: When once you recognize this spirituality, you experience yourself.
0: నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటిని కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
2: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this
0: way. అన్నసరి మాటలంతా కూడా నువ్వు అభివృద్ధి చేసుకుంటున్నారే కానీ దైవ సంబంధమైనటువంటి మాటలను ఎందుకు నువ్వు అభివృద్ధి చేసుకోకూడదు?
2: You make use of all useless words and useless vain
0: talk. Useless, useless,
2: useless. It's useless, useless, 100% useless.
0: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
2: we should not use such useless
0: words. నువ్వు చదవాల్సిన చదువు కరెక్ట్ గా.
2: Read what you are supposed to.
0: ఈ అవకాశం చిక్కినప్పుడు నువ్వు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
2: When you find time, entertain sacred thoughts.
0: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మనపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్న శక్తులు అది ఏ నిజమైనటువంటి ఎరుక.
2: దట్ ఈస్ ది ట్రూ అవేర్నెస్ ఎరుక.
0: అవేర్నెస్ అంటే ఏంటి?
2: వాట్ ఈస్ అవేర్నెస్?
0: అదే చిత్
2: దట్ ఈస్ చిత్
0: ఆ చిత్ అంటే ఏంటి?
2: వాట్ డు యు మీన్ బై చిత్?
0: అదే పరమ పూర్ణమైనటువంటి జ్ఞానము.
2: దట్ ఇస్ కాంప్రిహెన్సివ్ టోటల్
0: జ్ఞానము.
2: ఇస్ ద టోటల్ విజ్డమ్.
0: కనుకని ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటి కూడా మనకు చెందలేకపోతుండాలి.
2: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
0: కనుకనే మన ఎందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
2: ద పవర్ ఆఫ్ ద వైబ్రేషన్ రేడియేషన్ ఇస్ వేస్టెడ్.
0: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా అన్నెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
2: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
0: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
2: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్ ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
0: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాడిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: నేను పాపం చేయలేదు ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా ఆ పాపంలో నీకు కూడా హాఫ్ షేర్ ఉంటుండాలి.
2: I have not committed a sin, whereas the other man has committed a sin. Yes, you watched it, therefore you have committed half of the sin.
0: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
2: సో ఇన్ వేదాంత దేర్ ఆర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
0: మహా నిండు సభ లోపల
2: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
2: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
0: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
2: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
0: కానీ భీష్ముడు ఉన్నాడు.
2: దట్ ఇస్ భీష్మ.
0: ద్రోణాచార్యుడు ఉన్నాడు.
2: ద్రోణాచార్య.
0: కృపాచార్యుడు
2: కృపాచార్య.
0: అందరూ కూడా ఉంటున్నారు.
2: ఆల్ వర్ దేర్.
0: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
2: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
0: కనుకనే
2: సో
0: కృష్ణుడు తర్వాత చెప్పాడు.
2: కృష్ణ సెడ్ లేటర్
0: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
2: భీష్మ యూఆర్ ద వన్ ఆఫ్
0: ద్రోణాచార్య నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
2: ద్రోణాచార్య యూఆర్ ఎ ప్రొఫెసర్ ఎ గ్రేట్ టీచర్.
0: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు గురు సమానులు.
2: యు ఆర్ నాట్ మియర్లీ టీచర్ యువర్ ఎ గురు.
0: ఆచార్యులు మీరు.
2: యువర్ ఆచార్య.
0: ఆచార్యుడు అనగా ఏమిటి?
2: వాట్ డు యు మీన్ బై
0: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
2: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
0: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు నీవు కూడా నోరెత్తడం లేదే.
2: Being acharya yourself, you don't open your
0: mouth. Karu cheyinaatundi paapam duryodhanaku maatrame kaadu raavatamu.
2: Therefore the sin is not completely limited to duryodhana.
0: Ee paapanni purukulanipetti meeku paapame.
2: Since you also stood in absolute silence, you're also
0: cheppakunda unnatamu idine paapame.
2: Having known it, you have not objected to it, it's also sin.
0: Meeru cheyinaatundi parama himsalu neevu kannulato chustunnavu neeku paapame.
2: You have watched all the violence that went on, you are also
0: Bhishma chari kuda cheppadu neeku gnanam telisi kudanu emi ematamu javabu cheppakunda untunnavu kabatti neevu kuda paapave.
2: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
0: చేసిన వాడు చూచిన వాడు పురుకొలిపిన వాడు అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులే అని చెప్పాడు.
2: Therefore the one who committed the sin the one who is the witness over there, the one who encourages to commit this sin, they are all sinners.
0: Evaro tappu chestunnattu vaadiki maatrame kaadu ee doshamu.
2: Is not the one who merely commits a mistake.
0: Cheppakunda undinattundi vaadiki kuda dosame.
2: The one who does not correct it.
0: Ee tappunu chustunnattundi vaadiki kuda dosame.
2: The one who watches the sin.
0: Ee tappunu purikolpinattundi vaadiki kuda dosame.
2: The one who encourages
0: it. Kanukane Dronacharya, Bhishmacharya, Shukracharya, veellandaru kuda doshale kanukane katta ganapatiki ee vidhanga maranam pondaru.
2: Dronacharya, Shukracharya, Bhishmacharya, what was the fate, destiny at the end?
0: Chusara Bhishmudu 56 dinamulu saratalpam paina chaala baadalato maraninchadu.
2: Bhishma had to lie on the bed of arrows for 56 days.
0: Mahajnani taanu,
2: one of wisdom,
0: itaniki ilanti maranam enduku raavali?
2: Why should he face such an end?
0: Anaga doshamani telisi kudanu cheppakunda poyinatunti oka paapame itaniki ee paapaliki moola kaaranam.
2: Having known a mistake, he could not correct it. That is the sin.
0: Inka dronacharyudu,
2: dronacharya
0: maha acharyutanu,
2: is one great acharya.
0: Kattagalapudiki em ayipoyinaru?
2: What happened at the end?
0: Astra shastra vidyalante kudanu ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
2: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవస్.
0: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
2: వెన్ ధర్మరాజు సెడ్ అశ్వత్థామ అత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
0: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణమే.
2: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహాలు ఉంటున్నాయి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ.
2: There are three attachments.
0: Vedantamunaku pradhanamaitunte oka mantramulu.
2: There are three sorts of attachments: dhaneshana, the money; dareshana, wife; putreshana, the son.
0: Deeni valla kuda manam aneka vidhamaitunte paapam chestunnamu.
2: Because of these three we commit many mistakes.
0: Idi tarakamulo pradhanamaina sutramu annaru.
2: This is the main principle in tarakam.
0: Anaga ee aidu tantramulu yendu, aidu mantramulu yendu, aidu vidhamaitunte mudrana yendu kulanu ekaatmato manam chintinchinappudu daivatvam tappaka manaku saakshatkaristundi.
2: Therefore, in all the five mantras we chant, in all the five mudras that are the signs, if we got that one-pointed concentrated attention, God will manifest in front of you.
0: Kanuka divyamainatundi oka brahma tattvam sarvulu yendu untundali.
2: That the divine principle of Brahma is present in everyone.
0: Kanukane
2: so
0: Arjunudu cheppadu.
2: Arjuna, he said.
0: Krishnudu,
2: Krishna told
0: Arjuna,
2: Arjuna,
0: neevu kevalamu ee yuddhamlo nenu ye vidhanga nannu smarinchanu antunnavemo.
2: You may feel how to think of you.
0: Nannu smarinchu, neeku yuddhamlo kuda vijayame chekurutundi.
2: You pray to me, you are bound to win in this
0: war. Mamanu smarayujjacha.
2: You think of me and fight.
0: Yuddhamlo kuda nanne smarinchu.
2: There in the war field you think of me.
0: Nenu chusukuntanu.
2: I will take care of you.
0: Ikkada oka chinna udaharana. Vishwasam raavali aa matala paina.
2: He should have full faith in the words that
0: chaala mandiki maa pillalakanta aneka pariyamam cheppanu.
2: Bhagavan tells students repeatedly.
0: Amavasya dinam yuddham prarambhamaindi.
2: War started on the dark night, Amavasya.
0: Kani chaturdashi dinamu yuddhamunaku sambandhinchinatundi oka erpatanta cheyalani Arjunudu chaala nirashato nilichipoyadu.
2: Chaturdashi, Arjuna was to make all preparations for the war and he was totally frustrated.
0: Arjunudu entano ottidi chesadu Krishnundi.
2: In fact, he applied all pressure and force. Neevu
0: povattu ee yuddhamunaku ematram kuda yuddhame manam siddham anukundam.
2: You don't go Krishna as an emissary.
0: Rayabharame nu cheyavaddu annadu.
2: Nothing like an Indian ambassador or compromise.
0: Alanti vaadu repadi dinam yuddham anetapatike kungipoyadu.
2: When the war is to take place the next day, he was totally frustrated and dumb.
0: Atani chintanu kontha varaku nivaran chesi dharyotsahalu andinchalane uddeshamto mundu geetanu bodhinchari.
2: To encourage him, to give him all the courage.
0: Ee gnana bodha.
2: That is the teaching of
0: bodha cheyadaniki veeniki deeni paina vishwasam unda ledha ani motta motta test.
2: Before he started teaching him the lesson of wisdom, he tested him before.
0: Adavulo teesukoni pothunnadu.
2: He was taking him along the path.
0: Chikati ayipoyindi.
2: It was pitch dark.
0: Intiki veldam ani tirigaru.
2: They were returning home.
0: Arjuna,
2: Arjuna,
0: aa nemala enta andanga untundado ani Arjuna yokka manasunu marche nimittamai ee talk ni prarambhinchadu.
2: In the process of testing to change his mind, Krishna told Arjuna, see that peacock, how beautiful it is.
0: Avunu swami chaala andanga undi.
2: He said, swami, ee
0: nemali annadu,
2: this peacock is so beautiful, swami.
0: Ayyo pichivada, adi nemali kaadu.
2: No, it's not peacock.
0: Adi pedda garuda.
2: It is garuda, the bird.
0: Avunu swami, adi garude.
2: He said, yes swami, it's a bird.
0: Mari chindi vippani kuttadu.
2: He patted him on the back.
0: పిచ్చివాడ, అది నెమల గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం పావురము.
2: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్, బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దట్?
0: ఇది పావురము అన్నాడు.
3: Yes, it's pigeon.
0: అవును స్వామి, పావురమే.
3: He said, yes, it is.
0: నీకు బుద్ధి లేదా?
3: Are you foolish?
0: విచక్షణ జ్ఞానం లేదా?
3: Don't your discrimination.
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
3: Where are you thinking?
0: నిజంగా అది నెమల లేక గద్దన లేక పావురమా అనేటువంటి విచారణ లేకుండా పోతున్నావే.
3: Don't you know that much of difference whether it's a peacock or eagle or pigeon?
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
3: Then Arjuna said,
0: కృష్ణ,
3: కృష్ణ,
0: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
3: If I say it is not peacock, you may transform, change into peacock.
0: ఇది గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
3: If I say it is not eagle, you will make it eagle.
0: ఇది పావురం కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
3: If I say it is not a pigeon, you may transform, so you can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురమైతే నాకేమి, లేక ఒక నెమలైతే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
3: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: ఆనందమైపోయి నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
3: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: Tala gattiga vattadu.
3: Then he pressed his
0: manmana bhavat vaktva madhyaji mam namaskure mame vaisashi satyam te pratyane prayojime. Ippudu neevu na bhaktadu.
3: Now you are my devotee.
0: Edidampa.
3: Let's go now.
0: Tana paina tana mata paina inta vishwasam unnadani deenini gurtinchin tarvatane Krishnudu గీతను బోధించడానికి ప్రారంభించాడు.
3: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫేత్ ఇన్ కృష్ణ అండ్ హిస్ వర్డ్
0: గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
3: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
0: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
3: Therefore, on this Vedanta, one should have
0: intense faith. Ah, vishwasam undinappude avutundi.
3: When once you have strong, intense faith, you will be able to conduct.
0: Yavvaraina sariye.
3: Like anyone.
0: Paripurna vishwasamto.
3: With total faith.
0: నిరంతరమైనటువంటి ఒక చింతనతో
3: కంటిన్యూస్ థాట్
0: స్వామి ఆజ్ఞను సరసావహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
3: విత్ కంటిన్యూస్
0: ఒక్క క్షణం, ఒక క్షణం.
3: విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్, విత్ ఇంటెన్స్ ఫెయిత్, ఇఫ్ యు ఫాలో స్వామీస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్, యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించాడు.
3: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు
3: వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సంఖ్య, ద నంబర్,
0: పంచభూతములు,
3: ద ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచేంద్రియములు,
3: ఫైవ్ సెన్సెస్,
0: పంచ ప్రాణములు,
3: ద ఫైవ్ లైఫ్,
0: పంచకోశములు,
3: ఫైవ్ లైఫ్,
0: 20 అయిపోయింది,
3: 20,
0: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, 4, తర్వాత వైబ్రేషన్, లైఫ్,
3: ద లైఫ్,
0: ఇవంతా చేర్చి 25 అయిపోయినాయి.
3: ఆల్ మేక్ ఎ టోటల్.
0: ఈ 25 అంకెలతో కూడినటువంటి కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
3: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్,
0: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అద్భుతంగా భావిస్తూ పోవాలి.
3: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
3: Vedantam is so easy.
0: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
3: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
3: ఇట్ డజంట్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
3: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతం.
3: ఇఫ్ యు నో, ఇఫ్ యు వాంట్ టు నో, ఇట్ సో ఈజీ, సింపుల్.
0: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
3: It may be even difficult to press the petals of the rose flower.
0: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
3: But to follow Vedanta is much easier than that.
0: దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టం అవుతుంది.
3: To press the butter it may be little difficult.
0: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
3: But Vedanta is much simpler than that.
0: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది.
3: The butter is so soft.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
3: Students know fully well, clearly.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
3: Butter is very soft.
0: కానీ మెత్తగా ఉంటుంది.
3: So soft.
0: కానీ కరగాలంటే వేడి చూపించాలి.
3: In order to see that it melts, you should expose it to heat.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
3: God is so soft.
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
3: God is so soft and sweet.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
3: but if you want experience,
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
3: You should expose it to the fire of wisdom.
0: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
3: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
3: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దాంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
3: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ ద రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
0: నిరంతరం కూడా బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
3: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ఈ మూడు రాళ్ళు,
3: the three stones there,
0: సత్వ రజో తమో గుణములు,
3: are the three attributes, సత్వ రజస్ తమో.
0: దీనిపైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము.
3: The vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
3: ద వాటర్ ఇన్ సైడ్ ద వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
3: రైస్ ఇన్ సైడ్ ఆర్ మై డిజైర్స్.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
3: ద ఫైర్ బీనీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే
3: బికాస్ ఆఫ్ ది
0: ఈ ఫైర్
3: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
3: Will the fire reach the rice directly?
0: Manam endukosam nippu pettam kinda.
3: Why did you keep fire beneath?
0: Biyam udakalani pettam.
3: In order to boil the rice.
0: Kaani ee oka fire direct ga biyaniki cheraledu.
3: But the fire will not reach the rice directly.
0: Ee heat motta motta patra ni heat chesindi.
3: This heat will heat the vessel first.
0: Tarvata water ni heat chesindi.
3: Then water also will be heated.
0: Aa water ee rice ni heat chesindi.
3: It is the hot water that will heat the rice in turn.
0: Kabatti motta motta dehaniki ఈ వేడి కనిపించాలి.
3: దేర్ఫోర్ దిస్ అది
0: నియర్ నియర్ నియర్ అనేటువంటిది.
3: దిస్ అమౌంట్స్ టు దిస్ వర్డ్ నియర్ నియర్.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
3: అండ్ దెన్ ది హీట్ ఈస్ రిక్వైర్డ్ టు దిస్ వాటర్ ఆఫ్ లవ్.
0: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
3: వెన్ వన్స్ ది వాటర్ ఈస్ హాట్ ఎనఫ్ the rice, the desire will be boiled in
0: us. కనుక మొట్ట మొట్ట దేహము నియర్,
3: సో బాడీ ఇస్ నియర్,
0: మనసు డియర్,
3: మైండ్ డియర్,
0: రెండు ఒకటైపోయినప్పుడు డిజైర్స్ డిసపియర్.
3: సో వెన్ వన్స్ నియర్ అండ్ డియర్ టుగెదర్ డిజైర్స్ డిసపియర్.
0: Desires and
3: desires disappear.
0: ఇది వేదాంతముల యొక్క తత్వమని తాను గుర్తించుకున్నాడు.
3: This is the teaching of Vedanta.
0: ఎంత సులభం చెప్పండి.
3: How simple it is.
0: నిత్య జీవితంలో గ్రంథాలు చదవనక్కర్లేదు.
3: You don't need to read any book.
0: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
3: You don't need to undertake any spiritual path.
0: ఇంత చిన్న సులభమైనటువంటి మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
3: The Vedanta is taught in a simple path in those days.
0: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
3: There are very simple words.
0: ఇంత చిన్న మూడు అక్షరముల పదముల లోపల
3: in three lettered word
0: 300 గ్రంథాలు రాయవచ్చు.
3: 300 volumes can be written.
0: ఎట్లా?
3: హౌ?
0: మనకి ఇంగ్లీష్ లెటర్స్ ఉంటా 26 లెటర్స్ ఉన్నాయి.
3: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ ఆర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
3: విత్ ఆల్ దీస్ 26 లెటర్స్ యూ కెన్ రైట్ ఎ వెరీ బిగ్ వాల్యూమ్.
0: అంత ఇంత గ్రంథంలో కూడా ఆ 26 లెటర్స్ ఏ ఉన్నాయి.
3: సచ్ ఎ బిగ్ వాల్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ 26 లెటర్స్.
0: వయలిన్ 4 వైర్స్ ఉంటుంది. వయలిన్ లో
3: ద వయలిన్ విల్ హ్యావ్ 4 స్ట్రింగ్.
0: కానీ 40 ట్యూన్స్ అంతా మనం దాన్ని ఆడించవచ్చు.
3: బట్ యూ కెన్ ప్లే 40 ట్యూన్స్ ఆన్ ది వయలిన్.
0: అదే విధంగానే
3: లైక్ వైజ్
0: మన యొక్క దివ్యత్వం అనేటువంటిది ఈ విశ్వాసము ప్రేమ.
3: ఫర్ ది డివినిటీ దీస్ టూ
0: రెండు ఉంటే భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
3: With faith and love, even God will be a puppet in your hands.
0: In your hand.
3: In your hand.
0: You are not in his hand.
3: You are not in his hand.
0: He is in your hand.
3: He is in your hand.
0: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
3: So divinity is everywhere.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరు హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
3: ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
3: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
0: ఆల్ ఆర్ వన్. Be alike to everyone.
3: But Bhagavan says all are one. Be alike to everyone.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
3: All are children of God.
0: కాదు భగవంతుని బిడ్డలు గారు అందరూ కూడా భగవంతులే.
3: Bhagavan says further, all are not children of God. You are all God. You are divine.
0: విద్యార్థులారా,
3: స్టూడెంట్,
0: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కనుక్కోవచ్చును.
3: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
0: నీవు ప్రేమికుడు కావద్దు.
3: నెవర్ బి ఎ లవర్.
0: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరు లవ్ చేస్తావు.
3: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
0: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
3: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
0: నీవు లవ్ కా.
3: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించవచ్చు.
3: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
0: లవర్. కేవలం ఒకటో ఇద్దరునో ప్రేమిస్తాడు.
3: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
0: కనుక నీవు లవర్ కావద్దు.
3: సో నెవర్ బి
0: లవ్ కా.
3: బికమ్ లవ్.
0: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
3: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్.
0: అప్పుడే ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
3: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: వన్నెస్. అందరి ఉండినటువంటిది ఈ ప్రేమ ఒక్కటే.
3: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
3: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
0: ప్రతి దాని ఎందుకు ప్రేమనే లేకపోతే ఏమాత్రము పొందడానికి.
3: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
0: ఎట్టి ప్రేమ ఉండాలి?
3: What sort of love should be there?
0: సంబంధము కాదు. మనస్సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
2: ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద మైండ్. యూ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, ఎవ్రీ వే.
0: దాని పాటు అదే కొంచెము అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
2: అన్నెసరీ థింగ్స్ విల్ వానిష్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్.
0: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
2: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: ఒక చెరకు ఉంటుండాలి,
2: ఏ షుగర్ కేన్,
0: చెరకు అనేక వంపులు ఉంటుండాలి.
2: షుగర్ కేన్ హ్యాస్ సో
0: మెనీ, చెరకు వంపులు రావచ్చును కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
2: షుగర్ కేన్ హ్యాస్ so many bends, but the juice has no such bends.
0: Kalaga nee thoughts anta kuda bend bends ayipo povachunu.
2: Your thoughts may be zigzag with so many bends.
0: Dantu ee premana cherchuko.
2: See that there is love within.
0: Rasamunaku ee maatramu bends levu.
2: This juice has no bends whatsoever.
0: Adi raso vaisaha adi brahma tattvamu.
2: That essence, the juice, is brahman.
0: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
2: దట్ రసాది భగవంతుడు
0: రస స్వరూపుడు.
2: గాడ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రసాది.
0: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు, ప్రేమరసము.
2: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
0: మెర్క్యూరీ పాదరసం అంటారు.
2: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
0: అది ఎక్కడ వేసినా కానీ ఒక దాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటాది.
2: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇంటూ స్మాల్ స్మాల్ బాల్స్.
0: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాది.
2: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
0: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఉపయోగపడను ఎంతో సారము ఉండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
2: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపిడ్నెస్ మీనింగ్.
0: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
2: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హెస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
0: డెప్త్. కడపటికి
2: అల్టిమేట్లీ
0: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా కూడా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
2: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
0: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
2: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: చూసారా, 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
2: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
2: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
0: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చూస్తూ పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను.
2: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో frequently and closely, we may take him as a human. No, no, he is not the body, he is not the mind.
0: కేవలం మీ నిమిత్తమై వచ్చినటువంటిది.
2: The body of Bhagavan has come for the humanity.
0: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
2: A small example.
0: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
2: Without this tumbler, how do you expect the water to stay?
0: ఈ నీరు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
2: To hold water you need a tumbler.
0: ప్రణతి, నూనె ఒట్టి కలదు.
2: You need the container, the oil and the wick.
0: Kani deepak veluku kaluguna,
2: but do you get the light?
0: Muttiche vaadu undalu kada,
2: there should be someone to light it.
0: Poolu soodi daramundi pushpamala tanaguna,
2: the flower needle thread is there, can it be a garland?
0: Kani kuche vaadu undalu kada,
2: there should be one maker.
0: Vidya kaladu, buddhi kaladu,
2: education, knowledge, intellect,
0: nani siddhi kaluguna,
2: but do you have the wisdom?
0: ఆ బుద్ధి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
2: దో దేర్ ఇస్
0: అతనే టీచర్,
2: దేర్ యు నీడ్ ఎ గురు.
0: అదే విధంగానే
2: లైక్ వైజ్
0: అన్ని ఉంటున్నాయి.
2: ఆల్ ఆర్
0: ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించే దానికోసమే ఈ దేహం వచ్చింది.
2: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ అస్ టు టెల్ అస్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ బ్రహ్మన్, వాట్ ఈస్ ఎటర్నల్, వాట్ ఈస్ దట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ట్రాన్సియెంట్.
0: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నా.
2: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
0: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తైనా ఇంకా తెలుసుకోలేదు.
2: యూ హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేచర్.
0: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికీ అర్థం కాదు.
2: నోబడి కెన్ ఎస్టిమేట్ భగవాన్.
0: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
2: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్.
0: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
2: అమంగ్ మెన్ ఈజ్
0: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
2: ఈజ్ ఎ ఉమన్ అమంగ్
0: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
2: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్.
0: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
2: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మన్.
0: ఇది నా యొక్క సత్యం.
2: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
0: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
2: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీ ఈస్ ఇన్.
0: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే, ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
2: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
2: When a young boy walks with a walking stick, elders will make fun of him.
0: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
2: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
0: పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
2: కిడ్స్ షుడ్
0: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం, ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
2: సో అమంగ్ చిల్డ్రన్ హి హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఏ చైల్డ్.
0: వేదాంత పిపాసులైనటువంటి వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
2: దోస్ హూ హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత,
0: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
2: హీ టీచర్స్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ ది హౌస్ హోల్డ్.
0: ఎవరికి తగినటువంటి వారికి బోధిస్తుంటాను.
2: హీ టీచర్స్ అప్రోప్రియేట్
0: యువర్ స్టేజ్. దేని కోసము?
2: వాట్ ఫర్? ఆల్ దిస్
0: స్వామిలో చేర్చుకునే కోసమని.
2: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
0: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
2: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
0: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
2: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
2: Really speaking, if you follow what all that you hear, you can redeem your lives.
0: ఇంకా క్రమక్రమేణ ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గురుడివారు కూడాను, కేవలం తెలివినేటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
2: ఇన్ ది డేస్ టు ఫాలో ద బ్లైండ్ పీపుల్ అబ్సల్యూట్ ఫూల్స్ డాన్సెస్ ఆల్సో షుడ్ డిక్లేర్ దట్ భగవాన్ స్వామి ఇస్ గాడ్.
0: మానవత్వం లోపల అప్పుడప్పుడు ఈ మాయ చేరిపోయి అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటాయి.
2: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్.
0: మాయ టెస్ట్ మీరు ఏమాత్రము లొంగకండి.
2: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ద టెస్ట్ ఆఫ్ మాయా.
0: మీరు నెగ్గండి.
2: విన్ ఇన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
2: దెన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు ద టెస్ట్ ఇన్ అవర్ లైఫ్.
0: మీ ప్రేమతత్వంలో మునిగిపోతుంది.
2: Drown yourself in that love.
0: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
2: Nobody can decide this way or the other.
0: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
2: సో మోర్ దెన్ వేద, వేదాంత ఇస్ వెరీ
0: ఎసెన్షియల్. ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమతత్వం చాలా సులభమైన.
2: మోర్ దెన్ దట్ ఆఫ్ పెనెన్స్ చాంటింగ్ అండ్ మెడిటేషన్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
2: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: Enni mootalu biyam bidalaku pettavu, enni cheeralu idalaku ichavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
2: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
0: Kaani naaku pampichestundi bhavame.
2: But what you should send to Swami is your feeling.
0: Chinnaga koncham pettinappudiki adi bhavam nenu chustanu. Ee bakyamunu, ee muntalu, ee cherlu, ee baglu ivanni nenu chudanu.
2: Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality.
0: Kalukane Swami koredi oti quality.
2: So Swami wants quality.
0: Chinnadaina sariye.
2: Let it be small, a fraction.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి.
2: What is that Rukmini used at that time to balance Krishna?
0: Chinna తులసి దళంతో చూచి.
2: ఎ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు కృష్ణుడి అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు.
2: కుచేల వాట్ ఈస్ దట్ హస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణ నీవే గతి అన్నింది.
2: వాట్ ఈస్ దట్ ద్రౌపది కుడ్ డూ ఎట్ ద టైమ్?
0: పాత్రకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క రైస్ ముక్క చేతిలో పెట్టింది.
2: ఆఫ్టర్ ఆల్ షీ గేవ్ జస్ట్ ఎ రైస్ గ్రెయిన్.
0: అక్షయం అక్షయంగా మారిపోయింది.
2: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ in due course of time.
0: కనుకనే అన్ని అవతారములందు కూడాను ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
2: ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్ అవుట్ ఆఫ్ ద లిటిల్ ఎ ఫ్రాక్షన్ యు ఫైండ్ ది ఇన్ఫినిట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక మనసులో ఉన్నటువంటి దోషములను మీరు దూరం చేసుకోండి.
2: సో గివ్ అప్ ఆల్ ద డిఫెక్ట్స్.
0: అహంకారమైనటువంటి దాన్ని నిర్మూలన చేయండి.
2: కిల్ ది ఈగో.
0: అద్భుతమైనటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
2: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: అప్పుడే మీకు ఆనందమైనటువంటి భాగ్యం లభిస్తుంది.
2: దెన్ ఓన్లీ యుల్ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎంజాయింగ్ ద బ్లెస్.

0: பிரேம சொல்லப்புள்ள
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: చదివితినిన్ని శాస్త్రములు చదివినవి కలవి పెక్కులు. చదువులలో శాస్త్రమెల్ల భౌతికమే కాని లౌకికమే కాని ఆధ్యాత్మిక నైతిక ధార్మికములు ఏమాత్రము కనిపించలేదు.
1: వి హావ్ గాన్ త్రూ many of the textbooks and many disciplines of knowledge. All of them are physical, mundane and secular, nothing to do with the spiritual content or the righteous conduct of life.
0: ప్రపంచంలో ఈనాడు పిల్లలను చదివించే నిమిత్తమై తల్లులు తండ్రులు అనేక విధముల పాటుపడుతున్నారు.
1: In this world, parents, mother and father struggle hard to bring up their children and educate them.
0: కానీ చదువు అంటే ఏమిటి అనేటువంటి విషయము ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: But no one is attempting to know the meaning of learning or education.
0: గ్రంథమును చదివినంత మాత్రమున పుస్తకమును పఠించినంత మాత్రమున మాట్లాడినంత మాత్రమున వీరు గొప్ప చదువులని భావిస్తున్నారు.
1: By being familiar with many of the sacred books, by going through many textbooks, being an expert in communication, you cannot call yourself educated.
0: కాదు కాదు ఇది అక్షర స్వీకారమే తప్ప అన్యము కాదు.
1: It is only learning of the alphabets, letters, nothing more than that.
0: మొట్టమొదట చదువు అనగా అక్షరం యొక్క అర్థం తెలుసుకోవాలి.
1: To begin with, one must know the meaning of letters, akshara.
0: అక్షరంతో చేరినటువంటి పదముల యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
1: They should also understand the meaning of words which are composed of these
0: ఈ
1: words
0: తో చేరినటువంటి యొక్క పదములు కూడా సెంటెన్స్ కూడా గుర్తించాలి.
1: One has to recognize the value of the sentence comprising words.
0: కానీ అక్షరం తెలిసినంత మాత్రమున వాడు చదువుకున్నటువంటి వాడని చెప్పడానికి వీలు.
1: By learning alphabets, one cannot call himself literate or educated.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని కృష్ణదేవరాయలు ఒక గొప్ప సభను ప్రారంభించాడు.
1: Having known this fundamental truth, Krishnadevaraya convened a big assembly.
0: ఒకనాడు పండితులను కౌరులను కూర్చి ఒక ప్రశ్నలు వేశాడు.
1: He was putting questions to many of the scholars that assembled at that meeting.
0: Ayya, meerandaru goppa kavulu goppa sisampadalu kaliginatundi vaaru.
1: You are all experts in your own composition, poets. You are affluent in your own way.
0: Vidyamata yokka putrudu.
1: You are the children of the goddess of knowledge.
0: Aithe nenu oka padamanu maatram cheptunnanu.
1: But I give you a single word.
0: మీరు ఎవరైనా సరే నన్నయ్య భట్టు, తిక్కని శోభయాది, ఎర్రాపక్రడ, మాధవగారి మరణ, ఇంగడి సువర్ణ, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణుడు అష్టదిగ్గజాన్ని చేర్చుకొని అనేక పండితులను కూడా చేర్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ కంబైన్డ్ ఇన్ హిస్ వర్డ్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ అష్టదిగ్గజ, ద ఎయిట్ ఎమినెంట్ వెల్ నోన్ రిప్యూటెడ్ స్కాలర్స్ ఆఫ్ హిస్ టైమ్స్.
0: ఇప్పుడు చెప్పాడు నాయన ఒక్క పదము.
1: ఇట్స్ జస్ట్ వన్ వర్డ్.
0: నేను ఒక పదమును మాత్రమే పలుకుతాను.
1: ఐ జస్ట్ అటర్ వన్ వర్డ్.
0: ఈ పదములో ఐదు అక్షరములు ఉంటుండాలి.
1: దిస్ వర్డ్ హ్యాస్ ఫైవ్ లెటర్స్.
0: ఒక్కొక్క అక్షరములు ఏ భాషలో ఉంటుంటారో అదే రీతిగా అనే ఐదు అక్షరములు కూడాను ఐదు భాషల్లో ఉండాలి.
1: ఈచ్ లెటర్ రిప్రజెంట్స్ ఎ లాంగ్వేజ్ and the content is conveyed in all of the languages.
0: Oka padamulo unnatundi bhashalo unnatundi aksharam yokka artham e aidu padamulo endukodanu aidu bhashalo endukodanu oke artham e undali.
1: The meaning conveyed by the letter is one and the same as in the case of the rest of the letters.
0: Ee vidhanga tayar chesukoni rep tellavari suryodayamunaku mundugane vachi naaku jawabu cheppali.
1: He said, you get ready with such a word where the every letter will have a similar meaning as of the rest. Compose it and meet me tomorrow morning.
0: Sare. కృష్ణదేవరాయలు ఈ విధమైనటువంటి ఆజ్ఞ చేసేటప్పటికీ అందరూ కూడా భయపడిపోయారు.
1: When that was the command of Krishnadevaraya, all were fear stricken.
0: ఒక్క భాషలో ఒక అక్షరం ఉంటుంటే ఐదు భాషల్లో కూడా అదే అక్షరమే ఉండాలంటే అది ఎట్లా సాధ్యమవుతుంది, అదే అర్థమవుతుంది అని చెప్పి చాలా సందేహించారు.
1: They began doubting how to compose such a word because each letter has to convey the same meaning as the rest in other languages too.
0: Krishnadevaraya dagara Tenali Ramakrishnudu unnadu.
1: He is Tenali Ramakrishna.
0: Tenali Ramakrishnudu ayya naaku oka permission kavali annadu.
1: Tenali Ramakrishna pleaded the king to permit him.
0: Nenu naa gramamuku velli vachetappatiki reepu tellavari chaala త్వరగా అవుతుంది నా చేతి కాదు కనుక నేను ఈనాడు ఈ గ్రామం నుండే ఉంటుండి నేను రాత్రికి అంతా కూడాను నేను తయారు చేసుకుని రేపు తెల్లవారు 7 గంటలకు తిరిగి జవాబు చెప్తాను అన్నాడు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు గో టు మై నేటివ్ విలేజ్ అండ్ రిటర్న్ ఆన్ టైమ్, దేర్ఫోర్ ఐ వుడ్ స్టే హియర్ ఓన్లీ అండ్ ఫినిష్ ది కంపోజిషన్.
0: భావమర్ది ఇంటికి వెళ్లి అయ్యా నాకు ఈనాడు భోజనం నాకు అక్కర్లేదు.
1: He went to the residence of his brother-in-law and said that he doesn't want to eat that night.
0: నేను మాట ఇచ్చాను.
1: And in fact, I made a promise.
0: రేపు తెల్లవారు 7 గంటలకి నేను ఆ సభలో ప్రవేశించాలి.
1: I'm supposed to be there in the court by 7 o'clock tomorrow morning.
0: కనుక నాకు లోపల పండుకుంటే నాకు నిద్ర రాదు.
1: If I sleep inside, well, it's not possible to sleep.
0: నీకు పశువులు అంటే చాలా ఇష్టము.
1: And you like cows.
0: ఈ పశువులు కొట్టమని నన్ను పండబెట్టండి.
1: You make me sleep along with them.
0: నేను తెల్లవారేటప్పటికి దీని జవాబు తీసుకుని వస్తాను.
1: I'll bring back the answer tomorrow morning by the sunrise.
0: పండుకున్నాడు, నిద్ర రాలేదు.
1: Though he was lying down, he could not sleep.
0: పశువులంతా చాలా శబ్దం ఇస్తున్నాయి.
1: Cows were making lot of sound, noise, disturbance.
0: వారి భావమరికి ఆవులంటే చాలా ఇష్టం.
1: His brother-in-law has got immense love for this cow.
0: ఒక్కొక్క దాని పేరు ఒక్కొక్క మంచి పేరు పెట్టుకున్నాడు.
1: He has named each
0: cow. లక్ష్మి, సరస్వతి, రాధ, ఈ విధమైన పేర్లు పెట్టుకున్నాడు.
1: He has named each cow as Lakshmi, Saraswati, Radha.
0: రాత్రి అర్ధరాత్రి వేళలో ఏదో ఒక ఆవు ఈంటూ ఉన్నది.
1: It was midnight time and a cow was delivering the babe.
0: అప్పుడు తలుపు కొట్టి బావా బావా ఒక ఆవు ఈంటుండాది అన్నాడు.
1: He knocked the door and said, and here is the cow that was bearing the child delivered.
0: లోపల నుంచి బావమర్ది ఏ ఆవురా నా బావా అన్నాడు.
1: Brother-in-law from inside said this, ఏ ఆవురా బావా, brother-in-law which cow?
0: దాన్ని మనసులో పెట్టుకున్నాడు.
1: He kept it in his mind.
0: ఏ ప్రశ్నకు ఎక్కడ జవాబు చిక్కుతుందో దాన్నే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాడు.
1: He went on concentrating on the answer he is supposed to give.
0: A-A-U-R-A Bhava. Either chart.
1: Here there are 5 letters. A-A-U-R-A Bhava.
0: Deeniki oke padamu.
1: This is just one word.
0: A-Bhasha-Lopala A-Acharamunaku A-Arthamundo Anni Bhasha-Riyantukudanu Alanti Acharamunaku Alanti Arthame Undali.
1: The letter of that particular language conveys the meaning, so also it should be the same with the rest of the letters of other languages.
0: అప్పుడు తెల్లవారు సభకి చెప్పాడు.
1: Next morning he said,
0: బావా నేను ఈనాడు మహారాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి నేను సభకు వెళుతున్నాను.
1: In obedience to the command of the king, I am going to attend the court today.
0: దీని అర్థం మీకు ఎవరికి తెలియదు.
1: The meaning you do not know.
0: అని సభకు వెళ్లి కూర్చున్నాడు.
1: Then he was proceeding to the court.
0: వేస్తూ వచ్చేటప్పటికి ఎవరూ చెప్పలేకపోయారు.
1: No one could answer.
0: ఈ తెల్లవారు రామకృష్ణ దగ్గరికి వచ్చి అయ్యా నీవైనను జవాబు చెప్పగలవా.
1: The king said, at least Tenali Ramakrishna, would you answer my question?
0: తప్పక చెప్పగలను అన్నాడు.
1: He said, I'll certainly answer.
0: ఏమిటి నీ జవాబు?
1: What's your reply?
0: ఏ ఆవురా బావా.
1: ఏ ఆవురా బావా, విచ్ కౌ.
0: ఏ ఆవురా బావా.
1: ఏ ఆవురా బావా, 5 letters.
0: ఏ.
1: ఏ.
0: మరాఠీలో రా అది.
1: ఇన్ మరాఠీ లాంగ్వేజ్ ఏ మీన్స్ కమ్.
0: హావ్ హిందీలో రా అని.
2: హావ్ హిందీ కమ్.
0: రా తెలుగులో రా అని.
2: రా ఇన్ తెలుగు కమ్.
0: బా కన్నడంలో రా అని.
2: బా ఇన్ కన్నడ మీన్స్ ద సేమ్ కమ్.
0: వా
2: వా
0: తమిళ్లో రా అని.
2: తమిళ్ మీనింగ్ కమ్ హియర్ తమిళ్.
0: మరాఠీ హిందీ తెలుగు కన్నడము అరబు.
2: హియర్ వీ హ్యావ్ ఆల్ ది లాంగ్వేజెస్ మరాఠీ హిందీ తెలుగు కన్నడ అండ్ తమిళ్
0: అరబ్
2: తమిళ్.
0: ఐదు అక్షరములు చేరితే ఒక పదం అయిపోయింది.
2: ఆల్ దీస్ ఫైవ్ లెటర్స్ కాన్స్టిట్యూటెడ్ వన్ వర్డ్.
0: అక్షరములకు ఏ ఏ అర్థం ఉందో అన్నిటికి రా రా రా రా రా.
2: ఈచ్ లెటర్ గివ్స్ యూ ద సేమ్ మీనింగ్ కమ్ కమ్.
0: అదే విధముగానే నీవు అక్షరాలు చదువుతున్నావు.
2: లైక్ వైజ్
0: ఒక్కొక్క అక్షరములకు ఒక్కొక్క అర్థాన్ని నీవు గుర్తించాలి.
2: లైక్ వైజ్ యు ఆర్ రీడింగ్ యూ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ లెటర్.
0: ఈనాడు గొప్ప గొప్ప పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతున్నారు.
2: People go through big books, volumes.
0: ఒక్క పదం యొక్క అర్థం కూడా ఎవరికి తెలియదు.
2: బట్ నన్ కేర్ టు నో ద మీనింగ్ ఆఫ్ వన్ వర్డ్ అట్లీస్ట్.
0: కానీ ఆనాడు చదువు అంటే ఒక్కొక్క అక్షరం యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
2: బట్ ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ ఇస్ నెసెసరీ టు నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ లెటర్.
0: కనుక తెనాలి రామకృష్ణుడు ఐదు భాషల లోపల ఐదు పదములు చెప్పి ఐదు పదముల్లోనూ ఒకే అర్థం వచ్చేటట్టుగా గుర్తింపజేసారు.
2: దట్ వాజ్ ది కంపోజిషన్ ఆఫ్ తెనాలి రామకృష్ణ బై కలెక్టింగ్ వన్ లెటర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద లాంగ్వేజెస్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్.
0: రామకృష్ణుడు చాలా గొప్పవాడని అతనికి నవరత్నములు.
2: సిన్స్ రామకృష్ణ ఇస్ ఎన్ ఎమినెంట్ పర్సన్ ప్రెసెంట్ జెమ్స్
0: బంగారు ముక్కలు
2: అండ్ ఆల్సో గోల్డ్ పీసెస్
0: ఒక పొట్ట కట్టి
2: అండ్ దేవర్ కెప్ట్ ఇన్ ఎ ప్యాక్
0: ఒక బండిల్ మాదిరి ఇచ్చి తన చేతికిచ్చాడు.
2: Made into a bundle and presented to him.
0: ఈ నాడు నీకు గొప్ప బహుమతి ఇస్తున్నాను అన్నాడు.
2: Today I am giving you a big gift.
0: ఈ బహుమతిని నేను సంపాదించుకున్నాను కానీ నేను దక్కించుకోగలనా అని సందేహిస్తాడు.
2: He was doubting. I got the gift, but would I be able to maintain it, deserve it, keep it?
0: కానీ తీసుకుని పోతాను అన్నాడు. అయితే ఒక్కటి కోరాడు, నాకెవరైనా ఇద్దరు నాకు బండ్లు నాకు సహాయంగా ఇచ్చేస్తే నేను ఇంటికి పోయి చేరుతానన్నాడు.
2: He was prepared to carry this bundle of gold and precious metals and requested two of the people to follow him.
0: Bodyguards ఇచ్చాడు.
2: Two bodyguards were asked to escort him.
0: రాజు దగ్గర నుంచి ఈ బాడీగార్డ్స్ ని తీసుకుని ఆ తటను మోసుకొని ఇంటికి వెళ్ళాడు.
2: Along with the bodyguards he reached home carrying this plate.
0: గొప్ప గొప్ప విలువైనటువంటి నవరత్నములు,
2: highly valuable precious nine gems,
0: బంగారు ముక్కలు
2: and pieces of gold.
0: వని నేను ఎక్కడ పెట్టేది?
2: Where am I to keep them?
0: నాకు గోడ్రేజ్ లేదు.
2: I don't have any godrej iron safe.
0: నాకు ఏ పెట్టెలు లేవు.
2: I don't have any boxes.
0: ఇలాంటి పరిస్థితిలో నేను ఎక్కడ చేసేది అని చాలా విచారం చేస్తూ వచ్చాను.
2: He was just inquiring where to keep them.
0: ఇప్పుడు భార్య చెప్పింది.
2: And then wife said,
0: ఎందుకండి మీరు ఇంత విచారిస్తారు?
2: Why do you worry like this?
0: మా దొడ్డిలో ఉన్న పెద్ద బావి ఉంది.
2: And there's a big well in our backyard.
0: ఒక మూట కట్టి ఆ బావిలో పడవేస్తాము.
2: And put this whole bundle into the well.
0: బావిలో పడేస్తామని చెప్పినటువంటిది ప్రక్కన దొంగలు ఉండి విన్నారు.
2: And there were thieves at that moment. They could also overhear what she was telling.
0: వాళ్ళు వినేసేసి మీరు పండుకొని నిద్రపోయినట్టుగా నటించారు భార్యాభర్తలు.
2: And that night they were just pretending to have gone to sleep.
0: తెల్లవారాత్రి అంతా కూడాను ఈ దొంగలు ఆ బావి నుంచి యాతమెత్తారు.
2: And throughout night the thieves were attempting to get in out of this well.
0: ఆ యాతమెత్తిన జలం అంతా కూడాను అన్ని చెట్లకు కట్టించాడు.
2: And then all this water was just drilled out of this well.
0: తాను వేసిన పంటకు కూడాను పండించాడు.
2: And in fact it was also used
0: for his feet. కానీ నీరు కరిగిపోలేదు.
2: But still there was water.
0: కరిగిపోలేదు.
2: And there's no dearth of water.
0: కానీ నిలిచిపోయింది.
2: And it came to his
0: home. తెల్లవారు లేస్తానే వాడు దొంగలు వెళ్లిపోయారు.
2: నెక్స్ట్ మార్నింగ్ థీవ్స్ లెఫ్ట్ దట్ స్పాట్.
0: చూచారా, భాష యొక్క అర్థాన్ని పదం యొక్క అర్థాన్ని గుర్తించితే ఎంత తప్పించుకోవడానికి వీలవుతుంది.
2: ఇఫ్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ లెటర్ ఇట్ వుడ్ బి పాసిబుల్ ఫర్ యూ టు ఫైండ్ ఎన్ ఎస్కేప్.
0: కనుక ఈ విధంగా అక్షరార్థాన్ని పదార్థాన్ని వాక్యార్థాన్ని మూడింటిని గుర్తించినటువంటి వాడే నిజమైనటువంటి కవి.
2: Therefore, he is a true poet if he knows the meaning of every letter, of every word.
0: కవిం ప్రాణం అనుసారం తమస పరస్తాత్.
2: In fact, God himself is the original composer, the poet of poet, and the one out of whom the whole letters, literature
0: emanate.
2: Today, no one is making an attempt to know the meaning of the letter. By knowing the meaning of the sentence, and we follow, we go by that meaning.
0: వారికి ఏమాత్రము ప్రతిభ లేకుండా పోతుండాలి.
2: దట్స్ ద రీజన్ వై వి ఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్.
0: ఈనాడు భౌతికమైనటువంటి వాక్యములు,
2: టుడే ఆల్ ద వరల్డ్లీ వర్డ్స్,
0: కేవలము లౌకికమైనటువంటి వాక్యములు,
2: అండ్ ద వరల్డ్లీ వర్డ్స్ దట్ వి స్పీక్ సెంటెన్సెస్
0: ఉన్నారే కానీ నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము సంబంధించినటువంటి అర్థములు ఎవరు బోధించటం లేదు.
2: బట్ నో వన్ ఈస్ టీచింగ్ ద మోరల్ కంటెంట్, ద రైచువల్ ఓవర్ దేర్, నాట్ ద స్పిరిచువల్ స్టఫ్.
0: రామకృష్ణుడు వచ్చి చెప్పాడు, నాయన ఈనాటి ఉపాధ్యాయులు లౌకికాన్ని భౌతికాన్ని పోషిస్తూ ఉన్నారు.
2: రామకృష్ణ డిక్లేర్డ్ ఓపెన్లీ ద టీచర్స్ ఆర్ సింప్లీ డెవలపింగ్ వరల్డ్ నాలెడ్జ్.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికమును చంపివేశారు.
2: దే హ్యావ్ కిల్డ్ ఆల్ టుగెదర్ ఆల్ దట్ నాలెడ్జ్ దట్ రిలేట్స్ టు స్పిరిచువాలిటీ, మొరాలిటీ అండ్ రైచువల్స్.
0: నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము ఈ మూడింటిని మీరు పోషించాలి అని శాసించారు.
2: అండ్ దెన్ హి కమాండెడ్ దట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అప్హోల్డ్ మొరాలిటీ, స్పిరిచువాలిటీ అండ్ రైచియస్నెస్.
0: అది నిజమైనటువంటి చదువు.
2: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈనాటి పిల్లలందరూ చదువుతున్నారు.
2: ఆల్ స్టూడెంట్స్ లెర్న్ టుడే.
0: ఎక్కడ పోతున్నావు నాయన? చదువుకోవటాన్ని పోతున్నాను.
2: ఇఫ్ యు ఆస్క్ దెమ్ వేర్ ఆర్ యు గోయింగ్, వి ఆర్ గోయింగ్ టు స్టడీ.
0: చదువుకుంటున్నాను.
2: చదువుకుంటున్నాం. వీఆర్ బయింగ్ ఎడ్యుకేషన్ టుడే.
0: కొంటున్నాను, చదువుకుంటున్నాను.
2: వీ బై ఎడ్యుకేషన్ టుడే, కొంటున్నాం.
0: ఇలాంటి చదువు చదువులు కాదు.
2: దాట్స్ నో ట్రూ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: ప్రతి దాని అర్థములు కూడా నువ్వు గుర్తించి వర్తించాలి.
2: వీ హావ్ టు నో ఎవ్రీ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈనాటి చదువులు అన్ని కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి చదువులే.
2: ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్ టుడే ఇస్ వరల్డ్ ఎఫెమెరల్.
0: చదువులు చదివినప్పటికీ ఒకనాడు దాన్ని మరణించవలసి ఉంటుంది.
2: In spite of all our learning, we have to give it up.
0: చదువులు కూడా నువ్వు చంపవలసి వస్తుంది.
2: And we have to leave that, all that you acquire.
0: అది చావని చదువును.
2: That education which makes you immortal.
0: చదువని చదువును, చదివినంత మాత్రమే నా కిమే అంతే కాదు.
2: The other
0: చావు లేని చదువు చదువు వలయు.
2: The other forms are useless. We should acquire knowledge so as to be deathless, immortal.
0: చదువు ఐదేలు ఉండేది. ఐదే ఉండేది.
2: There are only five.
0: మొదటిది సత్యం.
2: ఫస్ట్ ట్రూత్.
0: సత్యములకు మరణం లేదు.
2: ట్రూత్ ఈజ్ డెత్లెస్.
0: ట్రూత్ ఈజ్ వన్.
2: ట్రూత్ ఈజ్ వన్,
0: నాట్ టూ.
2: నాట్ టూ.
0: ధర్మం ఒకటే ఒకటి.
2: ధర్మ ఈజ్ వన్.
0: శాంతి మనసుకు శాంతి, అదే నిజమైనటువంటి ఆనందం.
2: పీస్, ద మెంటల్ పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, శాంతము లేక సౌఖ్యం లేదు.
2: It was Chagaraj who said, you cannot be happy without being peaceful.
0: Prema.
2: Then love.
0: Puttina bidda modalukoni sachche tata varaku kodanu aa prema penchukunte untundali.
2: Right from the time of birth, the child, to the level of the grandfather, they go on
0: imparting love.
2: In fact, that education lacks this love.
0: Ahimsa.
2: Then we come across ahimsa, non-violence.
0: Ahimsa smargam ikkundi.
2: Non-violence is also deathless.
0: అహింసక కోసమని బుద్ధుడు ఎంతనో ప్రార్థించాడు.
2: బుద్ధ ప్రేడ్ ఫార్ దిస్ నాన్ వైలెన్స్.
0: అహింస పరమో ధర్మ.
2: అహింస ఈజ్ ద కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ.
0: కనుక ఈ ఐదు చదువులు చదువు మీరు.
2: యూ అక్వైర్ ద నాలెడ్జ్ టు అక్వైర్ దీస్ ఫైవ్ వాల్యూస్.
0: సత్యాన్ని చదువు.
2: ఇన్ ఫ్యాక్ట్ లెర్న్ టు బి ట్రూత్ఫుల్.
0: నీవు సత్యమనే పలుకు.
2: స్పీక్ ట్రూత్.
0: ధర్మంని ఆచరించు.
2: అండ్ ట్రెడ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: శాంతిని అనుభవించు.
2: ఎక్స్పీరియన్స్ పీస్.
0: ప్రేమను ఆనందంగా పంచుకో.
2: అండ్ షేర్ లవ్ బ్లిస్ఫుల్లీ.
0: అహింసగతో జీవించు.
2: అండ్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ నాన్ వైలెన్స్.
0: ఇవే నిజమైనటువంటి యొక్క చదువు యొక్క అర్థములు.
2: దిస్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక
2: దేర్ఫోర్
0: ఆయన ప్రపంచంలో మీరు వచ్చినటువంటి ఈ అష్టదిగ్గజములు, ఈ ఐదు పంచాక్షరములు కూడా ప్రధానమైనటువంటి రీతిగా ప్రపంచానికి మీరు బోధించండి.
2: That was the command of the king, that these composers, poets, should propagate these five values, which represent the quintessence of education. They would never end at any time.
0: మనం అన్ని చచ్చేటువంటిదాన్ని చూస్తున్నాము కానీ చంపేస్తూ ఉన్నాము కానీ దాన్ని బ్రతికించేటువంటిది ఒక్కటైనా మనకు కనిపించలేదు.
2: వీఆర్ టుడే వీఆర్ అక్వైరింగ్ ఆల్ దట్ ఈస్ పెరిషబుల్ బట్ వీఆర్ నాట్ ఆఫ్టర్ దట్ విచ్ ఇస్ ఇంపెరిషబుల్.
0: మన భారతదేశం ప్రెసిడెంట్ చాలా ముఖ్యమైన విషయాలంతా చెప్తూ వచ్చారు.
2: ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: అది నిజంగా మానవులు ఆచరిస్తే ఎంత గొప్పగా గుణం వస్తుంది.
2: In fact, if man follows all that he said, he cannot be manav or human by just learning.
0: Manavudi andi ee panchagunamulu untunnavi.
2: The human has got these five human values.
0: Ee panchagunamulu manam poshinchukunte maname parmatmulu avutam.
2: When once we foster these human values, we'll be divine.
0: Tattvam asi ani annaru.
2: Your tattvam asi, that thou art.
0: కనుక తత్వం అసి ఈ మూడు అక్షరంలోపలనే ప్రపంచమంతా మిడి ఉంటుంది.
2: Therefore, తత్వం అసి ఇన్ దీస్ త్రీ ద ప్రజెంట్ ది క్వింటెసెన్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కనుక రామకృష్ణుడికి తెనాలి రామకృష్ణుడు బోధించినటువంటి సత్యాన్ని గుర్తించి ప్రపంచానికంతా ఆనాటి నుండి సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఈ ఐదింటిని కూడా మనం బోధించి ప్రపంచంలో చిన్నపిల్లల నుంచి పోషించాలి.
2: Therefore, these five principles have got to be publicized, have got to be propagated right from childhood.
0: సత్యమైనటువంటిది మనం నిర్ణయం చేసుకుంటే మనం ఎంతైనా సాధించగలం.
2: When once you rely on truth, base on truth, you can attain anything.
0: దైవం మానుష రూపేణ.
2: God is in human form.
0: దైవం ప్రత్యేకంగా లేడు.
2: God is not separate.
0: దైవం మానుష రూపేణ.
2: God is in human form.
0: అందరూ మానవ స్వరూపులే.
2: You are all humans here.
0: అందరూ దైవ స్వరూపులు.
2: You are all divine.
0: అందరికి ఆత్మ ఒక్కటి.
2: And that soul consciousness is one in everyone.
0: కనుక ఈ సోల్ అనేటువంటి దానిపైన అనేక పేర్లంతా పెట్టి దీన్ని అనేక రకములుగా మారుస్తూ వస్తున్నారు.
2: We have given several names like soul and we go on changing the nomenclature.
0: కనుక ఆత్మవిశ్వాసం పెట్టుకోండి.
2: So let's develop self-confidence.
0: ఏ కష్టం జరిగినా, ఏ నష్టం జరిగినా, ఏ బాధలు జరిగినా అన్ని నా ఆత్మవే.
2: ఐ మే ఫేస్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్, పెయిన్ ఆర్ ప్లెజర్,
0: అన్ని నా ప్రతిబింబములే.
2: దే ఆర్ ఆల్ మై రిఫ్లెక్షన్స్.
0: కనుకనే అన్నము అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఏది చూసినా కానీ నా ప్రతిబింబమే.
2: దెర్ఫోర్ వాట్ ఎవర్ యూ సీ ఈజ్ మియర్ రిఫ్లెక్షన్.
0: దైవము చెడ్డవాడు కాదు. దైవం గుణము లేవు, కర్మలు లేవు.
2: God is beyond action. He is attributeless.
0: Na karmana na praya tyage neki amrutatva manasu tyage me pradharamainatundi.
2: Therefore, you are the son of eternity, immortality, for which sacrifice is essential.
0: Yen chikina nivu tyagam chey.
2: Anything you should be prepared to sacrifice.
0: Anni naavi.
2: They all belong to me.
0: Nene bhagavantunni.
2: I am God.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
2: God is not separate from me.
0: కాబట్టి ఎక్కడ చూసినా భగవంతుడే తప్ప అన్ని పదార్థాలు ఇక్కడ కనిపించవు.
2: Wherever I see God, only nothing else.
0: పేర్లు రూపములు వేరువేరుగా కనిపిస్తున్నాయి కానీ ఉన్నది అందరి యందు ఒకే ఆత్మ.
2: The name and form may be at variance, but the single principle of consciousness is same.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
2: It is only same soul that pervades everywhere.
0: కానీ ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది నా యొక్క కర్మ యొక్క ప్రతిఫలమే అని భావించాలి.
2: Therefore, whatever we come across in our life, we should take it as the reflection, reaction to our own actions.
0: కాలం అతీతమైనది.
2: Time is transcendental.
0: నేను ఇంకా మరింత ఇంకా బోధించి మీకు కొంత విసుగు గుర్తించకూడదు.
2: Bhagavan doesn't want to speak more than this.
0: మీకు విసుగును గుర్తించకూడదు.
2: And he doesn't want to feel vexed or tired.
0: ఈ ఐదు పదములు మాత్రమే మీరు మనసునందు పెట్టుకుని మీరు నిత్యము నిత్య జీవితంలో కూడా దాన్ని ఆచరణలో పెడుతూ రండి.
2: It is enough if you recognize these five fundamental principles, comprehend totally and practice. And what you just have learnt, but you have not known the meaning. It is a practice which is most essential. That which is not practiced is not learning at all.
0: కనుక మీరు ఏ ఒక్కటి చేసినా ఒకటి రెండైనా మీరు ఆచరణలో పెట్టండి.
2: You may learn many, at least practice one or two.
0: అప్పుడు మీరు ధనిలైపోతారు.
2: Then only your lives would be redeemed.
0: ఎంతో మీరు పుణ్యులైపోతారు.
2: And you'll be virtuous, meritorious.
0: ఎంతో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టు వారవుతారు.
2: And you'll be following the correct path in life.
0: ఇప్పుడు నా మాటలు కానీ మన కలాం మాటలు కానీ ఎన్నో విన్నారు మీరు, కానీ విన్నటువంటివి ఈ చెవుతో విని ఈ చెవుతో పంపిస్తే ప్రయోజనం లేదు. ఒక్కటైనా మీరు ఆచరణలో పెట్టండి.
2: You heard many from Bhagavan. You heard from the talk of the President of India. You should practice at least one or two.
0: ఇలాంటి పవిత్రమైన పదములు చిక్కటము మీకు చాలా అరుదు.
2: It's rather extremely rare to listen to such sacred words.
0: మీరు చిక్కినటువంటి దాన్ని దక్కించుకోండి.
2: Having heard them, you should hold on to them.
0: ఇది మానవుడి యొక్క జీవిత లక్ష్యము.
2: This is the aim of life.
0: మానవ అంశం జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ నా అంశమే.
2: You are all the sparks of the divine.
0: మీరు ప్రత్యేకమైనటువంటి మానవులు కాదు.
2: You are not separate as humans.
0: నా అంశమే. నా అంశాన్ని తగినట్టుగా మీరు నడుచుకోండి.
2: As you are the spark of the divine, you should have all the divinity and the power.
0: అంతేకాని కొట్టి మాటలతో కాలం వ్యర్థం చేయకూడదు.
2: Don't waste time by merely speaking.
0: కనుక ఈ ప్రేమ విషయంలోనేటువంటివి, సత్య విషయంలోనేటువంటివి, ధర్మ విషయంలోనేటువంటివి కేవలం దైవం నుంచి వచ్చినవే కాని అన్యంగా పుట్టినవి కాదు.
2: These five values, satya, dharma, shanti, prema, ahimsa, are from God only. God is the source of these values.
0: ఎక్కడ చూసినా నీవు నేను ఒకటే.
2: Wherever you go, you feel oneness.
0: నన్ను అడుగుతుంటారు ఎవరు మీరు, ఎవరు మీరు, ఎవరు మీరు, ఏ పేరు, ఏ పేరు అని.
2: Many ask Bhagavan, who are you Bhagavan, what's your name?
0: Ayya, I and you are one.
2: Bhagavan's answer is this, I and you are one.
0: అంతేగాని నేను వేరే, నీవు వేరే, వారు వేరు వేరే కాదు.
2: Bhagavan will never say, I am separate from you, you are different from me.
0: వారు, వీరు, నేను అనేటువంటి డిఫరెన్స్ ఆఫ్ వర్డ్స్ ఏ తప్ప పేరు కాదు.
2: Mine and thine, they are just words.
0: కనుక మీరందరూ కూడా ఏకాత్మ స్వరూపులైపోయి ఈమె నా చెల్లెలే, ఈమె నా అక్కనే, ఇతను నా తమ్ముడే, ఇతను నా అన్ననే అని ఒకరి ఒకరి సంబంధ బాంధవ్యాన్ని మనం బలపరచుకోవాలి.
2: With all the feelings of harmony and unity, let us mingle together as brothers and sisters.
0: అందరూ ఐకమత్యంగా ఉండాలి.
2: We should all stand united.
0: కోపతాప అసూయ ధర్మములు ఏమాత్రము ఉండకూడదు.
2: There should never be scope for any anger or temper.
0: ఇవన్నీ మనల్ని దూరం చేసేటువంటి ఒక దుగ్గుడు ఉండే.
2: దే ఆర్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ టేక్ అవే యువర్ హ్యూమన్ నేచర్.
0: కనుక మనము దూరం చేసుకునేటువంటి కాకుండా దగ్గర సమీపం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
2: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బ్రింగ్ దెమ్ టు బ్రింగ్ దోస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్ క్లోజర్ అండ్ క్లోజర్.
0: నేను ఈ కాలం లోపల నేను ప్రవేశించి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ అకాలం లోపల మిమ్మల్ని బాధ పెట్టి నేను ఆనందించడం నాకు ఇష్టం లేదు.
2: యాజ్ ఇట్ ఇస్ టైమ్ అప్ భగవాన్ డజంట్ వాంట్ టు డిటైన్ యూ, కీప్ యూ హియర్ ఫర్ లాంగ్.
0: విన్నవి రెండైనా కూడాను మీరు మనసులో పెట్టుకోలేదు.
2: Having heard these things, at least preserve them at one or two that you heard.
0: దేనైనా భగవంతుని పైన బాధ్యత వేయండి.
2: Hand over everything, God will take care.
0: ఇదే నేను చెప్పేటువంటి ఒక పదము.
2: That is the message of Bhagavan. Leave everything to God. He will take care of you.

0: Sai Ram, dear listeners, constant contemplation of God rids us of all difficulties. This has been the strong experience of devotees who have worshipped the Lord across the ages. In today's Divine Discourse, Bhagwan Baba explains how our ancestors lived in peace by being good and doing good always. He exhorts us also to lead similar lives. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanta Nilayam during the Dasera celebrations on the 28th of September 2006.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Lokamunam Deniyo Vidyaru.
2: There are many forms of education, knowledge.
1: Inniyo Telivitetalu.
2: And there are varied expressions of intelligence.
1: Kani Telivitetale Mukhyamani Bhavistunnaru Kondaru.
2: Some feel that intelligence is most important.
1: Vidyalu Leka Telivitetalu Undi Prayojanam Emiti.
2: Mere intelligence without education is useless. What is the use out of it?
1: Lokamulo endaro vidyavantulu unnaru.
2: There are many educated people.
1: Undi kudanu telivitetalu leka prayojanam ledu.
2: Though they are educated, they are not intelligent enough. What is the use then?
1: Kanuka telivitetalato patu vidyalu kudanu undali.
2: Therefore, coupled with education, intelligence is also essential.
1: Vidyalundiyu telivitetalu lekundina kevalam oka mootruduga bhavinchuru.
2: Without intelligence, mere education will make you look like a fool in the sight of the world.
1: Deeniki oka drishtantaram.
2: An example for this.
1: పూర్వము రేపల్లె యందు యశోదా నందనులు జీవించేటువంటి వారు నివసించేటువంటి వారు.
2: Earlier, there in Vrepalle, Yashoda, Nanda lived.
1: కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడాను వారింటికి వెళ్ళి సాయంకాలము దీపం ముట్టించుకునేటువంటి వారు.
2: It was the tradition in those days that every householder, the housewife, would go to the house of Nanda and light the lamp.
1: Arati sampradayamu oka goppa inti vaari yokka deepamu tama intiki teesukoni pote tamu kudanu goppa vaaru avutarani oka aasha.
2: The tradition in those days where people would visit the houses of rich people and light their lamp with the idea that they would also be rich in their own turn.
1: Kani ippatiki kudanu palle yendu ilanti vaadiku untunnadi.
2: This practice is followed in certain villages even this day.
1: Goppa srimantulu intiki velli vaari mundu inti mundu pettinatvanti divannu tama dvipanto veliginchukoni inti korigu poyetunnadi vaaru.
2: They go to rich people and light their lamps, bring them back home to light their own lamps at their residences.
1: Kondaru sthreelu attalu deenni dveshinchetuvanti vaaru.
2: This was not relished and accepted by certain women and mothers in law.
1: Malintilo deepam lekana varintiki velli deepam teesukuravatam ani mandalinchetuvanti vaaru.
2: The mother in law used to check the daughter in law by saying, "We have enough of fire, the lamp here. Why do you go elsewhere?"
1: ఈ యొక్క మాటలన్నీ కూడాను ఆ బావి దగ్గర చేరినప్పుడు ఆడవారందరూ కూడాను దీన్ని ముచ్చుచుంటేది వారు.
2: ఇన్ విలేజెస్ యు నో దేర్ ఇస్ ఎ వెల్ లొకేటెడ్ ద సెంటర్ వేర్ ఆల్ విమెన్ గ్యాదర్ అండ్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్.
1: అప్పుడు ఆ గ్రామంలో ఒక కొత్త కోడలు వచ్చింది.
2: ఇట్ వాజ్ ఎ టైమ్ ఎ న్యూలీ మ్యారీడ్ ద డాటర్ హ్యాపెన్ టు బి దేర్ ఇన్ దట్ విలేజ్ దట్ డే.
1: ఆ అమ్మాయి కృష్ణుడి యొక్క లీలలు కృష్ణుడి యొక్క చేష్టలు అన్ని నిన్నము వింటూ వచ్చేది.
2: The girl started listening to the leelas of Krishna, the mystery of Krishna every day.
1: కానీ అది మనసులో ఉంచుకొని అత్తగారికి భర్తగారికి చెప్పకుండా తాను మనసులో ఉంచుకొని ఒకనాడు వెళ్ళింది.
2: She treasured all that she heard, the mysteries and leelas of Krishna in her heart.
1: ఎంత గోప్యముగా ఎంత గుట్టుగా తాను పెట్టుకున్నప్పటికీ సత్యము ఎప్పటికీ దాగేటువంటిది కాదు.
2: Though she kept it all to herself in her heart without revealing to anybody, truth cannot be concealed for long.
1: సత్యమును దాచిపెట్టుకు గాని సత్యమును అమ్ముకోవటం గాని సత్యమును మూసిపెట్టుకుంటూ గాని సాధ్యం కాదు.
2: It is impossible to cover the truth. It is impossible to sell out the truth or hide the truth.
1: సత్యము నుండి పుట్టినది ఈ జగము.
2: In fact, the whole world originated out of the principle of truth.
1: సత్యమునందుండి సర్వము సృష్టించే సత్యమునంత అడిగే సర్వ సృష్టి.
2: God from the point of truth has created the whole of the creation, and the creation will merge back
1: into the truth.
2: In fact, if you inquire, you will not come across any place where there is no truth.
1: శుద్ధ సత్యం అదియే చూడరయ్యా.
2: If you watch, you will notice there is a pure, unsullied, pristine truth.
1: ఆ కోడలు ఎంత గుట్టుగా వచ్చినదో అంత రట్టైపోయింది.
2: Though the daughter-in-law wanted to hide the truth, but however, it came to the notice of everybody.
1: Binda kada pettindi.
2: He just kept down the pot on the ground.
1: Bazaar lo dance aadtu velutundadi.
2: He started moving along the street, dancing along.
1: Aa chernatvanti gumpulanta kuda nu aminu emti idi vichitram endukosam nee ee vidhanga aadutunnavu kotta kodalave ikkada nunchi vachavu ane prashnalu adhesthu vachadu.
2: All ladies around were very much surprised to watch this little girl watching, moving about along the street. And you are newly married, how is that you are dancing? They started questioning that way.
1: ఏదో ఒక విధంగా ఆ రహస్యాన్ని గుర్తించారు.
2: Somewhere or other, they could know the secret behind this.
1: అందరూ ఈ విధంగానే డాన్స్ ఆడుతూ కూర్చున్నారు.
2: All joined together in dancing.
1: ఏ విధంగా?
2: What else is left now?
1: సుగుణకు కనిపించేనంట మనసుగుణకు కనిపించేనంట నందునేంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
2: They all started singing like this. It is our Suguna who could see Gopala at the residence of Nanda in that Deepa, in that lamp.
1: Krishna, Krishna అంటుకుంటూ దీపం అంటించుకుంటున్నది. కానీ ఆ కృష్ణుడు కనిపించాడు. ఆ దీపం లోపల చేపెట్టింది తీయంత కాలింది.
2: She was singing the glory of Krishna. She was lighting her lamp. In so doing, she has lost her for herself and kept her hand in the lamp, and she started getting burnt up.
1: సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
2: Suguna could see Gopala Krishna at the residence of Nanda, there in that lamp, the Jyoti Deepa.
1: Kramakramena intiki telisindi.
2: Gradually to each home.
1: Ee vidhanga konni samayam nandu aanandamuto sarvam kodanu kashtamanu kodanu marchipoyetundi varu.
2: In that state of ecstasy, people have forgotten themselves. They're ecstatic.
1: Kanaka mana dukkhamanu kodanu ఈ దైవ చింతన చేత కొన్ని మర్చిపోయి కష్టమే కూడాను ఈ దైవ చింతన చేత మరుపు తెచ్చుకుని అన్ని విధాల ఆనందంగా పురుగేచుంటి వారు.
2: లైక్ వైజ్ పీపుల్ ఫర్గెట్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ ఆల్ ది వైల్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ దే కుడ్ విన్ ఓవర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ వర్ బ్లిస్ఫుల్.
1: ఈ విధంగా అనాది కాలం నుండి భక్తులు ఈ ఆనందం అనుభవించుకుంటూ ప్రచారం చేస్తూ ప్రదర్శించుకుంటూ దీన్ని ప్రబోధించుకుంటూ సంతోషించేటువంటి వారు.
2: Well, that has been the experience since ages here in this country, where people have forgotten their own problems, singing the glory of God, publicizing, sharing the mystery of God.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగా,
2: as things went on like this,
1: విద్యలు పెరుగుతూ వచ్చినాయి.
2: And you find there's a rise in the standards of education.
1: ఈ విద్యను పెరుగుతూ వచ్చేటప్పటికీ,
2: The rise of educational standards.
1: తెలివితేటలు కూడా పెరుగుతూ వచ్చాయి.
2: There's equal rise in the realm of intelligence.
1: తెలివితేటలు పెరుగుతూ వచ్చినాయి కానీ విద్యలు కరుగుతూ వచ్చినాయి.
2: Though they were more and more intelligent enough, the standard of education is on the decline on the other hand.
1: ఈ విద్యలు తరుతూ వచ్చి ఈ తెలివితేటలు పెరుగుతూ వచ్చాయి.
2: There's declining standard in education while the intelligence is ever on the rise. ఎక్కడ
1: చూచినానో మీరు విద్యార్థులను మీరు చూడండి.
2: You can inquire from any student.
1: ఏదో ఫారెన్ నుంచి వచ్చినటువంటి పేపర్స్ లేక ఫారెన్ నుంచి వచ్చినటువంటి యొక్క మ్యాగజైన్స్ వాటిని చూస్తూ వస్తుంటారు కానీ మరి తన యొక్క క్లాసుని తన యొక్క పద్ధతిని ఏమి మాత్రం యోచించరు.
2: ద స్టూడెంట్స్ గో త్రూ ఆల్ ద ఆర్టికల్స్ పబ్లిష్డ్ ఇన్ ఫారెన్ మ్యాగజైన్స్ జర్నల్స్ బట్ దే డోంట్ గో త్రూ దేర్ ఓన్ టెక్స్ట్ బుక్స్.
1: ఈ కొత్త వాటి మాతృత్వము పెరుగుతూ వచ్చింది తెలివితేటలు.
2: And this has been the trend in the modern times.
1: Palani Panditudu palani vachanam rachinchadu adi enti goppadi.
2: Such and such author has written this article, how great must it have been.
1: Veeti paina manaku poratam jarugutu vachindi.
2: We go on arguing on this consideration criteria.
1: Tana text lo emtundado tana text lo em chadivaro tana chadavalsinatundi oka paddhati marchipothunnadu.
2: One has forgotten to go through his own text. That is within him.
1: ఈ విధంగా తెలివితేటను పెంచుకుంటున్నామే కాని ఈనాడు మన యొక్క విద్యా విజయాన్ని ఏమాత్రము జ్ఞప్తి ఉంచుకోవటం లేదు.
2: లైక్ దిస్ వీ గో ఆన్ ఇంక్రీజింగ్ అవర్ ఇంటెలిజెన్స్ బట్ వీ డోంట్ థింక్ ఆఫ్ ది యాక్చువల్ ఎడ్యుకేషన్ అండ్ కోర్స్ కంటెంట్.
1: కనుక మొట్టమొదట మనం చేస్తున్నటువంటి పనిని కర్మను మనం ఏమాత్రం కూడా విసర్జించకూడదు.
2: Therefore, under any circumstance, we should never give up our duty.
1: కర్మణ్యేవ అధికారస్యాన్ని గీత ఎందుకు బోధించింది.
2: గీత టాట్ ఇన్ క్లియర్ టర్మ్స్ దట్ యు హావ్ గాట్ రైట్ ఆన్ యాక్షన్.
1: కర్మమున పుట్టిన జంతువు కర్మమున వృద్ధి పొంది కర్మమునే చనును.
2: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ యాక్షన్ కర్మ, హావింగ్ గ్రోన్ ఇన్ కర్మ ద యాక్షన్, అల్టిమేట్లీ ది ఇండివిజువల్ మర్జెస్ బ్యాక్ ఇన్ యాక్షన్.
1: కర్మను నెలకు దైవము.
2: And it is action karma is verily divine.
1: Karma ni sukha dukkhamulaku karanam illalu.
2: And it is karma or action which is responsible for pleasure and pain.
1: Karma chestamo dani sukha dukkhamulaku aa karmane karanam.
2: And the reason for pain and pleasure happens to be this karma or action.
1: Kalaku manchi karyamu nam chesinappudu manchi phalatamune manam anubhavistamu.
2: Therefore when we undertake good action you will certainly reap good results.
1: Chedda karyamu chesinappudu చెడ్డ తలంపులు తెరిచినప్పుడు చెడ్డవే మనం అనుభవిస్తాం.
2: బ్యాడ్ యాక్షన్స్ బ్యాడ్ థాట్స్ విల్ సర్టన్లీ బేర్ బ్యాడ్ రిజల్ట్స్.
1: కాబట్టి ఇవి రెండు కూడా ఒక త్రాసు వంటివి.
2: దీస్ టూ ఆర్ లైక్ ఎ బ్యాలెన్స్.
1: మంచిని చేర్చి చెడ్డ అనుభవించడు.
2: హ్యావింగ్ డన్ గుడ్ యూ కెన్ యూ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్.
1: చెడ్డను చేసి మంచి అనుభవించడు.
2: హ్యావింగ్ డన్ బ్యాడ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీథింగ్.
1: చెడ్డను చేసి చెడ్డనే అనుభవిస్తాడు.
2: బ్యాడ్ గివ్స్ బ్యాడ్ రిజల్ట్స్.
1: మంచిని చేసి మంచిని అనుభవిస్తాడు.
2: ద గుడ్ విల్ గివ్ యూ గుడ్ ఎక్స్పీరియన్సెస్ రిజల్ట్స్.
1: కనుకనే డూ గుడ్ బీ గుడ్ అండ్ సీ గుడ్.
2: దేర్ఫోర్ భగవాన్ సేస్ డూ గుడ్ బీ గుడ్ సీ గుడ్.
1: దిస్ ఇస్ ది వే టు గాడ్.
2: దిస్ ఇస్ ద వే టు గాడ్.
1: కనుక మనం మంచిని చేస్తాం.
2: దేర్ఫోర్ లెట్ us డూ గుడ్.
1: మంచి భావాలు ఉద్భవిస్తాం.
2: లెట్ us డెవలప్ గుడ్ థాట్స్.
1: మంచి కర్మల చేత మనము మంచిని అనుభవిస్తాం.
2: Let us undertake good action so that we will experience good results.
1: Kanuka mana karmala yokka phalamale mana yokka sukhadukkhamulaku moola karanamani ee chakkaga gurtinchandi.
2: Therefore we have to understand very clearly the experiences or results are born out of our own actions.
1: Prachina kalam nundi mana peddalandaru kodanu aneka rakamulainatundi yokka prachina sampradayam nundi ee naati kodanu anubhavistunnadu.
2: Since ancient times we have been following certain ancient practices and traditions.
1: తద్వారానే వారంతా సుఖపడుతూ వచ్చారు.
2: These practices made them happy.
1: ఈనాడు మన పెద్దలు అనుభవించినటువంటి యొక్క కర్మలను ఈనాడు మనము పిల్లలు విస్మరించి.
2: The youngsters have forgotten the tradition and the practices of elders.
1: ఆధునిక విద్యనంతా అభ్యసించి.
2: They have acquired the modern education.
1: అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతున్నారు.
2: And are facing restless in myriad ways.
1: అశాంతికి మాత్రమే కాదు.
2: Not only restlessness.
1: అసంతృప్తికి కూడా గురి అవుతున్నారు.
2: And they face the state of dissatisfaction.
1: అనారోగ్యములో కూడాను గుర్తి అవుతున్నారు.
2: And they also suffer from ill health.
1: కనుక ఈనాడు మన అనారోగ్యములకు మూల కారణము మన యొక్క థాట్స్.
2: The reason behind sickness is only our thought.
1: కనుక ప్రతిదానికి కూడాను మన యొక్క థాట్స్ మంచివిగా ఉండాలి.
2: Therefore, in every aspect, our thoughts should be perfect and good.
1: ఈనాడు చూడండి.
2: They just watch.
1: ఎక్కడైనా మంచి నీరు త్రాగి.
2: If you want to drink pure water,
1: మంచి భోజనం భుజించి,
2: and having partaken good food,
1: మంచి గాలిని మనం అనుభవించినప్పుడు,
2: and when you experience the good state,
1: వారి ఆరోగ్యము చక్కని ఆరోగ్యంగా ఉంటుంది.
2: They will have very good health.
1: కానీ మాలిన్యమైన జలం తాగి,
2: but if they drink polluted water,
1: మలినమైన భుజము భుజించి,
2: and if they partake polluted food,
1: దుర్వాసన కలిగినటువంటి యొక్క గాలిలో మనం సంచరిస్తున్నప్పుడు,
2: అండ్ వెన్ మూవ్ అబౌట్ ఇన్ పొల్యూటెడ్ ఎయిర్,
1: మనలో ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది.
2: వి లూజ్ అవర్ హెల్త్.
1: ఈనాటి మూల కారణము ఈ చెడ్డ నీరు చెడ్డ భోజనమే.
2: ద మెయిన్ థింగ్ టుడే ఇస్ దిస్, ది పొల్యూటెడ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ ఫుడ్.
1: కనుకనే మనం అన్నిటినీ మనం మంచిగా మనం తీసుకోవాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ రిసీవ్ ఆల్ దట్ ఈస్ ప్యూర్.
1: ఇట్టి మంచి గుణములు నేర్పేటువంటి మార్గమే ఈ దసరా యొక్క లక్షణం.
2: దసరా సెలబ్రేషన్ సిగ్నిఫైస్ కల్టివేషన్ ఆఫ్ ప్యూర్ సీక్రెట్ క్వాలిటీస్.
1: 10 దినములు కూడాను మంచి భోజనము, దినము స్నానము, చక్కగా మంచి నిద్ర.
2: ఆల్ దీస్ డేస్ విల్ హ్యావ్ ద గుడ్ స్లీప్, గుడ్ రెస్ట్, గుడ్ ఫుడ్.
1: ఇవి చేసినప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉంటాం.
2: This ensures happiness.
1: ఈనాడు మన ఇంటిలో పూజ చేసుకుని, మన ఇంటిలో చక్కని భోజనం చేసుకుని, చక్కని మంచి నీరు త్రాగి మనం బయటకు పోతే మన ముఖమంతా కడకడలాడుతుంటారు.
2: Having had food at our own residences, having spent in a good way at our own residences, as we move about outside, our faces will be resplendent.
1: ఇంటిలో మలిన్యమైన జలం గోరి,
2: if we drink polluted water,
1: మలినమైనటువంటి అన్నము తిని భుజించి,
2: అండ్ వి ఈట్ పొల్యూటెడ్ ఫుడ్,
1: మనం మాలిన్యమైన గాలిలో తిరుగుతుంటే,
2: అండ్ వి జస్ట్ వెన్ వి బ్రీత్ ఇన్ ది పొల్యూటెడ్ ఎయిర్,
1: మన మానవత్వం అనేటువంటిదే మర్చిపోయి,
2: ద హ్యూమన్ క్వాలిటీ ఇస్ ఫర్గాటన్,
1: కేవలం ఒక దైవం క్వాలిటీకి పోయి,
2: అండ్ వి విల్ బి ఫార్ అవే ఫ్రమ్ అవర్ ఐడెంటిటీ,
1: దయ్యం క్వాలిటీగా పొందుతున్నాం.
2: ఇన్స్టెడ్ ఆఫ్ దైవ డివైన్ వి బికమ్ దయ్య ద డెమన్.
1: కనుకనే మనం మంచిగా ఉండాలంటే చాలా మంది అంటుంటారు నన్ను, స్వామి 82 ఏళ్ళు అయిపోతుంది దీంతో బాగా ఉన్నారే అంటారు.
2: మెనీ పీపుల్ స్టార్ట్ వండరింగ్ లుకింగ్ ఎట్ భగవాన్, భగవాన్ హౌ ఇస్ ఇట్ అట్ దిస్ ఏజ్ ఆఫ్ 82 యు ఆర్ సో బ్రైట్.
1: అయ్యా నేనేమి చెడ్డవి పూజించను.
2: భగవాన్ సేస్ ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్.
1: చెడ్డ గాలి నేను తీసుకోవటం లేదు.
2: ఐ డోంట్ బ్రీత్ పొల్యూటెడ్ ఎయిర్.
1: భక్తుల యొక్క ప్రార్థన అనేటువంటి గాలిని నేను భుజిస్తున్నాను.
2: భగవాన్ భగవాన్
1: క్వాలిటీగా పొందుతున్నాం.
2: ఇన్స్ ఆఫ్ దైవ డివైన్ వి బికమ్ దయ్య ద డెమన్.
1: కనుకనే మనం మంచిగా ఉండాలంటే చాలా మంది అంటుంటారు నన్ను,

0: Ele budista ఉన్నాను.
1: Bhagavan breathes the air which is the reflection of the prayer of the devotees.
0: కనుకని ఇలాంటి దీని వల్ల నా యొక్క తేజస్సు ఇక్కడ పోతుంది.
1: It is the prayer of the devotees that is responsible for the beauty and the radiance of Bhagavan.
0: పిల్లల యొక్క ఒత్తిడి వల్ల నేను కొంతవరకు క్రింద కూలి నా కాలు కొంచెం విరిగింది.
1: Because the mistake of some boys, he sustained a fracture.
0: నాకెట్టి జబ్బు లేదు.
1: Bhagavan has no ailment whatsoever.
0: నాకెట్టి పెయిన్ లేదు.
1: Bhagavan has no pain whatsoever.
0: కాని దీని వల్ల నేను కొంత ఖర్చువడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుండాలి.
1: Because of this fracture, there's some difficulty in walking.
0: కానీ నాకు నడచడానికి ఇష్టం కూడా లేదు. నాకు నడచాలని ఇష్టము కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఆల్సో ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు వాక్ బ్రిస్క్లీ.
0: నేను పోతున్నాను, భక్తుని చూస్తున్నాను.
1: భగవాన్ హౌఎవర్ గోస్ రౌండ్ అండ్ గివ్స్ హిస్ దర్శన్ టు ఆల్ డివోటీస్ ఎనీవే.
0: నాకు కష్టం ఎందుకు?
1: వేర్ ఇస్ ద డిఫికల్టీ దెన్?
0: నాకు బాధ ఎందుకు?
1: వై సాడ్నెస్?
0: ఎట్టి బాధ నాకు లేదు.
1: దేర్ ఇస్ నో డిఫికల్టీ, నో ప్రాబ్లమ్.
0: భక్తులను ఆనంద పెట్టినప్పుడు నాకు ఎట్టి ఆనందమైన జరుగుతుంది.
1: భగవాన్ ఇస్ ప్లేస్ ఇస్ సో హ్యాపీ while making all the devotees extremely happy.
0: Kanuka naaku baadha anetundi, kashtam anetundi, noppi anetundi naa swapnam nandu kuda raadu.
1: Bhagavan has no pain, no problem, no ailment, not even in a dream.
0: Naaku eppudu aanandame.
1: Bhagavan is always blissful throughout.
0: Naaku aanandame naa yokka aaharam.
1: Ananda, bliss is his ahara, food.
0: నా యొక్క ఆనందము కంటే మించినటువంటి ఆనందము మరొక చోట లేదు.
1: భగవాన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఇస్ సుప్రీం, ది హైయెస్ట్, లాఫ్టియెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
0: ఒక దినమేమైనా కూడా సభకు రాకుండా పోతే అయ్యో పాపం, భక్తులు ఎంత బాధపడుతుంటారు, ఎంత వెయిట్ చేస్తుంటారు, ఎంత విచారిస్తుంటారు అని చాలా బాధ వేస్తుంది.
1: ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ హీ డజంట్ గివ్ దర్శన్, భగవాన్ ఫీల్ సో బ్యాడ్ దట్ డివోటీస్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్, లాంగింగ్ ఫర్ హిమ్ ఫర్ హిస్ దర్శన్.
0: ఎంత టైం అయినా సరే నేను తక్షణమే బయలుదేరి వస్తుంటాను.
1: వాట్ ఎవర్ మే బి ద టైమ్, హి స్టార్ట్స్ గివింగ్ దర్శన్ టు ఎవ్రీబడి.
0: నాకు బాధని కానీ నాకు నొప్పిని కానీ మీరు భావించకండి.
1: నెవర్ నెవర్ థింక్ దట్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్, ఎనీ డిఫికల్టీ, ఎనీ సిక్నెస్ ఫర్ భగవాన్. నథింగ్, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఇట్టి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని మీకు ఎదురుగా చూపే నిమిత్తమై నేను ఈనాడు పలుకరిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ స్పీకింగ్ టు అస్ టు డెమోన్స్ట్రేట్, టు షో టు ఎవ్రీబడి హిస్ బ్లిస్.
0: కనుక మీరు కూడాను ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ, ఎలాంటి బాధలు సంభవించినప్పటికీ, మీరు ధైర్యంగా దానిపైన దైవం పైన భక్తిని పెట్టుకుని మీరు సాధిస్తూ రావాలి.
1: కమ్ వాట్స్ ఎవర్, ఎనీ ప్రాబ్లమ్, ఎనీ డిఫికల్ట్, రెసిస్ట్ అండ్ ఫేస్ బ్రేవ్లీ విత్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్, థింకింగ్ ఆఫ్ గాడ్.
0: కనుక దైవ చింతన చేస్తూ ఉంటుంటే ఏ చింతన కూడా అందులో ప్రవేశించదు.
1: When once you contemplate on God, there'll be no scope for any kind of worry or anxiety.
0: ఏకం సత్వి ప్రభావదావదంతి, ఉన్నది ఒక్కటే.
1: The truth is only one.
0: ఆ సత్యం లోపల ఏ పదార్థం కూడాను వచ్చి చేరడానికి వీల్లేదు.
1: In the truth which is only one, non dual, nothing else can be there in the
0: vision. ఏ కష్టము గాని, ఏ నష్టం గాని, ఏ దుఃఖం గాని, ఏ విచారం గాని అందులో ప్రవేశించడానికి స్థలం లేదు.
1: There in that eternal non-dual truth, no anxiety, worry or any pain whatsoever can ever enter.
0: ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: Bhagavan is always blissful, always happy.
0: కనుకని happiness is union with God.
1: Happiness is union with God.
0: ఎప్పుడు కూడా దైవంతో కూడినప్పుడు ఏ యొక్క బాధలు మనకు కనిపించవు.
1: When you are in union with God, there will be no problem, no difficulty.
0: దేహం రీతిగా ఉండవచ్చు బాధలు.
1: Physically there may be some problems.
0: మానసికంగా ఉండవచ్చు చింతలు.
1: There may be certain worries at the mental level.
0: కానీ ఈ మనసును, ఈ దేహమును, ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతో మాత్రం చేర్చకుండా చూసుకోవాలి.
1: But we should take every caution that the physical problems or mental worries would never get into that Atma's spirit.
0: ఎట్టి బాధలు కూడా సంభవించవు.
1: Then you will never have any kind of worry or problem.
0: ఇది నవరాత్రులు బోధించేటువంటి యొక్క సత్యమైనటువంటి బోధనలు.
1: This is the message of Bhagavan to all the devotees during this festival of Navaratri.
0: Dinamaku enniyo badhalu kalugutuntayi.
1: We face so many difficulties every day.

0: దినములకు ఎన్నో చింతలు సంభవిస్తుంటాయి.
1: వి డూ హ్యావ్ సో మెనీ థాట్స్ ఆఫ్ వరీ.
0: దినములకు ఎన్నో విషయాలంతా కూడాను మన మనసుకు చేరుతుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సో మెనీ థింగ్స్ కమ్ టు అస్ రీచ్ అవర్ బ్రెయిన్.
0: ఇవన్నీ నావి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు మీ.
0: ఇవన్నీ ఎవరివో.
1: దే బిలాంగ్ టు సమ్
0: గాలిలో వచ్చినవి గాలిలోనే పోతున్నాయి.
1: Those that have come in the middle will certainly vanish.
0: నాలు చేరేటువంటివి గాలిలో పోవడానికి వీల్లేదు.
1: What is the reality within me can never get out.
0: నాలోనే చేరుతాయి.
1: It is within me only existence.
0: కనుక నేను ఎప్పుడు కూడాను ఇలాంటి దానికి అవకాశం ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దీస్ ఔటర్ వరీస్ ఆర్ ప్రాబ్లమ్స్.
0: కర్మమున పుట్టిన జంతువు
1: and it's a living being that's born out of karma.
0: కర్మమున వృద్ధి పొంది
1: and it grows in action.
0: కర్మమున చనున్
1: and then it returns back to action.
0: కర్మమే నరులకు దైవము
1: and it is action that is divine.
0: ఆ దైవమైనటువంటి కర్మనే కర్మము నరులకు దైవము.
1: And this action is verily God.
0: మన కర్మలే సుఖ దుఃఖములకు మూల కారణమిలను.
1: Our actions, karma, are responsible for pleasure and pain.
0: కనుక మనం బాధపడేటువంటిది ఎవరో పెట్టారని మనం భావించరాదు.
1: Never consider someone is responsible for your problems.
0: ఎవరెవరిలో మనకు సంభవించవని మనం విచారించరాదు.
1: Don't worry that someone else is responsible for your difficulties.
0: మన కష్ట నష్టములు ఎవరి వల్ల కూడా సంభవించదు.
1: Our losses or failures are not due to anybody else.
0: పాండవులను ఎందరో కౌరవులంతా కూడా చాలా బాధించడానికి ప్రయత్నించారు.
1: Kauravas made several attempts to put Pandavas to suffering.
0: కానీ వారు ఏ మాత్రము వారికి లొంగలేదు.
1: But they have never submitted to them.
0: కారణం ఏమిటి?
1: Why?
0: కృష్ణుడు నావాడు.
1: Because Krishna is ours.
0: కనుక మీరు కూడాను సాయి మనవాడు.
1: Have the feeling that Sai is mine. Sai is with me.
0: ఎన్నో క్లౌడ్స్ వస్తుంటాయి పోతుంటాయి.
1: Many clouds appear and pass on.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: They are only passing clouds.
0: కానీ ఏది పర్మనెంట్? పర్మనెంట్ ఎప్పుడు కూడా సూర్యుడికి అడ్డం రాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ పర్మనెంట్ దట్ స్టాండ్స్ అస్ అన్ ఆబ్స్టికల్.
0: ఈ వర్షాకాలంలో పనే క్లౌడ్స్ అంతా అడ్డం వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది రెయినీ సీజన్ యూ ఫైండ్ సో మెనీ క్లౌడ్స్ అరౌండ్.
0: మన మనసు చంచలంగా ఉండినప్పుడే మనకి ఈ బాధలన్నీ సంభవిస్తుంటాయి.
1: వెన్ ద మైండ్ ఈస్ వేవరింగ్ వీ ఫేస్ ఆల్ దీస్ డిఫికల్టీస్.
0: మన మనసు స్థిరంగా దృఢంగా ఉండినప్పుడు ఎట్టి క్లౌడ్స్ కూడా అక్కడ చేరడానికి వీల్లేదు.
1: విత్ ది స్టడీ స్ట్రాంగ్ మైండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ దేర్ ఇస్ నో స్కోప్ for the clouds to gather.
0: కనుక మీరందరూ కూడా ధైర్య సాహసాన్ని పెంచుకుని
1: with all the courage.
0: ఈనాడు మానవుడి యొక్క జన్మమంతా ఏ రీతిగా ఉన్నది?
1: We have to understand clearly how the human life presently is.
0: మానవ నాటకం అంతా కూడాను మానవ నాటకం అంతా కూడాను
1: all the drama of human life.
0: కామక్రోధములనేటువంటి యొక్క పాటలు పాడుకుంటూ
1: goes on singing the songs, lullabies of anger and hatred.
0: మన అహంకారం అనేటువంటి యొక్క యాక్ట్ చేసుకుంటూ
1: అండ్ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఈగో
0: జీవితం అనేటువంటి యొక్క దీంతో ఈ నాటక రంగంలో చేరి
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ జాయిన్ ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్
0: డ్రామా చూపిస్తున్నారు.
1: అండ్ దే డెమాన్స్ట్రేట్ దే యాక్ట్
0: దీన్ని చూసినటువంటి యొక్క వ్యక్తులు
1: ఆల్ దోస్ దట్ విట్నెస్ దిస్ డ్రామా
0: చాలా మంది చాలా బాగుంది అంటారు.
1: మెనీ అప్రిషియేట్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్
0: కానీ కొందరు మాత్రమే దీన్ని అంగీకరించగలరు.
1: But some do not accept this.
0: ఈ యొక్క యాక్షన్ అంతా కూడాను కేవలం రియాక్షన్.
1: దిస్ యాక్షన్ ఇస్ జస్ట్ రియాక్షన్.
0: ఈ రియాక్షన్ మనము ఏమాత్రమును మనం భయపడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆర్ రెస్పాండ్ టు దిస్ రియాక్షన్.
0: కనుక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం ఏమాత్రము పోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ రన్ అవే ఫ్రమ్ దిస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: రియాలిటీకి పోవాలి.
1: So we should be after reality.
0: Reality ani tundide daivam yokka tattvam.
1: Reality is the nature of God.
0: Adi charinchadu.
1: It doesn't change.
0: Bhramichadu.
1: It is not deluded.
0: Varinchadu.
1: And is not
0: kanipinchadu. Kanipinchadu. Kanipinchadu.
1: And is not apparent.
0: Kadri atti aa reality ni pattukunnappude
1: with this reality
0: resound మన నుంచి మంచి రియాలిటీ అనేటువంటి సౌండ్ వస్తుంది.
1: అండ్ యూల్ గెట్ మెలోడియస్ సౌండ్ అవుట్ ఆఫ్ యూ.
0: మన ప్రవర్తన అంతా కూడా రిఫ్లెక్షన్ లాగా వస్తుంది.
1: అండ్ ఆల్ అదర్ థింగ్స్ కమ్స్ బ్యాక్ టు యూ యాజ్ రిఫ్లెక్షన్.
0: రిఫ్లెక్షన్ రియాక్షన్ రెండింటినీ పురస్కరించుకునే రీ సౌండ్ మన పలుకులు కూడా అట్టాటివే వస్తుంది.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ దేర్ విల్ బి రీ సౌండ్ అండ్ యూ స్పీక్ అకార్డింగ్లీ యూ మేక్ యూజ్ ఆఫ్ వర్డ్స్ అప్రోప్రియేట్లీ.
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: ఈ బయట సంచరించేటువంటి ఈ మేఘములు చూచి
1: All the differences that you find in the outside world. Never be afraid of the clouds. Don't bother yourself. Do your duty perfectly. And you act according to the way you are expected. See that you will achieve all that your parents wished, wanted. Your parents have very high aspirations for you. If you act just in a negative way, in a contradictory way, your parents will feel so sad. If you make your parents suffer, you are making Swami also suffer. Swami, your father, your mother, your relation, your wealth, your everything. There is no difference between parents and Swami. Make your parents happy. When you make your parents happy, Swami will be very happy. What is Vidya education?
0: Vidya naga kevalamu chaduvu ani antunnaru meeru.
1: Education Vidya, you think learning?
0: Kaadu kaadu.
1: No.
0: Vidya naga hrudaya Vidya.
1: Vidya is meaning that which relates to your heart.
0: Hrudayamlo unchi vacheetundi Vidya eppatiki chelinchetundi kaadu.
1: Therefore which is learned out of the book of the heart will never change.
0: Idi eppatiki ni maruvu padeetundi kaadu.
1: It can never be hidden.
0: Kanuka nee Vidya anetundi కేవలము ఆత్మ విద్య కానీ భౌతిక విద్య కాదు.
1: సో విద్య, ద నాలెడ్జ్ ఇస్ నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, ఆత్మ విద్య, బట్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఆత్మ విద్య నిజమైనటువంటి విద్య.
1: ద నాలెడ్జ్ ఇస్ సెల్ఫ్, ఆత్మ విద్య ఇస్ ట్రూ నాలెడ్జ్.
0: కానీ ఒకనొక సమయం లోపల
1: తండ్రి
0: పిలిచి,
1: ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్,
0: నాయన గురువుల దగ్గర చేర్చాను.
1: I sent you to schools, to your teachers.
0: వారిని చక్కని బోధన చేయమని చెప్పని చెప్పారు.
1: I wanted them to teach you well.
0: కానీ నీకు బోధ చేస్తున్నారా అన్నారు.
1: Are they teaching you?
0: అప్పుడు నాన్న చక్కగా బోధిస్తున్నారు.
1: He said they are teaching me very well.
0: ఏం బోధిస్తున్నారు?
1: What is that teaching?
0: చదివితి అన్ని విద్యలు కూడా.
1: I have learned, acquired all forms of knowledge.
0: చదివితి అన్ని విద్యలను చక్కగా నేర్చినాను అన్నాడు.
1: I have learned perfectly all that is taught to me.
0: ఏది ఒక శ్లోకం చెప్పు అన్నాడు.
1: And the father said, recite one shloka.
0: చదివించిన నన్ను గురువులు.
1: Teachers made me learn.
0: చదివిత ధర్మ అర్థ కామ మోక్షములని.
1: I have learned all the four objectives of life, dharma, artha, kama, moksha.
0: ధర్మములో మర్మమెల్ల చదివిత తండ్రి.
1: I have learned the marma, the secret of dharma, the righteousness.
0: ఈ చూచేటటువంట అనుభవించేటటువంట అనిత్యములు, అశాశ్వతములు.
1: All that you see, all that you experience, they are temporary, they are fleeting, momentary.
0: దైవమే సత్యము.
1: God is truth.
0: అన్నాడు. అనేటప్పుడు కోపం వచ్చింది.
1: The father was very furious.
0: వెడబెట్టి ముందుకు నెట్టాడు.
1: And he just necked him out.
0: తక్షణమే వాడిని తీసుకుని వెళ్లి సముద్రంలో పడేయండి.
1: And he wanted the boy to be thrown into the sea.
0: తండ్రి ఆజ్ఞను మీరినటువంటి వాడు మా యొక్క కన్ను ముందు ఉండరాదు.
1: The boy who disobeyed the father should no longer stand in front of me.
0: అప్పుడు ఈ సిపాయిలందరు తీసుకుని వెళ్లి కొండ ఎక్కి కొండపై నుంచి సముద్రంలో నెట్టారు.
1: The soldiers took the boy there and pushed him out of the mountain top.
0: అప్పుడు కూడా నారాయణ నారాయణ.
1: Boy went on chanting God's name, Narayana Narayana.
0: సముద్రంలో నుంచి కూడాను నారాయణుడు వచ్చాడు, పట్టుకున్నాడు.
1: Narayana came out of the sea, caught hold of the boy.
0: తర్వాత వీడికరం చావలేదా అని పెద్ద అగ్నిమంటలు వేయించి అందులో నెట్టించాడు.
1: ద బాయ్ డిడ్ నాట్ డై, దేర్ఫోర్ ఫాదర్ వాంటెడ్ టు పుట్ హిమ్ ఇన్ టు ఫైర్.
0: ఫైర్లో వేసినా కూడాను ఫైర్ కూడాను ఆరిపోయింది.
1: ఏమింది? ఫైర్ వాజ్ ఆల్సో ఎక్స్టింగ్విష్డ్.
0: అది కూడా ఇష్టపడలేదు.
1: ద ఫైర్ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బర్న్.
0: అనగా మంచికి అన్ని కూడాను చెడ్డ వస్తుంటాయి, చెడ్డ వచ్చినా కూడాను బాధించవు.
1: The good will face certain challenges of bad, but they will never hurt nor harm.
0: కాచిన చెట్టుకు రాళ్ళు దెబ్బలు.
1: It's only the tree that bears fruits will have to face all the stones pelted at it.
0: ఎవరు చూసినా కానీ కాయలు ఉన్నటువంటి చెట్టును రాలకపోయినా కొడుతూ ఉంటారు.
1: వాచింగ్ ద ఫ్రూట్స్ ఓవర్ దేర్ ఎవ్రీబడి స్టార్ట్స్ పెల్టింగ్ ద స్టోన్స్.
0: అదే విధంగానే మంచి వారికి అన్ని కూడా ఇలాంటి చెడ్డవన్నీ వస్తుంటాయి.
1: The good people naturally face the challenges from the bad sections.
0: ఎన్ని వచ్చినా కూడా అవన్నీ కూడా అంతర్భూతమై ఉంటాయి.
1: But however they may be there hidden, but you don't bother about it.
0: కనుక మీరు విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రుల ఆజ్ఞను,
1: ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: దైవం యొక్క ఆజ్ఞను,
1: ది కమాండ్ ఆఫ్ గాడ్,
0: ఉల్లంఘించకుండా
1: యూ షుడ్ ఫాలో, యూ షుడ్ నెవర్ డిసోబే,
0: నడుచుకోండి.
1: అండ్ యూ కండక్ట్ ఇన్ ది వే ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ.
0: అన్ని మీకు మంచే జరుగుతాయి.
1: ఎవ్రీథింగ్ గుడ్ విల్ సర్టన్లీ హ్యాపెన్ టు యూ.
0: ఏది నిన్ను బాధించదు.
1: నథింగ్ విల్ హార్మ్ యూ.
0: ఏది నిన్ను కష్టపెట్టదు.
1: నథింగ్ విల్ పుష్ యూ టు డిఫికల్టీ.
0: ఇలాంటి సత్యవాక్యం బోధించే నిమిత్తమై
1: టీచ్ యూ ఆల్ దీస్ ట్రూత్స్.
0: సత్యసుందరి,
1: ద బ్యూటీ, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్
0: అనగా ఈ యొక్క సత్యలోకము
1: అండ్ దిస్ వరల్డ్ ఆఫ్ ట్రూత్
0: అన్ని కూడా మిమ్మల్ని అనుసరిస్తూ వస్తాయి.
1: ఆల్ విల్ ఫాలో యూ.
0: వీరిని సావిత్రి, సరస్వతి, దుర్గా అని చెప్తూ వచ్చారు.
1: అండ్ దీస్ ఆర్ టర్మ్డ్ అస్ సావిత్రి, సరస్వతి అండ్ దుర్గా.
0: దుర్గా అంటే ఎవరిని?
1: హూ ఇస్ దుర్గా?
0: దుర్గా అంటే భయంకరమైనటువంటి ఒక చండీకరి కాదు.
1: దుర్గా యూ థింక్ షీ సో ఫెరోషస్.
0: రక్షించేటువంటి ఒక మహాదేవత.
1: దుర్గా ఇస్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ యూ.
0: దుర్గా లక్ష్మీదేవి.
1: అండ్ దుర్గా ఇస్ లక్ష్మీ, ది గాడెస్ ఆఫ్ వెల్త్.
0: లక్ష్మి సరస్వతీ దేవి.
1: అండ్ లక్ష్మీ సరస్వతి, గాడెస్ ఆఫ్
0: సరస్వతి అనగా మంచి వాక్యములు.
1: సరస్వతి మీన్స్ గుడ్ టీచింగ్,
0: కనుక గుడ్ టీచింగ్, గుడ్ వాక్యము, గుడ్ ప్రవర్తన చక్కగా ఈ లక్ష్మీ సరస్వతి దుర్గా యొక్క భావములు ప్రకటించుతూ వచ్చింది.
1: దేర్ఫోర్ దుర్గా లక్ష్మి సరస్వతి సింబలైజ్ గుడ్ టీచింగ్, గుడ్ అటరెన్సెస్, గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
0: కనుక మీకు ఎవరు మంచి చెప్తారో,
1: హూస్ ఎవర్ దట్ టెల్స్ యూ గుడ్,
0: వాళ్లే లక్ష్మీ స్వరూపుడు.
1: దే ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లక్ష్మి.
0: ఎవరు మీకు మంచిది బోధిస్తారో,
1: ఎవర్ హూ టీచర్స్ యూ గుడ్ థింగ్స్,
0: వారే సరస్వతి.
1: దే రిప్రజెంట్ సరస్వతి.
0: సరస్వతి, దుర్గా, లక్ష్మి ముగ్గురు వేరు వేరు కాదు.
1: సరస్వతి, దుర్గా, లక్ష్మి ఆర్ నాట్ సెపరేట్.
0: అందరూ ఒకే హృదయమే.
1: They are all present in one heart.
0: అందరూ మనుషులకు మనిషిగా ఉండమని బోధించటమే.
1: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద బేసిక్ ట్రూత్ దట్ యూ హావ్ గాట్ టు బి గుడ్.
0: కనుక దుర్గా, లక్ష్మి, సరస్వతి ముగ్గురు కూడా ముగ్గురు మాతలు.
1: దుర్గా, లక్ష్మి, సరస్వతి ఆర్ త్రీ మదర్స్.
0: కనుక ఈ విధమైనటువంటి ఒక మంచి విషయాలు మీ హృదయాల్లో చేర్చుకుని మంచి అభివృద్ధికి వచ్చి మంచి ఆదర్శాన్ని నిరూపించి దేశమునకు అంతటికి కూడాను భారతదేశం యొక్క విద్య చాలా గొప్పది అనేటువంటి దాన్ని మీరు నిరూపించాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు లిసన్ టు దీస్ గుడ్ టీచింగ్స్, ద గుడ్ వర్డ్స్, ట్రెజర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్, లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్ సో దట్ ద హోల్ వరల్డ్ విల్ రికగ్నైజ్
0: ఈనాడు
1: వాల్యూస్ ఆఫ్ భారత్.
0: ఈనాడు ప్రపంచం కూడాను మీకు కొన్ని చెడ్డ విద్యను బోధిస్తూ వస్తున్నాయి.
1: ఇన్ ద మోడర్న్ వరల్డ్ యూ ఫైండ్ సర్టన్ బ్యాడ్ నాలెడ్జ్ పాస్ ఆన్ టు యూ.
0: కానీ అవి మంచివని మీరు భావించి భరించడానికి ప్రయత్నించకూడదు.
1: నెవర్ రన్ ఆఫ్టర్ సచ్ ఫిల్త్.
0: ఇది నా హృదయానికి విరుద్ధమైనటువంటిదా, మంచిదా అని మీరు వివేచించాలి.
1: జస్ట్ డిస్క్రిమినేట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ వెదర్ ఇస్ అక్సెప్టబుల్ టు యువర్ హార్ట్ ఆర్ నాట్.
0: కనుక మీ హృదయానికి నచ్చకపోయినప్పుడు అది ప్రక్కకు నెట్టేయండి.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ టు యూ, బ్రష్ ఇట్ అసైడ్.
0: ఆ విధంగా నటించినప్పుడే మీ జీవితము సుఖశాంతులతో వర్ధిల్తుంది.
1: ఇఫ్ యూ కండక్ట్ దిస్ వే యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ పీస్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిరంతరం కూడాను నామస్మరణ చేయండి.
1: Sing the glory of God continuously, incessant.
0: Nama vimna sukha shanti nahi. Hari nama vimna sukha shanti nahi.

ను వ్యాపి అయి ఎలయువాడు భక్తి నొసంగి రచించడి

0: ఎత్తుకొనడు పత్తివాసుడు నిమ్మేర ఎత్తుకొనడు.
1: The one who is present all over this universe and the cosmos for that matter, the one who confers devotion and the needed energy, the one here, Parthivasa, the inhabitant, the Lord Almighty Bhagavan Baba, why does he not come to your rescue, he being the refuge to everyone? Embodiments of love.
0: మానవుడు దేని వలనో జీవిస్తున్నాడని భావిస్తున్నాడు.
1: Man has been thinking that he continues to exist because of some factor.
0: కాదు, దైవానుగ్రహం చేతనే మానవుడు జీవిస్తున్నాడు.
1: Man lives, carries on his life sojourn because of mercy and compassion of God only.
0: మానవుడు ధనం వల్లను, తిండి వల్లను, గుడ్డ వల్లను, ఇండ్ల వల్లను తాను జీవిస్తున్నాడనుకుంటున్నాడు.
1: Man has been entertaining the thought that he is able to live because of money, the food, raiment and shelter.
0: ఎంతమంది ఈ జగత్తు లోపల ధనవంతులు లేరు.
1: There are lots of rich people in this world, quite a lot.
0: కానీ వారందరూ జీవిస్తున్నారా?
1: Do you think that they are alive?
0: కాదు, దైవానుగ్రహం లేక ఏది కూడా సాధించలేరు.
1: Nothing can be accomplished without God's grace.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అన్నింటికంటే ముందు దైవాన్ని చింతించాలి.
1: Therefore is the bounden duty of every man to think of God to begin with.
0: ఎన్ని గ్రంథములు చదివినను, ఎన్ని కాలేజీలు తిరిగాను, ఎన్ని దేశములు సందర్శించినను, కేవలము మానవుడు అంత మాత్రం చేతనే జీవించడానికి వీలు కాదు.
1: It's not possible to live by merely going through the text, attending a college, are going around different countries either.
0: గొప్ప గొప్ప డిగ్రీ పొందినామని వారు భావిస్తారు.
1: It's a pity that people pride themselves because of high degrees they have.
0: కానీ ఇవన్నీ కేవలం bookish knowledge.
1: All that amounts to bookish knowledge.
0: ఈ bookish knowledge మాత్రమే ఈనాడు అందరు కూడాను తెలుసుకున్నారు.
1: Today all have come to acquire this bookish knowledge.
0: కాని ఈ బుక్కు లేని పూర్వము ఏ విధంగా జీవించారు?
1: Just imagine how mankind survived even before the publication of books.
0: ఆ బుక్కుల వల్ల తెలుసుకున్నటువంటి గుణములు కేవలము ఎడ్యుకేషన్ అన్నారు.
1: All that we learn out of these books comes under the title education.
0: కానీ ఎడ్యుకేట్ లేకుండా ఎడ్యుకేషన్ ఏమిటి? ఎడ్యుకేషన్
1: విదౌట్ ఎడ్యుకేర్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేర్ అనగా కాన్షియస్నెస్.
1: ఎడ్యుకేర్ మీన్స్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుడి ఎందు కూడాను ఆ కాన్షియస్నెస్ ఉండటం వల్లనే అన్ని కూడాను తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు.
1: This consciousness is immanent, latent in everyone. Therefore, he is able to be aware and know.
0: కానీ ఈ కాన్షియస్ను వాడు ఏమాత్రము గుర్తించడం లేదు.
1: But he is not aware of the consciousness immanent in him.
0: ఈ కాన్షియస్నెస్ సర్వ మానవులను కూడా సంరక్షిస్తుండాలి.
1: It is this consciousness that sustains the entire humanity.
0: తాను విద్యావంతుడు కానీ లేక ఇంకేం పండితుడైన కానీ గొప్ప గ్రంథములు చదివినటువంటి వాడని దీన్ని తెలుసుకోలేడు.
1: దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ ది బేసిక్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై హైలీ ఎడ్యుకేటెడ్ వన్ ఆర్ ఈవెన్ ఎ స్కాలర్.
0: ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా కేవలము నెగిటివ్ వంటి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఎ నెగిటివ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుని వారు సాధించేది ఏమిటి?
1: బై ఎక్వైరింగ్ ఆల్ దిస్ ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్?
0: ఈ ఎడ్యుకేషన్ కోసమని ప్రపంచంలో అన్ని దేశంలో చుట్టున్నారు మానవులు.
1: ఇన్ ఆర్డర్ టు బి లెర్న్డ్ అండ్ ఎక్వైర్ నాలెడ్జ్ మ్యాన్ గోస్ రౌండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టుడే.
0: ఎక్కడనూ పోనక్కర్లేదు, తామున్న చోటునే తాను ఉంటుంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది తప్పక సంరక్షిస్తుంది.
1: You don't have to go that far. Remain as you are, where you are, and experience the consciousness.
0: Kaluka educate anetvanti danni andaru telusukovali.
1: Therefore it's absolutely essential for everyone to know educare.
0: Adi lopara nunchi prati manavuni kuda nu anni vidhala samrakshistu vastundali.
1: It is this educare within, lying within, that protects us.
0: లోపల ఒక విధమైనటువంటి థాట్ ఏం లేకపోతే దాన్ని మాట్లాడటం వస్తుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ నో థాట్ బిహైండ్, హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్
0: మనసు, మాట, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ ఎడ్యుకేర్.
0: ఈ ఎడ్యుకేర్ ను మనం సంరక్షించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ మెయింటైన్ దిస్ ఎడ్యుకేర్.
0: భాషలతో ఎన్ని రకమైనటువంటి యొక్క సంభాషణలను జరపవచ్చు.
1: వీ కెన్ కన్వర్స్ విత్ ఆల్ ద లాంగ్వేజ్ నోన్ టు అస్.
0: కానీ తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడే నిజమైన ఎడ్యుకేషన్ కాదు.
1: యు ఆర్ రియలీ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ ఎట్ ఆల్ యు నో యువర్ ట్రూ ఐడెంటిటీ ఇన్ నేచర్.
0: అన్ని తెలుసుకున్నాడు, ఇతనెవరు, అతనెవరు, అతనెవరు, ఇతనెవరు, కానీ తానెవరు తను తెలుసుకోలేదు.
1: Man has come to know everyone, who is he, so on and so forth, but he does not know himself.
0: Who are you, anetvedi telusukani, who am I, anetvedi emetru gurtinchukoledu.
1: We go on putting this question, who are you, but we don't put a question to ourselves, who am I.
0: Taan evaro telusukovatam cheppukunnappude, adi nijamainatuvanti education.
1: Therefore the true education, the depth of it lies in understanding one's own true nature.
0: Ayani ekkada nunchi vachavu, nenu India nunchi vachanu antaru.
1: If you put a question, where do you come from, the answer, I am from India.
0: Nenu India nunchi vachana ani cheppi akkada oka vidhamaitpatti negative yerpadipoyindi.
1: Then once you limit yourself to geography India, it is a negative reply.
0: Kani he is not he.
1: Actually speaking, you don't represent the geographical area.
0: Taru vachinatundi ekkadi nunchi vacharu akkadi nunchi vachadu.
1: In fact the origin is quite different from the one he declares.
0: Adi telukokunda vachindi edi dehamu.
1: In fact the one that is born is body.
0: India nunchi prayanam ayyadi oka dehamu.
1: And he went around all India in this body.
0: Kani consciousness anetundi అన్ని చోట్ల నుంచి వచ్చిండాలి.
1: బట్ దిస్ కాన్షియస్నెస్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ ది కాస్మోస్.
0: హూ ఆర్ యూ అన్నప్పుడు ఐ ఆమ్ ఐ.
1: ఇఫ్ ఎనీ వన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద రెస్పాన్స్ షుడ్ బి ఐఎమ్ ఐ.
0: అది సరైనటువంటి ఆన్సర్.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్.
0: లేదు నేను అమెరికా నుంచి వచ్చాను, ఇంగ్లాండ్ నుంచి వచ్చాను అని చెప్తే ఇది కేవలం విధమైనటువంటి నెగిటివ్.
1: On the other hand, if you identify with your nativity and respond like this, I am from India, I am from America, that's all negative.
0: ఇది నా దేహము.
1: This is my body.
0: ఇది నా మనసు. నా మనసు.
1: This is my mind.
0: ఇది నా బుద్ధి.
1: This is my intellect.
0: మా తెలివి.
1: My intelligence.
0: తెలివితేటలు, బుద్ధి, మనసు ఇవన్నీ కూడా కేవలము ఆర్టిఫిషియల్.
1: The mind, intellect and intelligence, they are all artificial.
0: ఈ మైండ్ ను అనేక విధాలుగా పరిశోధనలు చేస్తున్నారు.
1: People investigate the mind and its nature.
0: మైండ్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తెలుసుకోవడానికి ఇది మైండ్ ఒక స్థిరంలో ఉన్నది కాదు.
1: However much you investigate going to the depth, it is clearly understood that mind is never steady.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: ee monkey ni pattukoni neevu nenu nenu anukuntunnavu idi enta tappu.
1: What a mistake it is if you go by this mind which is just a monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కాని ఈ వాటర్ బబుల్ నీవు కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ దిస్ వాటర్ బబుల్.
0: యు ఆర్ నాట్ మక్కీ కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ మ్యాడ్ మంకీ ఎయిదర్.
0: కానీ దానికి పూర్వం ఉన్నటువంటి పేరు మ్యాన్కైండ్.
1: బట్ ప్రయర్ టు దాట్ యు హావ్ దిస్ టైటిల్ మ్యాన్కైండ్.
0: కానీ ఆ మ్యాన్కైండ్ పోయింది, మంకీ మైండ్ అయిపోయింది.
1: మ్యాన్కైండ్ ఈస్ గోన్, మంకీ మైండ్ హ్యాస్ కమ్ టు స్టే విత్ అస్.
0: ఈ మైండ్ పేరు చేసినటువంటి వాడికి ఏమాత్రము దయా దాచిన్యం అనేటువంటి కనిపించదు.
1: The one who concentrates, centers around the mind, will not have any kind of mercy or compassion. The true educator, meaning to know one's own self, reality. In fact, when there is no thought, you cannot express in words. When you do not express out with words, you cannot be understood.
0: Kaduka mottamottu niku telusukovadaniki mind anetundi lekunda undali.
1: Therefore, to know the reality, you should transcend the mind.
0: Kani ee mind ni pattukoni prayanam chesthe ekkada po chethavali telisedi.
1: This vehicle of mind will not take you to the destination or the goal.
0: Thought ni pattukochi,
1: and you should go by the real thought from within.
0: Dinne chaala mandi intakodanu aatma annaru.
1: Many people call it Atma or the Self.
0: Atma anedi lekapothe deham anetundi emaatram kuda artham kaadu.
1: Without this atmic principle or the self, nothing can be understood.
0: Atma gurinchi telipukovatame education.
1: All that is taught, understood, explained with reference to the self is education.
0: Kaaku self ante emtini?
1: What is self then?
0: Nenu nenu antuntaru.
1: We go on responding, I
0: and I.
1: It is not proper word. You cannot call I and the self synonymous. I is aham. So long this I-ness is limited to aham, you cannot get into the depth. The moment you brush aside this aham,
0: equal bhavam pettukunnappude,
1: with equal mindedness, you can
0: andari yandu kuda ekanga untuntadi.
1: And this is uniformly present in everyone.
0: Kani andari yandu undetundi oka atma tappa marokati ledu.
1: That which is present in everyone is only atma, nothing else.
0: Deeniki kuda atma ane peru pettare gaani idi kuda atma kaadu.
1: Though just verbally it said atma, it is not so.
0: Kanuka idi fundamental I.
1: Therefore this atma I is fundamental I.
0: Ee fundamental okati undinappude,
1: with this fundamental I,
0: migitha vaatukanta kuda vilisthunnamu.
1: We don't give them any value while we value the rest of the
0: fundamental
1: things.
0: Fundamental anetundi lekapothe evvaru dehaniki vilu.
1: Without this fundamental I, the atma, the self, you will not have any value.
0: దానిని మనం గుర్తించుకున్నప్పుడే మనం మానవులు అవుతాం.
1: When once we recognize that self, the fundamental I, we can call ourselves manava, the man.
0: కానీ ఆ ఫండమెంటల్ ఐ తెలుసుకోకుండా ఉన్నంత వరకు తాను మనిషే కాదు.
1: If you do not know this fundamental I, you are not entitled to be called a man, a human being.
0: ఎన్నో పశుపక్షి మృగాలంతా ఉంటున్నాయి.
1: In this world there are many birds, animals and beasts.
0: Avi jeevisthunnayi, neevu jeevisthunnavu.
1: They live, so also you live.
0: Kabatti neevu fundamental I ayyavu.
1: Then how can you call yourself the fundamental I?
0: Adi modalu nunchi manavulu India lopala dani modalu pettu vacharu.
1: And this has been investigated since long here in this country, India.
0: Prachina kalam nundi kudanu manavulu prachina samskrutini anusaristhu vacharu.
1: People followed the ancient cultural heritage of this land.
0: Manaku oka roopam undi.
1: It has a form.
0: Manaku oka bhavam undi.
1: Man has a thought.
0: Manaku oka vidhamainatuvanti artham undi.
1: And there is some meaning in this life.
0: Kaani fundamental deeniki artham em ledu.
1: But this fundamental I is beyond comprehension and interpretation.
0: Anni jeevulu endukodanu untundali.
1: This fundamental I is present in all beings.
0: Life is wrong.
1: Life is present everywhere.
0: Kanuka fundamental I ni gurtinchukodaniki prayatninchali.
1: Therefore, we should make every effort to know this fundamental I.
0: ఈనాడు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి దాన్ని మాత్రమే గుర్తించటం వల్ల అందరూ చింతలకంత గురి అవుతున్నారు.
1: Today, as we are concentrating on the body, we are worried more and more.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్.
1: Thus, our life has become totally artificial.
0: ఈ ఆర్టిఫిషియల్ లో మనం ఉన్నంత వరకు కూడా మనకు నీవెవరో నీకు తెలియదు.
1: So long you lead this artificial life, you will never come to know your reality.
0: నేను నేను నేను అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక వర్డ్.
1: The very one, I-ness, I is a word.
0: ఈ నేను అనేటువంటిది సర్వుల యందు కూడా ఉంటుంది.
1: This I is present in everyone.
0: అటువంటి సర్వుల యందు ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ ఐని మనం కనుక్కోవాలి.
1: This I-ness which is common to all is fundamental that needs to be understood.
0: అయితే కొన్ని ఈ ప్రపంచమునకు లౌకికమైనటువంటి అర్థములు కూడా అవసరమే.
1: However, in this transitory world, we need a kind of different approach.
0: ఇది కేవలము ఆకలి దప్పుల కోసమనే వచ్చింది.
1: This world we spend with food and drink.
0: ఈ నేను అనేటువంటిది అది ఫండమెంటల్ దిగా తీసుకోవాలి కానీ దేహానికి నేను అని చెప్పకూడదు.
1: So the real I, we always say, is fundamental, nothing to do with the body.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: పంచభౌతికము కూలదు ఎప్పటికీ.
1: It is bound to fall someday or other.
0: Fundamental అనేటువంటిది కూలడానికి వీల్లేదు.
1: Fundamental I has no end.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: దేహము కూడా తప్ప ఎప్పుడు.
1: It is bound to fall someday.
0: దేహి నిరాభయుడు.
1: The indweller is immortal.
0: అది నీవు.
1: That reality I is yourself.
0: ఆ దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The fundamental I, the reality, has no beginning, no end, no liberation or bondage either.
0: ఈనాడు నేను నేను అనుకున్నటువంటి దేహమే చావటము పుట్టటము.
1: The so-called I identified with the body has got a birth and an end to follow.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: And that very indweller, fundamental I, verily God himself.
0: కనుక దేహం ధరించినటువంటి వాడు దీనికి పుట్టుక ఉంది చావు ఉంది.
1: The one who has put on this vesture of the body has a beginning and also an end.
0: చావు పుట్టుకను లేనట్టు శాశ్వతుడు.
1: But the indweller is beyond permanent.
0: ఆది మధ్యంతరహితుడు అనాది వాడు.
1: And he has been ancient one right from the beginning.
0: తాను పుట్టక చావక చంపబడక.
1: He cannot be annihilated. He has no beginning nor the end.
0: సర్వత్రా ప్రకాశించువాడు దేహి.
1: It's only the indweller, that true I, that shines with all brilliant effulgence.
0: బిచ్చగాడు ఇంటికి వచ్చి అమ్మా బిచ్చం పెట్టండి దేహి దేహి దేహి అంటాడు.
1: When a beggar approaches the doorstep, he calls for, begs for alms, calling, Dehi, Dehi, I want.
0: Dehi anetundi vaadedo bichigaadaga undunnaru ani meer bhavistaru.
1: When anyone stretches out the hand and saying Dehi, we think that he has come for some help.
0: Dehi anetundi daivaniki peru gani migitha vaariki peru gaadu.
1: Dehi is the name of God, the indweller.
0: Atti dehini telusukovatame నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: Therefore, the true education lies in understanding this dehi, the indweller.
0: గ్రంథాలు ఎక్కువ చదివినప్పుడు అది ఎడ్యుకేషన్ కాదు.
1: By merely going through the books, you cannot call yourself educated.
0: కేవలము bookish knowledge.
1: All that we gather from books is just bookish knowledge.
0: నేను గోల్డ్స్టీన్ కు నరేంద్ర కు వీళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఎందుకు ఈ బుక్లు అంతా కూడా ఇక్కడ ఎక్కువ ప్రింట్ వేస్తున్నారు?
1: Bhagavan puts this question to Goldstein and Dr. Narendra quite often. Why do you publish so many books?
0: ఇదంతా కూడా కేవలము పొట్టకూటి కోసం చేసే పని.
1: The publication of books is only to eke out your living, to earn your bread.
0: కనుక ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: This is not the thing that we are supposed to do.
0: మనం చేయవలసింది వేరే ఉంటుంది.
1: There's quite a different thing that we must do.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: By merely knowing how to learn, how to read and how to write, by acquiring college degrees, can you call yourself educated?
0: సుజ్ఞానం సుకృతి లేక విద్యను సద్విద్య లేకున.
1: Without spiritual knowledge, can any education be true education by any standard?
0: గొప్ప లక్షాధీశుడిగా ఉండొచ్చు.
1: You may be a millionaire.
0: కాని ఎంత దక్షాధీశ్వరుడు అయినప్పటికీ
1: He may be a rich man.
0: తన యొక్క ఆత్మతత్వమే అందరూ గుర్తిస్తారు గాని
1: People identify him with his real self.
0: దేహాన్ని దేహంకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను గురించి వారు ఏమాత్రము చింతించరు
1: No one is bothered of your body and all the affluence, prosperity you have.
0: దేహం ఉన్నంత వరకే అతను పలాని వాడు అని అంటుంటారు
1: You are identified so long you have got this body.
0: కానీ ఇతను మహారాజు ఇతను మహారాజు
1: You are an emperor.
0: కానీ ఎంపరర్ పేరు మాత్రమే కానీ
1: Just a title emperor.
0: He is not emperor.
1: You are not an emperor.
0: పేరు మాత్రం ఎంపరర్
1: You are just an emperor for namesake.
0: కనుక పేరును మాత్రం పెట్టుకున్నంత మాత్రం ఇది కేవలం మానవత్వం వ్యాణించదు
1: Therefore, by simply carrying on this title, it doesn't convey the true meaning.
0: అసలు ఈనాడు మానవుడు అశాంతికి గురి కావటం ఏమిటి
1: What is the reason for restlessness of mankind today?
0: Restlessness.
1: Restlessness.
0: ఒక్క మానవుడైనా కూడాను శాంతిగా జీవించడం లేదు
1: Not even one person is leading a peaceful life.
0: అంత శాంతిగా ఉంది
1: Yes, but there is peace.
0: కానీ దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు అదంతా కూడా వ్యర్థమే
1: When you do not know the fundamental I, all the knowledge of the rest is in vain.
0: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటిది లౌకిక విద్యను ఈ జగత్తులో జీవించడానికి అవసరమే
1: The worldly knowledge, the secular knowledge is necessary to carry on our life in this world.
0: దీన్ని ఒక వైపున పెట్టి
1: Keep it aside.
0: ఈ అన్నింటికీ లీడర్ అయినటువంటి వాడు ఎవరు
1: Who is the leader, top one above all?
0: అదే consciousness.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ సర్వుల ఎందు ఉంటుంది
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీ వన్
0: కోటి పేద వరకు కోటీశ్వరు నుంచి వరకు ఉంటుంది
1: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్
0: కనుక మనం అన్నింటి ఎందు సమత్వంగా ఉన్నటువంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దట్ ఫండమెంటల్ ఐ విచ్ ఇస్ ఈక్వల్లీ ప్రెసెంట్ ఇన్ ఆల్
0: కనుక ఈ ఫండమెంటల్ ఐ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది
1: This fundamental eye consciousness, where is it?
0: అతని ఎందుంది ఇతని ఎందుంది ఈమె ఎందుంది ఆమె ఎందు అందరి ఎందు ఉన్నటువంటిది ఫండమెంటల్ ఐ
1: This fundamental eye consciousness is present in everyone. Everybody.
0: ఇప్పుడు డాక్టర్ ఎవరు ఉంటే
1: He says, who is the doctor?
0: నేను అని చెప్తాడు
1: He replies, I am the doctor.
0: కానీ ఇంకో ఆ విధంగా చెప్పడానికి వీల్లేదు
1: The other person can't give the same reply.
0: ఆ యొక్క కేవలము ఆ ఫండమెంటల్ ఐని మర్చిపోయి దేహ సంబంధమైనటువంటి ఐని గిఫ్ట్ ఎందుకు అతను నేను నేను నేను అంటున్నాడు
1: యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ ట్రూ ఐడెంటిటీ ది ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ సే ఐ
0: దాని నీవు ఐ అనొచ్చు
1: యూ కెన్ కాల్ ఇట్ ఐ ఎనీవే
0: కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అందరి ఎందుకు ఉంటున్నాడు
1: But where is God? God is present in everyone.
0: He says, Sarva Bhutanam.
1: God is present in all beings.
0: He is avasyam idam sarvam.
1: God is present in the entire universe.
0: Kalka, deham anetvanti dani matram neevu anukochu gaani, dehini matram nenu ani cheppadaniki veelledu.
1: You may say, it is from the worldly sense, I as applied to the body and not to the consciousness.
0: మైసూర్పాక్ గులాబ్జామ్ బర్ఫీ పాల్కో మిఠాయి జిలేబీ ఇలాంటి తీపులు అన్ని రకరకాలుగా చేస్తారు
1: దర్ సో మెనీ స్వీట్స్ యాజ్ యూ నో మైసూర్ పాక్ గులాబ్జామ్ అండ్ సో అండ్ సో ఫోర్త్
0: ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టినామే కానీ
1: ఈచ్ స్వీట్ హ్యాస్ ఇట్స్ నేమ్
0: అన్నింటి ఎందు ఉన్నటువంటిది చక్కెర ఒకటే
1: ఇన్ ఆల్ ద స్వీట్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఇంగ్రీడియంట్ షుగర్
0: ఆ షుగర్ ను నేను అని చెప్పడానికి వీల్లేదు
1: And you cannot call this sugar I.
0: కనుక ఈ ఆత్మతత్వం అనేటువంటిది అందరి ఎందు ఉంటుంది
1: This atmic principle is universal.
0: అట్టా దానిని నీవు నేను అని చెప్పచ్చు.
1: That you can identify yourself with that cosmic principle.
0: అట్టి ఆత్మను నేను అని చెప్పినప్పుడే ప్రతి మానవుడు కూడాను ఆనందంగా ఉంటాడు.
1: If you say that I am that fundamental I consciousness, you have got every right to say I.
0: ఆ స్థితికి రావాలి అన్నాడు మానవుడు.
1: Bhagavan says that man should reach that state of consciousness.
0: Purvam.
1: Prior.
0: Manavulandaru kudanu.
1: Yeah, all people.
0: Yogi varuluga undetundi varu. Yogi varulu.
1: They were all yogis, these parents.
0: Yogi emti.
1: Who is yogi?
0: He is jogi.
1: And actually, a yogi has nothing with him, jogi.
0: కనుక యోగి అనేటువంటి వాడు అన్ని వదిలిపెట్టినటువంటి వాడు కాదు యోగి.
1: And we cannot simply say that he has given up all. For that reason he is yogi.
0: అన్ని తనయందే ఉంటున్నవి.
1: In fact, all are in you.
0: ఈ యోగి జోగి భోగి ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసము మీరు తెలుసుకోవాలి.
1: We should know the differences between these three. Yogi the spiritual aspirant, yogi the affluent one, and the yogi the pauper.
0: The one you think you are.
1: The one you think you are.
0: రెండు అనుకున్నటువంటి ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ఇది సెకండ్ కూడా కాదు థర్డ్ ది.
1: Yes, that's the third one.
0: నీవు నేను వాడు.
1: You and I and he there.
0: దీన్ని అన్ని విధాలు కూడా ది వన్ యు రియలీ ఆర్.
1: Therefore we arrive at the conclusion, the one you really are.
0: ఆ మూడు కూడాను తానే ఉన్నారు కానీ మూడుకి మూడు దేహాలు లేవు.
1: Therefore, the one you think you are, the one others think you are, the one you really are, is the very same one, not
0: changing. In the kalamlo, yogulandaru kodanu ee rakamga bhavinchi sambhashinchukuneetundi varu.
1: In earlier days, in ancient times, people had this kind of approach to life.
0: Deeni gurinchi cheppalanukunte entaina cheppavachu.
1: Many things can be said on this.
0: Adi eppatiki mareetundi kaadu.
1: This fundamental eye, consciousness, is changeless.
0: Edo doctors anta kodanu chustunnaru.
1: Doctors watch.
0: కానీ మొట్టమొదట హార్ట్ ని చూస్తారు.
1: They examine heart to begin with.
0: ఈ హార్ట్ అన్నిటికంటే మూలమైనది.
1: The heart is the main center.
0: ఈ హార్ట్ అనేటువంటిది దేహాన్ని నిలబెడుతుండాలి.
1: It is the heart that maintains, sustains life.
0: ఈ హార్ట్ లేకపోతే
1: when there is no heart,
0: దేహమే లేదు.
1: The body cannot live.
0: అలాంటి దేహమే లేనటువంటి దాన్ని మనం ఈనాడు ఆత్మ అంటున్నాం.
1: Therefore, that which is beyond the body is the true self, Atma.
0: నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు.
1: I say, my son is in a very big position.
0: నీ సన్ ఎవరు?
1: Who is your son?
0: కేవలం అమెరికాలో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: Is the one who is staying there in America.
0: ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: Or is your son staying elsewhere?
0: ఆ రూపాన్ని బట్టి నా సన్ అని నువ్వు అంటున్నావు.
1: Basing on the form, you call him so-and-so is my son.
0: ఆ ఫామ్ ఏ లేకపోతే నీకెవరి సన్?
1: When there is no form, how can you identify your son?
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కట్టమాలవి కారావు.
1: At the time of birth, no one has got the necklace or the jewels around the neck.
0: ఈ యొక్క దేహం సంబంధమైనటువంటిది ఉండినప్పుడే నీవు నీ సన్ అని పిలుస్తున్నావు.
1: When you say so-and-so is my son on the basis of the body and the form,
0: కానీ ఆ బాడీనే నీకు కనిపించకపోతే నీ సన్ అని ఎవరిని అంటావు?
1: When you do not see the body, whom can you claim as your son?
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి దాని నుంచి లౌకికమైనటువంటి దాని నుంచి వచ్చినవే.
1: All this amounts to worldly relationship and the physical relationship.
0: ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నంత వరకే నీకు బంధువు మిత్రుడు శత్రువు.
1: Basing on the physical relationship only, you say, so-and-so is my friend, so-and-so is my relation.
0: Physical sambandhame nu pettukovaddu.
1: Do not have these physical connections.
0: Nee physical ku aa physical shariram puttindi kani.
1: Just you are born physically, that's all.
0: Idi oka vidhamainatundi oka negative, adi oka negative.
1: The very feeling at the physical level is negative.
0: కానీ ఈ ఫిజికల్ ని ఎప్పుడు మర్చిపోతావో అప్పుడే అంతర్యామిగా మారుతావు నీవు.
1: When once you go beyond the physical level, you can understand the indwella, the innate principle.
0: ఇప్పుడు మా పిల్లల్ని ఎవరినైనా అడగండి.
1: You ask any boy here, our students.
0: Boys, మీ గాడ్ ఎక్కడ అని చెప్పారు అడగండి.
1: You ask boys here, where is your God?
0: Everywhere.
1: They will immediately respond, everywhere.
0: You are my God, I am your God.
1: Yes, you are my God, I am your God.
0: But he is my brother.
1: But we say sometimes he is my brother.
0: I am your brother.
1: I am also your brother.
0: Anaga ee physical body vachetappudike akkada relationship vachestundi.
1: The brotherhood is based on the physical body.
0: Kanuka manam eppudu kodanu ee physical thirpaine mana jeevithanni gadputunnam.
1: We have been spending all our lifetime concentrating on the physical life.
0: Kaani ee physical ayi ఎప్పటికీ ఉండేటువంటిది కాదు.
1: అండ్ దిస్ ఫిజికల్ ఐ విల్ నెవర్ లాస్ట్ లాంగ్.
0: ఈనాడు ఉంటుంది, రేపు పోతుంది.
1: ఇట్ మే బి అలైవ్ టుడే, మే నాట్ టుమారో.
0: రేపు నీవెవరు?
1: టుమారో హూ ఆర్ యూ?
0: ఈ దేహం ఉన్నంత వరకు ఇది నేను అన్నావు.
1: సో లాంగ్ దిస్ బాడీ ఇస్ దేర్ యూ సే ఐ.
0: ఆ బాడీని నీవు కోల్పోయిన తర్వాత నేను అని ఎవరిని అంటావు నీవు?
1: The moment body is gone, who can say, I here?
0: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటి అందు కూడా జీరోనే వస్తుండాలి.
1: Therefore, if we find out like that, we get just zero in everyone.
0: కానీ అన్ని కూడా ప్రపంచంలో చూసేటువంటి అన్ని కూడా ఈ జీరోనే.
1: Therefore, all that we find in this world, identified with the physical body, is just a zero.
0: జీరోనే మనం హీరోగా భావిస్తున్నాము.
1: And we consider this zero as hero.
0: నీవు జీరో కాదు.
1: You are not a zero.
0: You are hero.
1: You are a hero.
0: నీవు అనేటువంటిది ఎక్కడ నీకు కనిపించుకోకుండా ఉంటుందో అదే నీవు.
1: And in fact, that you do not find a physical body, beyond that lies the true I-ness.
0: కనుక మాంసము రక్తము కండరములు నెలలు అన్ని ఉండినప్పుడు మాత్రము నేను నేను నేను చెప్తావు.
1: So long there is this body, the flesh, bone, marrow and the muscle, you identify yourself with this body.
0: Aithe ee body ni kadinchedi merinchedi srishtinchedi ee oka bones muscles ivi raktam.
1: Therefore at the physical level, the muscle, the bone and the blood circulation will help the movement of the body.
0: కనుక ఈ మూమెంట్ అంతా కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: అండ్ దిస్ మూవ్మెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: కదిలిపోయేటువంటి మేఘమే.
1: ఇట్ జస్ట్ పాసెస్ బై లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఈ కదిలిపోయేటువంటి దాన్ని మనం పెట్టుకుని
1: వి గో బై దిస్ ఫ్లీటింగ్ కన్సిడరేషన్.
0: అదే మనం అనుకుని దాన్ని డెవలప్ కోసం మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాము.
1: We have this false identification on the fleeting things and call ourselves I.
0: కనుక దీన్ని మనం శాశ్వతంగా పెట్టుకోకూడదు.
1: This is never permanent.
0: ఏ కార్యములకు ఈ దేహము ఉద్భవించిందో ఆ కార్యములకు మాత్రమే ఈ దేహం ఉపయోగించుకోవాలి.
1: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ టాస్క్ అసైన్ టు యూ.
0: కనుక నీవు ఆ దేని కోసం పెట్టినప్పుడే నేను అని చెప్పొచ్చు.
1: ఇన్ దట్ సెన్స్ యూ కెన్ సే ఐ.
0: కానీ జీవితం అంతా నీవు కాదు.
1: ద హోల్ లైఫ్ డజన్ సెంటర్ అరౌండ్ దిస్.
0: కనుక ఇట్టి సత్యమైన నిత్యమైన శాస్త్రమైనటువంటి దానిని మనం తెలుసుకోవటం కోసమనే మానవుడు ఆవిర్భవించాడు.
1: మ్యాన్ ఇస్ బోర్న్ టు నో దిస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ ఎటర్నల్ ట్రూత్.
0: నీకు ఈనాడు నీ కుమారుడుకు మ్యారేజ్ చేశావు.
1: టుడే యు హావ్ పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ యువర్ సన్.
0: ఈ మ్యారేజ్ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది.
1: దెన్ యూ నేచురల్లీ ఫైండ్ ద బ్రైడ్ అకంపనింగ్ హిమ్.
0: ఈ మెవరు ఏంటంటే నా డాక్టర్ ఇన్ లా అంటాడు.
1: If anyone says, who is she? You'll say, she's my daughter-in-law.
0: కాని ఎంతవరకు ఈమె డాక్టర్ ఇన్ లా?
1: How long is she your daughter-in-law?
0: ఈ పెళ్లి కాకుండా ఆ డాక్టర్ ఇన్ లా ఎవరు?
1: Prior to the wedding, who is she?
0: ఇదంతా కేవలము దానికి పూర్వం లేదు.
1: This title was not there before.
0: దానికి తర్వాత లేదు.
1: At the end also she doesn't remain.
0: మధ్యలో మాత్రమే వచ్చిపోతుంటుంది పాసింగ్ క్లౌడ్.
1: This state has come in between like a passing cloud.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ పెట్టుకుని మనము
1: రిలయింగ్ ఆన్ ద పాసింగ్ క్లౌడ్
0: జీవితం అంతా పాస్ చేస్తున్నాము.
1: వీ జస్ట్ పాస్ ఇన్ అవర్ లైఫ్.
0: ఈ జీవితం అంతా పాస్ చేయడానికి నీకు అధికారం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ పాస్ ఎట్ ఆల్ ఇన్ దిస్ లైఫ్.
0: కనుక నీకు అధికారము ఈ దేహము అనేటువంటిది మాత్రమే తెలుసుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యూ హ్యావ్ గాట్ అథారిటీ ఆన్ ద బాడీ అబౌట్ విచ్ యూ నో.
0: ఈ బాడీనే లేకపోతే నీవెవరో నీకు తెలియదు.
1: And in fact, if you do not have body, you know
0: nee talidendru kodanu teliyadu.
1: And nobody will come to know you then here in India.
0: Pravachamlo evariki teliyadu.
1: Nobody at home will be able to know you without the body.
0: Kaani telisedanta kodanu ee body vallane.
1: All this identification is because of the body.
0: Kaluka prati manavudu kodanu deha bhavanam pettukoni jeevitham gadapukodu.
1: Therefore we should not spend our life with this attachment to the body.
0: ఇది అనేక మంది చదువుకున్నటువంటి వారు కూడాను దేహాన్ని ఎక్కువ భద్రంగా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ వన్ విల్ హ్యావ్ దిస్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: చాలా అటాచ్మెంట్ ఉంటుంది.
1: దే ఆర్ అటాచ్డ్ టూ మచ్ టు దిస్ బాడీ.
0: ఈ అటాచ్మెంట్ వల్లనే చాలా దుఃఖము ఆనందము విచారము కలుగుతుంది.
1: ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ దట్ విల్ టేక్ యూ టు మిజరీ సారో అండ్ పెయిన్.
0: ఈ దేహమే లేకపోతే ఏ విధమైనటువంటి ఒక మిజరీ ఉంటుండదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అటాచ్మెంట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ గ్రీఫ్ వాట్స్ ఎవర్.
0: కనుక ఈ అటాచ్మెంట్ తొలగించి శాశ్వతమైనటువంటి అటాచ్మెంట్ ను మీరు సంపాదించుకోండి.
1: Therefore, we should give up this body attachment, get ourselves attached to that which is permanent and eternal.
0: దీన్ని పెట్టుకొని రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, ఈశ్వరుడు కావాలి అని ఈ దేహాభిమానంతో వాడు కోరుతున్నారు.
1: We pray to God, Rama and Krishna, with this physical attachment.
0: ఈ ఫిజికల్ అటాచ్మెంట్ పెట్టుకుని ఆత్మ అని చెప్పుకోవాలని వీల్లేదు.
1: Having this physical attachment, you cannot call yourself the self, the true I.
0: Atma ane daniki attachment ledhu.
1: The true I, fundamental I, has no attachment.
0: Adi nee endu unnadi, naa endu unnadi.
1: That is present in you and in me as well.
0: Andari endu untunnadi adi.
1: It is present in everybody.
0: Ekatma sarvabhuta antaratma.
1: The same fundamental I which is present in all of the beings.
0: అటువంటి సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మనే నీవు కాని.
1: Therefore that reality, the true self, is your own nature.
0: కేవలము నీ దేహం మాత్రమే నేను తీసుకుని ఇది నేను అని అనుకోవడానికి నీకు అధికారమే లేదు.
1: You cannot limit that true fundamental I to this body.
0: ఇదే ఆధ్యాత్మికమని చెప్తూ వచ్చారు.
1: So this is spirituality.
0: నిజమైన స్పిరిచువాలిటీ అంటే పూజ చేయటము, వ్రతములు చేయటము, పేర్లు పెట్టుకోవటం ఇవన్నీ కాదు.
1: The true spirituality does not mean worshipping with flowers, observing rituals.
0: Kanukane Sita aneka
1: which is present in all of the beings.
0: Atvanti sarvabhutantaratma ayinatvanti atmane neevu kani.
1: Therefore that reality, the true self, is your

0: సీత అనేక రకములుగా కూడాను అనేక మంది ఆమె దగ్గరికి వచ్చారు.
1: మెనీ అప్రోచ్డ్ సీత.
0: అమ్మా నీ శ్రీరాముడు ఎక్కడున్నాడు అన్నాడు.
1: దే ఆస్క్డ్ హర్ వేర్ ఇస్ యువర్ శ్రీరామ.
0: ఆమె చెప్పింది నా శ్రీరామ నాతోనే ఉన్నాడు.
1: హి రిప్లైడ్ మై రామ ఇస్ విత్ మీ.
0: ఈ వచ్చిన వారెవరు? ఆయన ఒక ఆయన దేహం పేరు.
1: అండ్ హూ ఇస్ ది వన్ దట్ హస్ కమ్ దేర్? జస్ట్ దట్ ఇస్ ది నేమ్ ఆఫ్ ది బాడీ.
0: దశరథ మహారాజు యొక్క కుమారుడు.
1: అండ్ హీ ఇస్ సన్ ఆఫ్ ఎన్ ఎంపరర్ దశరథ.
0: కానీ నా రాముడు ఎవరికి సన్ కాదు.
1: మై రామ ఇస్ నాట్ ద సన్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎవరికి అల్లుడు కాదు.
1: అండ్ హీ ఇస్ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ ఎనీబడీ.
0: కనుక అతను అందరికీ సొంతం వాడే.
1: అండ్ హీ ఇస్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: కనుక దేహాన్ని అత్త మామ కోడలు కొడుకు అని ఈ రకంగా భేదం పెట్టుకుని మనం భావించుకుని జీవిస్తున్నాము.
1: వీ క్యారీ ఆన్ దిస్ లైఫ్ ఎస్టాబ్లిషింగ్ ఫిజికల్ రిలేషన్షిప్స్ కాలింగ్ ఎవ్రీబడీ ది కా అంకల్ ఆంటీ అండ్ సో ఆన్.
0: కానీ అంకల్ ఎక్కడి నుంచి వచ్చాడు?
1: వేర్ ఫ్రమ్ అంకల్ హెస్ కమ్.
0: ఆంటీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఆల్సో ఆంటీ వేర్ డి షీ కమ్.
0: నీవు ఎక్కడి నుంచి వచ్చావు?
1: ఆర్ యూ ఫర్ దట్ మ్యాటర్?
0: ఈ ప్రశ్న అడగండి, వాడు ఏం చెప్తారు చూస్తాము.
1: యూ పుట్ దిస్ క్వశ్చన్, లెట్ సీ వాట్ హౌ దే రెస్పాండ్.
0: ఏమి చెప్పలేదు.
1: దే హ్యావ్ నో ఆన్సర్.
0: అంతా ఒక్కటే అంటారు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్ అండ్
0: అంతా ఒక్కటే అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ చింత ఉండదు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ కాంప్రిహెన్సివ్ టోటాలిటీ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ వరీ.
0: కనుక అందరికీ సమత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనము బోధించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ది అబ్సల్యూట్ రియాలిటీ విచ్ ఇస్ వన్నెస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అది ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే,
1: వెన్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ వన్నెస్,
0: అన్నింటినీ కూడా మేము విశ్వసించిన వారం అవుతాము.
1: దెన్ వీ కెన్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్.
0: ఏకత్వాన్ని విశ్వసించక,
1: వితౌట్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ,
0: భిన్నత్వాన్ని మనం విశ్వసించి,
1: ఇఫ్ యూ గో బై ప్లూరాలిటీ,
0: దాన్ని మనం ఫాలో చేస్తుంటే,
1: ఇఫ్ యూ ఫాలో మల్టిప్లిసిటీ,
0: మన జీవితం అంతా ఇక ఫాలో అయ్యేనే ఉంటుంటది.
1: అండ్ యూ హ్యావ్ టు ఫాలో ద హోల్ వరల్డ్,
0: యూ ఆర్ ఫాలోయర్.
1: అండ్ యూ జస్ట్ బికమ్ ఎ ఫాలోయర్.
0: కానీ నీవు నిజంగా చూస్తే నీ ఫాలోయర్ కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ యూ ఆర్ నాట్ ద ఫాలోయర్,
0: యూ ఆర్ ఐడియల్ మ్యాన్.
1: యూ ఆర్ ఎన్ ఐడియల్ మ్యాన్.
0: యూ ఆర్ ఆత్మ.
1: యు ఆర్ ఆత్మ ద సెల్ఫ్.
0: నీకు పేరు పెట్టినటువంటి ఆ పేరుని పెట్టి నువ్వు చెప్పుకోవద్దు.
1: యూ జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ బై నేమ్.
0: అట్లా చెప్పుకుంటేప్పుడు వారికి ఇంకా ప్రపంచంలో బంధన అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ ఇట్ గోస్ బై దిస్ ఫిజికల్ కన్సిడరేషన్స్ హీస్ అటాచ్డ్ టు ద వరల్డ్.
0: మీరంతా కూడా స్పిరిచువల్ అటాచ్మెంట్ లోపల మీరు జీవించండి.
1: లీడ్ యువర్ లైఫ్ అటాచ్డ్ టు స్పిరిచువాలిటీ.
0: అందరితో కూడి పిలుస్తాము.
1: మింగిల్ విత్ ఎవ్రీబడీ.
0: అప్పుడే నీకు నిజమైన ఆనందం చిక్కుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ ట్రూ బ్లెస్.
0: కనుక అప్పుడు నీవు ఏకత్వంగా నిలుస్తావు.
1: దెన్ యూ విల్ రిమైన్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ వన్నెస్.
0: అటువంటి ఏకత్వాన్ని సంపాదించినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: ఎ ట్రూ డివోటీ విల్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్నెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ లేకుండా,
1: వితౌట్ దిస్ ఎక్స్పీరియన్స్,
0: దేహమే దేహమే దేహమే పోతుంటే,
1: ఇఫ్ హీ గోస్ ఆన్ క్లీనింగ్ ద బాడీ,
0: చావు పుట్టుకలతో ఉండేటువంటి వాడే,
1: ఈజ్ జస్ట్ బౌండ్ బై బర్త్ అండ్ డెత్.
0: కాబట్టి ఈ బర్త్ అండ్ డెత్ రెండు లేకుండా పోవాలంటే చావు పుట్టుకలు లేనట్టు శాశ్వతుడు. ఆది మధ్యాత్రహితుడు నాది వాడు, తాను చావక పుట్టక చంపబడక అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
1: Therefore, to go beyond this birth and death, one should know the principle of the indweller, who has neither beginning nor an end, who is beyond this bondage and liberation.
0: ఈనాడు ఇండియాలో ఉప్పెన వచ్చింది.
1: And we find in India the floods.
0: నిన్న అమెరికాలో ఉప్పెన వచ్చింది.
1: And we also same state in America.
0: లండన్ లో ఒక ఉప్పెన వచ్చింది.
1: And so also in London.
0: ఇవన్నీ కూడాను ఉప్పెనన్నీ కూడాను ఆ గ్రామానికి ఆ టౌన్ కోసం మాత్రమే సంబంధించినటువంటిది.
1: And this is all confined to those limited places.
0: America lo ennadu raanatuntu uppena vachindi.
1: America faced the situation quite unprecedented.
0: Gramam anta kudanu 15 adugulu ettundechutidi.
1: And in fact the whole place is at a level of 15 feet high.
0: Gramam anta kudanu town anta kudanu munigi poyindi.
1: All towns are submerged today.
0: Akka em undi ante otti janame.
1: We find water everywhere today.
0: మనుషులే లేరు.
1: దేర్స్ నో పాపులేషన్ ఇన్హాబిటెంట్.
0: ఎవరు ఉన్నారు ఎవరు పోయినారు లేరు.
1: హూ ఇస్ గాన్ హూ ఇస్ అలైవ్ నో వన్ నోస్.
0: అంత నీటితో నిండి ఉంది.
1: వీ ఫైండ్ వాటర్ అరౌండ్.
0: అంత జనమయం కాకుండా జలమయం అయిపోయింది.
1: అండ్ ఇట్స్ నాట్ మియర్లీ జగ ద వరల్డ్.

0: It is only jala, the word, the water.
1: ఆ జలం ఉన్నంత వరకు కూడాను.
0: So long this water.
1: అది ఏకత్వమే.
0: You find this oneness.
1: ఈ ఏకత్వం అనేటువంటిది పోయినప్పుడే.
0: When once we understand this.
1: జనం అక్కడ ఆవిర్భవిస్తారు.
0: And there you find the jana, the inhabitants.
1: కనుక జలం అనేటువంటిది ఉన్నంత వరకు కూడాను ఇది కేవలం ఒక జగత్ కాదు.
0: Therefore there is only jala, water everywhere. You cannot call jaga the world.
1: జగత్తు అంటే ఏమి?
0: What is it జగత్?
1: జలముతో వ్యాపించినటువంటిదే జగత్తు.
0: This జగత్ is one which spreads everywhere.
1: కానీ ఇప్పుడు ఆ జగత్తు లేదే.
0: But that జగత్ is not present now.
1: కనుక అట్టి లోపల ఇది కేవలం జగత్తు గాని జలం కాదు.
0: Therefore this truly speaking is the world, not merely water. Embodiments of love.
1: ఇట్టి ఏకత్వాన్ని మీరు భావించి
0: understand this oneness.
1: కమేణ ఈ దేహాభిమానాన్ని కొంచెం వదిలిపెట్టి
0: and give up this body attachment gradually.
1: నిజంగా సాధన చేయండి
0: and follow the true spiritual practice.
1: ఒక సాధన చేస్తూ ఉండేది.
0: You do spiritual practice.
1: ఇంకో దాన్ని స్మరిస్తూ ఉండేది.
0: Yet you are psychologically engaged elsewhere.
1: ఇది నీ తప్పే కానీ జగత్ యొక్క తప్పు కాదు.
0: ఇట్ ఈస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ దిస్ వరల్డ్.
1: నీలో రాంగ్ లేకుండా చూసుకోండి.
0: సీ దట్ దెర్ విల్ నాట్ బి ఎనీ రాంగ్ ఆర్ మిస్టేక్ ఇన్ యూ.
1: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి భిన్నత్వం కనిపించదు.
0: అండ్ దెన్ యూ విల్ నాట్ ఫైండ్ దిస్ మల్టిప్లిసిటీ, యూ ఫైండ్ ఓన్లీ యూనిటీ.
1: యూనిటీని తెలుసుకోవాలి.
0: ఇట్ ఇస్ దిస్ యూనిటీ దట్ హ్యాస్ గాట్ టు బి లెర్న్డ్.
1: ఆ యూనిటీ ప్రతి ఒక్కరి ఎందు కూడా ఉంటుండాలి.
0: అండ్ దిస్ యూనిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ఆ యూనిటీని మీరు యూనిటీగా భావించుకోండి.
0: And go by this unity.
1: అది కేవలం ప్యూరిటీగా తీసుకోకూడదు.
0: And you cannot simply limit to that purity alone.
1: అనేక మంది నూరుల సంవత్సరాలంతా కూడా బ్రతుకుతున్నారు.
0: And people live long even for 100 years.
1: కానీ ఈ 100 years కూడాను భిన్నంగా భావిస్తున్నారు. కానీ ఏకంగా భావించుకోవటం.
0: All this period of 100 years of lifetime is spent in duality.
1: కనుక ఈ డ్యువాలిటీని మనం తీసుకురాలి.
0: Therefore we should brush aside this duality.
1: అప్పుడే మీరు ఏకత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: Then you will experience non-duality.
1: ఈ నాన్ డ్యుయాలిటీ మీరు ఎప్పుడు సంపాదించుకున్నారో అప్పుడే మీరు నిజమైనటువంటి మానవుడు.
0: ద వన్ యు ఎక్స్పీరియన్స్ దిస్ నాన్-డ్యుయలిజం, నాన్-డ్యుయలిస్టిక్ స్టేట్, యు ఆర్ ఎ ట్రూ మ్యాన్.
1: డ్యుయలిజం ఉన్నంత వరకు కూడా మీరు ఒక అనిమల్లే.
0: సో లాంగ్ దిస్ డ్యుయాలిటీ ఇస్ దేర్, యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అనిమల్
0: యు ఆర్ జస్ట్ ఈవెన్ యానిమల్.
1: డ్యువాలిటీని మనం ఎప్పుడు దూరం చేసుకున్నామో అప్పుడే మనం హ్యూమానిటీ.
0: ద మూమెంట్ యూ రైజ్ అబౌవ్ దిస్ డ్యుయాలిటీ, యూ బిలాంగ్ టు హ్యూమానిటీ.
1: ఈ హ్యూమానిటీని మీరు సంపాదించుకోండి.
0: బీ వర్దీ ఆఫ్ దిస్ హ్యూమానిటీ.
1: ఆ హ్యూమానిటీ కూడా మీ ఎందే ఉంటున్నది.
0: దట్ హ్యూమన్నెస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: కనుక మీరు యూనిటీని సంపాదించుకొని
0: విత్ దిస్ యూనిటీ
1: అప్పుడు మీరు భిన్నత్వం అనేటువంటి దూరం చేసుకుని
0: being away from this plurality,
1: ఏకత్వంలోనే మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: Enjoy the bliss in unity or oneness.
1: Unity is divinity.
0: This unity is the real divinity.
1: ఆ డివినిటీ ఎక్కడుంది?
0: From that divinity,
1: మీ అందే ఉంటున్నది.
0: Is in you.
1: కానీ ఆ డ్యువాలిటీని చూసినంత వరకు కూడాను యూనిటీ మీకు కనిపించదు.
0: So long you are dual minded, you can never visualize unity.
1: ఏకత్వాన్ని మీరు భావించి
0: consider this non-duality.
1: ఏకత్వాన్ని మీరు అభివృద్ధి పరిచి
0: develop this unity.
1: ప్రపంచమంతా ఏకత్వాన్ని సాధించండి.
0: Achieve this oneness, unity all over this world.
1: ఈ ఏకత్వం అనేటువంటిదే
0: this unity.
1: నిజమైన ప్యూరిటీ
0: is the true purity.
1: ఆ ప్యూరిటీనే నిజమైన లవ్.
0: And this purity is the true love.
1: ఆ లవ్ అనేటువంటిది ఒకదాని మీరు పెట్టుకుంటే అన్ని మీరు అర్థమవుతుంది.
0: When once you have this, the center, the being, love, you will understand all the rest.
1: కానీ ఈ విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి ఏదైనా ఇంకొక సమయం వచ్చినప్పుడు మీకు అన్ని బోధిస్తాను.
0: At an appropriate time, Bhagavan will explain all the details.
1: కేవలం లోక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ పెట్టుకుని నాకు డివినిటీ కావాలంటే ఎక్కడి నుంచి చూస్తుంది?
0: With all the worldly attachment, how do you expect to attain divinity?
1: కనుక మీరు అటాచ్మెంట్ అనేటువంటిది దూరం చేసుకుని
0: therefore give up this attachment.
1: యూనిటీని మీరు తయారు చేసుకోండి.
0: అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ టు దిస్ యూనిటీ.
2: You were listening to a Divine Discourse delivered by Bhagwan Baba on 3rd September 2005 on the occasion of the inauguration of the International Sai Medical Conference at Prashant.

తీరణమందు పొరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.

జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండల

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: one who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: ప్రేమస్వరూపులార, మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమస్వరూపస్, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: Man has only two desires.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: One is to attain happiness and bliss, the second one is to get rid of his sorrow.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: ఇట్ సో హ్యాపన్స్ దట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ది వెరీ ట్రూ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, సో హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ న్యాచురల్ ఫార్మ్.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడా లేకపోలేదు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నాట్ ఎ ట్రూత్ విత్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ దిస్.
1: చక్కెర తన యొక్క స్వభావము తీపి.
0: ది నేచర్ ఆఫ్ షుగర్ ఈస్ టు బి స్వీట్.
1: విచ్చిన గులాబీ పుష్పములకు సుగంధము సహజము.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: అదే విధముగాని మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: In the same manner, man desiring to have happiness which is his nature is his normal duty.
1: లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము.
0: In the daily world, we experience and see this truth every day and we follow this truth in our behavior.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుతున్న సమయమునందు మార్గమునందు వెళ్ళు ప్రతి వ్యక్తి కూడాను అతను దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ సారో, ఎవరీ అదర్ ఇండివిజువల్ హూ మీట్స్ హిమ్ ఆన్ ది వే విల్ ట్రై అండ్ ఆస్క్ ఇన్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ సారో?
1: నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమని అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: ట్రూలీ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆస్కింగ్ ఫర్ ది రీజన్ ఫర్ దిస్ సారో?
1: అనగా దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు.
0: దిస్ మీన్స్ దట్ సిన్స్ సారో ఇస్ అన్నాచురల్ టు మ్యాన్, మ్యాన్ ఆస్క్స్ ఎ క్వశ్చన్, వై ఇస్ దిస్ అన్నాచురల్ సారో కమ్ టు యూ?
1: మరొక తెగ యందు ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
0: ఇన్ అనదర్ ఇన్స్టెన్స్ మ్యాన్ విల్ బి వెరీ హ్యాపీ విత్ బ్లిస్.
1: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు అయ్యా నీవెందుకు దుఃఖించటం లేదని ఎవరు కూడా నువ్వు ప్రశ్నించారు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ అనదర్ ఇండివిజువల్ హూ సీస్ సచ్ ఎ హ్యాపీ మ్యాన్ విల్ నాట్ ఆస్క్ ది క్వశ్చన్, వై ఆర్ యూ నాట్ ఇన్ సారో, వై ఆర్ యూ హ్యాపీ?
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉంటుంది.
0: Such a question, if asked, will be contrary to what is normal.
1: కనుకా ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
0: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
1: తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము, తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించటము ప్రతి మానవునికి కర్తవ్యం.
0: that which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణం ఏంటి?
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
1: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
1: వీటి మాలిన్యమును మనం దూరం చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: It's only when we can push away the impurities in these regards away from us will we deserve to enjoy happiness.
1: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణ దోషములు ఏమిటి?
0: What exactly are the faults that are contained here?
1: రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం.
0: The main reasons for this are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: కేవలము మానవత్వములో అనేక విధమైనటువంటి యొక్క సమస్తయందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
0: In all organizations relating to humanity, we are experiencing these things every day.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority, in daily life tell us various things.
1: సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నారు.
0: In order to have happiness and enjoyment, some people, by the evening comes, they go to the clubs.
1: ఈ క్లబ్బులకు వెళ్లి త్రాగటము, జూదములు, ఇంకా ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus going to the club, in many ways drinking, gambling and many other such bad paths we are living in them.
1: కాని ఆ వ్యక్తి ఈ క్లబ్బులకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కాని ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: But this happiness, is it contained in gambling, in playing cards or in drinking? No.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తనయందున్నది కాని వేరొక ప్రదేశమందు లేదు.
0: This natural happiness is present in him but not outside him.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయ్యి సమాజమును కూడా నువ్వు భ్రష్ట్ గావించుతున్నావు.
0: For the sake of happiness, man takes to these wrong paths and destroys himself. And not only destroys himself, he loses all the pleasure and happiness in his life.
1: ఆనందము తన యొక్క స్వరూపమే.
0: Happiness is his form.
1: తాననగా ఎవరు?
0: But who is it that we refer to as
1: tananaga? Nenu oka purushunnu, nenu oka vyaktini, nenu oka baludanu, nenu oka streeni aneetuvanti oka deha bhrantito cheppinatuvanti jawabu kaadu.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: Taanu anaga kevalamu tana yokka tattvamunu telusukovadaniki prayatnam cheyatamlo aatma swaroopudu maatrame.
0: Here I refers to the form of Atma which is intended to find out his own true nature.
1: Anandamu Atma swaroopam kanuka itti aanandaanveshamainatunti yokka manava tattvamu manamu antarmukhamainatunti yokka divyamainatunti yokka tejasunandu manam parikinchadaniki prayatninchali.
0: Since bliss and happiness are simply forms of Atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: బట్ ఇట్ హ్యాపెన్స్ దట్ ది ప్లేస్ వేర్ దిస్ బ్లిస్ రిసైడ్స్ ఇస్ వన్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ ప్లేస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడున్నాడు.
0: One householder has got only one son.
1: ఒకానొక దినమున ఆ పుత్రునకు తేలు పుట్టింది.
0: On one day, this son was stung by a scorpion.
1: కానీ బాధపడుతున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
0: The father looked at this son who is suffering.
1: కానీ దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేలు పుట్టింది అని చెప్పని ఏడ్చాడు.
0: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a
1: scorpion. కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: Unable to bear the pain of the son, the father runs to the doctor.
1: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: He has brought the medicine from the doctor.
1: ఒరే నాయన, తేలు ఎక్కడ కుట్టింది అని ప్రశ్నించాడు.
0: The father asked, where has the scorpion stung you?
1: నాన్న, ఆ మూల కుట్టింది అని చెప్పాడు.
0: The son says, the scorpion has stung me in this corner.
1: కానీ ఈ బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ తెచ్చినటువంటి మందును మూల పెట్టి తిక్కాడు.
0: But this wise parent took the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: Kani unna baadha deham paina pettina mandu moola pakka.
0: The pain is in the body. The medicine has been placed in the corner where the scorpion had stung.
1: Adhe vidhamugane manakunnatundi ashanti oka margamu oka pradeshamu danini pariharamai nimittamai manam aacharinchetundi margamulu maroka margamu.
0: In the same manner, the restlessness that is present to us is in one place and the remedy we have tried to find is in another place.
1: ఈ విధముగానే మన దుఃఖములకు, మన అశాంతికి, మన కష్టములకు కారణం ఏమిటి అనేటువంటి విచారణ మనం చేయటం లేదు.
0: In the same manner, for our sorrow, for our restlessness and for our troubles, what is the reason? We are not trying to ask such a question.
1: దీనికి కారణము మనం తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడాను మనం చేసుకోగలం.
0: It's only when we learn what the reason is, then we can find the remedy.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితమునందు మన జీవితం అనేటువంటి యొక్క దీర్ఘత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: That day when we can recognize the sacred divinity in us and that day when we take to the sacred path of recognizing that, will we have happiness.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our sense.
1: ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make an attempt to control these sensory organs.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని, విప్రములు కాని, పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చలరేగటంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశముగా ఆవించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపము.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింప చేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందము లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజ ఆనందము శూన్యం.
0: In all materials of this world, there is no natural happiness but only artificial.
1: ఒక ఉదాహరణము.
0: One small example.
1: ఎండల కాలములో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళల ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: ప్రతి పదార్థము కూడాను మార్పు చెందినటువంటిది.
0: All matter is continually changing.
1: ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే.
0: Every individual is continually changing.
1: దృశ్య కల్పితమైన జగత్ అంతా కూడాను క్షణ క్షణమునకును మార్పు చెందినటువంటిది.
0: All the created world goes on changing from moment to moment.
1: మార్పు చెందేటువంటి ప్రపంచము, మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా ఆనందించగలరు?
0: Such changing world, such changing individuals and such changing matter, how can they give true happiness to anyone?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: What keeps on changing will give you pleasure which will also keep on changing.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing. The individual who is receiving that is also changing.
1: Kanuka inka aanandam anetundidi marpu kaanetundi aanandam etla avutundi?
0: How can we get out of this situation a bliss which is permanent and not changing?
1: Kanukani దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తునందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this
1: world. నీవు దేహము కాదు.
0: You are not your body.
1: ఇది నా దేహము అంటున్నావు. నా దేహం అనుకున్నప్పుడు దేహము నీవు కాదనేటువంటి యొక్క సత్యము గుర్తించవచ్చు.
0: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
1: ఇది నా కర్చీఫ్ అనుకున్నప్పుడు ఈ కర్చీఫ్ నేను కాదనేటువంటి సత్యం స్పష్టమవుతున్నది కదా.
0: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
1: కనుక దేహము నీవు కాదు.
0: So you are not the body.
1: నీ దేహము.
0: It is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన యందు కూడాను పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పురస్కరించుకుని ఏ తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పినది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations taught us?
1: Jagat Mithya. Rendavadi.
0: The first thing is Brahma is truth and world is mithya.
1: Jeevaiva Brahma Vanapara. Anaga Jeevude Devudu. Anetvinti yukka moodavadi.
0: The third truth is Jeeva is God.
1: Kanaka Yetavata Jeevudi Yavaru Jeevude Devu.
0: Who is the Jeeva? Jeeva is the God.
1: Kanukane Dehabhranti Cheta Neevu Manavudugar Bhavistunnavu.
0: It's by your illusion of the body, you think you are the human being.
1: Jeeva branchi cheta neevu chaitanyudiga visvasistunnavu.
0: By your illusion of the jeeva, you think you are a living person.
1: Atma bhavam cheta neeve paramatmaga untunnavu.
0: But by the aspect of atma, you regard
1: deenini aneka paryayalu cheppanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are.
0: This same thing has been mentioned by me many times, that is, that you are not one person, you are three persons, namely, the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
1: Yetavata jeevo devayivanapara. Jeevatvame daivatvanga untunnadani ee tattvamu prabodhistunnadi.
0: In this context, the attitude and the philosophical truth is being taught that Jeeva is the God and there is no other separate God.
1: Kanuka Jeevudu oka vidhamainatu yatraga prarambhamainadu.
0: So Jeeva commences existence as a pilgrim.
1: Deenine Jeeva yatra annaru.
0: This has also been called the pilgrimage.
1: Ee yatraku oka gamyam unnadi.
0: The pilgrimage of the Jeeva has got a destination.
1: Ee yatraku oka margam unnadi.
0: For this pilgrimage there is a path.
1: Kaani మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
1: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడాను ప్రవేశిస్తున్నారు.
0: Those who have had the strength and the courage, they are taking to several paths.
1: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
0: The weaker human beings are getting confused.
1: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతునకు తన్మయత్వం వస్తుంటున్నది.
0: pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
1: ఏది సత్యము ఏది అసత్యము?
0: What is truth? What is untruth?
1: ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: In this state of confusion, many human beings are taking the wrong path.
1: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
0: Truly, one's own divine consciousness is his truth.
1: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఇస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
1: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కర్లేదు.
0: It is
1: మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ డూ నాట్ హ్యావ్ టు ఫాలో ఎనీవన్ ఎల్స్. వీ హ్యావ్ టు ఫాలో ది వెరీ కాన్షియన్స్ విచ్ ఇస్ ఇన్ అస్.
1: ఈ కాన్షియస్ అనేటువంటిదే నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం.
0: దిస్ కాన్షియన్స్ ఇట్సెల్ఫ్ రిప్రజెంట్స్ యువర్ డివైన్ ఆస్పెక్ట్.
1: కనుకనే నేను అనేక పర్యాయములు 4 ఎఫ్ల గురించి నేను చెప్తుంటాను.
0: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మెనీ టైమ్స్ ఐ మెన్షన్ ది 4 ఎఫ్స్.
1: మొదటి ఎఫ్ ఫాలో ది మాస్టర్, ఇదే నీ కాన్షియస్నెస్.
0: ది ఫస్ట్ ఎఫ్ ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఇస్ యువర్ కాన్షియస్నెస్.
1: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
0: ది సెకండ్ ఎఫ్ ఇస్ ఫేస్ ది డెవిల్.
1: మూడవది ఫైట్ టు ది ఎండ్.
0: The third F is fight to the end.
1: నాలుగోది ఫినిష్ ది గేమ్.
0: The fourth F is finish the game.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణువడుగున మనకు బోధిస్తూ ఉంటుంది.
0: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
1: దీనిని తత్ త్వం అసి ఒకటి.
0: These have been said as the first one. తత్
1: రెండవది ప్రజ్ఞానం బ్రహ్మ.
0: The second one is Brahma is Prajna.
1: మూడవది అయం ఆత్మ బ్రహ్మ.
0: The third one is my Atma is Brahman.
1: నాలుగోది అహం బ్రహ్మాస్మి.
0: The fourth one is I and Brahma are identical.
1: మన ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్లేషిస్తున్నాము.
0: It is therefore to be concluded that the Vedic truths which have been our traditions and culture, we have to believe them today.
1: ఈనాడు విద్య విద్య విద్య అని కేవలము బహుళ గ్రంథ పరిచయమునే విద్యగా మనం భావిస్తున్నాము.
0: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
1: ఈనాటి విద్య అంతే కూడాను కేవలము పొట్టకూటి విద్యలు మాత్రమే.
0: All education of today is simply intended to eke out your livelihood.
1: మానవత్వాన్ని వికసింపజేసేటువంటి విద్య విద్య.
0: Education is truly education which can blossom the human nature in you.
1: Chitta suddhi gavinchetvanti vidya vidya.
0: That education which purifies your mind is education.
1: Naitika aadhyatmika seela tattvanni pempondimpa chesetvanti vidya.
0: That education which promotes the morality and ethics is education.
1: Manavatvanni అభివృద్ధి గావింపు చేసేటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది విద్య.
0: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
1: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
1: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
0: వాట్ ఎవర్ అదర్ థింగ్స్ హీ మే బి ప్రమోటింగ్ టుడే వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ ప్రమోట్ హ్యూమన్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ప్రతి పదార్థము కూడా ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతున్నది.
0: All material in this world has to go back to where from it has come.
1: మనం ఈ జీవయాత్ర ఎక్కడికి చేస్తున్నాం?
0: Our pilgrimage of the jiva.
1: మనం ఎక్కడ నుంచి వచ్చాం?
0: Where from have we come?
1: మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటి ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
0: Where from have we come? The from address is not known to us.
1: ఎక్కడికి చేరుతాము అనే టూ అడ్రస్ కూడా మనకు తెలియటం లేదు.
0: Where are we going to end? This two address is also not known to us.
1: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తారు?
0: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
1: కనుక ఈనాడు మనము మానవుడై పుట్టినందుకు from address లేక to address ఇందులో ఏదో ఒకదాన్ని మనం గుర్తించాలి.
0: Today, having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
1: ఎక్కడ నుంచి వచ్చామో మనకు తెలియదు.
0: We do not know where from we have come.
1: కానీ ఎక్కడికి పోతామో అనేటువంటిది మనకు తెలుసు బాగా.
0: But we know where we are going to end up.
1: ఇది ఎట్ట తెలుసుకోవడానికి వీలవుతుంది?
0: How can we find this?
1: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
0: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
1: మనము మంచి మార్గమును సత్య మార్గమును ధర్మ మార్గమును పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికి మనం చేరిపోతాం.
0: బై ఫాలోయింగ్ ఎ గుడ్ పాత్, బై ఫాలోయింగ్ ఎ ధార్మిక్ పాత్ అండ్ బై ఫాలోయింగ్ ట్రూత్ వీ విల్ రీచ్ ది ఫైనల్ ఎండ్ విచ్ ఇస్ ది గుడ్ వన్.
1: కనుక మన నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In that context, we should try and recognize the paths which we should follow in our daily life.
1: Kanukane manam yachata nundi vachano achatike cheratam aneetundi bhagavatam yokka pramanam.
0: It is the authority of the Bhagavata which says from where you have come to that place we have to reach.
1: Adhe vidhamugane Bhagavad Gita nundi kudanu mamai vamso jeevaloke jeevabhuta sanatanaha.
0: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
1: Kanuka yachchati nunchi vachindi achchatiki poi cheradaniki prayatninchali.
0: So we should make an attempt to reach that place.
1: Yetavata manamu bhagavantun nunchi vachchavu.
0: Be that as it may, we have come from God.
1: Prati manavudu kudanu messenger of God.
0: Every human being is a messenger of God.
1: ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
0: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
1: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము.
0: మ్యాన్ హూ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ గాడ్ టు అండర్టేక్ డెమోనియక్ క్వాలిటీస్ ఇస్ కాంట్రరీ టు హ్యూమన్ నేచర్.
1: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
0: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
1: Oka chinna udaharanam.
0: There is one small example.
1: Manam graham nunchi karyartamai gramantaram vellinaamu.
0: From our home, in order to fulfill a task, we go out of the village.
1: Gramantaram vellina tarvata aa gramamulo mana karyanni poorthi chestuntam.
0: After going to the village, we finish our work which is
1: karyam poorthi aina tarvata aa gramamulo ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రం ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
0: ఆఫ్టర్ ది టాస్క్ ఇస్ డన్ ఆల్దో దేర్ మే బి సెవెరల్ అట్రాక్షన్స్ ఇన్ దట్ విలేజ్ వి ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ దట్ విలేజ్ పర్మనెంట్లీ.
1: తిరిగి మన స్వస్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకు శాంతి కానీ విశ్రాంతి కానీ శూన్యం.
0: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
1: అదే విధముగానే మన ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ టాస్క్ ఎ రైచువస్ టాస్క్ ఫర్ ఫుల్ఫిలింగ్ గుడ్ అండ్ కీపింగ్ గుడ్ కంపెనీ వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్.
1: మన మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాము.
0: వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ ది టాస్క్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ది
1: మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాము.
0: We have come here to recognize the divinity in us.
1: కేవలము జీవితం అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు.
0: We have not come here to waste our life all the time loading and unloading.
1: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
0: Have we come for food and drink? No.
1: జంతూనాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
1: నిజముగా మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది.
0: Truly, human nature is a very sacred thing.
1: తిండి తీర్థాదుల కోసమే మనం వచ్చి ఉంటే పశుపక్షి మృగాదులు తిండి తీర్థాదులు అనుభవించటం లేదా?
0: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
1: కనుక తిండి తీర్థాదుల నిమిత్తమే కాదు మనం వచ్చిందేది, పవిత్రమైనటువంటి ఆత్మార్థమై వచ్చాము.
0: We have not come for food and drink. We have come in order to know the nature of sacred art.
1: దీని యొక్క ఆదర్శాన్ని చిన్న చిన్న ఉదాహరణంగా నదులు కూడా మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: The ideals that are contained in this situation are being taught to us in a nice manner by rivers.
1: ఇంకా నదులు ఉన్నవి.
0: We will take the case of the river.
1: ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from have these rivers?
1: సముద్రం యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
0: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
1: ఈ యొక్క నదులు మొట్టమొదటి సముద్రం నుంచి పుట్టాయి.
0: These rivers therefore are born from the ocean.
1: కాని ఏదో ఒక విధముగా తిరిగి ఎక్కడికి పోయి చేరుతున్నాయి? సముద్రానికే చేరుతున్నాయి.
0: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
1: అదీనాం సాగరో గతిహి.
0: All the rivers go into the ocean.
1: ఎక్కడ నుంచి వచ్చెనో అక్కడికే పోయి చేరునాయి.
0: The place from which they have come, they go back to that place.
1: మనము ఒక కుండ చట్టి అనేటువంటిది మట్టి నుంచి చేచాం.
0: We look at a pot. This pot or a pan has been made from mud.
1: కుమ్మరివాడు మట్టి నుంచి అనేక విధమైనటువంటి కుండలు చేస్తూ వచ్చాడు.
0: The potter uses mud and makes different types of.
1: కానీ ఇవి భద్రంగా ఉండినంత వరకు మానవుడు వినియోగించుకుంటున్నాడు.
0: So long as these pots are secure and safe, man uses them.
1: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
1: అది ఏమైనా క్రింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
0: But if the pot falls down and breaks, the pot becomes useless.
1: కానీ అది క్రింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
1: కట్టగడపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
0: In the end, it changes into mud.
1: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
0: These pots coming from mud go back to mud.
1: మధ్యలో ఉండేటువంటి ఒక జీవితమే యూస్ఫుల్ యూజ్లెస్.
0: It is the interim life of the pot which is either useful or useless.
1: Mana dehamulu kevalam oka paathrala vantivi.
0: Our bodies are like the pots.
1: Idi matti paathralu.
0: These are made up of mud.
1: Idi pere mrunmayam.
0: This is called
1: chinmayam kadu.
0: This is not made up of divinity.
1: Chinmayam anetundi oka sthanamulaku mrunmayam ane roopamlo prayanam salputu undali.
0: In the form of a mud pot, this is making the journey to reach the immortal place.
1: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనం చేరవలసడానికి ఏమి మార్గం అనుసరించాలి?
0: వాట్ ఈస్ ది పాత్ విచ్ వి హావ్ టు అడాప్ట్?
1: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
0: వాట్ ఈస్ ది వే టు అటైన్ ఇమ్మార్టాలిటీ?
1: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
0: Removal of immorality is the only way to reach immortality.
1: మనలో ఉన్నటువంటి ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతనలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
0: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
1: ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is attempting to lead a narrow life.
1: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
0: ఆల్ ది ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఫైవ్ ఎలిమెంట్
1: కానీ పంచభూతములు కూడాను అస్తమందుంచుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ హూ హాస్ గాట్ కంట్రోల్ ఆఫ్ దీస్ ఫైవ్ బేసిక్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ హీ ఈస్ ఫర్గెటింగ్ హిస్ నేచురల్.
1: ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
0: టుడే సైన్స్ హాస్ రీచ్డ్ ది స్కైస్.
1: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
0: The machines which they have discovered are following the path in the sky.
1: కాని సైన్స్ చంద్రమండలం చేరింది కానీ సెన్స్ లో ఉన్నారు.
0: But science has reached the moon, but the sense is at a very low level.
1: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
0: Today our sense and the sensory organs should be made to go to the highest.
1: మానవుడు లక్షల మైలు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ 6 ఇంచి హృదయాంతరాళానికి చేరటం లేదు.
0: Man is traveling millions of miles in the sky, but he is unable to penetrate half an inch into himself.
1: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
0: Such development and such discoveries, for whom are they intended?
1: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింప చేసుకోవాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడెన్ హిస్ హార్ట్.
1: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
0: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ, ది ఓమ్నిప్రెసెంట్ డివినిటీ, ఇట్ షుడ్
1: వ్యక్తిత్వమైనటువంటి యొక్క మానవత్వం గొప్పతనం కాదు.
0: Human nature, which is highly individualistic, is not great.
1: స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి.
0: We must reach the omnipresent divinity.
1: ఒక్క చెట్టు అరణ్యము కాదు లేక వనం కాదు.
0: One tree does not make a garden or a forest.
1: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
0: One house does not make a village.
1: అనేక ఇళ్ళు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంటుంది.
0: Only when many houses come together it becomes a village.
1: అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది.
0: It's only when many trees come together it becomes a forest.
1: అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా, ఒక గ్రామముగా తయారు కావాలి.
0: In the same manner, human nature should not divide into small individuals.
1: మానవత్వమునకు మధ్యనున్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
1: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
1: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కన వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half of the pain.
1: Kaani manavudu swartha parudai tana sthanamu tana adhikaramu tana yokka aanandamunu maatrame taanu korukuntu jagatti yokka vishalamainatundi yokka bhavani taanu gurtinchukolekapothunnadu.
0: Unfortunately today man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
1: Kanuka ee naadu vishalamainatundi premanu abhivruddhi gaavinchukovali.
0: We should in that context promote broad
1: ee prema vallane manaku labhinchetundi yokka shashvata aanandanni manam anubhavinchochu.
0: It's only through this prema that we can enjoy permanent happiness.
1: నిజముగా పదార్థముల యొక్క తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క సంయోగ వియోగములతో కూడినటువంటిది.
0: Only the nature of matter is such that it is intimately connected with coming together and separating.
1: పదార్థములు కూడా సంయోగ వియోగములు ఉంటున్నవి.
0: All matter consists of coming together and separating from each
1: other. ఈ నాటి మానవుడు కేవలము వన్ వే ట్రాఫిక్ లో బయలుదేరుతున్నాడు.
0: మ్యాన్ ఆఫ్ టుడే యాక్సెప్ట్స్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్.
1: అతనికి సంయోగం మాత్రమే కావాలి కానీ వియోగాన్ని ఆశించటం లేదు.
0: హి ఓన్లీ వాంట్స్ యూనియన్, హి డస్ నాట్ వాంట్ టు ఫేస్ సెపరేషన్.
1: పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదు.
0: వన్ హూ ఇస్ బోర్న్ హ్యాస్ టు డై.
1: తీసుకున్న గాలి విడువక తప్పదు.
0: The air you breathe in has to be given out.
1: Inna annamu visarjinchaka tappadu.
0: The food you take has to be kept out.
1: Ivanni kudano samyoga viyogamulato kootamalele mana jeevitamu cheemanga abhijjothunnadi.
0: It's only when all these things contain coming together and giving up separating our life can
1: be. Kevalam samyogamu maatrame manam aashinchatamu chaala dukkhamulaku hetu.
0: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
1: ఒక చిన్న ఉదాహరణం.
0: One small example.
1: గాలిని తీసుకున్నాం. ఇది సంయోగం.
0: We breathe air. This is coming together.
1: తిరిగి గాలిని మనం వదలకపోతే మన లంగ్స్ చెడిపోతాయి.
0: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
1: చూడు వియోగం కూడా నువ్వు వెంటనే అవసరం.
0: సో ఇమీడియట్లీ as soon as
1: మనం ఆహారాన్ని భుజిస్తున్నాము,
0: we take food.
1: ఆ భుజించిన ఆహారము మరొక పర్యాయము దానిని విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
0: If that food is not excreted, our stomach will get bad.
1: మన చేతిలో ఒక ప్రదేశం నందు రక్తం ప్రసరిస్తూ ఉండాలి.
0: In our hand, in a place, blood is flowing.
1: ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రక్తం చన చనము కూడా దేహంలో ప్రసరించడం వల్లనే దేహం ఆరోగ్యంగా ఉంటుండాలి.
0: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
1: ఆ రక్తం అదే ప్రదేశంలోనే ప్రసరించకుండా ఉంటే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
0: If that blood does not circulate and is stationary, there a boil will come.
1: సంయోగ వియోగములే మానవునికి సంతోషమునకు మూల కారణం.
0: So for man coming together and separating, they are the origin of man's
1: suffering. కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
0: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
1: ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని సత్య సాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమునకు మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should recognize this and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those
1: organizations.
0: We should not live all the time like a frog in the well.
1: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనం జీవితం గడపాలి.
0: We should spend our lives like frogs living in a broad wide ocean.
1: ఏ విధంగా?
0: How do we do this?
1: ఈనాడు మనం స్వార్థం అత్యవసరమే.
0: Today some amount of selfishness is necessary.
1: అది ఎంత వరకు? కొంత వరకు మాత్రమే. ఇది
0: బట్ హౌ ఫార్? ఓన్లీ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
0: ఫర్ మ్యాన్ దేర్ ఇస్ వన్ ఫేస్ అండ్ దట్ ఇస్ రైచియస్నెస్.
1: రెండవది న్యాయము.
0: ది సెకండ్ వన్ ఇస్ జస్టిస్.
1: మూడవది ప్రేమ.
0: ది థర్డ్ వన్ ఇస్ ప్రేమ.
1: నాలుగవది కరుణ.
0: ది ఫోర్త్ వన్ ఇస్ కంపాషన్.
1: ఐదవది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం.
0: The fifth one is control.
1: ఐదు భిన్నమైనటువంటివి కావు.
0: These five are not distinct.
1: ఐదు కూడా మానవునికి ఐదు ముఖములు వంటివి.
0: These five can be regarded as the five different
1: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
0: These are the five lives of human being.
1: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
0: Today man has lost that face which we have called
1: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
0: He has also lost the face of justice.
1: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
0: There is an amount of prema in his selfishness.
1: కరుణ అనేటువంటిది కుటుంబంతో చేరింది.
0: There is a compassion to his own family.
1: సంయమం అనేటువంటిది అసలే లేదు.
0: The control of senses doesn't exist.
1: కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
0: Today therefore we can describe man as living death.
1: కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
0: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
0: It is not possible to help unless you help yourself.
1: కట్టకడపడికి ఏది సెల్ఫ్ అనేటువంటి విచారం చేసి సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
0: When we make the inquiry, what is this self? We come to the conclusion that selflessness is the true self.
1: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
0: How does it happen?
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
0: Children blow a balloon.
1: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
0: They blow the balloon to a big size and they
1: tie it. సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
0: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్
1: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
0: In that condition, there is no way in which this confined air can join and merge the broad
1: మార్గము లేదు అని మనం నిరుత్సాహానికి గురి కాకూడదు.
0: But we should not be disappointed that there is no way.
1: దానికి కట్టినటువంటి దారం విప్పి
0: if we remove the thread with which we have tied up the balloon,
1: ఆ లోపల చేరినటువంటి గాలికి మనం మరింత గాలిని అధికంగా చేర్చడం చేత అది పెద్దదై పెద్దదై పెద్దదై పెద్దదై సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
0: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్

0: చేరినటువంటి గాలికి మనం మరింత గాలిని అధికంగా చేర్చడం చేత అది పెద్దదై పెద్దదై పెద్దదై పెద్దదై ఒక్కతూరి బట్ అని పగిలిపోతుంది.
1: If we can add more air to the confined air in the balloon, it will become bigger and bigger and it will burst.
0: కట్టకడబడికి విశాలమైన గాలిలో ఈ గాలి కూడా ఏకమైపోతుంది.
1: In the end, the confined air will also merge and mix with the broad outside air.
0: ఈనాడు స్వార్థము అనేటువంటిది బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి తాడును కట్టి పెట్టాం.
1: Today, we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
0: ఏనాడు ఈ అభిమానము అనేటువంటి తాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి తోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటిది అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థములో ఏకమైపోతుంది.
1: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
0: Kanukane manavattamu kevalamu nenu aneetundi pradesham nunchi nenu ane danike prayanam ayyetundi pedda rajabata kaadu.
1: Therefore, human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
0: Kaadu ఐ అనేటువంటి స్థానం నుంచి ఉయ్ అనేటువంటి దాని ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
1: ది జర్నీ ఫర్ హ్యూమన్ కైండ్ షుడ్ బి టు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ ది ప్లేస్ ఆఫ్ వి.
0: కానీ ఐ అనేటువంటి దీని నుంచి యు అనేటువంటి దానికి పోయినప్పుడు ఉయ్ అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
1: ఇట్ ఈస్ వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ యు, ఐ అండ్ యు బికమ్ వి.
0: ఉయ్ ప్లస్ హీ అయిపోతుంది.
1: వి ప్లస్ హీ విల్ బికమ్ వి.
0: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
1: All of us together again should travel to God who belongs to us.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవం సన్నిధికి దైవం అనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
1: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
0: కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు.
1: Because of broadening this nature of messenger and reaching a wider humanity, from that position, with the help of compassion, he becomes, I am the Son of God.
0: Son of God anetapudiki relationship yerpadipoyindi.
1: The moment you say Son of God, there is a relationship with God that has been established.
0: Messenger anetunte vaadu kevalamu gruhamlo oka service chesetunte vaade.
1: Messenger denotes one who does service in a house.
0: కానీ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికి రక్త సంబంధము అనుబంధము బాంధవ్యము నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది.
1: ఫర్ ది మోమెంట్ యు సే సన్ ఆఫ్ గాడ్ దెన్ దేర్ ఇస్ ఎ బ్లడ్ రిలేషన్షిప్ అండ్ దేర్ ఇస్ ఎన్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఇస్ ఎ టుగెదర్నెస్ దట్ హెస్ కమ్.
0: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: దేర్ ఆఫ్టర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: అదే విధముగానే మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్ messenger of God గా తయారు కావాలి.
1: In the same manner, today every human being should transform himself into being a messenger.
0: కానీ God messenger ఏ మెసేజ్ తీసుకుని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకుని పోవాలి?
1: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
0: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్యూజ్ చేయడానికి కాదు.
1: This message is not intended to be misused.
0: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను దైవం యొక్క కరుణను దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నించాలి.
1: దిస్ మెసేజ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ రీచింగ్ ఎవ్రీవన్ గాడ్స్ లవ్, గాడ్స్ కంపాషన్ అండ్ గాడ్స్ బ్రెడ్త్ ఆఫ్ లవ్.
0: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: Truly what we should do and show is one thing, and that is love. This prema is God.
0: Love is God. Live in love.
1: God is love, love is God, live in love.
0: ఏనాడు మీ మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
1: That day when we can promote this kind of love, our selfishness will disappear.
0: అన్ని విధములు అనేటువంటి యొక్క సహన భావాన్ని కూడాను పెంచుతుంది.
1: It will also promote certain amount of patience and forbearance.
0: సమరసత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది.
1: It will develop an equal attitude.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: కానీ అట్టి ప్రేమనే మనం అభివృద్ధి కావచ్చుకోలేకపోతే

0: స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావాలము. సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్ అని. ప్రేమ స్వరూపులారా, ఏనాడు మన ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థము చేరడానికి వీలు లేదు.
1: When your heart is filled with love, selfishness cannot enter. There is no place.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: Self is lovelessness.
1: Self is lovelessness.
0: కనుక ఏనాడు మనం ఈ స్వార్థం అనేటువంటి దాన్ని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
1: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
0: మనం వచ్చినటువంటిదంతా కూడా నువ్వు దైవస్థానం నుంచి వచ్చావు.
1: We have come from the place of God.
0: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతనే మన కర్మలు ముగిస్తూ రావాలి.
1: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and journey.
0: Bhagavad Gita yandu mottamodati shlokamu dharma chetre kurukshetre samaveta yuchavaha mamaka pandava seva kim kurvat sanjaya. Dharma chetra, dharma anetunti yokka padamu mottamodatine akkada onkara roopamai nilchindi.
1: In the Bhagavad Gita, in the very first word is Dharma Kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
0: Bhagavad Gita lo 700 shlokamulu.
1: In Bhagavad Gita there are 700 verses.
0: Indulo mottamadi shlokamu Dharma Kshetram ane shlokam.
1: The first verse begins with the word Dharma Kshetra.
0: Ee modati shlokamulo modati padamu dharma.
1: In this first verse, the first word is dharma.
0: Inga 700 shlokamlo 700 shlokam anetundidi yatra yogischara krishna yatra paartho anudraha tatra sri vijaya vibhuti dhruva niti matir mama.
1: In the 700th verse, the last sentence is, last word in the last sentence is mama.
0: Indulopala modati shlokamlo modati padamu dharma, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
1: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హాస్ టాట్ us these two together.
0: ఏది నీ ధర్మము?
1: What is your dharma?
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవని సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి మనం.
1: Your dharma, mama dharma, is sacred service to humanity.
0: Samajame lekapothe chanamaina manam jeevinchalem.
1: If there is no society of human beings, we cannot live for one moment.
0: Manam society valane ee samajam valane mana jeevitanni pompondipa chesukuntunnam.
1: It is only with the help of the society that
0: sarva sukhamulu sarvanandamulu kuda nu samajam nunchi andukuntunnam.
1: All happiness and all experience comes to us from the society.
0: Atti kutagnatanu manam andinchukune nimittame samajamunaku seva cheyali.
1: In order to pay back this debt of gratitude, we should serve the humanity.
0: Adi nee dharmam.
1: This is your dharma.
0: Kanukani krishnudu kodanu arjunuki em cheppadu, nayana sarvada sarvakalamulu yendu kodanu nanne smaristu undamani cheppadu.
1: It is in this context that Krishna told Arjuna to at all times and under all circumstances to think of him.
0: Aithe yuddham chese samayamlo bhagavantunu ee reetiga smarinchadaniki veelavutundi.
1: But during a battle, how can one think of God?
0: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
1: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాస్ బీయింగ్ డన్
0: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
1: That human nature which regards all work as work done for God and the benefit of God.
0: మానవులందరికన్నా ఒక దైవం యొక్క బిడ్డలే.
1: All human beings are children of God.
0: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
1: Such children of God should regard themselves like brothers, like sisters, and promote each other's good and well-being.
0: కాని ఈనాడు మనము వేదికలపైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కాని ఆ సంబంధ బాంధవ్యం ఏమాత్రము లేవు.
1: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist.
0: ఈ పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
1: The meaning of these words is becoming extinct on the stage itself.
0: అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
1: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
0: Prema swarupulara ee naadu prapancham yokka paristhiti meeku teliyindi kaadu.
1: ప్రేమ స్వరూప. ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ యూఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ది సిచ్యువేషన్.
0: అలజలచోట మానవత్వం చాలా అలసిపోతున్నది.
1: As a result of several types of agitation in this world,
0: naitika bhautika dharmika aadhyatmika rajakeeya bhautika anninti endukodunu manavattam chaala alasi solasi nischaramai nilchipothundadi.
1: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
0: aadhyatmika margamana endukodunu ayomaya sthitilo untundadi.
1: Even in the spiritual path this become a confused state.
0: Manavuni yokka manasu chaala tabbibbai pothuntundadi doubts cheta.
1: Man's mind is being confused with many doubts.
0: ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
1: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
0: అనగా చెప్పటం ఒకటి చేయటం మరొకటి, అందువలననే అనుమానాలకు గురి అయిపోతున్నాం.
1: రీజన్ ఫర్ దిస్ ఈస్ వీ స్టేట్ వన్ థింగ్ వీ డూ ఏ డిఫరెంట్ థింగ్.
0: కానీ మానవత్వం అట్టిది కాదు.
1: బట్ మ్యాన్ కైండ్ మ్యాన్స్ నేచర్ ఇస్ నాట్ లైక్ దాట్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ మ్యాన్.
1: The proper study of mankind is man.
0: Yes, the proper study.
1: What is this proper study?
0: Mana manasulo unnatundi bhavamu, matalo cheppetundi paluku, kriyalo acharinchetundi acharana, moodu ekamaipovali.
1: There should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
0: Kani ee naadu atti pavitramaina sthitini manam andukolekapothunnam.
1: But we are unable to reach such a sacred situation.
0: Manasulo talchedi okati, matalo cheppedi inkokati.
1: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
0: Matalo cheppedi okati, kriyalo acharinchedi inkokati.
1: The word which we utter is one and the deed which we do is a different thing.
0: Kanukane mana yokka vedantam em cheppindi, manasu ekam, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం.
1: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం అనింది.
1: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
0: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
1: We should promote that kind of human nature which can harmonize our thought with word and deed.
0: జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
1: ప్రేమ స్వరూప
0: దీర్ఘ ప్రయాణం.
1: లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
0: మనము నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసో లేక ఒక బాక్సో లేక ఒక బ్యాగ్ తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
1: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
0: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
1: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైరింగ్. కనుకనే
0: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
1: దట్ ఈస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: మనము ప్రయాణమైపోతున్నాం.
1: We are undertaking the journey of life.
0: Ticket teeskunnamo.
1: We have purchased a ticket.
0: Dehamane rail lo ekkinamo.
1: We have entered the train of our body.
0: మాట్లాడు, ఇంకే విధంగా పాటలు పాడు, భజన చెయ్యి, ఇంట్లో భోజనం చెయ్యి, ఏమి చేస్తున్నా గానీ ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
1: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
0: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి స్టేషన్ వరకు నిలుచుకుండా.
1: This compartment is going on moving. It's not stopping in any station.
0: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
1: Where there is a station, it will stop.
0: కనుక మన జీవితమునకు స్టేషన్ ఎక్కడది? శ్మశానమే మన స్టేషన్.
1: What is the station for our life? It is the burial ground which is the station for our life.
0: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకును సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
1: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
0: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ని మనం తగ్గించుకోవాలి.
1: The luggage which is in the form of our desires should be diminished by.
0: ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బో అబ్బో అబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి.
1: Today man's desires are many. They are reaching the sky.
0: అనేక ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు.
1: Man is thinking of many thoughts.
0: ఒక్క బుక్కు రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు.
1: A poet who has produced one book wants to produce 10 books.
0: ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంకా 4 ఇళ్ళు కట్టాలని ఆశపడుతున్నాడు.
1: An individual who has built a house wants to build 4 more houses.
0: ఒక లక్ష్యం ఉన్నటువంటి మానవుడు నాకు కోటి రూపాయలు కావాలని ఆశపడుతున్నాడు.
1: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
0: జ్ఞానుడ పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణము, ఏ సెకండ్ నందు, ఏ నిమిషం నందు, ఏ ప్రదేశం నందు మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
1: ఫర్ ఎ స్మాల్ స్టమక్ వీఆర్ మేకింగ్ సో మెనీ అటెంప్ట్స్ బట్ టువర్డ్